ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవివిడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 22వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

ధర్మములేక దాన ధర్మములేక దయయు ప్రీతియులేక మానసంబున మంచి నీతి లేక చెడుగు

0: నుడు ఇలను చెడును పరము చెడును.
1: ప్రేమస్వరూపులారా, ఈ విశాల ప్రపంచమునందు అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు. మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు, రెండవ తరగతి వారు సమష్టి జీవులు, మూడవ తరగతి వారు ప్రవాహజీ. మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది. ఈ పుష్టిజీవులు జన్మాంతర సుకృతం చేత జన్మించి ఇట్టి సాధనలు చేయకపోయినప్పటికీ, ఇట్టి శాస్త్ర విచారణ తెలియనప్పటికీ, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ, పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు. దీనికి మూల కారణము పూర్వ జన్మముల యొక్క సుకృతమే. ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ భగవత్ ప్రేమలో లోలులాడుతూ జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు. దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు. వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది. అదే విధంగానే అనేక జన్మలు ఎందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధనలు అక్కర్లేదు. కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు, జ్ఞానమును కలిగి లేదు, సంగమును చేరలేదు. ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వజన్మ సుకృతం యొక్క ప్రభావమే. అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం, అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము, అదే నిత్యానందము, అదే అద్వైతానందము. ఈ పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి ఈ ప్రపంచమునందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు. ఇంకా రెండవ తరగతి వాడు తన యొక్క జీవితములో అనేక విషయాన్ని గుర్తిస్తుంటాడు. జగత్తునందు తన పేరు ప్రతిష్టలకై అనేక విధమైనటువంటి పాటలు పడుతుంది. ఇతను పాండిత్యమును పొందినటువంటి వాడుగా ఉంటాడు, గొప్ప కీర్తిని ఆర్జిస్తూ వస్తూ. కానీ ఇట్టి గ్రంథ పరిచయం చేత ఈ పండిత ప్రాబల్యం చేత దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతుంటాడు. దైవానుగ్రహం లేనప్పుడు ఇన్ని చదువులు చదివి ప్రయోజనమేమిటి? అంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు? ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే. అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు, అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు, అనేక సమావేశంలో పాల్గొంటుంటారు. ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ అనుగ్రహములు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు. కారణం, తన హృదయములో భగవద్భావం లేదు. గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జిగా జీవిస్తుంటాడు. ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము. కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి. ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటము, దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు, భౌతికమైనటువంటి వాంఛన మాత్రమే ఆశిస్తుంటాడు. ఈ విధమైనటువంటి వ్యక్తి కలయందైన కూడాను దైవాన్ని స్మరించడు. కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణాన్ని, కష్ట సమయంలో కూడాను భగవంతుని స్మరిస్తారు. కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకూడను దైవముని ఏమాత్రము చింతించరు. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి గతియే లేదు. ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం, పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు. అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు. బాహ్య ప్రభావం ప్రపంచమునకు భక్తులని గురి తెలియదు. సత్సంగం ఏమాత్రము కలవరు, సంభాషణలు ఏమాత్రము సలుపరు, సదాచారములు ఏమాత్రము ప్రకటించరు. ఈ విధంగా ఉండి కూడాను హృదయములో భగవంతుని దాచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కుటుంబములో భార్యాభర్తలు ఉండేటువంటి వారు, భార్య పరమ భక్తురాలు, నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణ ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు. కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది. జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము. నావను ఎదురడానికి భగవత్ నామమే ఇది ఒక నావా? పరిస్థితుల లోపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో. మానవుడై పుట్టి మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు, లేక అతని అదృష్టమా అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటిది. ఒకనాడు భగవంతుణ్ణి గురించి అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది. హృదయాలిది, ఓ కృపాసాగరా, నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు? నిన్ను ఒక్క క్షణమైనప్పుడు నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటున్నది. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు భగవంతు నామాన్ని చింతించడు. సఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు? ఎందుకు ఈ సుధా హృదయంగా నీవు మార్చుకున్నావు? నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు? ఇంటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదే, ఇది నా కర్మనా, ప్రారబ్ధమా? చాలా ఏడ్చింది. ఆనాటి రాత్రి చక్కగా నిద్రపోతున్నాడు భర్త. ఒకవైపున తిరుగుతూ రామా రామా అన్నాడు. ఆ పదము భార్య వినింది. ఎంతటి అదృష్టం ఈనాడు, నా కర్ణములు ఎంత అదృష్టం చేసినాయి. నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదము నేను ఈనాడు వినగలిగాను. తెలియకుండా బెడ్ నుంచి లేచింది. తెల్లవారు సమయంకు బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది. ఇది ముగ్గులు వేసింది, మంగళ వాయిద్యాన్ని పిలిపించింది. భర్త లేచేటప్పటికీ ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతూ ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుని ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుందది భార్య. భర్త అడిగాడు, ఏమిటి ఈనాడు పండుగ, ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు అని ప్రశ్నించేటప్పటికీ ఎంచుకోలేక కాళ్లపైన పడింది. నా భగవంతుడు కృపాసాగరుడు, నానిధి, నా ప్రార్థన విన్నాడు. ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది. ఏమిటి నా జవాబు? నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించాను. నీ సంవత్సరములు అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు. పాడుతూనేప్పుడు ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటే అది కూడా నేను వినలేదు. రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు. మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది, సహాన్ని చేకూర్చింది. భరించుకోలేక 10 మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నా. అనిపించిపోయాడు, నా నుండి రామనామం బయటపోయిందా? ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను, నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను. రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు అన్నాడు, ప్రాణమిడిచాడు. కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంటారు. కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ నగర సంకీర్తనలో పాడుకుంటూ చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు. చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు? నీ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత కావలసినంత సమయం చిక్కుతుంది, తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటా. భగవత్ నామస్మరణ చేయటానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా? సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం, బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు. భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు. దేహం బాల్యంగా ఉండొచ్చును, కానీ జన్మను చాలా అంతిమమైనటువంటిదిగా ఉండొచ్చు. శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు. పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ, దబ దబ బయటబెట్టుడని లాభము లేదని చెప్పు వేళ, ఆడి బిడ్డను లబలమ ఏడ్చు వేళ, తరమా హరినామము నోటను బల్క. దాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటారు. పద పద మంచు కింకరులు పాశము లాగేడి వేళ, బంధువులు తపతప బయటపెట్టుడని లాభము లేదని చెప్పు వేళ, బిడ్డను లబలమ ఏడ్చు వేళ. వస్తుందా? ఇప్పటికీ రాదు. జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ. అంత్యకాలంలో ఆదర్శం ఎంత ఉంది? భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించాలి? జీవిత కాలంలోని భగవత్ చింతన దానికి ఆదర్శాన్ని అందించాలి. అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సార్థకతను చేకూరుతుంది. ఒక దేవాలయంలో అనేక సంవత్సరం నుంచి పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి అనేక సంవత్సరం అభ్యాసం కావటం చేత ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని చేతిలో గంట కొట్టుకుంటూ ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు. శ్రేయోహి జ్ఞానమభ్యాస, ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి. ఆ యొక్క పూజారి మరణించాడు, కొత్త పూజారిని అపాయింట్ చేశారు. ఆ పూజారి హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది. ఆర్థికి తగినటువంటి గంట కొట్టడం లేదు. కారణమేమిటి? తనకు అభ్యాసం, పూర్వం అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం. బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు. అనేక మంది యువకులు మిలిటరీలో ప్రవేశిస్తుంటారు. ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు. కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు. చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉంటుండాలి, అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి, ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి. వాచ్మ్యాన్ కాని, దోబీ కాని, బార్బర్ కాని, ఎవరైనా వంటవాడు అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి. విధంగానే మార్గంలో ప్రవేశించినటువంటి వానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి. ఈ రెండు ప్రేమించాలి, సమాజ సేవ చేయాలి. రెండింటి ఎందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి. పవిత్రమైన మానవత్వాన్ని ధరించి దైవత్వాన్ని పొందడానికి ఈ రెండే మూల కారణము. ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి. చిన్న వయసు నుంచి ఇవి తరబీదు చేయాలి. ఈ వయసు నందు మనం చేసినప్పుడే విషయంలో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది. ఎంతకాలమో ప్రయాణమో ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఎక్కడో ముదివి ఎందు, లేక ముసలి ఎందు, ప్రాయమందు, లేక యువకునందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైన దేవు తెలివి ఉండినట్టుదే తాను తెలుసుకోవాలి. కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం తక్కుందో, ప్రపంచం యొక్క దృష్టి లోపల అయినా మనం ఫోటో తీవాలనుకుంటే చక్కగా నిల్చుకోమని రెడీ అని చెప్పినప్పుడు అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడదు. కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది. కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడో ఏమో, అతని హృదయంలో మన పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడో ఏమో. కనుక ఎప్పుడు మనం రెడీగానే, వయసు కోసం మనం వెతకనక్కర్లేదు, కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు, కర్మలను వెతకనక్కర్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా సరియే నిరంతరము భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి. భగవత్ చింతనే లేకపోతే ఏ రీతిగా వస్తాడు మనం? రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి. యజమానుడు మిద్ది పైన ఉంటుంటాడు, ద్వారం పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు. కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి, లేక గట్టిగా ఆ యజమానుడైనా మనం పిలిచాలి. ఆ విధంగా చేయకపోయినప్పుడు మనం కలచడానికి వీలు కాదు. కనుక ఈ అలసేషన్ కుక్క అంటే ఏమిటి? మాయా. మాయను మనం వశమైనా చేసుకోవాలి, లేక గట్టిగా భగవంతుని నామస్మరణ చేయాలి. గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు. ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయను కూడా ఏం చేయదు. కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి. ఇని ఎట్టిపంటి పరిస్థితి ఎందు అయినప్పటికీ లోపల ఎందు బయట ఎందు ఏదో ఒక రీతిగా హృదయమునందు దాచుకుని భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము. ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి. బాంధవ అనాథరక్షక వృందావన విహారీ ఏమేమో నామములంతా చెప్పింది. ఆ కృష్ణుడు రాలేదు, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు, కడపటికి అలసిపోయింది. దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది, కూలిపోతూ ఓ హృదయవాసి అనింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, తన సంరక్షించాడు. సమయమును పురస్కరించుకుని సమయంలో ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించింది, కృష్ణ ఎన్నో పర్యాయములు నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు, కానీ నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు, కారణమేమిటి? ఇది భక్తులకు అందరికీ సరియైన జవాబు. ద్రౌపది నన్ను బృందావన విహారి అన్నావు, నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను, లేకపోతే నీ మాటకు ఏమాత్రం సత్యం ఉండదు. మధురాపుర సంచారి అన్నావు, దగ్గర ఉన్నటువంటి వాడు నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా? కనుక అక్కడ నుంచి రావడానికి నాకే విధమైనటువంటి ప్లేన్ లేవు. హృదయవాసిని నేను, ఏ క్షణంలో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంది. కనుక నీవు లోపలిని స్మరించు, మనస్సుతో స్మరించు, హృదయంతో వరించు. ఇదే నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు. కనుక మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి ఏ విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు. కానీ ఈ మార్గములు అన్ని కూడాను భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు. ఏ మార్గం చాలా సులభమవుతుంది? హృదయంపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు. భగవంతుడు ఏ ప్రదేశం నందో లేడు, కనుక వేరు దేశమందుడు లేడు, తనదు దేహమందే. కనుక ఏ టెంపుల్ నందో, ఏ మసీదు ఎందో, ఏ దీని ఎందో లేడు భగవంతుడు, చర్చి ఎందో, ఏ యొక్క భవనం నందో లేడు. రథము ఏది? అదే భక్తుల యొక్క హృదయ రథం. కనుక భక్తుని హృదయం నందోపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు. కానీ పశ్చన్న పిచాన పశ్చతి మూఢో మూఢో మూఢో కేవలం బయట తట్టు ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు. ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్,
2: రియాలిటీ లోపల ఉంటుండాలి.
1: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. నీ హృదయమందు ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు.
2: ఆ
1: భగవంతుడే సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకు. కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం సర్వమావృతిష్ఠతి భావం తద్భవతి. భగవంతుడా, నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి నన్ను రక్షించకూడదు. అలాంటి భగవంతుడు ఒకనొక సమయంలో జవాబు చెప్పాడు, భక్తుడా నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను, నీ వెనుకనే ఉన్నాను, నీలందే ఉంటున్నాను, కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయదు. భగవంతుడా నా వెనుకనే ఉన్నావా? తప్పగా. నా నీడని నీ దేహము, మై షాడో ఇస్ యువర్ బాడీ అని చెప్పాడు. ఇది నిజమా? నా వెనుకనే ఉన్నావా? కనిపించలేదు. భగవంతుడా నీవు కూడాను అసత్యమాటమా? నా వెనుకనే ఉన్నావని చెప్పావు, తిరిగితే నా వెనకలేదే. పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా, నేను కూడా తిరగవలసి వచ్చింది. కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుని లేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండదని దాన్ని చూస్తుంది. ఉండినప్పుడు నీ వెనక కుర్చీ ఉంది, తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది. కనుకనే సర్వత పాణిపాదం, ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు. భగవంతుడా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా? ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు? నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టం లేదు? వారికి సర్వత పాణిపాదం తత్సర్వతోక్షీ శిరోముఖం, అట్టి వారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట. స్వామి, నా బాధను నీ కంటి కనపడలేదా? ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర. ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు? ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాదట. ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది? నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. అర్థమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది. ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు. మన నుండియే వస్తున్నది ఈ శబ్దము, ప్రణవ శబ్దము. ఉదాహరణ మీరు తీసుకోండి, మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి. ఇక మూసుకో, కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది. కనుక భక్తుడా, నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు, చర్మకండముల చేత నా మాటలు వింటున్నావు. కనుక ఈ చర్మ కండములు మూసుకో, అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు, అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది. ఈ విధమైన యొక్క మార్గమును అనేక రకములుగా అనేక విధమైన మార్గములు ప్రబోధిస్తూ వస్తున్నాడు. కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు. దాసు కనులు లేవు, కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే. ఎవరో ఒక స్త్రీని చూచి వెంట పడిపోతున్నప్పుడు ఆమె భర్త నీ కన్నులు నిచ్చిండేది ఎందుకు? భగవంతుడు స్త్రీని చూచి నువ్వు వెంట పెట్టడానిక నీ కన్నులు నిచ్చాడు, పెట్టపోమని మందలించాడు. ఆ బాధలను భరించుకునలేక ప్రతి ఒక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది, నిమ్మ చెట్టు, ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు. కన్నులు ఇచ్చింది ఎందుకు తెలుసా? అందులో తిరుగుటక, ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు, ఇద్దరితో నేను మందలింపబెట్టడానికి ఈ కన్నులు ఇచ్చావు. అప్పటి నుంచి తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ ద్వారకు చేరాడు సూర్యదాసు. ఒకనొక సమయం లోపల కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల దాసు ద్వారకు పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది. కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు, చేయి పట్టుకున్నాడు. ఇక్కడికి మీరు వెళ్లాలి దాసుగారు, నేను ద్వారకు పోవాలి అన్నాడు. నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు. ఆ సంతోషం అన్నాడు, చాలా ఆనందించాడు. రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు. అయ్యో నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో పోకూడదని గట్టిగా ప్రార్థించాడు. అప్పుడు అతని ప్రార్థన కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు. కలవనే పండుకో, ఎప్పుడు నీవు లేచిపోతావో నాకు తెలియదు, కనుక నీ చెయ్యి నా పైన వేసుకో, చెయ్యి నీ పైన వేసుకుంటాను, మనకు తెలుస్తుంది, కనుక నీకు కదలడానికి వీలు లేదన్నాడు. ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది, సంకటనాశనం స్పర్శనం. తెల్లవారు లేచి, సూర్యదాసు నేనే కృష్ణుణ్ణి, నేను నిన్ను దారి చూపించే నిమిత్తమై, నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను, నీ కన్నులు ఇచ్చేదా అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు. తక్షణమే కన్నులు వచ్చాయి, నిన్ను చూచాడు. కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు, నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడను, ఇంకా ఈ కన్నులు తీసుకుని నువ్వు పో ప్రపంచంలో సంచరించు. ఎందుకోసం ఈ కన్నులు? కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరలైరీ. అంటే కన్నులు లేవు, వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా?
2: నీ మూర్తి చూచారు,
1: నాకింతే చాలు. చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీగాన మాలింప నేరరైరి. కనుక ఈ చెవులు ఈ కనులు నాకు అక్కర్లేదు, జ్ఞాన చచ్చువునిచ్చి అని చెప్పేటప్పటికీ కృష్ణుడు అతని యొక్క తల పైన చేయి పెట్టాడు. అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది. కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు. చేస్తూ ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు. ఏమి జరిగినప్పుడు నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు. ఒక అబ్బాయి చెప్పాడు, అతుకు వేలు తెగింది. తెగిన తక్షణమే మంత్రి చూచాడు, మహారాజా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు. ఈనాడు వేలు పోతే నాకు మంచిదంటున్నావు, రేపటి నా తలపోతే కూడా నీకు మంచిదంటావు, ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు. మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. కనుక భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు. భగవంతుడు పవిత్రుడు, భగవంతుడు నిర్మలుడు, నిస్వార్థుడు. అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా. దాన్ని విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి. కనుక భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు. జ్ఞానము ఆస్థానమని వెతకనక్కర్లేదు. వెతుకుతున్నావు నీవు కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉన్న పెరటి పుష్పమునికై ప్రీతి ఎలా. కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొనక్కర్లేదు. వృక్షమే మన దగ్గర ఉంటుండాలి. ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి. ప్రేమ భావాన్ని అతని పైన ప్రవహింప చేయాలి. భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది. నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదు అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు. నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఎగిన నీ ఫ్రెండ్ కు రాస్తే చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్ట తెలుస్తుంది? నీకు వాపసు వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు. అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు రాలేదు, ఆ ఖబర్ చేరలేదు. కనుకనే భగవంతుడు నీపైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది. ఇటుదో అట్టిదో ఇట్టిదో తెలియదు, కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీపైన ప్రసరిస్తుంది. కనుకనే భగవంతుని ప్రేమ మనపైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు. కనుక అన్వేళ ఎందుకుడును దైవాన్ని చింతించండి. నామస్మరణ చేత ఆయన రూపం మనకు ప్రాప్తిస్తుంది.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవిడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 22వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్యబోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

దేనికైనా విశ్వాసము చాలా ప్రధానము. విశ్వాసము లేక ఏ కార్యము సాధించలేము. మానవునికి ప్రధానమైనది విశ్వాసము. దేహమునకు శ్వాస ఎంత ప్రధానమో ఆధ్యాత్మికమునకు విశ్వాసము అంత ప్రధానము. ఈనాడు విశ్వాసములేని భక్తి, శ్వాసలేని జీవితము జరుగుతున్నది. ఇంద్రియ నిగ్రహమును గురించి చెబుతూ, కాడిక్రిందకు రాని ఎద్దు, కళ్లెములేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహములేని జీవితము నిరుపయోగమన్నారు. దీనికి సరైన దీక్షను పూనాలి. అన్నింటికీ నామస్మరణే ప్రధానము. ఇది లేక జీవితమనే నావ దాటటానికి వీలులేదు. నామమే జీవితమునకు పెద్ద నావ. నావను ఎంతకాలమైనా సముద్రములో పెట్టుకుని ప్రయాణము చేయవచ్చు. నావ క్రింద ఎంత జలమైనా ఉండవచ్చు. కాని నావలోపల జలము చేర్చితిమా ప్రమాదమవుతుంది. జలము నావలో ఉండినా ప్రమాదమవుతుంది. ఇలాంటి ప్రాకృత భావములు జీవిత నావలో ప్రవేశించినప్పటికీ నామచింతన చేసినప్పుడు నిర్మలంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా నామచింతన చేయాలి. ఆడంబరంగా కాని, అహంకారముగా కాని నామము ఉచ్చరించకూడదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. తాను అడుగడుగునా చేస్తున్న ఆపత్ సహాయాన్ని ఆడంబరంతో బహిరంగపరచకుండా గుప్తంగా ఎంత వినోదంగా లీలలు ప్రదర్శిస్తారో మన స్వామి. కృతజ్ఞతాభారంతో పూర్ణకుంభంలాంటి హృదయంతో ఒక భక్త కుటుంబం స్వామి దర్శనార్థమై ప్రశాంతి నిలయంలోకి వచ్చారు. వారు నిలయంలో అడుగు పెట్టడం తడవు స్వామి మేడపై తమ బాల్కనీలోకి వచ్చి ఆ కుటుంబ పెద్దవంక దృక్కులు సారించారు. పకపకమని నవ్వుల పువ్వులు విరజిమ్ముతూ, "రాధాకృష్ణ, ఎంతసేపు నిన్ను ఎత్తుకుని నిలబెట్టడం? నా భుజాలు నెప్పి పుడుతున్నాయి నాయనా" అన్నారు స్వామి. ఒక విపరీత సంఘటనను అతి తేలికగా పరిగణించారు స్వామి. ఇచ్చట ప్రస్తావింపబడిన శ్రీ రాధాకృష్ణ మనం పూర్వం తెలుసుకున్నవారే. మరణం పిదప తిరిగి స్వామి అపార కరుణా కటాక్షం వలన పునర్జీవితులైన శ్రీ రాధాకృష్ణ ఉదంతం మనమింతకు ముందర విన్నాం. సాక్షాత్తు ఆ రాధాకృష్ణే ఇప్పుడు స్వామి నిలయంలోకి తమ కుటుంబంతో ప్రవేశించారు. తాను ఆ విధంగా పునర్జీవితులైన తర్వాత 7 సంవత్సరాల అనంతరం తిరిగి వీరికి ఒక అద్భుతానుభవం కలిగిన కారణంతో శ్రీ రాధాకృష్ణ తమ కుటుంబంతో సహా స్వామి దర్శనార్థమై వచ్చారు. ఆయనతో, "స్వామి, ఎంతసేపయ్యా నిన్ను ఎత్తుకుని నిలబడటం?" అని తీయగా ప్రశ్నించారు. భక్తుల భారాలన్నీ మోస్తూ ఒక పోర్టర్గా కూడా వ్యవహరించవలసి వస్తోంది ఒక్కొక్కప్పుడు భగవంతుడికి. అందువలనే కాబోలు పరమశైవ భక్తుడైన ఉమాపతి శివాచార్యుల వారు ఆ శివునికి "మోసి భరించేవాడు" అని ఒక బిరుదును ఆపాదించి కీర్తించారు. ఇచ్చట మన సత్యసాయిదేవుడు తన శరీరములో భక్తుని దేహము మోసి భరించిన అద్భుతం చెరకుతీపికన్నా మధురమైనది. సరే, అదేంటో విందాం. ఒకసారి శ్రీ రాధాకృష్ణకు బాగా సుస్థి చేసింది. మానవ శారీరక ధర్మము కర్మనియతిని అనుభవించి తీరాల్సిందే కదా. డాక్టర్ గారు రాధాకృష్ణకు మార్ఫియా అనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. రాత్రి 3 గంటలైంది. అవశిష్టాలు తీర్చుకునేందుకు రాధాకృష్ణ బాత్రూం వైపు నడవటానికి ప్రయత్నించారు. కానీ మత్తుమందు ప్రభావం వల్ల అడుగులు తడబడి బాత్రూంకి వెళ్లటానికి మారుగా గట్టులేని నూతి పళ్లెం దగ్గరికి వెళ్లారు. నడిచి బావిలో పడిపోయారు. దాంతో వారికున్న కాస్త మతి కూడా పోయినట్టయింది. ఇంతలో వారి భార్య మేలుకొని పక్కన భర్త లేకపోవటం చూసి కంగారుగా వెతకటం మొదలుపెట్టారు. అప్పటికి సగం మత్తు వదిలిన రాధాకృష్ణ బావిలో నుంచే, "ఇదిగో ఇక్కడ ఉన్నాను" అని గొంతెత్తి అరిచారు. భార్య, కుమార్తె, కొడుకు అందరూ వెంటనే బావి దగ్గరకు పరుగుదీశారు. బావిలో రాధాకృష్ణ. అది సరే, నీటిలో మునిగిపోక ఆ నీటిపై వారెలా నిలబడగలిగారు? వారు పూర్తిగా మునిగిన తర్వాత కూడా తలపైన నీరు ప్రవహిస్తూ ఉండాలి కదా ఆ బావిలో. అలా కాకుండా ఇప్పుడు వారి నడుం వరకే కదా జలం నిలిచింది. ఆ నీటి మధ్యన ఏదో ఆసనంపై నిలబడినట్టు ఆయన కనపడుతున్నారు. ఆ తీరున నిలబడగలిగేందుకు ఆ నీటిలో ఏ ఆధారం కూడా లేదు. అంతా అయోమయంగా, ఏమీ బోధపడలేదు. బావి నుంచి రాధాకృష్ణను వారి కుటుంబం వారు పైకి లాగారు. ఆ విధంగా నీటిలో వారు ఏ విధంగా నిలబడగలిగారో రాధాకృష్ణ గారికి కూడా బోధపడలేదు. తనను కాపాడినది ఆ పర్తీశ్వరుడే అన్నది మాత్రం దృఢంగా గ్రహించగలిగారు. ఆపద తీరిన పిదప స్వామి తన వద్ద నుంచి మెల్లిగా కదిలిపోతున్నట్టు ఒక సూక్ష్మభావం రాధాకృష్ణ గారికి కలిగింది. "స్వామి, మరల మిమ్మల్ని నేనెప్పుడు దర్శించగలను?" అన్నమాట ఆయనకు తెలియకుండానే ఆయన నోట్లోంచి వెలువడ్డాయి. అంతే, అప్పటికప్పుడే స్వామి దర్శనార్థం పుట్టపర్తికి బయలుదేరేశారు. వాళ్లంతా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. స్వామి మేడపై నుంచి చిలిపితనం ఉట్టిపడుతూ, "ఎంతసేపయ్యా నిన్నెత్తుకుని నిలబడటం?" అని ఎత్తిపుడిచారు. ఎవ్వరి చరణారవిందములు తమ శిరముపై మోపబడాలని అహర్నిశము సాధు పుంగవులు తపమాచరిస్తూ ఉంటారో వారు సాక్షాత్తు ఆ పరంధాముడు రాధాకృష్ణ పాదములను తమ భుజాలపై మోసి అంతసేపు బావిలో నిలచారు. "భారభృత్ సహితోయోగి" అని విష్ణు సహస్రనామంలో వర్ణించబడింది.
ఇచ్చట స్థూలంగా ప్రకటితమైంది. వేదంలో రేపుడు, వందనుడు, కణ్వుడు, తీర్థుడు మొదలైన వారిని అశ్విని దేవతలు బావి నుంచి రక్షించిన వైనం ఎంతో ప్రశంసనీయంగా కొనియాడబడింది. అయితే ఇచ్చట మన సాయి వేదంలో కూడా అలాంటి అద్భుతం ఒకటి చోటు చేసుకుంది.

ప్రయాణ సమయాలలో ఆపదల నుంచి రక్షించే దేవతలైన దుర్గాదేవి మారుతిని స్మరించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అదే రీతిని కారు, బస్సు, రైలు, విమానం మొదలైన వాహనాల్లో ప్రయాణం సాగిస్తున్నప్పుడు సంభవించే ప్రమాదాల నుంచి స్వామి భక్తరక్షణం చేసిన అసంఖ్యాకములైన అద్భుతాలని వర్ణించటం మొదలు పెడితే ఇంకా అది ఒక ప్రత్యేక కావ్యంగా రూపొందుతుంది. భగవంతుడు తన దయార్ద్ర హృదయంతో కారుణ్యాస్త్రం వేసి ఎంత లాగినప్పటికీ దానికి కూడా పట్టుబడని లేక వీలుపడని పూర్వకర్మ రుణమనేది ఒకటి ప్రత్యేకంగా ఉన్నదని ఒక్కొక్కప్పుడు ఊహించాల్సి వస్తుంది. 1957 స్వామి జయంతి ముగిసిన పిమ్మట తమ స్వస్థలానికి తిరిగి వెడుతున్న భక్తులు చాలామంది పయనిస్తూ ఉన్న బస్సు ఒకటి బుక్కపట్నం నుంచి పెనుగొండ వెళ్లే దారిలో అచ్చమ్మతోట బావిలో పడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. స్వామి వారిని వారించినప్పటికీ వారి మాటను తోసిపుచ్చి బయలుదేరిన ఆ భక్తులు చాలామంది ఆ ప్రమాదానికి లోనయ్యారని తరువాత తెలిసింది. సరిగ్గా అదే వేళ ప్రశాంతి నిలయంలో స్వామి బాల్కనీలోకి వచ్చి పోయినాడు పోయినాడు అని మాత్రం చెప్పారు. కాని ఆ పోయిన వారిని రక్షించేందుకు స్వామి వెళ్లలేదు. వారి కర్మ అంతేనేమో. స్వామి చేసిన ఆర్తరక్షణను గురించి నెమరు వేసుకుంటూ ఉంటే మన తనివి తీరిపోతుంది. ఇంకా ఈ కర్మవశాత్తు జరిగే దురదృష్టాన్ని గురించి ఆలోచించనే అక్కర్లేదు. ఉదాహరణకు 1963 జనవరి 18 పత్తి నుంచి కుటుంబంతో సహా మథురకు తిరిగి వస్తున్నారు శ్రీ బాలకృష్ణన్. వారి కారు సేలంకు 30 మైళ్ల ముందర అల్లరి చేయటం మొదలెట్టింది. చిమ్మ చీకటి, కారు నడవట్లేదు, గమ్యం తోచట్లేదు. మార్గబంధువట మరెవరూ ఆ సాయిని స్మరించటం తప్ప మరొక గత్యంతరమే లేని పరిస్థితి. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక తెల్లటి ఫియట్ కారు వీరి పక్కనే వచ్చి ఆగింది. అందులోని వారు గౌరవనీయులైన వ్యక్తిగా కనపడ్డారు. వారితో బాలకృష్ణ గారో డ్రైవరో పెదవి మెదిపేలోగా ఆ అపరిచిత వ్యక్తి బాలకృష్ణ గారితోటి ఆ సేఫ్టీ పిన్ ఇటివ్వండి అని అడిగి తీసుకుని బండి కింద భాగంలో ఉన్న నిప్పీకి ఈ పిన్ను గుచ్చి స్టార్ట్ చేయండి అన్నాడు. డ్రైవర్ అదే విధంగా చేశాడు. కారు బర్రమని వెంటనే బయలుదేరింది. అంతే, ఆ ఫియట్ కారు వాయువేగంతో బాలకృష్ణన్ గారి కారు దాటి దూసుకు వెళ్లిపోయింది. అంతేకాదు, మరుక్షణం కనుమరుగైంది. ఎందుకైనా మంచిదని సేలం చేరగానే కారుని బావు చేయటానికి వర్క్షాప్కి తీసుకెళ్లారు బాలకృష్ణ. ఏమి ఆశ్చర్యం, ఆ కారులో 30 మైళ్లు ప్రయాణం ఏ విధంగా కొనసాగించారు అని అక్కడి మెకానిక్ తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు. గేర్ రాడ్ 2 బద్దలయ్యుంది. దానిని వెల్డింగ్ చేయడానికే సుమారు 3 పట్టింది. అంతేకాదు, ఆ నిప్పిల్ కనపడలేదు సరికదా. ఆ సేఫ్టీ పిన్ కూడా అంతు లేకుండా పోయింది. సేఫ్టీ పిన్ మాయమైపోతే ఏమైంది? మన సేఫ్టీ స్వామి ఎప్పుడూ చూసుకుని తోడునీడుగా ఉంటారన్నది ముమ్మాటికి నిజం. ఇట్టి రక్షణ శక్తికి కాలపరిమితి కాని, స్థలం కాని, అప్పటి స్థితిగతులు కాని ఏవీ అవసరం లేదని, ఆ అఖండాత్మక శక్తి మానవ నియతులకు కట్టుబడదని వైజ్ఞానిక వర్గాన్ని విభ్రాంతికి గురి చేసిన ఒక అద్భుత చర్య. శ్రీ జాన్ హిస్లాప్ వారి అనుభవంలో మరువలేనిది, మరువరానిది. ఇది ఒక అత్యంత అద్భుతమైన లీల. 1978 ఫిబ్రవరి 1 ఒకనాటి రాత్రి 8 జాన్ హిస్లాప్ మరియు వారి బృందం వైట్ఫీల్డ్లోని బృందావనంలో స్వామి దర్శనం చేసుకుని బెంగళూరుకి టాక్సీలో వెళ్తున్నారు. బృందావనం నుంచి దరిదాపు 6 మైళ్ల దూరం రావడం అయింది. ఆ ప్రదేశంలో రహదారి చాలా సన్నగా ఉంది. కేవలం 2 వెళ్లేంత స్థలం మాత్రమే ఉంది. అందున ఆనాడు ముఖ్యంగా ఆ దారిలో ఒక బండిని రిపేర్ చేస్తున్నారు. టాక్సీకి ఎడంవైపు రోడ్డు బాగు చేయడం నిమిత్తమై కంకర్రాళ్లన్నీ పోగుపోసున్నాయి. ఇంత ఇరుకైన స్థలంలో బస్సు ఒకటి పక్కనే వస్తుండడం చూసి టాక్సీ డ్రైవరు ఆ బస్సుని ఓవర్టేక్ చేయాలని కుడివైపుకు టాక్సీ తిప్పాడు. అంతలో ఎంత విపరీతం! అదుగో ఎదురుగా అతి సమీపంలో ఒక కారు అతివేగంగా దూసుకొస్తోంది. అసలే రోడ్డు ఇరుకు, పైగా 2 వెళ్లేందుకు అసలు స్థలమే లేదు. అయినప్పటికీ ఎదురుగా వస్తున్న కారుకు చోటిద్దామని బస్సు డ్రైవర్ కొంచెం తప్పుకున్నప్పటికీ అది వీల్లేకుండా పక్కన కంకర్రాళ్ల గుట్ట.
కారు అతివేగంగా వస్తోంది. బ్రేక్ వేద్దామన్నా కారు నిలవలేని పరిస్థితి. ఇక ఇంతటితో మన పనైపోయింది అని నిర్ధారణకొచ్చేశారు హిస్లాప్ బృందం. అదిగో ఎదురుగా కారు లైట్లు తమ టాక్సీ విండ్స్క్రీన్ మీద సూటిగా పడుతున్నాయి. ఒకటి రెండు ఘడియల్లో ఇంక బొందితో కైలాసమే. ఒక సెకండ్, రెండవ సెకండ్, ఒక ఘడియా దశాంశమా లేక శతాంశమా, అంత సూక్ష్మ కాల వ్యవధిలో ఏం జరిగింది? స్వామి ఏం చేశారు? టాక్సీని మోదవలసిన కారు దానిని దాటి వెనక వైపుకు దూసుకుపోయింది. ఎలాగా? అయితే టాక్సీలో ఉన్నవారికి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా బోధపడింది. ఆ కారు ఆ ఇరుకు రహదారిలో వీరికి కుడిపక్కగా విరుచుకుని సాగలేదని, అథవా అలాగ చేద్దామని తలచినప్పటికీ అటుపక్క ఇసుమంతైనా దారి లేదని, ఇక ఎడంవైపుకు వెళ్ళిందా అంటే అటుపక్క వీరి టాక్సీకి అడ్డు గోడగట్టినట్టు బస్సు పక్కనే వస్తోంది అని గ్రహించగలిగారు. అయితే టాక్సీ మీదుగా కారు ఎగిరి వెళ్ళిందని సారాంశమా, లేక భూమికి అడుగున దూరి వెళ్ళిపోయిందని ఊహించాలా? వీటిల్లో ఏ ఒక్కటి జరగలేదు. ఎదురెదురుగా రెండు బళ్ళు రావడం స్పష్టంగా తెలిసింది. కాని మరుక్షణం ఎదురుగా వస్తున్న కారు టాక్సీని దాటి వెళ్లడం కూడా స్పష్టంగా కనపడింది. ఈ టాక్సీలో ఉన్నవాళ్లకి కనబడ్డట్టుగానే ఆ కారులో ఉన్నవాళ్లకు కూడా ఈ దృశ్యమంతా కనపడి ఉండాలి. ఆ ఒక్క ఘడియలో స్వామి కాలతత్వాన్నే అధిగమించారా, లేక స్థల పరిమాణాలనే మార్చివేశారా? కారు టాక్సీ ఒకదానితో ఒకటి మోదకుండా వాటి పొడవు వెడల్పులను కుదించి వేశారా? ఏం చేశారో మరి? మర్నాడు కృతజ్ఞతతో నిండిన హృదయాలతో హిస్లాపు బృందం బృందావన్కి వెళ్లారు. స్వామి తామే స్వయంగా వీళ్ల ముందరికి వచ్చి నిల్చున్నారు. తాము ధరించిన పట్టు పీతాంబరం కన్నా కూడా మృదువుగా సరళంగా ధ్వనించాయి స్వామి అమృతవాక్కులు. చాలా సమీపంగానే వచ్చేసింది సుమా. మీకు అప్పుడు కలిగిన కలవరపాటిలో మీలో ఏ ఒక్కరూ కూడా స్వామిని స్మరించలేదు. ఈ సంభవమును గురించి హిస్లాప్ వ్రాసిన దానిలో, అయినా నా కర్తవ్యము నేను నిర్వర్తించాను అన్నారు స్వామి. ఆ వాక్యము వారు రాసిన దాంట్లో లేదు, కాని రాగణపతి గారి అంతరాలలో స్వామి సూక్ష్మంగా ప్రేరేపించిన కారణంగా ఈ వాక్యాన్ని పొందుపరచకుండా ఉండటం అసఖ్యమైంది. అందుకని రాగణపతి గారు వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చినట్టుగా తెలిపారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు స్వామి చిరకాల భక్తులు, వక్త అయినటువంటి శ్రీ ఆదూరి శ్రీనివాసరావు గారి ప్రసంగాన్ని వింటారు.

14 భువనాలు పాలించు ప్రభువును పాలిచ్చి ప్రేమతో పెంచినావు. వేదాలు స్తుతించు వేల్పుల రాయిని లలపోసి జోల పాడినావు. అఖిల జీవుల నెల్ల ఆడించు స్వామిని ఆటబొమ్మలనిచ్చి ఆడినావు. భక్తాళి హృదయాన పవ్వళించేవాని ఉయ్యాలలో పెట్టి ఊపినావు. ఇంత భాగ్యము కలుగున ఇంతులకును అమ్మవైనావు ఆనంద సాయికౌరా. పూర్వజన్మల పుణ్యాల ఫలము కాదే, ఇలను ధన్యవు నీవమ్మ ఈశ్వరమ్మ. సరిగ్గా ఇదే రోజు అనగా 6 మే 40 సంవత్సరాల క్రితం ఒక అవతార పురుషుని తల్లి నామగిరియమ్మ అనే పేరు గల సనాతన సాంప్రదాయ ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా నిలిచిన మహిళ తన దేహాన్ని చాలించినా మనందరి ఆత్మా రాముని మానవాకారంలో ఈ లోకానికి అందజేసింది. ఆమె శ్రీమతి ఈశ్వరమ్మ, మన స్వామివారి మాతృమూర్తి. స్వామి అంటారు, లోకంలో తన సతిని పతిని ఎన్నుకోగలరు గాని తల్లిని గాని తండ్రిని గాని ఎన్నుకోగలరా? అది ఒక్క భగవంతుడికే సాధ్యం. శ్రీరాముడు కౌసల్య దశరథులను తల్లిదండ్రులుగా ఎన్నుకున్నారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులను ఎన్నుకున్నాడు, అనగా అది భగవంతుడికి మాత్రమే చెల్లుతుంది. అయితే భగవంతుని కనటానికి ఎంతో పుణ్యం చేసుకోవాలి. అనేక జన్మల పూజాఫలమే కారణమవుతుంది. స్వామివారి తండ్రి అయిన వెంకమరాజు ఇలా అన్నాడు, మా తండ్రి కొండమరాజు ఒకసారి నా 2 చేతులు పట్టుకుని నన్ను దగ్గరకు తీసుకుని, అబ్బాయి, నేను ఒకరోజు మధ్యాహ్నం అరటి చెట్టు కింద వెంకావసూరతో కూర్చున్నాను. అప్పుడు ఆయన, నాయనా, భూదేవి దుఃఖిస్తున్నది, కాబట్టి త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు, ఆ నారాయణుని నీవు తప్పకుండా దర్శనం చేసుకుంటావు, ఆయన నిన్ను బాగా ప్రేమగా చూస్తాడు అని చెప్పాడు. ఈ మాటను ఆయన చెవిలో రహస్యంగా మరోసారి కూడా చెప్పినాడు. చివరకు ఆ మాటలు నేను నమ్మినట్టు నా చేత ఆయన ప్రమాణం చేయించుకున్నాడు. నారాయణుని నేను మానవ రూపంలో చూస్తానని కల్లో కూడా చూడలేదు, అందులోనూ నా గృహంలో నా ఒళ్ళో అలా మాట్లాడినప్పుడు ఆనందంతో వెంకమరాజు గారి యొక్క నేత్రాలు అర్ధనిమీలితం అయినాయి. 1972 బృందావనంలో సమ్మర్ కోర్స్ జరుగుతున్నది. శిబిర ప్రారంభమైన 12వ రోజున ఈశ్వరమ్మ తాను పొందిన అనుభవాన్ని పెద్ద బొట్టు అనగా గాలి శారదాదేవి గారు, 80 సంవత్సరం రుద్రాలు, స్వామికి తన జీవితం త్యాగం చేసిన మహాభక్తురాలు, ఆమెతో ఇలా అన్నది, పెద్ద బొట్టు, నాకు జరిగిన అనుభవాన్ని నీవు చెప్పాలి, నీవు ఎవరికి చెప్పొద్దు సుమా అంటూ, మన స్వామి సాక్షాత్తు భగవంతుడే అనగానే పెద్ద బొట్టు ఫక్కు నవ్వింది. ఏయ్, నీవెందుకు నవ్వుతున్నావు అన్నది ఈశ్వరమ్మ. లేదు లేదు, ఇంతకాలానికి నీకు స్వామి దేవుడని తెలిసినందుకు నాకు నవ్వు వచ్చింది. చూడు, నాకు 4 రోజుల నుంచి జ్వరంగా ఉన్నది, నీకు తెలుసు కదా అంటూ ఆమె సంభాషణ ప్రారంభించింది. అప్పుడు నా స్వామి నా దగ్గరకు వచ్చినాడు. కలలోనా అని అడిగింది పెద్ద బొట్టు. కాదు, నిజంగానే. నేను పక్క మీద అసౌకర్యంగా అటూ ఇటూ తిరుగుతున్నాను, స్వామి నా దగ్గరకు వచ్చినాడు. అమ్మాయి, ఎలా ఉన్నది అని అన్నాడు. నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి స్వామి అని నేను ఆయన వైపు చూశాను. ఏమి చెప్పమంటావు? అప్పుడు ఆయన నాకు తెలిసిన స్వామి కాదు, కిరీటాన్ని కోదండాన్ని ధరించిన రామచంద్రుడు అక్కడ నిలబడ్డాడు. నేను చేతులెత్తి నమస్కరించాను. లేచి కూర్చోవాలని పక్క మీద నుంచి యువతలకు రావాలని విశ్వప్రయత్నం చేశాను, కానీ కొన్ని క్షణాల తర్వాత ఆయన స్వామి అయ్యారు. నాకు విభూతి ప్రసాదాన్నిచ్చి జ్వరం పోతుందిలే అని వెళ్లారు. పూర్తిగా మెలకువతో సావధానంగా ఉండే మన సాయిరాముణ్ణి శ్రీరామచంద్రమూర్తిగా మనం ఎవరు చూడలేరు అని అన్నది. అది ఆమె అదృష్టం. పోతనగారు కూడా తనకు రామచంద్రుడు కనులారా కనిపించినప్పుడు
మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉయిద చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలసువాడు, వల్లీయుద తమాల వసుము తీజము భంగి బలు విల్లు మూపున బరగువాడు, నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు, పుండరీకయుగము పోలు కన్నులవాడు, వెళద ఇరమువాడు, విపుల భద్ర మూర్తివాడు, రాజముఖ్యకండు నా కన్నుగవ్వకు ఎదుర కానబడియే. అలాగే శ్రీరామచంద్ర దర్శనమైన సమయంలో పోతనగారు ఆనంద భాష్ప నయనాలతో వర్ణించారు. సరే, అక్షయనామ సంవత్సరం కార్తీక మాసం సోమవారం అనగా నవంబర్ 23, 1926న శ్రీమతి ఈశ్వరాంబ పెదవెంకమరాజు పుణ్యదంపతులకు పురాణ పురుషుడు పుణ్యశ్లోకుడు అయిన భగవంతుడు పుట్టపర్తిలో జన్మించినాడు. బాలునికి 9వ నెల వచ్చినది. ఒకనాటి ఉదయాన ఈశ్వరాంబ సర్వహృద్వాసనకు స్నానంబు చేయించి భక్తజన ప్రియునకు బట్టలేసి విశ్వేశ్వరుని నుదట విభూతి పట్టించి కమలనేత్రుని కంట కాటుకద్ది గుడిండి తెచ్చిన కుంకుమ బొట్టెట్టి ఉయ్యాలలో నుంచి ఊపసాగే పరుగెత్తికినిపోయి పాలకుండను చూడ పరిపాలకుండను పదము మరచి కెవ్వు మనసును ఆ బిడ్డ కేకపెట్టే భయము జనీంప వెంటనే పరుగు తీసే తొట్టెలోనున్న శిశువును తొడను చేర్చి హత్తుకున్నది ఆ తల్లి మెత్తగాను. తరువాత ఏమైందంటే ధవళ కాంతులు తనయుని చుట్టూ చేరి తిరుగుచుండెను వలయమై తీరుగాను, కాంతిలోపల కలిసెను కాంత కూడా అరుగుదించెను అంతలో అత్తగారు. ఏమి ఆయను ఏమిటి కేకవింటి చెప్పమన్నది మెల్లగా చెవిని చూపి అడిగినంతని చెప్పెను ఆపకుండా విస్మయమ్ముగా విన్నది వింత ఘటన. ఈశ్వరమ్మ అత్తగారు లక్ష్మగారు. జరిగినది అందరికీ చెప్పవద్దు, రకరకాలైన కథలు అలుతారు అని చెప్పి లోపలికి వెళ్ళింది. స్వామి సాక్షాత్తు భగవంతుడిని తెలిసినా కూడా ఈశ్వరమ్మకు తన పుత్రుని మీద ఉన్న వాత్సల్యం కొండంత. దగ్గర ప్రాంతాలకు ఎవరైనా స్వామిని ఆహ్వానించినప్పుడు ఆమె ఈ గృహస్థుల వంట ఇంటిలోనికి ప్రవేశించి వ్యక్తిగతంగా వంటలను పరిశీలించేది. తెలుగు ప్రాంతం వంటకాలైతే స్వామి ఒకటి రెండు చెంచాలు ఎక్కువ తీసుకుంటారని నమ్మకం. నవనాగర్ రాజమాతతో స్వామి జామ్నగర్లో ఉన్నప్పుడు గుజరాతీ వంటకాలు తన కుమారుడికి నచ్చవేమోనని భయపడేది. ఆ రోజు భవనం వంటశాలలోనికి ప్రవేశించి ధనియాలతోటి కాస్త చారు పెట్టుకోవటానికి అనుమతిని సంపాదించింది. కస్తూరి మొదలైన వారంతా భోజనానికి స్వామితో కూర్చున్నారు. అప్పుడు స్వామి కస్తూరి గారితో, చారు చాలా బాగుంది, కప్పు నిండా తీసుకున్నానని అమ్మతో చెప్పు అన్నారు. ఆమె, నాకు ఇక్కడ గుజరాతీ వంటకాలు నచ్చవనుకున్నది, అందుకని ఆమె స్వయంగా ఈరోజు నాకు పుట్టపర్తి చారు తయారు చేసింది అన్నారు. ఆదిమూర్తి అయినా అవతారమూర్తి అయినా తల్లికి కొడుకు కొడుకే కదా, అది ఆమె పుత్రవాత్సల్యం. 1972 మే 6వ తేదీ ఈశ్వరమ్మ చివరి రోజు స్వామి ఇలా వివరించినారు. ఆమె వెళ్లిపోవడానికి ముందు రోజున మామూలు సంభాషణ మధ్యలో నేను ఆకస్మికంగా ఆమెతో, నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పు అని అడిగినాను. అప్పుడు ఆమె, నేను అన్ని దేవాలయాలకు యాత్ర పూర్తి చేశాను, అన్నిట్లోకి అతిపెద్ద దేవాలయాన్ని చూశాను, అందులో ఉన్న భగవంతుని దర్శించాను, ఇంకా నాకు దేనిమీద ఏ కోరిక లేదు అని అన్నది. కాని ఆమె మనస్సులో ఒక మూల ఉన్న చిన్న కోరిక దాగి ఉన్నదని నాకు తెలుసు. ఆమె తన మనుగురాలు పుట్టినరోజుకు ఒక బహుమతిని ఇవ్వాలని అనుకున్నది. అందువల్ల నేను బలవంతాన 500 రూపాయలిచ్చి బజారుకు వెళ్లి కావలసింది కొనుక్కోమని అన్నాను. ఒక ఆమెను తోడిచ్చి ఆమెను బజారుకు పంపాను. ఆమె తనకి ఇష్టమైన దాన్ని కొనుక్కుని సంతోషంగా తిరిగి వచ్చింది. ఉదయం 7 గంటలు తన స్నానం ముగించుకుని కాఫీ త్రాగి వచ్చి లోపల వరండాలో కూర్చున్నది.
ఆకస్మికంగా ఒక్కసారి ఆమె బాత్రూం వైపు సాగి స్వామి స్వామి స్వామి అని పెద్దగా పిలిచింది. నేను వస్తున్నా వస్తున్నా అన్నాను. ఆ సమయంలోనే ఆమె తుది శ్వాస విడిచింది. మంచితనానికి ఇంతకన్నా గొప్ప గుర్తు ఇంకేముంటుంది? ఆమెకు ఎటువంటి సేవ పరిచర్యలు అవసరం లేకపోయింది. చాలా కొద్ది మందికి అటువంటి సమయాల్లో స్వామి మీద మనస్సు ఉంటుంది. క్రింద అంతస్తు నుండి స్వామి స్వామి అని పిలిచింది. నేను వస్తున్నా వస్తున్నా అని సమాధానమిచ్చాను. ఆమె వెళ్లిపోయింది. ఇది గజేంద్రుడు పిలుస్తుంటే విని అనుగ్రహించడానికి మహావిష్ణువు బయలుదేరినట్లుగా ఉంది. రెండు వైళ్లు కలవాలి, క్షణాల్లో మోక్షం వస్తుంది. జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే యథార్థమైన ముగింపు ఇదే. ఆ సమయమందు ఆమె ప్రక్కన ఆమె కుమార్తె వెంకమ్మ, మనవరాలు శైలజ ఉన్నారు. కాని ఆమె స్వామినే పిలిచింది. చివరి క్షణంలో ఆతృతతో స్వామినే కోరడం పవిత్రమైన నిర్మల త్యాగానికి గుర్తు. ఇది కేవలం తన సాధనా ఫలితమే కాని బాహ్య శక్తి ప్రభావం కాదు. మీరు నేర్చుకోవలసింది ఇది అని భగవాన్ బాబావారు అనుగ్రహించిన సన్నివేశాలు. ఆ దయాస్వరూపిణి అయిన మాతృదేవత ఈశ్వరమ్మ శరీరం పుటపట్టికి చేరింది. భర్త పెద వెంకమరాజు సమాధి పక్కనే పరమ పవిత్రమైన ఈశ్వరమ్మ శరీరాన్ని సమాధిలో ఉంచారు. మే 6వ తేదీన ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవంగాను ప్రపంచ బాలల వారోత్సవంగాను జరుపుకుంటున్నారు. పిల్లల్లో ప్రతిభ, నైపుణ్యం, దివ్యత్వాలను ఉద్దీప్తం చేయటానికి ఆమె కోరిక ఈ విధంగా నెరవేరుతుంది. ఈ సాక్షాత్ భగవాన్ సత్యసాయిబాబా వారు ఆ సంఘటనను మనకు వివరించారు. జై సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ మేడసాది మోహన్ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు.
1: శ్రీ కైవల్య పదం కోరి ఒకరు, జగద్ధితం కోరి మరొకరు, జన్మాద్యపాయము తప్పించుతన్ మరొకరు, ఇట్లా పరమేశ్వరుని ఉపాసన చేసి కవి నిర్మాణం చేశారు. అంటే జ్ఞాన సముపార్జనం కోసం వాళ్ళు ఎక్కుతున్న సోపాన దశ అది, వాళ్ళు ఎక్కుతున్నటువంటి దశ. ఆ అధిరోహణం మీరూ చేశారు, చేసి ఉండాలి, ఎందుకంటే లేకపోతే కవి నిర్మాణం జరగదు. అంటే పాడి తరించే దశలో కొన్ని అనుభవాలుంటాయి, తరించి పాడిన దశలో మరికొన్ని అనుభవాలుంటాయి. వీళ్లంతా జ్ఞాన సముపార్జనం కోసం కవి నిర్మాణం చేస్తూ ఋషిత్వాన్ని సాధించుకోవటం ఒక ఎత్తు అయితే, ఋషే గనక ఒక కావ్యం రాస్తే, ఇప్పుడు జ్యోతిష్మతి ధ్యానం మీరు ఎంచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి మార్గం అది నాకు తెలుసు. ఆ మార్గంలో దాంతోపాటు పర అవతారమైనటువంటి ఈశ్వర స్వరూపమైనటువంటి విభూతి అయినటువంటి సత్యసాయి భగవానుడి దర్శనంతో మీ యోగస్థితులలో కలిగిన మార్పులేమిటి?
2: పరమాత్మ నాకు ఆ విశ్వాసం ఉంది, ఎప్పుడూ ఆ ప్రచోదనం చేస్తాడు. ఆ నిర్మాణం చేయడానికి మానసికంగా అనుభవించినటువంటి ఆ భావాలన్నీ కూడా ఒక అక్షరబద్ధం చేయడానికి ఎప్పుడూ ఒక హఠాత్ ప్రచోదనం జరుగుతుందనే విశ్వాసం కూడా నాకుంది. ఆ ప్రచోదనం జరిగినప్పుడు అదే గ్రంథరూపంలో వస్తుంది.
1: జరగాలి,
2: జరుగుతుంది.
1: కలవొక్క కొన్ని వేళలు
2: అది
1: నికామభవత్ పదచింతనానవలో జ్వలిత శిఖాసనాథమై మీరు కూడా సాయినాథుడి కథే రాస్తారేమో ఎవరికి తెలుసు.
2: అదే ఎప్పుడు
1: జరుగుతుంది.
2: అటువంటి కావ్య నిర్మాణం ఉన్నది కవి తానే సంకల్పించి జరిగే పని కాదు. ఎప్పుడు జరుగుతుందంటే ఒక హఠాత్ ప్రచోదనం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఇవేమీ అవరోధాలు కావు, ఇంకా అదే వ్యాసంగంలో ఉంటాడు. అది నాకు కూడా అటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. నేను రాశాను, కొన్ని గ్రంథాలు రాశాను, ఇప్పుడు రాస్తున్నాను, ఇంకా రాయాలనే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మరి ఇటీవల సత్యసాయి భగవాన్ సన్నిధిలోనే నేను సౌందర్యలహరి గురించి ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ రోజైతే పూర్తిగా నా ఆలోచనలు మారిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఆ సౌందర్యలహరిలో కొన్ని శంకరభగవత్పాదులు వారి శ్లోకాలు ధారణ చేసి వీటికి తాత్పర్యం ఎలా చెప్పాలి, వ్యాఖ్యానం ఎలా చెప్పాలని గ్రంథాలు చదువుకుని నేను మస్తిష్కంలో బాగా సామగ్రితో వెళ్ళా. అక్కడికి వెళితే అసలు అవి ఏమీ నిలవలేదు. అక్కడ అక్కడ చూసేసరికి మనస్సంతా పూర్తిగా ఒక మహాతన్మయ అవస్థలోకి వెళ్ళిపోయి నేను అనుకున్న దానికన్నా భిన్నమైనటువంటి అంశాలు ఎక్కడెక్కడో 27 జరిగిన పద్యాలు కావ్యాలు గుర్తొచ్చాయి. కాళిదాసు మరి అవతారాల్లో ఏకాగ్రత గురించి ఇవన్నీ వచ్చి ఒక అఖండ ధారా ప్రవాహంగా వచ్చేసింది ఆ ఉపన్యాసం అన్నది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమిటి పరమాత్మ ఈ రోజు నీవేం అనుకోలేదు, ఎందుకు వచ్చేసే మనసులో ఈ రోజన్నీ అంటే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంతో గగన భాగంలో గురుదేవుడు సాక్షాత్కరిస్తున్నాడు. పలికించినవాడు రామభద్రుడు అన్నాడే పోతన్న, ఆనాడు పలికించినవాడు గురుదేవుడే. కాబట్టి కావ్య నిర్మాణంలో కూడా మహాకవులు అవే విశ్వనాథ సత్యనారాయణ గారిని 32 రాశాడట రామాయణం.
1: 33
2: రాస్తే మీరు ఇంత మహాకవి కవి సామ్రాట్ అంటారు, మీకింతకాలం పట్టిందా రాయడానికి అని అడిగారట.
1: రాముడు రాశాడు,
2: అదే చెప్పాడు. రాముడు రాశాడు కాబట్టి ఇంతకాలం నేనైతే ఒక నెల రాసి ఉండేవాడిని,
1: 29 రోజుల్లో పూర్తి చేస్తాను.
2: కాబట్టి మన బలం కాదది, మన బలంతో రాశామంటే ఆ పౌష్ట్యము పౌష్కల్యం రాదు. ఆ దైవబలంతో రాశామంటే తిక్కన గారు చెప్పారు అంత ఆయన పరి తిక్కన గారు, ఓంకార వాచ్యునకు అనహంకార నిరుడ భావన ఆరాధ్యునకు హరింకారమయ మనోజ్ఞాలంకారోల్లాస నిత్య లాలిత్యునకున్. ఆయన ఆ లాలిత్యం పలికిస్తున్నాడని చెప్పి హరిహరనాథ సర్వభువనార్చిత నందయజూడు ఇప్పుడు నమస్కారం పెట్టాడు భారత్ అని చెప్పేసి.
1: ఇప్పుడు మీరు విశ్వనాథ వారి ప్రస్తావన తెచ్చారు, ఆయన రామాయణ కవి నిర్మాణం చేసిన మహర్షి. ఆయన చోట రామాయణ కల్పవృక్షం అయిపోయిన తర్వాత ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే మీ భావం దీంతో సమన్వయం చేయాలి అని. ఆ రామాయణ మట్లు పూర్తి అయిన నన్నారు వీడడా రాముడు నన్ను ఆత్మారాముడై ఉండెను భయం బయ్యడు అంటాడు. ఆ భయం జీవలక్షణం. ఇప్పుడు మీరు స్వామిని చూశారు, అంతరంగ దర్శనంలో సరస్వతీదేవిని దర్శనం చేశారు, కావ్యంలో ఏ అక్షరం చిలికించినా అమ్మవారు పలికించినట్లుగా భావన చేస్తున్నారు, మీకుడా భయమేస్తుంటుందా? ఆ భయాన్ని పోగొట్టే అభీహి అనేటువంటి ఉపనిషన్మూర్తి మీకు ఎప్పుడైనా అక్కడికి వచ్చాడా?
2: ఈ భయం ఎటువంటిదంటే లోకంలో మనం కలిగే లౌకికమైనటువంటి భయం లాంటి భయం కాదు ఇది. ఈ భయం ఎటువంటి భయం అంటే, కృష్ణ భగవానుడు విరాణ్మూర్తిని చూపించినప్పుడు అర్జునుడు భయపడ్డాడు, ఇది ఎక్కువసేపు చూడలేను నేను, యథారూపంగా నీ రూపం చూపించున్నాడు. అది దివ్యమైన భయం. విభ్రాంతి అంటే యోగస్థితిని కూడా, ప్రచండ యోగస్థితిని కూడా సాధకుడు ఒక్కొక్క దశలో భరించలేడు, అప్పుడు ఆశ్రయిస్తాడు పరమాత్మ అని. అదే నేను భగవాన్ కూడా కోరుకున్నాను. నాకు పరమసత్యం చెప్తున్నాను, ఒక మహాపర్వతాగ్రం పైన తీసుకెళ్లి ఆ పర్వతం ఎంత ఉందో నేను చెప్పలేను, అక్కడ నిల్చొని అదిగో ఆ స్వరూపం ఒకటి కనిపిస్తుందని చూడన్నాడు. చూస్తే చెప్పలేని పడగలతో ఒక మహాసర్పం ఉంది, ప్రతి పడగపైన ఒక పెద్ద మణి విరుగుతూ ఉంది. ఆదిశేషుడు, ఆదిశేషుడు సమస్త వాంగ్మయానికి ఆయన మూర్తి, నీకు ఆయన అనుగ్రహం ఉంది అని చెప్తున్నాడు గురుదేవుడు. కానీ నేను ఆ రూపం చూసి భయపడుతున్నాను. అప్పుడు అనుకున్నాను, పరమాత్మ నాకు ఇటువంటి అనుభూతి రుద్దు, నేను ఈ భయం తట్టుకోలేను అని. అలాంటి ఇంకొన్ని ఉన్నాయి నాకు, అవన్నీ అర్థించాను, దైన్యంతో అర్థించాను. అర్థించి నాకు కావాల్సింది మనోనైశ్చల్యమే. ఆ సాక్షాత్కార దివ్యానుభూతికి సంబంధించినటువంటి అంశాన్ని నా మనసులో ప్రతిష్ఠించు తప్ప నేను అవన్నీ చూడలేను. నా దృశ్యంతో చూశానంటే నాకేదో అనిపిస్తుంది అని. నేను చూడలేకపోయాను కూడా, ఎందుకంటే కొన్ని మైళ్ల దూరం ఉంది ఆకారం. ఒక్కొక్కసారి పైకి లేస్తుంటే పడగలు ప్రాణాలు పోయినంత పని అవుతూ ఉంది సాధనలో. కాబట్టి ఈ పాంచభౌతిక శరీరం తట్టుకోగలదా ఆ దివ్య స్ఫూర్తిని? తట్టుకోలేను. కాబట్టి ఈ శరీరానికన్నా శక్తి అనుగ్రహించు, లేకపోతే అనుభూతిని మాత్రం మిగిల్చు, నేను చూడలేనని మనసులో అర్థించాను. అలా ఎన్నోసార్లు నాకు అటువంటి అనుభూతులు కలిగాయి. ఆ కలిగిన తర్వాత కొన్ని గ్రంథాలు రాశాను. ఇప్పుడు బాగా అధ్యయనము, రచనము ఇవి నాకు దైనందిన చర్య. గ్రంథాధ్యయనం చదువుకోవాలి, ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నా గాని ఈ దశలో ఇటువంటి ఒక రసభావన జగత్తులో మనస్సు విహరించడం అన్నది మాత్రం గురుదేవుడు అనుగ్రహించినటువంటి ఒక తన్మయ అవస్థ. అది పూర్తిగా ఇప్పుడు నా మనస్సుకు అనుభవంలోకి వచ్చింది.
1: సాధారణమైనటువంటి కవుల పాయకు చెందని మీరు, యోగశాస్త్రాధ్యయనం చేసిన మీరు, ధ్యానయోగాన్ని కొంత సాధించుకున్నటువంటి మీరు, స్వామి యొక్క స్వరూపాన్ని, స్వామి యొక్క గుణాన్ని ఈ కవితా మనస్సుని దాటి అనుభవించిన స్థితులు ఏమన్నా ఉన్నాయా? కవిత్వం అనగానే మనస్సే లేదక్కడ.
2: దూర్జటి మహాకవి చెప్పాడు కదా, ఏ లీలను దీయింపవచ్చు ఉపమోత్ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యం బైరణీ రూపమున్ చాలుంచాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపురుగాక మాదృశ కవులు శ్రీకాళహస్తీశ్వర అన్నట్టు ఆ భగవన్మయమైనటువంటి అనంత తేజోమూర్తిని సాక్షాత్కరింప చేసుకోవడానికి కవిత్వం చాలా చాలదు. కవిత్వం ఒక మజిలి మాత్రమే, నేను సభల్లో కూడా చెప్తుంటాను. ఈ కవిత్వము, కవిత్వ ప్రౌఢి, ప్రతిభ, అష్టావధానంలో మేము చమత్కారాలు చేశాము, ఇలా చెప్పాము అలా చెప్పాము, ఇవన్నీ ఒక మజిలీ మాత్రమే. ఈ మజిలీ గమ్యం కాదు. గమ్యం అన్నది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఎప్పుడు అక్కడ తెలుస్తుంది. ఆ గమ్యం అనుభూయమానం అయ్యేంత వరకు కూడా మనం గురువుగారు ఆ ఉపాసనా మార్గంలో మనం అప్రమత్తులై ఉండాలి. వ్యాస భగవానుడు కూడా అదే చెప్పాడు. వ్యాస భగవానుడు చతుర్వేదాలు విభాగించిన, పంచమవేదం చెప్పినా మనస్సు సంతృప్తి లేదు. సరస్వతి నది తీరంలో సెమ్యాప్రాసం అనే ప్రదేశంలో కూర్చొని భాగవతం చెప్పినప్పుడే ఆయనకు ఆత్మశాంతి కలిగింది. అది గురుదేవుడు అనుగ్రహిస్తాడు. వ్యాసభగవానుడు కూడా అవతారమే. వ్యాసభగవానుడు కూడా ఒక వాంగ్మయ అవతారం. భగవంతుని అవతారాల్లో వాంగ్మయ అవతారాలు అవన్నీ కూడా. ఆ వాంగ్మయ అవతారంతో వచ్చాడు, ఇన్ని చెప్పాడు. సత్యసాయి అవతారం అన్నది కృష్ణావతారం లాంటిదే అవతారం కూడా. శ్రీకృష్ణుడు తాను లోకానికి మహాభారతం కేంద్ర బిందువుగా, జగన్నాటక సూత్రధారిగా ఒక అత్యద్భుత క్రీడా విశేషం చూపించాడు. భాగవతంలో లీలావిభూతి చూపించి అదొక విన్యాసం చూపించాడు. గీతాకృష్ణుడుగా అధ్యాత్మ జగత్తును, అధ్యాత్మ ప్రబోధన చేశాడు. సత్యసాయి భగవాన్ కూడా ప్రతి జీవుని అంతరంగం ఒక మహాభారతమే. కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది జీవన అంతరంగాల్లో. ఆ కురుక్షేత్రంలో నన్ను ఆశ్రయిస్తే నీదే విజయం అంటాడు
1: అంతేగా
2: సత్యసాయి భగవాన్. నీ మనస్సు కురుక్షేత్రమని, నిన్ను దుర్యోధనాలు ఎదిరిస్తున్నారని భయపడద్దు. నన్ను ఆశ్రయించు, నేను వస్తున్నాను కృష్ణుడుగా, ఉన్నాను ఆశ్రయించు అనే ప్రబోధం మనసులో చేస్తూనే ఉన్నాడు జీవులకి. కాబట్టి మహాభారత కృష్ణుడుగా వస్తున్నాడు. ఇక భగవద్గీతా కృష్ణుడుగా ఆయన చేసిన అత్యంత ప్రబోధం అన్నది అజరామరమై విశ్వశ్రేయమై ప్రకాశిస్తూ ఉంది. ఇక ఆయన లీలా విభూతి అన్నది అనేకానేక కైంకర్యాల ద్వారా తెలుస్తూనే ఉంది. కాబట్టి కృష్ణతత్వమే సత్సాయి. ప్రతి జీవుని అంతరంగం ఒక మహాభారతమే. కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది జీవన అంతరంగాల్లో. ఆ కురుక్షేత్రంలో నన్ను ఆశ్రయిస్తే నీదే విజయం అంటాడు
1: అంతేగా
2: సత్సాయి భగవాన్.

0: పోతన వారిని స్మరిస్తూ కవిత్వ పటుత్వ మహత్వ అని అడిగారు. కవిత్వం ఎలాగూ వచ్చింది, పటుత్వ మనోనైశ్చల్యం యోగం ద్వారా ధ్యానం ద్వారా వస్తుంది. ఈ మహత్వ అనేటువంటిది ఒక మహామహిమాన్వితమైనటువంటి స్వరూపంతో కూడి ఉన్నప్పుడు, అది రూపమా అరూపమా పక్కన పెట్టినట్లయితే, ఈ సర్వవ్యాపకమైనటువంటి మహాచోదక శక్తి, ప్రచోదక శక్తి, చైత్యస్థితి ఏదైతే ఉన్నదో అది స్వామి అయినట్లయితే, దానితో నిరంతరం కూడి ఉన్నటువంటి ఇప్పుడు మీకున్న ఈ స్థితిలో దీన్ని మీరు ఎట్లా సంభావన చేస్తారు? దాన్ని మీ వ్యక్తిగత
1: మనస్సు యోగస్థితిలో ఒక ప్రసన్న భాజనమైనటువంటి అనుభూతికి లోనవుతుంది. ఆ అనుభూతిలో ప్రసన్నత ఉంటుంది. ఆ ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు గురుదేవుని యొక్క దివ్యమూర్తి కానివ్వండి, దివ్య వాక్కు కానివ్వండి, అనేకానేకమైన పర్యాయాలు మనస్సులో పదే పదే మెదలి ఇసుక అన్ని చోట్ల ఉంది. కానీ ఎక్కడ శరయేళ్లు ప్రవహిస్తున్నాయో ఆ శరయేళ్ల కింద ఉండే ఇసుక ఆర్ద్రంగా ఉంటుంది. అలాగా గురువుగారి ప్రబోధం అనే శరయేళ్లు మనస్సులో ప్రవహిస్తూనే ఉంటే అంతరంగం ఒక ఆర్ద్రమైన శైకటస్థలిలాగానే ఉంటుంది. తడి అది ఎప్పుడూ ఉండాలి శిష్యునికి, సాధకునికి. ఆ తడి ఆరిందనుకోండి, మళ్ళా వర్షాలతో వచ్చేంతవరకు ఇది ఏమైపోతుందో తెలియదు. కాబట్టి నిరంతరము జ్ఞానవర్షం ప్రవహిస్తూనే ఉంటుంది. కృష్ణుడు చేసిన పని అది. అర్జునుడి మనస్సులో గాని ఉద్ధవుని మనస్సులో గాని తననెవరైతే ఆశ్రయించారో నిరంతరము కురిపించాడు వర్షం వాళ్లకి. ఒకసారి ఆగిపోవడం అటేం లేదు. అలాగే సత్యసాయి భవాన్ కూడా ఆశ్రయించిన వాళ్లకి ఆయన వర్ష ఋతువుగా మనసులో వస్తూనే ఉన్నాడు. ఒక అఖండ ధారా ప్రవాహంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆ అనుభూతి కృష్ణకర్ణామృతంలోనే వీళ్ళు బృందావనంలో అందరూ చేరారు. ఎవరిళ్ళో వాళ్ళున్నారు, హఠాత్తుగా కృష్ణుడు కనపడలేదు. ఎక్కడ వినాడని చూస్తే కాళింది పులినే తమాలని విడచ్చాయే పురస్సంచరత్తోయే తోయజ పత్రపత్ర నీతం దధ్యన్నం అస్నాతి యహ వామే పాణితలే నిధాయ మధురం వేణుం విషాణం కటిప్రాంతేగాశ్చ విలోకయన్ ప్రతికలం తం బాల మాలోకయే. ఆయన చూస్తూనే ఉన్నారట, అలాగే చూస్తూనే ఉన్నారట. అది తన్మయావస్థ, అది యోగావస్థ. ఆ అవస్థ ఒక్కసారి మనసులో కలిగిన తర్వాత ఇక అఖండ జ్ఞానవర్షమే మనసులో. ఆ అఖండ జ్ఞానవర్షానికి గాని అంతరాయం ఏర్పడిందనుకోండి, హృదయం యొక్క ఆర్ద్రత కోల్పోతుంది. ఆ స్థితి తెచ్చుకోకూడదు సాధకుడు. గురువుగారు తెచ్చుకోనిరు కూడా,
0: కాపాడుకుంటాడు,
1: ఆయనే కాపాడుకుంటాడు. ఆ కాపాడుకుని ఎప్పుడు ఆ ఆర్ద్రమైన స్థితిలో శిష్యుని అంతరంగాన్ని పరిప్లుతం చేస్తూ తీసుకొస్తూ ఉంటాడు.
0: కరుణాంబుధారా వేగం అందామా, పాపాంబుధార అనుకున్నాడు. కరుణాంబుధారావేగం,
1: ఆ ధారావేగాన్ని
0: సముదీర్ణత్వం,
1: ఆ ధారావేగాన్ని ఎప్పుడు గురువుగారు అనుగ్రహిస్తూనే ఉంటారు. అది అనుగ్రహించారు కాబట్టే మహాకవులు కావ్యధారలు వర్షింపగలిగారు, శబ్దధారలు వర్షించారు, వాంగ్మయధారలు వర్షింపగలిగారు. కాబట్టి నాకు అపారంగా వర్షించాడు గురుదేవుడు ఆ ధారని. ఈ పుస్తకం రాసేటప్పుడైతే ఒకసారి కూర్చున్నానంటే ఏదో మనసులో వచ్చినప్పుడు రాత్రి 3 గంటలు వేసి కూర్చుంటాను, 5 వరకు రాస్తూ ఉంటాను, మళ్ళీ అనుష్ఠానానికి వెళ్తుంటాను. అలా ఎన్నోసార్లు ఇప్పుడు మనసులో ప్రచోదనం కలిగితే అప్పుడు కూర్చోవడమే. అలా ఇప్పుడు కొన్ని రాస్తున్నాను, రాసే ఇప్పుడు దేశాటన వెళ్ళా గాని అక్కడ గ్రంథాలు ఎత్తుకోబోతుంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అది కాబట్టి ఆ ఇప్పుడు ఆ ధారా ప్రవాహంలో మనం నిమగ్నమై ఉండటమే మన కర్తవ్యం అని నాకు అనిపిస్తుంది.
0: కేనోపనిషత్తు ఒక వ్యాఖ్యానం చేసింది, ఒక పరిష్కారం కూడా చూపించింది. ఇప్పుడు ఈ కవిత్వం రాయటం, ఈ పుస్తకాలు రాయటం, ఈ ప్రవచనం చేయటం, ఇదంతా ఇంద్రియ సంచలనమే. ఈ ఇంద్రియ సంచలనాలకు మూలం ఆత్మ, ఈ జీవాత్మకి మళ్లీ మూలం పరమాత్మ. కాబట్టి ఈ రాస్తున్నవాడు, అందుకే విశ్వనాథ్ వారు మీరు ఈ పుస్తకంలో చివర పెట్టారుగా, పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని ఈ శరీరంబు నీదే కదా. కాబట్టి ఆ అష్టమ తనువు వాడు అనే ఆ వాడు, ఆ అత్యద్భుతమైనటువంటి పద్యం అది. దీనిలో ఈ పరిక్రమణంలో, ఈ పరిణామ దశలో మీరు రాస్తున్నప్పుడు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహం మీ యందు అనుప్రవేశం చేసిన భావన కలిగినప్పుడు వచ్చిన కవిత్వం మీకై మీరుగా చేసినటువంటి, రాసినటువంటి, అంటే నేను రాస్తున్నాను అనుకుంటూ రాసిన దానికి వ్యత్యాసం?
1: ఇప్పుడు నాకై నేను రాసేది
0: ఏమీ లేదు.
1: ఏమి రాసినా గాని గురుదేవుని ప్రచోదనమే. శ్రీ శివానంద మన గురుదేవులు ఇందులో ఆయన మూర్తి చూపించాను. ఆ గురుదేవులు ఆ గురుదేవుల మూర్తులు ఈయన వచ్చేస్తున్నారు అప్పుడప్పుడు. నేను ఎప్పుడూ ఆయన ధ్యానించేది లేదు. నేను ధ్యానం

0: చెప్పుకునే వచ్చేస్తున్నాడు.
1: మూర్తి భేద
0: ఎలా వచ్చేస్తున్నాడంటే, అది కృష్ణ కన్నావలసిన చెప్పిన సేవావయం నకలుతత్ర విచారణీయం పంచాక్షరి జవమాన్ ఇతరాంశ తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరానం స్మరతి గోపవధూ కిశోరమని. నేను ఆ సంపుటి జపిస్తూ ఉన్నా గురుదేవుడు వచ్చేస్తున్నాడు. అలా వస్తున్నాడంటే ఏమిటి, నువ్వు ఉపాసించే మంత్ర సంపుటి ఆ అక్షర సంపుటి తాత్పర్యం నేను అనుకో, అలా భావించి తెలుసుకో జ్ఞానం అంటూ. ఎందుకంటే అక్షర సంపుటికి అర్థం చెప్పడం అన్నది కష్టం, పరిణామంలో తెలుస్తూ ఉంటుంది, ఆ విస్తరిస్తూ వస్తుంది, విస్తరించే కొద్దీ మనకు విజ్ఞానం కలుగుతుంది,
1: తెలుసుకుంటూ అపరిణామ ప్రాప్తికి వెళ్ళి.
0: కాబట్టి ఇప్పుడు మనం నేనంటూ రాసేదేమీ లేదు, నేను రాయాలనే కూర్చున్నా కుదిరే పని కాదు, అన్ని ప్రచోదన కలిగినప్పుడే పోయి కూర్చుంటాను. అందుకని ఒక అంతఃసన్నిధిని కల్పించుకుని అంటాడు తిక్కన గారు, అంతఃసన్నిధి ఏర్పడుతుంది, ఆ అంతఃసన్నిధి కలిగినప్పుడు ఆ అంతఃసన్నిధికి ఆయనే పిన్నిధిగా వస్తాడు, కూర్చుంటాడు, ఇంకా రాయవయ్యా నువ్వేదో నీ పని కానివయ్యా అంటాడు, అక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగా జరిగే వ్యాసంగమే ఇప్పుడు అది.
1: ఇప్పుడు ఇది తిక్కన ప్రదేశం, తిక్కన నడయాడిన ప్రదేశం. శ్రీయనగౌరిన పరుగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి, ఈ పరమాద్భుతమైన అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి స్థాయిలో మీరు ఓ గురువుని ఉపాసన చేశారు, ఓ గురువుని దర్శనం చేశారు. ఉపాసన చేసిన గురువుని గురుదేవుడుగా మీ మనస్సులో పెట్టుకున్నారు. దర్శనం చేసిన సత్యసాయి భగవానుడు సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినప్పటికీ మీరు వారిని కూడా ఒక గురుస్వరూపంగా సంభావన చేశారు. ఈ రెండు గురుస్వరూపాలు భిన్నం రూపంలో, నామంలో, గుణంలో, స్వభావంలో, చారణంలో, విచారణంలో, కాని తారణంలో మాత్రం రెండొకటేగా. ఈ అద్వైత స్థితిని సాధించుకునేటువంటి ఒక దశ సహజంగా మీకు లభించిందా, లేక గురువుల యొక్క అనుగ్రహం మీకు తెలియకుండానే ప్రసరించిందా?
0: నాకు తెలియకనే గురువుగారి అనుగ్రహం, ఆ శివానంద గురుదేవుల అనుగ్రహం కూడా యాదృచ్ఛికంగా లభించింది నాకు ఆనాడు. ఆ గురుదేవుల అనుగ్రహం లభించిన రోజు నుంచే ధ్యాన యోగం ప్రారంభమైంది నా జీవితంలో. అలా చేసుకుంటూ వచ్చాను. పరిణామ క్రమంలో అవధానంగా పరిణమించి ఈ భాష సారస్వతము వాంగ్మయము ఇదొక కృషిగా తపస్సుగా సాగిస్తూ, ఎప్పుడైతే ఈ భగవాన్ దగ్గర నాకు పరిచయం ఏర్పడిందో ఆ సన్నిధి ఎప్పుడైతే పోయానో విస్తరించింది భావాంబర వీధి. అవసరం లేనటువంటి ఒక అవాంగ్మానస గోచరం కలిగి అక్కడ ఇక భగవాన్, ఆ భగవాన్లో వ్యాసమహర్షి ఉన్నాడు, ఆ భగవాన్లో వాల్మీకి ఉన్నాడు, ఆ భగవాన్లో కాళిదాసు ఉన్నాడు, కాబట్టి ఆ విరాణ్మూర్తి అవతారమూర్తి అనే భావన కలిగింది నాకు. ఆ భావన కలిగినప్పుడు ఆ భావన కలిగింది, ఆ భావన కలిగించినవాడు ప్రేరణ ఇచ్చినవాడు భగవాన్. అందుకే అక్కడ కూర్చున్నానంటే ఆ సన్నిధిలో నాకు తెలియకనే నేను ఎప్పుడో పుస్తకం నేను కంఠస్థం పెట్టున్న పద్యాలని కొన్ని అవి గుర్తొస్తుంటాయి. అక్కడ ఎలా వస్తాయి, అక్కడ గుర్తొచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి ఆ గ్రంథాలు చదివాను నేను. అరే ఎందుకు గుర్తొచ్చింది నాకు ఇక్కడ, అది అక్కడ ఇలా ఈ శ్లోకం వచ్చింది మనసులోకి. ఎప్పుడో నిల్చుకొని లైబ్రరీ గ్రంథాలయంలో పుస్తకాలు చూస్తూ అట్లా పేజీ తిప్పుతాం, ఒక శ్లోకం కనిపిస్తే ఇది మనం ఇప్పుడు ఇది చదవాలనుకోలేదు పూసేసి ఉంటాం, కానీ అప్పటికది మనసులోకి వచ్చేసి ఉంటుంది. అలా వచ్చేటువంటి శ్లోకాలు అక్కడ నేను ధారణ చేయడం జరిగింది. ఎలా చేయగలిగాను అంటే, యోగస్థితిలో పరమాత్మ ఒక సమున్నత స్థితికి తీసుకెళ్లాడు నన్ను. వెళ్లడం అన్నది నిజంగా నా అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉంటాను. తిక్కనగారని ఇందాక మీరు ఆ హరిహరనాథాద్వైతం అన్నది ముందు తండ్రి గారు కనిపించారు ఆయనకి స్వప్నంలో. తండ్రి గారు కనిపించి చెప్పాడు, కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూట కిం వా యశోదాస్తన్యం తవ స్వాదువద ప్రభోమి అని నీవు తొలి రచయించిన పద్యంబు గాఢాధరమున అవధరించి నీ దశ దయాళుండై ఉనికించేసి హరిహరనాథుండు. అప్పటికి ఆయన స్వర్గంలో ఉన్నాడట తండ్రి గారు. తిక్కన్న చేసిన ఇవన్నీ కైంకర్యాలకు పరవశుడై అక్కడి నుంచి ఆయన ఆకర్షించుకుని తన దగ్గర తీసుకున్నాడు పరమాత్మ. తీసుకుని మీ కుమారుడి దగ్గర పోదామరావయ్య అని పిలుచుకొచ్చాడు. అంటే పరమాత్మ తనకు తనను పరిచయం చేయడానికి పిలుచుకొచ్చుకున్నాడు ఆయన్ని. అంటే పరమాత్మ లీలలు అద్భుతంగా ఉంటాయి, పరమాత్మ సంకల్పమే అద్భుతం. కాబట్టి అటువంటి అద్భుతంలో అద్భుతం నాకు ఆ భగవాన్ సన్నిధిలో కలిగినటువంటి అనుభూతి. పెరియాళ్ళు వారి గురించి చెప్పాను ఒకప్పుడు నేను అక్కడ, రెండో ఉపన్యాసం అనుకుంటున్నాది. ఆ పెరియాళ్ వారి గురించి చెప్పినప్పుడు పెరియాళ్ వారు కృష్ణుని ఉపాసించాడు. కృష్ణ భగవాను ఉపాసనలో ఆయన ఆ రోజు సగుణంగా మాట్లాడేవాడు కృష్ణ భగవానుడితో. ఆ పద్యాలన్నీ ఉదాహరిస్తూ గోదాదేవి సందర్భం చెప్తూ కొంత కృష్ణుడి ప్రణయం అనేది ఎలా ఉంటుంది, ఏ దేవేరికి ఆ ప్రణయాన్ని ఎలా పంచాడు, భోజకన్యాసరి రాజహంసము సత్యభామా సుఖీకేళి పంజరంబు, రుక్మిణీదేవి హృదయం అనే సరస్సులో రాజహంసగా విహరిస్తున్నాడు, సత్యభామాదేవి హృదయం అనే పంజరంలో చిలుకలాగా బంధింపడి ఉన్నాడు, జాంబవతి నిశాచంద్రోదయంబు జాంబవతీదేవి యొక్క హృదయం అనే తూర్పుకొండపై రాకా శశాంకుడై ఉదయిస్తున్నాడు, అలా అష్ట మహిషుల యొక్క అంతరంగాల్లో ఎలా విహరిస్తున్నాడు, అవన్నీ వర్ణించాను రోజు. నిజానికి అవన్నీ కూడా అక్కడ పోయితే గుర్తొచ్చాయి. ఆ రోజు నేను పెరియాళ్ వారి గురించి మాట్లాడాలంటే కొన్ని పాసురాలు చదువుకొని పోయినాను. అక్కడ పూర్తిగా విభిన్నమైన రీతిలో వచ్చింది. ఇవన్నీ చెప్పి ఆ తాత్పర్యం సారాంశం చెప్పాను. ఆ రోజు నన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆ అష్టమహేషుడు. ఇంకొకసారి ఆ పద్యం అనుభవం గారు అన్నాడు, మళ్లీ చెప్పాను ఆ పాదాల దగ్గర చిన్నగా అంటాడు స్వామి చిన్నగా అన్నాడు. మళ్లీ చెప్పాను, బాగుంది ప్రచారం చేయి, ఇవన్నీ బాగా ప్రచారం చేయాలి అన్నాడు. ఆ అన్న తర్వాత నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ పద్యం చెప్పే చోటంతా భగవాన్ అలా నాకు ఆదేశిస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్న కూడా బాపట్లలో ఉపన్యాసంలో చెప్పారు ఆ పద్యాన్ని. అవి ఎప్పుడో లక్షపైన పద్యాలు కంఠస్థం చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో చేసినవి, కానీ ఆ సందర్భోచితంగా అక్కడ ఎలా వస్తున్నాయా అంటే ఇది అవసరం ఇక్కడ, నువ్వు అనుకున్నది కాదు, నువ్వు అనుకున్న ప్రణాళిక అవసరం కాదు ఇక్కడ, ఈ అసంఖ్యాక భక్త జనావళి శరణాగతులు ఆలకించే సమయంలో ఏది సమున్నత స్థాయిలో రావాలో ఆ ధారాప్రవాహం కావాలి ఇక్కడ అని పరమాత్మ ఎప్పుడూ ఔన్నత్యమే ఎంచుకుంటాడు, మామూలు విషయాన్ని ఎంచుకోడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని తత్వము మహత్వమే నాకు భగవాన్ కదలికల్లో కవళికల్లో ఎప్పుడూ నాకు భాషిస్తూ ఉంటుంది. ఆ అవతారంలో ఆ భగవాన్ కృష్ణ భగవానుడు సగుణంగా ఒక 16,800 మంది జీవనాయకులతో విహరించాడు. కలియుగంలో ఆ సంఖ్య మించిపోయింది భగవానికి,
1: కోట్లు
0: ఆ సంఖ్య మించిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరూ జీవనాయిక, ప్రతి జీవుడు ఆశ్రయించిన దాసుడంతా జీవనాయిక అయి ఆ భగవాన్ గమ్యమానంగా చేసుకుని అదే ధ్యాన యోగంతో ఉపాసిస్తున్నారనిపిస్తుంది నాకు అక్కడ పోయినప్పుడు.
1: మనస్సు పరాధీనమైనప్పుడు జరిగే ప్రమాదము అదే ప్రమోదము అదే, పరాధీనం అయిపోయింది అది అక్కడికి వచ్చి ఆ ప్రణాళిక కాని మరొకటి రూపుదిద్దుకున్నది అంటే అది రచన. ఆ రచన అది నిత్యము ఏర్పడేటువంటి మహాసృష్టి కాబట్టి అభ్యసనము అభ్యాసము అధ్యయనము సద్గోష్ఠి వీటన్నింటితో పాటు ఈ రచన ఆవిష్కృతం కావటం అది కూడా ఒక దివ్య విభూతి.
0: సహజంగా 50 సంవత్సరాల తిరుపతి వెంకటగౌడ కూడా చెప్పారు, చల్లపడి వెంకట శాస్త్రి లాంటి మహానుభావులే, ధారణ నిల్చునా నిర్వదా అను సందేహముండు తప్ప మా ధారకు లోటు లేదు అన్నారు. అవధానం చేయమంటే 50 ఏళ్ల తర్వాత, ఇప్పుడు నాకు 57 అయినా ఇప్పుడు కూడా అవధానాలు చేయడంలో నాకు ధారణ తగ్గలేదు, ధార తగ్గలేదు, ఆ భావోద్వేగం పెరుగుతూనే ఉంది ఇంకా. అది కూడా చాలా మందికి ఆశ్చర్యం.
1: దీనికి 3 కారణాలున్నాయి స్థూలంగా విచారణ చేస్తే. 1 మీ స్వీయమైనటువంటి ధ్యానం, 2 యోగం, గురువుల అనుగ్రహం. ఈ 3 ఉన్నప్పుడు 50 లెక్కే ఉంది, కన్ను మూసేదాకా ధారణ నిలబడుతుంది. ఎప్పుడు అంటే ఈ మనస్సు, మీరు అడిగారు కదా నిశ్చల మనస్సు, ఆ నైశ్చల్యం కావాలి. ఎప్పుడు మనస్సు నైశ్చల్యాన్ని పొందిందో అది సమాధిగతం అయిపోయింది, సమాధిగతంలో నుంచి మళ్లీ వెనక్కి వస్తున్నది అన్నమాట. ఆ పని రమణ మహర్షిని అడిగారే, ట్రైన్ వచ్చిందా, దానిలో వచ్చిన ప్రయాణికుడు భక్తుడు వచ్చాడా లేదా, భోజనాలు తయారైనయా లేదా, రాత్రి కింద పడ్డ పిచ్చుక పిల్ల బాగుందా లేదా అని మనసే లేని మీరు ఏ మనస్సుతో అడుగుతున్నారు అని అడిగితే, ఏం లేదప్ప, ఆయా కార్యకలాపాలు చేయవలసినప్పుడు హృద్గుహలో నుంచి ఆ మనస్సు అనేది బయటకు వచ్చి కార్యకలాపాలు నిర్వర్తించి మళ్లీ గూట్లో పెట్టుకుంటుంటా అని ఒక పరమ రహస్యం చెప్పారు. బహుశా ఇప్పుడు జరుగుతున్నది అదే అయి ఉంటుంది. ఆ మనస్సు లోపల ఉన్నది, ఆ హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం.
0: జాజ్వల్యమానం చేశారు
1: పరమాత్మ స్వామి,
0: అంతరంగంలో ఉన్నటువంటి ఒక యోగాగ్ని రగిల్చి అది ఇది నీ జీవిత గమ్యం, ఇది వాంగ్మయ సేవ, వాంగ్మయ తపస్సు నువ్వు నిర్వహించాలి ఈ విధంగా అని కవిత్వం ఉన్నది. నిజానికి పరమాత్మ రూపాన్ని అలా ఒక వేలుతో సూచిస్తుందంతే, ఆ వేలుతో సూచించడమే యోగము. అటువంటి యోగస్థితికి చేరుకున్న మహానుభావులు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసాదులు, అటువంటి మార్గంలో అటువంటి బాటలు నడవాలి అనే ఒక నిర్దేశం కూడా పరమాత్మ ఆదేశంతో నాకు లభించింది.
1: చాలా మీరు చాలా అదృష్టవంతులు. కారణం ఏంటంటే, కవిత్వం చెప్పిన ప్రతివాడు ఋషి కాలేడు, ఋషి అయిపోయినవాడు కవిత్వం చెప్పిన దాఖలాలు లేవు. ఈ రెండు చాలా లోకంలో జరుగుతున్నటువంటిది. మీరు ఆ రెండింటినీ కూడా కేవలం గురువుల యొక్క సాన్నిహిత్యం చేత, పైగా సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామి నుంచి మీరు పొందిన అనుభూతి మీ మాటల్లో అది చిప్పిల్లుతూనే ఉన్నది మొదటి నుంచి. అది ఎంత అద్భుతమంటే రసావిష్కరణ జరుగుతూ ఉన్నది. మీరు అవధాన ప్రక్రియ, అవధాన సరస్వతి అనే చిన్న మాట, అవధానాన్ని అంచులు చూసినటువంటి మీరు సత్యసాయి భగవాను సర్వదేవత అతీత స్వరూపంగా ఆశువుగా ఒక పద్యం చెప్పి స్వామికి కైంకర్యం చేయవలసిందిగా కోరుతున్నాను.
0: శ్రీకృష్ణ స్పృహణీయ భావుక కళా స్నిగ్ధాకృతి మద్గతి. శ్రీకృష్ణ స్పృహణీయ భావుక కళా స్నిగ్ధాకృతి మద్గతి రాకాపూర్ణ శశాంక మండల సమగ్రస్ఫార హాసామల. రాకాపూర్ణ శశాంక మండల సమగ్రస్ఫార హాసామల. నాకుందోచిడి దివ్యమూర్తి విటు, నాకుందోచిడి దివ్యమూర్తి విటు విన్నాణంబు సంధింపుమా ప్రాకామ్య ప్రతిభ ప్రభావ గురుదేవా సత్యసాయి నమో.
1: శుభం. కంచె మహాస్వామి వారు గుర్తొచ్చారు. మీరు ఈ ధారణలో చెప్పినప్పుడు రక్తాంతస్ఫురణీయ సునేత్రమని కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అటువంటి బాణీలో అటువంటి భావనలో చాలా పరమాద్భుతంగా స్వామిని చూడటం వేరు, స్వామిని దర్శనం చేయటం వేరు. స్వామిని దర్శనం చేయటం వేరు, స్వామిని అనుభవించటం వేరు. స్వామిని అనుభవించటం వేరు, స్వామిని అనుభూతి చెందటం వేరు. ఈ అన్ని దశలు కూడా సత్యసాయి భగవానుడి అనుగ్రహం ఉంటే ఏకకాలంలో సంభవిస్తాయి. ఇవి ఏవీ జరగకుండా నేను స్వామిని చూశాను వచ్చాను అంటే ప్రయోజనం లేదు. దర్శనం చేశాను, భౌతిక దర్శనంతో కాస్త ఆనందం కలుగుతుంది, కానీ ఆంతరంగికమైన దర్శన పూర్ణిమ మాలికలన్నీ కూడా మీ విస్తారమైనటువంటి యోగనాడులు 272,000 యోగనాడులు మీ యందు ఉన్నాయి గనక, ప్రతి జీవుడు యందు ఉన్నాయి గనక, అవి ఉద్దీపనం కావాలని, ప్రచోదనం చెందాలని, పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిని సర్వేశ్వరుడైన స్వామి మీకు అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తూ తిరుపతి రేడియో సాయి స్టూడియోకొచ్చి స్వామి యందు ఉన్నటువంటి మీ భక్తిని, గౌరవాన్ని, అనురాగాన్ని, అపురూపమైనటువంటి కొన్ని సంఘటనలని రేడియో సాయి శ్రోతలకి పరమ రమణీయంగా, ఆర్ద్రంగా, కరుణాత్మకంగా అందించినటువంటి మీకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తున్నది. సాయిరాం.
0: ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నాకు కూడా ఇది అదృష్టం, మహత్తర అవకాశం. ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క అనుభూతిలో మనస్సు విహరించడం అన్నది కూడా ఒక వరప్రసాదంగా నేను భావిస్తాను. ఈ ఎప్పుడూ ఈ భావన గమ్యం ఉన్నది, ప్రస్థానం ఉన్నది ఇలాగే సాగిపోవాలని నేను ఆ గురుదేవుని ప్రార్థిస్తూ ఉంటాను. నేనెంతో మీకు కూడా నేను కృతజ్ఞుణ్ణి, మన నిర్వాహకులందరికీ కూడా, సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞుణ్ణి. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ధన్యవాదం.
1: సాయిరాం.

0: నాకు ధారణ బాగా ఉంటుంది కాబట్టి 3 గంటలకు కూర్చున్న వెంటనే 6 గంటలో అయిపోయింది. ఎందుకంటే మంచి మంచి పేపర్ క్వశ్చన్ పేపర్ అవుట్ అయిపోయినట్టే కదా, ఉదయం చెప్పినవన్నీ గుర్తుంటాయి. అన్ని 34 నిమిషాలు పూర్తి చేసేసాను. ఇంకా ధారణ మిగిలిందండి, మీరు ధారణ చేస్తారు, ఇది పతాక సన్నివేశం ప్రకటించండి అని చెప్పాను. అందరూ ఆశ్చర్యపడ్డారు. సరే, ధారణకు ముందు ఒక టీ ఇస్తామండి కొంతంటే, అది ధారణ కష్టం, ధారణ చేసేయాలి పద్యాలు వెంటనే. అలాగే అని ఒప్పుకున్నాను నేను. సరే, ఆ 10 నిమిషాలు మానసికంగా ఒక మెడిటేషన్ లో ఉన్నా. అట్లా కరెక్ట్ గా 4 గంటలకు ధారణ ప్రారంభించాను. మొత్తం 32 మందికి తిరిగి చెప్పడం అనేది ఒక 6-7 నిమిషాల్లో పూర్తయిపోయింది. కంఠస్థం చేసిన పద్యాలు చెప్పినట్టే అన్ని చెప్పేశాం. అయిన తర్వాత ఒక భక్తుడు, సాయి డివోటి, కొన్ని పుస్తకాలు తెచ్చి, ఇంతసేపు మీరు ఉపాసించిన సరస్వతి పుట్టపర్తిలో ఉంది, ఒకసారి వెళ్లి దర్శించండి అని పుస్తకాలు ఇచ్చినాడు. పుట్టపర్తిలో ఉంటే ఇక్కడే అవధానం ఎక్కడ చేస్తాను స్వామి, ఇక్కడే ఉంది ఆ సరస్వతి అని ఆ పుస్తకాలు తీసుకుని కళ్ళద్దుకున్నాను. ఎంత మాట అన్నారండి, నా కనులు తెరుచుకున్నా ఈరోజు అన్నాడు. నేను అప్పుడు పోలేదు స్వామి దగ్గరికి, కొంతకాలానికి మళ్ళీ వెళ్లాను భాగవతం చెప్పడానికి. నాకు అది గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఇంతసేపు నేను చెప్పిన నాలో ఉన్న పలికించిన సరస్వతి కూడా సాయి అనే భావన నాకు తెలియకనే వచ్చేసింది చూడండి మనసులో నుంచి. పుట్టపరచలో ఉంటే ఇక్కడ నేనే చెప్తాను స్వామి, ఇప్పుడు ఇక్కడ ఉండే చెప్పించారని అన్నా. అలాగనండి అన్నాడు ఆయన. అలాంటివి ఎన్నో, అంటే పరమాత్మ ఒక ఆకర్షిస్తాడు, లాగుతాడు మనసులో, గాలం వేస్తాడు ఈ మీటింగ్
1: లాక్కుంటాడు.
0: అది నాకు బాగా అనుభూయమానమైంది. ఎన్నో పర్యాయాలు

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా.

అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం.

哪能忍啊，哪能敢忍啊，实践哪能敢忍啊。

ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. కృష్ణ పాపకర్మలను ప్రేరేపించు నారి, ఆశలచే బంధింపబడు మానవునకు రామచరిత మానసమును అమృతమును పానముగావించిన పవిత్ర జీవి ఈ తులసీదాసు. వాంఛారహితుని మాత్రమే రాముడు వరించుననియు, అట్టివానినే తరింపజేయుననియు, హృదయమున రామనామమును నింపి కరమున కర్తవ్య కర్మలనాచరింపుమనియు ప్రబోధించెను. అతని కీర్తనలలో ప్రేమోన్మత్తము ప్రదర్శించెను. క్షణభంగురమైన ఈ కాయముల పోషణకై కాలమును దుర్వినియోగపరచక చిక్కిన కాలమును చిత్తశుద్ధికై వినియోగించుననియు, చిత్తశుద్ధి అవధూత స్థానమును అందించినదనియు, విత్తము యమదూత ప్రాప్తి లభించినదనియు గానము చేశాను. రామనామమును పానము చేశాను. అతడు వ్రాసిన పవిత్ర గ్రంథము రామాయణము. దానికే తులసీ రామాయణమని పేరు. మహారాష్ట్రమున ప్రతి ఇంట దాని పారాయణముగా జరుగుచుంటును అని స్వామి ఒకసారి ఒక భక్తునికి వ్రాసిన లేఖలో తులసీదాసు గురించి వివరించారు. సాక్షాత్ సాయిరాముడే ఈ మహానుభావుని గురించి వర్ణించినప్పుడు మనం కూడా ఈ రామభక్తుని గురించి వివరంగా తెలుసుకోవాలి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో పరమ భక్తుడైన తులసీదాస్ గురించి చెప్పుకుందాం. ఈ విషయాలను మీకందించడానికి స్వామి తమ దివ్యోపన్యాసాలలో చెప్పిన విషయాలలో అంతేకాకుండా తులసీదాసు యొక్క చరిత్రను కూడా చదివి దాంట్లోంచి గ్రహించబడిన కొన్ని ముఖ్యమైన విశేషాలను పొందుపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టే ముందు తులసీదాసు విఘ్నేశ్వరుడైన మన విఘ్న వినాశుడైన గణేశుని రచించిన ఈ కీర్తనతో మొదలుపెట్టుకుందాం.

మాట ఇచ్చినట్టు మనుజుంటూ నడిచిన మనిషి కాదు వాడు మహితుడగును, మాట చెప్పినట్టు మనిషి నడువడేని మనిషి కాదు వాడు మృగమిగాని. మానవుని యొక్క పవిత్రత, మానవుని యొక్క కీర్తి మర్యాదలు, మానవుని యొక్క ఉన్నత స్థితి మాటపై ఆధారపడి ఉన్నవి. మాటయే మానవునికి ప్రాణం. మాట తప్పేనా ప్రాణమును పోగొట్టుకున్నట్లే. ఈ మానవుని యొక్క మాటలకు ఖర్చు లేదు గాని విలువ మాత్రం చాలా ఎక్కువ. ఇలాంటి విలువైన మాటను మానవుడు నిలుపుకున్నప్పుడే మానవత్వాన్ని సార్థకము గావించుకున్నవాడవుతాడు. తన మాటను తాను పోషించుకునే నిమిత్తమై జీవితమనే త్యాగము చేసి దివ్యత్వమును అనుభవించి ప్రచారము గావించినవాడే తులసీదాస్. ఇతడు ఆత్మారాం దూబే, తులసీ అనే దంపతులకు క్రీస్తు శకం 1493 సంవత్సరం శ్రావణ మాసమున శుక్ల సప్తమి రోజు జన్మించాడు. సామాన్యంగా పుట్టిన బుడ్డ తక్షణమే ఏడుస్తుంది. దీనికి ఆధ్యాత్మికంగా ఒక అర్థం, వైజ్ఞానికంగా ఒక అర్థం ఉన్నాయి. తల్లి గర్భాన నుండి పుట్టిన తక్షణంబే కెవ్వు కెవ్వున ఏడుస్తారు నవ్వకుండా. ఏడ్చుటేలకో తెలిపినప్పుడు మీకు దినము దినమునున్న తెలిపి తెలుగు చూడ అనగా మన జీవితం చాలా కష్టాలతో నష్టాలతో దుఃఖాలతో విచారములతో కూడుకున్నదని మున్ముందు మనకు తెలుస్తుంది. కనుక ముందు రాబోయే దుఃఖాలకు విచారములకు సూచనగా తాను ప్రారంభంలోనే ఏడుస్తాడని ఒక ఆధ్యాత్మిక అర్థం. తల్లి గర్భము నుండి ఉండినప్పుడు ఈ బిడ్డ దశేంద్రియములందు నీరు నిండి ఉంటుంది. ఈ బిడ్డ చుట్టూ లోపల సర్వత్రా నీరు ఉంటుంది. ఈ భగవత్ సృష్టి యొక్క రహస్యము. ముక్కు, కన్నులు, చెవులు, నోరు అన్ని ఇంద్రియములందు నీరు నిండుకోవటం చేత ఏడవటం వలన ఆ నీరంతా పోయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమవుతాయి. ఆ విధంగా ఏడవని బిడ్డలను నర్సులు కాళ్లు పట్టుకుని తల క్రిందుకు పెట్టి చల్లని నీళ్లతో కొడతారు. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. ఈ ఏడ్చినప్పుడు సక్రమంగా రక్తం ప్రసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమవుతాయి. దేహము చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభము కాక రక్తము ప్రసరించకుండా పోవటం చేత దేహము నీలంగా మారిపోతుంది. బయటకు వచ్చిన తక్షణమే ఆ బిడ్డ ఆరోగ్యానికి జీవితానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కనుకనే పుట్టిన తక్షణమే ఏడవటం ప్రతి బిడ్డకు సహజం. అయితే ఈ తులసీదాస్ పుట్టిన తక్షణమే ఏడవలేదు. ఏడవకపోవటం చేత అక్కడున్న అమ్మలక్కలు, అయ్యో ఏమిటో పుట్టిన తక్షణమే ఏడవాలి, ఇది సరైన జననం కాదు, ఏవో దోషాలున్నట్టున్నాయి, దయ్యం బిడ్డో పీడబిడ్డో అని అనేక రకాలుగా మాటలు ప్రారంభించారు. దీనికి తగినట్లుగా ఆనాడు రాత్రి తులసికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇది అలసట వల్ల వచ్చిందేమో అని అనుకుని ఆడవారు అదో ఇదో మందు ఇచ్చారు గాని నయం కాలేదు. రెండవ రోజు మరింత ప్రమాద స్థితికి వచ్చింది. నాలుగవ దినము ఏకాదశి నాడు తల్లి మరణించింది. తులసి మరణించేటప్పటికి ఈ బిడ్డను చూసుకునేవారు లేకపోయారు. అందువల్ల ఈ బిడ్డను ప్రక్క ఇంట్లో ఆమెకు ఇచ్చారు. ఆమెను సాకమన్నారు. బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చిన తరువాత ఆమె మరణించింది. అందువల్ల ఆ గ్రామస్థులు కొంతమంది చేరి అరే గ్రామం లోపల రామశైలాశ్రమంలో చేర్చారు ఆ బిడ్డను. ఆశ్రమ యజమాని నరహరిదాసు. ఆయన ఈ బిడ్డను చాలా ప్రేమతో పెంచుకుని ఒక అధ్యాపకుని పెట్టి చదువు చెప్పించడానికి ప్రారంభించాడు. సాయంకాలం వచ్చే భక్తులకు రామాయణాన్ని చెబుతూ ఉండటం ఆ ఆశ్రమ పద్ధతి. ఆ సమయంలో ఆ పిల్లవాడు అక్కడ పోయి కూర్చుని ఈ రామకథను చక్కగా వింటూ క్రమక్రమేణా పాడుకుంటూ ఉండేవాడు.

ఒకనాడు ఈ పిల్లవాడు సుస్వరంతో రామాయణం చక్కగా పాడుతూ ఉంటే బయట నుండి విని నరహరిదాసు తనలో తాను ఆనందించాడు. పిల్లలు ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవటం కాలానుగుణ్యంగా జరుగుతుంది, కాని ఈ పిల్లవాడు వేరే మాటలతో ఏమాత్రమూ ప్రవేశించలేదు. నిరంతరము రామచింతన చేస్తూ రామునుపై పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఆశ్రమంలో నరహరిదాసు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఈ పిల్లవానికి రాంబోలా అని పేరు పెట్టాడు. నాయనా, ఈ తులసి మొక్కకంతా నీరు పోసి చూసుకుంటూ ఉండు అన్నాడు. రాంబోలా ఆ తులసి మొక్కలను ప్రాణ సమానంగా చూసుకుంటూ వచ్చాడు. నీరు పోయటం, ఎరువు వేయటం, ఎండిపోయిన కొమ్మలు తీసివేయటం, ఆ తులసిని పరిశుద్ధంగా చేస్తూ వచ్చాడు. చదువుకునే సమయంలో చదువుకోవటం, మిగతా కాలం వ్యర్థం చేయకుండా ఆ తులసి వనంలో సేవ చేస్తూ వచ్చాడు. కాలక్షేపానికి వచ్చేవారంతా ఈ పిల్లవాడు చేస్తున్నదంతా చూచి తులసికి సేవ చేస్తున్నాడని తులసీదాసు అని ఇతనికి పేరు పెట్టారు. ఇది పెట్టిన పేరు కాదు, ప్రజల నుండి పుట్టిన పేరు. ఈ విధంగా తాను సేవ చేసుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన రామాయణ విషయాన్నంతా పాటలుగాను శ్లోకాలుగాను అల్లుకుంటూ అభివృద్ధి పరుచుకున్నాడు.

22 సంవత్సరాలు వచ్చాయి. పిల్లవాడు సద్గుణవంతుడు, సదాచారపరుడు, రూపవంతుడు. అది గ్రామంలో ఒక వీర బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈ నరహరిదాసును, "స్వామి, మాకు ఏకైక పుత్రిక ఉంది. ఆ అమ్మాయినిచ్చి ఇతనికి పెండ్లి చేయాలని ఆలోచిస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి?" అని ప్రశ్నించారు. "నాయనా, ఇది చాలా మంచిది. లోకంలో దేశకాల పాత్రలను అనుసరించి, కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకుని ఆ సమయంలో వారికి ఒక బాధ్యత అందించడం మంచిది. ఆ అబ్బాయిని విచారించి చెబుతానన్నాడు." రెండవ రోజు అబ్బాయి దగ్గరకు వచ్చాడు. "నాయనా, రాంబోలా, నీకు పెండ్లి చేయాలనుకుంటున్నాను. నీకిష్టమేనా?" అడిగాడు. "ఈ కాలం పిల్లలు అబ్బబ్బా నాకు పెండ్లి వద్దంటారు. నోటితో వద్దంటారు గాని మనసులో ఎంతో ఆశగా ఉంటారు. ఇది సహజం. ఆనాడు రాంబోలా కూడా, 'నాకు పెండ్లి వద్దు స్వామి, నేను ఈ విధంగానే ఉంటాను. నా జీవితం తమ సేవకి అంకితం కానివ్వండి' అని చెప్పాడు." నరహరిదాసు కనిపెట్టాడు. ఇదేదో వారు నోటితో చెప్పవచ్చును, మనసులో వారు అరికట్టుకోలేరు. ఇది కలియుగం. ఈ విధంగా జీవించడానికి సాధ్యం కాదని నిర్ణయం చేసుకుని ఆ గ్రామంలో వారికి మాట ఇచ్చాడు. ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. ఈ రాంబోలా చాలా బాధపడ్డాడు. "పాపం, నాకు పెండ్లి వద్దు. నేను రామసేవ చేయకుండా లేకపోతున్నాను. తులసి సేవ చేయలేకుండా పోతాను. ఈ బాధ్యతకు నాకు వద్దని కళ్ళు కాళ్లు పట్టుకుని అడుక్కున్నాడు. కాని గురువు వినలేదు. తన బాధ్యత నెరవేర్చుకున్నాడు. పూర్వం పెండ్లి వద్దన్న రాంబోలా పెండ్లి అయిన తక్షణమే క్షణమైనా ఆమెను వదిలి ఉండేవాడు కాదు. ఈ హిస్టీరియా ప్రారంభమైంది." ఇది చూచాడు నరహరిదాసు. ఇది భగవంతుని యొక్క లీల అనుకున్నాడు. తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నానని తనలో తాను అనుకున్నాడు. అప్పటి నుండి ఆమె వంటింట్లోకి పోతే వంటింట్లో కూర్చోవడం, బయటకు పోతే బయటకు పోవడం, రెండు దేహములు ఒక్క ప్రాణంగా చూసుకుంటూ వస్తున్నాడు ఆ రాంబోలా. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకే గ్రామంలో ఉండిన ఈ బిడ్డను పుట్టింటికి కూడా పంపడు. తల్లికేమైనా ఇష్టం ఉంటే ఇక్కడికే వచ్చి చూసి పోవలసిందే. ఒంటరిగా మాట్లాడడానికి వీల్లేదు. ఈయన పక్కనే ఉండాలి. ఈ విధమైన చర్యలు చూసి భార్యకు, ఇది చూచాడు నరహరిదాసు. ఇది భగవంతుని యొక్క లీల అనుకున్నాడు. తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నానని తనలో తాను అనుకున్నాడు. ఆమె వంటింట్లోకి పోతే వంటింట్లో కూర్చోవడం, బయటకు పోతే బయటకు పోవడం, తమలో ఒక్క ప్రాణంగా చూసుకుంటూ వస్తున్నాడు ఆ రాంబోలా.

ఒకనాటి రాత్రి ఎవరో దగ్గర బంధువులు మరణించినట్లు వార్త వచ్చింది. అప్పుడే రాంబోలా, నేను సాయంకాలం 5 గంటలకు పోయి 6 గంటల లోపలే వచ్చేస్తాను అని చెప్పిపోయాడు. ఆ అమ్మాయి ఇదే సమయం అనుకుంది. ఈ గంట లోపల తల్లిగారింటికి పోయి ఒకతూరి తల్లిని తండ్రిని అందరినీ చూసుకుని వస్తారని ఆమె తలుపుకు తాళం వేసి పక్కింట ఆమెకు తాళం చెవి ఇచ్చి, అమ్మా ఆయన వస్తే తాళం చెవి ఇవ్వండి, నేను త్వరలోనే వస్తాను, పుట్టింటికి పోయిందని చెప్పండి అని చెప్పి వెళ్ళింది. ఇంతలో పెద్ద గాలివాన వచ్చింది. కుంభవర్షం కురుస్తున్నది. ఆమె రావటానికి వీరులేకపోయింది పాపం. ఈ వాన నిలిచిన తర్వాత పోదాం అనుకుంటూ ఉంది. ఈ పిచ్చి మనిషి వానలోనే వచ్చేస్తాడు. అక్కడ పోయిన పని జరిగిందో లేదో తిరిగి వెనకకు వచ్చి చూస్తే బీగం వేసి ఉన్నది. ఎక్కడికి పోయింది అనుకుంటూ ఉంటే ప్రక్కింటామె వచ్చి తాళంచేవిచ్చింది. పూర్వకాలంలో 7 గంటలకే భుజించి దీపాలు తీసి ఎవరికి వారు నిద్రించేవారు. ఆనాడు కరెంటు దీపాలు లేవు. ప్రకృతి అంతా నిద్రిస్తూ ఉంది. రాత్రి 10 గంటలకు అత్తగారింటికి పోయి తలుపు కొట్టాడు. పెద్ద కుంభవర్షం. బట్టలంతా తడిసి నీరు కారిపోతున్నాయి. వణికిపోతున్నాడు. తలుపు కొట్టేటప్పటికీ అత్తగారు లేచింది. ఆ అమ్మాయి కనిపెట్టింది. ఈ సమయంలో ఎవరు వస్తారు? ఈ పిచ్చి మనిషే వచ్చి ఉంటాడు, నీవు పోవద్దు అని తల్లికి చెప్పి ఆమె వచ్చి తలుపు తెరిచింది. ఇతని ఆమెకు చిరాకు పుట్టింది. మలమూత్ర దుర్గంధ రక్త మాంసములతో కూడిన ఈ దేహంపై ఉన్న అభిమానం మోహం రామునుపై పెట్టకూడదా? నీవును నీ జన్మయు తరించి ఉండేవాడివి కదా. తుచ్చమైన ఈ దేహభ్రాంతితో ఇన్ని కష్టాలకు గురైకిపోతున్నావు. పూర్వం రామచరితాన్ని ఎంతో చింతించేవాడవు. రామభజనలు రామకీర్తనలు పాడేవాడవు. ఈనాడు నా వల్ల రామచరితాన్ని దూరం చేసుకుంటున్నావు. చిచి, ఈ దేహభ్రాంతి మోహము దేహమోహము ఉండేవి దానికంటే రామమోహాన్ని పెంచుకుంటే ఎంత నీవు తరించి ఉండేవాడవో అని కఠినంగా చెప్పింది. ఆమెకు నిద్రాభంగమైంది. ఈ 2 ఏళ్ల నుంచి చాలా బాధలు పడింది. అందువల్ల మనసు నుండి కఠినంగా మాటలు వచ్చాయి. ఆ మాటలు తులసీదాసు హృదయానికి ములుకుల వలె నాటుకుని పోయాయి. తక్షణమే ఆ వర్షంలోని వెనక్కు తిరిగి రాత్రికి రాత్రే ప్రయాగ చేరుకున్నాడు. ఆనాటితో భార్యాభర్తలకు వియోగం జరిగిపోయింది. ఈ సూటైన మాటలు తన హృదయానికి నాటుకోవటం చేత మనసు పరివర్తన చెంది రాముని వైపు మనసు మారిపోయింది. ఒక్కొక్క సమయంలో మనిషి యొక్క ప్రభావము, సంకల్పముల యొక్క పటుత్వము, దాని యొక్క శక్తి సామర్థ్యములు చాలా కఠినంగా ఉంటాయి. ప్రయాగలో

తన జీవితం ప్రశాంతంగా ఉండదని అక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి చేరాడు తులసీదాసు. ఆ చిత్రకూట పర్వతం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్య ఉంది. ఈ చిత్రకూట పర్వతంపై రామ చింతన చేసుకుంటూ రామ భజన చేసుకుంటూ కాలాన్ని గడిపాడు.

రామ జన్మదినం వచ్చింది. ఆనాడు తాను రామపూజ సలిపి పరిపూర్ణ శరణాగతి చేసుకోవాలనుకున్నాడు. రాములకు షోడశోపచారములతో పూజ చేయాలని గంధం తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక రామచిలుక, "తులసీదాస్, నీవు ఏమి చేస్తున్నావు?" అని పలికింది. అటూ ఇటూ తిరిగాడు. కింద ఇద్దరు పిల్లలున్నారు. "సరే, ఏదో నా భ్రమలోనే నాలో నేను నాలో ఉన్న సంకల్పముల యొక్క ప్రతిబింబాలే ఈ విధంగా వినిపిస్తున్నాయని, నాయనా, మీరెవరు?" అన్నాడు. "మేమా, ఈ అడవిలో పశువులు కాయటానికి వచ్చాం." "తాత, ఈ గంధం ఎవరికోసం?" అన్నారు. "రామచంద్రుని కోసం నాయనా," అన్నాడు. "మాకు కొంచెం ఇస్తావా?" అడిగారి పిల్లలు. "ఇవ్వటానికి వీల్లేదు, ఇది కేవలం రామచంద్రునికే తీస్తున్నాను," అన్నాడు. అంతలోపల పక్షి మరొక పలుకు పలికింది. "తులసీదాస్, ఆ పిల్లలు ఎవరనుకున్నావు?" "రామలక్ష్మణులు." "నేను హనుమంతుడను," అని చెప్పి బుర్రున ఎగిరిపోయింది. ఇంతలోపలే ఇతను రామలక్ష్మణుల అని కళ్ళు మూసుకున్నాడు. ఆ పిల్లలు అక్కడున్న గంధాన్ని తులసీదాసు నొసటికి పూశారు. వాళ్లు కూడా అంతర్ధానమైపోయారు. అనగా దాని యొక్క అంతరార్థం ఏమంటే, పూర్వం ఉండిన అపవిత్రమైన సంకల్పములు, ఆ దుర్గంధములంతా ఈనాటి నుండి పోయి సుగంధమైన భావములు నీలో ప్రవేశించుగాక అని అనుగ్రహాన్ని ఈ విధంగా అందించారు రామలక్ష్మణుడు. అప్పటి నుండి రామచరితాన్ని వ్రాసుకుంటూ వచ్చాడు తులసీదాస్.

0: प्रभात।
1: తులసిదాసు మహాకవి హిందీ భాషలో రామచరిత మానస్ అనే మహాకావ్యాన్ని రాశాడు. తన కావ్యంలో లంకాపట్టణ వైభవాన్ని వర్ణిస్తూ లంకలో రాజభవనాలు ఆకాశాన్ని అందేలా ఉన్నాయి, ఉద్యానవనాలలోని పూలతోటలన్నీ తెల్లని పుష్పాలతో నిర్మల చిత్తాలను నిరూపించేవిగా ఉన్నాయని వ్రాశాడు. రామనామం ఎక్కడ స్మరింపబడుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. అతడు వాయుపుత్రుడు కనుక సర్వత్రా నిండి ఉంటాడు, రామనామం జపించే చోట గోచరిస్తూ ఉంటాడు. తులసీదాసు భక్తులకు లంకాపట్టణ శోభను వర్ణించి చెప్పటం హనుమంతుడు అదృశ్యంగా ఉండి విన్నాడు. ఒకనాడు తులసీదాసు వచ్చే సమయానికి ముందు హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. తులసీదాసు రాగానే, "తులసీదాస్, నీవు రాసిన కవిత్వం తప్పు. లంకలో పుష్పాలు తెల్లగా ఉన్నవా? నేనెక్కడా చూడలేదు. అన్ని చోట్ల ఎర్రని పుష్పాలనే చూచాను. నేను స్వయంగా చూచాను. నీవు లంకకు వెళ్లలేదు, చూడలేదు, కేవలం వర్ణించి చెబుతున్నావు. సత్యవాక్ పరిపాలకుడువైన రాముని చరిత్రలో అసత్యం ఉండటానికి వీలులేదు. ఆ పద్యాలను నీవు వ్రాసిన రామాయణం నుండి తీసేయి" అంటూ చాలాసేపు వాదించాడు. తులసీదాసు సత్యస్వరూపుడైన రామచంద్రుని చరిత్రలో నేను అసత్యాన్ని చేర్చలేదు, నేను వ్రాసినదే సత్యం" అంటూ హనుమంతునితో వాదించాడు. ఇద్దరికీ వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇద్దరికీ ఆరాధ్యదైవం రాముడే. వీరి వాదన మితిమీరటం వలన శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షమై, "హనుమంత, తులసీదాసు వర్ణించింది పరమ సత్యం" అన్నాడు. అప్పుడు హనుమంతుడు, "నేను లంకలో చూసినది అసత్యమా?" అని ప్రశ్నించాడు. "నీకు రావణునిపై క్రోధం వలన నీ కన్నులు ఎర్రబడి నీకు లంకలో తెల్లని పుష్పాలు కూడా ఎర్రగా కనపడ్డాయి. ఇది నీ దృష్టిదోషమే గాని పదార్థదోషం కాదు" అన్నాడు.

అది విన్న తులసీదాసు, ఓ రామచంద్ర, నీ యొక్క కన్నులు పరిపక్వమైన కమలమ యొక్క మొగ్గలవలే ఉంటున్నాయి. నీ ముఖము విచ్చిన కమలములవలే ఉంటున్నది. నీ చేతులు పాదములు కమలముల యొక్క రేఖలుగా ఉంటున్నవి. నీ అందాన్ని చూస్తే ఈ లోకాన్ని ఏమాత్రమో ఆశించము కదా. కోటి మన్మధులైనా నీ గాలిగోటికి సరిరారు రామా అని వర్ణించాడు. ఈ పాటనే ఆనాటికి నేటికి ఉత్తరప్రదేశ్లో ఏ సమావేశంలోనైనా ఏ మంగళ కార్యములోనైనా జరిగినా దీనిని ఒక ప్రార్థనగా వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా అప్పటి నుంచి క్రమక్రమేణా ప్రాపంచికమైన సంబంధ బాంధవ్యములకు దూరమైపోయి భగవంతుడి బంధనలో తాను ఆనందమును అనుభవిస్తూ వచ్చాడు తులసీదాసు. మహనీయుల చరిత్రలు ఈ విధంగా ఇట్టివి అట్టివి అని వర్ణించుటకు వీలుకానివి.

విన్నారు కదా తులసీదాస్ యొక్క పరమ పవిత్రమైన చరిత్ర. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2వ తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభతరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటాను కోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతోంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకులపడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమతుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము నొందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తిభవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమ స్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకు కూడాను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ? దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీన్ని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు, నీయందు, వారియందు, వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావమును నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకునే వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికి వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. ఒక పేపర్ ఉంటుండాలి, ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనం. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం నుండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకును ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్లాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నమయ్యాడు. ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారం అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, నీ కుటూరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూములో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను,
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి, భుజించకపురమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా, నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుడి దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతునిపై బెగ్గు చెయ్యడు, భగవంతుడు ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో అంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను

0: అడుగకతనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే అడుగకువే ఓ మనస. శబరి అడిగిందా, జటాయు కోరిందా? ఆ హృదయమును తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. అడగనక్కర్లేదు. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు లక్ష్యం. ఈ భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ, ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి
1: అయిపోతున్నాము.
0: ప్రార్థించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు, ఇవి ప్రవృత్తి ధర్మములు. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు, అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి, అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడ్డదో
1: తెలియదు.
0: కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్తో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. అంతటి విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు. ఈ విశ్వాసం లేకపోవటం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నిటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితము లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. అనేటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుడిని వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో అప్పుడు మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం. కానీ డివైన్ మదరు ప్రాకృతి సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో. ఇది మంచి చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్చర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిట్టి బట్టి రసము పీల్చకుండా. ఒక వజ్రమైన కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుక ఈ మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైన సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమతత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు, మనసుకు పుట్టినటువంటిది వాక్కు. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముక్కు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. కర్ముడు ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందుకు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుక ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? ఉన్నది. అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది. దీనిని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచో రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరాల బాలుడు, అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరం చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పములకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయవాసనలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క. కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకింకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ. సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, ఇవి రెండూ ఒక్కటైపోయినాయి. కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. ఈ థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. తలచటం ఒక్కటి, అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి. ఈ వాక్కు మైండ్ యొక్క బిడ్డ. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నీ తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకటి కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకర్పుడు మహా దుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుకనే నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపములు చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహభావం త్యాగం చేయటం కాదు, ఆలోచనలు వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏదేని త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘములంతా సూర్యుని నుంచినే పుట్టాయి. ఆ మేఘము తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదేవిధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పటిలో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటుందని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళున్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే. అని అన్నింటినీ కూడా నువ్వు పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు మదిలే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇదియే నిజమైనటువంటి భక్తి.
2: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయ అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
3: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరా. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకుందాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము. కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి

అంటే వే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా వాటి గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని 10 గుర్రాలుగా పోల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి వారి కర్మ గనక గొప్పగా ఉండి వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న అయోధ్య నగరము అన్న హృదయంలోనే వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదే విధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల. వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి ఒక్కొక్క దానికి? ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు. ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20. అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5, 5, 5, 5, 20 అవుతాయి. లేదు ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10, 10, 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరమే. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20, 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి. కాకపోతే ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అది లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిలోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్క అయిన

21 జీవుడు. ఈ 21 మంది కూడా ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసినట్టండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరో అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే, చేరి పంచేంద్రియములన్నీ చీరక బోధ్రోలు నామము ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయవలసిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలున్నాయండి ఇందులో? నాలుగు ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ నాలుగు ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే మూడు అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ నాలుగు బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు, ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్, ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, ఈ అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆ ఊ మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుందని, ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాల్సింది. ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది, మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము, మనోలయమైన మకారము, ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందంటే ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే, చాలా మంది పెదవులు ముయ్యరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి మూడు సార్లు మాత్రము మనము ఓంకారము మనము జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి వచ్చి ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటారు. ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు, స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము, ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది. ఒకటి అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం. మనం 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మన సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకే వచ్చినాయండి, మన గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరంబ స్థానం. ఈశ్వరంబ అంటే అమ్మలాంటిది. ఎందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారం. కాబట్టి మనకి ఈశ్వరంబలే మన హృదయం. ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి మన ఈశ్వరంబ సుత శ్రీమన్. పూర్వా సంధ్య ప్రవర్తతే, మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉత్తిష్ట సత్య సాయీశ కర్తవ్యం దైవమహీతం, అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థం అవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఉదాహరణ, మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ముని ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యము దైవ కార్యమే చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుచుకోవడము, తలుచుకోలేకపోవడము ఇటువంటివి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాం. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసార్థిగా నడిపించండి స్వామి అని చేస్తున్న మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకంకి వెళ్దామండి.

దుద్దిస్తో దుద్దిష్ట భక్తీశం. రెండు సార్లు ఎందుకు అంటున్నామండి అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి. ఇక్కడ మూడార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్రలే స్వామి. అంటే అర్థం ఏంటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్తగా ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ, ఉత్తిష్ట జగదీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్త లోకా సుఖినో భవంతు. అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి. నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది. అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు ఘర్షణలు పడుతున్నారు స్వామి. ఒకళ్ళని ఒకళ్ళు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నాను. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది, ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ మనస్పర్ధలు ఉండగలవా, ఘర్షణ పడగలరా, పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని అని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన, ఉత్తిష్టో ఉత్తిష్ట పత్తిస ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణా పూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకు అంటే లోకమంగళ సిద్ధి, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం. ఇక మూడో శ్లోకం అండి.

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కలేదు. ఎంత నెమ్మదిగా, నిపాదిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తత విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడ ఉన్న ఆ స్వామి మీరు మేల్కోండి, డిస్టెన్స్ సేవక, ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు. కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి వాళ్ళందరూ, అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు సేవక జనాహ తమ దర్శనార్థం మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని వెలిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ సుప్రభాతం, మీరిందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదందులో అప్పుడప్పుడు. అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌదే అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయము, ఆ హృదయంలో విశాల సుశాంత సౌది. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో, తిష్టంతి ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి కూర్చున్నారు ఎవరు, సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు, ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి, దర్శనదో ఘనశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం జ్ఞానం. అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది, స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది, మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకు మించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకు మించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి నన్ను బాధి సమస్తలు ఒక మీరు గనక నాను జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతాయి నా హృదయంలో, ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తవ సుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతా, నీ నామం అందు అంతమైన ప్రేమ పెట్టుకుని చూడండి. ప్రశాంత నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుంటే, ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి వీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాః తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామం కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాంతరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కొండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలని తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాదని పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్యం మహోత్సుకతయా ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే రండి, ఆదాయ దివ్య కుసుమాని, దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి, అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్లోను ఆ మార్కెట్లోనూ దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి, వీటిని మనము ఎంతో సాధన చేసి ఆ శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్ట పుష్పాలని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు ఎటువంటి పుష్పాలు, మనోహరాణి పుష్పాలి, మనోహరాణి, మనోహర అంటే మనస్సును హరించేవి అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు ఈ తత్వాలు ఈ జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రిమూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి, మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది, కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలు నేను సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి, అందులో నేను చేసింది ఏముంది. కానీ నేను చేసి నీ పాదాలందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి, ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల ఎందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని జాగ్రత్త స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవనంది అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

0: సుప్రభాతం. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిం సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్య. దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు, ఎంతో విద్వత్తు గలవారు, తెలివి గలవారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారటండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూఢార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటే, కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి. ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి. ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు. ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసం త్యజస్సం. ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఎంత చక్కగా ఉంచుతుంది అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుందండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు. ఆయన ఏం చెప్తున్నారు, లోపల నుంచి ఆయన నడిపిస్తూ నువ్వు ఏది వేదోక్త మంత్రపఠనేనా. వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి, అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్రపఠనేన రసం త్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విద్దామని
1: శ్రుత్వా తవాద్భుత చరిత్రమ.

0: సుత్వ తవాద్భుత. ఇందాక మన నేత్రాల గురించి రసనం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. సుత్వ తవాద్భుత చరిత్రం అఖండ కీర్తి. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటున్నాయి కండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయిట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయిట. ఓహో, ఇదిగా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలో ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరికి వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు. సుత్వ తవాద్భుత చరిత్రం అఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత ఈ అని చెప్పడం ఒక అర్థం అయితే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని వినంగాని ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది, అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిన్ అంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోంది అంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాం. నీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతం అయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన.
1: సీతా సతీ సమవిశుద్ధ

భవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలం అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలలు ధరించి ఉన్నారు, వారు అల్లిన పూలమాలలు తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మలు నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్య నుతిభి, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్య నుతిభి ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పని ధరించాడో, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతుడు సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: ಗಣ ಸತ್ಯ ಸಾಯಿನಿ.
1: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనల్ని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజూ ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విసంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరుతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన ఏ విధంగా చేరుతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడము. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోనే మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం, మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తీసుకుని వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతిని లేము, ఇదే పుట్టపత్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం అండి. కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్య సాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడా గురువు అయి మనని నడిపిస్తున్నారు, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారు, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా, అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడప్పుడు స్వామిని బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాము, అది తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందర ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలు ఎందు తలవంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
2: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తన నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యానశక్తిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్న వారు శ్రీమతి శేషవల్లి.
3: ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి. దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల ఫలనం అనును సమకూరు ధరలున. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్ళగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్తకుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్తకుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్తకుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి మనస్సనే ఎడ్లకు సత్య ధర్మ శాంతి ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటి వైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండి,

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లెక్కాలి: ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ యనరాధా, జీవ చింతలెల్ల బాపుకొని మనరాధా. శివ సాయి సునికనరాధా, జీవ సువివేకమును కొనరాధా. ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనేవారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా వంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. వేల కోట్ల సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్క దాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతి ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్ దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. ఒక్క నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వెయ్యాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామిని మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూపధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్ల పైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసు నీరధి ముత్యమౌ, మరచిపో కుడిట్టి మంచి మాట. మనసు ఎటు పారిపోతే అటు పారిపోనే, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం భావన
మనని పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాం అనిపిస్తుంది, మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహన్ ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్యమహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటే ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగగానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుందావిడ. నామదేవుడు ఒక్కసారి ద్రుల్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి, భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి,

స్వామి దర్శనమే ప్రజ్ఞానం. దయధర్మ బినా సత్కర్మ నహి. ప్రజ్ఞానం వలన మనలో కరుణా దయ వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్, దాట్ ఈస్ ఓమ్నీ ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధి వైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకు గాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి. మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. 2 అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా, నిర్మలంగా, ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరకి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి 2 కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం, పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడికంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్లతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది.

పవిత్రం శక్తివంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ, భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం. జ్యోతి రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచి రాజశేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవం సందర్భంగా 2020 ఆగస్టు 1-2వ తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2012 సంవత్సరంలో స్వామివారి దివ్య సన్నిధిలో సాయి కుల్వన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం వింటారు.

0: సోదరులే, సోదరా,
1: ఏమిరా
0: ఈనాడు మనం సర్వ సృష్టి స్థితి లయకారుడు
1: ఆహా
0: సర్వ మంగళకరుడు అయిన ఆ పరమేశ్వరుని కదా చెప్పుకునే ముందరా,
1: ముందుగా
0: శ్రీ జోడి ఆదిపల్లి సోమప్ప స్వరూపుడైన మన స్వామి గురించి తనివి తీరా కీర్తించుకుని ఆ పైన కథలోకి వెళదాంరా.
1: అవశ్యమన్నాయి, అలాగే కాని అంతకన్నా పవిత్రమైన కార్యం ఇంకేముంది మనకి? మాంచి చక్కెర కేలి లాంటి పాట ఒకటి పాడరా అబ్బాయి.

0: తన మహిమని చూపి అహమును బాపి
1: భక్తి భావమును లేపి ముక్తి మార్గము చూపి
0: దర్పహరుడు కందర్ప మదహరుడు
1: సకల శుభకరుడు నిఖిల జయకరుడు అయిన మహాదేవుడు నూతన వరుడు
0: అష్టభుజాంకిని దుష్ట సంహారిణి
1: ప్రణవస్వరూపిణి ప్రళయ నివారిణి
0: త్రిశూలధారిణి త్రిలోకపాలిని
1: శ్రీచక్రవాసిని చిన్మయ పత్తిక్షేత్రి పాలిని అయిన హైమవతి నూతన వధువు.
0: ఆహా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆ ఘట్టాన్ని వింటేనే
1: ఆహా
0: పంచమహాపాతకాలు పటపంచలైపోతాయి.
1: మహాబాగా చెప్పేవరా.
0: అటువంటి దివ్య చరిత్రను ఈనాడు మనం సాక్షాత్ శివశక్తి అవతారుడు జగన్మాత ఈశ్వరీ సుతుడు అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో బుర్రకథగా చెప్పుకోబోతున్నాము.
1: అయితే సోదరా, వెండికొండ రాజుకి మంచుకొండ రాజపుత్రికనిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయింపబడినది.
0: ఆహా,
1: కావున ఈ ఆహ్వానానికి అందరూ ఆహ్వానితులే, మీరందరూ కూడా.
2: శ్రీకరముగనోరాధా ఒక పరి శివ శివయన రన్నా
3: వినుడు వినుడు పరమేశుని చరితం విశతంబుగనేడే
2: భవభయ హరితము.

0: చరిత.
1: అయితే సోదరా,
0: ఏమిరా,
1: దక్ష ప్రజాపతి శివశక్తిని
0: కానుకోలేక
1: శివద్వేషం
0: మానుకోలేక
1: శివుని అవమానించాలనుకుని ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడురా.
0: ఓహో,
1: ఆ యజ్ఞానికి తన అల్లుడైన శంకరుని, తన కూతురైన సతీదేవిని విడిచి మిగిలిన దేవతలందరినీ పిలిచాడు.
0: మామూలుగా అత్తయ్య ఇంటనున్న ఆడబిడ్డకు పుట్టింటిపై ఆశ కలగడం సహజం. పిలువని పేరంటానికి వెళ్లడం శంకరునికు ఇష్టం లేదు. ప్రియమైన సతిని బాధించడం అంతకన్నా ఇష్టం లేదు.
1: నిజమే మరి.
0: ఈ విషయాన్ని తెలుసుకున్న సతీదేవి శంకరుని వద్దకు వెళ్లి, నాథ, నా తండ్రి నన్ను కాని మిమ్ము కాని అవమానించడం నా తండ్రి యొక్క ఉద్దేశం కాదు.
1: కాదు,
0: యజ్ఞము చూడాలని నాకు మనస్సు కలిగింది, ఆ యజ్ఞమంటేనే మీకు మనస్సు విరిగింది అంటూ పరిపరి విధాలా చెప్పడం సాగించింది.
1: అయినా ప్రభు, కరగడమే కాని విరగడ మెరుగని మనస్సు మీది, పెరగడమే కాని తరగడ మెరుగని యశస్సు మీది. ఆశ్రితుల కోరికలు కాదనలేరే, అర్ధాంగినైనా నా కోరికను కాదనగలరా అంటూ ప్రాధాయపడగా సరేనన్నాడు శంకరుడు.
0: భలే.
1: ఇక సతీదేవి పరమ సంతోషంతో తన చెలికత్తలను వెంట తీసుకుని యజ్ఞశాలకు బయలుదేరింది.
0: అప్పుడు ఏమైందిరా?
1: అక్కడ కన్న కూతురిని చూచి చూడగానే రేచువలే త్రాచువలే కక్షతో పగబట్టి కస్తుమని బుసలు కొట్టి లేచాడు ఆ దక్షుడు. అప్పుడు ఏం జరిగిందంటే,

0: దురుసుతో తల బెరుసుతో కన్ను మిన్ను కానిడి కండ కావరంతో దక్ష ప్రజాపతి కన్న కుమార్తెను కాని మాటలనగా
1: కాని మాటలాడ
0: ఆమె కన్నీరు కావేరులయ్యింది.
1: అయ్యో పాపం,
0: రగిలిన ఆమె ఎద పగిలింది, రక్త జల కదిలింది. వెంటనే కాలి బొడర్వేలుతో బలంగా నేలపై రాసింది. అందులోంచి అగ్నిజ్వాలలు పుట్టాయి. సతీదేవి చితిని చేరింది, తన పతిని తలుచుకుంది.
1: అందుకే అంటారు మన పెద్దవాళ్ళు,
0: ఏమని
1: ఇంటికొచ్చిన ఆడబిడ్డని అస్తమాను కాలి బొటన్ వేలు నేలకు రాయద్దు, పుట్టింటికి మంచిది కాదని.
0: సరిగ్గా చెప్పారా. ఉచ్చ నీచాలెరుగని తండ్రిని శృతి మించి అభిమానించి సుఖానికి వెలై దుఃఖానికి బలైపోయిన ఈ హృదయ విదార విషాద బలిదాన గాధర సతీదేవిది. ఈ నిజమైన దారుణం నిలువెల్లో మారడం ఆ నిటలాశుడికి
1: తెలియగానే
0: ఆ హరిణి హృదయంలో అగ్ని పర్వతాలు ప్రద్దలై ఆ జ్వాలల కీలలకు గరళ కంఠుడు తాడలేక రౌద్ర భీభత్స ప్రళయ తాండవం చేస్తూ తన జటాజుటాన్ని బిరికించి నేల కేసి కొట్టగా అందులోంచి వీరభద్రుడు ఎలా ఉద్భవించాడంటే,
2: భగ్గుమంటూ అగ్గి పుట్టి

0: దక్ష యజ్ఞం ధ్వంసమయ్యింది.
1: ఆహా,
0: పాపం సదాశివుడు, అతని గుండె నీరే, అతని భార్యకి దూరమై అతి ఘోరమైన భయంకరమైన తపస్సులో మునిగిపోయాడు.
1: అయితే అన్నయ్య, దక్షుడు చక్కెర లేకుండా చక్కెరి పొంగలి చేయడానికి ప్రయత్నించాడు, కొలాప్స్ అయిపోయాడు. లేకపోతే ఈశ్వరుడు లేకుండా యాగం ఎలా సాగుతుందిరా?
0: నిజమేరా, నిరీశ్వర యాగం ఎక్కడా జరగదు మరి.
1: అవును మరి,
0: సతీదేవి అగ్నిలో ఆహుతి అయిపోయింది కదా.
1: అవును కదా.
0: అయినా సతీపతులను అగ్ని మాత్రం వేరు చేయగలుగుతుందా చెప్పు.
1: నెవర్ నెవర్.
0: ఎప్పటికైనా సరే సతీదేవి తిరిగి భూమిని పుట్టవలసిందే, పరమశివుని తిరిగి చేపట్టవలసిందే.
1: మహాభాగా చెప్పావరా.
0: అదే సమయంలో భూలోకంలో హిమవంతుడు అనే పర్వతరాజు పరిపాలిస్తూ ఉన్నాడురా.
1: అన్నయ్య, హిమవంతుడు అంటున్నావు, ఆయన ఒళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటుందా?
0: ధోరణి, సూర్యనారాయణ మూర్తి అని పేరు పెట్టుకున్న వాళ్ళ ఒళ్ళు ఎప్పుడు వేడిగా సలసల కాగిపోతుంటుందట్రా.
1: మంచి పాయింట్ పట్టావరా. సరే, కథలోకి పెడదాం పద.
0: బాగుంది మా, కానీ మన హిమవంతుడు మాత్రం తన ప్రజలందరినీ చల్లగా చక్కగా పరిపాలిస్తుండేవాడు.
1: ఆహా,
0: అతని గురించి విందాంరా.
1: పదరా.

0: పుణ్య దంపతులైన మేనకా హిమవంతులకు లోక కళ్యాణార్థమై 8 చేతులతో 3 కన్నులతో స్థూలధారిణి అయి చంద్రరేఖ విభూషితయ్యై పరబ్రహ్మస్వరూపిణి అయిన ఆ ఆది పరాత్పరియే అందాల ఆడబిడ్డగా జన్మించింది.
1: ఇంతటి అదృష్టవంతులు ఆ దంపతులు.
0: చిరునగుతో కూడి కోటి సూర్య పూర్ణ తేజస్సుతో వెలుగుతున్న ఆ అపరూప అపరంజిని చూసిన ముక్కోడి దేవతలు భక్తి పారవస్యంతో శంఖం పూరించి జయ జయ ధ్వానులతో ఏ విధంగా స్తుతిస్తున్నారో వినరా.

0: ఆ అదృష్ట దంపతుల ఒడిలో అల్లారుముద్దుగా పెరుగుతున్న ఆ చిన్ని బాలికకు 11వ రోజున వేదశాస్త్రోక్తంగా శ్రీ పార్వతీదేవి అనే నామకరణం చేశారు. దినదినం ప్రవర్ధమానమై ఆ చిన్ని బాలిక పెరుగుతూ వస్తోంది. 5వ 7 రాగానే యథావిధిగా విద్యాభ్యాసం చేశారు.
1: అంటే విద్యాభ్యాసం చేశారన్నమాట.
0: అవును.
1: అయితే అన్నయ్య, ఆ రోజుల్లో ఆ విద్యా విద్యార్థులు ఉపాధ్యాయులు వినయము విధేయత, అబ్బో ఆ వైభవమే వేర్రా.
0: నిజంరా, ఆ వైభవమే మహావైభవం.
1: ఆ రోజుల్లో అనేవారట బతకలేక బడిపంతులు అని, విన్నావా ఎప్పుడైనా?
0: విన్నాన్రా. పాపం ఆ రోజుల్లో బడిపంతులకి బ్రతుకు తరుగు గడవడానికి చాలా కష్టంగా ఉండేది.
1: అలాగే మొన్న ఈ మధ్యన నేను కూడా ఉపాధ్యాయుడు ఉద్యోగం టేకప్ చేశాను.
0: ఓహో, నువ్వు టీచర్ అయ్యానమాట.
1: ఓ రోజు ఏమైందో తెలుసా?
0: ఏమైందిరా?
1: ఓ స్టూడెంట్ పేరెంట్స్ మా స్కూల్ కి కోపంగా వచ్చి
0: వచ్చి
1: ఏమిటండి మాస్టారు, మా వాణ్ణి 3x3 ఎంతరా అని అడిగితే 12 అని సమాధానం చెప్తున్నాడు, ఇదేనా మీరు నేర్పించే పాఠాలని గట్టిగా నిలదీశారు.
0: అవునరా, మరి నిలదీక ఏమిట్రా, 3x3 12 ఏమిట్రా బాబు, మరి నువ్వేం చెప్పావు?
1: అబ్బో, మీ వాడు 3x3 12 వరకు వచ్చాడన్నమాట. వెల్ డన్, వెరీ గుడ్. మొన్నటిదాకా మీ వాడు 3x3 17 అని సమాధానం చెప్పేవాడు లేండి.
0: యోగా
1: అయినా స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాడు, సంతోషించండి అని చెప్పాను.
0: బాగున్నాయిరా చదువులు. ఇంకేమిట్రా మరి?
1: ఏముందిరా, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దవాళ్ళు.
0: అవును,
1: ఈనాటి విద్యార్థులు దేశ భాషలందు తెలుగు లెస్సే అని ప్రూవ్ చేస్తున్నారా?
0: ఏం చేస్తానరా, పరిస్థితులు అలా తారిమారైపోయాయి. మరి
1: ఆధునిక భాషలందు తెలుగు భాష క్షీణించిపోతుంది అనుకో.
0: నిజమేరా.
1: సింపుల్ గా శాంపుల్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినరా?
0: ఇన్సిడెంటే చెప్పరా, అందరం వింటాము.
1: ఓ టీచర్ వాళ్ళ స్టూడెంట్ తో, ఒరే బృహస్పతి, మంచి క్వశ్చన్ వేస్తాను, చక్కగా అరటి పండు ఒలిచినట్టుగా ఆన్సర్ చెప్పరా అని అడిగారా.
0: స్టూడెంట్ బృహస్పతి అంటున్నావు, బుద్ధిమంతుడు అనుకుంటారా? బాగా
1: తెలుస్తుంది తెలుస్తుంది, వినగా వినగా వేము తీయగా ఉండు అంటారు కదా, అలానే చూడు ఇప్పుడు ఏమవుతుందో.
0: మరి ఏమైందిరా తర్వాత?
1: టీచర్ క్వశ్చన్ అడిగారు. ఏమిటా క్వశ్చన్ తెలుసా?
0: ఏమిట్రా?
1: జ్ఞానోదయం అంటే ఏమిటి నాయన అని అడిగారు.
0: ఓరిని, అందరికి కావలసిందేరా, ఏం చెప్పాడు రా బాబు?
1: సార్ వెరీ సింపుల్, జ్ఞానం అనగా తెలివి, ఉదయం అనగా తెల్లాడటం, జ్ఞానోదయం అనగా తెలివి తెల్లాడటం సార్ అన్నాడు.
0: బావుందిరా, నువ్వు నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కథలోకి వెళ్దాం పద, ఇక
1: పదరా వెళ్దాం.
0: తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవ వరగర్వంతో బకాసుర భస్మాసురుడును మించినవాడే ముల్లో కాలపై ఏ విధంగా దండయాత్ర సాగిస్తున్నాడు చూద్దాంరా.
1: పదరా.

రుధిరం మధురం రుధిరం మధురం మధురం రుధిరం రుధిరం కొరకై దేనికి పెదరం రుధిరం మధురం మధురం రుధిరం రుధిరం కొరకై దేనికి పెదరం అందుకు కావలే ఇప్పుడు కథనం అమరులందరికీ అది యమ సదనం.

0: కన్ను మిన్ను కానని కండ కావరంతు ఆ తారకాసురుడు ముక్కోడి దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ కళ్ళుండి కూడా గుడ్డివాడైపోయినట్టుగా అయిపోయాడు.
1: అన్నయ్య అన్నయ్య అన్నయ్య ఆగాగు, గుడ్డివాడన్నావు నువ్వు?
0: అవునరా.
1: గుడ్డివాడంటే గుర్తుకొస్తుందిరా.
0: ఏమిట్రా?
1: మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు.
0: తమ్ముడు
1: పాపం నిజంగానే చిన్నప్పటి నుంచి గుడ్డివాడరా, బై బర్త్ బ్లైండ్ అన్నమాట.
0: అయ్యో పాపం.
1: గుడ్డివాడు కదా అని అమ్మా నాన్న చాలా గారాబంగా పెంచుతూ వాడు ఏది అడిగితే అది ఇంతంటే అంత ఎక్కువగానే పెడుతూ వచ్చారా.
0: నిజమేరా మరి.
1: ఎంత పెట్టినా ఎంత చేసినా నాకు తక్కువ పెట్టేస్తున్నాడు బాబో అని గొల్లుమని ఏడుస్తున్నాడు.
0: పాపం పరిస్థితులున్నాయి కదరా, కళ్ళు లేవు కదరా వాడికి పాపం.
1: సరే ఇక పండగ వచ్చింది.
0: ఓహో,
1: మన తెలుగు వాళ్ళ పండుగలు తెలుసుగా.
0: బాగా తెలుసురా.
1: గారెలు, బూరెలు, అట్లు, పెసరట్లు, బొబ్బట్లు.
0: బాబు ఆకలేసేస్తోంది.
1: ఆగాగు, అన్ని చేసి స్ట్రైట్ గా వాడి ముందుకు తీసుకెళ్లి పెట్టారు.
0: ఆహా, ఇంకేముందిరా,
1: గుడ్డివాడు కదా, అన్ని ఇలా ఇలా ఇలా ఇలా తడుముకొని చాటంత మొహం చేసుకుని వెంటనే చెంచాంత మొహం చేసుకుని
0: ఏమైందిరా,
1: నాకే ఇన్ని పెడుతున్నారు, మీరెన్ని తినేస్తున్నారు అని గొల్లుమని ఏడ్చాడట.
0: హోరిణి బాగుందిరా, అందుకనే స్వామి అంటారు.
1: ఏమందిరా,
0: సంతృప్తి లేని చోట అసంతృప్తి రాజ్యమేలుతుంది అని.
1: మంచి మెసేజ్ చెప్పావురా.
0: అందుకనే స్వామి అందరితోటి సీలింగ్ ఆన్ డిజైర్స్ పాటించండి అని మనందరికి మెసేజ్ ఇచ్చారా.
1: అవునరా.
0: సరే కథలోకి వెళ్దాం పద. ఇక
1: పదరా.
0: కళ్ళ కపట మెరుగని చల్లని మురులను తారకాసురుడు గొల్లుమనిపిస్తున్నాడు.
1: ఆహా,
0: మరణమాసనమైన ఆ అసురుడు మరింత విజృంభిస్తున్నాడు. అయితే వీడి ఆగడాలను భరించలేని ముక్కోడి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లగా
1: వెళ్లగా
0: బ్రహ్మదేవుడు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పుట్టబోవు కుమారస్వామియే తారకాసురుని సంహరించేందుకు తగిన సమర్థుడు అని తెలిపారు.
1: ఆహా,
0: ఇక మన నారదుడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించడమే తన తక్షణ కర్తవ్యం అని తెలుసుకుని భూలోకానికి వెళ్లి హిమవంతుని చేరి ఏమంటున్నాడంటే
1: ఏమంటున్నాడు రా,
2: నారాయణ నారాయణ

0: నారదుడు పార్వతి యొక్క జన్మరహస్యం తెలిపి అమ్మవారి అవతార లక్ష్యాన్ని హిమవంతుని తెలియజేసి,
1: ఆహా
0: ఓ పర్వతరాజా, పరుడు ఈమెకు వరుడు కాడు,
1: కాడు
0: హరుడే ఈమె వరుడు, ఆమె మనోహరుడు. అతను ఇప్పుడు కొండ మీద తపస్సులో ఉన్నాడు.
1: ఆహా,
0: అతని పొందేందుకు నీ కుమార్తె పార్వతి మరింత తపస్సు చేయాల్సి ఉంటుంది. కనుక వెంటనే పరమేశ్వరుని పరిచర్యలకై పార్వతిని పంపవయ్యా అని హిమవంతునికి నారదుడు చెప్పగా సరేనన్నాడు. ఇక ఈ మాటలిన పార్వతి అమందానంద కందడిత హృదయార విందయ్యై పురి విప్పిన వన మయూరు వెలే వెంటనే లేచింది. పూల సజ్జను చేత పట్టుకుంది,
1: పట్టింది.
0: అల్లంత దూరం నుండి పరమేశ్వరుని చూడగానే
1: చూడగానే
0: ఆమె హృదయాంతరాళం నుండి అమరగానం ఏ విధంగా మొదలైందో చూడరా.

0: ఆమె అమరగానమే పరమశివునికి అభిషేకమయ్యింది.
1: ఆహా,
0: అపరూపమైన భక్తితో పార్వతీదేవి పరిచర్యలు చేస్తూ పరమేశ్వరుని కొలుచుచుండగా
1: ఉండగా
0: ఇదే అదననుకుని దేవతలచే ప్రేరేపితుడైన మన్మధుడు తన పంచబాణాన్ని శివునిపై గురి చూసి వదిలాడు. అయితే అప్పటి వరకు తపస్సులో ఉన్న పరమేశ్వరుడు తన తపోభంగానికి కారణం ఎవరని తన మనోనేత్రంతో సారించి చూడగా అందుకు కారణం మన్మధుడని తెలిసి పరమేశ్వరుడు ఫాల నేత్రాన్ని తెరిచాడు, మన్మధుణ్ణి భస్మీకృతం గావించాడు.
1: అయితే సోదరా, ఇక మన్మధుడు లేడు. రతీదేవి విలపిస్తోంది. శివపార్వతుల జంట కొరకై తమ జంటను సైతం చీల్చిన తన పతికి పట్టిన గతిని చూసి బావురమన్ దుఃఖించింది. తాళి తెగి ఎగతాళి పాలైన ఈ బ్రతుకు బ్రతకడం కంటే మరణించడం మేలు అని నిశ్చయించుకుంది. అంతలో అశరీర వాణి, అమ్మా రతీదేవి, ఆగు, చింతించకు. ఉమాశంకరుల వివాహానంతరం నీ భర్త మరల సజీవుడే నిన్నేలుకుంటాడు అని తెలుపగా చాలా సంతోషించింది.
0: ఇక్కడ మనస్సు చెలించిన మహేశ్వరుడు అక్కడ తపస్సు వదిలి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
1: ఆహా,
0: ఇంతటి భయంకరమైన దృశ్యం చూసి మూర్ఛిల్లిపోయిన పార్వతీదేవిని ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే పరమేశ్వరునికి పార్వతిని చూడాలనే ఆకాంక్ష మరింత బలీయమైపోయింది.
1: ఓహో,
0: అప్పుడు పరమేశ్వరుడు ఒక పన్నాగంతో తన వేషం మార్చి ఎరుకల సానిగా మారి ఆ తర్వాత ఏమైందో మన అన్నయ్య చెప్తాడు, వినుకోరా.
1: చెప్పరా.
2: ఎరుకల సానిగా మారినా

0: ఇంత జుంటరితా.
1: ఈ విధంగా శివుడు సిటుక్కున్న పంచగట్టి వెండి కొండటకు జారి మంచుకొండ చేరిండు.
2: ఓహో,
1: అక్కడ ఆ మంచుకొండ కాడ ఆ హిమవంతుని రాజయుధులందు ఎరుకోయమ్మ ఎరుక అంటూ ఎట్లా పాడుకుంటూ పోతున్నాడు, వినరా.
0: ఎండుపుకాయలు కరక్కాయలు కుంకుమ సూదులు నల్ల పూసలమ్మోయ్,

ఎరుక చెబుతాను, ఎరుక చెబుతాను, ఎరుక చెబుతాము తల్లే. కంచి కామాచి మా కంటెదుట కలదు అమ్మా, కంచి కామాచి మా కంటెదుట కలదు. మధుర మీనాక్షి మాటందే కలదు, మాటందే కలదు, మాటందే కలదు తల్లే. చెయ్యి చూసి చెబు

0: జయమంతమి
1: అంబ పలుకు జగదాంబ పలుకు.
2: ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక శబతానమ్మ ఎరుక అన్న. ఆ ఎరుకల సాని కేకలు ఎవరు విన్నారయ్యా అంటే,
1: ఎవరు విన్నారయ్యా?
2: అక్కడ మన కథానాయకురాలైన శ్రీ పార్వతీదేవి వినింది.
1: ఓహో,
2: అయితే వెంటనే చెలికత్తెలను పంపించి ఆ ఎరుకల సాని పిలిపించి అతని చేట నిండా మంచి ముత్యాలు పోయించింది.
1: ఆహా,
2: అక్కడ ఎరుకల సాని వేషంలో ఉన్న మన పరమేశ్వరుడు పార్వతి చేయి పట్టుకుని తన మనసులోని మాట పార్వతితో ఏ విధంగా చెప్తున్నాడో వినరా?

0: ఈ విధంగా సోది చెప్పి వెళ్లిపోయిన శివుడు పార్వతిని పూర్తిగా పరీక్షించాలనుకుని తానొక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తపస్సులో ఉన్న పార్వతిని మేల్కొల్పి బాల అందాల మాల,
1: ఏమిట్రా నీ గోళ,
0: ఇది శివలీల.
1: అయితే ఇక ఆలస్యమేలా, కానీ మరి
0: నీకు శివునిపై ఆశ ఉంది, కాని నీకు నాకు రాసి ఉంది అంటూ అక్కడే ఉండిపోయాడు.
1: ఓహో,
0: అయితే ఈ మాటలు పార్వతికి ఈటల వలె తగిలాయి.
1: అంతే కదా,
0: విగ్రహం ఆగ్రహంగా మారింది.
1: ఓహో,
0: తనను పెళ్లి చేసుకుంటే గాని అక్కడి నుంచి కథల్లోని ముండు పట్టి పట్టాడురా ఆ బ్రాహ్మణుడు.
1: అయ్యో పాపం.
0: పార్వతీదేవి తన చెలికత్తలను చూసి సంజ్ఞ చేసింది. చెరులంతా పురుల వలె బెత్తాలతో ఆ వృద్ధ బ్రాహ్మణుని చితకదంచారురా. ఆ బెత్తాల బాధకు భరించలేక పరమేశ్వరుడు తన వేషం మార్చి తన అసలు రూపం ధరించాడు. జగన్మోహనాకారంతో జగదీశ్వరి పార్వతీ ముందర ఆ పరమేశ్వరుడు ఏ విధంగా సాక్షాత్కరించాడో వినరా.

0: ఈ విధంగా శివ సాక్షాత్కారం పొందిన పార్వతీ హృదయం పోటిక్కిన సముద్రంలా ఉప్పొంగిపోయింది.
1: ఆహా,
0: కాని ఈ విషయం తెలిసిన పార్వతి తల్లి మెనక మాత్రం చింతించసాగింది.
1: ఎందుకు, ఏమైంది?
0: ఆమెకు శివుడంటే, పార్వతి భర్త అవుతాడంటే అసలు జీర్ణించుకోలేకపోతుంది.
1: అయ్యో పాపం.
0: జగన్మోహిని అపర సుందరి అయిన పార్వతీదేవి ఈ షడ్ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నాక ఆ జడదారిని వరించడం ఇష్టం లేక ఆమె పార్వతి దగ్గరకు వెళ్లి ఏముంటుందంటే,

ఈ మాటలు విన్న పార్వతి శోకంతో తన పూజామందిరంలోని శివలింగానికి తన కన్నీటి ధారలతో అభిషేకిస్తూ తనని ఆదుకోమంటూ తన నాథుని ఏ విధంగా వేడుకుంటుందో వినరా.

0: క్షణం నిశ్చయమైనట్లు తేట తెల్లమైపోయింది.
1: ఆహా,
0: పరమోత్కృష్టమైన లోక కళ్యాణార్థమై జరగబోతున్న శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణానికి ముహూర్తం ఎవరు పెట్టారు తెలుసుకుందాంరా.
1: తెలుసుకుందాంరా.
2: సప్తమహ

0: ఆహా, ఆ రోజు పరమేశ్వరుని పరిస్థితి వర్ణనాతీతం.
1: ఆహా,
0: ఏనాడో తనకు దూరమైన సతీదేవి పార్వతీదేవి తిరిగి తనను కలవబోతోంది. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు తన తపస్సు ఫలించిన మహేశ్వరుని మనస్సు ఇంద్రధనస్సు అయింది. స్త్రీ పురుషులు ఇద్దరు అనడం అసత్యం.
1: అసత్యం.
0: స్త్రీయే పురుషుడు, పురుషుడే స్త్రీ, అగ్నదే అన్నదే నగ్న సత్యం.
1: మహాబాగా చెప్పేవరా.
0: ఆ సత్యాన్ని సామాన్యుడు సైతం తెలియజేసేందుకు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కాబోతున్న శుభ సమయం అది. అదిగో మలయ పవనాలలో తానమాడి అరుణ కిరణాలతో అలంకరింపబడి వంది మాగధులతో విడిది నుండి వరుడు వివాహ మండపానికి శివుడు ఏ విధంగా కదిలి వస్తున్నాడో చూడరా.

0: ఆహా, అదిగో అలా చూడు, నవరత్న ఖచ్చిత మణిహార భూషణ కరి,
1: ఆహా
0: రవి సుధాకర వహ్ని లోచన రత్న కుండల భూషిణి, జిలుగు కుంకుమ కాంతరేఖల శ్రీమంతిని, శివుని పట్టపురాణి పార్వతి, ఆహా నవవధువుగా అలంకరింపబడిన శ్రీ రాజరాజేశ్వరి, రాయసంతు రాజలాంఛనాలతో రాజహంసల హోయరు ఒలకబోస్తూ, భలు భల్లుమను కాలిగజ్జల మంగళ సభడితో, మానసోలదంతో తడబడుతున్న అడుగులతో మందగమనుగై నడిచి వస్తూ ఉండగా, రాగరస భరిత మనోరంజితమైన మరగానాలు అనురాగోద్రేక భరితంగా వినిపిస్తూ ఉంటే, నవమోహిని ప్రేమవాహిని అయిన ఆ గిరిజాకుమారి యొక్క అందాలు వర్ణించడం ఆహా ఆ ఆదిశేషునికైనా అసాధ్యమే. అదిగో సర్వాలంకార భూషిణియే కళ్యాణ వేదిక వైపు కదిలి వస్తూ ఉన్న కుమారి గౌరి పార్వతి.

0: ఆడవారికి అసలగుదనం ఐదవతనం. అట్టి ఐదవతనాన్ని కాచి బ్రోచి ధన ధారాది సంపదాభ్యుద విభవములను సర్వదా ప్రసాదించు చల్లని తల్లి హైమవతి పార్వతి.
1: ఆ కళ్యాణవతి కళ్యాణం కళ్ళారా చూడాలని వాణి బ్రహ్మలు హంసవాహనులే, లక్ష్మీనారాయణులు గరుడారుడులే, ఇక దేవేంద్రాదులు తమ బంధు మిత్ర కళత్రాలతో సహా అందరూ కలిసి బయలుదేరారు.
0: శ్రీ మహావిష్ణువు ఆధ్వర్యంలో గంగా యమునులు పరమశివునకు వింజామలు వీచుచుండగా జగ జగాలకు యుగ యుగాలకు ఆదర్శ ప్రాయణమైనటువంటి ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది.
1: సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మే ఈ వివాహానికి బ్రహ్మే. పరమోత్కృష్టమైన శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణ కలాపములను ప్రత్యక్షంగా తానే నిర్వహిస్తూ ఉన్నారు.
0: విశ్వకర్మ నూతన భవనాలు, కళ్యాణ వేదిక, విడిదిశాలలు కట్టించి మంగళసూత్రం, కళ్యాణాంగులేకం, సువర్ణ యజ్ఞోపవీతం శుభలక్షణాయుక్తంగా నిర్మించి ఇచ్చాడు.
1: ఇక అక్కడ సకల సురాసుర గంధర్వ గణ సిద్ధ సాధ్య సారస్వత యక్ష విద్యాధర కిన్నెర కింపురుషాది సురముక్కోటి సమస్తం అక్కడ ఆశీనులై ఉన్నారు.
0: నాదస్వర సన్నాయి మేళ తాళములతో దేవ దుందుబులతో అండ పిండ బ్రహ్మాండములన్నీ మారుమోగుతున్నాయి.
1: మహనీయ గుణదర్శులకు మునిశ్రేష్ఠులు రాజర్షులు బ్రహ్మర్షుల వేద గోష్ఠితో మిన్నుముట్టిందా పుణ్యపట్టణం.
0: గంధర్వులు పదపద్య స్వరములతో భావ రాగ తాళయుక్త లలిత సామగానాలతో సర్వలోకవాసులను మునిపించి మెప్పించి మైమరపిస్తున్నారు.
1: వేల్పుల కన్నుల ఎందు వెలుపు వెన్నెల వెల్లువలు వెళ్లి విరిసిపోతున్నాయి.
0: ముత్తైదువుల మోములు మురిసి మురిసిన వెన్నెల కాంతుల వలె మెరిసిపోతున్నాయి.
1: అదిగో కళ్యాణ మండపం, మణిమయ మాణిక్య మరకత మౌక్తిక వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రవ్వలు రవ్వ తోరణాల నవకాంతులతో కళకళలాడుతున్న ఆ కళ్యాణ మండపం కోటి సూర్య కాంతి సమూహంలా ధగధగమంటూ దివ్యంగా దీప్యమానంగా మెరిసిపోతుంది.
0: ఆనందం మహదానందం. ఆనాడు మాఘశుద్ధ ఏకాదశి, లోకం మెచ్చిన లోకం వేచి ఉన్న ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది. చూద్దాం పదండి.
1: మహావైభవపేతంగా శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడి తన అర్ధాంగిని పొందిన సభాపతి పూర్ణుడై అర్ధనారీశ్వరుడై ఆ దేవతలందరినీ ఏ విధంగా ఏలుతూ వస్తున్నారో విందాం పదా.

0: ఆహా, శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో సర్వలోకాలకు సుఖశాంతులు చేరుకున్నాయి.
1: ఆహా, అయితే అన్నయ్య, అందుకే అంటారు, వింటే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టమునే వినాలి, చూస్తే శ్రీ విష్ణు రథోత్సవంనే చూడాలి అని.
0: అవునరా, కరెక్ట్ గా చెప్పావు. పార్వతీ పరమేశ్వరులకు కార్తికేయుడు జన్మించి అతను దేవసేనాపతి అయి తారకాసురుని సంహరించి సకల లోకవాసులకు సుఖసంతోషాలను చేకూర్చాడు. అయితే ఇంతటి సదావకాశాన్ని కల్పించిన స్వామివారికి శతకోడి నమస్సుమాంజనులు అర్పిస్తూ, సోదర తల్లిదండ్రులైన శివపార్వతులు అందరికీ ఆదర్శప్రాయమైన ఆది దంపతులు.
1: ఆహా,
0: అయితే ఆనాడు శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు, ఈనాడు శివశక్తవతారుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించారు. దీపం వెలిగించడం స్వామి యొక్క పని, కాని ఆ దీపాన్ని చిమ్మితో, సాధనానే చిమ్మితో కాపాడుకోవడం, స్వామి చెప్పిన సేవా మార్గాలు నడుచుకోవడం మన కర్తవ్యం.
1: నిజం చెప్పవరా.
0: ఇప్పుడు మనందరము కలిసి సాయి భజన చేద్దాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం సాయి కులవన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం రామచరిత మానసంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీకు పునఃప్రసారం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు ప్రకాశం జిల్లా వంకాయలపాడు గ్రామస్థులు, ఆధ్యాత్మికవేత్త, కవి, గాయకులు శ్రీ పివి సీతారామమూర్తి గారు అందించిన సాయిరామ సమన్వయం పద్యగేయ సహిత ఉపన్యాసాన్ని విన్నారు. శ్రోతలందరికీ మరొకమారు రేడియో సాయి బృందం తరపున శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. మొట్టమొదటిగా రామచరిత మానసంలో మీరు విన్న కార్యక్రమం సాయిరామ సమన్వయం విన్న తరువాత విద్యార్థులకు జరిగినటువంటి ఒక చక్కని అనుభవం జ్ఞప్తికి వస్తుంది. అది 2006 సంవత్సరం, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మార్చి 24వ తారీఖున జరిగినటువంటి ఈ సంఘటన మీకు వివరించబోతున్నాను. స్వామి విద్యార్థులను పిలిచి మా బృందాన్ని ఒకసారి నృత్యం చేయమన్నారు. నృత్యం చేస్తున్న తర్వాత ఆ సాయంకాలం, ఆ తర్వాత రోజు మాకు పరీక్షలుండడం కారణంగా స్వామన్నారు, పరీక్షలైన తర్వాత మీకు ప్రోగ్రాం చేసే అవకాశాన్ని ఇస్తాను, మీరు తప్పకుండా ప్రిపేర్ అయ్యండి అని స్వామి చెప్పారన్నమాట. స్వామి చెప్పినట్టుగానే మార్చి 31వ తారీఖున పరీక్షలైపోయాయి. విద్యార్థులంతా స్వామి దర్శనార్థం సాయికులం సభామండపంలో కూర్చొనున్నారు. స్వామి ఇంటర్వ్యూ ముగించుకుని బయట పోర్టికోలో ఆసీనులై ఉండగా నేను, నాతో పాటు ఇంకొక సోదరుడు రంగనాథరాజు ఇద్దరం ముందర లైన్లో కూర్చుండగా స్వామి ఇద్దరిని సౌజ్ఞ చేసి పిలిచి, ఏమిరా ప్రోగ్రాంతో తయారై ఉన్నారా అని అడిగారు. అడిగిన తర్వాత మీ ఇద్దరం ఉన్నాం స్వామి అనగానే మొదటిగా రంగనాథరాజు గారిని ఉపన్యాసం ఇమ్మన్నారు స్వామి. ఉపన్యాసం అయిన తర్వాత నా చేత స్వామి ఒక డాన్స్ చేయించారు. ఆ డాన్స్ లో భాగంగా రామకథకు ఒక పరిపూర్ణతను ఇచ్చే విధంగా రామన్న రాముడు కోదండ రాముడు అనే పాటను చేయడం జరిగింది. చివర్లో ఆ లైన్స్ ఎట్లా ఉంటాయంటే, రామరాజ్యమాయమ్మనకు లోటు లేదురా అన్న లైన్తో పూర్తవుతుంది ఆ పాట. పాట అయిన తర్వాత స్వామి పిలిచి, ఏమిరా ఇది ఏమి రాజ్యం అని ప్రశ్నించారు. అడంగానే 2వ ఆలోచన లేకుండా, స్వామి ఇది రామరాజ్యం స్వామి అని స్వామికి బదులిచ్చాను. ఇవ్వగానే స్వామన్నారు, ఇది సాయిరాజ్యం అని అన్నారు. ఆ త్రేతాయుగంలో అవతరించినటువంటి ఆ శ్రీరాముడే, రామచంద్రమూర్తే కలియుగ ప్రత్యక్ష దైవమైన సత్యసాయి భగవానుడిగా పరిపూర్ణ అవతారుడిగా అవతరించటం, మనం ఆ అవతారాన్ని దర్శించి స్పర్శించి సంభాషించడం మనందరం చేసుకున్న పుణ్యం. అంతకన్నా ఎక్కువగా స్వామివారి అనుగ్రహానికి అది ఒక మచ్చుతునకని మనం చెప్పవచ్చు.

0: ఈ పద్యానికి చివరగా స్వామి ఎంతో చక్కగా ఆటవలది పద్యంగా ఒక అద్భుతమైన పద్యాన్ని మనకు అందిస్తున్నారు. అల్ల పరమాత్మయ్యను బొమ్మలాటగాడు జీవుని రంగస్థలాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆట చూసి సొంత వర్ణించు కొంత సంతసముగనుడి అనంటారు. కన్నులకు కనిపించని పరమాత్ముడు దర్శకుడై ప్రపంచమనే ఈ రంగస్థలంలో జీవులను తన సంకల్పంతో ఆడిస్తూ ఉంటే మనం ఆ లీలా వినోదాన్ని చూసి ఆనందించాల్సిందే కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. అయినా భగవంతుని దర్శకత్వంలో అందాన్ని తెలుసుకోవటంలో తప్పులేదు కదా. ఏ కథకైనా కథానాయకుడు ఎంత అవసరమో హీరో చుట్టూ ఉన్న ఇతర పాత్రధారులు కూడా అంతే అవసరం. భగవంతుడు ఆడించే ఈ నాటకంలోని అంతరార్థాన్ని మనం కొంచెమైనా గ్రహించగలిగితే సృష్టిలో పైకి కనిపించే ద్వంద్వాలలో ఇమిడి ఉన్న ఏకత్వాన్ని, అదే ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ ప్రయత్నమై ఈనాడు రామాయణ కథలోని కొన్ని పాత్రధారణల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవి యుగ యుగాలకి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఆనాటి రామకథలోని పాత్రధారులు ఈనాటి యువతరానికి ఏ విధంగా సూత్రధారులై నిలుస్తున్నారో ఈనాటి ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. రామాయణంలోని పాత్రధారులు యువతరానికి సూత్రధారులు. ఈనాటి ఈ చర్చలో పాల్గొంటున్నవారు శ్రీ మాధవ్, శ్రీమతి లలితాసాయి దగ్గుపాటి, శ్రీమతి సాయి స్వప్న. మరి ముందుగా లలితక్క, మీరు ఇందాక చెప్పిన ఈ మాటలకి మీరు ఏమి యాడ్ చేయాలనుకుంటున్నారు?
1: గణేష్, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఒక కథకి కథానాయకుడు ఎంత అవసరమో ఆయన చుట్టూతా ఉండే పాత్రలు కూడా అంతే అవసరం అని. ఆ మాట చాలా చక్కగా వినిపించింది నాకు. మనం రామాయణం అనే ఒక కావ్యాన్ని కాని ఒక ఎపిక్ ని తీసుకుంటే అందులో కథానాయకుడు శ్రీరాముల వారు, ఆయన చుట్టూతా ఎంతో మంది పాత్రధారులున్నారు. ఇప్పుడు ఈ పాత్రధారులు అందరూ కథానాయకుడిని చూసే ఏదైనా నేర్చుకుంటారు. కథానాయకుడు ఆదర్శం అన్నమాట అందరు పాత్రధారులకి. మరి పాత్రధారులు ఇంత ఆదర్శవంతంగా జీవితాలని జీవించారంటే వారి కథానాయకుడు ఇంకా ఎంత ఆదర్శవంతంగా ఉండి ఉంటారు అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు.
0: తప్పకుండా.
1: ఆ రకంగా చూస్తే అసలు శ్రీరాముల వారు అందించని ఆదర్శం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్క ఆదర్శాన్ని ఆయన మన అందరికీ అందించారు. ఒక అన్ని ఎన్ని పాత్రలు ఆయన పోషించారో ఆయన అవతార కాలంలో అన్ని కూడా ఆదర్శవంతంగానే ఉంటాయి. వాటిల్లో నుంచి కొన్నింటిని చూసి ఆ తరువాత మనం పాత్రధారుల దాకా వెళ్తే బాగుంటుందేమో.
0: బాగుంటుంది. ముందుగా మాధవ్, రేడియో సాయి స్టూడియోస్ కి స్వాగతం. మొట్టమొదటిసారిగా మీరు శ్రోతలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ప్రప్రథమంగా మాధవ్ రేడియో సాయి శ్రోతలందరితో మాట్లాడుతున్నారు, వారికి హార్దికమైన స్వాగతం. సో మాధవ్, రామునిలో శ్రీరామచంద్రమూర్తిలోని మీకు నచ్చే అంశం ఏంటి?
2: సాయిరామ్, నాకు రాముల వారు ని చూస్తే ఆయన అన్నిటికన్నా మెరుగ్గా ఆదర్శ భర్తగా నాకు కనిపిస్తారు. అది ఎందుకు అంటే, ఇదివరకు కాలంలో రాజులకి ఎంతో మంది భార్యలు ఉండేవారు. అయితే ఆయన తండ్రిని దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు ఉండేవారు. అలా అని ఆయన ఎప్పుడు ఏకపత్ని స్వరూప్రతుడే. ఆయన మనసులో సీతకే స్థానం. శూర్పణక మాయచే అప్సరసలాగా వచ్చింది, కానీ ఆయన్ని ఆవిడ్ని చెవి కోయించాడు గాని మోహించలేదు. అలానే సీత అపహరించబడ్డది. దానికోసం ఆయన 2000 మైళ్ళగా ఎక్కువగా నడిచి లంకకెళ్లారే గాని ఈ కాలంలో ఎవరు చేస్తారు? సో దీనివల్ల నాకు ఆయన ఆదర్శ భర్తగా నా మనసులో నిలిచిపోయినారు.
0: చాలా బాగుంది మాధవ్. మరి స్వప్న గారు, మీరు చెప్తే అసలు రాముడి గురించి మీకు నచ్చిన అంశం ఏంటి?
3: సాయిరామ్, ఇందాకలా చెప్పుకున్నట్టు మన రామాయణానికి హీరో రాముడు. ఆయన హీరో ఎందుకయ్యారంటే ఆయన ప్రవర్తించే విధానం, ఆయన చూపించే ప్రేమ అలా ఉంటాయి. అదే మన స్వామి కూడా చూపించేది. రాముడిలో నాకు బాగా నచ్చి మనందరం నేర్చుకుని అలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది ఏంటంటే ప్రేమతత్వం. అది ప్రతి వ్యక్తిలోని అన్ని సందర్భాలలో అన్ని కాలాలలో ఒకేలా ఉండడం. కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. దశరథుడు అంటే తండ్రిగా ఎంతో గౌరవంతో పాటు రాముడికి ఎంతో ప్రేమ కూడా. వివాహమై వచ్చిన తర్వాత దశరథ మహారాజు, నాయన నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తాను, నువ్వు చక్కగా ఈ అయోధ్యను పాలించాలి అని రాముణ్ణి సంసిద్ధం చేస్తాడు. సరే తండ్రి ఆజ్ఞ అని చెప్పి దాన్ని శిరసావహించడానికి అంత రెడీ అవుతూ ఉంటాడు. మళ్ళా రాత్రికి రాత్రే అంతా తారుమారైపోతుంది. లేదు నువ్వు అడవికి వెళ్లాలి అని దశరథుడు నిర్ణయించాడన్న విషయం తెలుసుకొని కూడా అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో నిన్న నువ్వు నాకు పట్టాభిషేకం చేస్తానన్నావు, ఈ రోజు నువ్వు అదంతా విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోమంటున్నావు అన్న భావం, అంటే ద్వేషభావం గాని కోపం గాని ఏమీ లేదు. అంతకుముందు ఎప్పుడు ఉన్న ప్రేమభావమే అప్పుడు ఉన్నది. అది అసలు మనం ఆలోచిస్తేనే చాలా వింతగా అసలు సాధ్యమా మనుషులకి అనిపిస్తుంది. రాముడు దేవుడుగా ఏం చేయలేదు, మనిషిగా తాను ఒక కొడుకుగా ఉంటూ ఇవన్నీ చేస్తూ చూపించాడు. అలాగే కౌశల్య కన్నా కైక అంటే రాముడికి ఎంతో ఇష్టం, కైకకు కూడా రాముడు అంటే అంతే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచడమే కాకుండా వీళ్ళకి అన్ని విద్యలు మొట్టమొదటి కైకయే మొదలుపెట్టి చెప్పిన తర్వాత వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్తారనమాట. అంతటి ఇష్టమైన రాముణ్ణి అడవిలు పంపించమని కోరుకుంటుంది. అంతేకాకుండా నువ్వు రాజు అవ్వకూడదు, నా కొడుకైన భరతుడే రాజ్యాధికారి, రాజు అవ్వాలి అన్నప్పుడు అంతకు ముందు వరకు ఉన్న కైక మీద ఉన్న ప్రేమ ఆయనకు తగ్గిపోలేదు, పోలేదు, అలాగే ఉన్నది. అదే ప్రేమను వ్యక్తం చేసి, సరే అమ్మా నువ్వు ఇది కోరుకుంటున్నావు తప్పకుండా, నువ్వు ఎలా కోరుకుంటావో నేను అలాగే చేస్తాను అంటే ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అప్పుడు ఇప్పుడు ఆ మనిషిని, మనకి జనరల్ గా టైంను బట్టి అదే మనిషిని మనం ద్వేషిస్తాము ప్రేమిస్తాము, కానీ రాముడు చేసింది చూస్తూ ఉంటే అదే వ్యక్తిని ఎలాంటి సందర్భంలో వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఎలా భావించినా తనతోటి ఎలాగా ఉన్నప్పటికీ అదే ప్రేమ భావాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఇలా మనం రామాయణంలో ముందుకు వెళ్తూ ఉంటే చాలా సందర్భాలు ఈ ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. అరణ్యంలో ఉన్నప్పుడు ఇంకా భరతుడికి తెలుస్తుంది తండ్రి గారు ఇలా చనిపోయారు, దాని తర్వాత ఇలాగా రాముడు అరణ్యవాసంకి వెళ్లాడు అని. అప్పుడు ఎలాగైనా రాముడిని ఒప్పించాలి, రాముడిని తీసుకొచ్చి మళ్ళా పట్టాభిషేకం చెయ్యాలి, రాముడే రాజుగా ఉండాలి అని ఎంతో మంచి భావంతో భరతుడు బయలుదేరతాడు. ఆ భరతుడు అరణ్యంలో మొత్తం అంతా అందరినీ తీసుకుని వస్తున్నప్పుడు ఈ కోలాహలం అంతా వినిమించి లక్ష్మణుడు చెట్టు పైకెక్కి చూస్తాడు, ఏంటిది అరణ్యంలో ఏంటి అవుతున్నది అని. చూసినప్పటికీ సైన్యము, భరతుడు, తల్లులు అందరూ కనిపిస్తారనమాట. ఓహో ఇదేదో భరతుడు మళ్ళా రావణ మీదకి యుద్ధానికి వస్తున్నట్టున్నాడు, ఈ అరణ్యంలో ఉంటే కూడా సహించలేకపోతున్నట్టున్నాడు, ఇంకా దూరం పంపించాలనుకుంటున్నాడేమో అని కోపంగా దిగుతాడు అనమాట. రామ సంసిద్ధమవు, మనం ఇంకా భరతుడి మీదకి యుద్ధంకి వెళ్లాలి అని. అప్పుడు రాముడు వారిస్తాడు, లక్ష్మణ నువ్వు వేరే భావంలో ఉన్నావు, భరతుడు అలా ఎప్పటికీ చెయ్యడు, కొంచెం శాంతించు, మనం మాట్లాడి ఏంటి విషయం అన్నది తెలుసుకుందామని. ఆ వస్తున్న భరతుడిని ఎంతో సాదరంగా తను ఎదురు వెళ్లి కౌగిలించుకొని ఎలా ఉన్నావని పలకరించి మాట్లాడినప్పుడు అంతే ప్రేమ, అయ్యో నా పొజిషన్ నా సీట్ తీసుకున్నాడు, నేను రాజవ్వాల్సింది, తిని రాజైపోయాడు, నాకన్నా చిన్నవాడైనప్పటికీ అన్న ఆలోచన లేదనమాట. అంతకు ముందు భరతుని మీద ఎలాంటి ప్రేమ ఉందో ఆ టైంలో కూడా అదే ప్రేమని తను చూపించగలిగాడు. అది మనందరికీ ఎంతో ఆదర్శం అనిపిస్తుంటుంది. అలాగే యుద్ధం జరుగుతున్న సమయంలో చూస్తే మనం శత్రురాజులు, రావణాసుడి వైపు నుంచి ఆయన తమ్ముడైన విభీషణుడు మన రాముల వారిని సైన్యం వైపు వస్తూ ఉంటాడు. అందరూ చూసి అమ్మో అదిగోటి శత్రు వస్తున్నాడు, వీడిని ఎలాగైనా దూరం పెట్టాలి, జాగ్రత్తగా ఉంచాలి అని. కానీ అప్పుడు రాముడు అంటాడనమాట, అంటే నన్ను శరణం పొంది వస్తున్న వాడిని కూడా నేను చేరదీయాలి, వాడు శత్రువైనప్పటికీ నాకు అపకారం చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ. అంటే రాముడు అతని మీద కూడా ప్రేమ చూపించి అతన్ని తన దీనిలోకి ఆహ్వానించి, లేదు స్వామి నేను మీకు శరణుకోరు వచ్చేంత తప్ప మీకు అపకారం చేసే ఉద్దేశంతో రాలేదని విభీషణ్ చెప్పినప్పుడు అందరికీ అర్థమవుతుంది. కానీ ముందుగానే రాముడు మాత్రం ఆ ఉద్దేశం తెలియక ముందు కూడా విభీషణుడి మీద అంతే ప్రేమభావం కలిగి ఉన్నాడు. ఈ సందర్భాలన్నీ చూసినప్పుడు ఏంటవుతుంది, మనకి ఎవరి మీదైనా ఒక భావం ఎలా కలుగుతుంది అంటే స్వామి అంటారు కదా, అది మనలోని భావం యొక్క రిఫ్లెక్షనే అంటారు. ఇప్పుడు నేను విచారంగా కోపంగా చికాకుగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు అలాగే అనిపిస్తాయి. ఈవెందో వాళ్ళు మంచిగా చెప్తున్నప్పటికీ మన ఆలోచన విధానం వేరే ఉండడం వల్ల తప్పుగా అనిపిస్తూ ఉంటుంది అని. కాబట్టి ఇన్ని సందర్భాలలో ఈ వ్యక్తులందరినీ ఒకేలా ఒకే ప్రేమ భావాన్ని రాముడు ఎలా చూపించగలిగాడు అంటే రామునిలో ఉన్న భావం యొక్క రిఫ్లెక్షన్ అని. కాబట్టి రాముడు ప్రేమతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి అందరిలోని ఆ ప్రేమను చూడగలిగాడు. తనపై యుద్ధానికి వస్తున్న వాడి మీద ప్రేమ చూడగలిగాడు, తను దూషించి అరణ్యానికి పంపించిన వాళ్ల మీద కూడా ప్రేమ చూపగలిగాడు. ఎప్పుడు తను అలాగే ఉన్నాడు, తన ఆలోచనలో ఎటువంటి మార్పు రాలేదు. దీని కారణం ఏంటి? ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమ భావంతో నిండిపోయి ఉన్నాడు రాముడు. ఇప్పుడు సమాజంలో మనం ఇది అందరూ ఈ ప్రేమ భావాన్ని పెంచుకుంటే అసలు ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు. ఈ మనస్పర్ధలకి, ఈ కొట్లాట్లకి, ఈ అహింస వేటి చూసుకున్నా వీటన్నింటికి కారణం ఏంటంటే మనలో ఈ ప్రేమ భావం తగ్గిపోవడమే. స్వామి చెప్పినట్టు ఈ రాముల్లోని ప్రేమ భావాన్ని కానీ మనందరం పెంచుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుందండి.
0: చాలా బాగుంది స్వప్న గారు. మీరు చెప్పినట్టు సమత్వం యోగముచ్యతే, ఏ పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరని ఆ మనస్తత్వం, ప్రేమతత్వము శ్రీరామచంద్రమూర్తిది. మరి లలిత అక్క, మీకు రామచంద్రమూర్తిలో ఇష్టమైనటువంటి గుణాలేంటి ఒకసారి మాకు చెప్తారా?
1: రేడియో సై శ్రోతలందరికీ, అలాగే స్వప్నకి, మాధవ్ గారికి కూడా సాయిరాం. త్రేతాయుగంలో వచ్చిన అవతారం రామావతారం. రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. అంటే శ్రీరామచంద్రుల వారు కేవలం ధర్మమూర్తి, ధర్మానికి ప్రతిరూపం అంటారు. అటువంటి రామచంద్రుల వారి గుణగణాల గురించి మనం చర్చించుకోవడం కొంచెం సాహసమే, అయినా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి నాకు తోచిన ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడే స్వప్న అన్నారు, భరతుడు వచ్చేటప్పుడు రామచంద్రుల వారే ఎదురు వెళ్లి ఆయన్ని కౌగిలించుకుని ఎలా ఉన్నావు అని సాధారణంగా ప్రశ్నించి తీసుకొచ్చారు అని. ఆ విషయం గురించి కొద్దిగా మాట్లాడదాం గణేష్. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు ఇప్పుడు నాతో ఏమైనా పని ఉందనుకోండి, అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు?
0: చాలా ప్రేమగా మాట్లాడతాను.
1: అంటే మనకి ఎవరితో అయినా పని ఉన్నా, లేదు మనకి ఎవరితో అయినా అవసరం ఉన్నా, వెళ్లి ఎంతో వినయంగా చక్కగా మాట్లాడి మన పని కానిచ్చుకుంటాము, జరుపుకుంటాము. సహజంగా జరిగేదే ప్రపంచంలో. మనకి ఎటువంటి అవసరం లేకుండా, ఎటువంటి పని లేకుండా ఎవరైనా కనిపిస్తే మనమే ఎదురు వెళ్లి వాళ్లను పలకరించి వాళ్లతో మాట్లాడి వాళ్ళు ఎవరనేది చూసుకోకుండా, మన మన స్నేహితులా, మన బంధువులా, కాదా బయట వాళ్ళా అనేది ఆలోచించకుండా ఇలా ఎన్నిసార్లు మనం చేస్తున్నాము? చాలా తక్కువ శాతం ఇలా జరుగుతూ ఉంటుంది. రాముల వారిలో నాకు బాగా నచ్చింది, అది ఒక్క విషయం. నచ్చిన విషయాల్లో ఇది కూడా ఒకటి, ఆయన పూర్వ భాషణుడు. మనం రాముని అష్టోత్తరం చూస్తే పూర్వ భాషణే నమః అని ఒక నామం కూడా ఉంది. అంటే ముందుగా ఆయనే మాట్లాడతారట అందరితో. ఎదురుగా ఎవరైనా కనిపిస్తే వారు వచ్చి నేను రాజు చక్రవర్తి కొడుకుని, నన్ను వాళ్ళు వచ్చి పలకరించాలి అనే ఆలోచన ఆయనకి లేదు. అది ఆయన తమ్ముళ్లైనా, ఆయన రాజ్యంలో ప్రజలైనా, ఆయన దగ్గర పనిచేసేవారైనా, స్నేహితులైనా, ఒక ఆటవికుడైనా, ఒక వానరుడైనా ఎవరైనా కూడా ఆయన ఎదురు వెళ్లి పలకరించి మాట్లాడి క్షేమ సమాచారాలు కనుక్కుని ఆ మాటల ద్వారా వాళ్లతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారన్నమాట. ఇది కనుక మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మాటల ద్వారానే మనం మనుషుల్ని సంపాదించుకుంటామంటారు, అంటే స్నేహితుల్ని కానీ శత్రువుల్ని కూడా మాట ద్వారానే సంపాదిస్తామంట. అలా మనం రాముల వారిలాగా మాట్లాడడం నేర్చుకుని ఆ సున్నితంగా ఎదుటివారు వచ్చి నన్ను పలకరించాలి అనే అహం లేకుండా, దానికోసం ఎదురు చూడకుండా మనమే తగ్గి వంగి వెళ్లి వాళ్లతో మాట్లాడితే ఎంత అందంగా ఉంటుంది. మన చుట్టూతో ఎంతమంది స్నేహితులు, ఎంతమంది ఆప్తులు మనకి తయారవుతారు. మరి నాకు అయితే ఇది చాలా మంచి విషయం, మనం ఇప్పుడు కూడా పాటించదగింది, పాటించగలిగింది అని అనిపిస్తుంది.
0: చాలా బాగుంది అక్క. మొదటిగా మాధవ్ గారు శ్రీరామచంద్రమూర్తి ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా, తర్వాత స్వప్న గారు సమత్వం కలిగి ప్రేమతత్వాన్ని ప్రతినిత్యం అందరిపై ప్రసరింపజేసే శ్రీరామచంద్రమూర్తిగా, తర్వాత లలితక్క మీరు చెప్పినట్టు పూర్వభాషిగా మన శ్రీరామచంద్రమూర్తి వారిని మీరందరూ డిస్క్రైబ్ చేశారు.
1: గణేష్, ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి పూర్వభాషి అని మనం అనుకున్నాము, బహుశా అవతారాలన్నింటికీ అది సహజమైన గుణమేమో అనిపిస్తుంది కదా. మన స్వామి గురించి ఆలోచించండి, ఆయన ప్రతి ఒక్కరితో ఆయనే వెళ్లి ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎన్నిసార్లు మనం ఆ సంఘటనని చూసి ఉంటాం. ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తోంది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్వామి ఎన్నోసార్లు కోనసీమ అంటే ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారట. ఒకసారి అలాగే ఆయన కోనసీమలో వెళ్తున్నారు, తూర్పుగోదావరి జిల్లాలో కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక గ్రామానికి వెళ్తున్నారు, అక్కడ పొలం మధ్యలో నుంచి ఇద్దరు స్త్రీలు చిన్న పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం స్వామి చూశారనమాట. ఆయన కంట పడింది అది. అయితే ఆయన కారు ఆపి అందులో ఉన్న వారిని పంపించి అక్కడ వాళ్ళిద్దరు వెళ్తున్నారు, వాళ్ళని పిలుచుకురండి అని చెప్పారట. సరే స్వామి పక్కన కూర్చున్న వారు దిగి వెళ్లి, అమ్మా సత్యసాయి బాబా గారు ఇలా మిమ్మల్ని పిలవమంటున్నారు అని వాళ్లతో చెప్పారు. వాళ్ళిద్దరు చాలా హడావిడిగా పరుగులు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని, ఇద్దరు ఒక పెద్దావిడ ఒక యువతి ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి రావడంలో. వాళ్ళు చెప్పారట, లేదు మేము కొంచెం అవసరమైన పని మీద వెళ్తున్నాము అని. లేదమ్మా బాబాగారు రమ్మనమంటున్నారు. సరే ఇంకా ఎవరో పెద్ద ఆయన పెద్ద కారులో నుంచి దిగారు, వచ్చి మనల్ని పిలుస్తున్నారు వెళ్లాలి అని చెప్పి వాళ్ళు వెళ్లారు. వెళ్తే స్వామి చెప్పారట, అమ్మా మీరు ఏ పని మీద వెళ్తున్నారంటే, స్వామి మేము సత్యసాయి బాబా గారిని చూడడానికి వెళ్తున్నాము, మాకు నా భర్త పోయారు, మా ఇంట్లో ఆస్తులన్నీ తగాదాల్లో ఉన్నాయి, మాకేమీ ఆధారం లేదు, ఎవరో చెప్పారు వారి దగ్గరికి వెళ్తే ఆయన కష్టాలన్నీ తీర్చేస్తారు, మేము వెళ్లి చూడండి అని. ఆ పక్కన గ్రామానికి వస్తున్నారట, ఆయన వచ్చి వెళ్ళిపోతారేమో అందుకని గబగబా వెళ్తున్నాం మేము హడావిడిగా. అప్పుడు స్వామి వారిద్దరిని ఆపి, అమ్మా నేనే ఆ సత్యసాయి బాబాని, మీరు ఎవరిని చూడడానికి వెళ్తున్నారో అది నేనే అని ఆయనకి ఆయనే పరిచయం చేసుకుని వారిని ఆపి పాద నమస్కారం తీసుకోండి అని చెప్పి వాళ్ళకి పాద నమస్కారాన్ని అనుగ్రహించి కొంత డబ్బిచ్చి మీ కుటుంబానికి సరిపోతుంది, ఇది నేను నెమ్మదిగా ఇవన్నీ సర్ది చెప్తాను, అన్ని కష్టాలు తొలగిపోతాయి, అన్ని కుదుట పడతాయి, కుటుంబ సమస్యలన్నీ పోతాయి అని చెప్పి వాళ్ళ ధైర్యాన్ని చెప్పి వాళ్ళని ఈ ఎండలో మీరు మళ్లీ నా కోసం అంత దూరం రావద్దని వాళ్ళని తిరిగి వెనక్కి పంపించారట ఇంటికి. చూడండి స్వామి ఆయనంతటా ఆయన వెళ్లి ఆయన్నే ఆయన పరిచయం చేసుకుని, నేను భగవంతుణ్ణి, నేను సత్యసాయిని అని చెప్పుకుని వాళ్ళ కష్టం తీర్చారన్నమాట. వస్తున్నారు కదా, అక్కడ వచ్చి కలుస్తారు కదా అని ఆగలేదు ఆయన. బహుశా అవతారాల సహజ లక్షణమేమో అనిపిస్తుంది.
0: చాలా బాగుంది అక్క. అంటే మీరంతా శ్రీరామచంద్రమూర్తి గురించి, స్వామి గురించి మీరు ఎట్లానో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, అందరం ఒక్కొక్క అంశం చెప్తున్నాం శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ గురించి. మరి మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడూ శ్రీరామచంద్రమూర్తిని చూడలేదు, రాముల వారి గురించి వినడం, చలన చిత్రాల ద్వారా తెలుసుకోవటమే గాని, తరువాత చక్కగా ఒక మనసులో ఒక ప్రతిష్ఠించబడిన రూపం ఎట్లా కలిగింది అంటే స్వామి చెప్పిన తర్వాతే. ఎందుకంటే సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి సాయిరాముడిగా అవతరించారు. ఆయన చెప్తుంటే ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉంటే ఓహో రాముడు కూడా ఇట్లానే ఉండేవాడేమో. అంటే స్వామి ప్రతి ఒక్కల వైపు చూపించినటువంటి ఆదరణ నాకు చాలా నచ్చింది. రాముల వారు కూడా అట్లానే ఉండేవారేమో అని అనిపిస్తుంది. సాయి గీత ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి స్వామికి దండ వేయడం, స్వామి దాన్ని చక్కగా నిమిరి దానికి పళ్ళు పెట్టడం, ఇది చూసేవాళ్ళవి. అదే స్వామి ఈస్ట్ ఆఫ్రికా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ జంగల్స్ లోంచి వెళ్తూ స్వామి చెప్తారు, ఆ మొసలికి నేను ఇట్లాగా ఒక యాపిల్ పండు వేశాను, అది నోరు చాపి చక్కగా తిన్నది అది. అవన్నీ ఎట్లాగా ప్రతిస్పందించాయి స్వామివారి ప్రేమకి అనేది వింటుంటే, మరి ఆనాడు అరణ్యవాసం చేసినప్పుడు శ్రీరామచంద్రుల వారికి కూడా ఇట్లాగే ప్రకృతి అంతా స్పందించింది. అట్లానే స్వామి కూడా వర్షం ఆగిపోవడం, వర్షం పడటం, ఇలాంటివి ఎన్నో మనం చూసాం. సో ఇలా చూసిన తర్వాత నాకు ప్రతి జీవికి భగవంతుడు అందించే ఆదరణ ఒకే విధంగా ఉంటుందని నా ఉద్దేశం. మరి రామచంద్రుల వారి గురించి ఇంత చెప్పుకున్నాక తప్పకుండా ఆయన ఫౌండేషన్, ఆయన సీడ్ ఇప్పుడు ఈ రామాయణ కల్పవృక్షం లోకి మనం వెళ్ళటానికి వివిధ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ వివిధ పాత్రధారులు రామాయణ కథలోని. మరి వాటిని అన్నిటినీ మనం స్పృశించే అవకాశం మనకి ఈ సమయంలో లేదు కాబట్టి కొన్నిటి ముఖ్యమైన వాటి గురించి మనం చెప్పుకుందాము. మొదటిగా మాధవ్, మీరు మీకు నచ్చినటువంటి ఒక మంచి పాత్ర గురించి మాకు చెప్తారా?
2: నాకు అందరికన్నా నచ్చింది హనుమంతుడు పరాక్రముడు. ఆయన గురించి జనరల్ గా మనం కార్పొరేట్ కల్చర్ లో ఈ మధ్య కాలంలో ఏవైనా పని చేకూర్చున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఈ పని చేస్తే నాకు ఏముంటుంది దీని చివర, ప్రతిఫలం ఉందా లేదా, ఉంటేనే నేను ఈ పని చేయబడతాను. అది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. దాని వలన మనం విజయం సాధిద్దాం అనుకుంటాం గాని ఆ ఉన్న మైండ్ సెట్ తో మనం సాధించలేకపోతూ ఉంటాం. ఎప్పుడైనా నిస్వార్థంగా పనిచేసినప్పుడే, దాని చివరి మనం ఏది ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే మనకి ఎప్పుడు చిరకీర్తి లభిస్తుంది. దీనికి ఒక చిన్న కథ. హనుమంతుడు గురించి ఈ చిన్న కథ. రాములవారి పట్టాభిషేకం తర్వాత విభీషణుడు ఒక ముత్యాలహారాన్ని ఇచ్చాడు కానుగ్గా. రాముల వారు అదే ముత్యాలహారాన్ని సీతమ్మ వారికి ఇచ్చి, మీకు నచ్చిన సేవకుడికి ఇది మీరు ప్రసాదించచ్చు అని అంటారు. సరే, నన్ను హనుమంతుడు కనిపెట్టడం వల్లనే రాముల వారు చెర విడిపించాడు, అందువలన హనుమంతుడే నాకు ప్రీతి అయిన సేవకుడు అని అతనికి ముత్యాలహారాన్ని ఇస్తారు. సరే, హనుమంతుడు అది ముత్యాలహారం వచ్చిందని ఆనందించకుండా ఒక్కొక్క ముత్యాన్ని పీకి దానిలో చూస్తూ ఉంటారు. రాముల వారు ఉన్నారా లేరా, రాముల వారు ఉన్నారా లేదా అన్ని కొరికి పారేస్తూ ఉంటారు. సరే, ఎందుకు అని అడిగితే ఆయన చెప్తారు, నాకు ఏ ముత్యం ఏ హారం ఏది అవసరం లేదు, ఆ ముత్యంలో ఒకవేళ రాముల వారిని చూడలేకపోతే అది నాకు రాతితోనే సమానం అని చెప్తారు. అన్నప్పుడు అక్కడ అగస్త్య మహాముని చూసి, మీరు చూసేది రాముల వారినే, వేసే వస్త్రంలోనూ మీరు రాముల వారిని చూసుకుంటారు, తినే తిండిలోనూ రాముల వారిని చూస్తారు, మరి మీ దేహంలో కూడా రాముల వారిని చూస్తారా అని అడిగినప్పుడు, అప్పుడు హనుమంతుడు ఠక్కుమని ఒక వెంట్రుకను తీసి ఆయన చెవి దగ్గర పెడతారు. ఆ వెంట్రుక నుంచి నిరంతరం రామనామ స్మరణ వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, ఆయన ఎప్పుడు ఏమీ కోరలేదు. రామాయణంలో చాలా ముఖ్య పాత్ర వహించారు, అయినా చివరికి ఆయన ఒక ముత్యాలహారం అట్లా ఏమీ రికగ్నిషన్ కోసం ఆయన ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే మనం కూడా ఈ తరంలో ఒకవేళ ఏమన్నా పని చేసినప్పుడు, ఒకవేళ చిరకీర్తి కావాలి అన్నప్పుడు దానికి మన మనస్సు మొత్తం భక్తి శ్రద్ధలతోనే చేయాలి, కానీ నిస్వార్థంగా దానికి ఇది చేస్తే నాకు ఏంటి అనే ఆలోచన పెట్టుకోకుండా ఉంటే విజయం మనకి అవశ్యంగా దొరుకుతుంది.
0: మాధవ్, మీరు ఇట్లాగా చెప్తుంటే స్వామివారి అవతారంలో ఎంతో మంది హనుమంతులు మనకి కనిపిస్తారు. మనకి వారు బయటకి సేవ చేయడం కనిపించకపోయినా సాక్షాత్తు ఆ భగవంతుడు దాన్ని గుర్తిస్తాడు అనటంలో ఏమాత్రం సంశయం లేదు, అతిశయోక్తి అసలేదు. ఇలాంటి ఒక ఉదాహరణ మీకు అందిస్తాను. అది 80లో జరిగిన సంఘటన. స్వామి దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఫంక్షన్ జరుగుతోంది. ఉన్నట్టుండి స్వామి ఉపన్యాసం మధ్యలోని ఒక చెక్ బుక్ తెప్పించి, ఈనాడు నేను నా ప్రేమతో ఆనందంతో కొమ్మారెడ్డి భాస్కర్ రావుకి 100,000 రూపాయల చెక్కు బహుమతిగా ఇస్తున్నాను అని స్వామి అప్పటికప్పుడు అనౌన్స్ చేయించారట. అనౌన్స్ చేసేసరికి ఎవరి పేరైతే అనౌన్స్ చేశారో ఆయన కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారి స్వామివారి భక్తులు, ఏలూరు వాస్తవ్యులు, వారు ఆ జనంలో చివర ఎక్కడో కూర్చున్నారట. కూర్చుంటే ఆయన చాలా తబ్బిబ్బైపోయి అటు ఇటు చూస్తున్నారు, ఏంటి నా పేరు ఎందుకు పిలుస్తున్నారు స్వామి అని గాబరా పడ్డారట. పక్కనున్న వాళ్ళు, భాస్కర్రావు వెళ్ళు స్వామి పిలుస్తున్నారు నిన్ను అంటే, ఆయన అయ్యో నేను కాదేమో అంటున్నారట. అప్పుడు స్వామి ఆయన దినచర్య ప్రతి వారంలో ప్రతిరోజు ఆయన చేసే పనిని ఉపన్యాసంలో చెప్తున్నారు. ఇట్లాగా పబ్లిక్ అందరికి కొమ్మారెడ్డి భాస్కర్రావు ఎంతో నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నాడు, తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ స్వామి సేవలో కూడా పాల్గొంటున్నాడు అని స్వామి వివరిస్తూ పొద్దున్నుంచి రాత్రి దాకా ఆయన చేసే పనులన్నీ వివరిస్తున్నారట. చివరిగా ఆదివారం తనకి సెలవు రోజు, కానీ పొద్దున్న 5 లేచిపోయి టేబుల్ మీద ఏదుంటే అది తినేసి మెడికల్ క్యాంప్ కి వెళ్ళిపోతాడు ఒక వ్యాన్ లోని. వెళ్ళిపోయి రాత్రి 10 ఎంతో శ్రమించి తిరిగి ఇంటికి వచ్చి టేబుల్ మీద ఏదుంటే అది తినేసి పడుకుంటూ పోతాడు. స్వామి చక్కగా తలుచుకుంటూ, ఈ సేవ నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది, దానికి ప్రతిఫలంగా 1,00,000 రూపాయల చెక్కు భాస్కర్ రావుకి ఇస్తున్నానని చెప్పి స్వామి సైన్ చేసి పిలిపించి స్టేజ్ మీదకి ఆయనకి ఇస్తారనమాట. ఈయన చాలా ఆనందపడాలో తెలియదు, బాధపడాలో తెలియదు, అలా నిశ్చేష్టుడైపోతాడు. అద్భుతమైన విషయం ఏంటంటే తర్వాత రోజు భాస్కర్ రావు గారు వరండాలో కూర్చుని స్వామి దర్శనం అయిన తర్వాత ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటికి వస్తే ఈ చెక్ ని స్వామికి సమర్పిస్తూ, స్వామి ఈ చెక్ అవసరం నాకు లేదు, మీ అనుగ్రహం ఉంటే చాలు అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు స్వామి చెప్పినటువంటి ఈ మాటలు మనందరికీ ఎంతో చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఈ సమయంలో. ఎందుకంటే స్వామి అంటారు, భాస్కర్ రావు నాకు తెలుసు నువ్వు నిస్వార్థంగా స్వామి మీద నమ్మకంతో స్వామి మీద ప్రేమతో సేవ చేస్తున్నావని, కానీ నేను ఇట్లాగ ఒక బహుమతిని నీకిస్తున్నాను అని ఒక ఆలోచన అందరికీ వచ్చిందంటే, అయ్యో తప్పకుండా స్వామి మేం చేసే సేవను గుర్తిస్తారు అన్న ఒక భావంతో అందరూ సేవ చేస్తారు అన్న ఉద్దేశంతో నీకు ఇస్తున్నాను భాస్కర్రావు, ఉంచు నీకు ఉపయోగపడుతుంది అనగానే ఆయన ఎంతో వినమ్రతతో ఆ చెక్కును స్వీకరించి ఆ సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తారు. మరి చాలా చక్కని పాయింట్ చెప్పారు మాధవ్. తర్వాత అంశం,
2: మనము సాధారణంగా ఏమైనా మొదలుపెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయాలి అనే భావంతో స్టార్ట్ చేయం. మనం ఏమైనా ఒకవేళ మొదలుపెట్టినప్పుడు ఏకాగ్రతతో చేస్తే దాన్ని మనం పూర్తి చేయగలం. దీని ఒక చిన్న కథ. హనుమంతుడు రాముల వారు చెప్తారు, మీరు లంకకెళ్లి సీత ఎక్కడుందో వెతికి ఈ ఒక రింగ్ ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వమని. సరే ఆయన టక్కుమని ఆ కార్యపట్టాన అక్కడి నుంచి ఎగిరి ఆయన ఆకాశంలో పయనిస్తున్నప్పుడు చాలాసేపు అయినందుకు అక్కడ మైనాకుడు అనే ఒక పర్వతం సముద్రంలోంచి బయటకు వచ్చి, ఆయన మీరు చాలా కష్టపడుతున్నారు, రామకార్యాన్న ఎంతో దూరం నుంచి వస్తున్నారు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి ఈ పర్వతం మీద, ఇక్కడ పళ్ళు ఫలాలు ఉన్నాయి మీరు కొద్దిగా విశ్రమించి తీసుకోండి అంటే ఆయనకి ఒక నమస్కరించి, నేను ఒక రామకార్యం చేపట్టాను, దానికి ఒక దృఢ నిశ్చయించుకున్నాను, అందుకని నేను మొదలు పెట్టిన వాడిని చివరి సీతామ్మవారి దగ్గరకెళ్లే వరకు నేను ఆగను, అది పూర్తి అయిన తర్వాతే నేను విశ్రమిస్తాను అని ఆయన ఎంత ప్రాధేయపడ్డా కూడా ఆయన మాటలు వినకుండా ఆయన లంకకెళ్లారు. దాని తర్వాత మనకి కథ ఏం జరుగుతుందో తెలిసిందే. ఈ ప్రస్తుత కాలంలో మనం చాలా మటుకు ఏమైనా ఒక టాస్క్ తీసుకుంటే అది ఒక చిన్న చిన్న టాస్క్ కూడా అవ్వచ్చు. ఎట్లా అంటే నేను ఒక సంగీతం నేర్చుకుంటాను, లేకపోతే ఒక స్తోత్రం నేర్చుకుంటాను, ఒక సబ్జెక్టు చదువుతాను, అది మనం మొదలు పెడతాం, మనకు ఏకాగ్రత ఉండదు, మనకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, నాకు సామర్థ్యం లేదు, లేకపోతే చాలా కష్టంగా ఉంది, అందుకని నేను మొదలు పెడతాను దాని మధ్యలో వదిలేస్తాను. దానివల్ల ఏంటంటే మనం విజయం సాధించాం, ఏది పూర్తి చేయం. సో దీనివల్ల మన ఈ కథ వల్ల మనకి ఏమి తెలుసుకుంటామంటే ఏదైనా చేపట్టినప్పుడు ఏకాగ్రతతో పూర్తి చేయాలి, అప్పుడు మనకి విజయం తప్పకుండా లభిస్తుంది.
0: చాలా బాగుంది మాధవ్, మీరు ఇట్లా చెప్తుంటే స్వామి విద్యార్థులకు అయినటువంటి ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. 2005 స్వామి దగ్గర ప్రతిరోజు స్వామి ఒక డ్రామా వేయించుకునేవారు అన్నమాట. ఆ టైంలోని ఒకరోజు ఫస్ట్ పీజీ బాయ్స్ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ బాయ్స్ ని డ్రామా రెడీ చేసుకోమని రమ్మన్నారు స్వామి. పిల్లలంతా రెడీ అయి వచ్చారు, 2 రోజులుగా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ డ్రామాలోని భాగవతం తాలూకా సీన్ చెప్తున్నారన్నమాట. దాంట్లో పరీక్షిత్ మహారాజు ఏ విధంగా శాపగ్రస్తుడవుతాడు ఆ సంఘటనని మేము ఒక డ్రామాగా చేస్తున్నాం. పరీక్షిత్ మహారాజుగా యాక్ట్ చేసిన అబ్బాయి పేరు సంపత్ అనమాట, వాడు ఫస్ట్ పీజీ చదువుతున్నాడు అప్పుడు. వాడు ఏం చేశాడంటే ఆ క్యారెక్టర్లో లీనం అవటానికి, అంటే వాడికి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ భావం రావాలి కదా స్వామి దగ్గర చేసేటప్పుడు, పరిపూర్ణంగా జీవించాలి ఆ క్యారెక్టర్లోని, అప్పుడే స్వామికి నచ్చుతుంది అది. అరే స్వామికి నచ్చాలి ఇది, బాగా రట్టి కట్టాలి డ్రామా అని చెప్పి ఆ దాహంగా ఉండే సీన్ అక్కడ చేస్తున్నాం. తను 2 రోజుల పాటు ఒక్క చుక్క మంచినీళ్లు కూడా తాగకుండా ఏమీ తినకుండా కంటిన్యూస్ 2 డేస్ ఆ సీన్, ఒక 4-5 డైలాగులే అవి, ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఆ సీన్ ని ప్రాక్టీస్ చేసి చేసి చేసినప్పుడు ఆ అబ్బాయి ఎంత నీరసించిపోయాడంటే ఫైనల్ గా ఆ రోజు ఈవినింగ్ డ్రామా చేస్తున్నారు, ఆ సీన్ లో దాహానికి అలా ఒరిగిపోతూ ఆ ముని ఆశ్రమానికి వెళ్తాడనమాట. స్వామి అది చూసి తట్టుకోలేక ఆ అబ్బాయి పడిపోతున్నాడు. డ్రామా అక్కడికి ఆప్ చేయించి ఆ అబ్బాయిని పిలిచి స్వామి ఆ అబ్బాయికి రింగ్ ఇచ్చి చాలా మంచిది బంగారు చాలా సంతోషం అని చెప్పి వెళ్లి కూర్చోమన్నారు. ఎవరికీ అర్థం కాలేదు అక్కడ ఎందుకు స్వామి వీడికి రింగ్ ఇచ్చారు ఒక డైలాగ్ చెప్పిన వాడికి అని. తిరిగి వచ్చేసాక అప్పుడు వాడు ఒక చుక్క మంచినీళ్ళు తాగి మా అందరికీ ఈ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎలాగ స్వామి అనుగ్రహానికి వాడు పాత్రుడయ్యాడని. అంటే ఎంత అంకిత భావం ఉండి చేపట్టిన పని సక్రమంగా నిర్వర్తించారని ఒక దృఢమైన కోరిక ఉంటే తప్పకుండా ఏదన్నా మనం ఐఆమ్ పాసిబుల్ అని స్వామి చెప్తారు, కానీ ఇంపాసిబుల్ అనేది స్వామి డిక్షనరీలో లేదు.
3: ఈ విషయాలు వింటుంటే గణేష్, మాధవ్ గారు చెప్పినట్టు మనం ఏదైనా పనిని చేపట్టినప్పుడు ఎంత శ్రద్ధగా దాని మీద ఎంత ఏకాగ్రతతో మనం నిర్వర్తించాలని మీరు స్టూడెంట్ ని మెచ్చుకుని స్వామి ఎలా ఇచ్చారో, స్వామి తన జీవితంలో అన్ని సందర్భాలు చెప్పుకోవచ్చు, ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలోనే ఆయన మనకు చేసి చూపించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది. అది మన సూపర్ స్పెషల్ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ లో కట్టాలని అనుకున్నారు. అప్పుడు స్వామి బెంగళూరులో ఉన్నప్పుడు మొదలుపెట్టిన తర్వాత రోజు వెళ్లి అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, కానీ ఆ ప్లేస్ లో ఎక్కడైతే కడుతున్నారో ప్రతిరోజు వెళ్లి స్వయంగా తానే అన్ని చూసుకుంటూ అందరికి ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, పని ఎంతవరకు వచ్చింది అని చూసుకుంటూ ఉండేవారు. అంతవరకు బానే ఉంది, ఎందుకంటే పక్కనే ఉన్నది వైట్ ఫీల్డ్ లో స్వామి ఉంటున్నారు కాబట్టి. అయిపోయిన తర్వాత జూన్ తర్వాత స్వామి భర్తీకి వచ్చేస్తారు కాబట్టి, భర్తీకి వచ్చిన తర్వాత కూడా అక్కడ పని అంత చక్కగా జరుగుతున్నది, స్వామి ఎలా చెప్తున్నారు వాళ్ళు అలాగే చేస్తున్నారు. అయినప్పటికీ స్వామి యొక్క శ్రద్ధ, అంటే మనం అలా ప్రతి పని చెయ్యాలని మనకి చెప్పడం కోసం భౌతికంగా స్వామి చేశారనమాట. ప్రతి వారం కూడా ఉదయాన్నే దర్శనం ఇక్కడ పూర్తి చేసుకుని కారులో బయలుదేరి, ఇప్పట్లాగా అప్పుడు వైట్ ఫీల్డ్ రోడ్లు కూడా బాగుండేవి కావు, అంత చక్కగా ఉండేవి కావు, అయినప్పటికీ ఇంత శ్రమ కోర్చి అలానే ఇక్కడ దర్శనం కూడా మానేసేవారు కాదు. నేను ఆ పని మీద వెళ్తున్నానని చెప్పి ఇక్కడ భక్తులు నా కోసం వేచి ఉంటారని వాళ్ళకి దర్శనం ఇచ్చి కారులో బయలుదేరి ఆ రోడ్డు బాగాలేకపోయినా సరే ఎంతో శ్రమకి భౌతికంగా ఓర్చుకుని ఆ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ చూసి అక్కడంతా పర్యవేక్షించి మళ్ళా వాళ్ళకి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళా సాయంత్రం కల్లా దర్శనం టైంకి మళ్ళా భక్తుల కోసం వచ్చేవారు. ఇక్కడ తీసుకుంటే ఫిజికల్ గా మనం అంత కష్టపడ్డారు స్వామి దేనికోసం అంటే మనకు చెప్పడం కోసం. అంటే ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని ఎంత శ్రద్ధతో, ఆ మొదలు పెట్టాను కదా అవుతుందిలే, వాళ్ళకి చెప్పాను కదా అవుతుందిలే అని వదిలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పిన్ పాయింట్ నుంచి ప్రతిదీ స్వయంగా చూసుకుని వాళ్ళకి నేనున్నాను భరోసా ఇస్తూ ఆశీర్వదిస్తూ మనకి ఈ పాటలన్నీ నేర్పించారనిపిస్తూ ఉంటుంది.
2: స్వప్న గారు చెప్పినట్టు ఇందాక రాముల వారు గురించి చెప్పారు, ఆయన ప్రేమ స్వరూపులు, ఆయన చుట్టూతో కూడా అందరూ ప్రేమ స్వరూపులాగానే ఉండేవారు అని. ఇదే హనుమంతుడు గురించి మనం ఆలోచిస్తే ఆయన కూడా చాలా సామర్థ్యం కలిగిన వాడు, ఆయనకి వేదాలు శాస్త్రాలు తెలిసిన వారు. అదే రాముల వారి ముందర ఆయన ఎప్పుడు దీనుళ్లాగానే ఉండేవారు. అదే రావణాసుడు ముందర మహాపరాక్రముడుగా ధీరుడుగా నించొని ఉండేవారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం వినే విధేయులతో ప్రేమతో మాట్లాడితే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రతిబింబించి అందరూ ప్రేమగానే మనతో మాట్లాడతారు. అలా ఇంకో ఒక చిన్న కథ చెప్దాం అనుకున్నాను. మనకెప్పుడు సాధారణంగా ప్రస్తుత కాలంలో మార్కులు మంచిగా వచ్చినా లేకపోతే ఏమైనా ర్యాంక్ వచ్చినా ఒక డిగ్రీ కంప్లీట్ చేసినా ఆహా ఇది నా సామర్థ్యం వల్లనే అని అనుకుంటూ ఉంటాం, అది చాలా తప్పు. దైవతానుగ్రహం లేకుండా మనం ఏవీ చేయబట్టలేము, ఏది చేయబట్టలేము. దీని ఒక ఉదాహరణ, అర్జునుడు మహాధనుర్ధారి, ఆయనకి బాగా ప్రావీణ్యత కలిగినవాడు. ఆయన రామసేతు దగ్గరకెళ్లి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ రామసేతు రాములు వారు ఇంత కష్టపడ్డారు, ఎంతో మంది 1000 మంది పైగా వానర సైన్యాన్ని తీసుకుని వాళ్ల సహాయంతో ఈయన కట్టారు, ఇన్ని రోజులు పట్టింది, నేనైతే ధనుర్ధారిని, సో నాకు కొద్ది క్షణాల్లో నేను ఇంకా మంచి రామసేతుని చేయగలను అని ఆయనకు ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన నెక్స్ట్ నిమిషమే హనుమంతుడు ప్రత్యక్షమయ్యి ఇది చేసి చూపించు అంటాడు. చేసి చూపించు అంటే ఆ సవాల్ని ఆయన యాక్సెప్ట్ చేసి సరే బాణాల వర్షాలు కురిపించి ఆ వంతను నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత హనుమంతుడు సరే దీని మీద ఎంతో మంది వానర్లు వెళ్లారు లంకకి, నేను ఒక్కడిని వెళ్లి చూస్తాను గట్టిగా ఉందా టెస్ట్ చేయాలి కదా. సరే ఆయన మొదటి పాదం వేయంగానే అది సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు అర్జునుడు చాలా శోకిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడు వచ్చి ఏం జరిగింది అని చెప్తే హనుమంతుడు ఈ సవాల్ గురించి వివరించాడు. సరే కృష్ణుడు అంటారు, మీరు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది సాక్షి లేకుండా దాన్ని చెప్పడం కష్టం, నేను ఇప్పుడు సాక్షిని, అందుకని నా ముందర మళ్లీ మీరు ఆ వంతెన కట్టండి అని అర్జునుడికి చెప్తారు. అర్జునుడు మళ్లీ ఆ బాణాల వర్షాలు కురిపించి ఆ వంతెన నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత యుద్ధం చేయాలి కదా ఆయన. సరే, ఆయన మొదటి పాదం వేయంగానే అది సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు అర్జునుడు చాలా శోకిస్తాడు. ఆ సమయంలో

0: తిరిగి చెప్తారు, మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇందాక చేసినట్టే మళ్ళీ టెస్ట్ చేయండి, అది మునిగిపోతుందా లేదా చూద్దాం అని. సరే హనుమంతుడు ఒక పాదం వేస్తారు, దాని తర్వాత దాని మీద ఎగురుతారు, ఏం చేసినా కూడా అది మునగదు. అందరు అవాక్ అయిపోతారు, అర్జునుడు హనుమంతుడు అవాక్ అయిపోతారు. కానీ కృష్ణుడు కొద్దిసేపు అయిన తర్వాత ఆయన వీపు మీద చాలా ఘాట్లు ఉంటాయి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ కృష్ణుడు అర్జుని భక్తికి మెచ్చి దైవతానుగ్రహం ఉండడం వల్లనే ఆయన అక్కడికి వచ్చి ఆ వంతను ఆయన వీపు మీద తీసుకుని మునక్కుండా చూశాడు. అప్పుడు అర్జునుడు రియలైజ్ అయినాడు, సరే నా సామర్థ్యం ఏమీ లేదు, దైవతానుగ్రహం లేకపోతే నేను మట్టితో సమానం అని అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి హనుమంతుడికి ఆయన విన్నపం చేశారు, నేను ఎప్పుడు యుద్ధంకి వెళ్ళినా మీరు నా జెండాపై కపిరాజు వలె నాతోనే ఎల్లప్పుడు ఉండాలి అని. సో మనకి ఈ ప్రస్తుత కాలంలో ఇది మెయిన్ మెసేజ్ ఏంటి అంటే, మనకి అహంకారం చేపట్టకూడదు, మనకెప్పుడు దైవతానుగ్రహం వల్లనే మనం ఏమన్నా చేయగలం, మన సామర్థ్యం అది, దైవతానుగ్రహం లేకపోతే మనం ఏమీ లేదు. అందుకనే ఎప్పుడు రామనామస్మరణ చేసుకుంటూ ఉంటే మనం విజయం తప్పకుండా లభిస్తుంది.
1: చాలా అద్భుతంగా ఉంది మాధవ్, మీరు ఇలా చెప్తుంటే స్వామి విద్యార్థికైన ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ఆయన చాలా మంచి భజన్ సింగర్ అన్నమాట స్వామి దగ్గర. తనకి త్యాగరాజు కృతులు అన్ని వెన్నతో పెట్టిన విద్య లాంటివి అనమాట. ఎప్పుడు ఏ సమయంలో ఏ త్యాగరాజు కృతి అడిగినా సరే దాని తాలూకా రాగము తాళము లిరిక్స్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండేవి అతనికి. సో ఒకసారి స్వామి ఎప్పుడు ఈయన చేత పాటించుకునేవారు అనమాట త్యాగరాజు కీర్తనలు. ఈయనకి ఎప్పుడూ ఆ ఒక రకమైనటువంటి ఆ అహంభావం ఉండేదనమాట, ఆ నేను స్వామి దగ్గర పాడుతున్నాను అని ఒక ఆలోచన. స్వామి ఒకసారి ఇది పిలిచి పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని, ఏది ఈ పాటకి ఈ రాగం చెప్పు అని అన్నారట. అంటే ఆ అబ్బాయికి ఉన్న ప్రావీణ్యత వల్ల యాక్చువల్ గా వెంటనే టక్కుమని గుర్తొచ్చేయాలి ఆ రాగం ఏంటో ఆ తాళం ఏంటో అని. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ రాగం గుర్తురావట్లేదంట ఆయనకి. ఇదేంటి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు స్వామి, సింపుల్ కీర్తన అడిగారు కానీ నాకు రాగం గుర్తురావట్లేదంటే అని అనుకుంటున్నాడు. అప్పుడు స్వామి కొంచెంసేపటికి ఆలోచించి ఇది శ్రీరాగంలో ఉంది అని చెప్పి దాని లిరిక్స్ మొత్తం స్వామి చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇలాగా మనసుతో భావంతో పాడాలి కానీ అహంకారంతో ఎప్పుడు మనం పాడకూడదు అని ఒక చక్కని లెసన్ ఆ రోజు ఆ అబ్బాయికి స్వామి నేర్పించారు. అందుకే మనకొచ్చిన మనందరం అంటాం టాలెంట్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఒక మాట చెప్తాం అనమాట. కానీ స్వామి ఏమంటారు, టాలెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. అంటే ఎంత భగవంతుడికి తిరిగి సమర్పించాలో అది అనేది మనకి అర్థమవుతోంది. సో
2: చాలా బాగుంది గణేష్. అంటే మన ప్రతిభ నైపుణ్యం ఇవన్నీ ఎంత ఉన్నా కూడా భగవద్ అనుగ్రహం లేదే వాటి వల్ల మనం ఏమీ సాధించలేమని మాధవ్ చెప్పిన కథ వల్ల, అలాగే మన బ్రదర్ జరిగిన సంఘటనతో మనం కూడా నేర్చుకున్నాము. ఇంకొక చిన్న మంచి మాట చెప్పారు మాధవ్, మన మాట మంచిదైతే అంత బాగుంటుంది, మన చుట్టుపక్కలందరూ మనతో అలాగే ప్రవర్తిస్తారు అలాగే మాట్లాడతారని. ఇంతకు ముందు కూడా మనం రాముల వారి అవతారంలో కూడా అదే నేర్చుకున్నాం, పూర్వభాషి శ్రీరామచంద్రులు ఎంతో మృదువుగా చక్కగా మాట్లాడేవారు అని. ఈ విషయమై నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తోంది హనుమంతుల వారి గురించి. హనుమంతుల వారిని రాబోయే కల్పానికి బ్రహ్మ అంటారు, అంటే ఆయనే క్రియేటర్ అనమాట. అలా బ్రహ్మ పదవి వచ్చిందంటే దానికి ఏ అర్హత చూసి బ్రహ్మ పదవిని ఇచ్చారు అనేది మనం ఆలోచిస్తే, హనుమంతుల వారు శబ్ద బ్రహ్మట, అంటే ఏ మాటని ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదుట. ఆయన హీ నోస్ ఇట్ పర్ఫెక్ట్లీ అనమాట, పర్ఫెక్షనిస్ట్. దీనికి ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తారు, అసలు మాట ఎలా ఉండాలి అనేది. మాట అనేది అవిస్తరం, అంటే అనవసరంగా దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కరెక్ట్ గా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. సీతాదేవిని చూడడానికి వెళ్తారు ఆయన, అక్కడికి వెళ్లంగానే సీతాదేవికి వినిపించాల్సిన పదం శబ్దం ఏమిటంటే రాముడి పేరు. అందుకని వెళ్లంగానే ఆయన ఏం చెప్తారంటే, నేను రాముడు నన్ను పంపించాడమ్మా అని చెప్తా. దాంతో ఆవిడ నమ్మకాన్ని సహమయున గెలుచుకుంటారనమాట. అంతేగాని నేను కిష్కిందలో ఉంటాను, నేను సుగ్రీవుడి మంత్రిని, ఇవన్నీ నేను అంజనాసుతుణ్ణి, నన్ను రాముడు పంపించాడు అంతే చెప్తారు. అది అవిస్తరం, కరెక్ట్ గా ఎప్పుడు ఏది చెప్పాలో

0: ఆ తర్వాత అసందిగ్ధం, అంటే ఎక్కడ అసలు ఒకసారి ఒక మాట ఎవరైనా చెప్పి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, మాధవ్ కార్పొరేట్ సెక్టర్ లో మీరు ఎన్నోసార్లు చూసుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే మనం ఒక మాట చెప్తే, ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే దానిలో విన్నవాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉండకూడదుట,
1: సందిగ్ధం
0: కరెక్ట్ గా అన్ని అర్థం అవ్వాలన్నమాట. అసందిగ్ధం, ఎక్కడా సందిగ్ధం ఉండకూడదు, అలాంటి అలా మాట్లాడతారనమాట హనుమంతుల వారు. ఆ తర్వాత అంటే ఇప్పుడు చూడండి, రావణాసురుడి కొలువుకి వెళ్తారు ఆయన, ఈ సీతని చూశాక, సీతమ్మ వారిని రావణాసురుడి కొలువుకి వెళ్ళినప్పుడు నువ్వెవరు అని అడిగితే, మాధవ్ ఇందాకన్నారు రావణుడి ముందు ధీరుడిగా నిలిచాడు, రాముని ముందు దాసుడిగా మిగిలాడు అని. అలా నువ్వెవరు అన్నప్పుడు అసలు ఎటువంటి తణుకు బెణుకు లేకుండా ఆయన చక్కగా క్లియర్ గా చెప్తాడు, నేను రాముడు పంపిస్తే వచ్చాను అని. దాసోహం కోసలేంద్రస్య అంటారు, అంతేగాని నేనది నేనిది నేను ఇంత గొప్పవాణ్ణి నాయన ఇంత పరాక్రమవంతుడని చెప్పుకోరు, నేను రాముడి దూతగా వచ్చిన వాణ్ణి, నేను రాముడి దాసుణ్ణి. ఇంకా అందులో ఎటువంటి ఎవరు అనే దానిలో సందేహమే లేదనమాట. దూత ఇలా ఉన్నారు అని, దూతగా పంపించిన వారు ఎలా ఉంటారు అనే ఆలోచన వస్తుంది రావణుడికి. ఆ తర్వాత అవిలంబం, రాము సీతమ్మ వారిని చూసి తిరిగి వెనక్కి వెళ్తారు హనుమంతుల వారు. వెళ్ళినప్పుడు జాంబవంతుడు అడుగుతాట, హనుమా సీతను చూసావా అని. అంటే ఆ చూశాను తాత, జాంబవంతుడు అందరికంటే పెద్దవారు, తాత అని పిలిపించుకుంటారు అందరి చేత. ఆవిడ పాపం ఇలా ఉన్నారు, ఇంత కష్టంలో ఉన్నారు, లంకలో ఉన్నారు, లంకలా ఉంది, ఇంత సైన్యం ఉంది రావణుడికి, రావణుడి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను, సీతమ్మ వారిది ఇది ముద్రిక తీసుకొచ్చా, రాముల వారి ముద్రిక ఇచ్చాను, ఆవిడ చూడమని తెచ్చాను, అన్నీ చెప్తారనమాట. లంకాదహనం చేశాను, వాళ్ళ సైన్యం ఎంత ఉందో గ్రహించాను. తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్తారు, రాముల వారి దగ్గరికి వెళ్ళి స్వామి సీతను చూశాను, ఒకటే మాట. అక్కడ ఎక్కడ ఎవరితో ఎంత చెప్పొచ్చు, ఎక్కడ ఎవరితో ఎక్కడితో ఆపాలి అనేది కరెక్ట్ గా తెలిసింది హనుమంతుల వారికి. రాముల వారితో ఈ డీటెయిల్స్ అని చెప్పరు ఆయనకి. ఆయన తెలుసుకోవాల్సింది సీత ఉందా లేదా, చూసావా లేదా, సీతను చూసా అయిపోయింది, అక్కడితో అయిపోతుంది అనమాట. అవ్యధం, ఎటువంటి మనిషితో అయినా ఎటువంటి పరిస్థితిలో అయినా హనుమంతుల వారు మాట్లాడే మాట ఎవరికి కష్టం కలిగించేదిగా ఉండదుట, ఎటువంటి కష్టాన్ని, అది శత్రువైనా కూడా. రావణాసురుడి కొలువులోకి వెళ్ళినప్పుడు నువ్వు మూర్ఖుడివి, నువ్వు సీతమ్మ వారిని తీసుకొచ్చావు, రాముడితో చేతిలో చస్తావని చెప్పలే ఆయన. అది నిజం, యాక్చువల్లీ ఆయన అలా చెప్పొచ్చు, కానీ అది చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు, మళ్లీ అదే మాట వస్తుంది, దాసోహం కోసలేంద్రస్య, రావణ నేను శ్రీరాముని దాసుణ్ణి, దాసుణ్ణి నేను ఇలా ఉన్నాను, నా ప్రభు ఎలా ఉంటాడో నువ్వు ఊహించుకో అని సున్నితంగా రావణ్ణి మందలిస్తూ హితవు చెప్పినట్టే ఉంది, కానీ కరుకుగా మాట్లాడలా, అంత శత్రువుతోనూ కరుకుగా మాట్లాడలా. సో ఇన్ని క్వాలిటీస్, ఇన్ని లక్షణాలు, ఒక మాటలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది హనుమంతుల వారి నుంచి మనం నేర్చుకోవచ్చు. బహుశా అందుకే ఆయన శబ్ద బ్రహ్మ అయ్యారు, రాబోయే కల్పానికి బ్రహ్మ పదవిని సంపాదించుకున్నారేమో అనిపిస్తుంది.
1: చాలా బాగుంది అక్క. మరి మాధవ్, తర్వాత పాయింట్ అబౌట్ హనుమా.
2: హనుమంతుడి గురించి మనం ఆలోచించినప్పుడు ఒక పదం మన మనసులో తప్పనిసరిగా వస్తుంది, అది శరణాగతి. మనకి శరణాగతి ఉన్నప్పుడు మనం సితప్రజ్ఞుడిగా ఉండవచ్చు, ఎందుకంటే మనం ఏ ఫలితం ఆశించాం మొత్తం స్వామే చూసుకుంటారు అని అనుకుంటాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, హనుమంతుడికి రాముల వారు మీరు లంకకెళ్లి సీతను వెతికి రమ్మంటారు అన్నప్పుడు హనుమంతుడు ఎలా చేస్తాడు, ఎక్కడ వెతకాలి, ఆయనకి ఏదీ తెలియదు. కొంతమంది వానరులు ఆయన చూసి ఆహా మీకు ఎంత ముఖ్యమైన టాస్క్ ఇచ్చారు అని చాలా ఆనందించారు, మీరు గొప్పవారు అని. కొంతమంది అయ్యో ఇది చాలా కష్టమైన టాస్క్ ఇచ్చారు మీకు, మీరు ఎలా చేయగలరు అని అన్నారు. ఆయన మంచి చెప్పిన వారి గురించి ఆయన గొప్పలికి పోలేదు, ఇది చెయ్యలేము అన్న వారికి కూడా ఆయన ఆత్మవిశ్వాసం ఏది ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన శరణాగతి రాముల వారు నమ్ముకున్నారు, ఆయన ఇచ్చిన కార్యం చేపడదామని దృఢ నిశ్చయంతో అక్కడి నుంచి చంగుమని ఎగిరి సీతామ్మవారి దగ్గరికి వెళ్లారు. అది మనకు తెలిసిందే. మనం సామాన్యంగా ఈ రోజుల్లో చూసుకుంటున్నది ఏంటంటే, వీడు గొప్ప వాడు తక్కువ, వీడు నాకన్నా బాగా చదువుతాడు, వీడు నాకన్నా తక్కువ, ఈ కంపారిజన్ వచ్చినప్పుడు మనకి చాలా ఆందోళన ఉంటుంది. పక్కన వాడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, వాడు నా గురించి ఏమనుకుంటాడు అని ఈ ఆలోచనలు ఎందువలన వస్తుందంటే నేను ఏకైకుణ్ణి అని ఒక మనకి ఫీలింగ్. అది లేక అంతా శరణాగతే, స్వామే చూసుకుంటారు, నేను మాత్రం కార్యం మీద ఏకాగ్రతతో పనిచేస్తాను అన్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది, మనం చేసే పనులన్నీ తప్పనిసరిగా సక్సెస్ఫుల్ గా అవుతాయి. ఇంకోటి మనం జనరల్ గా మనకి మనలో మనకి విశ్వాసం ఉండదు. స్వామి ఒకసారి చెప్పారు, దేవుడి మీద నమ్మకం లేకపోయినా కూడా నీలో నమ్మకం నీకు ఒకవేళ ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు, ఎవరి మీద నమ్మకం ఉండక్కర్లేదు, ఆ అచంచల విశ్వాసం ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి, ఏ పైన మీరు చేయవచ్చు అని అంటారు. అట్లానే ఒక చిన్న కథ, ఈ పట్టాభిషేకం తర్వాత రాములు వారికి ఏ సేవలు అందించాలి అని ఒక జాబితా తయారు చేస్తారు. భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు, సీత అందరి మధ్యలో అన్ని సేవల్ని పనిచేసుకుంటారు. కానీ హనుమంతుడు అక్కడ ఉండడు. హనుమంతుడు చివరికి వచ్చేసరికి అన్ని సేవలు పనిచేసుకున్నాము, ఇంకా ఏది మిగలేదు అన్నప్పుడు సరే ఆయన దాన్ని చూసి, అయ్యో దీంట్లో ఒక సేవ మిగిలిపోయింది, రాజు ఆవలిచ్చినప్పుడు చిటిక వేసే సేవ మిగిలిపోయింది, నేను ఆ సేవను చేపడతాను అని అంటారు. ఇది ఎంత గొప్ప సేవో ఆలోచించండి. రాజుకి ఎప్పుడు ఆవలిస్తారు ఎవరికి తెలియదు. అది తెలియాలంటే ఎప్పుడు రాజుని నిరంతరంగా చూస్తూనే ఉండాలి రాములు వారిని. ఆ గొప్ప అవకాశం హనుమంతుడికి వచ్చింది. చివరికి వచ్చిన గొప్ప సేవ వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎంత పంచుకున్నా కూడా ఈయనకే ఉత్తమమైన సేవ తక్కింది. ఇది మహిమలాగా కనిపించవచ్చు ఎవరు ఈ అచంచల విశ్వాసం లేని వాళ్ళకి, కానీ ఉన్న వాళ్ళకి ఇది ఆనందించడానికి ఒక మరో అవకాశం.
0: చాలా బాగుంది మాధవ్, ఎంతో చక్కగా చెప్పారు. మరి ఇంకేమైనా హనుమంతుల వారి గురించి మీరు మాతో పంచుకోదగిన విషయాలు?
2: ఓకే, చాలా మటుకు మనకి పురుష ప్రయత్నం ఉండదు. ఆలోచిస్తాం ఈ పని నేను చెయ్యాలి, ఇది చేస్తాను, నాకు ఈ ఐడియా ఉంది, నేను పేపర్ మీద రాస్తాను, ఆలోచిస్తూ కూర్చుంటా గానీ లేచి కార్యాన్ని చేపట్టను.
0: ఇది చాలా సార్లు మనం చూస్తూనే ఉంటాం మనలో కూడా.
2: సో ఇది హనుమంతుడికి ఒక అగైన్ ఒక చిన్న కథ, అది పిట్ట కథలాగా. ఒక రైతు బియ్యం బస్తాలు ని ఒక ఎడ్ల బండిలో తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు బురదలో ఆ చక్రం చిక్కిపోతుంది. దాన్ని తీయకుండా అక్కడ పక్కనే కూర్చొని ఆయన స్తోత్రనామాలు మొదలు పెడతాడు. హనుమంతుడికి దండం పెట్టుకుని ఆయన 1008 సార్లు ఆయన పేరు తీసుకుంటారు. తీసుకున్న హనుమంతుడు రాకపోయేసరికి హనుమంతుడిని నిందించడం మొదలు పెడతారు. హనుమంతుడు ఇది చూసి అప్పుడే ప్రత్యక్షమై, ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను నిందించే బదులు కొద్దిగా ప్రయత్నిస్తే ఆ చక్రాన్ని తీయడానికి నన్ను స్మరిస్తూ ఆ పని చేయబడితే అది తీసి నీ పని కార్యం ఫలితం తగ్గుతుంది. ఆ పురుష ప్రయత్నం లేకుండా ఊరికే మందిరాలకు వెళ్లి మనం పూజలు పునస్కారాలు చేయాలి, కానీ ఉట్టి పూజా పునస్కారాలు చేసి కార్యం తీయబడితే కార్యఫలితం మనకి తక్కదు. ఇది గొప్ప ఉదాహరణ దానికి.
1: చాలా చక్కగా చెప్పారు మధు, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అంశం ఒకటి తప్పకుండా మనకి తారసపడుతుంది. ఇలా చెప్పినప్పుడు స్వామి ఒకసారి, ఇది 1993 శివరాత్రి రోజు ఐ థింక్ చెప్పిన విషయం ఇది. స్వామి అంటున్నారు, అందరూ సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అంటారు కానీ ఎవరు కార్యంలోకి దిగరు. మసాలా దోశ ఒకవేళ మీకు తినాలని అనిపిస్తే ప్లేట్ లో మసాలా దోశ పెడితే దాన్ని చూస్తూ కూర్చుంటే మీ ఆకలి తీరుతుందా, దాన్ని తినాలన్న కోరిక అయిపోతుందా అని స్వామి చెప్తూ ఎంతో లైక్ గంభీరంగా స్వామి చెప్తున్నారన్నమాట. దాన్ని తుంచాలి, నోట్లో తొయ్యాలి, దాన్ని నవలాలి, దాన్ని జీర్ణించుకోవాలి, అప్పుడే మీకు అది తిన్న కోరిక తీరుతుంది అని స్వామి ఎంతో గట్టిగా చెప్తారు. అంటే ప్రయత్నం స్వామి ఎప్పుడు అంటారు. అంటే ఇది కొంచెం కాంట్రడిక్టరీ అవ్వచ్చు, టేక్ 1 step టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 steps. స్వామి నిస్వార్థ ప్రేమ అయినా సరే మనకి ఈ బుద్ధి, చిత్తము, అహంకారం అన్ని భగవంతుడు కల్పించాడు కాబట్టి దాన్ని వినియోగించాలి. ఏ భావంతో? సర్వస్వ శరణాగతి భావంతో మనం దాన్ని వినియోగిస్తే అది భగవంతుడికి తప్పగా చేరుతుందని స్వామి చెప్పారన్నమాట.
0: ఇప్పుడు మీరు చెప్పిందే గణేష్, స్వామి చెప్పారన్నారు టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 అని. ఆయన కూడా ముందు నువ్వు ఒక అడుగు అని చెప్పారు, పురుష ప్రయత్నాన్ని ముందు పెట్టారు, ఆ తర్వాత భగవద్ అనుగ్రహం ఎలాగో ఫాలో అవుతుంది అని. చాలా బాగుంది.
2: చివరిగా అలానే ఇన్ కంటిన్యూషన్ మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాం, పనిని ఏమన్నా పని చేపట్టినప్పుడు అది వాయిదా వేస్తాం, ఇది రేపు చేస్తానులేండి, ఎల్లుండి చేస్తానండి, లేకపోతే నెక్స్ట్ వీక్ చేస్తానులేండి అని. అది మనం ఎందుకు అలా చేస్తామని ఆలోచిస్తే మనకి రెండు విషయాలు తెలుస్తుంది. అది కార్యం మనం అది చేయగలమా లేమా, దాంట్లో మనకి విజయం సాధించగలమా లేదా అనే ఒక భయం. ఇంకోటి తక్షణం ఒకవేళ మనకు నాకు సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా ఇంకో భయం. సో మనకి ఇది ఒక చిన్న కథ. ఎలా అంటే మన హనుమంతుడికి లక్ష్మణుడిని ప్రాణం నుంచి సేవ్ చేయాలి అంటే ఆయన సంజీవిని పర్వతం నుంచి ఒక మూలికని తీసుకురమని చెప్తారు రాములు వారు. ఆయన చెప్పంగానే హనుమంతుడు ఆలోచించలేదు, సరే నేను తర్వాత చేస్తాను, లేకపోతే ఒక ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ ని అడుగుతాను, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏమీ ఆలోచించలేదు ఆయన. ఆయన ఫస్ట్ వినగానే సరే ఇప్పుడు నేను ఇమ్మీడియట్ గా వెళ్లి అది తీసుకురావాలి, అది తీసుకురాకపోతే లక్ష్మణుడి లైఫ్ ప్రమాదంలో ఉంటుంది అని ఠక్మన్ అక్కడి నుంచి వెళ్లి ఆయన వెతికాడు. ఆయనకి సామర్థ్యం ఉందా లేదా అనేది ఆలోచించకుండా అక్కడికి వెళ్లి ఆ టైంలో తొందరగా తీసుకురావాలి కనుక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చేసారు. దానివల్ల లక్ష్మణుడి ప్రాణం కూడా సేవ్ అయింది. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే చాలా మటుకు మనం ఏ పని అయితే చేయబడతామో అది మనకి సామర్థ్యం ఉండనవసరం లేదు చేయడం మొదలు పెట్టినప్పుడు, కానీ అది చేస్తూ చేస్తూ ఉండగా సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏది చేయకుండా మనం ఊరికే వాయిదా వేస్తుంటే పని జరగదు, మనకి సామర్థ్యం పెరగదు, చివరికి మనం ఏవి సాధించలేం. ఇది మనం హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకునే ఎన్నో పాయింట్లలో ఇది నాకు బాగా నచ్చిన పాయింట్. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా తక్షణంగా కార్యం చేయాలి. అది కూడా స్వామి చెప్తారు, సేవ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే అంటారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని. సర్వ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఆ కార్యం చేకూర్చాలి.
1: మాధవ్, మీరు ఇది చెప్తుంటే స్వామి ఇది మీరు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అది మనం చేయగలమో లేదో అన్న ఒక డౌట్ సంశయం మనం ఎప్పుడైతే మనసులో పెంపొందించుకుంటామో మనం వెనకాడతాం అన్నమాట ఆ కార్యం చేయటానికి. స్వామి అవతారంలో ప్రతి ఒక్కటి తను ఒక ఎగ్జాంపుల్ గా మనకి చూపించారన్నమాట. స్వామి ఎందుకు ఇన్ని సేవా కార్యక్రమాలు ఇంత ప్రేమతో చేయగలుగుతున్నారు అన్నదానికి తమ ఉపన్యాసంలోనే ఒకసారి చెప్పారు. ఆ ఉపన్యాసం వింటే మనకున్న సందేహాలు పోతాయి, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కూడా పటాపంచలిపోతుంది. అది విందామండి ఇప్పుడు.
3: ప్రపంచంలో ఎక్కడైనా కూడాను ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా విద్యను ప్రశ్నించేటువంటి సంస్థలు ఎక్కడైనా ఉంటుందా మీరు చెప్పండి. ప్రైమరీ స్కూల్ లోపల ఏబీసీడీ పిల్లలు దీంట్లో పిల్లల్ని ప్రవేశపెట్టారంటే దానికి 10,000, 5,000, 8,000 సుంకం తీసుకుని వానికి సీట్ ఇస్తున్నారు. కాదు కాదు, మా యొక్క విద్యా సంస్థలు ఎందు 1వ క్లాస్ నుంచి పీహెచ్డీ వరకు కూడా ఒక్క నయా పైసా మేము ఉంచుకోవటం లేదు. దీనివల్ల మాకు వచ్చిన స్వార్థం ఏమిటి? మొదటికి నూరు పదార్థమైన భావమే కానీ స్వార్థభావం కాదు. టోటల్ కన్నులు లేనటువంటి గుడ్డి వారు దీన్ని చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు. కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన ఈ మూర్తి దర్శింప నేరరైంది. చెవియుండి చెవిటలై అతి మనోహరమైన నావాక్కు ఆలింప నేరరైంది. పాణి పంకజమందు పట్టీసుడుండను పాడు సంసారంబు కోరిరైంది. మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారులై వెతుకుతుండ్రు. నిజముగా ఇది దురదృష్టం తప్ప మరొకటి కాదు. ఈ సత్యాన్ని క్రమక్రమేణా మీరు గుర్తించండి. సాయి చేసే సర్వ కార్యములు కూడా మీ నిమిత్తమే. స్వార్థము లేదు కనుకనే సాయికి ఏమాత్రం కూడా భయం లేదు. స్వార్థము లేదు కనుకనే సాయి నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటాడు. ఈ ఆనందమే నిజమైనటువంటి దైవ స్వరూపము.
4: మాధవ్, మీరు చెప్తున్నప్పుడు సేవ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే స్వామి కూడా దాన్నే చెప్తూ ఎటువంటి భయం లేకుండా మీరు ఏ పని మంచి కార్యం తలపెట్టినా సరే ముందుకు వెళ్ళండి అని చెప్తున్నప్పుడు ఈ రామాయణంలోని ఇంకొక ప్రముఖమైన వ్యక్తి గురించి మనం తలుచుకోవాలి. ఆవిడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకి అంతటి మంచి దీన్ని ఆదర్శంగా చూపించినందుకు ఆవిడెవరే ఉంటే ఊర్మిళ లక్ష్మణుడి భార్య. మనకి చాలా తక్కువగా వినుంటాం ఆవిడ గురించి కూడా, మనకు చాలా తక్కువే తెలుసు అనుకోవాలి. స్వామి ఆవిడ గురించి చెప్పిన తర్వాతే ప్రపంచానికి అసలు ఊర్మిళ అంటే ఏంటి, ఊర్మిళ యొక్క ఆదర్శం అంటే ఏంటో కూడా మనందరికీ తెలిసింది. ఈ ఊర్మిళ మనకు అందరికీ తెలిసినట్టు జనకుని యొక్క సొంత కుమార్తె. సీత భూమిలో పుట్టింది కానీ జనకుని సొంత కుమార్తె ఊర్మిళ. వివాహం అయ్యి వాళ్ళు అయోధ్యకు వస్తారు. వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అయోధ్యలోని రామ పట్టాభిషేక ప్రయత్నాలు అవుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసి ఊర్మిళేమోని తండ్రి గారికి సీతారాములు పట్టాభిషేకం అదంతా చక్కగా ఎలా జరుగుతున్నదో వర్ణించి చెప్దామని ఓ చిత్రలేఖనం చేస్తుంటుంది. ఊర్మిళకి ఎంతో టాలెంట్ ఈ చిత్రకళల్లోని వాటిలో ఉండేదన్నమాట. సో ఇదంతా ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించడానికి ఇక్కడ జరిగిందంతా తండ్రికి తెలియాలని ఆ చిత్రలేఖనం చేస్తూ తన గదిలోని ఆ పనిలో నిమగ్నం ఉంటుంది. బయట ఏం జరుగుతున్నది తనకి తెలియదన్నమాట. అప్పుడు రాత్రికి రాత్రే ఈ విషయాలన్నీ అటుదిట్టు అవుతాయి. పట్టాభిషేకం నిలుపబడుతుంది, రాముడు వనవాసం వెళ్లాలని నిర్ణయించబడుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఇంకో విషయం ఆలోచించకుండా, ఇంకా రాముడు ఎక్కడున్నాడో రాముడితోటే నేను, రాముడు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య రాముడితోటే, కాబట్టి అతను నిర్ణయించుకుంటాడు నేను రామసీతలతో పాటు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని. మరి అప్పుడు ఒక థాట్ వస్తుంది, వివాహం చేసుకున్నాడు, భార్య ఉన్నది, మళ్ళా 14 సంవత్సరాల పాటు ఆయన అయోధ్యకు రాడు, కాబట్టి వెళ్లే ముందు ఒక్క మాట భార్య అయిన ఊర్మిళకి చెప్పి వెళ్ళిపోదాం అని వస్తాడనమాట. ఈ విషయం తెలియకుండా ప్రశాంతంగా ఈవిడ చిత్రలేఖనంలో మునిగిపోయి ఉంటుంది. లక్ష్మణుడు గబగబా వచ్చి ఊర్మిళ అని పిలిచినప్పటికీ ఒక్కసారి తను తుళ్లుపడినప్పుడు చెయ్యికి తగిలి ఆ పెయింట్ అంతా క్యాన్వాస్ మీదంతా పడిపోయి మొత్తం అదంతా పాడైపోతుంది. చాలా బాధపడుతుంది, అయ్యే పోయింది అని. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, ఎందుకు బాధపడతావు, పోయింది ఇదే కాదు, నిజంగా రామ పట్టాభిషేకమే ఇప్పుడు రద్దయిపోయింది, అక్కడ ఇదంతా పాడు చేసింది కైకైతే, నీ చిత్రలేఖనాన్ని నేను పాడు చేశాను అని చాలా ఈ రాముడు అరణ్యానికి వెళ్ళమన్నది ఎంతో బాధాకరంగా ఆయన భావిస్తూ చెప్తాడనమాట ఊర్మిళతో. కాబట్టి నేను సీతారాముల సేవకు వెళ్ళిపోతున్నాను, 14 సంవత్సరాలు ఉన్నానంటే చాలా సంతోషిస్తుంది ఊర్మిళ. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, భార్యగా అప్పుడే పెళ్లైన వాళ్లు భర్త తను విడిచిపెట్టి అన్నదమ్ముడు సేవలో అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా సంతోషం అండి. నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఈ 14 సంవత్సరాలు మీరు రాముడి సేవలో నిమగ్నమై ఉన్నాను చెప్పినప్పుడు లక్ష్మణుడు చాలా ఆశ్చర్యపోతాడు, అసలు ఆనందంతో ఇదైపోతాడనమాట. అసలు ఇలాంటి పత్ని ఎక్కడైనా ఉంటుందా, నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, మీరు దైవ కార్యంలో మట్టుకు ఎటువంటి ఇది లేకుండా చెయ్యండి అని. అబ్బా ఊర్మిళ, నీకు ఇంతటి విశాలమైన భావాలున్నాయో, నేను ఈ భావాలన్నీ నింపుకొని నిన్ను ఆదర్శంగా పెట్టుకుని రామసేవకు వెళ్తానంటే అంత పని చెయ్యొద్దంటుంది. అదేమంటే నేను విశాలమైన హృదయం కలదాన్ని, నేను మంచిదాన్ని అన్న థాట్ కూడా ఒక చిన్న ఆలోచన కలిగించే అంత సెకండ్ టైం కూడా మీరు వేస్ట్ చేయకూడదు అంటుంది. ఎందుకంటే ఆ టైంలో సీతారాముల సేవకి ఏమైనా భంగం కలగచ్చు, మీరు వెళ్తున్నది భగవత్ కార్యం మీద, కాబట్టి ఆ కార్యం చేస్తున్నప్పుడు ఇక్కడ విషయాలు అయోధ్యలో గాని ఏది ఎలా జరుగుతాయి, భారీగా నేను ఎలా ఉంటాను, మీరు ఏవీ తలుచుకోకుండా మీరు రామకార్యంలో నిమగ్నమై ఉండండి అని చెప్పినప్పుడు చాలా సంతోషించి తను ప్రయాణంకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు లక్ష్మణులు లేని ఇన్ని సంవత్సరాలు కూడా అదే గదిలో ఉండి ఎలాగైతే సీత కట్టుకున్న పసుపు చీరతో వెళ్లి 14 సంవత్సరాలు దాంతోనే అరణ్యవాసం చేసి రావణాసుడు దీనిలో ఉండి వెనక్కి వస్తుందో, ఇక్కడ ఊర్మిళ కూడా అదే గదిలో ఆ రోజు కట్టుకున్న చీరతోనే 14 సంవత్సరాలు గడిపి లక్ష్మణుల బాధ్యతలన్నీ అక్కడి నుంచి నిర్వర్తిస్తూ లక్ష్మణ్ రామ కార్యంలో సఫలీకృతం అవ్వాలి అని ప్రార్థన చేస్తూ గడిపిన అసలు అటువంటి వనితామూర్తి ఊర్మిళ. అంటే మీరు చెప్పినప్పుడు సేవ చెయ్యడం ఎంత ఇంపార్టెంటో, ఆ సేవకి ప్రోత్సహించేవాళ్లు సహకరించేవాళ్లు కుటుంబంలో ఉండడం కూడా ఎంతో అవసరం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పూజ చేస్తాం, పుణ్యం వస్తుంది, చక్కగా ఆనందం వస్తుంది, కానీ దానికి సమకూర్చిన వాళ్ళకి ఎంతో పుణ్యం, పూజ చేసిన వాళ్ళకన్నా అంటారు స్వామి. అలాగే సేవ చేస్తున్న వాళ్ళకన్నా సేవ చేయడానికి సహకరించిన వాళ్ళగా ఎంతో పుణ్యం అని చెప్తారు. కాబట్టి ఈ ఊర్మిళ ద్వారా మనం ఇంత సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఇవ్వగలిగినప్పుడు ప్రతి కుటుంబం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకొస్తాయి అనిపిస్తున్నది.
0: చాలా బాగా చెప్పారు స్వప్న. ఈ మీరు చెప్తున్న ఈ మాట వింటూ ఉంటే మన నాకు స్వామి చెప్పింది ఒక విషయం గుర్తొస్తుంది. స్వామి అందరూ ఎలా ఉండాలి అనేది మనందరికీ నేర్పించడం కోసం నైన్ పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఒకటి ఇచ్చారు కదా భక్తులందరికీ, దానిలో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే కుటుంబం అంతా కలిసి కనీసం ఒక్కరోజైనా ఒక భజన కీర్తనలో పాల్గొనాలి అని, అలాగే సేవా కార్యక్రమాల్లో వీలైనంతగా పాల్గొంటూ ఉండాలని స్వామి మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఎంతో మంది భక్తులు అలా పాటిస్తూ వస్తున్నారు కూడా కదా గణేష్.
1: అవును లలితక్క, ఇప్పుడు ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే ఇందాక మనం మొట్టమొదటిగా కొమ్మారెడ్డి భాస్కర్రావు గారి గురించి ఆయన సేవా తత్పరత గురించి చెప్పుకున్నాం కదా. ఆయన సతీమణి అయినటువంటి వసుమతీదేవి గారు, ఆవిడ ఆంధ్రప్రదేశ్ సేవాదళ కోఆర్డినేటర్ గా వ్యవహరించారన్నమాట చాలా ఏళ్ళు. ఈవిడకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఇందాక అక్క చెప్పినట్టు కుటుంబ సహకారం లేనిదే ఎవరైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా కష్టం. ఆవిడ మొత్తం కుటుంబం అంతా ఆమె పుట్టపర్తి వెళ్లాలని, స్వామి సేవలో పాల్గొనాలని, ఏ ఒక్క పండక్కి కూడా ఆమెని నిశ్చయించేవారు కాదనమాట. వాళ్ళది ఉమ్మడి కుటుంబము. అండ్ చాలా దీంట్లో అందమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి ఒక వ్యాధిగ్రస్తురాలైనటువంటి ఒక కుమార్తె ఉండేది, చాలా చాలా బాధపడుతూ ఉండేది. స్వామి స్వయంగా ఏమన్నారంటే ఈ అమ్మాయి మీ ఆధ్యాత్మిక పురోగతికై మీకు జన్మించింది అని కూడా స్వయంగా చెప్పారు. చెప్తూ ఆ అమ్మాయి ఎంత అద్భుతం అంటే వసుమతి గారు సేవకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అడిగేదట వసుమతీదేవి గారిది, ఏమ్మా సేవ సరిగ్గా చేసావా లేదా, స్వామి నీ సేవతో ఆనందించారా లేదా అని అడిగేదనమాట ఆ చిన్న వయసులోని. అంటే ఒక్కసారి ఊహించండి, కుటుంబం అంతా కలిస్తే ఒకళ్ళు మంచి కార్యం చేపట్టాలి అన్న భావం కలిగితే ఆ ఎన్విరాన్మెంట్ బాగుంటే మీకు ఇంకా ఒక ఇంకా ఉత్సాహం ప్రోత్సాహం ఉంటుందన్నమాట మనం చేసే కార్యక్రమాల్లోని అని నాకు అనిపిస్తుంది.
4: గణేష్ ఈ విషయాలు చెప్తున్నప్పుడు అంటే జనరల్ గా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య గాని కుటుంబంలోని సభ్యుల మధ్య గాని అండర్స్టాండింగ్ ఉంటేనే మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోగలం అన్న ఆలోచన ఉంటుంది. స్వామి దానికి క్వైట్ ఆపోజిట్ గా చెప్తారు, అది ఎప్పటికీ జరగని పని, ముందు అడ్జస్ట్ అవుతూ రండి ఆటోమేటిక్ గా అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్తారు.
1: అక్కడ ఊర్మిళకి లక్ష్మణుడికి అడ్జస్ట్మెంట్ అండర్స్టాండ్ అవడానికి టైమే దొరకలేదు, అక్కడ ఊర్మిళ అడ్జస్ట్ అయిపోయింది. మీరు ఇట్లా చెప్తుంటే అందరికీ తెలిసిందే మన ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ ప్రకాశరావు గారు, ఆయన ఎన్నో గత 50 సంవత్సరాలుగా ఆయన స్వామి భక్తులు, స్వామి వారికి ఎన్నో నాటకాలు పాటలు రచించిన మహానుభావుడు. ఆయన ఈ ఏజ్ లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎంతో విస్తృతంగా తిరిగి స్వామి యొక్క సందేశాన్ని సమాచారాన్ని అందరికీ అందిస్తుంటారు. ఒక సందర్భంలో వాళ్ళ సతీమణి ని కలవటం జరిగింది. కలిసి ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆమెను అడిగాం, అమ్మా చాలా మంది ఇప్పటి పరిస్థితుల్లో భార్యాభర్తలు అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మాట్లాడుతూ ఉంటారు, దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యామిలీ లైఫ్ లోని, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆమెను అడిగితే అండర్స్టాండింగ్ మొదట వస్తుందా అడ్జస్ట్మెంట్ మొదట వస్తుందా అని క్వశ్చన్ వేసామన్నమాట. వేస్తే దానికి ఆవిడిచ్చిన సమాధానం ఇంకా నేను మాట్లాడలేకపోయిన తర్వాత అడ్జస్ట్ అయిపోండి అమ్మా, ఆ తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఆయన చేసే పని మంచిది అని ఒకసారి ఆమెకు తెలిసినప్పుడు ఇంకా దాంట్లో తిరిగి ఉండదు, ఆమె కాదనడానికి ఆస్కారమే లేదు. సో అందుకు మీరు చెప్పినట్టు అడ్జస్ట్ అయిపోతే ఆ తర్వాత అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఊరుమిళ చేసింది కూడా అదే.
4: ఇక్కడ స్వామి చెప్పింది ఏంటంటే చాలా పెద్ద విషయం ఏంటంటే ప్రపంచంలో అశాంతి భరితమైపోయింది, ప్రపంచ శాంతి కావాలి, అందరం ప్రే చేసేస్తున్నాం, ఎన్నో థాట్స్ ఉన్నాయి. కానీ స్వామి చెప్తారు ఇప్పుడు ఊర్మిళ విషయంలో జరిగినట్టు మన మనసులోని ఆ ధర్మబద్ధమైన ఒక్క ఆలోచన ఉంటే చాలు ప్రపంచం శాంతి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నారు. అది ఎలా వస్తుందని చక్కగా స్టెప్ వైజ్ కూడా స్వామి మనకి ఎన్నో ఉపన్యాసాల ద్వారా మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకుందాం. వేర్ దెర్ ఈజ్ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్ దెర్ ఈజ్ బ్యూటీ ఇన్ క్యారెక్టర్, వేర్ దెర్ ఈజ్ బ్యూటీ ఇన్ క్యారెక్టర్ దెర్ ఈజ్ హార్మోనీ ఇన్ ద home, where there is harmony in the home there is order in the nation, where there is order in the nation there is peace in the world. peace peace kavali shanti kavali manam andaram arustunnam gaani ee bhavam mana prathi okkalloni aa dharma bhavam manchi bhavanni penchukunnappudu automatic ga anta set ayipothundani ento chakkaga swami chepparu. దీంతో పాటు మనం ఊర్మిళ జీవితంలోని ఇంకొక ముఖ్యమైన కోణాన్ని చూడాలి. అంటే భర్తను సేవకు పంపించింది, దాంతోపాటు ఎంతటి భక్తి విశ్వాసాలు భగవంతుని మీద, రాముని మీద ఉన్నాయి అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇందాక మనం లక్ష్మణ మూర్చ సంగతి చెప్పుకుంటున్నాం. మాధవ్ గారు చెప్పినట్టు సంజీవిని పర్వతాన్ని తీసుకుని హనుమంతుడు వస్తున్నాడు అనమాట. ఆ తోవలు వస్తూ నందిగ్రామం మీద గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. కింద నుంచి చూసిన భరతుడు ఓహో ఇదేదో రాక్షస మాయలా ఉంది అని చెప్పి బాణాలు వేస్తాడు. ఈ బాణాలకి లక్ష్మణుడు నేల కూలుతాడనమాట. అప్పుడు లేచి చెప్తాడు, అయ్యో నేను రాక్షసుని కాదు, ఇలాగ లక్ష్మణుడు యుద్ధం జరుగుతున్నది, అక్కడ మూర్చపోయాడు, తనకి ఈ మూలిక పట్టుకుని వెళ్లాలి, లేకపోతే చాలా ఆపదలో ఉన్నాడు, అందుకు ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను అని చాలా విచారిస్తాడు భరతుడు. అయ్యో రామలక్ష్మణులు ఇంత కష్టపరిస్థితుల్లో ఉన్నారా, ఈ విషయం లక్ష్మణుడు మూర్చిపోయిన సంగతి తల్లి అయిన సుమిత్రకి భార్యకి తెలియజేయడం నా ధర్మం అని చెప్పి వాళ్ళ దగ్గరికి హనుమంతుని తీసుకుని వెళ్తాడనమాట. వెళ్లి ఈ విషయం తెలియజేస్తారు, లక్ష్మణుడు మూర్చిపోయాడు, దానికోసం వెళ్తున్నామని. కౌశల్య చాలా ఆందోళన చెందుతుంది అనమాట, అయ్యో ఎలాగా ఏంటి అని. అప్పుడు ఇక్కడ మనం సుమిత్ర యొక్క ఆలోచన విధానం, ఊర్మిళ యొక్క ఆలోచన విధానం మనం చక్కగా గుర్తించాలి. సుమిత్ర వెంటనే కౌశల్య దగ్గరికి వెళ్లి, అక్క నువ్వేమి బాధపడకు, రామచంద్రుడికి ఏమీ జరగదు, లక్ష్మణుడు అండగా ఉన్నాడు, లక్ష్మణుడు సేవ చేస్తున్నాడు, లక్ష్మణుడు ఎలాగైనా రక్షిస్తాడు రాముణ్ణి, రాముడి సేవలో ఉన్న లక్ష్మణుడికి ఒకవేళ ఏదైనా అయిందనుకో నువ్వేం బెంగపడకు, నా కుమారుడైన రెండో కుమారుడు శత్రుఘ్నుడు ఉన్నాడు, లక్ష్మణుడికి ఏమైనైతే నా శత్రుఘ్నుడిని రామ సేవకు పంపిస్తాను, రాముడికి ఇటువంటి ఇది లేదు. అంటే తల్లి చూడండి, ఒక కొడుకు చనిపోయినా భగవత్ కార్యం నా రెండో కొడుకు సంసిద్ధంగా ఉన్నాడు, వీళ్ళిద్దరూ భగవత్ సేవ కోసమే పుట్టారు అని ఆవిడికి ధైర్యం చెప్తుంది. ఇక్కడ తన బిడ్డ మూర్చపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అక్కగారికి రాముడి గురించి ధైర్యం చెప్తుంది అనమాట. అది అటువంటి గొప్ప తల్లులు మనకి ఈరోజు ఆదర్శం. ఈ విషయం మరి ఇదంతా వింటూ అందరూ భయపడతారు, ఊర్మిళ పాపం ఎలా ఆలోచిస్తుంది, భర్త లక్ష్మణ్ మూర్చిపోయాడు, ప్రాణం తిరిగి వస్తుందో లేదో పరిస్థితిలో ఉన్నాను. ఆవిడ నవ్వుతుంది అనమాట, మీరందరూ అజ్ఞానంలో ఉన్నారు, అక్కడ ఉన్నదెవరు రాముడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి, ఆయన సేవ చేసుకుంటున్న నా భర్తకి ఏమవుతుంది, లక్ష్మణుడికి ఏమీ జరగదు, భగవత్ కార్యంలో ఉన్నవాడిని భగవంతుడే రక్షించుకుంటాడు, కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఇవన్నీ విషయాలు మాట్లాడకుండా హనుమాన్ నువ్వు తొందరగా బయలుదేరి ఆ సంజీవిని పట్టుకుని వెళ్ళు, లక్ష్మణుడికి ఏమీ అవ్వదు, వీళ్ళందరూ చక్కగా అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు వస్తారు, ఆ నమ్మకం నాకుంది వెళ్ళు. ఎంత ధైర్యం అంటే ఇసుమంత కూడా ఆవిడికి డౌట్ గాని బాధ కాని ఏదీ లేదనమాట. అంటే బయట వ్యక్తపరచడం కాదు, మనసులో కూడా లేదు. ఎందుకంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాములపై ఉన్న భక్తి, అంత అచంచలమైన విశ్వాసం. రాముడు అంటే శ్రీమన్నారాయణుడు, ఆయన సేవలో ఉన్న రామ సేవలో సాయి సేవలో ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వదు అన్న విషయాన్ని ఆవిడ ఎంతో చక్కగా ఇది చేశారు. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా, ఎలాంటి ఆలోచనలు అలాగంటే జీవితం వస్తుంది. ప్రస్తుతం సరళలో ఏంటంటే పాజిటివ్ థింక్ చేయండి, మీకు పాజిటివ్ గా అవుతుంది అని చెప్తున్నాం. కానీ ఆవిడ అప్పట్లోని ఇలా చిటిక వేసిన దీంట్లోని చేసి చూపించేశారనమాట.
1: స్వప్నక్క, మీరు ఇట్లా చెప్తుంటే స్వామి భక్తులైనటువంటి శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు ప్రస్తుతం ఆయన ఒరిస్సా స్టేట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన వాళ్ళ భార్య గారు మనతో పంచుకున్నారు రేడియో సాయి బృందంతో. అది వింటే ఈ డౌట్ క్లారిఫై తప్పకుండా అయిపోతుంది. ఎందుకంటే స్వామి మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఒకసారి ఆలోచించచ్చు. ఇంకో రెండో ఆలోచన అనేది ఉండదు, స్వామి అంతే, స్వామి సేవ. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఆవిడ ద్వారానే విందాం.
5: నెక్స్ట్ హర్డల్ నా జీవితంలో మా పెద్ద బాబు యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీతోనే కటక్ హాస్పిటల్లో పడి ఉంటే డాక్టర్ గారు చెప్పారు 72 అవర్స్ వరకు మేమేమీ చెప్పలేమమ్మా అని చెప్పారు. కాన్షియస్ లో ఉంటే ఒక హోప్ ఉంది, కానీ కొమల్లోకి వెళ్ళిపోతే చెప్పలేము అని అంటే, అప్పుడు అలాగే స్వామి అని పిలుచుకుని స్వామి ఫోటో అక్కడ పెట్టి ఆ తల దగ్గర బ్లడ్ వామిటింగ్స్ అలా అవుతూనే ఉండేవన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 వరకు టైం ఇచ్చారు డాక్టర్ గారు. 4 తర్వాత గాని బ్లడ్ వామిటింగ్స్ అయితే ఇంకా మేమేమి హోప్ ఇవ్వలేమమ్మా అని చెప్పారు. సరే 4 అవుతుందానికి టైం వస్తున్న కొద్దీ నాలో టెన్షన్ అన్కంట్రోలబుల్ అయ్యి అలా స్వామినే తలుచుకుంటూ కూర్చుని 4కి నేను ఆయన కోసం ఇటు అటు చూస్తే నాకప్పుడు అది December 25th క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతాయి సమితిలో అనమాట. మాకు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తామంటే ఎంటైర్ స్టేట్ నుంచి బాల్ వికాస్ పిల్లలు వస్తారు, బాల్ వికాస్ ర్యాలీ అవుతుంది, బాల్ వికాస్ ఫ్లోట్స్ అవి డిఫరెంట్ యూనిట్స్ వాళ్ళు తీసుకొస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. చాలా పెద్ద ఫంక్షన్ అనమాట, అది చాలా గ్రాండ్ గా అవుతుంది. అది ఆ రోజు ఇట్ హ్యాపెన్ టు బి థర్స్డే. సో ఆ థర్స్డే మా ఇంట్లో భజన నగర సంకీర్తన అవి కూడా. నేను వెతుకుంటుంటే పక్కనున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, లేదమ్మా ఆయన బ్యాక్ భువనేశ్వర్ వెళ్లారు అక్కడ ఓంకారం అదే నగర సంకీర్తన చేయడానికి. నాకు చాలా కోపం వచ్చింది అనమాట, నేను కంట్రోల్ చేసుకోలేక ఆయన ఏమి తండ్రి ఇక్కడ పిల్లడు ఇలాగా పడి ఉంటే ఆయన నగర సంకీర్తన చేస్తానని వెళ్లారు అని చాలా కోపం అయ్యి స్వామిని తిట్టుకున్నాను, ప్రార్థించేదాన్ని తిట్టుకునేదాన్ని ఆయన్ని. అప్పుడు వాళ్ళు కొంచెం శాంతించండి అమ్మా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయట్లేదు, ఇంత వామిటింగ్స్ అయ్యేవి కదా ఆరుద్ది వింటర్ కదా, ఎవరు చూడ్డానికి వచ్చినా వాళ్ల షాల్ తీసి కప్పేవారు వాళ్ళు వాడి మీద. పాపం వాడికి మళ్లీ వామిటింగ్ అయిపోగానే అవి తడిసిపోయి, వద్దు మీవి కాస్ట్లీ షాల్స్ వేయకండి అంటే అవి కాస్ట్లీ కాదమ్మా వాడు ప్రిషియస్ మాకు అని పాపం ఆ భక్తులందరూ చెప్పేవారు. అప్పుడు నాకు స్వామి చెప్పిన సహస్ర శీర్ష పురుష అది దాని గురించి అర్థమైంది, అందరిలో స్వామి ఎలా ఉన్నారు అన్నది. లిటరల్లీ అప్పుడు కూర్చొని అక్కడ ఆలోచించుకునేదాన్ని, ఓహో ఇదా స్వామి అందరిలో నువ్వు ఉన్నావని చూపిస్తున్నావు అని. అప్పుడు నన్ను అది చూడట్లేదు, చూడు నీ పిల్లడు వామిట్ చేయట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ 4 తర్వాత వామిట్ చేస్తే మేము ఎనీ హోప్ ఇవ్వలేమని డాక్టర్స్ చెప్పారు. ఈయన ఒక్కళ్ళు తలుపు తీసి దీపం పెట్టుకుని ఓంకారం చేసుకుని ఆయన ఒక్కళ్ళే నగర సంకీర్తనకు వెళ్తే ఎంటైర్ అపార్ట్మెంట్ లో అందరూ బాల్కనీలోంచి అప్పుడు ఇట్ వాజ్ డ్రిజ్లింగ్ అనమాట, ఆ వర్షంలో తడుచుకుంటూ ఆయన ఒక్కళ్ళే పాడుకుంటూ
1: నగర సంకీర్తనం చేశారు. చాలా అద్భుతం అది.
4: ఇంతటి మంచి అనుభూతులు విన్న తర్వాత ఎంతో ఆనందంగా ఉంది. సేవకు స్వామి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నది కూడా మనకు అర్థమవుతున్నది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, అన్నింటికీ సేవ ద్వారానే మనకి రిలీఫ్ దొరుకుతుందని తెలుస్తుంది. మరి సేవ అనుకోగానే రామాయణం, భక్తులు ఈ పదాలన్నీ విన్నప్పుడు మనకి వెంటనే తట్టేది శబరి. రామ భక్తురాలు శబరి గురించి మనం చెప్పుకోకపోతే అసలు ఆ సేవకి అర్థం లేదేమో అనిపిస్తుంది. ఈ శబరి ఎవరు అని చూస్తే మనం ఒక బోయివాని కుటుంబంలో జన్మించిన ఒక వనిత అనమాట. కానీ ఆమె చిన్నప్పుడే ఈ గ్రామాల్లోని తల్లిదండ్రులతోటి కుటుంబంతో ఉండకుండా అవన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వచ్చేస్తుంది శబరి. వచ్చి ఎందుకంటే తనకి లౌకికమైన విషయాలు ఇవి శాశ్వతం కాదు, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి అరణ్యాలకు వచ్చి ఋషులతోటి వాళ్ల సమాగం అక్కడ ఉంటూ వాళ్లతో చరిస్తూ ఉంటే నాలుగు విషయాలు తెలుస్తాయని అనుకునేది. కానీ అప్పట్లోని ఆశ్రమాల్లోకి స్త్రీలని అలౌ చేసేవారు కాదు, అందుకు వీళ్ళెవ్వరికీ కనిపించకుండా వాడు ఏం చేసేది, ఋషులు ఏ మార్గాల ద్వారా వెళ్తారు, వాళ్ళు సంధ్యావందనానికి చీకట్లోనే వెళ్లేయడానికి ముందుగానే ఆవిడ తోవలన్నీ శుభ్రపరిచి ముళ్ళు రాళ్లు రప్పలు లేకుండా చేసి వాటిలో మెత్తటి కాళ్లకు మెత్తగా ఉండాలని చెప్పి పువ్వులను జల్లి అంత సీక్రెట్ గా అనమాట, వాళ్ళెవరికి తెలియదు ఎవరు పని చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. అలా చేస్తూ తర్వాత ఆ ఋషులు శిష్యులకు చెప్పే విషయాలన్నీ చెట్లు చాటు నుండి వింటూ తన కాలాన్ని గడుపుతూ వచ్చింది. ఆ తర్వాత అంత చిన్నప్పటి నుంచి ఎంతవరకు చేసింది అంటే ముసలిదైపోయి ఇంకా శరీరం తన చేత కావట్లేదు అన్నంత వరకు కూడా రెండో వ్యక్తికి తెలియదు ఎవరు పని చేస్తున్నారు. తను కూడా ఏమీ ఆలోచించలేదు, నేను ఎందుకు చేస్తున్నాను, నా ప్రయోజనం ఏంటి, జీవితం ఇలా వేస్ట్ అయిపోతున్నది అని కూడా ఆమె ఆలోచించలేదు. అప్పుడు మతంగ మహాముని ఇదంతా చూసి, అమ్మా నువ్వు ఇంకా వయసు మీరిపోయావు కాబట్టి ఆశ్రమంలో ఉండి నీ సేవలు చేసుకుంటుండే, ఆశ్రమంలో పిలిచి ఆవిడని చేరదీస్తారనమాట. ఇలా ఆవిడ జీవితం జరుగుతూ ఉంటే మనం ఇందాకలు అనుకున్నట్టు వీళ్ళు ఎలాగ మనకి సూత్రధారులు అనుకుంటే మనకు స్వామి చెప్పే 5 D's అవన్నీ శబరి ఏ యూనివర్సిటీకి వెళ్లకుండా ఏమి మేనేజ్మెంట్ కోర్సుల్లో జాయిన్ అవ్వకుండానే తను చేసి చూపించి ఆదర్శంగా మనకి ఉన్నది అనిపిస్తుంది. అందులో ఒక్కొక్కటి శబరి ఎలాగ చేసి మనకు చూపించిందో ఒక్కసారి మనం చూద్దాం. అందులో మొదటిదైన డ్యూటీ అంటే కర్తవ్య భావన, అంటే మనం చేసే పని చక్కగా చెయ్యాలి, దాన్ని ఎటువంటి లోపం లేకుండా మన శక్తానుసారం చెయ్యాలి అని. ఇక్కడ చూస్తే ఎవరు ఆవిడకి డ్యూటీ ఇవ్వలేదు, నువ్వు ఇది చెయ్యి అనలేదు, ఎవరు పైన బాస్ లేడు, నువ్వు చెయ్యకపోతే ఇలా చేయకపోతే కాదు అనలేదు, లేకపోతే ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఆవిడ తన కర్తవ్యం సెల్ఫ్ ఇదన మోటివేటెడ్ తను సెల్ఫ్ దీంతో నేను ఇక ఇది ఎలాగైనా చెయ్యాలని అంత చిన్నప్పటి నుంచి ఆఖరి క్షణం వరకు కూడా ఆ డ్యూటీని నిర్వర్తిస్తూనే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం ఏ పని చేసినా దీనివల్ల ఏమిటి మనకు వస్తుంది. ఇందాక మాధవ్ గారు హనుమంతుడి గురించి చెప్పినట్టు అలాగే శబరి కూడా నేను తుడుస్తున్నానే వాళ్ళు నన్ను మెచ్చుకోలేదు అయ్యో ఇవన్నీ ఎవరు చేస్తున్నారని వాళ్ళు ఒక్కసారి కూడా అనుకోలేదే అనే భావన లేదు. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఆ ప్రదేశాలు సంచరిస్తుంటే అదే ఆనందం నాకు. కాబట్టి ఈ కర్తవ్యాన్ని అంత చక్కగా చేస్తూ పోయింది. ఎప్పుడైతే ఏది ఆశించకుండా చేస్తూ పోతామో అది ఎంత ఈజీ అయిపోతుంటాయి, ఎంత కష్టమైన పని అయినా అలా జరిగిపోతూ ఉంటుంది. అలాగా డ్యూటీకి మారు పేరు మన శబరి అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేది డిసిప్లిన్. 5 డేస్ లోని అంటే క్రమశిక్షణ. స్వామంటారు క్రమశిక్షణ అంటే అందరికి ఒక తప్పు ఆలోచన ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉండి చెయ్యలే అంత పగడ్బందీగా అమ్మో ఎంతో కష్టము అన్నట్టు బతికితేనే డిసిప్లిన్ అనుకుంటారు. అది కాదు, ఏదైనా ఒక చిన్న పని చేపట్టినప్పటికీ దాన్ని ప్రతిరోజు ఎన్నాళ్ళు ఆ పని చెయ్యాలో అన్నాళ్ళు అదే టైంకి శ్రద్ధతోటి. అంటే ఇందాక అదే విషయం మాధవ్ గారు చెప్పిందే ఏంటంటే మొదలు పెట్టినప్పుడు ఎంతో ఆనందంగా మొదలు పెడతాం, తర్వాత నీరసించిపోకుండా అదే శ్రద్ధతో అదే చిన్న పని అలా నిరంతరం చేస్తూ ఉండడం డిసిప్లిన్ అని చెప్పారు స్వామి.
1: కన్సిస్టెన్సీ,
4: ఆ కన్సిస్టెన్సీ అది డిసిప్లిన్. కానీ ఓ కష్టమైన పని చేసి నేను డిసిప్లిన్డ్ గా ఉన్నాను అని చెప్పడం కాదు అంటారు. ఈ మనం శబరి లైఫ్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఆవిడ చేసింది ఓ సింతే కదా అని మనకు అనిపిస్తుంది, కానీ ఆలోచించండి పుట్టిన చిన్నప్పటి నుంచి ముసలైనంత వరకు ప్రతిరోజు మునులు లేవక ముందు లేచి వాళ్ల తోవలు క్లీన్ చేసి అదే పని. రికగ్నిషన్ లేదు, నువ్వేం చేస్తున్నావు ఒకళ్ళు గుర్తించలేదు, అయ్యో శభాషని ఒకళ్ళు మెచ్చుకోలేదు, అయినప్పటికీ అదే పని అదే పద్ధతిలో ఇంకా బాగా చేస్తూ వెళ్ళిన తప్పించి తనకంటూ ఎవరూ లేరు. అప్పటికీ ఇదే క్రమశిక్షణని తను చేసుకుంటూ వచ్చింది కాబట్టి అంటే ఈ డిసిప్లిన్ మనం శబరి నుంచి నేర్చుకోవాలి అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వేన డివోషన్ అండ్ డెడికేషన్ కొద్దాం. ఈ రెండు కలిపే ఉంటాయి అనిపిస్తుంటుంది స్వామి చెప్పినట్టు, డెడికేషన్ ఉంటేనే డివోషన్ ఉంటుంది, డివోషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డెడికేషన్ వస్తుంది అని చెప్తారు చూడండి. అలాగా ఈ మతంగ మహాముని దగ్గర ఉంటున్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మతంగ మహాముని చెప్తారు, అమ్మా నాకు ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది, నేను ఇంకా ఈ దేహాన్ని విడిచిపెడతాను అంటే చాలా బాధపడుతుంది, అయ్యో నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు కదా, నేను కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాను, నన్ను కూడా మీతో పాటు పట్టుకెళ్ళిపోండి, నాకు ఇంకా బతికి నేనేం చేస్తాను. లేదు లేదు నువ్వు ఉండాల్సిందే అంటూ అప్పుడు మొత్తం రాముడి యొక్క కథని ఆనాడే మనకి మతంగ మహాముని చెప్తారన్నమాట శబరికి. అక్కడ అయోధ్యలోని ఇలా రామ పట్టాభిషేకం చెయ్యాలనుకుంటారు, కానీ రావణ సంహారం జరగాలంటే రామ పట్టాభిషేకం జరగకూడదు, కాబట్టి ఎలాగోలాగా కైక మనసుని రాముడే మారుస్తాడు, అరణ్యవాసానికి బయలుదేరతాడు, రామలక్ష్మణులు సీతతోని అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు, ఇది రావణాసుడు సీతాపహరణం చేస్తాడు, ఈ సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఈ అరణ్యంలో ఈ తోవ నుంచి వస్తారు, కాబట్టి అప్పుడు మన ఆశ్రమంలోని రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వాలి, అప్పుడు వచ్చినప్పటికీ నేను లేక నువ్వు లేకపోతే రాముల్ని ఆదరించేదెవరు, కాబట్టి ఆ రోజు కోసం నువ్వు నిరీక్షిస్తూ నా ఇది నా ఆర్డర్ అనుకో ఏదనుకో నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఉండి రాముడికి ఆదరించి ఇక్కడి నుంచి తక్షణం రాముడు ఎటు వెళ్ళాలి ఏం చేయాలని దిశలు నువ్వు చెప్పు, ఇది అక్కడి నుంచి ఎలా వెళ్తాడు అన్ని విషయాలు చెప్పి ఇది నేను నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చెయ్యాలి అని చెప్తాడనమాట. మరి ఇంకా ఇంత గురువు మాట మీద ఎంతో భక్తితో అప్పుడు రాముడి మీద ఒకే భగవంతుడు వస్తాడు నాకు దర్శనం అవుతుంది చెప్తాడు, నాకు కూడా లభించలేదు ఇన్ని విషయాలు తెలిసిన నేను కూడా రాముడిని దర్శించుకునే భాగ్యం నాకు లేదు, అది నీకు మాత్రమే ఉంది ఎందుకంటే నువ్వు నిస్వార్థంగా ఇంత సేవ చేస్తూ వచ్చావు కాబట్టి, ఇన్నాళ్ళు ఓపిక పట్టు ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు ఇది జరిగి తీరుతుందని సరే అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆవిడ ఇలాగా రామసేవ చేస్తూ వచ్చింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది, రోజు ఆ మళ్ళా ఆ మార్గాలన్నీ క్లీన్ చేయడం, రాముడు వస్తాడేమో అని ప్రతి మార్గంలో పువ్వులు వేయడం, మరి ఆదరించాలంటే ఇంత కష్టపడి ఎండలో వస్తాడు తినడానికి తాగడానికి ఏమైనా ఏర్పాట్లు చేయాలని చెప్పి పళ్ళన్నీ ఏరిది, అందులో ఏవి మెత్తగా ఉన్నాయి చక్కగా తీయగా ఉన్నాయని ఏరి ఉంచి రాముడు వస్తే ఇవి ఇవ్వాలి అని. ఇంకటి చీకటి పడేది అయ్యో ఈ రోజుకి రాముడు రాలేదని ఆ సేకరించిన పళ్ళు తను తింటూ ప్రతిరోజు అలా గడుపుతూ రాముడి కోసం నిరీక్షిస్తూ వచ్చింది. ఎంతటి భక్తి ఉండాలి, ఎంతటి డిటర్మినేషన్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా ఏమీ తెలియకుండా ఆవిడ అలాగ పాటించేశారు ఒక్క రా భగవంతుడి మీద ప్రేమతోటి. ఇలా చేస్తున్నప్పటికి ఒక రోజు ఇంకా రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ వస్తారన్నమాట. సీతను వెతుక్కుంటూ వచ్చినప్పుడు లక్ష్మణుడు శబరిని చూస్తాడు. చూసి, అమ్మో ఇది కూడా ఏదో రాక్షసమాయేమో అంటే రాముడు అంటాడు, ఏం లేదు కొంచెం మనం ఇక్కడ సేద తీరుతాం అన్నప్పుడు పాపం ఆ కళ్ళు కూడా మసకల బారి తనకేం కనిపించదు, అక్కడ ఎవరున్నారో కూడా తెలియదు. అప్పుడు చెయ్యిలు అడ్డు పెట్టుకుని, ఒకే వీళ్ళు ఎవరో ఇద్దరు సుందరంగా ఉన్నారు, వీళ్ళు రామలక్ష్మణులు అయ్యుంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరెవరు అంటే మేము ఇలాగా అని వాళ్ళ విషయం అంతా చెప్తారు. రామలక్ష్మణులు ఇలాగ అయోధ్య నుంచి వచ్చాం, వనవాసం చేస్తున్నారు. అప్పుడు కాళ్ళ మీద పడి, ఇక్కడే మా ముని ఆశ్రమం ఉన్నది మతంగుని ఆశ్రమానికి, మీరు వచ్చి కొంచెం అక్కడ సేద తీరి కొంచెం ఏదైనా తిని వెళ్దురు గాని సరేనని శబరితో వెళ్తారనమాట. వాళ్ళకి అన్ని పరిచర్యలు చేసి కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి ఒక్కొక్క పండు తీసి శబరి అందిస్తుందనమాట. ఇస్తూ ఉంటే తినడానికి రాముడు చేతిలో తీసుకుని నోట్లో పెట్టబోతుంటే వెంటనే తీసుకుంటుంది తన చేతిలోకి. మళ్ళా అదేం తినబోతుంటే తీసుకున్నదంటే, ఆ ఉండు రామా, ఇది ఇంకా కసిగా ఉందో ఏమిటో, నిజంగా పండిందో లేదో అని చేతితో నొక్కి చూసి, ఆ మెత్తగానే ఉంది కానీ తీయగా ఉందో లేదో అని తను కొంచెం కొరికి, ఆ ఇది తీయగా ఇప్పుడు తిను అని ఇస్తుంది అనమాట. అంటే ఆ ప్రేమ ఆ భక్తి మనకుంటే ఎంగిల్ చేసి ఇస్తాడా భగవంతుడు నైవేద్యం పెడతామా అని. కానీ రాముడు అందులో చూసింది ఆవిడ యొక్క ప్రేమ భావాన్ని చూశాడు అని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు లక్ష్మణ్ ఎంతో సంతోషిస్తాడు. సీతని అపహరించిన తర్వాత ఆ రోజు వరకు పాపం రాముడు కడుపు నిండా ఏమీ తినలేదు. ఏదో లక్ష్మణ్ ఒప్పుకోడని చెప్పి ఏదో కొంచెం తీసుకుంటున్నాడు తప్పించి తృప్తిగా భోజనం చేయలేదు, ఏది తినలేదు అనమాట. అందుకు శబరి ఇంత ప్రేమగా పెడుతుంటే, రాముడు అంత హాయిగా తింటూ ఉంటే లక్ష్మణ్ ఎంతో ఆనందిస్తాడు. రాముడు కూడా ఈవిడ్ని ఆశీర్వదించినప్పుడు శబరి చెప్తుంది, రామా నేను చదువుకోలేదు, నాకు తెలివితేటలు లేవు, కనీసం నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, మిగతా ఋషుల్లాగా వాళ్ళగా నేను తపస్సు చేయలేదు, ధ్యానం ఎలా చేయాలో తెలియదు, ఇన్ని వేల సంఖ్య జపము నేను చేయలేదు, ఇలాంటి అధముల్లో అధమురాలు నేను, ఇంత అధమురాలను కూడా నువ్వు నా అనుగ్రహించి ఇంత ఆనందాన్ని అందిస్తున్నావు కదా అని అన్నప్పుడు రాముడు చెప్పిన విషయం ఏంటి, అసలు మనందరికీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయంటే భగవంతుడు మన నుంచి ఆశించేది ఏంటి, ఈ జపతపాలు ఇవన్నీ కాదని చెప్తూ రాముడు చెప్తాడు, నీరు లేని మేఘం, పాలివ్వని గోవు, ఎలాగ వాటి వల్ల ప్రయోజనం లేదో, మనసులో భక్తి లేని పూజలు ఇవన్నీ నాకు అనవసరం, నువ్వు ఏ కులంలో జన్మించవు, నీ వంశం ఏంటి, నీ తాత ముత్తాతలు ఏంటి, నీకు ఎంత ఉన్నది తర్వాత, లేకపోతే నీకు ఎంత ఈ యోగ బలం ఉన్నది, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసావు, ఎన్ని తపస్సులు చేసావు అన్నది నాకు అక్కర్లేదు, నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించావా లేదా, అదొక్కటే నిన్ను భగవంతుని చేర్చగలదు, నువ్వు చేసిన అదొక్కటే నన్ను తృప్తిపరిచింది, నువ్వు పుట్టిన నుంచి ఈ రోజు వరకు ఒక్కళ్ళని కూడా నువ్వు దూషించలేదు, ఒకళ్ళ గురించి కూడా నువ్వు తప్పుగా మాట్లాడలేదు, నువ్వు ఎంతటి గొప్పదానివో నాకే తెలుసు, అందరూ నవవిధ భక్తి మార్గాలు ఏదో ఒకటి చేస్తే చాలు భగవంతుని చేరుకుంటామని ఎంతో ప్రయత్నం చేస్తూ వస్తారు, కానీ నువ్వు తెలియకుండానే నవవిధ భక్తి మార్గాలు అన్నీ చేసేసావు, నిన్ను మించిన భక్తులు ఇంకెవరుంటారు, కాబట్టి నిన్ను కాకపోతే ఇంకెవరిని నేను అనుగ్రహిస్తాను అని ఎంతో చక్కగా, అంటే కొంతమంది భక్తులు చెప్తారు శబరి అంటే సత్యమైన భక్తిని రుచి చూపించింది రాముడికి అని, అంటే పళ్ళ ద్వారా ఆవిడ యొక్క సత్యమైన భక్తిని చూపించింది కాబట్టి శబరి అంటూ చాలా మంది గొప్పగా శబరిని వర్ణిస్తూ ఉంటారు. ఇలా చూసుకున్నప్పుడు మనకి డివోషన్ తర్వాత డెడికేషన్ లో కూడా ఎంతో శబరి తెలియకుండానే చేస్తూ మనకు ఆదర్శంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఐదోదైన డిస్క్రిమినేషన్ చూద్దాం. డిస్క్రిమినేషన్ అంటే విచారణ, ఏది మంచి, విచక్షణ, ఏంటంటే ఏది మంచి ఏది చెడు, ఇది లౌకికంగా. ఇంకొంచెం ఇందులో ముందుకు వెళ్తే ఏంటవుతుందంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, నిత్య అనిత్యాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, అప్పుడే దీని వల్ల నాకు ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైన ఆనందాన్ని అందించలేదు అనుకున్నప్పుడే దాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం, ఇది శాశ్వతం అని తెలుసుకున్నప్పుడే దాన్ని పట్టుకోగలుగుతాం. కాబట్టి ఇది దానికి చిన్నప్పుడే కలిగింది ఈ డిస్క్రిమినేషన్ అన్నది. అంత చిన్నప్పుడే ఈ గ్రామంలో ఉంటూ ఈ లౌకికమైన పనులు చేసుకుంటూ తిని తాగి పడుకోవడం అన్నది కాదు, నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్న విచక్షణ ఆవిడకి అప్పుడే తెలిసింది. అప్పుడే అవన్నీ విడిచిపెట్టి శాశ్వతమైన ఆనందం భగవంతుని అనుగ్రహంలోనే ఉంటుంది, ఆయన చేరుకోవడంలో ఉంటుందని ఆనాడే ఆవిడ అది చేసి ఆవిడ జీవితాన్ని తరింపు చేసుకున్నారన్నమాట.
1: సో చాలా చక్కగా చెప్పారు స్వప్న. మరి శబరి గురించి ఆనాడు త్రేతాయుగంలో మనం తెలుసుకున్నాము. కలియుగంలో సత్యసాయి భగవానుని కూడా శబరి అంతటి భక్తురాలు కరణం సుబ్బమ్మ గారి గురించి స్వామి స్వయంగా ఒక ఉపన్యాసంలో చెప్తున్నారు. ఆవిడ భక్తి శబరికి ఏమాత్రం తీసిపోదని మనకి స్వామి చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఒక్కసారి స్వామి నోటి ద్వారా ఆ మాటలు విందాము.
3: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే స్వామి పనులే స్వామి పనులే. నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడైనా బయటికి పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె. ఒక బ్యాగ్ లోపల ఒక టిఫిన్ క్యారీ పెట్టుకుని ఉప్మా దోశ వడ ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం. దోశ కుడలు పెట్టుకునేటువంటిది ఆమె. అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను, నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను. దాన్ని ఒక తట్టలో పెట్టి నాకు అందించింది. సుబ్బమ్మ ఈ దోశ నాకు బాగలేదు, నాకు ఇడ్లీ పెట్టు అన్నాను. ఇడ్లీ కూడాను వడ్డించింది, నాకు ఈ ఇడ్లీ కూడాను అక్కర్లేదు అన్నాను. ఉప్మా పెట్టు అన్నాను, ఉప్మా కూడా పెట్టింది. తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ. ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు. సుబ్బమ్మ నీవేం భయపడనక్కర్లేదు, నీ యొక్క భక్తి ప్రపత్తులు భవిష్యత్తులో ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ప్రశ్నలు వేశాను. అప్పుడు తర్వాత స్వామి మీరు తీసుకున్నారు కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం. అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను. ఈ విధంగా ఆమె అంత సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
1: ఇప్పటిదాకా మనం ఈ రామచరిత మానసంలో రామాయణ కథ పాత్రధారుల గురించి తెలుసుకుంటూ పయనాన్ని సాగిస్తున్నాము. హనుమంతుల వారి గురించి తెలుసుకున్నాము, ఊర్మిళ గురించి తెలుసుకున్నాము, శబరి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వీళ్ళంతా రాముని పక్షం వాళ్ళైతే మనం ఇంకొకసారి శత్రుపక్షం వాళ్ళు కూడా ఎట్లాగా రాముడి వైపు వచ్చి ఆకర్షింపబడ్డారు అనేది ఒకసారి చూస్తే ఒక ట్రూ ఎనిమీ ఎంత అద్భుతంగా ఉంటారో, ఆయన నడవడికి ఎట్లా ఉంటుందో అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ. భగవంతుడు ఎట్లా ఉంటాడో భక్తుడు కూడా అలాగే ఉంటాడు. మనం విభీషణుడి ఉదాహరణ తీసుకుందాము. ఇప్పుడు ప్రహ్లాదుడిలాగా విభీషణుడు కూడా రాక్షస వంశంలో జన్మించినప్పటికీ మంచి సాత్వికమైన భావాలను కలిగిన వాడు, సాక్షాత్తు రావణాసురుడికి తమ్ముడైనటువంటి వాడు విభీషణుడు. తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం అడిగినప్పుడు బ్రహ్మ విభీషణుడు ఏమంటాడంటే ధార్మిక జీవనాన్ని త్యాగగుణాన్ని తనలో పెంపొందించారని బ్రహ్మని కోరతాడు విభీషణుడు. అప్పటి నుంచి నిరంతరం లంకలో ఉన్నా కూడా, ఇందాక మనం మొట్టమొదట మాట్లాడుకున్నాం మీరు ఊర్మిళ గురించి చెప్తున్నప్పుడు సేవా కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే దానికి తగినటువంటి వాతావరణం ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అప్పుడే మనకి చేయటానికి అవుతుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎగ్జాంపుల్ మన విభీషణుడు. ఎంత దారుణమైనటువంటి కండిషన్ లో ఉన్నా సరే భగవద్భక్తిని మాత్రం ఎప్పుడూ తను విస్మరించలేదు. నిరంతరం భగవద్ ధ్యానంలో భగవద్ జపంలో ఉంటాడనమాట. ఎప్పుడైతే అసలు శ్రీరాముల వారు విభీషణుడికి ఎప్పుడు భేటీ అవుతారు అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆ సందర్భం శూర్పణక ముక్కు చెవులు కోయించుకొని రావణాసురుడి దర్బార్లో పరిగెట్టుకుంటూ విలపిస్తూ వస్తుంటుంది. అప్పుడు దర్బార్లో అందరూ ఉంటారు. ఉంటే తను వివరిస్తుందన్నమాట ఇట్లాగా ఆ పెయిన్ తోటి, రావణ ఇట్లాగా లక్ష్మణుడు రాముడు నాకు ఇట్లా చేశారు, చాలా పెయిన్ లో ఉన్నాను అని చెప్పి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతని వర్ణిస్తుందన్నమాట శూర్పణక. వర్ణిస్తుంటే అంటే నిరంతరం భక్తిభావంలో ఆ ట్యూన్ లో ఉన్నాడు కాబట్టి విభీషణుడు ఒక్కసారి కనెక్ట్ అయిపోతాడు రాముడితోటి. నేను పూజిస్తున్నటువంటి భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడే, ఈ రూపంలో భూమి మీద అవతరించాడు, అతన్నే నేను ధ్యానించాలి ఇప్పుడు అని వెంటనే ఆ కనెక్ట్ అయిపోయి అప్పటి నుంచి శ్రీరామ జపాన్నే చేస్తూ ఉంటాడనమాట. సో విభీషణుడు ఈ విధంగా కనెక్ట్ అయిన తర్వాత, నిరంతరం రామనామ స్మరణలో లీనమైన తర్వాత తనలో వచ్చినటువంటి మార్పు ఎప్పుడు అనేది ఒకసారి గమనిద్దాం. ఈ రెండు పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మొదటిది, తను జపం చేసుకుంటుంటే సీతమ్మ వారు అయోధ్య లంకలో ఉంటారు. హనుమంతుడు ఇలాగా లంకలో తిరుగుతూ ఉన్నప్పుడు విభీషణుడు గృహం నుంచి ఆ రామనామస్మరణ వింటూ ఒకసారి అటు వెళ్తాడు. వెళ్లి ఏంటి రామనామ జపం ఇక్కడ వినిపిస్తుంది నాకు ఆశ్చర్యపోయి విభీషణుడితో సంభాషణ మొదలు పెడతాడు. అప్పుడు విభీషణుడు అంటాడు, అయ్యా నేను ఇట్లా రామభక్తుణ్ణి, రాముడి దర్శనార్థం నేను వేచి ఉన్నాను అని చెప్తే హనుమంతుడు చెప్తాడు, సరే చాలా బాగుంది, నైస్ బాబు, నువ్వు ఇట్లాగా రామనామ జపం కంటిన్యూస్ గా చేస్తున్నావు, రామ్ రామ్ రామ్ అని. కానీ రామ కార్యంలో నువ్వు ఎప్పుడైనా పాల్గొన్నావా? రాముడు కార్యం చేయకుండా నువ్వు రాముడికి దగ్గరగా ఎట్లా అవుతావని ఆలోచిస్తున్నావు? అది కుదరని పని. ఒకటి, రాక్షసుల మధ్యలో ఒక నాలుగు పళ్ళ మధ్యలో నాలుగు ఎట్లాగైతే ఉన్నదో రాక్షసుల మధ్య నువ్వు అట్లా ఉన్నావు. కానీ సీతమ్మ వారు ఇక్కడ వచ్చిన ఇక్కడ వచ్చి బందీ అయిందని తెలిసిన తర్వాత ఆవిడ్ని ఆ బాధ నుంచి ఉపశమనం కలిగించడానికి నువ్వు ఒక్క అడుగైనా ముందుకు వేశావా అని అడుగుతాడు. అడిగిన తర్వాత అప్పుడు విభీషణుడికి ఆలోచన మొదలవుతుందన్నమాట, సరే సీతమ్మ వారికి ఏదన్నా చేయాలి. ఆ ఆలోచన మొదలైంది. అప్పుడు దర్బార్లో రావణాసురుడు దర్బార్లో హనుమంతుణ్ణి ప్రవేశపెడతారు. ప్రవేశపెడుతున్నప్పుడు ఆ ఇంకా చాలా ధాటిగా సాగుతుంది ఆ సంభాషణ. మనందరికీ తెలిసిందే, స్వామి కూడా ఎంతో ఉత్సాహంగా చెప్తుంటారు బుద్ధి చెప్పేది రావణ అని. అప్పుడు రావణాసురుడు మన హనుమంతుణ్ణి చంపాలి అన్న ఒక నిశ్చయం తీసుకుంటాడు అనమాట. కానీ పక్కనున్న వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అని చెప్పి విభీషణుణ్ణి మాల్యవంతుణ్ణి ఇద్దరిని అడుగుతాడు. అడిగినప్పుడు ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాల్సిన విషయం, వయసులో చిన్నవాడైనప్పటికీ విభీషణుడు అన్నకి మంచి సలహా ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. మనం కూడా చిన్నవాళ్ల దగ్గర నుంచి కూడా మంచిని వినాలి అన్న ఒక మంచి గుణపాఠం ఇక్కడ మనకి తెలుస్తోంది. లెసన్ మనకి చెప్తాడు, రావణ ఇది నీకు మంచిది కాదు, సీతని అపహరించి తీసుకురావడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు మన రాజ్యానికి నీకు కూడాని, సో తిరిగి పంపించేసేయి అని మాట్లాడతాడు. రావణాసురుడు చాలా ఉగ్రుడైపోతాడు అనమాట. మిమ్మల్ని ఇద్దరిని మాల్యవంతుణ్ణి విభీషణ్ణి తక్షణమే తగిలేస్తాను అని చెప్తే ఏమాత్రం భయపడ్డు విభీషణుడు. మాల్యవంతుడు పరిగెట్టెళ్ళిపోతాడు గాని విభీషణుడు మాత్రం ఏమాత్రం వెరవకుండా అలాగే ఉంటాడు, ఎందుకంటే తను చెప్పేది మంచిది కాబట్టి. సో అట్లాగా కొంతసేపు ఆ వాగ్వివాదం జరుగుతోంది. ఇంకా నీ వల్ల నా వల్ల కాదు నీ కొలువులో ఉండటం, ఆ నీ దగ్గర చావటం కన్నా ఆ రాముడు చేతిలో చావటం మంచిది అని చెప్పి నేను రాముడినే శరణు వేడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అంటే స్వామి ఇక్కడ ఒక మంచి సమన్వయం చేసుకోవచ్చు. మనం చేతిలో ఒక పాము ఉన్నదనుకోండి, మనం దాన్ని పాము చాలా బాగుంది దాని అందాన్ని మనం వ్యక్తపరుస్తామా? తక్షణమే అది మనకి మంచిది కాదు అన్నప్పుడు చేతిలోంచి వదిలి వెళ్ళిపోతాం. అట్లానే ఈ తేజ దుర్ధన సంసర్గం అని చెప్పినప్పుడు వెంటనే ఆ బ్యాడ్ కంపెనీలోంచి బయటకు వచ్చేసాడు విభీషణుడు. తద్వారా ఏమైంది, రాముడి తాలూకు సాంగత్యం లభించింది. ఎంత దుర్మార్గమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాముడిని శరణం వేయడంగానే రాముడు తనకు ఆశ్రయం కల్పించాడు. అలాగే ఇలా విభీషణుడి జీవితంలో మనం ఒకసారి చూస్తాం, స్వామి వారి భక్తుల జీవితంలో కూడా మనం చూస్తే చెడ్డని విసర్జించి మంచి వైపు పయనిస్తే స్వామి తాలూకా అనుగ్రహం ఎట్లా ఉంటుంది అని మనం ఒక భక్తుడి అనుభవం ద్వారా తెలుసుకుందాము. వినే ముందర మన విభీషణుడి గురించి ఒక చివరి పాయింట్ మనం తెలుసుకోవచ్చు. అది ధర్మాన్ని త్యాగాన్ని ప్రేమని తన మదిలో పెంపొందించుకోవాలని విభీషణుడికి సుదీర్ఘమైనటువంటి ఆయు కలగాలని బ్రహ్మ వరం ప్రసాదిస్తాడు. అందువల్ల మనం ఇప్పుడు ఈ భక్తుడి మనం గాథను విని ఎలాగ సమన్వయం పరచుకోవచ్చో ఒకసారి ఆలోచిద్దాం.
6: నేను సేవకు వెళ్తూ ఉండేవాణ్ణి. సేవకు వెళ్తుండే టైంలో ఒక సంవత్సరంలో నేను సేవకు వెళ్లే ఒక నాలుగు రోజుల ముందు మార్కాపూర్లో ఒక స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. రామరెడ్డి, నేను ఒక 10 రూపాయల లాభం వచ్చేది ఒకటి చెబుతాను, అది చెయ్యి నీకు బాగుంటుంది అన్నాడు. చెప్పు అన్నాను. ఏం లేదు, ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో షేర్స్ మనకు తెలిసిన వాళ్ల దగ్గర 3,000-3,000 కట్టిస్తే వాళ్లకు 15 సంవత్సరాలలో 20 లక్షలు వస్తాయి, అందువల్ల ఒక 100 మందితో కట్టిస్తే నీకు ప్రతి వ్యక్తి దగ్గర 300 రూపాయలు నువ్వు తీసుకోవచ్చు. 3000 అది, 3000లో 2700 కంపెనీకి వెళ్తాయి, 300 నువ్వు తీసుకోవచ్చు. నీకు అందరికి తెలుసు కాబట్టి మంచి లాభం వస్తుంది. మీ వైఫ్ పేరు మీద తీయమన్నాడు. ఆమెది వెళ్లి బుక్ ఓపెన్ చేసి మాయ వచ్చేసింది. 3000 రూపాయల ముందు మెంబర్షిప్ అట దానికి కట్టేశా. డీడీ తీసుకున్నా. డీడీ తీసుకున్న తర్వాత ఒక 10 మందికి ఫోన్లు చేశా మనకు తెలిసిన వాళ్లతో. అందరూ నువ్వే కడితే మేమెందుకు కట్టము, రేపు మార్నింగ్ వస్తే మేము తలా ఒకటి తీసుకుంటాము, 3000ది తీసుకుంటే 3000లో 2700 డీడీ, 300 నా దాంట్లోకి వచ్చేస్తాయి. ఓహో ఇది బాగుందే అనే దాన్ని అలల్లో తేలియాడుతున్నా. తర్వాత విషయం ఏంటంటే దీనివల్ల వచ్చే లాభం ఎలా వస్తుంది, 20 లాక్స్ మరి 15 ఏళ్లలో అంటే ఆ కంపెనీ విషయం ఏంటి తెలుసా? ఒక షీప్, ఒక గొర్రెను కొంటారు. ఆ కంపెనీ ఉద్దేశం అన్నమాట. దానికి 2 పిల్లలు పుడితే వాటిల్లో మగదాన్ని అమ్ముతారు, ఆడ పిల్లను సాకుతుంటారు. అవి ప్రోడక్ట్ చేస్తాయి కాబట్టి ఈ మేల్ దాన్ని కట్ చేసి దాంట్లో ఉండేటువంటి గెట్టెలు, కొమ్ములు, ఈ ఎముకలు ఇవన్నీ కూడా అమ్ముడబోతాయి. తర్వాత ఇతర పదార్థాల్లో ఒక్కటి కూడా వేస్ట్ కాదట. ఈ విధంగా అమ్మి వాళ్ళకు వచ్చిన లాభాన్ని కస్టమర్స్కి ఇస్తారట. ఇది ఆ కంపెనీది. అంటే నేను దీనివల్ల వచ్చే లాభం ఎలా వస్తుంది 20 లాక్స్ మరి 15 ఏళ్లలో అంటే ఆ కంపెనీ విషయం ఏంటి తెలుసా? ఒక షీప్, ఒక గొర్రెను కొంటారు.

0: ఇది ఆ కంపెనీది. అంటే నేను చిన్నప్పుడే మానుకున్నటువంటి ఈ యొక్క అలవాట్లన్నిటిను దీని ద్వారా మళ్ళా మొదలవుతా ఉంది. భోన్ చేసినాక ఈ కార్యక్రమం దేని నుంచి నాకు లాభం వస్తుందని క్వశ్చన్ వచ్చింది లోపల నుంచి. లోపల మొదలైంది, ఇంకా నన్ను తిరగనిచ్చింది కాసేపు మాయతోటి. తర్వాత దానికి తెలుసు అది తప్పని, వీడిని ఎక్కడ పట్టుకోవాలనో తెలుసు. లోపల ఒక మంచి గట్టి ఆప్షన్ ఉంది కదా మనకు, స్వామి ఇచ్చింది, పట్టుకున్నాడు స్వామి. ఏమయ్యా నీకు వచ్చే లాభం దేని నుంచి ఒకసారి విచారించు అనగానే, ఇది అంటే నువ్వు ఎప్పుడో నేను చెప్పిన దాంట్లో కట్టుబడి ఉన్నావు, అవి వద్దు తీసేయమన్నాను, మూడు నాకు ఇచ్చావు, మరి ఇప్పుడు నువ్వు ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనకున్నా ఆ కంపెనీ నుంచి వచ్చే లాభం అంతా హింసతోటే వస్తుంది, దీన్ని ఆలోచించు మొదలైందండి. ఇంకా నా పరిస్థితి ఇంకా చీకటి వేయి వచ్చినట్టుగానే వస్తుంటారు, విషయాలు వస్తుంటాయి. 11 గంటలకు డిసైడ్ అయినా నేను ఈరోజు తీసుకున్న డిడి వెనక్కి ఇవ్వాలి, అయిపోయింది నా పరిస్థితి, ఈ కార్యక్రమం నేను చేయకూడదు. డిడి క్యాన్సిల్ చేశాడు, ఇంటికి వచ్చా, ఇంటికి వచ్చి రిలాక్స్ అయినా. అప్పటి వరకు నా స్పందన చెమటలు పోయడం అవన్నీ పోయి ఉదయం 10 గంటలకల్లా హ్యాపీగా ఉన్నా, ఓహో దీంట్లో నుంచి విడిపడ్డా. వెంటనే నాకు ఫోన్ వచ్చిందండి, సర్వీస్కు ఏప్రిల్లో నీ పేరు పంపించాను రామరెడ్డి, ఎల్లుండి నువ్వు వెళ్లాలా, నీకు సెలవు లేకుంటే మీ డాక్టర్కు నేను చెబుతాను, ఈయన ఏడి గారు, నేను చెబుతాను, నీకు సెలవు ఇస్తాడు, వెళ్ళు. April 18, 1994లో సేవకు వెళ్ళని వచ్చింది. వెంటనే వెళ్ళా, వెళితే అబ్బాయి నువ్వు కారుణ్యానంద దగ్గరికి వెళ్ళు అన్నారు. ఎప్పుడైతే నేను జీవకారుణ్య సంఘం అధ్యక్షుడు వారు, నేను ఈ జీవహింస నుంచి ఎప్పుడైతే తప్పుకున్నానో ఇక్కడ, ఎప్పుడైతే నాకు వచ్చేటువంటి లాభాన్ని ఎన్నో ఆశలు చెప్పాడు కదా నా ఫ్రెండ్ పాపం, ఆయన నా మంచి కోసమే చెప్పాడు, వాటన్నిటిని వదిలి స్వామి చెప్పిన బాటలో ఎందుకు చేస్తున్నావు, ఎంత లాభం వచ్చినా వద్దు అని ఆ మాటకు ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని పరిచావో నా పాదాల ముందు, వెంటనే నీకు జీవకారుణ్య సంఘం అధ్యక్షుడు కారుణ్యానంద దగ్గర సేవబడింది అంతే.
1: మరి ఇన్ని పాత్రధారుల గురించి మనం చెప్పుకున్నాము, పాత్రల గురించి. మరి లలితక్క, మీకు నచ్చినటువంటి పాత్ర గురించి మాకందరికీ చెప్తారా?
2: గణేష్, రామాయణం అనేది చాలా ఆదర్శవంతమైన ఒక కథా కావ్యం ఏమైనా అనుకుందాం, మరి అందులో ఒక పాత్రని ఎంచుకోమంటే కొద్దిగా కష్టమే, కానీ కొన్ని పాత్రల్ని తీసుకుని వాటి గురించి ఆలోచిద్దాం అనుకున్నాం. కాబట్టి ఈరోజు మిగిలిన ఇద్దరు తమ్ముళ్ల గురించి మనం మాట్లాడుకుందాం, భరత శత్రుఘ్నులు. ముందుగా భరతుణ్ణి తీసుకుందాం. రాముల వారు పుట్టిన మన్నాడు భరతుడు పుట్టారట, అంటే శ్రీరామనవమి అయిన మన్నాడు దశమి రోజు భరతుడు పుట్టారు. ఆ తరువాతి రోజు ఏకాదశి రోజు లక్ష్మణ శత్రుఘ్నులు కవల పిల్లల కింద పుట్టారని మన స్వామి చెప్పారు. భరతుడికి రాముడి మీద ఉన్న ప్రేమ అనన్యమైనది అంటారు స్వామి, అంటే దానికి అసలు పోలిక లేనిది అని చెప్తూ ఉంటారు. ఆయనకి చిన్నతనం నుంచి కూడా ఆ భక్తి ఆ ప్రేమతోనే పెరిగారనమాట. ఇప్పుడు ఒక చిన్న రాముణ్ణి వదిలి ఉండాలి అనే ఆలోచన కూడా ఆయన భరించలేకపోయేవారు. వీరందరికీ ఒకేసారి పెళ్లి జరిగిందనే విషయం మనకందరికీ తెలిసిందే. సీతారాముల వివాహంతో పాటు లక్ష్మణుడికి ఊర్మిళాదేవితో, భరతుడికి మాండవీదేవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తిదేవితో వివాహాలు జరిగాయి. మరి ఒకేసారి పెళ్లి చేసుకుని అయోధ్యకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత భరతుడు కైకేయీదేవి పుత్రుడు కాబట్టి కేకయరాజు అంటే కైకేయీదేవి తండ్రి గారు నా మనవణ్ణి నేను ఒకసారి చూడాలి పంపించండి అని అడిగారట జనక మహారాజు దశరథ మహారాజుని. అయితే ఆయన తండ్రి వెళ్లమన్నారు కాబట్టి, తండ్రి ఆజ్ఞ పాలించాలి కాబట్టి భరతుడు తన భార్యతో, అలాగే భరతుణ్ణి వదిలి ఉండలేని శత్రుఘ్నుడు తన భార్యతో ఇద్దరు తాతగారింటికి ప్రయాణమయ్యారు. అక్కడ ఆయన చక్రవర్తి ఎన్నో విధాలుగా చూసుకున్నారట, మరి మనవడు పెళ్లి చేసుకుని వచ్చాడు, ఒక్కగానొక్క మనవడు ఎలా చూసుకుంటారు మరి ఆలోచించండి, ఎంతో గారాభంగా ఎంతో ముద్దుగా ఎన్నో సౌకర్యాలతో విలాసంగా చాలా చక్కగా చూసుకుంటే భరతుడికి ఏది ఆనందాన్ని ఇవ్వలేకపోయినట్టు. రాముడి దగ్గర నుంచి దూరంగా ఉన్నాను, రామ వియోగంలో ఉన్నాను అనే ఆలోచన ఆయనకి కూర్చొనిలేదు నుంచొనిలేదు, ఎక్కడా సుఖం శాంతి ఏమీ లేదనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే చూడండి, ప్రపంచంలో ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వీటిలో ఉన్న సుఖం శాంతి కంటే భగవంతుడి సాన్నిధ్యంలో ఉండేది ఎక్కువ అని భరతుడు చాలా చిన్న వయసులోనే చాలా చిన్నతనంలోనే మనకు ఒక సందేశాన్ని అందించారు. రామ వియోగం భరతుడు అంటే దేవుడి నుంచి దూరం అవ్వడం అనే కష్టం ముందు ఏది ఆయనకి పెద్ద కష్టం.

0: అనిపించలేదు. ఆఖరికి తన తండ్రి మరణించినప్పుడు కూడా ఆ దుఃఖం కంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్లాడనే దుఃఖం ఆయన ఎక్కువగా బాధించిందనమాట. అటువంటి ప్రేమ భక్తి ఉన్నవాడు భరతుడు. మరి ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో ఉన్నాయి. స్వామి చెప్పిన వాటిలో నుంచి ఒకటి రెండు మనం అన్ని మీరు అన్నట్టు అన్ని మనం ఇవాళ చర్చించుకోలేము. ఒకటి రెండు విషయాల్ని ఆలోచిద్దాం. స్వామి ఎప్పుడు చెప్తారు, భరతుడికి ఎంతో సూక్ష్మ బుద్ధి ఉంది అని. మనందరం స్వామి ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు విన్నాం, త్యాగరాజు రాముణ్ణి, రామా నీకు శక్తి లేదా నాకు భక్తి లేదా అని ప్రశ్నించంట. అలా ప్రశ్నించినప్పుడు ఆ తర్వాత మళ్లీ ఆయనే అనుకున్నట్ట, నీకు శక్తి లేకపోవడం ఏమిటి, నీకు శక్తి లేకపోతే కపివారధి దాటున, కలికి రోట కట్టున, లక్ష్మణుండు కొలచున, లక్ష్మీదేవి వలచున, సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అని. అంటే అంత సున్నితమైన సూక్ష్మమైన బుద్ధి ఉన్న చాలా ఇంటెలిజెంట్ భరతుడు, చాలా ఇంటెలిజెంట్ అంట. అటువంటి భరతుడు ఎంతో గమనించి నిన్ను నీకు దాసుణ్ణి అన్నాడంటే నువ్వు ఎంత గొప్పవాడివి రామా అని ఈ ఉదాహరణలతో త్యాగరాజు చెప్తారట. మరి అటువంటి సూక్ష్మ బుద్ధి ఉన్న భరతుడి గురించి స్వామి ఎంతో గొప్పగా చెప్పడం మనందరం రామకథ రసవాహినిలో చదివాము, రామాయణంలో విన్నాం కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి భరతుడి సూక్ష్మ బుద్ధికి. ఇప్పుడు రాముల వారిని కనుక్కోవడానికి కోసం బయలుదేరాడు పరివారంతో, తల్లులతో, అందరితో కలిసి. కానీ చిత్రకూటం మీద రాముడు ఉన్నాడని తెలిసింది. చిత్రకూటం మీద రాముడు ఎక్కడున్నాడు, ఎంత దూరం అని వెతుకుతాడు, ఇంతమందిని వేసుకుని ఎక్కడికని వెళ్తాడు, ఎలా కనుక్కుంటాడు? అందుకని ఒక చోట భరతుల వారు కూర్చుని ఆకాశంలోకి చూశారట. ఆకాశంలో ఎక్కడైతే పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయో అది చూసి అక్కడ రాముడున్నాడు, అక్కడికి వెళ్దాం అని చెప్పారట. ఎలా తెలుసుకున్నావు భరత అని అడిగితే, పక్షులు నీళ్లున్న చోటే ఉంటాయి, ఆ పక్షుల గుంపులు అక్కడ ఉన్నాయంటే అక్కడ నీళ్లున్నాయి, నీళ్లు ఉన్న చోటే మనిషి సంచారం ఉంటుంది, అందుకని అక్కడే రాముడు ఉంటాడు అని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్లి రాముడిని కనుక్కుంటారనమాట. చూడండి ఎంతో కష్టంలో ఉన్నాడు ఆ క్షణంలో భరతుడు. ఎంత పాపం తండ్రి మరణించారు, ఎంతో ప్రేమించిన అన్నయ్య దూరం అయ్యారు, ఆయన వెనక్కి తీసుకురా. ఇదంతా దేనివల్ల జరిగింది? తన తల్లి కారణంగా జరిగింది, తనకి రాజ్యం ఇప్పించడం కోసం జరిగింది. ఎంత కష్టంలో ఉన్నారు, అయినా కూడా తన యుక్తిని ప్రదర్శించి, తన సూక్ష్మ బుద్ధిని ఉపయోగించి ఆ సమయానికి కావలసిన పనిని, కార్యాన్ని సాధించుకున్నారు. స్వామి చెప్తారు ఆ యుక్తి ఉండాలి మీకు. భగవంతుడు ఇచ్చిన అన్ని వరప్రసాదాల్లోకి కాలం ఎంత విలువైందో అలాగే మీకు ఆయన ఇచ్చిన తెలివితేటలు, ఆయన ఇచ్చిన ఎబిలిటీస్, ప్రతిభ కూడా అంత విలువైంది. వాటిని ఉపయోగించుకోండి, వాటిని వృధా చేసుకోకండి. పరిస్థితుల ప్రభావానికి లోపడిపోయి వాటిని వృధా చేసుకోకండి, వేస్ట్ చేయకండి అని చెప్తూ స్వామి ఇంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సూక్ష్మ బుద్ధి అంటే ఎలా ఉంటుంది అని.
1: అక్క మీరు సూక్ష్మ బుద్ధి అనగానే నాకు మా లెక్చరర్ అయినటువంటి సాయి సురేంద్రనాథ్ గారి అనుభవం గుర్తొస్తుంది. అంటే ఇది స్వామి మనం ఎంత శరణాగతి తత్వంతో ఉన్నాం అనేది పరీక్ష చేయడానికి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తారనమాట. స్వామి బర్త్డే సెలబ్రేషన్ అవుతోంది, సాయి సురేంద్రనాథ్ గారు ప్రతిరోజు భజన్ హాల్లో ముందర కూర్చుంటారు తలుపు దగ్గర. స్వామి ఆ రోజు ఎంటర్ అవుతున్నారు భజన్ మందిరం. ఎంటర్ అవుతూ ఆ రోజు పర్వీన్ సుల్తానా గారి హిందుస్థానీ గాత్ర కచేరి. సో ఆమె ఆ రోజు అనుకోకుండా ఒక బ్లాక్ సారీ కట్టుకుని వచ్చారనమాట. స్వామికి అందరికీ తెలిసిందే స్వామి బ్లాక్ అంటే అంత రుచించదు స్వామికి, ఎందుకంటే అది కూడా ఒక పబ్లిక్ పర్ఫార్మెన్స్ మనం ఇస్తున్నప్పుడు స్వామి ముందర చాలా ప్లీజింగ్ కలర్స్ వేసుకుంటే స్వామికి నచ్చుతుంది అనమాట. ఆ రోజు స్వామి లోపలికి వస్తూ సాయి సార్ తో అన్నారు, ఆమె కట్టుకున్న చీర అంత బాగలేదు సాయి అని చెప్పి మార్చుకోమని చెప్పు అని అన్నారనమాట. అని చెప్పేసి ఇంకొక పావు గంట 20 నిమిషాల్లో కార్యక్రమం కచేరీ మొదలవబోతుంది అనమాట అని చెప్పి స్వామి లోపలికి వెళ్ళిపోయారు. స్వామి చెప్పిన పని చెయ్యాలి, ఆవిడ హర్ట్ అవ్వకుండా ఆవిడకి ఎలా చెప్పాలి, ఇది ఆయన మైండ్ లో ఉన్న సంశయం అనమాట.
0: టైం కూడా ఎక్కువ లేదు,
1: టైం లేదు. సో ఆయన ఆలోచనలో పడ్డారు, టైం కదిలిపోతుంది, ఆవిడ దగ్గరికి వెళ్లే ధైర్యం లేదు, పెద్ద ఆవిడ ఆర్టిస్ట్, స్వామి మీరే ఏదైనా దారి చూపించాలి అని. ఒక 10 నిమిషాల తర్వాత సడన్ గా స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఈయన లేచి ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళిపోయారు అనమాట, సగం వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే స్వామి సింహాసనం పక్కనే ఒక బండిల్ ఆఫ్ శారీస్ కనిపించాయి ఆయనకి, పట్టు చీరలు. మనకు అందరికీ తెలిసింది స్వామి ప్రతి ఫంక్షన్ తర్వాత అందరికీ పంచుతారు. ఈయనకు ఒక ఆలోచన తట్టింది అనమాట, ఈ ఆలోచన కూడా స్వామి ఇచ్చిందే. స్వామి ఆ చీరలు తీసుకువచ్చా నేను అని ఆయన స్వామిని డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతారు. ఆ తీసుకోపో అన్నారు స్వామి. వెళ్లి ఆ బండిల్ తీసుకుని ఏం చేస్తావు అని అడిగితే, స్వామి స్వామి మీరెట్లాగో ప్రోగ్రాం తర్వాత ఆమెకి ప్రసాదంగా ఈ శారీ ఇస్తారు కదా, ముందరే ఒక సర్ప్రైజ్ గా ఆవిడకి ఈ చీర ఇచ్చి తనకి నచ్చిన రంగు దీంట్లో ఉంటే సెలెక్ట్ చేసుకుంటే ఆమె ఇంకా ఆనందిస్తుంది స్వామి ఇచ్చారని చెప్తే, మరి ఇచ్చిరమ్మంటారా స్వామి అని అడిగితే, స్వామి ఈయన మనసులో భావన అర్థం చేసుకుని పోయిరా అన్నారండి. ఈయన వెళ్లి ఆ ముందర హాల్లో కూర్చున్నటువంటి పర్వీన్ సుల్తానా గారి దగ్గరికి వెళ్లి, అమ్మా మీకు స్వామి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు, మీకు నచ్చిన చీర దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, అది వేసుకునే అది వేసుకుంటే బాగుంటుంది అని చెప్తే, ఆవిడకి దాంట్లోంచి ఆవిడకి నచ్చిన కలర్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నారంట ఆమె. అయితే స్వామి మీకు ఇట్లా చీర పంపించి సర్ప్రైజ్ చేశారు కదా, ఈ చీరను కట్టుకుని మీరు ప్రోగ్రామ్ చేస్తే స్వామికి మీరు సర్ప్రైజ్ ఇచ్చినట్టుంటుంది, సో మీరు అది చేస్తే చాలా ఆనందిస్తారు స్వామి అంటే, అదేంటి చాలా వ్యవధి తక్కువ ఉంది, ఇంత తక్కువ వ్యవధిలో నేను శారీ ఎట్లా, నా రూమ్ చాలా దూరం అంటే, మీరు చేస్తానని చెప్పండి నేను అరేంజ్మెంట్ చేస్తానని చెప్పి భజన్ హాల్ వెనకాతల ఒక చిన్న గ్రీన్ రూమ్ లాంటిది ఉంటే అక్కడ ఈవిడికి సదుపాయం కలిగించి చీర మార్చుకుని వచ్చేటట్టు చేశారనమాట. ఆవిడ ఇట్లా చీర మార్చుకుని స్వామి ముందు ప్రత్యక్షమయ్యారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు తీసుకుని రాగానే మేము చూసి స్వామి కళ్ళు ఎంత ఆనందంతో వెలిగిపోయాయి అంటే, సాయి సార్ వైపు చూస్తూ ఈమె వైపు చూస్తూ ఆ ఆనందానికి ఇంకా హద్దులు లేదనమాట. ఓ నేను చెప్పింది వీడు చేశాడు, కరెక్ట్ గా వాడు బుద్ధి యుక్తి ఉపయోగించి చేశాడు అని సార్ ని చాలా ప్రేమతో ఆదరించి కార్యక్రమం జరిపించారనమాట. ఈ మీరు చెప్పింది ఆ యుక్తి గురించి, సూక్ష్మ బుద్ధి గురించి వింటే అనిపించింది నాకు.
0: చాలా బాగుంది గణేష్. స్వామి మనకి ప్రతి ఒక్క ఏ ప్రతి సన్నివేశంలో సంఘటనలో ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు మనకి పర్సనల్ గా లేదంటే ఇంకొకరి ద్వారా అయినా కూడా. మరి ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఆ శరణాగతి ఉంటే మార్గం అదే దొరుకుతుంది అని. అసలు శరణాగతి అనేది ఎలాగూ ఎలా సంభవిస్తుంది అనేది ఆలోచిస్తే కేవలం నమ్మకం ద్వారానే అది కుదురుతుందేమో అనిపిస్తుంది. భగవంతుడి మీద అపారమైన అంతులేని అచంచలమైన నమ్మకం, మాధవ్ కూడా చెప్పారు, అది ఉంటే శరణాగతి తత్వం, శరణాగతి చేసుకోవడానికి కొద్దిగా మార్గం సుగమం అవుతుందేమో. మరి ఇప్పుడు భరతుల వారి గురించి ఆలోచిస్తే ఆయనకి రాముని మీద ఎంత నమ్మకమో రాముడి మాట మీద కూడా అంతే నమ్మకం. ఒక్కసారి రాముడి నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే ఇంకా దాని గురించి రెండో ఆలోచన ఉండలేదు లేదనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ చూద్దాం గణేష్ రామాయణంలో నుంచి. స్వప్న మీరు కూడా వినే ఉంటారు, రాముల వారు ఆయన పాదుకలిచ్చి పంపిస్తారు భరతుడికి. ఇది భరతుడు నేను సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేయనని మొండి పట్టు పడితే సరే అని చెప్పి పాదుకలు ఇచ్చి పంపిస్తారు. ఇచ్చి పంపించేటప్పుడు ఆయన చెప్తారు, ఈ పాదుకల్ని తీసుకువెళ్లి రాజ్యం చెయ్యి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, అన్ని బాగుంటాయి అని అంతే చెప్తారు. అంతేగాని నేను చూసుకుంటా నేను చేస్తానని అనరు రాములు వారు. ఈ ఒక్క మాట చెప్పి పంపిస్తారు, ఆ మాట చాలు భరతుడికి. అది తీసుకుని ఆయన ఆ పాదుకలు తీసుకొచ్చి ప్రతిష్ఠించి రాజ్యంలో ప్రజలందరినీ పిలుస్తారు. పిలిచి ఆయన చెప్తారు, ఈ రోజు నుంచి మన రాజ్యం సుభిక్షంగా సుక్షేమంగా సుశాంతిగా ఉంటుంది, ఎందుకంటే రాముల వారు ఈ పాదుకలిచ్చి పంపించేటప్పుడు ఆ మాట చెప్పారు నాతో. ఆ మాట చెప్పారు కాబట్టి ఆ మాట మీద నమ్మకం ఉంచండి, అందరూ ఆనందంగా ఉండండి, రాముడు తిరిగి వస్తాడు, అప్పటిదాకా ఈ పాదుకలే మనల్ని రక్షిస్తాయి, ఈ పాదుకలే మనకి కావలసినవన్నీ అభ్యుదయాన్ని శాంతిని ఆనందాన్ని అన్నింటినీ అందిస్తాయి అని ఎంత ధైర్యంతో ఎంత నమ్మకంతో ప్రజలందరికీ చెప్తారను. ఇది చూస్తుంటే అనిపిస్తుంది గణేష్, మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు రామనామం, రాముని రూపం, రామనామ స్మరణం, రామ పాదం, రాముడి అభయహస్తం, ఏది తలుచుకున్నా చాలు జీవితంలో అదే మనకి శ్రీరామ రక్షగా ఉంటుంది. బహుశా ఇక్కడి నుంచే ఆ శ్రీరామ రక్ష అనే ఆశీర్వాదం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. రాముడి మీద అటువంటి నమ్మకం భరతుడికి. 14 సంవత్సరాలు గడిచిపోయాయి, రాముడు ఇంకా రాలేదు. రాముడు వస్తానని చెప్పాడు, 14 ఏళ్ల తర్వాత వెనక్కి వస్తానని చెప్పాడు, కానీ ఒక వర్తమానం కూడా రాలేదు అప్పటిదాకా, ఇంకా కొన్ని గంటలే వ్యవధి ఉందన్నమాట. అటువంటి సమయంలో కూడా భరతుడికి ఆ నమ్మకం చెక్కు చెదరలేదు. నా రాముడు వస్తానని చెప్పాడు, ఆయన వస్తాడు అంతే. అంతేకాని అయ్యో ఇంకా 2 గంటలే టైం ఉంది, ఇంకా గంటన్నరే ఉంది, ఇంకా నాకు మెసెంజర్ రాలేదు, వస్తాడో రాడో ఎక్కడున్నాడో లే ఏమి ఆలోచనే లేదు, రాముడు వస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో ఆయన ఆ 14 ఏళ్లు ఎదురు చూసి అదే నమ్మకంతో వెళ్లి రాముడిని రిసీవ్ చేసుకుని తెచ్చుకున్నారు.
1: హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్.
2: లలిత, మీరు చెప్తూ ఉంటే అంటే రాముని మాట మీద అంత నమ్మకం ఉందని మన స్వామి భక్తుల్లోని ఒకరైన బాలకృష్ణ రెడ్డి గారి జీవితంలో జరిగిన సంఘటన కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది.
0: చెప్పండి. సో
2: మన దీనజనార్దన పథకం ఉంది కదా, దాంట్లోని 9 పిల్లల్ని వారు కూడా సెలెక్ట్ చేసుకుని ఆ 9 పిల్లలకి విద్యాబుద్ధులు చెప్తూ అంతా వాళ్ళని ట్రైన్ చేస్తూ బాల వికాస్ ద్వారా స్వామి విషయాలన్నీ తెలియజేస్తూ వస్తున్నారు. ఆ పిల్లల్ని పట్టుకుని వారి గ్రామాలకి ఒకసారి ఈయన వెళ్లారనమాట. అక్కడికి వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ వర్షాలు లేక ఎంతో బాధపడుతున్నారు అక్కడ జనాలందరూ. వీళ్ళు ఆ పరిస్థితి చూసి చాలా వీళ్ళు కూడా బాధపడ్డారు, అయ్యో ఇలా ఉన్నారే వీరిని. ఇలా వీళ్ళందరూ విచారిస్తున్నప్పుడు ఈ బాలకృష్ణరెడ్డి గారు పిల్లలతో చెప్తారు, మీరు బాల వికాసులోని వేదం చదువుకున్నారు కదా, ఇక్కడ ఏదైనా ఆ వేదాన్ని చదవండి అని. వేదం చదివితే ఏంటవుతుంది సార్ అని అడుగుతారు వాళ్ళు. మరి స్వామి చెప్పారు కదా, ఎక్కడైతే భక్తితో వేదాన్ని పఠిస్తారో అక్కడ మీరు చెప్పినట్టు సుభిక్షంగా సుక్షేమంగా సుశాంతిగా ఉంటుందని స్వామి చెప్పారు, కాబట్టి మీరు చదవండి అని. అంటే చదివితే ఏంటవుతుందంటే ఇక్కడ వీళ్ళన్నీ స్వామి సమకూరుస్తారని అన్నప్పుడు అందులోని బాగా వచ్చిన అబ్బాయి చక్కగా లేచి నేర్చుకున్న వేదాన్ని అక్కడ చక్కగా పఠిస్తారు, అందరికీ స్వామి విషయాలు చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. వాళ్ళు బయలుదేరి వచ్చేసిన తర్వాత 2 గంటల పాటు ఆకుండా అక్కడ వర్షం పడుతుంది. అంటే ఆ పిల్లలకి ఎంత నమ్మకం, అంటే గురువు గారు చెప్పారు మా బాలిక శిష్య చెప్పారంటే ఆయనకి ఎంత నమ్మకం, స్వామి ఏం చెప్పారు, ఎక్కడైతే భక్తితో వేదం చదువుతారో అక్కడంతా సుక్షేమంగా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారన్న దాని మీద ఆ గురువు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని స్వామి కూడా ఈ పిల్లలకి ఇంకా మరింత నమ్మకం కలగజేయడానికి అక్కడ వర్షం కురిపించి వాళ్ళందరూ బాగుండేటట్టు బ్లెస్ చేశారనమాట. అంటే ఇవన్నీ వింటూ ఉంటే స్వామి చెప్పిన ప్రతి మాట వేదవాక్కు అని మనకు అర్థమవుతుంది.
0: నమ్మకం ఉన్న చోట సాధించలేదంటూ ఏమీ లేదని స్వామి ఎన్నోసార్లు, విశ్వాసం శ్వాసగా చేసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా స్వప్న. మరి అలాగే స్వామి మీద భగవంతుని మీద భక్తి ప్రేమ ఈ రెండు ఉంటే బహుశా భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఆయనంతటా ఆయనే వచ్చేస్తారేమో, ఆయన తను తాను ఇచ్చుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. భరతుడి జీవితంలో నుంచి కూడా మనం ఇది గ్రహించవచ్చు. గణేష్, మాధవ్, మీరు రామాయణంలో చదివి ఉంటారు, భరతుల వారు రాముడు వనవాసానికి ఎలా వెళ్లారో ఆయన కూడా అలాగే 14 సంవత్సరాలు నందిగ్రామంలో పన్నశాలలో ఉండిపోయారు, రాజ్యంలోకి అడుగు పెట్టలేదు. ఆయన ఈయన ఏమేం కష్టాలు పడుతున్నారో, నా రాముడు ఒక్కడే కష్టపడకూడదు అని ఆయన కూడా నార చీరలు కట్టుకున్నారు, ఆయన కూడా జడలు పెంచుకుని ముడి పెట్టుకున్నారు, అంతే ఆయన కూడా పాదరక్షలు వేసుకోలేదు, ఇలా రాముడిలాగానే ఆయన కూడా బతికారనమాట. దానికి భగవంతుడి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. రాముల వారు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వశిష్ఠులు చెప్తారు, ఇంకా మనకి పట్టాభిషేకానికి ఏమీ ఆలస్యం జరగకూడదు, రామ పట్టాభిషేకం జరిగిపోవాలి అని ముహూర్తాన్ని నిర్ణయించేస్తారు. మరి దానికి ముందు రాముడికి మంగళస్నానం చేయించాలి. రామ మంగళస్నానాలు అంటే రాముడు అంటారు ఒక్క క్షణం ఆగండి అని చెప్పి ఆయన వెళ్లి భరతుడిని కలిసి స్వయంగా భరతుడి ఆ జడలు కట్టిన జుట్టంతా విప్పి ఆయనే అది దానికి నూనె రాసి తన తమ్ముళ్ళిద్దరినీ పిలిచి, ఏంటి అంత భక్తితో 14 ఏళ్లు తన పక్కనే ఉండి అందరినీ వదిలేసి వచ్చిన లక్ష్మణుణ్ణి, అన్ని పనులు చక్కబెట్టిన శత్రుఘ్నుణ్ణి కూడా వాళ్ళిద్దరినీ పిలిచి ముగ్గురు కలిసి ముందుగా భరతుడికి మంగళస్నానం చేయిస్తారనమాట. రాముల వారు స్వయంగా ఆయనకి మంగళస్నానం చేయించి ఆ తర్వాత ఆయన వెళ్తారు. గాని అది ఒక రకంగా చూస్తే నీ నిష్ట నాకు అర్థమైంది, నీ శ్రద్ధ నీ భక్తి నాకు అర్థమయ్యాయి అని భగవంతుడు మనకిచ్చే ఒక రెసిప్రొకేషన్. అలాగే హనుమంతుడిని ఇందాక అనుకున్నాం రాముడి నుంచి మెసెంజర్ రాలేదు అని భరతుడు ఎదురు చూస్తున్నాడు కానీ నమ్మకాన్ని మటుకు పోగొట్టుకోలేదు అని. నిజానికి రాముల వారు హనుమంతుడిని పంపిస్తారు, చెప్పు భరతుడితో నేను ఇంకొక కొన్ని గంటల్లో వస్తున్నానని చెప్పి అని. అది చెప్పినప్పుడు భరతుడు ఎంతో ఆనందించి, రాముడు ఎంత దయాస్వరూపుడు, నా వల్ల ఆయన వెళ్లాడు వనవాసానికి, నా కోసం నా తల్లి అడిగిన వరాల వల్ల, అయినా నన్ను నా మీద ఎంత దయతో ప్రేమతో నా కోసం ఈ మెసేజ్ పంపించారు, ఈ వర్తమానం పంపించారని ఆనందిస్తూ ఉంటే హనుమంతుడు ఆయన ఆపంటాడు, భరత ఏమంటున్నావు నువ్వు, ఒకసారి రాముల వారు నాతో చెప్పారు భరతుడంత సూక్ష్మ బుద్ధి, భరతుడికి ఉన్న సద్గుణాలు, అతనికి ఉన్న తెలివితేటలు, అతనికి ఉన్న భక్తి, ఈ 4 గుణ నిర్మలమైన మనస్సు, ఈ 4 గుణాలు ఉన్న తమ్ముడు గాని సోదరుడు గాని భూమండలంలో ఎక్కడా లేడు, కేవలం నాకే ఉన్నాడు, అది భరతుడు అని నాతో స్వామి స్వయంగా నీ గురించి చెప్పారు. నువ్వెందుకు నీ వల్ల ఆయన వనవాసానికి వెళ్లారని బాధపడుతున్నావు, భగవంతుడు మెచ్చుకున్న తర్వాత నువ్వు బాధపడకూడదు అని హనుమంతుడు చెప్తాడనమాట. ఆ భక్తి శ్రద్ధని రెసిప్రొకేట్ చేయడం నుంచి అక్కడి నుంచి మనం ఇంకొక నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తే నీ అంతటి వాడు నువ్వే. ఎందుకు? నీకున్న ఆ ప్రేమ వల్ల, నీకున్న నిర్మలమైన చిత్తం వల్ల, మనస్సు వల్ల. ఆ ప్యూరిటీ ఉంటే ఏదైనా చాలు, ఏదైనా సాధించవచ్చు అని చెప్తారు. అలా వచ్చిన రాముల వారు ఒకసారి భరతుడు రాముణ్ణి ఏదో ప్రశ్న అడుగుదాం అనుకున్నారట. అందరూ తోటలో విహరించడానికి వెళ్లారట నలుగురు అన్నదమ్ములు. హనుమంతుడు ఎలాగో మన రాముడి పక్కనే ఉంటారు, మాధవ్ చెప్పినట్టు చిటికేయడానికి రాముడి పక్కన ఉండాలి ఆయన. వెళ్ళినప్పుడు భరతుడు సంశయిస్తున్నట్ట కొద్దిగా రాముల వారితో. ఆయన చాలా సైలెంట్ గా కూర్చుని ఉన్నారు, ఇప్పుడు అడిగే సందర్భం అవునా కాదా అని. అప్పుడు హనుమంతుడు చెప్తారట రాముడితో, రామ భరతుడు నిన్నేదో అడగాలనుకుంటున్నారు, నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు అంటే. అప్పుడు రాముల వారు హనుమంతుడితో అంటారట, హనుమ ఇంత తెలిసిన వాడివి, ఈ విషయం నీకు తెలీదా? భరతుడికి నాకు భేదమేముంది, భరతుడు నేనే కదా. అంటే చూడండి, భగవంతుడు ఆ భక్తికి ప్రేమకి నమ్మకానికి లొంగిపోయి ఇంక నీకు ముక్తినిస్తాను మోక్షాన్ని ఇస్తాను అన్నట్లు ఆయన, నువ్వే నేను నేనే నువ్వు అంటున్నారు. ఆయన్ని ఆయన ఇచ్చుకున్నారు, మనల్ని కంప్లీట్ గా స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్నారనమాట. అద్వైత స్థితికి భరతుడు చెప్పడం కాదు, అద్వైత దర్శనం చేశాను అని భగవంతుడు చెప్పాడు, భరతుడు అద్వైతి అని చెప్పి. ఇంతకంటే మించిన స్టాంప్ కానీ, ఇంతకంటే మించిన సర్టిఫికేట్ కానీ ఏముంటుంది చెప్పండి? అది కేవలం ఆ ప్రేమ వల్లే సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. మరి మనం అంత ప్రేమను ఎలాగ సాధించగలమంటారు గణేష్?
1: మీరు ఇందాక చెప్పారు కదా భరతుడి గురించి, మేము ఫస్ట్ పేజీలో ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ చేంజింగ్ సెరమనీ అవుతుందన్నమాట. అప్పుడు దాకా మన ఎస్వి గిరి గారు మాకు వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించారు. ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించుకోవడానికి విశ్వనాథ్ పండిట్ గారు రెడీ అయ్యారనమాట. ఆ రోజు కాలేజ్ ఆడిటోరియంలో ఫంక్షన్ జరిగింది. స్వామి స్వయంగా వచ్చి ఎస్వి గిరి గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ల భార్య ఆంటీ పేరు తెలియదు నాకు, ప్రతిరోజు స్వామికి వంట చేసి పంపించేవారనమాట. సో స్వామి స్పెషల్ గా వీళ్ళిద్దరికి గండ పెండేరాలు తయారు చేయించి అక్కడ స్టేజ్ మీద స్వామి డిస్కోర్స్ టేబుల్ మీద పెట్టించారు. స్వామి ఉపన్యాసం ఇస్తూ ఎస్వి గిరి చాలా సేవ చేశారు అని చెప్తూ, ఎస్వి గిరే కాదు వాళ్ల సతీమణి కూడా నాకెంతో సేవ చేసింది, ప్రతిరోజు నాకు అన్నం పెట్టింది, ఆ కృతజ్ఞతా భావంతో నాకు ఆవిడకి ఏదైనా చేయాలన్నది, అందుకని ఈ గండ పెండేరాన్ని ఆవిడకి తొడుగుతున్నాను అని చెప్పి స్వామి ఒక బంగారు గండ పెండేరాన్ని ఆవిడకి తొడిగారనమాట. అంటే ఆవిడ జన్మలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు ఆవిడ. నిస్వార్థంగా ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయింది, కానీ స్వామికి వంట వండినంత దానికి ఇంత ప్రతిఫలం లభిస్తుందా, స్వామి నన్ను ఇంతగా గుర్తుపెట్టుకున్నారా అని ఒక ఆలోచన ఇప్పుడు నాకు గుర్తొచ్చింది చెప్తా ఉంటే.
0: భగవంతుడికి వండి వడ్డించడమే ఎంతో గొప్ప అదృష్టం. ఎంత ప్రాప్తం ఆయనది, ఆయన దయ ఎంత ఉంటే అది సంభవిస్తుంది చెప్పండి, అది పాసిబుల్ అవుతుంది. అది ఆయనే కల్పించి మళ్లీ దానికి ఆయనే సంతోషించి ఆయనే సన్మానించడం అనమాట, అది కేవలం దేవుడికే సాధ్యమవుతుందేమో. మరి ఇలా చూస్తూ ఉంటే నెక్స్ట్ మనం చూడదగిన క్యారెక్టర్ ఇంకొక పాత్రధారి శత్రుఘ్నుల వారు. చాలా తక్కువగా వినిపించే శబ్దం, చాలా తక్కువగా వినే పేరు. రామాయణం మొత్తం మీద బహుశా శత్రుఘ్నుడు ఉన్న సన్నివేశాలు గాని ఆయన పేరు వినిపించే సంఘటనలు గాని రెండో మూడో ఉంటాయేమో, అంతకంటే ఉండవు. కానీ స్వామి ఎంతో మెచ్చుకున్న ఒక క్యారెక్టర్ శత్రుఘ్నుడు. స్వామి ఒకసారి చెప్పారు గణేష్, మీరు వినే ఉంటారు, రాముడు ధర్మస్వరూపుడు, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి అయితే శత్రుఘ్నుడు శక్తి అని చెప్పారు. భక్తికి రక్షణ కవచం శక్తేట. శత్రుఘ్నుడు అంత శక్తివంతుడుగా అంత ఎలర్ట్ గా ఉన్నారు కాబట్టి రాముడు వనవాసానికి వెళ్లాడు, లక్ష్మణుడు ఆయన్ని ఫాలో అయ్యాడు, భరతుడు నందిగ్రామం వెళ్లిపోయాడు. కానీ ఎవరు అన్ని చూసుకున్నది, అంత రాజ్యపాలన గాని నిర్వహణ గాని ప్రజాక్షేమం గాని ఏదైనా సరే అన్ని చూసుకున్నది ఎవరంటే శత్రుఘ్నుడే, అక్కడ మిగిలింది ఆయనే కదా అని చెప్తూ స్వామి ఎంతో ఎంతో మెచ్చుకున్నారు. శత్రుఘ్నుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడట. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని నాశనం చేసేవాడు శత్రుఘ్నుడు, అంత ప్రావీణ్యం అంత విద్యా నైపుణ్యం కలవాడు శత్రుఘ్నుడు అని చెప్తూ స్వామి ఒక చిన్న మాట చెప్పారు. ఇంత తెలిసినా ఇన్ని విషయాలు తెలుసుకున్నా కూడా శత్రుఘ్నుడు పెదవి విప్పి ఒక మాట మాట్లాడేవాడు కాదు. చాలా అత్యంత మితభాషయే అని చెప్తూ స్వామి ఈ విషయం చెప్పారు. స్వామి మనందరికీ చెప్తూ ఉంటారు, అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని
1: స్వామి దగ్గర ఇంకా జాగ్రత్తగా.
0: సో ఈ విషయంలో మనం శత్రుఘ్నుడి నుంచి తప్పక నేర్చుకుని తీరవలసిందే, నేర్చుకో తగినది కాదు, మనందరం నేర్చుకుని తీరవలసింది ఏంటంటే ఆ మిత భాష. జనరల్ గా మనం ఎవరైనా అడిగినా అడగకపోయినా సలహాలు ఇస్తూనే ఉంటాం, అడిగారా లేదా అనే దారికా మనం వెయిట్ చేయము. ఇవ్వడమే కాకుండా నువ్వు పాటించావా లేదా అని మళ్ళీ వెళ్ళి అడుగుతూ కూడా ఉంటాం, కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని తెలిసినా నిండుకుండ తొణకదంటారు చూడండి. అలా మనకి అవసరం ఉండి, మన అవసరం ఉండి ఎవరైనా వస్తే వాళ్ళకి తగిన సలహాని, మన జ్ఞానాన్ని పంచుకోవడంలో తప్పు లేదు కానీ అనవసరంగా మాట్లాడకండి అని ఎన్నోసార్లు స్వామి చెప్పడం విన్నాం. శత్రుఘ్నుడిలో అది మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే శత్రుఘ్నుడి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన ఆ రాజ్యపాలన బాధ్యతని తీసుకున్నప్పుడు అప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి గణేష్, ఒకసారి చెప్పండి.
1: అసలు ఆయనకి ఎవరు తోడు లేరనమాట, అలా హీ వాజ్ అలోన్. సో అన్ని బాధ్యతంతా ఆయన మీదే పడింది. చుట్టూ సలహా ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు, పెద్దలు ఎవరు. భరతుడు అక్కడ నందిగ్రామంలో ఉన్నాడు, రాముడు లక్ష్మణుడు వనవాసంలో ఉన్నారు, ఇంకా ఆత్మారాముడినే కొలుచుకొని ఆయన్నే ఒక యాంకర్ గా పెట్టుకుని తను రాజ్యాన్ని పరిపాలించాడు అనటంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే రాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నప్పుడు చుట్టూ చూస్తాడంట, అయోధ్యలో ఇంత మార్పు, ఇంత మంచి మార్పు ఎవరు తీసుకొచ్చారు అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి వచ్చాక వాళ్ళ చుట్టూ ఉన్న సబ్జెక్ట్స్ అంతా చెప్తారు, ఇది ఎంతో చక్కగా ప్లాన్ చేశాడు శత్రుఘ్నుడు, చుట్టూ ఉన్న ముని ఆశ్రమాలన్నింటిలో మంచి మంచి మొక్కలు పూల చెట్లు అన్ని నాటించాడు, ఎవ్వరూ ఏ ఇబ్బంది లేకుండా శత్రుఘ్నుడు ఈ విధంగా ప్లాన్ చేసి రాజ్యాన్ని ఇన్నేళ్లు నడిపించాడు అని రాముల వారికి స్వయంగా శత్రుఘ్నుడు చెప్తాడనమాట. శత్రుఘ్నుడి గురించి చెప్తారు. సో ఇట్లాగా ఎంతో కేపబిలిటీ ఉన్న శత్రుఘ్నుడు ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు.
0: ఆ సమయంలో తన తండ్రి లేడు, తండ్రి మరణించాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ విడిపోకుండా కలిసి ఉన్న నలుగురు అన్నలు, ముగ్గురు అన్నలు, నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు అన్నలు లేరు. రాముడు వనవాసానికి వెళ్లాడు, లక్ష్మణుడు ఆయన్ని అనుసరించి వెళ్లిపోయాడు, ఈయన ఆయనకు ఆయనే విధించుకున్న ప్రవాసంలో ఉన్నారు భరతుల వారు, ఎవరూ దగ్గర లేరు. 14 సంవత్సరాలు, ఒక రోజు రెండు రోజు నెల రెండు నెలలు కాదు, అంత కష్టంలోనూ ఆయన ఆ నీడ్ ఆఫ్ ది ఆర్ అంటారు చూడండి, ఆ సమయానికి ఏది చెయ్యాలి అనేది ఆలోచించి అది చేసుకుంటూ వెళ్లిపోయారు. తన బాధని, తన కష్టాన్ని తన మనసులోనే పెట్టుకుని అది బయటపడనీయకుండా రాజ్య పాలన నిర్వహణని చూసుకుంటూ, తల్లుల ముగ్గురిని జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రజాక్షేమాన్ని చూసుకుంటూ, మీరు చెప్పినట్టు మొత్తం రాజ్యాన్ని అలా అంత దక్షతతో పరిపాలించేవారన్నమాట, శత్రువుల్ని దరిచేరనీయకుండా. ఇదంతా చేస్తూ కూడా ఆయనకి మనసులో ఒకటే బెంగు ఉండేదిట స్వామి చెప్తారు. ఏమిటి అంటే, భరతుడికి చెడ్డ పేరు రాకూడదు నా వల్ల అని చెప్పి ప్రతిరోజు ఆ రాజ్యంలో ఆ రోజు జరిగిన విశేషాలని విషయాల్ని భరతుడికి వెళ్లి చెప్పి వచ్చేవారట. అలాని ఆయన సాధనకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అన్ని తనే నిర్వహించుకుంటూ, కానీ ఆ రిపోర్టింగ్ అన్నమాట, నువ్వు నాకంటే పెద్దవాడివి, నువ్వే నాకంటే హయ్యర్ అథారిటీ అని ప్రతిరోజు ఆయనకి రీఇటరేట్ చేయడం కోసం వెళ్లి అది చెప్పుకుని వచ్చేవారన్నమాట. ఇంకొకటి కూడా ఇక్కడ ఆలోచిస్తే గణేష్, బాధ్యతను నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఆ బాధ్యత నిర్వహణలో మనం వి గెట్ క్యారీడ్ అవే, అంటే బంధంలో పడిపోతాం. బాధ్యతని బంధం కింద మార్చుకోకూడదు. అది కూడా మనం శత్రుఘ్నుడి నుంచి నేర్చుకోవచ్చు. ఇంత బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తించి, ఇంత జాగ్రత్తగా ఇన్ని పనులు చేసినా కూడా చివరికి ఆయనకి మనసులో ఏంటంటే, భరతుడి కోసం నేను పనిచేస్తున్నా, భరతుడి ప్రతినిధిగా నేను చేస్తున్నా. అంటే రాముడి ప్రతినిధిగా భరతుడు ఉంటే భరతుడి సేవకుడిగా నేను చేస్తున్నానే కానీ నేనిక్కడ ఒక నాకు ఒక అధికారం అంటూ ఏమీ లేదు, నేను కేవలం సేవకుణ్ణి మాత్రమే అనేది ప్రపంచమందరికీ సూక్ష్మంగా సున్నితంగా చెప్పడం కోసం భరతుడి దగ్గరికి వెళ్లి అన్ని చెప్పొచ్చేవారన్నమాట. భరతుడు కూడా ఈయన చెప్పిన సలహాన్ని తూచా తప్పకుండా పాటించేవారట. ఆయనకి ఈయన మీద ఉన్న నమ్మకం అటువంటిదన్నమాట. ఇంకొక చిన్న విషయం ఉంది గణేష్ శత్రుఘ్నుల వారిలో, ఇది చాలా ఇంపార్టెంట్, మనందరం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది. స్వప్న చెప్పారు, మాధవ్ కూడా చెప్పారు, శత్రుఘ్నుల వారిలో కూడా ఉన్నది అదే. ఇంకొకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడంలో మనం తప్పేమీ లేదేమో. అది ఏమిటంటే నిస్వార్థ సేవ. మనం చేస్తున్న పనికి ప్రతిఫలం ఏమిటి, మనం చేస్తున్న పనికి గుర్తింపు ఉందా లేదా, ఎవరైనా మెచ్చుకుంటున్నారా లేదా, లేదు మనకి పేరు ప్రతిష్టలు వస్తున్నాయా లేదా? ఇంత చేసిన శత్రుఘ్నుడి గురించి ఎక్కడైనా ఎవరమైనా విన్నామా? రామాయణం మొత్తంలో స్వామి చెప్పారు కాబట్టి తెలిసింది మనకి, లేదంటే తెలియదు కూడా తెలియదు కదా. ప్రతి పని ఆయనే చేశారు కానీ ఎక్కడా ఆయన పేరు కనిపించదు. ఆయన ఆశించలేదు కూడా, పేరు ప్రఖ్యాతుల్ని ఏమాత్రం ఆశించలేదు. మీరన్నారు చూడండి, శ్రీరాముడు అయోధ్యకు వస్తూ చూసి రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాముడే ఆశ్చర్యపోయేటంత విధంగా ఆయన రాజ్యాన్ని రాజ్యపాలన నిర్వహించారు. శత్రుఘ్నుడు అంటేట గణేష్, శత్రువులకు ఘనమైన వాడుట, అంటే శత్రువులు ఓడించలేనివాడు, కేవలం శత్రువుల్ని నాశనం చేసేవాడు. అయోధ్యని ఇంకొక విధంగా చూస్తే అయోధ్య అనే ఆత్మానగరాన్ని అంతఃశత్రువుల నుంచి కాపాడేవాడు శత్రుఘ్నుడు అని అంటారు. ఇప్పుడు మనం ఈ విషయంగా చూసుకుంటే మనందరికీ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం అంతఃశత్రువు, అంటే ఇన్నర్ డీమోన్ అంటారు. ఏంటంటే మనం ఇంత చిన్న పని చేసినా దానికి ఎంతో ప్రతిఫలాన్ని ఆశిస్తాం. ఆ ప్రతిఫలం లేదు అంటే ఆ సరే పర్వాలేదులే ఇంకొకళ్ళు చేస్తారని వదిలేస్తాం, కానీ దాన్ని తీసుకుని పూర్తి చేయాలని అనుకోం. మరి అంటే ఇప్పుడు మనం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశంసలు, పురస్కారాలు, ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనే ఆలోచనని పక్కన పెట్టేస్తే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. అది నాకే చెందాలి అనే ఆలోచన లేకుండా మనం నిస్వార్థంగా పనిచేస్తే బహుశా మనం ప్రపంచానికి సమాజానికి చేయగలిగే చిన్న సహాయం ఇదేనేమో అనిపిస్తుంది. ఇంత గొప్ప శత్రుఘ్నుడి గురించి మనం ఎక్కువగా చదవలేదు కానీ స్వామి దయవల్ల ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగాం. మరి ఆ వారి నుంచి నేర్చుకోదగినవన్నీ ఇవేమో అని నాకనిపిస్తోంది, మీరేమంటారు?
1: చాలా బాగుంది లతక. ఈనాడు మనం ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు ఇంతమంది రామకథ పాత్రల గురించి తెలుసుకున్నాము. ఈ కథ కథగానే మిగిలిపోకూడదంటారు స్వామి. ప్రతి జీవితంలో, ప్రతి జీవిలో కూడా ఈ రామాయణ కథ నిరంతరం నడుస్తూ ఉందంటారు. మనలో కొంచెం బేరేజ్ వేసుకొని చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనలో ఉంది. ఈ రామాయణంలో ప్రతి క్యారెక్టర్ మనలో ఉంది, ఒక క్యారెక్టర్ గాని. సో మనం అంచనా వేసుకోవాలి ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేస్తుంటాడు, లక్ష్మణుడు ఏం చేస్తుంటాడు, శత్రుఘ్నుడు ఏం చేస్తుంటాడు. ప్రతి మూమెంట్ కి మనం అలా ఆలోచించగలిగితే రామాయణం ప్రతినిత్యం జరుగుతుందన్న ఎరుక మనకుంటుందన్నమాట.
0: స్వామి కూడా అదే చెప్తారు కదా, రామరావణ యుద్ధం అంతర్యుద్ధంగా ప్రతి మనిషి మనసులోనూ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అని అంటారు.
1: సో మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలని స్వామికే తిరిగి ప్రార్థిస్తూ సాయిరాముణ్ణి మరొకమారు మనం మనసారా కొలుచుకుంటూ ఈ చర్చలో పాల్గొన్నటువంటి మాధవ్ గారికి, లలితక్కకి, స్వప్నక్కకి ముగ్గురికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ చక్కని పాట అనంతరం తర్వాతి కార్యక్రమంలోకి వెళ్దాము. సాయిరాం
0: సాయిరాం
2: సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం రామచరిత మానసం లోని 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం.

అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సత్యం

జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి దేశవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 22వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: ఈనుడు ఇలను చెడును పరము చెడును.
1: ప్రేమస్వరూపులారా, ఈ విశాల ప్రపంచమునందు అనంతమైనటువంటి ఈ జనసమూహమునందు మూడు రకములైనటువంటి మానవులు జీవిస్తున్నారు. మొదటి తరగతి మానవుడు పుష్టి జీవుడు, రెండవ తరగతి వారు సమష్టి జీవులు, మూడవ తరగతి వారు ప్రవాహ జీవులు. మొదటి తరగతి వారి యొక్క పరిస్థితి చాలా విచిత్రమైనటువంటిది. ఈ పుష్టి జీవులు జన్మాంతర సుకృతము చేత జన్మించి సాధనలు చేయకపోయినప్పటికీ, శాస్త్ర విచారణము తెలియనప్పటికీ, శాస్త్ర ఇతిహాస పురాణములు చదవనప్పటికీ, పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణలు కలగకపోయినప్పటికీ అట్టి వారిని భగవంతుడు ప్రేమిస్తుంటాడు. దీనికి మూల కారణము పూర్వపు జన్మముల యొక్క సుకృతమే. ఆ సుకృతం యొక్క ప్రభావం చేత భగవత్ యొక్క అనుగ్రహానికి పాత్రుడై భగవంతుని యొక్క ఆనందమును అనుభవిస్తూ భగవత్ ప్రేమలో లోలులాడుతూ జీవితమును ప్రశాంతమైన జీవితంగా గడుపుతుంటారు. దీనికి ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు. వంట పూర్తి అయిన తర్వాత కట్టెలతో పదేముంది. అదేవిధంగానే అనేక జన్మలు ఎందు ఈ పవిత్రమైనటువంటి సుకృతిని పొందినటువంటి మానవుడికి మరొక సాధనలు అక్కర్లేదు. కనుక బాహ్య దృష్టితో చూచినప్పుడు ఇతను ఎట్టి సాధనలు చేయలేదు, జ్ఞానమును కలిగి లేదు, సంగమును చేరలేదు. ఇట్టి వ్యక్తి యొక్క ప్రభావము పూర్వజన్మ సుకృతం యొక్క ప్రభావమే. అట్టి వారి జీవితమే నిజమైనటువంటి జీవితం, అట్టి వారి ఆనందమే బ్రహ్మానందము, అది ఏ నిత్యానందము, అది ఏ అద్వైతానందము. ఈ పరమానందమునకు పాత్రుడైనటువంటి మా వ్యక్తి ఈ ప్రపంచమునందు ఈ బాహ్యమైనటువంటి జగత్తునందు ఎట్టి సాధనలు చేయనక్కర్లేదు. ఇంకా రెండవ తరగతి వాడు తన యొక్క జీవితములో
2: he reads many of the sacred texts like epics and so on
1: aneka vishayanni gurtistuntadu maina jagatunandu tana peri pratishtalakai aneka vidhamainatundi paatulu padutundi itanu panditchyamunu pondinatundi vaadiga untadu goppa keerthini arjistu vastu kaani itti grantha parichayam cheta ee pandita prabhavyam cheta దైవ అనుగ్రహానికి ఏమాత్రము గురి కాకపోతుంటాడు. దైవానుగ్రహము లేనప్పుడు ఎన్ని చదువులు చదివి ప్రయోజనమేమిటి? అంతా చదువుతూనే పోతుంటే చదివినటువంటి దాన్ని ఆచరణలో పెట్టేది ఎప్పుడు? ఇట్టి వారి యొక్క పరిస్థితి కేవలము ఒక విధమైనటువంటి యొక్క కాలం వ్యర్థం చేయటమే. అనేక గ్రంథములు చదువుతూ ఉంటారు, అనేక మంది మహనీయులను దర్శిస్తుంటారు, అనేక సమావేశంలో పాల్గొంటుంటారు. ఎన్నిటి ఎందు పాల్గొన్నప్పటికీ అనుగ్రహములకు మాత్రం అత్యంత దూరంగా ఉంటాడు. కారణం తన హృదయములో భగవద్భావం లేదు. గ్రంథ పరిచయం మాత్రమే అమితంగా సల్పుకుంటూ ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జిగా జీవిస్తుంటాడు. ఇలాంటి జీవితమునకు శాంతి అన్నది చాలా దూరము. కనుక ఇది రెండవ తరగతి వారి యొక్క పరిస్థితి. ఇంకా మూడవ తరగతి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు చూచినప్పటికీ ప్రాప్తమైన జగత్తును గురించి, భౌతికమైన జగత్తును గురించి విచారించటము, దేహమునకు సంబంధించినటువంటి అనుకూలములు మాత్రమే తాను ఆశిస్తుంటాడు, భౌతికమైనటువంటి వాంఛన మాత్రమే ఆశిస్తుంటాడు. ఈ విధమైనటువంటి వ్యక్తి కలయందైనప్పుడు దైవాన్ని స్మరించడు. కొంతమంది దుష్టులు కూడాను సంకటం వస్తే వెంకటరమణ అని, కష్ట సమయం కూడాను భగవంతుని స్మరిస్తారు. కానీ ఈ ప్రవాహ జీవులు ఎట్టి పరిస్థితులు ఎందుకూడను దైవముని ఏమాత్రము చింతించరు. ఇలాంటి పరిస్థితి కలిగినటువంటి మానకి గతియే లేదు. ఇలాంటి మానవుడు తిరిగి పునరపి జననం పునరపి మరణం ఈ ప్రవాహంలో కొట్టుకుని పోతుంటాడు. అయితే ఈ ప్రవాహ జీవుల్లో కూడాను కొంతమంది గోప్యమైనటువంటి భావం కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు. బాహ్య ప్రభావం ప్రపంచములకు భక్తులని గురి తెలియదు. సత్సంగములు ఏమాత్రము కలవరు, సంభాషణలు ఏమాత్రము సలుపరు, సదాచారములు ఏమాత్రము ప్రకటించరు. ఈ విధంగా ఉండి కూడాను హృదయములు భగవంతుని దాచుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక కుటుంబములో భార్యాభర్తలు ఉండేటువంటి వారు, భార్య పరమ భక్తురాలు, నిరంతరము కూడాను భగవంతుని యొక్క నామస్మరణ చేత కాలము సార్థకం గావించుకుంటూ ఏ నిమిషమైనా ఏ సమయమైనా నా భర్త నోట భగవత్ నామం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చింది. ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను, ఎలాంటి సంభాషణలు ఎందైనా కూడాను భగవంతుని యొక్క నామమును ఎప్పుడు కూడా నువ్వు జ్ఞప్తి చేసేటువంటి వాడు కాదు. కానీ ఈ ఇల్లాలు చాలా కుంగిపోతూ వచ్చింది. జీవితమునకు భగవత్ నామమే ప్రధానమైనటువంటి సూత్రము. నావను ఎదురడానికి భగవత్ నామమే ఇది ఒక నావా. పరిస్థితుల లోపల నా భర్త యొక్క స్థితి ఏమవుతుందో ఏమో. మానవుడై పుట్టి మహత్తరమైనటువంటి జీవితమును అనుభవిస్తూ దైవాన్ని చింతించుకోలేకపోయినప్పుడు ఈ జీవితం ఎందుకు, లేక అతని అదృష్టమా అని విచారిస్తూ ఏడ్చుకుంటూ ఉండేటువంటి ఒకనాడు భగవంతుణ్ణి గురించి అమితంగా ప్రార్థిస్తూ వచ్చింది. దయానిది, ఓ కృపాసాగర, నా భర్తకు ఎందుకు ఇలాంటి మనసునిచ్చారు? నిన్ను ఒక్క క్షణమైనా కూడా నువ్వు స్మరించడానికి వీలు లేకుండా ఉంటున్నది. ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా భగవంతు నామాన్ని చింతించడు. కఠిన హృదయం ఎందుకు ప్రసాదించావు? ఎందుకు ఈ సుధా హృదయంగా నీవు మార్చుకున్నావు? నాకెందుకు ఇంతటి భక్తినిచ్చావు? వీటికి నీ ఏమాత్రము సంబంధ బాంధవ్యమే లేదే, ఇది నా కర్మనా, ప్రారంభమా? చాలా ఏడ్చింది. ఆనాటి రాత్రి చక్కగా నిద్రపోతున్నాడు భర్త. ఒకవైపున తిరుగుతూ రామా రామా అన్నాడు. ఆ పదము భార్య వినింది. ఎంతటి అదృష్టం ఈనాడు, నా కర్ణములు ఎంత అదృష్టం చేసినా నా భర్త యొక్క వాక్కు నుండి రామా అనేటువంటి పదము నేను ఈనాడు వినగలిగాను. తెలియకుండా బెడ్ నుంచి లేచింది. తెల్లవారి సమయంకు బీదలకంతా అన్నదానం చేయాలని అనుకుంది. ఇది ముగ్గులు వేసింది, మంగళ వాయిద్యాన్ని పిలిపించింది. భర్త లేచేటప్పటికి ఇంటి ముందు మంగళ వాయిద్యం జరుగుతుంది. ద్వారములకు అరటి స్తంభాలు కట్టుకుని ఆనందముతో ఎగురుతూ ఎగురుతూ ఇంటి నిండుకు తిరుగుతూ ఉంటుంది భార్య. భర్త అడిగాడు, ఏమిటి ఈనాడు పండుగ, ఎందుకోసం నీవింత ఉల్లాసంగా ఉంటున్నావు అని ప్రశ్నించేటప్పటికి ఎంచుకోలేక కాళ్లపైన పడింది. నా భగవంతుడు కృపాసాగరుడు, తానిధి నా ప్రార్థన విన్నాడు. ఈనాడు నా ప్రార్థనతో నీ నుంచి జవాబు వచ్చింది. ఏమిటి నా జవాబు? నీవు రాత్రి నిద్రలో రామా రామా అని రామనామాన్ని స్మరించావు. నీ సంవత్సరంలో అయినప్పటికీ నీ నోటి నుండి రామా కృష్ణ గోవింద అనే ఒక్క నామంనైనా నేను వినలేదు. పాటలోనైనప్పుడు ఇతరుల దగ్గర భగవత్ నామాన్ని ఏమన్నా ఉచ్చరిస్తాడేమనుకుంటే అది కూడా నేను వినలేదు. రాత్రి మీరు తిరుగుతూ రామా అని మీరు పలికారు. మీరు పలికినటువంటి రామనామమే నాకింత ఉల్లాసాన్ని అందించింది, ఉత్సాహాన్ని చేకూర్చింది. భరించుకోలేక 10 మందికి అన్నం పెట్టి ఆనందించాలని ఆశిస్తున్నాడు. అనిపించిపోయాడు, నా నుండి రామనామం బయటపోయిందా? ఇంతకాలం నేను ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను, నా హృదయం లోపల అతన్ని బంధించుకుని వచ్చాను, రాత్రి నా హృదయం నుంచి బయటపడిపోయాడా రాముడు అన్నాడు. ప్రాణమిచ్చాడు కనుక ప్రవాహ భక్తులనేటువంటి వారి ఎందుకుడను బాహ్యంగా లౌకికంగా నామోచ్చారణ చేయకపోయినప్పటికీ హృదయం నందు ప్రతిష్ఠించుకుని ఆనందాన్ని అనుభవించేటువంటి మహనీయులు కూడా లోకంలో ఉంది. కానీ యువకులు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ నగర సంకీర్తనలో పాడుకుంటూ చేస్తుంటే కొంతమంది పెద్దలు కూడాను దీన్ని చూచి ఆశ్చర్యపడిపోతుంటారు. చిన్న వయసు నందు భగవత్ నామస్మరణ ఎందుకు? నీ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత కావలసినంత సమయం చిక్కుతుంది, తగినటువంటి సాధనలు చేసుకుంటూ భగవంతుని స్మరించవచ్చును కదా అని కూడా చెప్తుంటా. భగవత్ నామస్మరణ చేయటానికి ఒక సమయము సందర్భం అనేటువంటిది ఉందా? సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి చింతనం, బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యం అనేటువంటిది లేదు. భగవంతుని స్మరించటమునకు బాల్యం అనేటువంటిది లేదు. దేహం బాల్యంగా ఉండొచ్చును, కానీ జన్మను చాలా అంతిమైనటువంటిదిగా ఉండొచ్చు. శరీర వయ ప్రమాణములను మాత్రం మనము గుర్తించుకోవడానికి ప్రయత్నించకూడదు. పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ దబ దబ బయట పెట్టుడని.

0: ప్రాప్యం కోసం కాచుకునేటువంటి వారి గతి ఈ విధంగానే ఉంటారు.
1: పదపదమంచు కింకరులు పాశములాగేటి వేళ బంధువులు తపతప బయట పెట్టుడు నీకు లాభము లేదని చెప్పు వేళ లబలబ ఏడ్చు వేళ
0: వస్తుందా?
1: ఇప్పటికీ రాదు. జీవిత కాలంలో చేసిన స్మరణే అంత్యకాలంలో ఆదరణ. అంత్యకాలంలో ఆదర్శం ఎంత ఉంది? భగవత్ చింతన చేయకపోతే ఎప్పుడు నీవు ఆదర్శాన్ని చూపించాలి?
0: జీవిత కాలంలోని
1: భగవత్ చింతన దానికి ఆదర్శాన్ని అందించాలి. అంత్యములో ఆదర్శాన్ని అందిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, సార్థకతను చేకూరుతుంది. ఒక దేవాలయంలో అనేక సంవత్సరం నుంచి పూజ చేస్తున్నటువంటి పూజారి ఉండేటువంటి అనేక సంవత్సరంలో అభ్యాసం కావటం చేత ఒక చేతిలో పూజ అనగా హారతి తట్ట పెట్టుకుని చేతిలో గంట కొట్టుకుంటూ ఆరతిస్తూ భగవంతుని యొక్క పూజ చేసేటువంటి వాడు. శ్రేయోహి జ్ఞానమభ్యాస, ఎంతో కాలం నుంచి అభ్యాసం చేయటం చేతనే ఒక చేత్తో హారతి ఇవ్వటము, ఒక చేత్తో గంట కొట్టడం సరిపోతుండాలి. ఆ యొక్క పూజారి మరణించాడు, కొత్త పూజారిని అపాయింట్ చేశారు. ఆ పూజారి హారతిస్తే గంట నిలిచిపోతుంది, గంట కొడితే హారతి నిలిచిపోతుంది. హారతికి తగినటువంటి గంట కొట్టడం లేదు. కారణం ఏమిటి? తనకు అభ్యాసం, పూర్వ అభ్యాసం లేకపోవటమే దీనికి మూల కారణం. బాల్యము నుండి కూడాను భగవత్ చింతన అనేటువంటిది అభ్యాసం చేసుకుంటే గాని వార్ధక్యంలో మనకు వాక్కునందు ఉచ్చరించడానికి వీలు కాదు. అనేక మంది యువకులు మిలిటరీలో ప్రవేశిస్తుంటారు. ఈ మిలిటరీలో ప్రవేశించినప్పుడు అనేక విధమైనటువంటి రిక్రూటింగ్ ఎంత అందిస్తుంటారు. కేవలము మీటింగ్ ఒక మిలిటరీలో చేరిన తక్షణమే గన్ను కొట్టడం వీలు కాదు. చేరినటువంటి వారికి కంపల్సరీగా రెండు చాలా తెలుసుకుని ఉంటుండాలి, అనగా తుపాకీ కొట్టడం తెలిసి ఉండాలి, ఆర్మీలో మార్చింగ్ తెలిసి ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా తెలిసి ఉండాలి. వాచ్మ్యాన్ కాని, ధోబీ కాని, బార్బర్ కాని, ఎవరైనా వంటవాడు అందరికీ కూడా ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి. విధంగానే మార్గంలో ప్రవేశించినటువంటి వానికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి వానికి అన్నిటికీ కూడాను ఈ రెండింటి యొక్క తత్వం గుర్తించుకుని ఉండాలి. ఈ రెండు ప్రేమించాలి, సమాజ సేవ చేయాలి. రెండింటి అందే దివ్యత్వం అనేటువంటిది ఇమిడి ఉంటుండాలి. పవిత్రమైన మానవత్వాన్ని ధరించి దైవత్వాన్ని పొందడానికి ఈ రెండే మూల కారణము. ఈ రెండింటి యొక్క తత్వంలో మనము జీవితంలో ప్రవేశపెట్టాలి. చిన్న వయసు నుంచే ఇవి తర్బీదు చేయాలి. ఈ వయసు నందు మనం చేసినప్పుడే విషయంలో మనకు సద్గతి ప్రాప్తిస్తుంది. ఎంతకాలమో ప్రయాణమో ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడో ఎక్కడో ముదివి ఎందు లేక ముసలి ఎందు ప్రాయమందు లేక యువకునందు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. మరణమే నిశ్చయము. బుద్ధిమంతుడైనా దేవు తెలివి ఉండినట్టుడే తాను తెలుసుకోవాలి. కనుక ఏ నిమిషంలో భగవంతు యొక్క అనుగ్రహం తక్కుందో, ప్రపంచకం యొక్క దృష్టి లోపల అయినా మనం ఫోటో తీవాలనుకుంటే చక్కగా నిల్చుకోమని రెడీ అని చెప్పినప్పుడు, అతను చక్కగా ఉన్నప్పుడు ఆ ఫోటో ఇందులో వచ్చి పడదు. కానీ ప్రాకృతమైనటువంటి యొక్క ఫోటోగ్రాఫర్కు ఈ విధమైనటువంటి పద్ధతి ఉంటుంటుంది. కానీ పారమార్థిక మార్గమునందు ఈ భగవంతుడు ఎప్పుడు రెడీ చెప్తాడో ఏమో, అతని హృదయంలో మనం పిక్చర్ పోయి పడటానికి ఎప్పుడు చెప్తాడో ఏమో. కనుక ఎప్పుడూ మనం రెడీగానే, వయసు కోసం మనం వెతకనక్కర్లేదు, కాలం కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు, కర్మలను వెతకనక్కర్లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా సరియే నిరంతరము భగవత్ చింతనలో మనము సిద్ధంగా ఉంటుండాలి. భగవత్ చింతనే లేకపోతే ఏ రీతిగా వస్తాడు? మనం రెండు రకములైనటువంటి సాధనలు ఉంటున్నాయి. యజమానుడు మిద్ది పైన ఉంటుంటాడు, ద్వారంగా పెద్ద అలసేషన్ కుక్క ఉంటుంటాడు. కానీ లోపల పోవాలంటే అలసేషన్ కుక్కనైనా మనం స్వాధీనం చేసుకోవాలి, లేక గట్టిగా ఆ యజమానుడైనా మనం పిలిచాలి. ఆ విధంగా చేయకపోయినప్పుడు మనం కలచడానికి వీలు కాదు. కనుక ఈ అలసేషన్ కుక్క అంటే ఏమిటి? మాయా. మాయను మనం వశమైనా చేసుకోవాలి, లేక గట్టిగా భగవంతుని నామస్మరణ అయినా చేయాలి. గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి భగవంతుడు కిందికి దిగి వస్తాడు. ఆ ఇంట్లో మనం సులభంగా ప్రవేశించవచ్చును. అప్పుడు కుక్క కూడా ఏం చేయదు, మాయను కూడా ఏం చేయదు. కనుక మనం భగవంతుని చేరాలంటే ఏమి చేయాలంటే నామస్మరణ చేయాలి. ఇని ఎట్టిపంటి పరిస్థితి ఎందైనప్పటికీ లోపల ఎందో బయట ఎందో ఏదో ఒక రీతిగా హృదయం నందు దాచుకుని భగవంతుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. భగవంతునికి హృదయమే నిజమైనటువంటి స్థానము. ద్రౌపదికి పరాభవం జరుగుతున్న సమయంలో అనేక విధములుగా ప్రార్థించింది కృష్ణుణ్ణి. బాంధవ అనాథరక్షక వృందావన విహారీ చాలి ఏమేమో నామములంతా చెప్పింది. ఆ కృష్ణుడు రాలేదు, ఆమె యొక్క ఆపత్తును సంరక్షించలేదు, కడపటికి అలసిపోయింది. దుర్యోధనుడు చేసేటువంటి యొక్క దీనికి చాలా టైర్డ్ అయిపోయింది, కూలిపోతూ ఓ హృదయవాసి అనింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, తన సంరక్షించాడు. సమయంలో పురస్కరించుకుని సమయంలో ద్రౌపది కృష్ణుణ్ణి ప్రశ్నించింది, కృష్ణ ఎన్నో పర్యాయం నేను ప్రార్థించినప్పుడు అందు రాలేదు, కానీ నేను కూలిపోయే సమయంలో పిలిచినప్పుడు తక్షణమే వచ్చావు. కారణమేమిటి? ఇది భక్తులకందరికీ సరియైన జవాబు. ద్రౌపది
0: నన్ను బృందావన విహారి అన్నావు. నీలో ఉన్నటువంటి నేను తిరిగి బృందావనం పోయి మరిగి రావాలి నేను, లేకపోతే నీ మాటకి ఏమాత్రం సత్యం ఉండదు. మధురాపుర సంచారి అన్నావు, దగ్గర ఉన్నటువంటి వాడిని నేను మధురకు పోవాలి, నేను రావాలి. అటు రావాలంటే నాకేం హెలికాప్టర్ ఉంటుందా? కనుక అక్కడి నుంచి రావడానికి నాకే విధమైనటువంటి ప్లేన్ లేవు. హృదయవాసిని నేను, ఏ క్షణములో నన్ను స్మరించినప్పటికీ నేను సిద్ధంగా ఉంది. కనుక నీవు లోపలనే స్మరించు, మనసుతో స్మరించు, హృదయంతో వరించు. ఇది నీ యొక్క ప్రార్థన యొక్క సరైన జవాబు. కనుక మానవులు ఈనాడు భగవంతుని పొందగోరి ఏ విధమైనటువంటి మార్గం అనుసరిస్తున్నారు, కానీ ఈ మార్గంలో అన్ని కూడాను భగవంతుని అంత సులభంగా పొందడానికి వీలు కాదు. ఏ మార్గం చాలా సులభమవుతుంది? హృదయంపజేసుకుని హృదయవాసి హృదయవాసి హృదయవాసి అనేటువంటి ఒక పదమును తప్పక విశ్వసించినప్పుడు అప్పుడే భగవంతుడు రక్షిస్తుంటాడు. భగవంతుడు ఏ ప్రదేశం నందో లేడు, కనుక వేరు దేశమందుడు లేడు, తనది దేహమందే. కనుక ఏ టెంపుల్ నందో, ఏ మసీదు ఎందో, ఏ దీని ఎందో లేడు భగవంతుడు, చర్చి ఎందో, ఏ యొక్క భవనం నందో లేడు. రథము ఏది? అదే భక్తుల యొక్క హృదయ రథం. కనుక భక్తుని హృదయం నందుపల పరమాత్మను పెంచుకున్నటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడా కలగవు. కానీ పశ్చన్న పిచాన పశ్చతి మూఢో మూఢో మూఢో, కేవలం బయట తప్పి ఉండేటువంటి భగవంతుడు నీవు పిలుస్తున్నావు. ఉన్నటువంటి భగవంతుడు నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ రియాలిటీ లోపల ఉంటుంది, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. కనుక నీ హృదయం ఉన్నటువంటి భగవంతుని సంపూర్ణంగా విశ్వసించు. ఆ భగవంతుడే సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి యొక్క భావాన్ని నీ మదిలో స్థిరం చేసుకో. కనుకనే భగవద్గీత సర్వత పాణిపాదం స్థుతిమల్లోకి సర్వమా వృద్ధిష్టతి భావం తద్భవతి. భగవంతుడా, నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి నన్ను రక్షించకూడదు. అలాంటి భగవంతుడు ఒకనొక సమయంలో జవాబు చెప్పాడు, భక్తుడా నేనెప్పుడు నీ వెంటనే ఉన్నాను, నీ వెనుకనే ఉన్నాను, నీలందే ఉంటున్నాను. కనుక నన్ను ఎక్కడో బయట ప్రదేశంలో వెతకడానికి ప్రయత్నం చేయదు. భగవంతుడా నా వెనుకనే ఉన్నావా? తప్పగా. నా నీడనే నీ దేహము, మై షాడో ఇస్ యువర్ బాడీ అని చెప్పాడు. ఇది నిజమా? నా వెనుకనే ఉన్నావా? కనిపించలేదు. భగవంతుడా నీవు కూడాను అసత్యమాటమా? నా వెనుకనే ఉన్నావని చెప్పావు, తిరిగితే నా వెనకలేదే. పిచ్చివాడా, నీవు తిరిగినప్పుడు నీ వీపు కూడా తిరిగింది కదా, నేను కూడా తిరగవలసి వచ్చింది. కనుక ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేక నా వెనకంటే ఏదో కుర్చీ ఉండాలని దాన్ని చూస్తుంది. ఉండినప్పుడు నీ వెనుక కుర్చీ ఉంది, తిరిగినప్పుడు కుర్చీ నీకు ప్రక్కన వస్తుంది. కనుకనే సర్వత పాణిపాదం, ఎవరెవరి భావం ఏ రీతిగా ప్రార్థిస్తుంటాదో ఆ భావానికి తగినట్టుగా భగవంతుడు ఉంటుంటాడు. భగవంతుడా ప్రార్థన వినడానికి నీవు చెవులు లేవా? ఎందుకు నా ప్రార్థన నీవు వినటం లేదు? నీ చెవుల్లో ఎందుకు నా ప్రార్థన పట్టడం లేదు? సర్వత పాణిపాదం తత్సర్వతోక్షీ శిరోముఖం, అట్టి వారి దగ్గర కేవలము చెవులు మాత్రమే ఉండి వింటుంటాయట. స్వామి నా బాధను నీ కంటి కనపడలేదా? ఎందుకు నా బాధను నీవు చూడలేకపోతున్నావు? ప్రార్థించేటువంటి వారికి కన్నులు మాత్రమే ఉంటుంటాయట దగ్గర. ఎందుకు నా వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండకూడదు? ప్రార్థించేటువంటి వారికి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క నడక తన వెంటనే ఉంటుంటాదట. ఎప్పుడు ఈ పాదశబ్దం మనకు వినిపిస్తుంది? నీవు ఈ ప్రపంచం యొక్క శబ్దంలో నీవు నా శబ్దాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు. అర్థమైనటువంటి స్థితిలో నా పాదముల యొక్క శబ్దం నీకు వినిపిస్తుంది. ఈ భావాన్ని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి ఏకాంతమైనటువంటి స్థలం లోపల ఎట్టి శబ్దములు లేకుండా దైవాన్ని ఆరాధన చేస్తూ వచ్చేటువంటి వారు. మన నుండియే వస్తున్నది ఈ శబ్దము, ప్రణవ శబ్దము. ఉదాహరణ మీరు తీసుకోండి, మీరు చెవులు తెరుచుకున్నప్పుడు ఎన్నో శబ్దాలు మీకు వినిపిస్తుంటాయి. ఇక మూసుకో, కానీ లోపల నుంచి ఓ అనేటువంటి శబ్దం వస్తుంటుంది. కనుక భక్తుడా నీ చర్మ చచ్చువుల చేత నన్ను చూస్తున్నావు, చర్మఖండముల చేత నా మాటలు వింటున్నావు. కనుక ఈ చర్మఖండములు మూసుకో, అనగా నిశ్శబ్ద స్థితిలో నీవు జీవించు, అప్పుడే నా పాదముల శబ్దం నీకు వినిపిస్తుంది. ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనేక రకములుగా అనేక విధమైనటువంటి మార్గంలో ప్రబోధిస్తూ వస్తున్నాడు. కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలను సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ఈ అవస్థలకు గురి అవుతున్నారు. దాసు కనులు లేవు, కానీ తనకు తాను చేసుకున్నటువంటి పనియే. ఎవరో ఒక స్త్రీని చూచి వెంట పడిపోతున్నప్పుడు ఆమె భర్త నీ కన్నుల్నిచ్చిండేది ఎందుకు? భగవంతుడు స్త్రీని చూచి నువ్వు వెంట పట్టాలిగా నీ కన్నుల్నిచ్చాడు, పెట్టపోమని మందలించాడు. ఆ బాధలను భరించుకునలేక ప్రతి ఒక్క కంపౌండ్ నంది ఒక ఇది ఉంటున్నది నిమ్మ చెట్టు, ఆ నిమ్మ ముండు తీసుకుని కన్నులు పొడుచుకున్నాడు. కన్నునిచ్చింది ఎందుకు తెలుసా? అందులో తిరుగుటక ఇలాంటి కన్నులు నాకు అక్కర్లేదు, ఇద్దరితో నేను మందలింపబట్టానికి ఈ కన్నులిచ్చావు. అప్పటి నుంచి తాను అనేక విధమైనటువంటి యొక్క కృష్ణనామాన్ని స్మరించుకుంటూ ద్వారక చేరాడు సూర్యదాసు. ఒకనొక సమయం లోపల కన్నులు తెలియనటువంటి పరిస్థితి లోపల దాసు ద్వారక పోతూ ఒక పాడుబావిలో పడేటువంటి పరిస్థితి వచ్చింది. కృష్ణుడు ఒక గొల్ల పిల్లవాడు మరే వెంట వచ్చాడు, చేయి పట్టుకున్నాడు. ఇక్కడికి మీరు వెళ్ళాలి దాసు గారు, నేను ద్వారక పోవాలి అన్నాడు. నేను దారి చూపిస్తాను రమ్మని చెప్పాడు. ఆ సంతోషం అన్నాడు చాలా ఆనందించాను. రాత్రి అయిపోయింది, నీవి ఛత్రంలో ఉంటుండు, రేపటి దినం నేను వచ్చి పిలుచుకుని పోతానన్నాడు ఈ యొక్క గొల్ల పిల్లవాడు. అయ్యో నేను పోయిన తర్వాత తిరిగి వస్తావో రావో, పోకూడదని గట్టిగా ప్రార్థించాడు. అప్పుడు అతని ప్రార్థనల కోసమని ఆ గొల్ల పిల్లవాడు నిలిచాడు. కలవనే పండుకో, ఎప్పుడు నీవు లేచిపోతావో నాకు తెలియదు, కనుక నీ చెయ్యి నా పైన వేసుకో, చెయ్యి నీ పైన వేసుకుంటాను, మనకు తెలుస్తుంది, కనుక నీకు కదలడానికి వీలు లేదన్నా. ఆ చెయ్యి పైన వేసుకుని పండుకున్నాడు. ఆ స్పర్శ యొక్క ప్రభావం చేత అతనికి ఒక జ్ఞానం ఆవిర్భవించింది. సంకటనాశనం స్పర్శనం. తెల్లవారు లేచి, సూరదాసు నేనే కృష్ణుణ్ణి, నేను నిన్ను దారి చూపించే నిమిత్తమై, నీ అజ్ఞానం దూరం గావించే నిమిత్తమై నేను ఇన్ని విధమైనటువంటి నాటకాలు ఆడుతూ వస్తున్నాను, నీ కన్నులను ఇచ్చేదా అని ఒక్కతూరి కన్నులను త్రాకాడు. తక్షణమే కన్నులు వచ్చాయి. నిన్ను చూచాడు కృష్ణ, ఇంక నాకు ఈ కన్నులు అక్కర్లేదు, నిన్ను చూసిన కన్నులు ఇంకొకరిని చూడని, ఇంకా ఈ కన్నులు తీసుకుని నువ్వు పో ప్రపంచంలో సంచరించు. ఎందుకోసం ఈ కన్నులు? కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నేరైరీ. అంటే కన్నులు లేవు, వాళ్ళంతా నీ మూర్తిని చూస్తున్నారా, నాకింతే చాలు. చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నేరైరీ. కనుక ఈ చెవులు ఈ కన్నులు నాకు అక్కర్లేదు, నాన్న శిష్యునిచ్చి అని చెప్పేటప్పటికి కృష్ణుడు అతని యొక్క తల పైన చేయి పెట్టాడు. అతని యొక్క ప్రాణం కృష్ణుడిలో ఏకమైపోయింది. కనుక ఏ సమయంలో ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ మార్గం లోపల భగవంతుడు అనుగ్రహిస్తాడో ఎవరు చెప్పలేరు. ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ నీవు సిద్ధంగా ఉంటుండు, ఏమి జరిగినా కూడా నీ భగవంతుని యొక్క లీలలే అని భావించు. ఒక అబ్బాయి చెప్పాడు, అతుకు వేలు తెగింది, తెగిన తక్షణమే మంత్రి చూచాడు. మహారాజా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అన్నాడు. ఈనాడు వేలిపోతే నాకు మంచిదంటున్నావు, రేపటి దిన నా తలపోతే కూడా నీకు మంచిదంటావు, ఇతన్ని జైల్లో పెట్టండి అన్నాడు. మినిస్టర్ నవ్వుతూ ప్రభుకు నమస్కారం చేసుకుని, ప్రభుజీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ అన్నాడు. భగవంతుడు ఏది చేసినప్పటికీ మంచిదే కానీ చెడ్డదిగా ఉంటుండదు. భగవంతుడు పవిత్రుడు, భగవంతుడు నిర్మలుడు, నిస్వార్థుడు. అలాంటి నిస్వార్థుడైనటువంటి భగవంతుడు ఏది చేసినా ఇతరుల మంచి కోసమే కానీ తన కోసం కాదు కదా. విశ్వసించి ఏది చేసినా నా మంచి కోసమే అనేటువంటి నమ్మకాన్ని మనం బలపరచుకోవాలి. కనుక భగవంతుని విషయంలో ఇది అది అనేటువంటి లెక్క చేయనక్కర్లేదు. స్థానము ఆస్థానమని వెతకనక్కర్లేదు. వెతుకుతున్నావు నీవు కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరటి పుష్పమును కై ప్రీతి ఎలా. కనుక ఇంకొక పుష్పాన్ని మనం కొరనక్కర్లేదు. వృక్షమే మన దగ్గర ఉంటుండాలి. ప్రేమ చేత మనం భగవంతుని ఏకాత్మతో మనం విశ్వసించాలి. ప్రేమభావాన్ని అతని పైన ప్రవహింపచేయాలి. భగవంతుని ప్రేమ కూడా మన యందు లభిస్తుంది. నేను మాత్రం భగవంతుని ప్రేమిస్తున్నాను కానీ భగవంతుడు ప్రేమిస్తున్నాడో లేదో అనేటువంటి సందేహంలో మీరు మునగనక్కర్లేదు. నీవు నిజంగా రిజిస్టర్ లెటర్ ఎగిన నీ ఫ్రెండ్ కు రాస్తే చేరిందా లేదా అనేటువంటి గుర్తు నీకు ఎట్ట తెలుస్తుంది? నీకు వాపస్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే అతనికి చేరింది అని నీకు అక్నాలెడ్జ్మెంట్ ఎప్పుడు రాలేదో ఆ ఖబర్ చేరలేదు. కనుకనే భగవంతుడు నీ పైన ప్రేమించినప్పుడే నీ ప్రేమ భగవంతుడికి చేరింది. ఇటుదో అట్టిదో ఇట్టుదో తెలియదు, కానీ మంచి ప్రేమగా ఉన్నప్పుడు తక్షణమే అతని ప్రేమ నీ పైన ప్రసరిస్తుంది. కనుకనే భగవంతుని ప్రేమ మన పైన వచ్చిందా లేదా అనేటువంటి దీనికి మనం వేచి ఉండాలి. కానీ నీ ప్రేమ నాకు దండిగా ప్రేమ ఉందని నీవు ఆపోహిస్తే ప్రయోజనం లేదు. కనుక అన్వేళలు ఎందుకుడును దైవాన్ని చింతించండి. నామస్మరణ చేత ఆయన రూపం మనకు ప్రాప్తిస్తుంది.

ఇంతవరకు మీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవిడిది అయిన కొడైకెనాల్లో ఏప్రిల్ 22వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.

దేనికైనా విశ్వాసము చాలా ప్రధానము. విశ్వాసము లేక ఏ కార్యము సాధించలేము. మానవునికి ప్రధానమైనది విశ్వాసము. దేహమునకు శ్వాస ఎంత ప్రధానమో ఆధ్యాత్మికమునకు విశ్వాసము అంత ప్రధానము. ఈనాడు విశ్వాసములేని భక్తి, శ్వాసలేని జీవితము జరుగుతున్నది. ఇంద్రియ నిగ్రహమును గురించి చెబుతూ, కాడి క్రిందకు రాని ఎద్దు, కళ్లెములేని గుర్రము, బ్రేకులు లేని కారు, ఇంద్రియ నిగ్రహములేని జీవితము నిరుపయోగమన్నారు. దీనికి సరైన దీక్షను పూనాలి. అన్నింటికీ నామస్మరణే ప్రధానము. ఇది లేక జీవితమనే నావ దాటటానికి వీలులేదు. నామమే జీవితమునకు పెద్ద నావ. నావను ఎంతకాలమైనా సముద్రములో పెట్టుకుని ప్రయాణము చేయవచ్చు. నావ క్రింద ఎంత జలమైనా ఉండవచ్చు. కాని నావలోపల జలము చేచితిమా ప్రమాదమవుతుంది. జలము నావలో ఉండినా ప్రమాదమవుతుంది. ఇలాంటి ప్రాకృత భావములు జీవిత నావలో ప్రవేశించినప్పటికీ నామచింతన చేసినప్పుడు నిర్మలంగా, నిస్వార్థంగా, నిశ్శబ్దంగా నామచింతన చేయాలి. ఆడంబరంగా కాని, అహంకారముగా కాని నామము ఉచ్చరించకూడదు.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. తాను అడుగడుగునా చేస్తున్న ఆపత్ సహాయాన్ని ఆడంబరంతో బహిరంగపరచకుండా గుప్తంగా ఎంత వినోదంగా లీలలు ప్రదర్శిస్తారో మన స్వామి. కృతజ్ఞతాభారంతో పూర్ణకుంభం లాంటి హృదయంతో ఒక భక్త కుటుంబం స్వామి దర్శనార్థమై ప్రశాంతి నిలయంలోకి వచ్చారు. వారు నిలయంలో అడుగు పెట్టడం తడవు స్వామి మేడపై తమ బాల్కనీలోకి వచ్చి ఆ కుటుంబ పెద్దవంక దృక్కులు సారించారు. పకపకమని నవ్వుల పువ్వులు విరజిమ్ముతూ, "రాధాకృష్ణ, ఎంతసేపు నిన్ను ఎత్తుకుని నిలబెట్టడం? నా భుజాలు నెప్పి పుడుతున్నాయి నాయనా" అన్నారు స్వామి. ఒక విపరీత సంఘటనను అతి తేలికగా పరిగణించారు స్వామి. ఇచ్చట ప్రస్తావింపబడిన శ్రీ రాధాకృష్ణ మనం పూర్వం తెలుసుకున్నవారే. మరణం పిదప తిరిగి స్వామి అపార కరుణా కటాక్షం వలన పునర్జీవితులైన శ్రీ రాధాకృష్ణ ఉదంతం మనమింతకు ముందర విన్నాం. సాక్షాత్తు ఆ రాధాకృష్ణే ఇప్పుడు స్వామి నిలయంలోకి తమ కుటుంబంతో ప్రవేశించారు. తాను ఆ విధంగా పునర్జీవితులైన తర్వాత 7 సంవత్సరాల అనంతరం తిరిగి వీరికి ఒక అద్భుతానుభవం కలిగిన కారణంతో శ్రీ రాధాకృష్ణ తమ కుటుంబంతో సహా స్వామి దర్శనార్థమై వచ్చారు. ఆయనతో, "స్వామి, ఎంతసేపయ్యా నిన్ను ఎత్తుకుని నిలబడటం?" అని తీయగా ప్రశ్నించారు. భక్తుల భారాలన్నీ మోస్తూ ఒక పోర్టర్గా కూడా వ్యవహరించవలసి వస్తోంది ఒక్కొక్కప్పుడు భగవంతుడికి. అందువలనే కాబోలు పరమశైవ భక్తుడైన ఉమాపతి శివాచార్యుల వారు ఆ శివునికి "మోసి భరించేవాడు" అని ఒక బిరుదును ఆపాదించి కీర్తించారు. ఇచ్చట మన సత్యసాయిదేవుడు తన శరీరములో భక్తుని దేహము మోసి భరించిన అద్భుతం చెరకుతీపికన్నా మధురమైనది. సరే, అదేంటో విందాం. ఒకసారి శ్రీ రాధాకృష్ణకు బాగా సుస్థి చేసింది. మానవ శారీరక ధర్మము కర్మనియతిని అనుభవించి తీరాల్సిందే కదా. డాక్టర్ గారు రాధాకృష్ణకు మార్ఫియా అనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వెళ్లారు. రాత్రి 3 గంటలైంది. అవశిష్టాలు తీర్చుకునేందుకు రాధాకృష్ణ బాత్రూం వైపు నడవటానికి ప్రయత్నించారు. కానీ మత్తుమందు ప్రభావం వల్ల అడుగులు తడబడి బాత్రూంకి వెళ్లటానికి మారుగా గట్టులేని నూతి పళ్లెం దగ్గరికి వెళ్లారు. నడిచి బావిలో పడిపోయారు. దాంతో వారికున్న కాస్త మతి కూడా పోయినట్టయింది. ఇంతలో వారి భార్య మేలుకొని పక్కన భర్త లేకపోవటం చూసి కంగారుగా వెతకటం మొదలుపెట్టారు. అప్పటికి సగం మత్తు వదిలిన రాధాకృష్ణ బావిలో నుంచే, "ఇదిగో ఇక్కడ ఉన్నాను" అని గొంతెత్తి అరిచారు. భార్య, కుమార్తె, కొడుకు అందరూ వెంటనే బావి దగ్గరకు పరుగుదీశారు. బావిలో రాధాకృష్ణ. అది సరే, నీటిలో మునిగిపోక ఆ నీటిపై వారెలా నిలబడగలిగారు? వారు పూర్తిగా మునిగిన తర్వాత కూడా తలపైన నీరు ప్రవహిస్తూ ఉండాలి కదా ఆ బావిలో. అలా కాకుండా ఇప్పుడు వారి నడుం వరకే కదా జలం నిలిచింది. ఆ నీటి మధ్యన ఏదో ఆసనంపై నిలబడినట్టు ఆయన కనపడుతున్నారు. ఆ తీరున నిలబడగలిగేందుకు ఆ నీటిలో ఏ ఆధారం కూడా లేదు. అంతా అయోమయంగా, ఏమీ బోధపడలేదు. బావి నుంచి రాధాకృష్ణను వారి కుటుంబం వారు పైకి లాగారు. ఆ విధంగా నీటిలో వారు ఏ విధంగా నిలబడగలిగారో రాధాకృష్ణ గారికి కూడా బోధపడలేదు. తనను కాపాడినది ఆ పర్తీశ్వరుడే అన్నది మాత్రం దృఢంగా గ్రహించగలిగారు. ఆపద తీరిన పిదప స్వామి తన వద్ద నుంచి మెల్లిగా కదిలిపోతున్నట్టు ఒక సూక్ష్మభావం రాధాకృష్ణ గారికి కలిగింది. "స్వామి, మరల మిమ్మల్ని నేనెప్పుడు దర్శించగలను?" అన్నమాట ఆయనకు తెలియకుండానే ఆయన నోట్లోంచి వెలువడ్డాయి. అంతే, అప్పటికప్పుడే స్వామి దర్శనార్థం పుట్టపర్తికి బయలుదేరేశారు. వాళ్లంతా ప్రశాంతి నిలయం చేరుకున్నారు. స్వామి మేడపైనుంచి చిలిపితనం ఉట్టిపడుతూ, "ఎంతసేపయ్యా నిన్నెత్తుకుని నిలబడటం?" అని ఎత్తిపిడిచారు. ఎవ్వరి చరణారవిందములు తమ శిరముపై మోపబడాలని అహర్నిశము సాధు పుంగవులు తపమాచరిస్తూ ఉంటారో వారు సాక్షాత్తు ఆ పరంధాముడు రాధాకృష్ణ పాదములను తమ భుజాలపై మోసి అంతసేపు బావిలో నిలచారు. "భారభృత్ సహితో యోగి" అని విష్ణు సహస్రనామంలో వర్ణించబడింది.
ఇచ్చట స్థూలంగా ప్రకటితమైంది. వేదంలో రేపుడు, వందనుడు, కణ్వుడు, తీర్థుడు మొదలైన వారిని అశ్విని దేవతలు బావి నుంచి రక్షించిన వైనం ఎంతో ప్రశంసనీయంగా కొనియాడబడింది. అయితే ఇచ్చట మన సాయి వేదంలో కూడా అలాంటి అద్భుతం ఒకటి చోటు చేసుకుంది.

అదే రీతిని కారు, బస్సు, రైలు, విమానం మొదలైన వాహనాల్లో ప్రయాణం సాగిస్తున్నప్పుడు సంభవించే ప్రమాదాల నుంచి స్వామి భక్తరక్షణం చేసిన అసంఖ్యాకములైన అద్భుతాలని వర్ణించటం మొదలు పెడితే ఇంకా అది ఒక ప్రత్యేక కావ్యంగా రూపొందుతుంది. భగవంతుడు తన దయార్ద్ర హృదయంతో కారుణ్యాస్త్రం వేసి ఎంత లాగినప్పటికీ దానికి కూడా పట్టుబడని లేక వీలుపడని పూర్వకర్మ రుణమనేది ఒకటి ప్రత్యేకంగా ఉన్నదని ఒక్కొక్కప్పుడు ఊహించాల్సి వస్తుంది. 1957 స్వామి జయంతి ముగిసిన పిమ్మట తమ స్వస్థలానికి తిరిగి వెడుతున్న భక్తులు చాలా మంది పయనిస్తూ ఉన్న బస్సు ఒకటి బుక్కపట్నం నుంచి పెనుగొండ వెళ్లే దారిలో అచ్చమ్మ తోట బావిలో పడి కొందరు ప్రాణాలు కోల్పోయారు. స్వామి వారిని వారించినప్పటికీ వారి మాటను తోసిపుచ్చి బయలుదేరిన ఆ భక్తులు చాలా మంది ఆ ప్రమాదానికి లోనయ్యారని తరువాత తెలిసింది. సరిగ్గా అదే వేళ ప్రశాంత నిలయంలో స్వామి బాల్కనీలోకి వచ్చి పోయినాడు పోయినాడు అని మాత్రం చెప్పారు. కాని ఆ పోయిన వారిని రక్షించేందుకు స్వామి వెళ్లలేదు. వారి కర్మ అంతేనేమో. స్వామి చేసిన ఆర్తరక్షణను గురించి నెమరు వేసుకుంటూ ఉంటే మన తనివి తీరిపోతుంది. ఇంకా ఈ కర్మవశాత్తు జరిగే దురదృష్టాన్ని గురించి ఆలోచించనే అక్కర్లేదు. ఉదాహరణకు 1963 జనవరి 18 పత్తి నుంచి కుటుంబంతో సహా మథురకు తిరిగి వస్తున్నారు శ్రీ బాలకృష్ణన్. వారి కారు సేలంకు 30 మైళ్ల ముందర అల్లరి చేయటం మొదలెట్టింది. చిమ్మ చీకటి, కారు నడవట్లేదు, గమ్యం తోచట్లేదు. మార్గబంధువట మరెవరూ ఆ సాయిని స్మరించటం తప్ప మరొక గత్యంతరమే లేని పరిస్థితి. ఆ సమయంలో ఎక్కడి నుంచో ఒక తెల్లటి ఫియట్ కారు వీరి పక్కనే వచ్చి ఆగింది. అందులోని వారు గౌరవనీయులైన వ్యక్తిగా కనపడ్డారు. వారితో బాలకృష్ణ గారో డ్రైవరో పెదవి మెదిపేలోగా ఆ అపరిచిత వ్యక్తి బాలకృష్ణ గారితోటి ఆ సేఫ్టీ పిన్ ఇటివ్వండి అని అడిగి తీసుకుని బండి కింద భాగంలో ఉన్న నిప్పీకి ఈ పిన్ను గుచ్చి స్టార్ట్ చేయండి అన్నాడు. డ్రైవర్ అదే విధంగా చేశాడు. కారు బర్రమని వెంటనే బయలుదేరింది. అంతే, ఆ ఫియట్ కారు వాయువేగంతో బాలకృష్ణన్ గారి కారు దాటి దూసుకు వెళ్లిపోయింది. అంతేకాదు, మరుక్షణం కనుమరుగైంది. ఎందుకైనా మంచిదని సేలం చేరగానే కారుని బావు చేయటానికి వర్క్షాప్కి తీసుకెళ్లారు బాలకృష్ణ. ఏమి ఆశ్చర్యం, ఆ కారులో 30 మైళ్లు ప్రయాణం ఏ విధంగా కొనసాగించారు అని అక్కడి మెకానిక్ తన ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు. గేర్ రాడ్ 2 బద్దలయ్యుంది. దానిని వెల్డింగ్ చేయడానికే సుమారు 3 పట్టింది. అంతేకాదు, ఆ నిప్పిల్ కనపడలేదు సరికదా. ఆ సేఫ్టీ పిన్ కూడా అంతు లేకుండా పోయింది. సేఫ్టీ పిన్ మాయమైపోతే ఏమైంది? మన సేఫ్టీ స్వామి ఎప్పుడూ చూసుకుని తోడునీడుగా ఉంటారన్నది ముమ్మాటికీ నిజం. ఇట్టి రక్షణ శక్తికి కాలపరిమితి కాని, స్థలం కాని, అప్పటి స్థితిగతులు కాని ఏవీ అవసరం లేదని, ఆ అఖండాత్మక శక్తి మానవ నియతులకు కట్టుబడదని వైజ్ఞానిక వర్గాన్ని విభ్రాంతికి గురి చేసిన ఒక అద్భుత చర్య. శ్రీ జాన్ హిస్లాప్ వారి అనుభవంలో మరువలేనిది, మరువరానిది. ఇది ఒక అత్యంత అద్భుతమైన లీల. 1978 ఫిబ్రవరి 1 ఒకనాటి రాత్రి 8 జాన్ హిస్లాప్ మరియు వారి బృందం వైట్ఫీల్డ్లోని బృందావనంలో స్వామి దర్శనం చేసుకుని బెంగళూరుకి టాక్సీలో వెళ్తున్నారు. బృందావనం నుంచి దరిదాపు 6 మైళ్ల దూరం రావడం అయింది. ఆ ప్రదేశంలో రహదారి చాలా సన్నగా ఉంది. కేవలం 2 వెళ్లేంత స్థలం మాత్రమే ఉంది. అందున ఆనాడు ముఖ్యంగా ఆ దారిలో ఒక బండిని రిపేర్ చేస్తున్నారు. టాక్సీకి ఎడంవైపు రోడ్డు బాగు చేయడం నిమిత్తమై కంకర్రాళ్లన్నీ పోగుపోసున్నాయి. ఇంత ఇరుకైన స్థలంలో బస్సు ఒకటి పక్కనే వస్తుండడం చూసి టాక్సీ డ్రైవరు ఆ బస్సుని ఓవర్టేక్ చేయాలని కుడివైపుకు టాక్సీ తిప్పాడు. అంతలో ఎంత విపరీతం! అదుగో ఎదురుగా అతి సమీపంలో ఒక కారు అతివేగంగా దూసుకొస్తోంది. అసలే రోడ్డు ఇరుకు, పైగా 2 వెళ్లేందుకు అసలు స్థలమే లేదు. అయినప్పటికీ ఎదురుగా వస్తున్న కారుకు చోటిద్దామని బస్సు డ్రైవర్ కొంచెం తప్పుకున్నప్పటికీ అది వీల్లేకుండా పక్కన కంకర్రాళ్ల గుట్ట. కారు అతివేగంగా వస్తోంది. బ్రేక్ వేద్దామన్నా కారు నిలవలేని పరిస్థితి. ఇక ఇంతటితో మన పనైపోయింది అని నిర్ధారణకొచ్చేశారు హిస్లాప్.

అందం. అదిగో ఎదురుగా కారు లైట్లు తమ టాక్సీ విండ్ స్క్రీన్ మీద సూటిగా పడుతున్నాయి. ఒకటి రెండు ఘడియల్లో ఇంక బొందితో కైలాసమే. ఒక సెకండ్, రెండవ సెకండ్, ఒక ఘడియా దశాంశమా లేక శతాంశమా, అంత సూక్ష్మ కాల వ్యవధిలో ఏం జరిగింది? స్వామి ఏం చేశారు? టాక్సీని మోదవలసిన కారు దానిని దాటి వెనక వైపుకు దూసుకుపోయింది. ఎలాగా? అయితే టాక్సీలో ఉన్నవారికి ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా బోధపడింది. ఆ కారు ఆ ఇరుకు రహదారిలో వీరికి కుడిపక్కగా విరుచుకుని సాగలేదని, అథవా అలాగ చేద్దామని తలచినప్పటికీ అటుపక్క ఇసుమంతైనా దారి లేదని, ఇక ఎడం వైపుకు వెళ్ళిందా అంటే అటుపక్క వీరి టాక్సీకి అడ్డు గోడగట్టినట్టు బస్సు పక్కనే వస్తోంది అని గ్రహించగలిగారు. అయితే టాక్సీ మీదుగా కారు ఎగిరి వెళ్ళిందని సారాంశమా, లేక భూమికి అడుగున దూరి వెళ్ళిపోయిందని ఊహించాలా? వీటిల్లో ఏ ఒక్కటి జరగలేదు. ఎదురెదురుగా రెండు బళ్ళు రావడం స్పష్టంగా తెలిసింది. కాని మరుక్షణం ఎదురుగా వస్తున్న కారు టాక్సీని దాటి వెళ్లడం కూడా స్పష్టంగా కనపడింది. ఈ టాక్సీలో ఉన్నవాళ్లకి కనబడ్డట్టుగానే ఆ కారులో ఉన్నవాళ్లకు కూడా ఈ దృశ్యమంతా కనపడి ఉండాలి. ఆ ఒక్క ఘడియలో స్వామి కాలతత్వాన్ని అధిగమించారా లేక స్థల పరిమాణాలనే మార్చివేశారా? కారు టాక్సీ ఒకదానితో ఒకటి మోదకుండా వాటి పొడవు వెడల్పులను కుదించి వేశారా? ఏం చేశారో మరి? మర్నాడు కృతజ్ఞతతో నిండిన హృదయాలతో హిస్లాపు బృందం బృందావన్కి వెళ్లారు. స్వామి తామే స్వయంగా వీళ్ల ముందరికి వచ్చి నిల్చున్నారు. తాము ధరించిన పట్టు పీతాంబరం కన్నా కూడా మృదువుగా సరళంగా ధ్వనించాయి స్వామి అమృతవాక్కులు. చాలా సమీపంగానే వచ్చేసింది సుమా. మీకు అప్పుడు కలిగిన కలవరపాటిలో మీలో ఏ ఒక్కరూ కూడా స్వామిని స్మరించలేదు. ఈ సంభవమును గురించి హిస్లాప్ వ్రాసిన దానిలో, అయినా నా కర్తవ్యము నేను నిర్వర్తించాను అన్నారు స్వామి. ఆ వాక్యము వారు రాసిన దాంట్లో లేదు, కాని రాగణపతి గారి అంతరాలలో స్వామి సూక్ష్మంగా ప్రేరేపించిన కారణంగా ఈ వాక్యాన్ని పొందుపరచకుండా ఉండటం అసఖ్యమైంది. అందుకని రాగణపతి గారు వారి కర్తవ్యాన్ని వారు నెరవేర్చినట్టుగా తెలిపారు.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు శ్రీ మేడసాడి మోహన్ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు.
1: శ్రీ కైవల్య పదం కోరి ఒకరు, జగద్భితం కోరి మరొకరు, జన్మాద్యపాయము తప్పించుతన్ మరొకరు, ఇట్లా పరమేశ్వరుని ఉపాసన చేసి కవి నిర్మాణం చేశారు. అంటే జ్ఞాన సముపార్జనం కోసం వాళ్ళు ఎక్కుతున్న సోపాన దశ అది, వాళ్ళు ఎక్కుతున్నటువంటి దశ. ఆ అధిరోహణం మీరూ చేశారు, చేసి ఉండాలి, ఎందుకంటే లేకపోతే కవి నిర్మాణం జరగదు. అంటే పాడి తరించే దశలో కొన్ని అనుభవాలుంటాయి, తరించి పాడిన దశలో మరికొన్ని అనుభవాలుంటాయి. వీళ్లంతా జ్ఞాన సముపార్జనం కోసం కవి నిర్మాణం చేస్తూ ఋషిత్వాన్ని సాధించుకోవటం ఒక ఎత్తు అయితే, ఋషే గనక ఒక కవ్యం రాస్తే, ఇప్పుడు జ్యోతిష్మతి ధ్యానం మీరు ఎంచుకున్నటువంటి మహోన్నతమైనటువంటి మార్గం అది నాకు తెలుసు. ఆ మార్గంలో దాంతోపాటు పర అవతారమైనటువంటి ఈశ్వర స్వరూపమైనటువంటి విభూతి అయినటువంటి సత్యసాయి భగవానుడి దర్శనంతో మీ యోగ స్థితులలో కలిగిన మార్పులేమిటి?
2: పరమాత్మ నాకు ఆ విశ్వాసం ఉంది, ఎప్పుడూ ఆ ప్రచోదనం చేస్తాడు. ఆ నిర్మాణం చేయడానికి మానసికంగా అనుభవించినటువంటి ఆ భావాలన్నీ కూడా ఒక అక్షరబద్ధం చేయడానికి ఎప్పుడూ ఒక హఠాత్ ప్రచోదనం జరుగుతుందనే విశ్వాసం కూడా నాకుంది. ఆ ప్రచోదనం జరిగినప్పుడు అదే గ్రంథరూపంలో వస్తుంది.
1: జరగాలి,
2: జరుగుతుంది.
1: కలవక్క కొన్ని వేళలు
2: అది
1: నికామభవత్ పదచింతనానవలోజ్వలిత శిఖాసనాథమై మీరు కూడా సాయినాథుడి కథే రాస్తారేమో ఎవరికి తెలుసు.
2: అదే ఎప్పుడు
1: జరుగుతుంది.
2: అటువంటి కావ్య నిర్మాణం ఉన్నది, కవి తానే సంకల్పించి జరిగే పని కాదు. ఎప్పుడు జరుగుతుందంటే ఒక హఠాత్ ప్రచోదనం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినప్పుడు ఇవేమీ అవరోధాలు కావు, ఇంకా అదే వ్యాసంగంలో ఉంటాడు. అది నాకు కూడా అటువంటి అనుభవాలు కొన్ని ఉన్నాయి. నేను రాశాను, కొన్ని గ్రంథాలు రాశాను, ఇప్పుడు రాస్తున్నాను, ఇంకా రాయాలనే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మరి ఇటీవల సత్యసాయి భగవాన్ సన్నిధిలోనే నేను సౌందర్యలహరి గురించి ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ రోజైతే పూర్తిగా నా ఆలోచనలు మారిపోయింది. అక్కడ పోయిన తర్వాత ఆ సౌందర్యలహరిలో కొన్ని శంకరభగవత్పాదులు వారి శ్లోకాలు ధారణ చేసి వీటికి తాత్పర్యం ఎలా చెప్పాలి, వ్యాఖ్యానం ఎలా చెప్పాలని గ్రంథాలు చదువుకుని నేను మస్తిష్కంలో బాగా సామగ్రితో వెళ్ళా. అక్కడికి వెళితే అసలు అవి ఏమీ నిలవలేదు. అక్కడ అక్కడ చూసేసరికి మనస్సంతా పూర్తిగా ఒక మహాతన్మయ అవస్థలోకి వెళ్లిపోయి నేను అనుకున్న దానికన్నా భిన్నమైనటువంటి అంశాలు ఎక్కడెక్కడో 27 నాడు జరిగిన పద్యాలు కావ్యాలు గుర్తొచ్చాయి. కాళిదాసు మరి అవతారాల్లో ఏకాగ్రత గురించి ఇవన్నీ వచ్చి ఒక అఖండ ధారా ప్రవాహంగా వచ్చేసింది ఆ ఉపన్యాసం అన్నది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమిటి పరమాత్మ ఈ రోజు నీవేం అనుకోలేదు, ఎందుకు వచ్చేసే మనసులో ఈ రోజన్నీ అంటే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంతో గగన భాగంలో గురుదేవుడు సాక్షాత్కరిస్తున్నాడు. పలికించినవాడు రామభద్రుడు అన్నాడే పోతన్న, ఆనాడు పలికించినవాడు గురుదేవుడే. కాబట్టి కావ్య నిర్మాణంలో కూడా మహాకవులు అవే విశ్వనాథ సత్యనారాయణ గారిని 32 ఏళ్ళు రాశాడట రామాయణం.
1: 33 ఏళ్ళు
2: రాస్తే మీరు ఇంత మహాకవి కవి సామ్రాట్ అంటారు, మీకింతకాలం పట్టిందా రాయడానికి అని అడిగారట.
1: రాముడు రాశాడు,
2: అదే చెప్పాడు. రాముడు రాశాడు కాబట్టి ఇంతకాలం నేనైతే ఒక నెల రాసి ఉండేవాడిని,
1: 29 రోజుల్లో పూర్తి చేస్తాను.
2: కాబట్టి మన బలం కాదది, మన బలంతో రాశామంటే ఆ పౌష్ట్యము పౌష్కల్యం రాదు. ఆ దైవబలంతో రాశామంటే తిక్కన గారు చెప్పారు అంత ఆయన పరి తిక్కన గారు, ఓంకార వాచ్యునకు అనహంకార నిరుడ భావన ఆరాధ్యునకున్ హరింకారమయ మనోజ్ఞాలంకారోల్లాస నిత్య లాలిత్యునకున్. ఆయన ఆ లాలిత్యం పలికిస్తున్నాడని చెప్పి హరిహరనాథ సర్వభువనార్చిత నందయజూడు ఇప్పుడు నమస్కారం పెట్టాడు భారతం చెప్పేసి.
1: ఇప్పుడు మీరు విశ్వనాథ వారి ప్రస్తావన తెచ్చారు, ఆయన రామాయణ కవి నిర్మాణం చేసిన మహర్షి. ఆయన చోట రామాయణ కల్పవృక్షం అయిపోయిన తర్వాత ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నానంటే మీ భావం దీంతో సమన్వయం చేయాలి అని. ఆ రామాయణ మట్లు పూర్తి అయిన నన్నారు వీడడా రాముడు నన్ను ఆత్మారాముడై ఉండెను భయం బయ్యడున్ అంటాడు. ఆ భయం జీవలక్షణం. ఇప్పుడు మీరు స్వామిని చూశారు, అంతరంగ దర్శనంలో సరస్వతీదేవిని దర్శనం చేశారు, కావ్యంలో ఏ అక్షరం చిలికించినా అమ్మవారు పలికించినట్లుగా భావన చేస్తున్నారు, మీకుడా భయమేస్తుంటుందా? ఆ భయాన్ని పోగొట్టే అభీహి అనేటువంటి ఉపనిషన్ మూర్తి మీకు ఎప్పుడైనా అక్కడికి వచ్చాడా?
2: ఈ భయం ఎటువంటిదంటే లోకంలో మనం కలిగే లౌకికమైనటువంటి భయం లాంటి భయం కాదు ఇది. ఈ భయం ఎటువంటి భయం అంటే, కృష్ణ భగవానుడు విరాణ్మూర్తిని చూపించినప్పుడు అర్జునుడు భయపడ్డాడు, ఇది ఎక్కువసేపు చూడలేను నేను, యథారూపంగా నీ రూపం చూపించన్నాడు. అది దివ్యమైన భయం. విభ్రాంతో అంటే యోగస్థితిని కూడా, ప్రచండ యోగస్థితిని కూడా సాధకుడు ఒక్కొక్క దశలో భరించలేడు. అప్పుడు ఆశ్రయిస్తాడు పరమాత్మ అని. అదే నేను భగవాన్ కూడా కోరుకున్నాను. నాకు పరమసత్యం చెప్తున్నాను, ఒక మహాపర్వతాగ్రం పైన తీసుకెళ్లి ఆ పర్వతం ఎంత ఉందో నేను చెప్పలేను, అక్కడ నిల్చొని అదిగో ఆ స్వరూపం ఒకటి కనిపిస్తుంది చూడు అన్నాడు. చూస్తే చెప్పలేని పడగలతో ఒక మహాసర్పం ఉంది, ప్రతి పడగపైన ఒక పెద్ద మణి విరుగుతూ ఉంది. ఆదిశేషుడు, ఆదిశేషుడు సమస్త వాంగ్మయానికి ఆయన మూర్తి, నీకు ఆయన అనుగ్రహం ఉంది అని చెప్తున్నాడు గురుదేవుడు. కానీ నేను ఆ రూపం చూసి భయపడుతున్నాను. అప్పుడు అనుకున్నాను, పరమాత్మ నాకు ఇటువంటి అనుభూతి రుద్దు, నేను ఈ భయం తట్టుకోలేను అని. అలాంటి ఇంకొన్ని ఉన్నాయి నాకు, అవన్నీ అర్థించాను, దైన్యంతో అర్థించాను. అర్థించి నాకు కావాల్సింది మనోనైశ్చల్యమే. ఆ సాక్షాత్కార దివ్యానుభూతికి సంబంధించినటువంటి అంశాన్ని నా మనసులో ప్రతిష్ఠించు తప్ప నేను అవన్నీ చూడలేను, నా దృశ్యంతో చూశానంటే నాకేదో అనిపిస్తుంది అని. నేను చూడలేకపోయాను కూడా, ఎందుకంటే కొన్ని మైళ్ళ దూరం ఉంది ఆకారం. ఒక్కొక్కసారి పైకి లేస్తుంటే పడగలు ప్రాణాలు పోయినంత పని అవుతూ ఉంది సాధనలో. కాబట్టి ఈ పాంచభౌతిక శరీరం తట్టుకోగలదా ఆ దివ్య స్ఫూర్తిని? తట్టుకోలేను. కాబట్టి ఈ శరీరానికన్నా ఆసక్తి అనుగ్రహించు, లేకపోతే అనుభూతిని మాత్రం మిగిల్చు, నేను చూడలేని మనసులో అర్థించాను. అలా ఎన్నోసార్లు నాకు అటువంటి అనుభూతులు కలిగాయి. ఆ కలిగిన తర్వాత కొన్ని గ్రంథాలు రాశాను. ఇప్పుడు బాగా అధ్యయనము రచనము ఇవి నాకు దైనందిన చర్య. గ్రంథాధ్యయనం చదువుకోవాలి, ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నా గాని ఈ దశలో ఇటువంటి ఒక రసభావన జగత్తులో మనస్సు విహరించడం అన్నది మాత్రం గురుదేవుడు అనుగ్రహించినటువంటి ఒక తన్మయ అవస్థ. అది పూర్తిగా ఇప్పుడు నా మనస్సుకు అనుభవంలోకి వచ్చింది.
1: సాధారణమైనటువంటి కవుల పాయకు చెందని మీరు, యోగశాస్త్రాధ్యయనం చేసిన మీరు, ధ్యానయోగాన్ని కొంత సాధించుకున్నటువంటి మీరు, స్వామి యొక్క స్వరూపాన్ని, స్వామి యొక్క గుణాన్ని ఈ కవితా మనస్సుని దాటి అనుభవించే స్థితులు ఏమన్నా ఉన్నాయా? కవిత్వం అనగానే మనస్సే లేదక్కడ.
2: దూర్జటి మహాకవి చెప్పాడు కదా, ఏ లీలను దీయింపవచ్చు ఉపమత్ ప్రేక్షాధ్వని వ్యంగ్య శబ్దాలంకార విశేష భాషలకు అలభ్యంబైన నీ రూపమున్ చాలు చాలు కవిత్వము నిలుచునే సత్యంబు వర్ణించుచో చీ లజ్జింపురుగాక మాదృశ కవుల్ శ్రీకాళహస్తీశ్వర అన్నట్టు ఆ భగవన్మయమైనటువంటి అనంత తేజోమూర్తిని సాక్షాత్కరింప చేసుకోవడానికి కవిత్వం చాలా చాలదు. కవిత్వం ఒక మజిలి మాత్రమే, నేను సభల్లో కూడా చెప్తుంటాను. ఈ కవిత్వము, కవిత్వ ప్రౌఢి, ప్రతిభ, అష్టావధానంలో మేము చమత్కారాలు చేశాము, ఇలా చెప్పాము అలా చెప్పావు, ఇవన్నీ ఒక మజిలి మాత్రమే. ఈ మజిలి గమ్యం కాదు. గమ్యం అన్నది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఎప్పుడు అక్కడ తెలుస్తుంది. ఆ గమ్యం అనుభూయమానం అయ్యేంత వరకు కూడా మనం గురువుగారు ఆ ఉపాసనా మార్గంలో మనం అప్రమత్తులై ఉండాలి. వ్యాస భగవానుడు కూడా అదే చెప్పాడు. వ్యాస భగవానుడు చతుర్వేదాలు విభాగించిన, పంచవేదం చెప్పినా మనస్సు సంతృప్తి లేదు. సరస్వతి నది తీరంలో సెమ్యాప్రాసం అనే ప్రదేశంలో కూర్చొని భాగవతం చెప్పినప్పుడే ఆయనకు ఆత్మశాంతి కలిగింది. అది గురుదేవుడు అనుగ్రహిస్తాడు. వ్యాసభగవానుడు కూడా అవతారమే. వ్యాసభగవానుడు కూడా ఒక వాంగ్మయ అవతారం. భగవంతుని అవతారాల్లో వాంగ్మయ అవతారాలు అవన్నీ కూడా. ఆ వాంగ్మయ అవతారంతో వచ్చాడు, ఇన్ని చెప్పాడు. సత్యసాయి అవతారం అన్నది కృష్ణావతారం లాంటిదే అవతారం కూడా. శ్రీకృష్ణుడు తాను లోకానికి మహాభారతం కేంద్ర బిందువుగా, జగన్నాటక సూత్రధారిగా ఒక అత్యద్భుత క్రీడా విశేషం చూపించాడు. భాగవతంలో లీలా విభూతి చూపించి అదొక విన్యాసం చూపించాడు. గీతాకృష్ణుడుగా అధ్యాత్మ జగత్తును, అధ్యాత్మ ప్రబోధన చేశాడు. సత్యసాయి భగవాన్ కూడా ప్రతి జీవుని అంతరంగ ఒక మహాభారతమే. కురుక్షేత్రం జరుగుతూనే ఉంటుంది జీవన అంతరంగాల్లో. ఆ కురుక్షేత్రంలో నన్ను ఆశ్రయిస్తే నీదే విజయం అంటాడు
1: అంతేగా
2: సత్యసాయి భగవాన్. నీ మనస్సు కురుక్షేత్రమని, నిన్ను దుర్యోధనాలు ఎదిరిస్తున్నారని భయపడద్దు, నన్ను ఆశ్రయించు, నేను వస్తున్నాను కృష్ణుడుగా, ఉన్నాను ఆశ్రయించు అనే ప్రబోధం మనసులో చేస్తూనే ఉన్నాడు జీవులకి. కాబట్టి మహాభారత కృష్ణుడుగా వస్తున్నాడు. ఇక భగవద్గీతా కృష్ణుడుగా ఆయన చేసిన అత్యంత ప్రబోధం అన్నది అజరామరమై విశ్వశ్రేయమై ప్రకాశిస్తూ ఉంది. ఇక ఆయన లీలా విభూతి అన్నది అనేకానేక కైంకర్యాల ద్వారా తెలుస్తూనే ఉంది. కాబట్టి కృష్ణతత్వమే సత్యసాయితత్వం కూడా అనిపిస్తుంది నాకు.
1: జ్ఞానలక్ష్మి జాగ్రత్త పరిణామం ఉదయతో అని అడిగాడు కదా, ఈ జాగ్రత్త పరిణామం అనంతరం ఏర్పడైతే జ్ఞానలక్ష్మి కదా. ఈ జ్ఞానలక్ష్మికి కవిత్వం ఇందాక మీరు మొట్టమొదట ప్రార్థనా పద్యంలోనే పోతన వారిని స్మరిస్తూ కవిత్వ పటుత్వ మహత్వ అని అడిగారు. కవిత్వం ఎలాగూ వచ్చింది, పటుత్వ మనోనైశ్చల్యం యోగం ద్వారా ధ్యానం ద్వారా వస్తుంది, ఈ మహత్వ అనేటువంటిది ఒక మహామహిమాన్వితమైనటువంటి స్వరూపంతో కూడి ఉన్నప్పుడు, అది రూపమా అరూపమా పక్కన పెట్టినట్లయితే, ఈ సర్వవ్యాపకమైనటువంటి మహాచోదక శక్తి ప్రచోదక శక్తి చైత్యస్థితి ఏదైతే ఉన్నదో అది స్వామి అయినట్లయితే, దానితో నిరంతరం కూడి ఉన్నటువంటి ఇప్పుడు మీకున్న ఈ స్థితిలో దీన్ని మీరు ఎట్లా సంభావన చేస్తారు? దాన్ని మీ వ్యక్తిగత
2: మనస్సు యోగస్థితిలో ఒక ప్రసన్న భాజనమైనటువంటి అనుభూతికి లోనవుతుంది. ఆ అనుభూతిలో ప్రసన్నత ఉంటుంది. ఆ ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు గురుదేవుని యొక్క దివ్యమూర్తి కానివ్వండి, దివ్య వాక్కు కానివ్వండి, అనేకానేకమైన పర్యాయాలు మనస్సులో పదే పదే మెదలి ఇసుక అన్ని చోట్ల ఉంది. కానీ ఎక్కడ శరయేళ్లు ప్రవహిస్తున్నాయో ఆ శరయేళ్ల కింద ఉండే ఇసుక ఆర్ద్రంగా ఉంటుంది. అలాగా గురువుగారి ప్రబోధం అనే శరయేళ్లు మనస్సులో ప్రవహిస్తూనే ఉంటే అంతరంగం ఒక ఆర్ద్రమైన సైకతస్థలిలాగానే ఉంటుంది. తడి అది ఎప్పుడూ ఉండాలి శిష్యునికి సాధకునికి. ఆ తడి ఆరిందనుకోండి మళ్ళా వర్షాలతో వచ్చేంతవరకు ఇది ఏమైపోతుందో తెలియదు. కాబట్టి నిరంతరము జ్ఞానవర్షం ప్రవహిస్తూనే ఉంటుంది. కృష్ణుడు చేసిన పని అది. అర్జునుడి మనస్సులో గాని ఉద్ధవుని మనస్సులో గాని తననెవరైతే ఆశ్రయించారో నిరంతరము కురిపించాడు వర్షం వాళ్ళకి. ఒకసారి ఆగిపోవడం అటేం లేదు. అలాగే సత్యసాయి భవాన్ కూడా ఆశ్రయించిన వాళ్లకి ఆయన వర్ష ఋతువుగా మనసులో వస్తూనే ఉన్నాడు. ఒక అఖండ ధారా ప్రవాహంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఆ అనుభూతి కృష్ణకర్ణామృతంలోనే వీళ్ళు బృందావనంలో అందరూ చేరారు. ఎవరిలో వాళ్ళున్నారు, హఠాత్తుగా కృష్ణుడు కనపడలేదు. ఎక్కడ పోయినాడని చూస్తే కాళింది పులినే తమాలని విడచ్చాయే పురస్సంచరత్తోయే తోయజ పత్రపత్ర నీతం దధ్యన్నమస్నాతి యహ వామే పాణితలే నిధాయ మధురం వేణుం విషాణం కటిప్రాంతేగాశ్చ విలోకయన్ ప్రతికలం తం బాల మాలోకయే. ఆయన చూస్తూనే ఉన్నారట, అలాగే చూస్తూనే ఉన్నారట. అది తన్మయావస్థ, అది యోగావస్థ. ఆ అవస్థ ఒక్కసారి మనసులో కలిగిన తర్వాత ఇక అఖండ జ్ఞానవర్షమే మనసులో. ఆ అఖండ జ్ఞానవర్షానికి గాని అంతరాయం ఏర్పడిందనుకోండి హృదయం యొక్క ఆర్ద్రత కోల్పోతుంది. ఆ స్థితి తెచ్చుకోకూడదు సాధకుడు. గురువు గారు తెచ్చుకోనిరు కూడా,
1: కాపాడుకుంటాడు
2: ఆయనే కాపాడుకుంటాడు. ఆ కాపాడుకుని ఎప్పుడు ఆ ఆర్ద్రమైన స్థితిలో శిష్యుని అంతరంగాన్ని పరిప్లుతం చేస్తూ తీసుకొస్తూ ఉంటాడు.
1: కరుణాంబుధారా వేగం అందామా, పాపాంబుధారా అన్నాడు. కరుణాంబుధారా వేగం,
2: ఆ ధారావేగాన్ని
1: సముదీర్ణత్వం,
2: ఆ ధారావేగాన్ని ఎప్పుడు గురువు గారు అనుగ్రహిస్తూనే ఉంటారు. అది అనుగ్రహించారు కాబట్టే మహాకవులు కావ్యధారలు వర్షింపగలిగారు, శబ్దధారలు వర్షించారు, వాంగ్మయధారలు వర్షింపగలిగారు. కాబట్టి నాకు అపారంగా వర్షించాడు గురుదేవుడు ఆ ధారల్ని. ఈ పుస్తకం రాసేటప్పుడైతే ఒకసారి కూర్చున్నానంటే ఏదో మనసులో వచ్చినప్పుడు రాత్రి 3 గంటలు వేసి కూర్చుంటాను, 5 వరకు రాస్తూ ఉంటాను, మళ్ళీ అనుష్ఠానానికి వెళ్తుంటాను. అలా ఎన్నోసార్లు ఇప్పుడు మనసులో ప్రచోదనం కలిగితే అప్పుడు కూర్చోవడమే. అలా ఇప్పుడు కొన్ని రాస్తున్నాను, రాసే ఇప్పుడు దేశాటన వెళ్ళా గాని అక్కడ గ్రంథాలు ఎత్తుకోబోతుంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. అది కాబట్టి ఆ ఇప్పుడు ఆ ధారాప్రవాహంలో మనం నిమగ్నమై ఉండటమే మన కర్తవ్యం అని నాకు అనిపిస్తుంది.
1: కేనోపనిషత్తు ఒక వ్యాఖ్యానం చేసింది, ఒక పరిష్కారం కూడా చూపించింది. ఇప్పుడు ఈ కవిత్వం రాయటం, ఈ పుస్తకాలు రాయటం, ఈ ప్రవచనం చేయటం ఇదంతా ఇంద్రియ సంచలనమే. ఈ ఇంద్రియ సంచలనాలకు మూలం ఆత్మ, ఈ జీవాత్మకి మళ్లీ మూలం పరమాత్మ. కాబట్టి ఈ రాస్తున్నవాడు, అందుకే విశ్వనాథ్ వారు మీరు ఈ పుస్తకంలో చివర పెట్టారుగా, పంచభూతములు దివాకరుడు నిశాకరుడు నీ తనుసప్తకంబయేని ఈ శరీరంబు నీదే కదా. కాబట్టి ఆ అష్టమ తనువు వాడు అనే ఆ వాడు, ఆ అత్యద్భుతమైనటువంటి పద్యం అది. దీనిలో ఈ పరిక్రమణంలో ఈ పరిణామ దశలో మీరు రాస్తున్నప్పుడు సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహం మీ యందు అనుప్రవేశం చేసిన భావన కలిగినప్పుడు వచ్చిన కవిత్వం మీకై మీరుగా చేసినటువంటి రాసినటువంటి అంటే నేను రాస్తున్నాను అనుకుంటూ రాసిన దానికి వ్యత్యాసం.
2: ఇప్పుడు నాకై నేను రాసేది
1: ఏమీ లేదు.
2: ఏమి రాసినా గాని గురుదేవుని ప్రచోదనమే. శ్రీ శివానందమౌన గురుదేవులు ఇందులో ఆయన మూర్తి చూపించాలి. ఆ గురుదేవుల మూర్తులు ఈయన వచ్చేస్తున్నారు అప్పుడప్పుడు. నేను ఎప్పుడు ఆయన ధ్యానించేది లేదు. నేను ధ్యానించకపోయినా వచ్చేస్తున్నాడు. ఎలా వచ్చేస్తున్నాడంటే అది కృష్ణ కన్నావసం చెప్పింది. సేవావయం నకలుదత్ర విచారణీయం పంచాక్షరీ జపమాన ఇతరాంశ తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరానం స్మరతి గోపవధూ కిశోరమని నేను ఆ సంపుటి జపిస్తూ ఉన్నా గురుదేవుడు వచ్చేస్తున్నాడు. అలా వస్తున్నాడంటే ఏమిటి? నువ్వు ఉపాసించే మంత్ర సంపుటి ఆ అక్షర సంపుటి తాత్పర్యం నేను అనుకో. అలా భావించి తెలుసుకో జ్ఞానం. ఎందుకంటే అక్షర సంపుటికి అర్థం చెప్పడం అన్నది కష్టం. పరిణామంలో తెలుస్తూ ఉంటుంది. ఆ విస్తరిస్తూ వస్తుంది. విస్తరించే కొద్దీ మనకు విజ్ఞానం కలుగుతుంది.
1: తెలుసుకుంటూ అపరిణామ ప్రాప్తికి వెళ్ళి
2: కాబట్టి ఇప్పుడు మనం నేనంటూ రాసేదేమీ లేదు. నేను రాయాలని కూర్చున్నా కుదిరే పని కాదు. అన్ని ప్రచోదన కలిగినప్పుడే పోయి కూర్చుంటాను. అందుకని ఒక అంతఃసన్నిధిని కల్పించుకుని అంటాడు తిక్కన గారు. అంతఃసన్నిధి ఏర్పడుతుంది. ఆ అంతఃసన్నిధి కలిగినప్పుడు ఆ అంతఃసన్నిధికి ఆయనే పిన్నిధిగా వస్తాడు. కూర్చుంటాడు. ఇంకా రాయవయ్యా నువ్వేదో నీ పని కానివయ్యా అంటాడు. అక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగా జరిగే వ్యాసంగమే ఇప్పుడు అది.
1: ఇప్పుడు ఇది తిక్కన ప్రదేశం, తిక్కన నడయాడిన ప్రదేశం. శ్రీ అనగౌరిన పరుగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి ఈ పరమాద్భుతమైన అద్వైత అద్వితీయ రమణీయ మనోజ్ఞమైనటువంటి స్థాయిలో మీరు ఓ గురువుని ఉపాసన చేశారు, ఓ గురువుని దర్శనం చేశారు. ఉపాసన చేసిన గురువుని గురుదేవుడుగా మీ మనస్సులో పెట్టుకున్నారు. దర్శనం చేసిన సత్యసాయి భగవానుడు సాక్షాత్ పరబ్రహ్మమూర్తి అయినప్పటికీ మీరు వారిని కూడా ఒక గురుస్వరూపంగా సంభావన చేశారు. ఈ రెండు గురుస్వరూపాలు భిన్నం రూపంలో, నామంలో, గుణంలో, స్వభావంలో, చారణంలో, విచారణంలో, కానీ తారణంలో మాత్రం రెండు ఒకటేగా. ఈ అద్వైత స్థితిని సాధించుకునేటువంటి ఒక దశ సహజంగా మీకు లభించిందా, లేక గురువుల యొక్క అనుగ్రహం మీకు తెలియకుండానే ప్రసరించిందా?
2: నాకు తెలియకనే గురువు గారి అనుగ్రహం, ఆ శివానంద గురుదేవుల అనుగ్రహం కూడా యాదృచ్ఛికంగా లభించింది నాకు ఆనాడు. ఆ గురుదేవుల అనుగ్రహం లభించిన రోజు నుంచే ధ్యాన యోగం ప్రారంభమైంది నా జీవితంలో. అలా చేసుకుంటూ వచ్చాను. పరిణామ క్రమంలో అవధానంగా పరిణమించి ఈ భాష సారస్వతము వాంగ్మయము ఇదొక కృషిగా తపస్సుగా సాగిస్తూ ఎప్పుడైతే ఈ భగవాన్ దగ్గర నాకు పరిచయం ఏర్పడిందో ఆ సన్నిధికి ఎప్పుడైతే పోయానో విస్తరించింది. భావాంబర వీధి అవసరం లేనటువంటి ఒక అవాంగ్మానస గోచరం కలిగి అక్కడ ఇక భగవాన్, ఆ భగవాన్లో వ్యాసమహర్షి ఉన్నాడు, ఆ భగవాన్లో వాల్మీకి ఉన్నాడు, ఆ భగవాన్లో కాళిదాసు ఉన్నాడు, కాబట్టి ఆ విరాణ్మూర్తి అవతారమూర్తి అనే భావన కలిగింది నాకు. ఆ భావన కలిగినప్పుడు ఆ భావన కలిగింది, ఆ భావన కలిగించినవాడు ప్రేరణ ఇచ్చినవాడు భగవాన్. అందుకే అక్కడ కూర్చున్నానంటే ఆ సన్నిధిలో నాకు తెలియకనే నేను ఎప్పుడో పుస్తకం నేను కంఠస్థం పెట్టున్న పద్యాలని కొన్ని అవి గుర్తొస్తుంటాయి. అక్కడ ఎలా వస్తాయి? అక్కడ గుర్తొచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి ఆ గ్రంథాలు చదివాను నేను. అరే ఎందుకు గుర్తొచ్చింది నాకు ఇక్కడ అది, అక్కడ ఇలా ఈ శ్లోకం వచ్చింది మనసులోకి. ఎప్పుడో నిల్చుకొని లైబ్రరీ గ్రంథాలయంలో పుస్తకాలు చూస్తూ అట్లా పేజీ తిప్పుతాం, ఒక శ్లోకం కనిపిస్తే ఇది మనం ఇప్పుడు ఇది చదవాలనుకోలేదని పూసేసి ఉంటాం. కానీ అప్పటికది మనసులోకి వచ్చేసి ఉంటుంది. అలా వచ్చేటువంటి శ్లోకాలు అక్కడ నేను ధారణ చేయడం జరిగింది. ఎలా చేయగలిగాను అంటే యోగ స్థితిలో పరమాత్మ ఒక సమున్నత స్థితికి తీసుకెళ్లాడు నన్ను. వెళ్లడం అన్నది నిజంగా నా అదృష్ట విశేషంగా నేను భావిస్తూ ఉంటాను. తిక్కన గారని ఇందాక మీరు ఆ హరిహరనాథాద్వైతం అన్నది ముందు తండ్రి గారు కనిపించారు ఆయనకి స్వప్నంలో. తండ్రి గారు కనిపించి చెప్పాడు, కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకూట కిం వా యశోదాస్తన్యం తవ స్వాదువద ప్రభోమి అని నీవు తొలి రచయించిన పద్యంబు గాఢాధరంబున అవధరించి నీ దశ దయాళుండై ఉనికించేసి హరిహరనాథుండు. అప్పటికి ఆయన స్వర్గంలో ఉన్నాడట తండ్రి గారు. తిక్కన్న చేసిన ఇవన్నీ కైంకర్యాలకు పరవశుడై అక్కడి నుంచి ఆయన ఆకర్షించుకుని తన దగ్గర తీసుకున్నాడు పరమాత్మ. తీసుకుని మీ కుమారుడి దగ్గరికి పోదాం రావాయా అని పిలుచుకొచ్చాడు. అంటే పరమాత్మ తనకు తనను పరిచయం చేయడానికి పిలుచుకొచ్చుకున్నాడు ఆయన్ని. అంటే పరమాత్మ లీలలు అద్భుతంగా ఉంటాయి. పరమాత్మ సంకల్పమే అద్భుతం. కాబట్టి అటువంటి అద్భుతంలో అద్భుతం నాకు ఆ భగవాన్ సన్నిధిలో కలిగినటువంటి అనుభూతి. పెరియాళ్ళు వారి గురించి చెప్పాను ఒకప్పుడు నేను అక్కడ రెండో ఉపన్యాసం అనుకుంటున్నాది. ఆ పెరియాళ్ళు వారి గురించి చెప్పినప్పుడు పెరియాళ్ళు వారు కృష్ణుని ఉపాసించాడు. కృష్ణ భగవానుడి ఉపాసనలో ఆయన ఆ రోజు సగుణంగా మాట్లాడేవాడు కృష్ణ భగవానుడితో. ఆ పద్యాలన్నీ ఉదాహరిస్తూ గోదాదేవి సందర్భం చెప్తూ కొంత కృష్ణుని ప్రణయం అనేది ఎలా ఉంటుంది, ఏ దేవేరికి ఆ ప్రణయాన్ని ఎలా పంచాడు, భోజకన్యాసరి రాజహంసము సత్యభామా సుఖీకేళి పంజరంబు, రుక్మిణీదేవి హృదయమనే సరస్సులో రాజహంసగా విహరిస్తున్నాడు, సత్యభామాదేవి హృదయమనే పంజరంలో చిలుకలాగా బంధింపబడి ఉన్నాడు, జాంబవతి నిశాచంద్రోదయంబు జాంబవతీదేవి యొక్క హృదయమనే తూర్పుకొండపై రాకాశశాంకుడై ఉదయిస్తున్నాడు, అలా అష్ట మహిషుల యొక్క అంతరంగాల్లో ఎలా విహరిస్తున్నాడు, అవన్నీ వర్ణించాను రోజు. నిజానికి అవన్నీ కూడా అక్కడ పోయితే గుర్తొచ్చాయి. ఆ రోజు నేను పెరియాళ్ళ వారి గురించి మాట్లాడాలంటే కొన్ని పాసురాలు చదువుకొని పోయినాను. అక్కడ పూర్తిగా విభిన్నమైన రీతిలో వచ్చింది. ఇవన్నీ చెప్పి ఆ తాత్పర్యం సారాంశం చెప్పాను. ఆ రోజు నన్ను దగ్గర కూర్చోబెట్టుకున్నాడు ఆ అష్టమహేషుడు. ఇంకొకసారి ఆ పద్యం అనుభవం గారు అన్నాడు. మళ్లీ చెప్పాను ఆ పాదాల దగ్గర చిన్నగా అంటాడు స్వామి చిన్నగా అన్నాడు. మళ్లీ చెప్పాను బాగుంది ప్రచారం చేయి, ఇవన్నీ బాగా ప్రచారం చేయాలి అన్నాడు. ఆ అన్న తర్వాత నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ పద్యం చెప్పే చోటంతా భగవాన్ అలా నాకు ఆదేశిస్తున్నట్టు అనిపిస్తుంది. నిన్న కూడా బాపట్లలో ఉపన్యాసంలో చెప్పారు ఆ పద్యాన్ని. అవి ఎప్పుడో లక్షపైన పద్యాలు కంఠస్థం చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడో ఎప్పుడో చేసినవి కానీ ఆ సందర్భోచితంగా అక్కడ ఎలా వస్తున్నాయి, అంటే ఇది అవసరం ఇక్కడ, నువ్వు అనుకున్నది కాదు, నువ్వు అనుకున్న ప్రణాళిక అవసరం కాదు ఇక్కడ, ఈ అసంఖ్యాక భక్త జనావళి శరణాగతులు ఆలకించే సమయంలో ఏది సమున్నత స్థాయిలో రావాలో ఆ ధారాప్రవాహం కావాలి ఇక్కడ అని పరమాత్మ ఎప్పుడూ ఔన్నత్యమే ఎంచుకుంటాడు, మామూలు విషయాన్ని ఎంచుకోడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని తత్వము మహత్వమే నాకు భగవాన్ కదలికల్లో కవళికల్లో ఎప్పుడూ నాకు భాషిస్తూ ఉంటుంది. ఆ అవతారంలో ఆ భగవాన్ కృష్ణ భగవానుడు సగుణంగా ఒక 16,800 మంది జీవనాయకులతో విహరించాడు. కలియుగంలో ఆ సంఖ్య మించిపోయింది భగవానికి
1: కోట్లు.
2: ఆ సంఖ్య మించిపోయి ఇప్పుడు ప్రతి ఒక్కరూ జీవనాయిక, ప్రతి జీవుడు ఆశ్రయించిన దాసుడంతా జీవనాయిక అయి ఆ భగవాన్ గమ్యమానంగా చేసుకుని అదే ధ్యాన యోగంతో ఉపాసిస్తున్నారనిపిస్తుంది నాకు అక్కడ పోయినప్పుడు.
1: మనస్సు పరాధీనమైనప్పుడు జరిగే ప్రమాదము అదే ప్రమోదము అదే
2: ఉంది.
1: పరాధీనం అయిపోయింది అది, అక్కడికి వచ్చి ఆ ప్రణాళిక కాని మరొకటి రూపుదిద్దుకున్నది అంటే అది రచన. ఆ రచన అది నిత్యము ఏర్పడేటువంటి మహాసృష్టి కాబట్టి అభ్యసనము అభ్యాసము అధ్యయనము సద్గోష్ఠి వీటన్నింటితో పాటు ఈ రచన ఆవిష్కృతం కావటం అది కూడా ఒక దివ్య విభూతి.
2: సహజంగా 50 సంవత్సరాల తిరుపతి వెంకటగౌడ కూడా చెప్పారు, చల్లపడి వెంకట శాస్త్రి లాంటి మహానుభావులే, ధారణ నిల్చునా నిర్వదా అను సందేహముండు తప్ప మా ధారకు లోటు లేదు అన్నారు. అవధానం చేయమంటే 50 ఏళ్ల తర్వాత, ఇప్పుడు నాకు 57 అయినా ఇప్పుడు కూడా అవధానాలు చేయడంలో నాకు ధారణ తగ్గలేదు, ధార తగ్గలేదు, ఆ భావోద్వేగం పెరుగుతూనే ఉంది ఇంకా. అది కూడా చాలా మందికి ఆశ్చర్యం.
1: దీనికి 3 కారణాలున్నాయి స్థూలంగా విచారణ చేస్తే. 1 మీ స్వీయమైనటువంటి ధ్యానం, 2 యోగం, గురువుల అనుగ్రహం. ఈ 3 ఉన్నప్పుడు 50 లెక్కే ఉంది. కన్ను మూసేదాకా ధారణ నిలబడుతుంది. ఎప్పుడు అంటే ఈ మనస్సు, మీరు అడిగారు కదా నిశ్చల మనస్సు, ఆ నైశ్చల్యం కావాలి. ఎప్పుడు మనస్సు నైశ్చల్యాన్ని పొందిందో అది సమాధిగతం అయిపోయింది. సమాధిగతంలో నుంచి మళ్లీ వెనక్కి వస్తున్నది అనమాట. ఆ పని రమణ మహర్షిని అడిగారే, ట్రైన్ వచ్చిందా, దానిలో వచ్చిన ప్రయాణికుడు భక్తుడు వచ్చాడా లేదా, భోజనాలు తయారైనయా లేదా, రాత్రి క్రింద పడ్డ పిచ్చుక పిల్ల బాగుందా లేదా అని మనసే లేని మీరు ఏ మనస్సుతో అడుగుతున్నారు అని అడిగితే, ఏం లేదప్ప, ఆయా కార్యకలాపాలు చేయవలసినప్పుడు హృద్గుహలో నుంచి ఆ మనస్సు అనేది బయటకు వచ్చి కార్యకలాపాలు నిర్వర్తించి మళ్లీ గూట్లో పెట్టుకుంటుంటా అని ఒక పరమ రహస్యం చెప్పారు. బహుశా ఇప్పుడు జరుగుతున్నది అదే అయి ఉంటుంది. ఆ మనస్సు లోపలున్నది, ఆ హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం
2: జాజ్వల్యమానం చేశారు పరమాత్మ
1: స్వామి.
2: అంతరంగంలో ఉన్నటువంటి ఒక యోగాగ్ని రగిల్చి అది ఇది నీ జీవిత గమ్యం, ఇది వాంగ్మయ సేవ, వాంగ్మయ తపస్సు నువ్వు నిర్వహించాలి ఈ విధంగా అని కవిత్వం ఉన్నది నిజానికి పరమాత్మ రూపాన్ని అలా ఒక వేలుతో సూచిస్తుందంతే. ఆ వేలుతో సూచించడమే యోగము. అటువంటి యోగస్థితికి చేరుకున్న మహానుభావులు వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసాదులు. అటువంటి మార్గంలో అటువంటి బాటలు నడవాలి అనే ఒక నిర్దేశం కూడా పరమాత్మ ఆదేశంతో నాకు లభించింది.
1: చాలా మీరు చాలా అదృష్టవంతులు. కారణం ఏంటంటే కవిత్వం చెప్పిన ప్రతివాడు ఋషి కాలేడు, ఋషి అయిపోయినవాడు కవిత్వం చెప్పిన దాఖలాలు లేవు. ఈ రెండు చాలా లోకంలో జరుగుతున్నటువంటిది. మీరు ఆ రెండింటినీ కూడా కేవలం గురువుల యొక్క సాన్నిహిత్యం చేత, పైగా సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి స్వామి నుంచి మీరు పొందిన అనుభూతి మీ మాటల్లో అది చిప్పిల్లుతూనే ఉన్నది మొదటి నుంచి. అది ఎంత అద్భుతమంటే రసావిష్కరణ జరుగుతూ ఉన్నది. మీరు అవధాన ప్రక్రియ, అవధాన సరస్వతి అనే చిన్న మాట, అవధానాన్ని అంచులు చూసినటువంటి మీరు సత్యసాయి భగవాను సర్వదేవత అతీత స్వరూపంగా ఆశువుగా ఒక పద్యం చెప్పి స్వామికి కైంకర్యం చేయవలసిందిగా కోరుతున్నాను.
2: శ్రీకృష్ణ స్పృహణీయ భావుక కళా స్నిగ్ధాకృతి మద్గతి. శ్రీకృష్ణ స్పృహణీయ భావుక కళా స్నిగ్ధాకృతి మద్గతి. రాకాపూర్ణ శశాంక మండల సమగ్రస్ఫార హాసామల. రాకాపూర్ణ శశాంక మండల సమగ్రస్ఫార హాసామల. నాకుందోచిడి దివ్యమూర్తి విటు, నాకుందోచిడి దివ్యమూర్తి విటు, విన్నాణంబు సంధింపుమా, ప్రాకామ్య ప్రతిభ ప్రభావ గురుదేవా సత్యసాయి నమో.
1: శుభం. కంచె మహాస్వామి వారు గుర్తొచ్చారు. మీరు ఈ ధారణలో చెప్పినప్పుడు రక్తాంతస్ఫురణీయ సునేత్రమని కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అటువంటి బాణీలో, అటువంటి భావనలో చాలా పరమాద్భుతంగా స్వామిని చూడటం వేరు, స్వామిని దర్శనం చేయటం వేరు. స్వామిని దర్శనం చేయటం వేరు, స్వామిని అనుభవించటం వేరు. స్వామిని అనుభవించటం వేరు, స్వామిని అనుభూతి చెందటం వేరు. ఈ అన్ని దశలు కూడా సత్యసాయి భగవానుడి అనుగ్రహం ఉంటే ఏకకాలంలో సంభవిస్తాయి. ఇవి ఏవీ జరగకుండా నేను స్వామిని చూశాను వచ్చాను అంటే ప్రయోజనం లేదు. దర్శనం చేశాను భౌతిక దర్శనంతో కాస్త ఆనందం కలుగుతుంది, కానీ ఆంతరంగికమైన ఆ దర్శన పూర్ణిమ మాలికలన్నీ కూడా మీ విస్తారమైనటువంటి యోగనాడులు, 272,000 యోగనాడులు మీ యందు ఉన్నాయి గనక, ప్రతి జీవుడు యందు ఉన్నాయి గనక, అవి ఉద్దీపనం కావాలని, ప్రచోదనం చెందాలని, పరిపూర్ణమైనటువంటి ఆనందతారక స్థితిని సర్వేశ్వరుడైన స్వామి మీకు అనుగ్రహించాలని స్వామిని ప్రార్థిస్తూ తిరుపతి రేడియో సాయి స్టూడియోకొచ్చి స్వామి యందు ఉన్నటువంటి మీ భక్తిని, గౌరవాన్ని, అనురాగాన్ని, అపురూపమైనటువంటి కొన్ని సంఘటనలని రేడియో సాయి శ్రోతలకి పరమ రమణీయంగా, ఆర్ద్రంగా, కరుణాత్మకంగా అందించినటువంటి మీకు రేడియో సాయి ధన్యవాదాలు తెలియజేస్తున్నది సాయిరాం.
2: ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నాకు కూడా ఇది అదృష్టం, మహత్తర అవకాశం. ఒకసారి ఆ పరమాత్మ యొక్క అనుభూతిలో మనస్సు విహరించడం అన్నది కూడా ఒక వరప్రసాదంగా నేను భావిస్తాను. ఈ ఎప్పుడూ ఈ భావన గమ్యం ఉన్నది, ప్రస్థానం ఉన్నది ఇలాగే సాగిపోవాలని నేను ఆ గురుదేవుని ప్రార్థిస్తూ ఉంటాను. నేనెంతో మీకు కూడా నేను కృతజ్ఞుణ్ణి, మన నిర్వాహకులందరికీ కూడా, సోదరులందరికీ కూడా నేను కృతజ్ఞుణ్ణి. నాకు మంచి అవకాశం ఇచ్చారు. ధన్యవాదం
1: సాయిరాం.

0: నాకు ధారణ బాగా ఉంటుంది కాబట్టి 3 గంటలకు కూర్చున్న వెంటనే 1/2 గంటలో అయిపోయింది. ఎందుకంటే మంచి మంచి పేపర్ క్వశ్చన్ పేపర్ అవుట్ అయిపోయినట్టే కదా, వరయ్య చెప్పినవన్నీ గుర్తుంటాయి. అన్ని 30-40 నిమిషాల్లో పూర్తి చేసేసాను. ఇంకా ధారణ మిగిలిందండి, మీరు ధారణ చేస్తారు, ఇది పతాక సన్నివేశం ప్రకటించండి అని చెప్పాను. అందరూ ఆశ్చర్యపడ్డారు. సరే, ధారణకు ముందు ఒక టీ ఇస్తామండి కొంత అంటే, అది ధారణ కష్టం, ధారణ చేసేయాలి పద్యాలు వెంటనే. అలాగే అని ఒప్పుకున్నాను నేను. సరే, ఆ 10 నిమిషాలు మానసికంగా ఒక మెడిటేషన్లో ఉన్నా. అట్లా కరెక్ట్ గా 4 గంటలకు ధారణ ప్రారంభించాను. మొత్తం 32 మందికి తిరిగి చెప్పడం అనేది ఒక 6-7 నిమిషాల్లో పూర్తయిపోయింది. కంఠస్థం చేసిన పద్యాలు చెప్పినట్టే అన్ని చెప్పేశాం. అయిన తర్వాత ఒక భక్తుడు, సాయి డివోటీ, కొన్ని పుస్తకాలు తెచ్చి, ఇంతసేపు మీరు ఉపాసించిన సరస్వతి పుట్టపర్తిలో ఉంది, ఒకసారి వెళ్లి దర్శించండి అని ఒక పుస్తకాలు ఇచ్చినాడు. పుట్టపర్తిలో ఉంటే ఇక్కడైనా అవధాన వేటలు చేస్తారు స్వామి, ఇక్కడే ఉంది ఆ సరస్వతి అని ఆ పుస్తకాలు తీసుకుని కళ్ళద్దుకున్నాను. ఎంత మాట అన్నారండి, నా కనులు తెరుచుకున్నాయి ఈరోజు అన్నాడు. నేను అప్పుడు పోలేదు స్వామి దగ్గరికి, కొంతకాలానికి మళ్ళీ వెళ్లాను భాగవతం చెప్పడానికి. నాకు అది గుర్తొస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఇంతసేపు నేను చెప్పిన నాలో ఉన్న పలికించిన సరస్వతి కూడా సాయి అనే భావన నాకు తెలియకనే వచ్చేసి చూడండి మనసులో నుంచి. పుట్టపరచలో ఉంటే ఇక్కడ నేనంటే చెప్తాను స్వామి, ఇప్పుడు ఇక్కడ ఉండే చెప్పించారని అన్నా. అలాగనండి అన్నాడు. అలాంటివి ఎన్నో, అంటే పరమాత్మ ఒక ఆకర్షిస్తాడు, లాగుతాడు మనసులో, గాలం వేస్తాడు ఈ మీటింగ్
1: లాక్కుంటాడు.
0: అది నాకు బాగా అనుభూయమానమైంది ఎన్నో పర్యాయాలు.

ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. కృష్ణ పాపకర్మలను ప్రేరేపించు నారి, ఆశలచే బంధింపబడు మానవునకు రామచరిత మానసమును అమృతమును పానముగావించిన పవిత్ర జీవి ఈ తులసీదాసు. వాంఛారహితుని మాత్రమే రాముడు వరించుననియు, అట్టివానినే తరింపజేయుననియు, హృదయమున రామనామమును నింపి కడమున కర్తవ్య కర్మలను ఆచరింపుమనియు ప్రబోధించెను. అతని కీర్తనలలో ప్రేమోన్మత్తము ప్రదర్శించెను. క్షణభంగురమైన ఈ కాయముల పోషణకై కాలమును దుర్వినియోగపరచక చిక్కిన కాలమును చిత్తశుద్ధికై వినియోగించుననియు, చిత్తశుద్ధి అవధూత స్థానమును అందించినదనియు, విత్తము యమదూత ప్రాప్తి లభించినదనియు గానము చేశాను, రామనామమును పానము చేశాను. అతడు వ్రాసిన పవిత్ర గ్రంథము రామాయణము, దానికే తులసి రామాయణమని పేరు. మహారాష్ట్రమున ప్రతి ఇంట దాని పారాయణముగా జరుగుచుంటును అని స్వామి ఒకసారి ఒక భక్తునికి వ్రాసిన లేఖలో తులసీదాసు గురించి వివరించారు. సాక్షాత్ సాయిరాముడే ఈ మహానుభావుని గురించి వర్ణించినప్పుడు మనం కూడా ఈ రామభక్తుని గురించి వివరంగా తెలుసుకోవాలి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో పరమభక్తుడైన తులసీదాసు గురించి చెప్పుకుందాం. ఈ విషయాలను మీకందించడానికి స్వామి తమ దివ్యోపన్యాసాలలో చెప్పిన విషయాలలో అంతేకాకుండా తులసీదాసు యొక్క చరిత్రను కూడా చదివి దాంట్లోంచి గ్రహించబడిన కొన్ని ముఖ్యమైన విశేషాలను పొందుపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టే ముందు తులసీదాసు విఘ్నేశ్వరుడైన మన విఘ్న వినాశుడైన గణేశునిపై రచించిన ఈ కీర్తనతో మొదలుపెట్టుకుందాం.

మాట ఇచ్చినట్టు మనుజుంటూ నడిచిన మనిషి కాదు వాడు మహితుడగును, మాట చెప్పినట్టు మనిషి నడువడేని మనిషి కాదు వాడు మృగమిగాని. మానవుని యొక్క పవిత్రత, మానవుని యొక్క కీర్తి మర్యాదలు, మానవుని యొక్క ఉన్నత స్థితి మాటపై ఆధారపడి ఉన్నవి. మాటయే మానవునికి ప్రాణం, మాట తప్పేనా ప్రాణమును పోగొట్టుకున్నట్లే. ఈ మానవుని యొక్క మాటలకు ఖర్చు లేదు గాని విలువ మాత్రం చాలా ఎక్కువ. ఇలాంటి విలువైన మాటను మానవుడు నిలుపుకున్నప్పుడే మానవత్వాన్ని సార్థకము గావించుకున్నవాడవుతాడు. తన మాటను తాను పోషించుకునే నిమిత్తమై జీవితమనే త్యాగము చేసి దివ్యత్వమును అనుభవించి ప్రచారము గావించిన వాడే తులసీదాస్. ఇతడు ఆత్మారాం దూబే, తులసి అనే దంపతులకు క్రీస్తు శకం 1493 సంవత్సరం శ్రావణ మాసమున శుక్ల సప్తమి రోజు జన్మించాడు. సామాన్యంగా పుట్టిన బుడ్డ తక్షణమే ఏడుస్తుంది. దీనికి ఆధ్యాత్మికంగా ఒక అర్థం, వైజ్ఞానికంగా ఒక అర్థం ఉన్నాయి. తల్లి గర్భాన నుండి పుట్టిన తక్షణంబే కెవ్వు కెవ్వున ఏడుస్తారు నవ్వకుండా. ఏడ్చుటేలకో తెలిపినప్పుడు మీకు దినము దినమునున్న తెలిపి తెలుగు చూడ అనగా మన జీవితం చాలా కష్టాలతో నష్టాలతో దుఃఖాలతో విచారములతో కూడుకున్నదని మున్ముందు మనకు తెలుస్తుంది. కనుక ముందు రాబోయే దుఃఖాలకు విచారములకు సూచనగా తాను ప్రారంభంలోనే ఏడుస్తాడని ఒక ఆధ్యాత్మిక అర్థం. తల్లి గర్భము నుండి ఉండినప్పుడు ఈ బిడ్డ దశేంద్రియములందు నీరు నిండి ఉంటుంది. ఈ బిడ్డ చుట్టూ లోపల సర్వత్రా నీరు ఉంటుంది. ఈ భగవత్ సృష్టి యొక్క రహస్యము. ముక్కు, కన్నులు, చెవులు, నోరు అన్ని ఇంద్రియములందు నీరు నిండుకోవటం చేత ఏడవటం వలన ఆ నీరంతా పోయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమవుతాయి. ఆ విధంగా ఏడవని బిడ్డలను నర్సులు కాళ్లు పట్టుకుని తల క్రిందుకు పెట్టి చల్లని నీళ్లతో కొడతారు. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంది. ఈ ఏడ్చినప్పుడు సక్రమంగా రక్తం ప్రసరించి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభమవుతాయి. దేహము చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ప్రారంభము కాక రక్తము ప్రసరించకుండా పోవటం చేత దేహము నీలంగా మారిపోతుంది. బయటకు వచ్చిన తక్షణమే ఆ బిడ్డ ఆరోగ్యానికి జీవితానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కనుకనే పుట్టిన తక్షణమే ఏడవటం ప్రతి బిడ్డకు సహజం. అయితే ఈ తులసీదాస్ పుట్టిన తక్షణమే ఏడవలేదు. ఏడవకపోవటం చేత అక్కడున్న అమ్మలక్కలు, అయ్యో ఏమిటో పుట్టిన తక్షణమే ఏడవాలి, ఇది సరైన జననం కాదు, ఏవో దోషాలున్నట్టున్నాయి, దయ్యం బిడ్డో పీడబిడ్డో అని అనేక రకాలుగా మాటలు ప్రారంభించారు. దీనికి తగినట్లుగా ఆనాడు రాత్రి తులసికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఇది అలసట వల్ల వచ్చిందేమో అని అనుకుని ఆడవారు అదో ఇదో మందు ఇచ్చారు గాని నయం కాలేదు. రెండవ రోజు మరింత ప్రమాద స్థితికి వచ్చింది. నాలుగవ దినము ఏకాదశి నాడు తల్లి మరణించింది. తులసి మరణించేటప్పటికి ఈ బిడ్డను చూసుకునేవారు లేకపోయారు. అందువల్ల ఈ బిడ్డను ప్రక్క ఇంట్లో ఆమెకు ఇచ్చారు. ఆమెను సాకమన్నారు. బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చిన తరువాత ఆమె మరణించింది. అందువల్ల ఆ గ్రామస్థులు కొంతమంది చేరి అరే గ్రామం లోపల రామశైలాశ్రమంలో చేర్చారు ఆ బిడ్డను. ఆశ్రమ యజమాని నరహరిదాసు. ఆయన ఈ బిడ్డను చాలా ప్రేమతో పెంచుకుని ఒక అధ్యాపకుని పెట్టి చదువు చెప్పించడానికి ప్రారంభించాడు. సాయంకాలం వచ్చే భక్తులకు రామాయణాన్ని చెబుతూ ఉండటం ఆశ్రమ పద్ధతి. ఆ సమయంలో ఆ పిల్లవాడు అక్కడ పోయి కూర్చుని ఈ రామకథను చక్కగా వింటూ క్రమక్రమేణా పాడుకుంటూ ఉండేవాడు.

ఒకనాడు ఈ పిల్లవాడు సుస్వరంతో రామాయణం చక్కగా పాడుతూ ఉంటే బయట నుండి విని నరహరిదాసు తనలో తాను ఆనందించాడు. పిల్లలు ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవటం కాలానుగుణ్యంగా జరుగుతుంది, కాని ఈ పిల్లవాడు వేరే మాటలతో ఏమాత్రమూ ప్రవేశించలేదు. నిరంతరము రామచింతన చేస్తూ రామునిపై పాటలు పాడుకుంటూ ఉండేవాడు. ఆశ్రమంలో నరహరిదాసు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ఈ పిల్లవానికి రాంబోలా అని పేరు పెట్టాడు. నాయనా, ఈ తులసి మొక్కకంతా నీరు పోసి చూసుకుంటూ ఉండు అన్నాడు. రాంబోలా ఆ తులసి మొక్కలను ప్రాణ సమానంగా చూసుకుంటూ వచ్చాడు. నీరు పోయటం, ఎరువు వేయటం, ఎండిపోయిన కొమ్మలు తీసివేయటం, ఆ తులసిని పరిశుద్ధంగా చేస్తూ వచ్చాడు. చదువుకునే సమయంలో చదువుకోవటం, మిగతా కాలం వ్యర్థం చేయకుండా ఆ తులసీవనంలో సేవ చేస్తూ వచ్చాడు. కాలక్షేపానికి వచ్చేవారంతా ఈ పిల్లవాడు చేస్తున్నదంతా చూచి తులసికి సేవ చేస్తున్నాడని తులసీదాసు అని ఇతనికి పేరు పెట్టారు. ఇది పెట్టిన పేరు కాదు, ప్రజల నుండి పుట్టిన పేరు. ఈ విధంగా తాను సేవ చేసుకుంటూ ఒంటరిగా ఉన్నప్పుడు గురువుగారు చెప్పిన రామాయణ విషయాన్నంతా పాటలుగాను శ్లోకాలుగాను అల్లుకుంటూ అభివృద్ధి పరుచుకున్నాడు. ఆ తులసిని పరిశుద్ధంగా చేస్తూ వచ్చాడు. చదువుకునే సమయంలో చదువుకోవటం, మిగతా కాలం వ్యర్థం చేయకుండా ఆ తులసీవనంలో సేవ

22 సంవత్సరాలు వచ్చాయి. పిల్లవాడు సద్గుణవంతుడు, సదాచారపరుడు, రూపవంతుడు. అదే గ్రామంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈ నరహరిదాసును, "స్వామి, మాకు ఏకైక పుత్రిక ఉంది. ఆ అమ్మాయినిచ్చి ఇతనికి పెండ్లి చేయాలని ఆలోచిస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి?" అని ప్రశ్నించారు. "నాయనా, ఇది చాలా మంచిది. లోకంలో దేశకాల పాత్రలను అనుసరించి కాలకర్మ కారణ కర్తవ్యాలను పురస్కరించుకుని ఆ సమయంలో వారికి ఒక బాధ్యత అందించడం మంచిది. ఆ అబ్బాయిని విచారించి చెబుతానన్నాడు. 2వ రోజు అబ్బాయి దగ్గరకు వచ్చాడు. "నాయనా, రాంబోలా, నీకు పెండ్లి చేయాలనుకుంటున్నాను, నీకిష్టమేనా?" అడిగాడు. ఈ కాలం పిల్లలు, "అబ్బబ్బా, నాకు పెండ్లి వద్దంటారు. నోటితో వద్దంటారు గాని మనసులో ఎంతో ఆశగా ఉంటారు. ఇది సహజం. ఆనాడు రాంబోలా కూడా, 'నాకు పెండ్లి వద్దు స్వామి, నేను ఈ విధంగానే ఉంటాను. నా జీవితం తమ సేవకి అంకితం కానివ్వండి' అని చెప్పాడు. నరహరిదాసు కనిపెట్టాడు. ఇదేదో వారు నోటితో చెప్పవచ్చును, మనసులో వారు అరికట్టుకోలేరు. ఇది కలియుగం. ఈ విధంగా జీవించడానికి సాధ్యం కాదని నిర్ణయం చేసుకుని ఆ గ్రామంలో వారికి మాట ఇచ్చాడు. ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేశాడు. ఈ రాంబోలా చాలా బాధపడ్డాడు. "పాపం, నాకు పెండ్లి వద్దు. నేను రామసేవ చేయకుండా లేకపోతున్నాను. తులసి సేవ చేయలేకుండా పోతాను. ఈ బాధ్యతకు నాకు వద్దని కళ్ళు కాళ్లు పట్టుకుని అడుక్కున్నాడు. కాని గురువు వినలేదు. తన బాధ్యత నెరవేర్చుకున్నాడు. పూర్వం పెండ్లి వద్దన్న రాంబోలా పెండ్లి అయిన తక్షణమే క్షణమైనా ఆమెను వదిలి ఉండేవాడు కాదు. ఈ హిస్టీరియా ప్రారంభమైంది. ఇది చూచాడు నరహరిదాసు. ఇది భగవంతుని యొక్క లీల అనుకున్నాడు. తన యొక్క బాధ్యతను నెరవేర్చుకున్నానని తనలో తాను అనుకున్నాడు. అప్పటి నుండి ఆమె వంటింట్లోకి పోతే వంటింట్లో కూర్చోవటం, బయటకు పోతే బయటకు పోవడం, రెండు దేహములు ఒక్క ప్రాణంగా చూసుకుంటూ వస్తున్నాడు ఆ రాంబోలా. ఈ విధంగా 2 సంవత్సరాలు గడిచాయి. ఒకే గ్రామంలో ఉండిన ఈ బిడ్డను పుట్టింటికి కూడా పంపడు. తల్లికేమైనా ఇష్టం ఉంటే ఇక్కడికే వచ్చి చూసిపోవలసిందే. ఒంటరిగా మాట్లాడడానికి వీల్లేదు. ఈయన పక్కనే ఉండాలి. ఈ విధమైన చర్యలు చూసి భార్యకు విసుగు పుట్టి ఆ భగవంతుణ్ణి ప్రార్థించసాగింది.

ఒకనాటి రాత్రి ఎవరో దగ్గర బంధువులు మరణించినట్లు వార్త వచ్చింది. అప్పుడే రాంబోలా, నేను సాయంకాలం 5 గంటలకు పోయి 6 గంటల్లోపలే వచ్చేస్తాను అని చెప్పిపోయాడు. ఆ అమ్మాయి ఇదే సమయం అనుకుంది. ఈ గంటలోపల తల్లిగారింటికి పోయి ఒకతూరి తల్లిని తండ్రిని అందరినీ చూసుకుని వస్తారని ఆమె తలుపుకు తాళం వేసి పక్కింటామెకు తాళం చెవి ఇచ్చి, అమ్మా ఆయన వస్తే తాళం చెవి ఇవ్వండి, నేను త్వరలోనే వస్తాను, పుట్టింటికి పోయిందని చెప్పండి అని చెప్పి వెళ్ళింది. ఇంతలో పెద్ద గాలివాన వచ్చింది. కుంభవర్షం కురుస్తున్నది. ఆమె రావటానికి వీరు లేకపోయింది పాపం. ఈ వాన నిలిచిన తర్వాత పోదాం అనుకుంటూ ఉంది. ఈ పిచ్చి మనిషి వానలోనే వచ్చేస్తాడు. అక్కడ పోయిన పని జరిగిందో లేదో తిరిగి వెనకకు వచ్చి చూస్తే బీగం వేసి ఉన్నది. ఎక్కడికి పోయింది అనుకుంటూ ఉంటే ప్రక్కింటామె వచ్చి తాళం చేవిచ్చింది. పూర్వకాలంలో 7 గంటలకే భుజించి దీపాలు తీసి ఎవరికి వారు నిద్రించేవారు. ఆనాడు కరెంటు దీపాలు లేవు. ప్రకృతి అంతా నిద్రిస్తూ ఉంది. రాత్రి 10 గంటలకు అత్తగారింటికి పోయి తలుపు కొట్టాడు. పెద్ద కుంభవర్షం. బట్టలంతా తడిసి నీరు కారిపోతున్నాయి. వణికిపోతున్నాడు. తలుపు కొట్టేటప్పటికి అత్తగారు లేచింది. ఆ అమ్మాయి కనిపెట్టింది. ఈ సమయంలో ఎవరు వస్తారు? ఈ పిచ్చి మనిషి వచ్చి ఉంటాడు, నీవు పోవద్దు అని తల్లికి చెప్పి ఆమె వచ్చి తలుపు తెరిచింది. ఇతని ఆమెకు చిరాకు పుట్టింది. మలమూత్ర దుర్గంధ రక్త మాంసములతో కూడిన ఈ దేహంపై ఉన్న అభిమానం మోహం రామునుపై పెట్టకూడదా? నీవును నీ జన్మయు తరించి ఉండేవాడివి కదా, తుచ్చమైన ఈ దేహభ్రాంతితో ఇన్ని కష్టాలకు గురైకిపోతున్నావు. పూర్వం రామచరితాన్ని ఎంతో చింతించేవాడవు, రామ భజనలు రామ కీర్తనలు పాడేవాడవు. ఈనాడు నా వల్ల రామచరితాన్ని దూరం చేసుకుంటున్నావు. చిచి, ఈ దేహభ్రాంతి మోహము దేహమోహము ఉండేవి దానికంటే రామ మోహాన్ని పెంచుకుంటే ఎంత నీవు తరించి ఉండేవాడవో అని కఠినంగా చెప్పింది. ఆమెకు నిద్రాభంగమైంది. ఈ 2 ఏళ్ల నుంచి చాలా బాధలు పడింది. అందువల్ల మనసు నుండి కఠినంగా మాటలు వచ్చాయి. ఆ మాటలు తులసీదాసు హృదయానికి ములుకుల వలె నాటుకుని పోయాయి. తక్షణమే ఆ వర్షంలోనే వెనక్కు తిరిగి రాత్రికి రాత్రే ప్రయాగ చేరుకున్నాడు. ఆనాటితో భార్యాభర్తలకు వియోగం జరిగిపోయింది. ఈ సూటైన మాటలు తన హృదయానికి నాటుకోవటం చేత మనసు పరివర్తన చెంది రాముని వైపు మనసు మారిపోయింది. ఒక్కొక్క సమయంలో మనిషి యొక్క ప్రభావము, సంకల్పముల యొక్క పటుత్వము, దాని యొక్క శక్తి సామర్థ్యములు చాలా కఠినంగా ఉంటాయి. ప్రయాగలో తన జీవితం ప్రశాంతంగా ఉండదని అక్కడి నుంచి చిత్రకూట పర్వతానికి చేరాడు తులసీదాసు. ఆ చిత్రకూట పర్వతం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మధ్య ఉంది. ఈ చిత్రకూట పర్వతంపై రామచింతన చేసుకుంటూ రామభజన చేసుకుంటూ కాలాన్ని గడిపాడు.

రామ జన్మదినం వచ్చింది. ఆనాడు తాను రామపూజ సలిపి పరిపూర్ణ శరణాగతి చేసుకోవాలనుకున్నాడు. రాములకు షోడశోపచారములతో పూజ చేయాలని గంధం తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక రామచిలుక తులసీదాస్ నీవు ఏమి చేస్తున్నావు అని పలికింది. అటూ ఇటూ తిరిగాడు. కింద ఇద్దరు పిల్లలున్నారు. సరే, ఏదో నా భ్రమలోనే నాలో ఉన్న సంకల్పముల యొక్క ప్రతిబింబాలే ఈ విధంగా వినిపిస్తున్నాయని, నాయనా మీరెవరు అన్నాడు. మేమా ఈ అడవిలో పశువులు కాయటానికి వచ్చాం. తాత, ఈ గంధం ఎవరికోసం అన్నారు. రామచంద్రుని కోసం నాయనా అన్నాడు. మాకొంచెం ఇస్తావా అడిగారి పిల్లలు. ఇవ్వటానికి వీల్లేదు, ఇది కేవలం రామచంద్రునికే తీస్తున్నాను అన్నాడు. అంతలోపల పక్షి మరొక పలుకు పలికింది. తులసీదాస్, ఆ పిల్లలు ఎవరనుకున్నావు? రామలక్ష్మణులు. నేను హనుమంతుడను అని చెప్పి బుర్రున ఎగిరిపోయింది. ఇంతలోపలే ఇతను రామలక్ష్మణుల అని కళ్ళు మూసుకున్నాడు. ఆ పిల్లలు అక్కడున్న గంధాన్ని తులసీదాసు నొసటికి పూశారు. వాళ్లు కూడా అంతర్ధానమైపోయారు. అనగా దాని యొక్క అంతరార్థం ఏమంటే, పూర్వం ఉండిన అపవిత్రమైన సంకల్పములు, ఆ దుర్గంధములంతా ఈనాటి నుండి పోయి సుగంధమైన భావములు మీలో ప్రవేశించుగాక అని అనుగ్రహాన్ని ఈ విధంగా అందించారు రామలక్ష్మణులు. అప్పటి నుండి రామచరితాన్ని వ్రాసుకుంటూ వచ్చాడు తులసీదాస్.

0: प्रभात।
1: तुलसीदास महाकवि हिंदी भाषलो रामचरितमानस अने महाकाव्यानी रासाडु। तन काव्यंलो लंका पट्टण वैभवान्नी वर्णिस्तू लंकलो राजभवनालु आकाशान्नी अंदेला उन्नाई। उद्यानवनालोनी पूल तोटलन्नी तेल्लनि पुष्पालतो निर्मल चित्तालनु निरूपिंचेविगा उन्नायनि व्रासाडु। रामनामं एक्कड स्मरिंपबडुतुंदो अक्कड हनुमंतुडु उंटाडु। अतडु वायुपुत्रुडु कनुक सर्वत्रा निंडि उंटाडु। रामनामं जपिंचे चोट गोचरिस्तू उंटाडु। తులసీదాసు భక్తులకు లంకా పట్టణ శోభను వర్ణించి చెప్పటం హనుమంతుడు అదృశ్యంగా ఉండి విన్నాడు. ఒకనాడు తులసీదాసు వచ్చే సమయానికి ముందు హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. తులసీదాసు రాగానే, తులసీదాస్, నీవు రాసిన కవిత్వం తప్పు. లంకలో పుష్పాలు తెల్లగా ఉన్నవా? నేనెక్కడా చూడలేదు. అన్ని చోట్ల ఎర్రని పుష్పాలనే చూచాను. నేను స్వయంగా చూచాను. నీవు లంకకు వెళ్లలేదు, చూడలేదు, కేవలం వర్ణించి చెబుతున్నావు. సత్యవాక్ పరిపాలకుడువైన రాముని చరిత్రలో అసత్యం ఉండటానికి వీలులేదు. ఆ పద్యాలను నీవు వ్రాసిన రామాయణం నుండి తీసేయి అంటూ చాలాసేపు వాదించాడు. తులసీదాసు సత్యస్వరూపుడైన రామచంద్రుని చరిత్రలో నేను అసత్యాన్ని చేర్చలేదు, నేను వ్రాసినదే సత్యం అంటూ హనుమంతునితో వాదించాడు. ఇద్దరికీ వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇద్దరికీ ఆరాధ్యదైవం రాముడే. వీరి వాదన మితిమీరటం వలన శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షమై, హనుమంత, తులసీదాసు వర్ణించింది పరమసత్యం అన్నాడు. అప్పుడు హనుమంతుడు, నేను లంకలో చూసినది అసత్యమా అని ప్రశ్నించాడు. నీకు రావణునిపై క్రోధం వలన నీ కన్నులు ఎర్రబడి నీకు లంకలో తెల్లని పుష్పాలు కూడా ఎర్రగా కనపడ్డాయి. ఇది నీ దృష్టిదోషమే గాని పదార్థదోషం కాదు అన్నాడు.

అది విన్న తులసీదాసు, ఓ రామచంద్ర, నీ యొక్క కన్నులు పరిపక్వమైన కమలమల యొక్క మొగ్గలవలే ఉంటున్నాయి. నీ ముఖము విచ్చిన కమలముల వలె ఉంటున్నది. నీ చేతులు పాదములు కమలముల యొక్క రేఖలుగా ఉంటున్నవి. నీ అందాన్ని చూస్తే ఈ లోకాన్ని ఏమాత్రమూ ఆశించము కదా. కోటి మన్మధులైనా నీ కాలిగోటికి సరిరారామా అని వర్ణించాడు. ఈ పాటనే ఆనాటికి నేటికి ఉత్తరప్రదేశ్లో ఏ సమావేశంలోనైనా ఏ మంగళ కార్యములోనైనా జరిగినా దీనిని ఒక ప్రార్థనగా వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా అప్పటి నుంచి క్రమక్రమేణా ప్రాపంచికమైన సంబంధ బాంధవ్యములకు దూరమైపోయి భగవంతుడి బంధనలో తాను ఆనందమును అనుభవిస్తూ వచ్చాడు తులసీదాసు. మహనీయుల చరిత్రలు ఈ విధంగా ఇట్టివి అట్టివి అని వర్ణించుటకు వీలుకానివి.

విన్నారు కదా తులసీదాస్ యొక్క పరమ పవిత్రమైన చరిత్ర. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.

ఓం శ్రీ సాయిరాం. ప్రేమతో శ్రోతలందరికీ స్వాగతం. సత్యసాయి భగవారుని దివ్య ఆశీస్సులతో 2020 ఆగస్టు 1, 2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ తమ 9వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా శ్రోతలకు 1, 2 తేదీల్లో పిల్లలు పెద్దలు ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యక్ష ప్రసారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమాలు విశేషంగా తెలుగు స్ట్రీమ్లో ఆడియోతో పాటు శ్రీ సత్యసాయి సందేశఝరి యూట్యూబ్ ఛానల్లో వీడియోగా కూడా ప్రసారం చేయబడ్డాయి. 2 తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారులు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి అందించిన వైవిధ్యభరితమైన ప్రత్యక్ష కార్యక్రమాల పునఃప్రసారాలను 7 భాగాలలో అందించనున్నాం. స్వామికి ప్రేమతో సమర్పించిన ఈ కార్యక్రమాల సమాహారంలోని 1వ భాగాన్ని ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. విని ఆనందించండి.

ఓం శ్రీ సాయిరాం. సాయి కున్నట్టి ఐశ్వర్య సంపదలకు సాటి ఐశ్వర్యమేమున్న తెచ్చోటనైనా, సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము అన్నారు స్వామి. అటువంటి పరిపూర్ణ ప్రేమావతారి, పరిప్లుత ప్రేమమూర్తి, పరివృత ప్రేమామృత వాహిని అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు ప్రేమపూర్వక నమస్సులు. పుట్టపర్తి ప్రశాంతి నిలయ ప్రాంగణంలో గల శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ లో అంతర్భాగమైన రేడియో సాయి తెలుగు ప్రసార విభాగం 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ తరుణమిది. ఈ వార్షికోత్సవం సందర్భంగా మా శ్రోతలకు శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వసంతోత్సవ శుభాభినందనలు. సత్యసాయి భగవానుని అవతార లక్ష్యం, అవతార గమనం, అవతార నిర్దేశనం అన్నింటికీ కూడా లోకాతీతమైన ప్రేమే కేంద్ర బిందువు. ఆ బిందువు నుండి ఉత్పన్నమైన ప్రేమ తరంగాలు విశ్వవ్యాప్తమై కోటాను కోట్ల అంతరంగాలను ప్రేమ సుధా ప్రవాహంలో ముంచెత్తుతున్నాయి. అయితే నేడు సగటు మానవుని జీవితం ఎన్నో విధాలుగా ప్రాపంచికమైన ఒడిదుడుకుల మధ్య, ఆశలు ఆశయాలకు మధ్య నలిగిపోతుంది. సహజ సిద్ధంగా ప్రేమమయమైన మానవ హృదయం కొన్ని సందర్భాల్లో వ్యాకుల పడుతోంది. మానవుడు తాను వచ్చిన దారిని, తన ఉనికికి మూలస్థానాన్ని అన్వేషిస్తూ దైవం కోసం పరితపించినప్పుడు అందుకు సమాధానంగా భగవానుడు, బంగారు, దైవాన్ని చేరుకునేందుకు చాలా సులభమైన మార్గం ఉంది. అది స్టార్ట్ ద డే విత్ లవ్, ఫిల్ ద డే విత్ లవ్, స్పెండ్ ద డే విత్ లవ్, ఎండ్ ద డే విత్ లవ్. దిస్ ఈస్ ద వే టు గాడ్. నీ దైనందిన జీవితాన్ని ప్రేమతో ఆరంభించు, ప్రేమతో నింపుకు, ప్రేమతో గడుపు, ప్రేమతో ముగించు. ఇదే దైవాన్ని చేరే మార్గం. ప్రేమే దైవం, దైవమే ప్రేమ. నీ జీవితాన్ని ప్రేమతో పరిపూర్ణం చేసుకో, ప్రతినిత్యం ప్రేమతో జీవించు అన్నారు. ఆ సత్యవాక్కుని, సత్యసాయి వాక్కుని నిత్య జీవితంలో ఆచరించి చరించడమే ధ్యేయంగా ప్రతి సాయి కుటుంబ సభ్యులు మలచుకోవాలి. స్వామి మాటే ప్రేమకు బాట. ఆ ప్రేమ బాటలో పయనించి మనందరం గమ్యం చేరాలనే సాయి స్ఫూర్తితో ఈనాటి నవ వార్షిక ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ప్రతినిత్యం ప్రేమతో అనే ప్రధాన ఇతివృత్తంతో ఈరోజు రాత్రి 10 గంటల వరకు కొనసాగుతాయి. కార్యక్రమాలు విందాం, క్రమంగా ఆచరిద్దాం, అవ్యాజ ప్రేమకు చేరువవుదాం. మరొకసారి మా శ్రోతలకు, ప్రేక్షకులకు రేడియో సాయి తెలుగు ప్రసార విభాగ నవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 9వ వార్షికోత్సవ సందర్భంగా ప్రతినిత్యం ప్రేమతో ప్రధాన ఇతివృత్తంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారానికి మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. భగవంతుడు ప్రతి జీవికి ప్రేమతో ప్రతిరోజుని ఒక అపురూపమైన కానుకగా అందిస్తాడు. అమూల్యమైన ప్రతిరోజుని ప్రేమసుమంగా వికసింపచేసుకోవాలంటే ఆ రోజుని ప్రేమతో ఆరంభించాలి. స్టార్ట్ ద డే విత్ లవ్. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నియమమగునా కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయమునందగా అర్హుడగును అని పలికిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మూర్తిభవించిన ప్రేమతత్వం. ప్రేమస్వరూపుడైన భగవాన్ బాబావారికి ప్రణమిల్లుతూ నేటి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. భగవాన్ సుమధుర గళంలో ప్రేమ మాధుర్యాన్ని చవిచూద్దాం. ప్రేమ ప్రబోధం, స్వామివారి దివ్య సందేశం.

ప్రేమ స్వరూపులారా. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు, ప్రేమ నిస్వార్థము నిర్మలము. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి, నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీన్ని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి. కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు, బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఇందులో కూడాను స్వార్థమున్నది, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. కనుకని విశ్వమానవ స్వభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకూడను అనేక భేదాభిప్రాయములు అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. నాయందు నీయందు వారియందు వీరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరియందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.

జీవ జంతులు వేరు, జీవుండు ఒక్కడే, కుల జాతులు వేరు, పూజలు ఒకటే. అన్నింటిందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. ఇట్టి ఏకత్వాన్నే ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. మన హృదయం నిండుకును ప్రేమని నింపుకోవాలి. కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పై పైన ప్రేమగా మనం నటించటము, ఇది మనకు మనకే ద్రోహం చేసుకున్న వారమవుతాం. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా, ఎట్టి పరిస్థితులు ఎందైనా, ఎట్టి కర్మలు ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. బయట ప్రపంచంలో పోయి ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. సరి అయిన జవాబు కాదు. నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. ఎట్టి సంఘము కూడా నిన్ను మార్చడానికి వీలు పడదు, ఎవరికీ వీలు కాదు. దీనికి ఒక చక్కని దృష్టాంతరము, ఒక పేపర్ ఉంటుండాలి. ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాశాము మనము. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పం నుండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాము. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైనా ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగే ఏమాత్రము అల్లాడదు. అది ఏ విధంగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటూ ఇటూ కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రము స్థిరముగా ఉంటుంటాయి. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవరు కూడా మార్చడానికి వీలు కాదు. మనస్సుతో కాదు నింపుకోవలసినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. మైండ్ అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. కనుక హృదయము లోపల పవిత్రమైనటువంటి భావాన్ని, ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. ఈ ప్రేమకు, ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు, ప్రేమకు భయమే లేదు. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. ప్రేమ ప్రేమ నిమిత్తమే ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమే కాదు. కనుక ప్రేమ ఫర్ ప్రేమ, ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. ఈ మూడు గుణములకు ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. ఒకనొక సమయంలో ఒక రాజు వేట మార్గమే అరణ్యానికి వెళ్ళాడు. వేటాడి వేటాడి అలసిపోయాడు, దాహం వేసింది. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. అక్కడ ఒక మహనీయుడు ధ్యానంలో నిమగ్నయ్యాడు. ఈ రాజు కూడాను అతని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. అక్కడనే కూర్చున్నాడు రాజు. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారంలో అడిగాడు. నేను ఒక దేశపు రాజును, వేటాడే నిమిత్తమై అరణ్యంలో ప్రవేశించాను, అలసిపోయాను, మీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందంతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజునికి అందించాడు. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి, తాము ఇంత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. కానీ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. రాజును సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. రాజు పూజా రూమ్ లో ప్రవేశించాడు. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్లాడు. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు, దేవాది దేవా, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను.
కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు, నా రాజ్యాన్ని ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి, ఇంకా అనేక చిన్న చిన్న రాజ్యములను నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి, అనుగ్రహించి కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మహనీయుడు మహారాజు చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. స్వామి భుజించకపురమే వెళుతున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. అయ్యా నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చమెత్తడానికి రాలేదు. నీవు ఒక బిచ్చగాడుగా ఉంటున్నావు, నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు, భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. నీవు ఏ భగవంతుణ్ణి నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను, నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైనటువంటి ఆహారం అక్కర్లేదన్నాడు. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చెయ్యడు, భగవంతుని ఏది కూడా నువ్వు అడగనక్కర్లేదు, అన్ని తానే సకాలములకు ఏది కావాలో కొంత తానే అందిస్తుంటాడు. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగు కొలది అది అడుగున బడు.

ಸುಗತ ತನ್ನ ಕೈ ಮಡಿಯು ಜಟಾಯು ಕಡಕುನೇಗಿ ಸದ್ಗತಿಗಳಿಗಿಂಚಡೆ ಅಡುಗಕುವೇ ಓ ಮನಸ್ಸ. ಶಬರಿ ಅಡಿಗಿಂದ ಜಟಾಯು ಕೋರಿಂದ ಆ ಹೃದಯಮುಲು ತಾವು ನಿಶ್ಚಲಂಗಾ ನಿರ್ಮಲಂಗಾ ಪರಿಪೂರ್ಣ ಪ್ರೇಮತೋ ಪ್ರಾರ್ಥಿಸಿನಪ್ಪುಡು ತಾನೇ ಅందులో ಪರಿಗೆತ್ತಿ ವಸ್ತುಂಟಾಡು. ಏನು ಅಡಗನಕ್ಕರ್ಲೇದು. ಇದು ಭಗವಂತ ಯೊಕ್ಕ ಪ್ರೇಮ ಯೊಕ್ಕ ಗುರ್ತು ಲಕ್ಷ್ಯಂ. ಈ ಭಗವಂತನ ಯೊಕ್ಕ ಪ್ರೇಮ ಯೊಕ್ಕ ವಿಲುವ. ಇಟ್ಟು ಭಗವಂತನ ತತ್ವಾನ್ನಿ ಮನಂ ವಿಸ್ಮರಿಸಿ ಲೋಕತತ್ವಾನ್ನಿ ಅನುಸರಿಸಡಂ ಚೇತನೇ ಇನ್ನಿ ವಿಧಮೈನಟುವಂತಿ ಅಶಾಂತಲಕು ಗುರಿ ಅಯಿಪೋತುನ್ನಾಂ. ಪ್ರಾರ್ಥಿಸಡಮು ಇಂಕೇ ವಿಧಮೈನಟುವಂತಿ ಇದು ಚೇಸುಕೋವಡಂ ಇವನ್ನೀ ಪ್ರಾಕೃತಮೈನಟುವಂತಿ ಧರ್ಮಲು. ಇವಿ ಪ್ರವೃತ್ತಿ ಧರ್ಮಂಲು. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. ఆ నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. భగవంతుని యొక్క ఖజానము లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. ఏదో నీవు గాజుముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. భగవంతుడు ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు. అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మనల్ని పెట్టాలి. అప్పుడే మనకు అవసరమైన అన్ని కూడా నువ్వు తానే అందిస్తుంటాడు. ఏది నీకు అవసరమో ఏది నీకు అనవసరమో ఏది నీకు మంచిదో ఏది నీకు చెడ్డదో తెలియదు. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని నీకు అనుకూలమైనటువంటి దానిని ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. ఈ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. కనుక అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమనేటువంటి యొక్క నిశ్చల మనస్సుతో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. అంతటి విశ్వాసం ఈనాటి మానవులు ఎందు లేదు. ఈ విశ్వాసం లేకపోవటం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. అన్నింటికీ నీ విశ్వాసం చాలా ప్రధానం. కనుక నీ భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. భక్తి అనగా ప్రేమ, విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? నీ ప్రేమ ప్రాకృతమైనటువంటిది, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, ప్రాకృతికి అతీతమైనటువంటిది. అది ఒక పరిమితం లేనటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుభవించుకోందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క భాగాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. పిల్లలు ఉంటుంటారు, పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికే ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. ఈ ప్రార్థనలంతా దేని నిమిత్తమై? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. కాదు కాదు, అది సరైన ప్రార్థన కాదు. అది ఒక బెగ్ చేసినట్టు అవుతుంది. బిగ్గర్టువంటి వాడు ఈ విధమైనటువంటి దీంతో మనం ప్రవేశించకూడదు. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతునే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. అయితే అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కొన్ని కోరక తప్పదు. అడగకుండా అమ్మాయినా భూవ పెట్టదు. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధం. కానీ డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. ఈ ప్రవృత్తికంతా కూడా నువ్వు అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజం. ఈ నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించటమే తప్ప అడుక్కోవటమే లేదు. ఏది చేసినా అందుకో, ఏది ఇచ్చినా అందుకో. ఇది మంచా చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. నీ యొక్క దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, కానీ రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి డాక్టర్ క్లీన్ మిక్సర్ ఇస్తుంటాడు. ఈ క్లీన్ మిక్సర్ అనేటువంటి చేతుగా ఉంటుంది, కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. కనుక నీ ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరగకూడదు, ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. అనేక మంది మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధముల శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్, రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, పిచ్చి బట్టి రసము పీల్చకున్నా.
ఒక వజ్రమునైనా కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. ఆ కటింగ్ చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. ఒక బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి చుట్టుతో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నామంటే దీంతో దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. శులకంగా మనం భావించరాదు, కానీ అది చాలా పవిత్రమైన సూచీకి చాలా చిన్నదిగా ఉండవచ్చును, అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. అలాంటి ప్రేమతత్వాన్ని మనము ప్రతి మానవుడు కూడా పొందాలి. నిన్న చెప్పాను ఆత్మకు పుట్టినటువంటిది అహం, ఈ అహంకు పుట్టినటువంటిది మనసు, మనసుకు పుట్టినటువంటిది వాక్కు. కాబట్టి వాక్కు మనసు బిడ్డ, మనసు అహం బిడ్డ, అహము ఆత్మ బిడ్డ. కాబట్టి ఆత్మకు అహం సన్, ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. కనుక ఫాదర్ సన్ గ్రాండ్ సన్ గ్రేట్ గ్రాండ్ సన్ ఈ ముగ్గురు నలుగురు కూడాను ఒక ఆత్మ సంబంధమే. అందరి ఎందుకు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. సర్వుడు ఎందుకు ఉండేటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? అదే సత్చిత్ ఆనందం. అదే దానినే మనము కాన్షియస్నెస్ అన్నారు. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి ఎందు ఉంటుండాలి, కానీ ఈ కాన్షియస్నెస్ ను మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. మన చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము, మన చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? అదే విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు, నీవు అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. ఉన్నది ఉన్నది ఉన్నది, దీనిని బీయింగ్ బీయింగ్ బీయింగ్ అన్నారు. ఈ బీయింగ్ నే సత్ అన్నారు, అనగా ఎప్పటికీ ఉండేటువంటిది, వచ్చి పోయేటువంటిది కాదు, రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. ఇది ప్రాకృతమైనటువంటి భావములు. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? ఎక్కడి నుంచి రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు, అక్కడే ఉన్నాడు. హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. అంతేకాని రావటం పోవటం లేదు. మీకందరికీ తెలుసును, ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు, అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్భరము చేతనే కారణంలో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యమును చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. కానీ బాలుడు లౌకికం తెలియనటువంటి వాడు ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలని ప్రశ్నించాడు. బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నాను, ఏ విధంగా ఉంటున్నాను అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారణం లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు, నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. ఎందుకంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. నీవెక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి. యాక్షన్ మూడు ఒకటి కావాలి, అప్పుడే నేను నీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రాప్తించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరముని తీసుకుని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. చెప్పినట్టుగా తపస్సు చేశావు, తలచినట్టుగా తపస్సు చేశావు, కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. ధ్రువుడు చెప్పాడు, స్వామి నేనేదో ఒక చిన్న పెంకుటి ఒక్కొక్క దీనికోసం వెతుకుతూ వచ్చాను, రాజుముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజుముక్క.
కానీ నీ దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. ఆ గాజు ముక్కకై వచ్చినటువంటి నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. చక్కగా పట్టాడు భగవంతుడు. ఎక్కడ సంకల్పించడం ఒక్కటి, ఆచరించడం ఒక్కటి, ఇవి రెండూ ఒక్కటైపోయినాయి, కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. దానికి రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. కాబట్టి రెండు ఓట్లు వచ్చినాయి కాబట్టి నీకు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వారిని పంపించాడు. చూసారా, త్రికరణ శుద్ధి. ప్రతి భావములకు నువ్వు భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. థాట్స్, వర్డ్స్, యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఒక్కటి అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. కనుకనే ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగలిపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి ఈ వాక్. మైండ్ యొక్క బిడ్డ. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. కనుక నీ తల్లి యొక్క భావములే బిడ్డకు లభించాయి. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చింది రాలే మనసుకు రాలేదు. కనుక నేను తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకడు కావచ్చు. సంబంధమేమో కొడుకు తండ్రే. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు. దుర్మార్గుడు గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. కనుక నారాయణుడు ప్రియుడు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు, నామరూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. కనుకనే మనం నామరూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. కానీ త్యాగం అంటే ఏమిటి? కేవలం దేహభావం త్యాగం చేయటం కాదు, ఆలుబిడ్డలను వదలటం కాదు, ఆస్తిపాస్తులు వదలటం కాదు. ఏది త్యాగం చెయ్యాలి? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కళ్ళుకు పొర వచ్చింది, పొరం తీస్తే చాలు, దృష్టి నీకు లభిస్తుంది. నీవు దృష్టిని ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. అదేవిధంగా నీ హృదయం పైన ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. వాటిని ఇదే త్యాగం. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు, దుర్గుణాలను మనం దూరం చేసుకోవాలి. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. అది నీ రైట్. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవం నుంచి పుట్టినటువంటిది, దైవం నుంచినే వచ్చినటువంటిది. దైవం నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. మేఘమునంతా సూర్యుని నుంచినే పుట్టాయి, ఆ మేఘం తిరిగి సూర్యుడినే కప్పివేస్తున్నాయి. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. ఇవన్నీ ఏమిటి? ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్, కొద్దిలో కదిలిపోతాయి. దీనిపైన మనకెందుకు ఈ ద్వేషం? అదే విధంగానే కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. ఆవిర్భవించి ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. అప్పటిలో శాంతిని వహించాలి. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. ఆ ప్రేమ అనే గాలి వీచినప్పుడు ఈ మేఘములు కూడా పరిగెత్తుంటాయి, ఆవరించిన మేఘములు కూడా కదిలిపోతుంటాయి. ప్రేమకు అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనేలేదు. దేనినైనా సాధించలేకపోవచ్చును, కానీ ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతి లేనే లేదు. సర్వమును ప్రేమ చేత సాధించవచ్చును. కనుకనే ప్రేమ ఈశ్వరై, ఈశ్వర ప్రేమై, పరమాత్ముడే. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. మేఘములు ఇక్కడికి రావడానికి, మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానం.

0: పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ విశ్వసించాలి. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారి పైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి. కనుక ప్రతి ఒక్కదానికి కూడా నీకు నీవు పోల్చుకోవాలి. అది ఏ సెల్ఫ్ ఎన్క్వైరీ అని. ఈ సెల్ఫ్ ఎన్క్వైరీ అనగా ఏమిటి? తనకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు. తన భావం ఎట్టిదో పరుల భావం కూడా అట్టిదే. నా బాధలు ఎట్టివో పరుల బాధలు కూడా అట్టివే. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. ప్రేమ ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే అని అన్నింటిని పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. అప్పుడు ద్వేషమునకు అవకాశమే లేదు, ఇంకా అసూయకు అదనే స్థానం లేదు. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, నిస్వార్థమైన ప్రేమను, నిరహంకారమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఇదియే నిజమైనటువంటి భక్తి.
1: భగవాన్ ప్రేమ ప్రబోధంతో ప్రేమాంకురాలు మొలకెత్తిన ఈ తరుణంలో ప్రభాత వేళని ప్రభావవంతంగా తీర్చిదిద్దుకోవాలి. అందుకు అనువైన సాధనాలు ఓంకారం, సుప్రభాతం. ఓంకారం మనలో ఉన్న దివ్యత్వం వైపు దారి చూపిస్తే, సుప్రభాతం మాయా అనే దుప్పటిని తొలగించి జీవునిలోని దేవుణ్ణి ప్రేమతో మేల్కొల్పుతుంది. నిశీధి నిశ్శబ్దం కరుగుతున్న ప్రశాంత ప్రత్యూష సమయంలో ఓంకారంతో ప్రారంభించి ఆ ప్రేమావతారికి అర్పించే ప్రథమ ప్రసూనం సుప్రభాతం. జగత్తు అంతటికీ మంగళాశాసనం. భగవంతునికి సమర్పించే తొలి సేవ సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను సోదాహరణంగా వివరించే శ్రీ కోటా శివకుమార్ అందిస్తున్న ప్రభాతం ప్రభావం అనే ప్రసంగం ఇప్పుడు విందాం.
2: శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ ప్రేక్షకులందరికీ, సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరా. ఈనాడు పవిత్రమైన రోజు, ఒక ఆరాధనగా మనం చేసుకోదగ్గ రోజు. ఎందుకంటే స్వామి అందించిన ఒక శబ్ద తరంగాల వేదాంత భక్తి ఘోష సత్యసాయి మీడియా సెంటర్. తెలుగు ఛానల్ వార్షికోత్సవం రోజు మనము పొద్దున్న పూటే కూర్చుని సత్యసాయి సుప్రభాతం గురించి చర్చించుకోవడం స్వామి మనకి అందించిన అదృష్టంగా భావిస్తాం. మనమందరం కూడా సత్యసాయి సుప్రభాతము చేసుకునే ముందరే ఓంకారం అనేది 21 మార్లు చేసుకుంటూ ఉంటాం. ఏమిటి దీని ప్రత్యేకత? స్వామి మనకి చెప్తారు, ఓంకారం అనేది అకార ఉకార మకారాలు కలిసిన ఒక ధ్వని. ఆ ధ్వనిలో సర్వ సృష్టి ఉంది, అందువల్ల దీన్ని ప్రణవం అంటారు అని స్వామి చెప్తారు. ఓంకార సాధనతో మన మొత్తము స్థితి మారి ఒక పవిత్రత మనలో చేకూరి భగవంతుణ్ణి మనలోకి చేర్చుకోవడానికి, మన హృదయ స్థాయిగా చేయడానికి ఒక అర్హత మనకు వస్తుంది అని స్వామి చెప్తారు. సరే, మనం 21 మార్లు ఓంకారం చేసుకుంటాం. ఈ 21 అన్న సంఖ్యకి ఏమిటి ప్రత్యేకత అన్నది మనము చాలా క్లుప్తంగా చూసుకుందాం. స్వామి అన్నారు ఒక డిస్కోర్స్ లో, మానవుడు అనగా దశేంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కోశాలు, పంచ ప్రాణాలు వెరచి 20. దశేంద్రియాల్లో మొట్టమొదట 5 కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మనకి పనులు చేసే చేతులు, కాళ్ళు, వాక్కు అంటే ఓకల్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. తర్వాత మనకి 2 ఇంద్రియాలు, దేనితో అయితే జనరేటివ్ ఆర్గన్స్ అంటాము, లేక మనకి గుహ్య స్థానాలు ఉన్నాయో అటువంటి వాటి మర్మస్థానాలు, వాటిని కలుపుకుని 5 కర్మేంద్రియాలు. ఇక 5 జ్ఞానేంద్రియాలు, అవన్నీ కూడా మన ముఖంలోనే చూపెట్టబడ్డాయి, ఉంచబడ్డాయి. నేత్రాలు, నాసిక, రసనము, శ్రోత్రము, చర్మము, ఈ 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏవి అయితే వాటి స్పర్శ ద్వారా

గ్రహణం ద్వారా మన లోపలికి మనకు ఒక విషయం తెలియబరుస్తున్నాయో అవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు అవుతాయి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి 10 దశేంద్రియాలు. ఈ దశేంద్రియాలను ఒక రథంలో రథంగా పెట్టుకుని 10 గుర్రాలుగా పోల్చిన రథంలాగా పెట్టుకుని నడిపేవాడు దశరథుడు అని స్వామి అంటారు. ఆ దశరథుడి తనయుడు ఎవరండి? శ్రీరామచంద్రుడు. కాబట్టి ఈ దశేంద్రియాలు కూడిన ప్రతి జీవి వారి కర్మ గనక గొప్పగా ఉండి వారి అదృష్టం బాగుంటే ఆ సాకేత నగరము అన్న అయోధ్య నగరము అన్న హృదయంలోనే వారి హృదయంలోనే పరమాత్మ జన్మ శ్రీరాముడిగా అయ్యే అవకాశం ఉందని ఆధ్యాత్మ రామాయణం మనకి చెప్తుంది. అదే విధంగా ఈ దశేంద్రియాలు కలిగిన ఈ జీవి ఇంకొక 10 విషయాలు అక్కడ ఉన్నాయి, అవి కూడా వాటితో మనము జత చేసుకుంటే వీటిని అన్నిటినీ పరిశుభ్రం చేసుకుని అక్కడ సాకేతంలో శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా జననం జరిగిందో ఇక్కడ ఈ హృదయంలో కూడా సత్యసాయి జననం జరగచ్చా అని ఒక ఆలోచన తెప్పించేదే మనకి ఓంకార సుప్రభాతాలు అన్న సాధన. సరే, మనం చెప్పుకున్నామండి ఇంతవరకు దశేంద్రియాల గురించి. ఇక పంచ ప్రాణాలు, ప్రాణ అపాన ఉదాన సమాన యాన, ఈ 5 ప్రాణాలు మనలో వాటి వాటి పని చేస్తూ ఉన్నాయి. ఈ ప్రాణాలు ఉన్నాయి కాబట్టి మనకి జీర్ణం అవడం దగ్గర నుంచి ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయండి లోపల. వాటి సంగతి మనకి తెలియదు కూడా తెలియదు. అయితే ఇవి కూడా 5 సర్వెంట్స్ లాగా ఈ శరీరంలో ఉంచబడ్డాయి. ఇక పంచకోశాలు, ఈ పంచకోశాలు అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలు కూడా కలుపుకుంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, 5 కోశాలు పెరచి 20. ఈ 20కి కూడా ఒక్కొక్క ఓంకారం చప్పున 20 ఓంకారాలు. అంటే ఒక ఓంకారం ఎందుకు చెప్పడం అండి? ఒక్కొక్క దానికి ఆ ఒక ఓంకారం చెప్పినప్పుడు ఒక్కొక్కటి పరిశుభ్రత అవుతున్నది అన్న భావం. అంటే ఉదాహరణకి మనకి ఈ చేతులు ఉన్నాయనుకుందాం కర్మేంద్రియాలు. ఒక ఓంకారం చెప్పడం వల్ల ఈ కర్మేంద్రియము అది పునీతం కావాలి, పవిత్రం కావాలి. అంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఇది పవిత్రం అవుతున్నదా లేదా అని మనము ఆలోచన చేయక్కర్లేదండి. ఆ విధంగా మన భావన పోవక్కర్లేదు. అక్కడ మనము ఓంకారం స్వామి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా దానిపైన మనం ఏకాగ్రత ఉంచి చేయొచ్చు. అయితే ఈ భావన మొట్టమొదట్లో మనకు ఉంటే 21 ఓంకారాలు 21 విషయాలు పవిత్రం కావడానికి అనేది మనం అర్థం చేసుకుంటే ఆ పవిత్రత అవుతుంది, అది స్వామి చేయిస్తారు. కాబట్టి 20 విషయాలు చెప్పుకున్నాము, వాటికి 20 ఓంకారాలు. మరి ఈ 21 ఓంకారం ఏమిటండి? చూడండి, మనం గనక వేళ్లు పెట్టి లెక్కిస్తుంటే ఒకవేళ ఓంకారం చేస్తున్నప్పుడు మనకి ఇచ్చినవి కూడా 20. అంటే ఇక్కడ ఇక్కడ లెక్క పెట్టి దానుసార్లు లెక్క పెడితే 5 5 5 5 20 అవుతాయి. లేదు, ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ వెళ్తే 10 10 20 అవుతాయి. 20 లెక్క పెట్టిన తర్వాత ఇంకా ఒకటి మాత్రం ఎప్పుడు దీని బయటే ఉంటుంది, అది జీవుడు. అంటే దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచకోశాలు దాటి వాటికన్నా ఇతరంగా ఉన్న జీవుడు అంటే నేనే, నువ్వే, మనమే, మనందరం. కాబట్టి ఈ జీవుడు దానికన్నా ఇతరంగా ఉన్న జీవుడు 21 వాడు అని స్వామి చెప్తారండి. ఇదంతా ఎంత దివ్యంగా ఉంటుందంటే అండి, స్వామి వేసవి తరగతుల్లో ఆత్మబోధ చేస్తూ మన షడ్ దర్శనాల గురించి చెప్తూ సాంఖ్యయోగం, సాంఖ్య ఫిలాసఫీ అంటారు, సాంఖ్యయోగం గురించి చెప్తూ ఎన్నో మార్లు ఈ సంఖ్య గురించి, సంఖ్యాశాస్త్రం యొక్క విశిష్టత స్వామి చెప్పారు. అందులో సాంఖ్యం అంటే కపిల మహర్షి ఇచ్చిన సాంఖ్యంలో ఈ విధంగా 20 21 దానికి ఒక ప్రాముఖ్యత ఉంది అని స్వామి చెప్పారు. అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు కూడా కలుపుతూ ఉంటారనుకోండి. కాబట్టి ఇక్కడ మనకి ఈ 4 కూడా ఇందులోనే కలిసి వచ్చేసాయి అనుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కోశాన్ని లెక్కించాం కాబట్టి కలిసి వచ్చేసాయి. ఎందుకంటే మనం మనోమయము, విజ్ఞానమయము అది లెక్క పెట్టుకున్నాం, ఆనందమయము అని. కాబట్టి వీటిల్లోనే అవన్నీ కలిసి వచ్చేస్తాయని మనం భావించాలి. ఈ లెక్కైన 21 జీవుడు, ఈ 21 మంది కూడా
ఈ ఓంకారంతో రోజు ఒక స్నానం చేసినట్టండి. ఈ దేహానికి శుద్ధి జరగడానికి ఏ విధంగా రోజు పొద్దున మనం స్నానం చేస్తున్నామో, ఈ జీవికి సంపూర్ణంగా టోటాలిటీ అన్ని ఈ ఉన్న సంఖ్యా శాస్త్రం ప్రకారం ఉన్న అన్ని విషయాలు కూడా ఇందులో పవిత్రం కావడానికి, శుద్ధి కావడానికి 21 ఓంకారాలు మనకి ఉపయోగపడుతుంది. ఎవరు అడిగారండి స్వామి, ఒక స్టూడెంట్, స్వామి ఓంకారం చేసే ముందర, సుప్రభాతం చేసే ముందర స్నానం చేసి కూర్చోవాలంటే అక్కర్లేదు, నువ్వు లేచి నీ పళ్ళు తోపుని వెళ్ళి కూర్చో చాలన్నారు స్వామి. కూర్చుని ఓంకార సాధన చేసినప్పుడు ఈ బాహ్యంగా జరిగే స్నానాలన్నిటికన్నా గొప్ప స్నానం జరుగుతుంది. ఒక పవిత్రమైన గంగాజలంలో మునిగి మనము మన పాపాలన్నీ తుడిచేస్తున్నట్టే, చేరి పంచేంద్రియములన్నీ చీరక బోధోలు నామము ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామనామం అంటారు రామదాస్ గారు. అటువంటి గొప్ప సాయినామము ఓంకారంలో నిక్షిప్తమై ఉందని నా భావం. కాబట్టి 21 మార్లు ఓంకారం చేసుకోవడం మనకి చాలా గొప్ప సాధన అండి, ఇది అందరూ చేయవలసిన సాధన. అయితే ఓంకారం ఏ విధంగా చేయాలి? స్వామి అకార ఉకార మకారాలతో కూడింది ఓంకారం అని చెప్పారు. అయితే ఎన్ని మాత్రలు ఉన్నాయండి ఇందులో? 4 ఉన్నాయండి ఇందులో, అకార ఉకార మకార తర్వాత ఒక బిందు, ఈ 4 ఉన్నాయండి. ఓం అన్నది సంస్కృతంలో మనం రాసినప్పుడు అకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, ఉకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది, మకారం గుర్తు ఈ విధంగా ఉంటుంది. అయితే 3 అయిపోయే అకార ఉకార మకారాలు, కానీ 4 బిందువు ఏమిటండి? అది నిశ్శబ్దం. కాబట్టి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో నిశ్శబ్దం అనేది చాలా ముఖ్యము. శబ్ద బ్రహ్మము ఓం, నిశ్శబ్ద బ్రహ్మము బిందువు, ఇది మనం తప్పకుండా పాటించాలండి. అప్పుడప్పుడు ఆతృతతో లేక సామూహికంగా చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు చేసే ఆ లెంత్, ఆ డ్యూరేషన్ మారుతూ ఉండడం వల్ల కొంతమంది ఒకరి అయిపోగానే ఇటువైపు ఓంకారం మరలా మొదలు పెట్టడం అనేది గమనిస్తూ ఉంటాం. అటువంటివి చేయకుండా ఉంటే మనకి మంచిది. మనకి ఒక గొప్ప ఉదాహరణ ఏ విధంగా చెయ్యాలి అన్న దానికి ఎక్కడ చూస్తే తెలుస్తుందండి? ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున జరుగుతున్న చూస్తే అర్థమైపోతుంది ఏ విధంగా ఓంకారం చెయ్యాలి అని. సరే, అకార ఉకార మకారాల్లో ఆ ఊ మా అనేది ఈ విధంగా పూర్తిగా అనాలంటే అవసరం లేదని స్వామి చెప్పారు. ఆవు మాలైనా కూడా అది ఓం ఓతోనే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఓ అని స్టార్ట్ చేయకూడదు, కానీ కాస్త ఆకి ఊ ఓకి మధ్యలో ఉంటుంది. ఆకి ఊకి మధ్యలో ఉండడం వల్ల అది ఓం అని స్టార్ట్ చేయాల్సింది. ఓ ఇందులో ఎంత సేపు చెప్పాలి అనేది ఒక నిర్దిష్టమైన కాలం అనేది లేదండి. అయితే అకారం ఎంతసేపు చెప్తామో మకారం కూడా అంతసేపు చెప్తే అది శ్రేష్టం అని స్వామి చెప్తారు. మధ్యలో ఉకారం అనేది కొంతసేపు చెప్తే చాలు. ఉకారం అనేది ప్రాపంచిక విషయాల్లో మనకి ఒక విజయం సమకూరడానికి ఉపయోగించేది. అకారం అంటే అది మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడేది. మకారం అంటే చివరికి మనకి మనోలయానికి ఉపయోగపడేది, మోక్షానికి ఉపయోగపడేది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక విధమైన అకారము, మనోలయమైన మకారము, ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చి మధ్యలో ఉకారం అనేది చిన్న ఒక టర్నింగ్ లాగా ఉంటుందండి. ఆ విధంగా చేయొచ్చు. తర్వాత మకారం చెప్పినప్పుడు ఇంకొకటి మనం గమనిస్తూ ఉంటాం ఏంటంటే, చాలా మంది పెదవులు ముయ్యరు. ఆ ఓంకారం మొదలుపెట్టి పెదవులు మూయకుండా అక్కడ అక్కడ ఆతోనే కొంత ఆపేసి మళ్లీ ఎత్తడం అనేది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. కాబట్టి 3 మాత్రము మనము ఓంకారము మనము జూన్లో చెప్పుకుందామండి. చెప్పిన తర్వాత మనం ముందరికి వెళ్ళిపోదాం.

ఒక విషయం ఏం చూస్తామంటే అండి, ఈ ఓంకారంలో చేస్తున్నప్పుడు లోపల నుంచి బయలుదేరిన అకారము అది ఉకారంగా మారేసరికి కొంచెం ముందరికి వచ్చి బాగా సౌండ్, తర్వాత మకారం అయ్యేసరికి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవడం అనేది స్వామి ఏ విధంగా చెప్పారంటే, దూరంగా ఒక విమానం బయలుదేరి మన వైపు వస్తూ దాని శబ్దం దూరంగా ఉంది కాబట్టి తక్కువగా మొట్టమొదటి వినబడి మన దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఎక్కువయ్యి మరలా మన నుంచి దూరంగా వెళ్ళిపోయేసరికి ఏ విధంగా తగ్గుతుందో ఆ విధంగా ఓంకారం అనేది హెచ్చు తగ్గులతో ఉండాలి అని స్వామి చెప్పారు. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు మనం గుర్తు పెట్టుకుని రోజు పొద్దున్న మన ఓంకార సాధనలో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అని అంటే, ఇంకా సుప్రభాతానికి వద్దామండి. సుప్రభాతం మనకి స్వామి అనుగ్రహించిన ఒక గొప్ప వరం అని నేను భావిస్తాను. ధూపాటి తిరుమలాచార్యుల వారు ఆయన రాశారు స్వామి ఆయనతో రాయించిన సుప్రభాతము, ఆయన గొప్ప స్వామి భక్తుడు, ఆయన రాసిన సుప్రభాతము సంస్కృతంలో ఉంది. అయితే తెలుగు వారందరికీ చాలా సులభంగానే అర్థమవుతుంది, ఒకవేళ అర్థం కాకపోతే మనం అర్థాలు తీసుకోవచ్చు. అందులో ప్రతి పదార్థం కన్నా భావార్థం చాలా ముఖ్యమని నా భావన అండి. కాబట్టి ఇప్పుడు మనకున్న కొద్ది వ్యవధిలో దానిలోని కొన్ని గూఢార్థాలు భావార్థాలు మాత్రం నేను మీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి అందులో మొట్టమొదటి శ్లోకానికి వెళ్ళిపోదాం మనం. 21 మార్లు ఓంకారం అయిపోయిన తర్వాత సాధన మనం సుప్రభాతానికి ఉపక్రమిస్తాము. ఈ విధంగా ఉపక్రమిస్తాము.

ఏమంటున్నామండి? ఈశ్వరంబ సుత శ్రీమన్. ఓ ఈశ్వరంబ సుతుడా, భావార్థం అంతవరకు వచ్చినాయండి, మన గూఢార్థంలోకి వెళ్దాం. మన ప్రతి ఒక్కరి హృదయము ఈశ్వరమ్మ స్థానం. ఈశ్వరంబ అంటే అమ్మలాంటిది. ఇందులోంచి మన జననమైందో, మనందరం మన హృదయాల నుంచి వచ్చిన వారం. కాబట్టి మనకి ఈశ్వరమ్మలే మన హృదయం. ఈశ్వరంబ సుత శ్రీమన్, అక్కడ జన్మ తీసుకునే రోజు పొద్దున్న అక్కడ జన్మ తీసుకునే హృదయవాసి శ్రీ సత్యసాయి. ఈశ్వరంబ సుత శ్రీమన్ పూర్వా సంధ్య ప్రవర్తతే. మనం బాహ్యార్థం తీసుకుంటే ఈ బయట సంధ్య దాటిపోతోంది స్వామి, ఆ వెలుతురు వచ్చేస్తుంది. ఉత్తిష్ట సత్యసాయీశ కర్తవ్యం దైవమహీపం. అంటే మీరు త్వరగా లేవాలి, నిద్ర లేవాలి హృదయంలో స్వామి. ఎందుకంటే దైవము కార్యం, దైవ కార్యం చేయదగ్గర ఒకటి ఉన్నది, కొన్ని ఉన్నాయి అని స్వామికి చెప్పడం. సరే, స్వామిని మనం మేల్కొతున్నప్పుడు తప్పకుండా స్వామి చేసే కార్యం అంతా దైవ కార్యమే కాబట్టి అది అర్థం అవుతుందండి. కానీ మనం చేసే దైవ కార్యం ఎట్లా అవుతుంది, ఎలా చేయాలి అన్నది ఆలోచించినప్పుడు మనకి ఒక చక్కని భావం గోచరం అవుతుంది. ఉదాహరణ, మనము మొట్టమొదట హృదయం లోపల స్వామిని జాగృతం చేసుకుంటున్నప్పుడు, దీనికన్నా ముందర 21 ఓంకారాలు చెప్పి మొత్తం సిస్టమ్ ని మనం పవిత్రం చేశాం కాబట్టి అక్కడికి స్వామి వచ్చి కూర్చుని ఉండే నివాస యోగ్యం చేశాం హృదయం. ఆ నివాస యోగ్యమైన హృదయంలో స్వామి వచ్చి ఉన్నప్పుడు ఆ స్వామి మన నుంచి ఏం చేయాలండి? మనం చేసే ప్రతి పని ఈ రోజులో, ఈ సుప్రభాతం అయిపోయి నేను బయటకు వచ్చేసి చేసుకుంటూ వెళ్లే ప్రతి పనిలోనూ స్వామి అందులో ఆయన ముని ఉండి ఇమిడిపోయి ఆ హృదయం నుంచి ఆయన నడిపిస్తూ సనాతన సారథి అయి నేను చేసే ప్రతి కార్యం దైవ కార్యం చేయాలి. ఇది మన ప్రార్థన. ఎంత గొప్ప ప్రార్థన చూడండి. ఎందుకంటే మామూలుగా మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో అప్పటికప్పుడు స్వామిని తలుసుకోవడము తలుసుకోలేకపోవడము ఇటువంటి ఉండొచ్చు. కానీ రోజు పొద్దున చేసే ఈ సుప్రభాతంలో ఒక్కసారి స్వామిని మనము ప్రార్థిస్తున్నాము. ఏమనంటే, స్వామి ఈ రోజు ఇంకొక 24 గంటలు మీరు ఇచ్చారు అదనంగా. ఈ 24 గంటల్లో మీరు నా హృదయంలో ఉండి ఇక్కడి నుంచి నన్ను మీరు రసారథిగా నడిపించండి స్వామి అని చేసుకునే మొట్టమొదటి ప్రార్థన ఈ మొట్టమొదటి శ్లోకము. ఇక 2వ శ్లోకానికి వెళ్దామండి.

ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ. రెండు సార్లు ఎందుకు అంటున్నామండి? అంటే స్వామిని రెండు సార్లు లేమని కాదండి, ఇక్కడ గూఢార్థం ఏమిటి అంటే నాలో లే స్వామి, నా పక్కన ఉన్న వాళ్ళలో ఏ స్వామి, ఆ పక్కన ఉన్న వాళ్ళలో కూడా నిద్రలే స్వామి. అంటే అర్థం ఏమిటండి, ప్రతి ఒక్కళ్ళలోనూ జాగ్రత్తగా ఉంది స్వామి. ఎంత గొప్ప విషయం అంటే అండి, ఉత్తిష్టో దుత్తిష్ట ప్రతీశ, ఉత్తిష్ట జగద్దీపతే, ఈ జగత్తులో ఉన్న అందరిలో మేల్కొండి స్వామి. ఎందుకు ఈ విధంగా సత్యసాయి సంస్థల్లో ఉన్న వారి ముఖ్యమైన ప్రేయర్ ఏమిటి అంటే సమస్త లోకా సుఖినో భవంతు. అందరిలో కూడా స్వామి జాగృతం కావాలి, నా ఒక్కరిలోనే కాదు, నేను స్వార్థంతో నేను చేసే ఒక ప్రార్థన కాదు ఇది, అందరిలో జాగృతం అవ్వండి స్వామి. ఎందుకు ఎందుకు జాగృతం అవ్వాలి స్వామి, ఎందుకు ఆయన హృదయాల్లో మేలుకోవాలి అంటే, మేము ఒక కులమని మతమని మనస్పర్ధలు అన్ని మనలో మధ్యలో పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు ఘర్షణ పడుతున్నారు స్వామి. ఒకళ్ళనొకళ్ళు మనుషులు మనుషుల్ని చంపుకుంటున్నారు, దూరం చేసుకుంటున్నారు, మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి జగదీపతే, ఓ జగత్తుకి పతి, మీరు గనక నిద్రలేస్తే తర్వాత ఏం జరుగుతుంది? ఉత్తిష్ట కరుణాపూర్ణ స్వామి, మీరు కరుణాపూర్ణులు కదా, అంటే మీరు గనక హృదయంలో లేస్తే ప్రతి ఒక్కళ్ళలోనూ కరుణ నిండిపోతుంది కదా. మరి అందరిలో కరుణ నిండిపోయినప్పుడు వారు ఒకరితో ఒకళ్ళు ఆ మనస్పత్రులు ఉండగలవా, ఘర్షణ పడగలరా? పడలేరు. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన చూడండి, అందరిలో స్వామి లేస్తే గనక ఈ ప్రపంచంలో హార్మోని ఉంటుందండి, వసుదైవ కుటుంబం అనేది అయిపోతుంది. ఎవరి మధ్య అందరి మధ్యలో ప్రేమ తప్ప ఇక్కడ కాంపిటీషన్లు ఘర్షణలు ఉండవు. కాబట్టి అటువంటిది రెండవ శ్లోకంలోని ప్రార్థన, ఉత్తిష్టో ఉత్తిష్ట ప్రతీశ ఉత్తిష్ట జగదీపతే, ఉత్తిష్ట కరుణా పూర్ణ, పూర్ణమైన కరుణ. ఎందుకంటే లోకమంగళ సిద్ధయ్యి, ఈ లోకమంతా కూడా అందులో మంగళం సిద్ధించాలి, అందరూ మంగళకరంగా చక్కగా అవ్వాలి మేమందరం. ఇక మూడో శ్లోకం అండి.

నేను ఇప్పుడు పాడుతున్నది కొంచెము ఫాస్ట్ గానే పాడుతున్నానండి. ఇంత ఫాస్ట్ గా కూడా మనం పాడక్కర్లేదు. ఎంత నెమ్మదిగా, ఉపాధిగా, ఆనందంగా అనుభవిస్తూ స్వామిని ఆహ్వానించుకుంటూ పొద్దున పాడుకోగలిగితే అంత ఆనందం అండి. ప్రశాంతి నిలయంలో రోజు పొద్దున్న వాళ్ళు సుప్రభాతం చేసినప్పుడు వాళ్ళు పాడి ఏ స్పీడ్ లో పాడతారో అది కరెక్ట్ స్పీడ్ ఎలా పాడాలో. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారండి, మనం ఏమని వేడుకుంటున్నాం స్వామిని, చిత్రావతి తత విశాల సుశాంత సౌదే. బాహ్యార్థం గురించి ఎక్కువ మాట్లాడట్లేదండి, అందువల్ల ఎవరు కూడా ఏమి అనుకోవద్దు. బాహ్యార్థంలో ఆ చిత్రావతి నది ఉంది, దాని తటంలోనే ఉన్న సుశాంత విశాల సుశాంత సౌదే ఎంతో పెద్ద ఉన్న ఆ మైదానంలో విశాలమైన భవనంలో స్వామి ఉన్నారు. అక్కడున్న ఆ స్వామి మీరు మేల్కోండి, తిష్టంతి సేవక. ఎందుకంటే అక్కడ ఎంతో మంది వచ్చి మీ దర్శనం కోసం చూస్తున్నారు, కాచుకుని కళ్ళు కాయలు కాచిపోయాయండి. వాళ్ళందరూ అట్లా ఆ విధంగా వేచి ఉన్నారు దర్శనం కోసం. తిష్టంతి కూర్చుని ఉన్నారు సేవక జనాహ, మీ సేవకులు మీ భక్తులు. సేవక జనాహ తమ దర్శనార్థం మీ దర్శనం కోసం. ఆదిత్య కాంతిరను బాతి సమస్త లోక, అన్ని లోకాలు కూడా ఆ సూర్యుడి వెలుగు పడి ఇప్పుడిప్పుడే ఎంతో ఆనందంగా అవి కళ్ళు తెచ్చుకుంటున్నాయి. ఆ లేత సూర్యుడి కిరణాలు పడుతూ ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంతిని వెలిగిపోతోంది. అటువంటి ఒక సన్నివేశం ఉంది స్వామి. ఈ సన్నివేశంలో మీరు శ్రీ సత్యసాయి భగవన్ తమ సుప్రభాతం, మీరు ఇందులోకి రావాల్సింది అని. అయితే బాహ్యార్థం మాత్రమే అండి. ఇక్కడ మనకి ఓంకారాలతో ఇందాక పవిత్రం చేసుకున్న వాటన్నిటి విషయం ఇక్కడ వస్తుంది. చిత్రావతి అంటే మనలోని మనస్సు అండి. ఆ మనస్సు చిత్ర విచిత్రమైన గతుల్లో వెళ్తూ ఉంటుంది. అది అప్పుడప్పుడు పారుతుంది ఎక్కువ నీరుతో, అప్పుడప్పుడు పారదు నీరుతో, భక్తిరసం లేదు అందులో. అప్పుడప్పుడు అది అటువంటి ఎన్నో వింత విషయాలతో చిత్రావతి ఉంటుంది. అందుకనే దాని పేరు చిత్రావతి. అందరిలో ఉన్నది మనస్సు. ఆ మనస్సుకి పక్కనే ఎక్కువ దూరం కాదు విశాల చిత్రావతి తట, ఆ పక్కనే విశాల సుశాంత సౌధ్య అంటే మన హృదయం అండి. అంటే మైండ్ హెడ్ పక్కనే హార్ట్ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఆ హార్ట్, ఆ స్పిరిచువల్ హార్ట్, ఆ ఆధ్యాత్మికమైన హృదయం, ఆ హృదయంలో విశాల సుశాంత సౌధి. అక్కడ ఏం జరుగుతుందండి ప్రశాంతి నిలయంలో, తిష్టంతి. ఆ హృదయం వరకు వచ్చేసి స్వామి తిష్టంతి కూర్చున్నారు ఎవరు, సేవక జనాహ. ఎవరు స్వామి సేవకులు, ఇక్కడ హృదయంలో కూర్చున్న స్వామికి సేవకులు ఎవరు, ఇందాక చెప్పుకున్న సమూహం అందరూ అండి. అంటే దశేంద్రియాలు, ఈ పంచకోశాలు, పంచ ప్రాణాలు, జీవుడు, 21 మంది కూడా చేతులు కట్టుకుని అక్కడ స్వామి దగ్గర కూర్చున్నారు కింద స్వామి దర్శనం కోసం. ఈ హృదయం దగ్గర కూర్చుని స్వామి మీరు ఎప్పుడు తలుపు తెరుస్తారు స్వామి, దర్శనదో ఘనిశ్యాం వేరి అఖియా ప్యాసీది అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆదిత్య కాంతిరను భాతి సమస్త లోక. ఆదిత్య కాంతి అంటే గూఢార్థంలో ఆధ్యాత్మపరంగా చూసుకుంటే ఆదిత్య కాంతి అంటే జ్ఞానం చిగురించడం అండి. పూర్తిగా రావడం కాదు, చిగురించడం జ్ఞానం. అంటే అప్పుడప్పుడు వస్తుంది, ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా జ్ఞానం వస్తుంది. ఏ జ్ఞానం వస్తుంది, స్వామి మనకు పెట్టే జ్ఞాన భిక్ష వల్ల, స్వామి డిస్కోర్సెస్ వల్ల, స్వామి ఇంటర్వ్యూస్ వల్ల, స్వామి మన స్వప్నాల్లో వచ్చి చెప్పే విషయాల వల్ల, స్వామి మనలోని అంతరాత్మగా మాట్లాడే విషయాల వల్ల కొన్ని కొన్ని విషయాలు తెలుస్తున్నాయి, కొంత తెలియట్లేదు. కొంత తెలిసి కొంత తెలియని తత్వాన్నే సంధ్య అన్నారండి. అంటే పూర్తిగా అటు వెలుతురు లేదు, పూర్తిగా చీకటి లేదు. ఈ రెండూ ఉన్న తత్వాన్ని, కలిసి ఉన్న తత్వాన్ని, మేళవంగా ఉన్న తత్వాన్ని సంధ్య అన్నారు. కాబట్టి ఆదిత్య కాంతి, సూర్యుడు వస్తున్నాడు, కొంత తెలుస్తోంది స్వామి. ఆ తెలియడం వల్ల ఏం జరిగింది, మీకు మిమ్మల్ని అవతారంగా గుర్తించి మీకు సుప్రభాతం పాడుకోగలుగుతున్నాను నేను. అది నాలో మీరు కలిగించిన ఒక జ్ఞానం. అయితే అంతకు మించి నాకేం తెలియదు స్వామి, మీకు పాడగలను తప్ప, మీ దర్శనం కోసం నేను నిరీక్షించగలను తప్ప, అంతకుమించి నేనేమీ చేయలేను అని చెప్పి ఆదిత్యకాంతి అనుభాతి సమస్తలో ఒక మీరు గనక నాకు జాగృతం అవుతే, మీ దర్శనం అంటూ జరుగుతాయి నా హృదయంలో, ఇక తప్పకుండా నా ద్వారా ఏం జరిగినా కూడా అది బ్రహ్మాండంగా మీ కార్యంలాగా నిలిచిపోతుంది అని అనడం అండి.

0: తమ సుప్రభాతం.
1: స్వన్నామ కీర్తన రతాహ, నీ నామం అందు అమితమైన ప్రేమ పెట్టుకుని. చూడండి, ప్రశాంతి నిలయంలో చూడండి, ఎక్కడన్నా స్వామి భక్తుల దగ్గర చూడండి, పొద్దున్న సాయంత్రము భజన్స్ భజన్స్ భజన్స్, నామ సంకీర్తన నామావళులు. కాబట్టి ఆ నామం అంటే ఎంత ప్రేమ స్వామి మనలో కలిగించారంటే నామానికి. ఆ నామాన్ని మనము ప్రేమిస్తున్న వారు వారందరూ ఎవరండి? ఇందాక చెప్పుకున్న భావార్థంలో గూఢార్థంలో చూసుకుంటే, ఇందాక చెప్పుకున్న 21 విషయాలు ఏదైతే ఉన్నాయో నేను అని అనుకునే తత్వాలు, ఆ తత్వాలన్నీ కూడా స్వామి వీరందరూ మీ నామమే చేస్తున్నారు. మీ దర్శనం కోసం చూస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? సాయిరాం సాయిరాం సాయిరాం అని మీ నామం చేస్తున్నారు. త్వన్నామ కీర్తన రతాహ తవ దివ్యనామ గాయంతి భక్తి రసపాన ప్రకృష్ట చిత్త. ఎంతో ఆనందంతో కూడిన చిత్తంతో వారందరూ ఏం చేస్తున్నారు స్వామి? మీ నామం కీర్తిస్తున్నారు, చక్కగా పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు. మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు. దాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య, మీరు మీ కృప అనే ఒక వీక్షణము కొంత గనక మీరు దానం చేయడం వల్ల మీ దర్శనమిచ్చి మా జన్మాన్ని తరిస్తాయి స్వామి, కాబట్టి మా హృదయాల్లో మీరు మేల్కోండి అని మరలా వేడుకునే ఒక గొప్ప తత్వం. తర్వాత

ఎన్నో కుసుమాలను పూలను తీసుకొచ్చి బాహ్యార్థంలో పూలను తీసుకొచ్చిన ఆదాయ వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను స్వామి, కూడి తెచ్చుకున్నాను. ఆదాయ దివ్య కుసుమాని మనోహరాని శ్రీపాద నీ పాదాల యందు పూజ చేయడానికి అటువంటి కర్తవ్యం మహోత్సుకతయా, ఎంతో ఆనందంతో భక్తులందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు అని బాహ్యార్థంలో చెప్పిన భావార్థం గూఢార్థంలో ఏమనుందంటే, రండి, ఆదాయ దివ్య కుసుమాని, దివ్యమైన కుసుమాలంటే ఏమిటండి? అష్ట పుష్పాలు, క్షమా పుష్పము, హృదయ పుష్పాలు, ఇటువంటివన్నీ. ఆ పుష్పాలన్నింటినీ కూడా సేకరించాలి అంటే సాధన చేసి మాత్రమే సేకరించాలి. ఇవి ఈ గార్డెన్ లోను ఆ మార్కెట్ లోను దొరికే పూలు కాదండి. వీటిని ఏ విధంగా సేకరించాలి? వీటిని మనము ఎంతో సాధన చేసి శమ దమ తితిక్ష ఉపరతి ఇటువంటి సాధనా క్రమంలో మనం వెళ్ళి ఈ అష్టపుష్పాలని ఏరుకుని ఆ దివ్య పుష్పాలు, ఎటువంటి పుష్పాలు? మనోహరాణి పుష్పాలి, మనోహరాణి, మనోహర అంటే మనస్సును హరించేవి, అంటే మనస్సుని తగ్గించేసేవి, మనస్సుని లయం చేసేవి అటువంటి గొప్ప పుష్పాలని మనం గనక సాధన చేసి సేకరించాలండి. అవన్నీ సేకరించిన భక్తులు ఈ తత్వాలు, ఈ జీవుడు శ్రీపాద పూజన విధిం భవదంగ్రి మూలే, అవి మీ పాదాల దగ్గర ఉంచడానికి ఉద్యుక్తులవుతున్నారు స్వామి. దీని అర్థం ఏమిటండి? మనం ఇంత చేస్తే ఈ ప్రపంచంలో నేను చేశాను అనుకునే అహంకారం మనలో వస్తుంది. కానీ నిజానికి మనం ఏమీ చేయట్లేదండి, అంతా స్వామి చేస్తున్నాడు. మనం చేస్తున్నట్టు కనబడుతుంది, అది మనది కాదు విల్, ఆయన డివైన్ విల్, ఆయన వల్ల అవుతోంది. కానీ ఆయన చేస్తున్న ఈ అష్ట పుష్పాలని సంపాదించినా కూడా ఆయన మహిమ వల్ల, ఆయన గ్రేస్ వల్ల సంపాదించినవే తప్ప నా పని ఏముందండి అందులో? నేను చేసింది ఏముంది? కానీ నేను చేసి నీ పాదాలు ఎందు ఉంచుతున్నాను స్వామి అని అనుకునే అహంకారం ఉంది చూడండి. ఆ అహంకారం రాకుండా ఇవన్నీ కూడా మీ పాదాల ఎందే ఉంచేసేదంతో నా గర్వము అణిగిపోయి అహంకారం పోయి కేవలం మీ వాడిగా ఉండాలి స్వామి. భగవంతుని భక్తుని దూరం చేసేది ఆ మధ్యలో తెరగా వడ్డొచ్చేది మదము మత్సరము అని జాగ్రత్త స్వామి చెప్తారు. ఆ మదమత్సరమును తెరదీయగలదా అన్నారు. కాబట్టి ఆ మదం అనేది మనలో ఎప్పటికీ రాకుండా ఉండడానికి శ్రీపాద పూజన విధింబవదండి. అట్లా ఆ విధంగా ఒక భావం ఉంటేటండి కర్తుం మహోత్సుకతయా ప్రవిశంతి భక్త, భక్తులందరూ ఈ తత్వాలన్నీ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో చేసే పనిటండి ఇది చేస్తున్నారు అని ఈ కవి చెప్తున్నారండి ఇక్కడ. తర్వాత

Miute citta vrittya Vedokta mantra pathanena Nasan

0: అవసుప్రభా దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తి సందర్శనాభిరతి సంయుత చిత్తవృత్య దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప వారు ఎంతో విద్వత్తు గలవారు తెలివి గల వారందరూ కూడా దేశాల నుంచి తరలి వచ్చారండి. ఎందుకు? సందర్శనాభిరతి, ఈ దర్శనం కోసం వచ్చారు స్వామి. ఇది బాహ్యార్థం అండి. మూడార్థం చూసుకుంటే దేశము అన్న దేహము అన్న ఒకటి, కాబట్టి దేహాంతర అన్న ఒక భావం తీసుకుంటే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలను చిహ్నగా ఉంటుంది. ఇక్కడ అంటే ఈ దేహానికి బయట అంతర్ముఖంగా కాకుండా బయటకి ఉన్నవి జ్ఞానేంద్రియాలండి. ఈ చెప్పుకున్నట్టు నేత్రాలు, నాసిక, ఇవన్నీ బయటకి ఉండడంతో ఎందుకు బయటకు వచ్చాయి అనేది కవి ఏ విధంగా చమత్కరిస్తున్నారంటే, స్వామి మీ దర్శనం కోసం వచ్చాయి, ఈ నేత్రాలు మీ దివ్య మంగళ స్వరూపం చూడాలనుకుంటున్నాయి, ఈ చెవులు ఏం చేయాలనుకుంటున్నాయో తర్వాత చెప్తున్నారు, ఈ నోరు మాట్లాడేది మాత్రం ఇందులో ఇదే దీంట్లో చెప్పారండి ఆయన. దేశాంతరాగత బుధాస్తవ దివ్యమూర్తిని సందర్శనాధిరతి సంయుక్త చిత్తవృత్తి అన్నప్పుడు కళ్ళ మాట చెప్పారండి. వేదోక్త మంత్ర పఠనే నలసంత్యజస్సన్, ఈ నాలుక ఏది మాట్లాడినా కూడా అది వేదంలాగా మీకు అర్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. అది ఎంత చక్కగా ఉంచుకోండి అంటే, స్వామిని గనక భావించి స్వామి హృదయంలో ఉండి ఆయన మేల్కొలిపితే అని ఏది మాట్లాడినా అది వేదం అవుతుంది అండి. మనకి ఎందుకండి, మనకి ఇది వచ్చు నేను మాట్లాడడం వచ్చారాదా అని అనుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. మరి నిన్ను నడిపించే సారథి వేరు, ఆయన ఏం చెప్తున్నారు లోపల నుంచి ఆయన నడిపిస్తూ, నువ్వు ఏది వేదోక్త మంత్ర పఠనేనా, వేదము అంటే ఈ విధంగా ఉదాత్త అనుదాతాలతో ఉన్నది మాత్రమే వేదం అని కాదండి, అది చాలా గొప్పది, అది వేదము. కానీ స్వామిని హృదయంలో భావించి మాట్లాడే ప్రతి వాక్కు వేదం అవుతుంది అని స్వామి చెప్తున్నారు. వేదోక్త మంత్ర పఠనేన రసం త్యజస్రం, ఈ రసనం ఆ విధంగా చేస్తుంది. కాబట్టి శ్రీ సత్యసాయి భగవన్ తవ సుప్రభాతం అంటున్నారు. తర్వాత విద్దామండి.
1: తవ అద్భుత చరిత్రమ

0: ఇందాక మన నేత్రాల గురించి, రసనం గురించి చెప్పుకున్నామండి, ఇప్పుడు చెవుల గురించి చెప్తున్నారు కవి. శ్రుత్వా తవాద్భుత చరిత్రమ ఖండ కీర్తిన్. ఈ చెవులు ఏం వినాలనుకుంటున్నాయండి? అఖండమైన సాయి భాగవతం వినాలనుకుంటాయండి. స్వామి ఎక్స్పీరియన్సెస్ భక్తుల నుంచి వింటూ ఉంటే అవి అంత ఆనందపడతాయిట. స్వామి విషయాలు ఏం చెప్తున్నా ఆనందపడతాయిట. ఓహో, ఇదా స్వామి విషయం కదా అని. ప్రతి చిన్న విషయంలోని ఎవరేది చెప్పినా కూడా వారు గనక వేరే మాట అన్నా కూడా అది సాయి అని వీరు వినపడుతుంది భక్తులకి. కాబట్టి అటువంటి శ్రోత్రాలు, అటువంటి చెవులు, శ్రుత్వా తవాద్భుత చరిత్రమ ఖండ కీర్తి వ్యాప్తా దిగంతర విశాల ధరాతలేస్మిన్. అంటే ఇక్కడ ఈ మొత్తం ధరాతలమంతా కూడా ఇది వ్యాప్తి చెందింది ఆ పులకరింత అని చెప్పడం ఒక అర్థమైతే అండి, కవి ఇక్కడ చమత్కారం ఏంటంటే ఈ ధరాతలేస్మిన్ అంటే చర్మమే అండి, ఇది కూడా ఈ జ్ఞానేంద్రియాల్లో ఒకటి. ఈ మొత్తము శరీరము అన్న ధరాతని నిండా నిండుకున్న దాంట్లో కూడా ఏది చెవులు ఒకసారి సాయి సాయిరామని వినంగానే ఇదంతా పులకరించింట. అది వ్యాప్త దిగంతర విశాల ధరాతలు. జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రమేస్మిన్. జిజ్ఞాసు అనేది ఒక క్యూరియాసిటీ అండి. క్యూరియాసిటీ ఎటువంటిది అంటే ఒకటి తెలుసుకోవాలి అని ఎంతో బొగలాగా ముందరికి వెళ్ళిపోయేది. అంటే ఒక అగరబత్తి స్మెల్ లాంటిదండి అది. అది ఫ్రేగ్రెన్స్ కి సంబంధించింది. ఒక జిజ్ఞాసు ఎలా ఉంటుంది అంటే అంత దూరంలో విషయం ఉన్నా కూడా ఇక్కడి నుంచి దాని నుంచి ఏమొస్తుంది అనేది తెలుసుకోవడానికి అని ఆలోచించే విధానం జిజ్ఞాస. కాబట్టి జిజ్ఞాసు లోక ఉపతిష్టతి శాస్త్రం ఏస్మిందంటే ఇది నాసికకి సంబంధించినది. నా నాసిక ఏ విధంగా ఆగ్రాణించబడుతోంది అంటే నీ గురించి నీ ఉనికి ఎక్కడ తెలుస్తుందా అని ఎప్పుడు కూడా వాసన చూస్తాం స్వామి. ఆ జాస్మిన్ స్మెల్ స్వామికి, ఆ సెంట్, ఆ పర్ఫ్యూమ్ అది ఎక్కడ వస్తుందా అని ఇది ఈ నాసిక వాసన చూడడానికి చూస్తాను. మీ ఉనికి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి. ఎక్కడ లేదు స్వామి ఉనికి, కానీ ఆయన బయటపడతారు, పెట్టిస్తారు అట్లా తన ఉనికి, అట్లా వెల్లడి చేస్తారు. కాబట్టి ఆ వెల్లడి ఎక్కడవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ విధంగా పునీతమైన జ్ఞానేంద్రియాలు చూస్తున్నాయి స్వామి మీకోసం. ఓంకారం చేసుకుని పునీతం అయ్యాయి మీకోసం, ఈ విధంగా ప్రతిపిస్తున్నాయి అని స్వామికి విన్నవించుకోవడం ఇంతవరకు. ఇక మిగిలినవి కర్మేంద్రియాలు. వీటి గురించి అంతా ఏ విధంగా చెప్పారో ఒక శ్లోకంలో చెప్పారండి ఆయన.
1: సీతా సతీ సమ విశుద్ధ

తవ సుప్రభాతం. సీతా సతీ సమ విశుద్ధ హృదంబు జాత, అంటే సీత వంటి పవిత్రమైన మనస్సు హృదయం గలవారు వనితలు అనేది భావ్యార్థం అండి. ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మనందరం వనితలని, అందరూ స్త్రీలే. ప్రకృతిలోని ప్రకృతి నుంచి జన్మించిన వారు, ప్రకృతికి సంబంధించిన వారు అందరం స్త్రీలనే అండి. ఒక్క పురుషుడు మాత్రం పరమాత్మ మాత్రమే, ఒక్క పురుషుడు పరమాత్మ. కాబట్టి మనందరం సీతలు అవ్వడానికి మనం ప్రయత్నించాలి, ఆ పవిత్రత మనం తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అయితే అటువంటి పవిత్రత గల భక్తులు అందరూ కూడా చేరి సీతా సతీ సమ విశుద్ధ హృదం భుజాత బహ్వంగన కరగృహీత, వారు ఎటువంటి కర్మ చేస్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే అంటే బాహ్యార్థము, వారందరూ చేతుల్లో వారు పూలమాలను ధరించి ఉన్నారు. వారు అల్లిన పూలమాలను తీసుకొచ్చారు స్వామి మీకు వేయడానికి అనేది బాహ్యార్థం. అయితే బహ్వంగన కరగృహీత సుపుష్పహార, మనం ఏ విధంగా ఇక్కడ అర్థం చేసుకోవాలంటే అండి, అది వారు కర్మేంద్రియాల ద్వారా చేసినవి కర్మలన్నీ కూడా ఆ కర్మలు నిష్కామంగా చేసి ఇది సత్యసాయికి అర్పించుస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి అవన్నీ కర్మల మాలగా తయారయ్యి ప్రతి ఒక్కళ్ళు వారి వారి కర్మమాల రోజు రోజు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు స్వామి అనేది భావార్థం. గూఢార్థం బహ్వంగన, ఎంతో మంది అటువంటి వారందరూ భక్తులు. బహ్వంగన కర గృహీత సుపుష్పహార స్తున్వంతి దివ్యనుతి భీ, అట్లా మాల ధరించిన నువ్వు ఏ విధంగా కనబడుతున్నావు స్వామి? స్తున్వంతి దివ్యనుతి భీ ఫణిభూషణం త్వం, ఆ కనబడే నిన్ను చూసి నిన్ను ఒక శంకరుడు మెడలో ఏ విధంగా పడి ధరించాడో, మెడలో ఏ విధంగా ఒక నాగుపాము ధరించి నుంచున్నాడో ఆ విధంగా నువ్వు కనబడుతున్నావు స్వామి, ఆ విధంగా నిన్ను కీర్తించబడుతుంది అని చెప్తూ ఆయన అంటే మన కర్మలను స్వీకరించి మన మనోలయం చేసి మనకి ముక్తిని అందించే శంకరుడు సత్యసాయి అని చెప్పడము. శ్రీ సత్యసాయి భగవంతుని సుప్రభాతం అని ఈ 8 శ్లోకాల్లో ఆయన విన్నపం స్వామికి చెప్పారండి. తర్వాత ఇంకా ఉన్న 2 శ్లోకాలు కలిపి అది ఫలశ్రుతి ఒక్క మాటలో మనం చెప్పుకోవచ్చు.

0: యసాయిని.
1: సుప్రభాతం ఇదం పుణ్యం. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అంటే ఈ గూఢార్థం మనస్సులో పెట్టుకుని ఓంకారాలతో మనని మనం పవిత్రం చేసుకుని మనలోని ప్రతి తత్వము కూడా స్వామిని ఈ విధంగా మన హృదయంలోకి ఆహ్వానిస్తోంది అన్న భావం చేసుకుంటూ ఈ విధంగా ఎవరైతే సుప్రభాతం చేస్తారో, సుప్రభాతం ఇదం పుణ్యం ఏ పటంతి దినే దినే, ఎవరైతే రోజూ ఈ విధంగా చేస్తారో దినే దినే, తే విసంతి పరంధామ, వారు తప్పకుండా స్వామి ధామానికి చేరతారు. పరంధామ జ్ఞాన విజ్ఞాన ఏ విధంగా చేరతారండి, ఈ లోకంలో ఇహలోకంలో కూడా వారు స్వామి పనిచేస్తూ ఇక్కడ జ్ఞానంతో విజ్ఞానంతో ఉంటారు. జ్ఞానం కలిగి వారు దేహం వదిలేసిన తర్వాత కూడా స్వామి ధామంలో ఉంటారు అని చెప్పడం. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఎలా సాధ్యమైంది, ఏ గురు బోధ వల్ల, ఏ జ్ఞానం వల్ల బోధమైందంటే మంగళం గురుదేవాయ, స్వామి మీరే ఆ గురుదేవుడు, మీరిచ్చిన భిక్షతోని, మీరు పెట్టిన భిక్షతోని మిమ్మల్ని మళ్ళీ మేము ధ్యానం చేసుకుంటున్నాము, కీర్తించుకుంటున్నాము, మీ గురించి మాట్లాడుకుంటున్నాము. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మీరు పెట్టారు స్వామి ఈ జ్ఞానం మీరే ఇచ్చారు. మంగళం హృదయవాసాయ అన్నాను నేను, ప్రతివాసాయ అని పాడుకోవచ్చండి, అది రాసినది, కానీ హృదయవాసాయ అని నేను ఎందుకు పాడుకుంటాను అంటే మనం హృదయంలో తిష్టది వేయించాము స్వామిని, ఈ దగ్గరికి మనం రప్పించుకున్నాము కాబట్టి పట్టి ఇదే ప్రశాంతి నిలయము, ఇదే పుట్టపత్తి. ప్రతివాసాయ అనుకోవచ్చు, హృదయవాసాయ అనుకున్నా రెండింటిలో భేదం లేదన్న అభిప్రాయం ఉంది, కాబట్టి నేను హృదయవాసాయ అన్నాను. మంగళం హృదయవాసాయ, మంగళం సత్యసాయిని అని, ఎవరైతే నిత్యంగా సత్యంగా సాయిగా మనతో ఉండిపోతున్నారో, మనకి తోడు నీడా గురువు అయి మనని నడిపిస్తున్నారో, ప్రతి కార్యంలోనూ మనం చేపట్టు నడిపిస్తున్నారో, అటువంటి సత్యసాయిని మనం మన హృదయాల్లోకి ఈ విధంగా ఎంతో ఆనందంగా రోజు పొద్దున తెలుసుకోవాలి. చివరికి ఒక్క మాట, ఈ ఓంకార సుప్రభాతాలు రెండు మనం చేసుకునేసరికి 16, 17, 18 నిమిషాల వరకు మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, 18 నిమిషాల వరకు చెప్పుకోవచ్చు అండి. దాని తర్వాత కొంతమంది నగర సంకీర్తనకు వెళ్తారు, పర్వాలేదు. కానీ ఒక పని తర్వాత ఇంకొక పని హడావిడిగా చేసేయాలి అన్న తలంపుతో కాకుండా, మనము ఓంకారం చెప్తున్నా, సుప్రభాతం చెప్తున్నా, అది ఆనందిస్తూ స్వామికి మనం ప్రేయర్ ఆ విధంగా చేసుకుంటూ, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో పిలిస్తే మనం ఎప్పుడెప్పుడు స్వామిని బయటికి పంపించకుండా ఉంటే బెటర్ కదా, ఇక్కడ ఉండిపోతే ఎంతసేపు అయినా మనం అనుకోండి. మరి ఎందుకు స్వామిని మనం పిలిపించుకుంటున్నప్పుడు ఈ హృదయంలోకి ఎందుకు తొందరపడుతున్నాం అని, తర్వాత ఏం చేయాలి అని. కాబట్టి మనము అవేర్నెస్ లేకుండా ఏదో విధంగా ఒక పనిలాగా చేయకుండా సుప్రభాతం, ఓంకార సుప్రభాతాలు మన మనసా వాచా కర్మణ, అందులో మనసు నిమగ్నమయ్యి ఈ భావార్థాలు గూఢార్థాలు కొంతవరకు భావించుకుని ఆనందంగా స్వామి మీద సుప్రభాతం పాడుకుంటే స్వామి అఖండమైన దీవెన, స్వామి మన హృదయాల్లోంచి మనతో చేయించే గొప్ప కార్యం ఎంతైనా ఉంటుందని భావిస్తూ నేను ఈ కొన్ని విషయాలు ఈ రోజు అందరితో చర్చించాలనుకుని ముందరూ ఉంచాను. ఈ అవకాశం ఇచ్చిన సత్యసాయి మీడియా సెంటర్ వారికి, స్వామికి, స్వామి పాదాలు ఎందు తల వంచి నేను ఇక్కడితో ముగిస్తున్నానండి. ఓం శ్రీ సాయిరామ్.
2: సుప్రభాతానికి సంబంధించిన విశేషాలను వివరించిన శ్రీ కోటా శివకుమార్ గారి ప్రసంగం విన్నారు. నవసూత్ర ప్రవర్తనా నియమావళిలో మొట్టమొదట పేర్కొన్నవి జపము, ధ్యానము. ధ్యానం నుంచి ప్రేమ అంకురిస్తుంది అంటారు స్వామి. నిత్య సాధనాక్రమంలో భాగంగా ధ్యానం చేయడంలోని వివిధ రీతులను స్వామి తమ దివ్య ప్రసంగాల ద్వారా బోధించారు. వాటిల్లో ప్రత్యేకమైనది సత్వర ధ్యాన సిద్ధిని కలిగించేది జ్యోతిర్ధ్యానం. జ్యోతిర్ధ్యాన విధానాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాం. ప్రేమజ్యోతి, విశ్వదీప్తి మనకి ఆచరణాత్మకంగా అందిస్తున్న వారు శ్రీమతి శేషవల్లి.
3: ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందాలకి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. అందరికీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యేక ప్రసారాలలో ప్రేమ జ్యోతి విశ్వదీప్తి కార్యక్రమంలో స్వామి ధ్యానం గురించి చెప్పిన కొన్ని అంశాలు పరిశీలిద్దాం. ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుని కూర్చోగానే ధ్యానం కుదిరిపోదండి, దానికి ఎంతో సాధన అవసరం. నోరు మూసుకో, హృదయం తెరు అన్నారు స్వామి. మన మీద ఎంతో దయతో స్వామి ధ్యానం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఎన్నెన్నో ఉదాహరణలతోటి ధ్యానవాహినిలో చక్కగా వివరించారు. సాధనల వలన పనులు సమకూరు ధరలోన. ఒక చిన్న చీమ నడుస్తూ నడుస్తూ ఎంత దూరమైనా వెళ్లగలదు. అదే ఎంత పెద్ద గ్రద్దైనా ఒక్క ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడే పడి ఉంటుంది కదండి. స్వామి ఒక ఉదాహరణ చెప్పారు. లడ్డు అంగడిలో నివసించే ఈగె చెత్తకుప్ప పైన కూడా వాలుతుంది. మనస్సనే ఈగకి లడ్డు మాధుర్యాన్ని, చెత్తకుప్ప అపవిత్రతను తెలిపి ఆ ఈగని లడ్డు అంగడి వదలక చెత్తకుప్పలపైకి పోనీయకుండా ఉండే విధానం నేర్పడమే ధ్యానం అన్నారు. కాబట్టి ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్లాలి అన్నది తెలియాలి. దానికి కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పారు. ఒక బండి ఉంది, అది కదలాలంటే దానికి రెండు ఎడ్లని కట్టాలి. ఆ ఎడ్లకి బండి లాగడం, రోడ్డుపై ప్రయాణించడం అలవాటుండాలి. అదే గానుక చుట్టూ తిరిగే ఎద్దును తీసుకొస్తే బండికే ప్రమాదం కదా. బండిలాగే అంతఃకరణాలు తమంతట తామే కదలలేవు. బుద్ధి మనస్సు అనే రెండు ఎడ్లని కట్టినప్పుడే అంతఃకరణమనే బండి కదలగలదు. ఆ బుద్ధి మనస్సనే ఎడ్లకు సత్య ధర్మ శాంతి ప్రేమలనే రోడ్లే తెలియకపోతే ఎంతకాలం ప్రయాణం చేసినా మంచి రోడ్లపైకి పోక అలవాటైనా అశాంతి, అన్యాయం, అక్రమం, అనాచారం, అసత్యమనే వాటివైపే వెళ్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధి మనస్సనే ఎడ్లకి రోడ్లపై నడవడం, బండి లాగడం అను విద్యలు నేర్పడమే జప ధ్యానాలు అని అంటారు. అందుకే స్వామి మనకి ఎన్నోసార్లు చెప్పారు కదండీ,

ధ్యాన స్థితికి రావాలంటే మూడు మెట్లు ఎక్కాలి. ఏకాగ్రత, ధారణ, ధ్యానం. ధ్యానానికి మొదటి మెట్టు ఏకాగ్రత. ఏ చిన్న పనైనా ఏకాగ్రత లేకుండా చేయలేం కదండి. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్జునుడి దృష్టిలాగా చెట్టుపైనున్న పక్షి కన్ను మీద మాత్రమే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఏ పని చేసినా ఎంతో చక్కగా చేయగలం. ఆ నైపుణ్యానికి కారణం మన ధ్యాస అంతా మనం చేస్తున్న పని మీదే ఉండడం. ప్రపంచ విషయాల మీద లగ్నమైపోయే మనసుకి హృదయం లోపలికి చూడడం నేర్పించాలి. ఎలాగంటే ఇంద్రియ నిగ్రహంతో. శివ శివ శివ శివ ఎన రాధా జీవ చింతలెల్ల బాపుకు.

ఒక్కొక్క ఇంద్రియంతో మనం ఏ చెడ్డ పనులు చేస్తున్నామో, అసలు చెయ్యవలసిందేంటో ఎంతో చక్కగా వివరించారు స్వామి. అందుకే పెదవులపై భగవన్నామము, చేతులతో దీనజన సేవ చెయ్యండి అన్నారు. 100% మన ధ్యాస చేస్తున్న పని మీదే ఉంటే అదే ధ్యానం అన్నారు. మానవులు చెయ్యలేని పని లేదు, ధ్యానం కుదరట్లేదు అనే వారికి స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నా వంట చేయడం రాకపోతే ఫలితం లేదు కదా. అలాగే మానవుని హృదయంలో సర్వ సామగ్రి సమకూరి ఉంది, శ్రద్ధతో సాధన చెయ్యాలి అన్నారు. ఈ ఆలోచనలన్నింటినీ ఒక దగ్గరికి తేవాలి అంటే కూడా స్వామి ఒక మంచి ఉదాహరణ చెప్పారు. 1,000,000,000,000 సూర్యకిరణాలు భూమంతా పరుచుకుంటూ ఉంటాయి. మరి ఒక భూతద్దం తెచ్చి ఆ సూర్యకిరణాలని ఆ భూతద్దం మీద ఏకాగ్రం చేస్తే చక్కటి మంట పుడుతుంది. మరి ఇన్ని వేల ఆలోచనల్ని ఒక్క దాని మీదకి తీసుకొచ్చి కేంద్రీకరిస్తే కొంతకాలానికి మనలో ఎంతో చక్కటి ఆనందం కలుగుతుంది. మనలో ఆ సర్వేశ్వర జ్యోతే ప్రకాశిస్తుంది. కాబట్టి స్వామి ఏం చేయమన్నారంటే, మనస్సు బుద్ధి అనే భావాలని ఆత్మ అనే అర్థంపై ఏకాగ్రత గావిస్తే ఆ భావాలకి ఆత్మశక్తి ప్రాప్తించి సర్వ దుర్గుణాలు ధ్వంసం చేసి సర్వ సంతోషాలకు నిలయమైన సర్వేశ్వర జ్యోతిని చూపించును అన్నారు. కాబట్టి ఈ ఆలోచనలను నియంత్రించాలంటే మనకి ముందుగా అడ్డుకునేదేదండి? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. అంత ప్రధానమైన కన్ను ఒక ఇంద్రియం కదండి. ఈ కన్ను ఏం చేస్తుంది? చూసిన ప్రతి విషయాన్ని మన చిత్తానికి చేరుస్తుంది. దాని మీద మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక్క దాని మీద ధ్యాస నిలపాలి, ఒక దాని మీద మన దృష్టి ఉండాలి అంటే ముందుగా మనం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని అంతకు ముందు చూసిన ఏదైతే మనం ఏకాగ్రత పెట్టుకోవాలనుకుంటున్నామో, ఆ ఫోటో కాని, ఇష్ట దైవం కాని, ఇష్ట నామం కాని అలాగ ఆలోచిస్తూ ఆ మననం చేసుకుంటూ అదే ధ్యాసలో ఉండాలి. అందుకని స్వామి ముందుగా ఏం చెప్పారు అంటే, నామం మీద మనసు పెట్టమన్నారు. హాత్మే కామ్ మన్మే రామ్ అన్నాడు కదండి కబీర్ దాసు. అలాగే మనకు కూడా స్వామి చెప్పారు, చక్కగా నీకు ఇష్టమైన భగవన్నామాన్ని కంటిన్యూస్ గా ఆపకుండా చేయమన్నారు. అది మనం ఇవాళ స్వామి చెప్పిన విధానాలన్నీ చిన్న చిన్నగా మనం చేసి చూద్దాం. 1 నిమిషం సేపు ఓం శ్రీ సాయిరాం నామజపం చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి.

దయచేసి కళ్లు తెరవండి. ఈ ఒక్క నిమిషం సేపు కళ్లు మూసుకుని ఓం శ్రీ సాయిరాం నామం చెప్పుకుంటూ ఉంటేనే ఎంత ఆనందంగా ఉందండి. అందుకని మనస్సులో నామం చేస్తూనే కళ్ళు తెరిచేయాలి. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే రకరకాల ఆలోచనలు మనలో వచ్చేస్తాయి. కాబట్టి వాటికి అడ్డుకట్ట వేయాలి అంటే రూపాన్ని ఆధారం తీసుకుందాం. నామ సహితంగా ఓం శ్రీ సాయిరాం మనసులో చెప్పుకుంటూనే స్వామి రూపాన్ని ఎంతో ప్రేమగా చూద్దాం. రూప ధ్యానం కూడా ఒకసారి చేద్దామండి. మెల్లమెల్లగా నడిచి వచ్చే ఆ కోమలమైన బంగారు పాదాలు చూడండి. పాదాలపై జీరాడే ఎర్రని అంగీని చూస్తూ, పై పైకి చూస్తూ, నేనుండగా భయమేలా అంటూ అభయమిచ్చే ఆ బంగారు చేతులని చూడండి. మనకి ఎన్నెన్నో ఉపన్యాసాలు, పాటలు, పద్యాలు వినిపించిన ఆ మధురమైన కంఠాన్ని చూడండి. డూ గుడ్, బీ గుడ్, సీ గుడ్, దిస్ ఈస్ ద వే టు గాడ్ అని బోధించిన ఆ ఎర్రటి పెదవులని చూడండి. చక్కని ఆ ముక్కుని చూడండి. వెన్నెల కన్నా చల్లని చూపుతో నిండిన ఆ కళ్ళని చూడండి. మనం సాయి అని పిలవగానే వినే ఆ చెవులని కప్పిన కిరీటం లాంటి శిరోజాలని చూడండి. ప్రేమతో స్వామినే మళ్లీ మళ్లీ చూస్తూ ఉండండి. ఇదండి రూపధ్యానం. మీరు ఇంకా వివరంగా చూడొచ్చు, ఇంకా ప్రేమగా చూసుకోవచ్చు. స్వామి ఈ ఏకాగ్రత కోసం ఎంత తదేకంగా చూడాలని చెప్పారంటే ఒక బల్ల ఉదాహరణతో చెప్పారు. బల్ల, దాని నాలుగు కాళ్ళు, ఆ బల్ల పైన ఉన్న ఆ నగిషి ఎంత బాగుంది అన్న విషయం మీదే మన దృష్టి ఉండాలట. ఏకాగ్రత ధారణ విషయంలో స్వామి చెప్పిన ఇంకొక చిన్న ఉపాయం చేసి చూద్దామండి. స్వామి విద్యార్థులకి చెప్పారు ఈ ఉపాయం. ఏమిటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు వచ్చేది మన చెయ్యి. కాబట్టి స్వామి ఏం చెప్పారంటే, ఈ బొటని వేలు చివరని చూసుకోమన్నారు. బొటని వేలు చివరనే చూస్తూ 12 సెకండ్ల పాటు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా అంతా ఉందండి వెనకాల, కానీ మన దృష్టి ఎక్కడుంది? బొటని వేలు చివర మాత్రమే ఉంది. అలాగా 12 x 12 అంటే 144 సెకండ్లు. అలా చేస్తూ ఉంటే మనకి ఒక ధారణ అవుతుందిట. ఈ ఏకాగ్రత అనేది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఇది కూడా ఒక చిన్న మంచి ఉపాయం అండి. మనకి ఏకాగ్రత కుదరాలి అంటే త్రిగుణాలకి లోబడకూడదు. ప్రపంచాన్ని మరిచిపోయి భగవంతుణ్ణి ప్రేమిస్తే చాలు, ఏకాగ్రత ధ్యానం దానంతట అదే కుదురుతుంది అన్నారు స్వామి. స్వామి మరో మంచి ఉపాయం చూపించారు. మనసు నిర్మలంబు మంచికి మార్గంబు, మనసు నిర్మలంబు మహిత శక్తి, నిర్మలంపు మనసే నీరధి ముత్యమౌ, మరచిపో కుడిట్టి మంచి మాట. మనస్సు ఎటు పారిపోతే అటు పారిపోని, నీవు మాత్రం దాని వెంట ఎక్కడికి పోతుందా అని చూసుకుంటూ పోవద్దు. తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ, తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతూనే ఉంటుంది. అలా కాకుండా ఆ బిడ్డ వైపు చూడకుండా తల్లిపాటికి తల్లి వెనుకకి తిరిగితే బిడ్డ తనపాటికి తానే పరిగెత్తి వచ్చి తల్లిని చేరుతుంది. స్వామి ఇంకొక విధానం చెప్పారండి. సోహం అనే ఒక మంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలతోటి మన మనస్సుని ఎలా నియంత్రించుకోవచ్చో ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ఈ సోహం
తిరిగి తిరిగి చివరకు అలసి నీ వద్దకే వస్తుంది. మనస్సు ఏమీ తెలియని పసిబిడ్డ తల్లి పిలిచే కొద్దీ తాను కూడా దూరంగా పోతుంది.

పైకి తీసుకెళ్తుంది అని చెప్పారు. అహం భావన కిందకి దింపేస్తుంది. కాబట్టి ఈ సోహం భావన సాధించి రూపధ్యానం చేయమన్నారు. 15 నిమిషాల సేపు అలా చేస్తేటండి మన ఇష్ట దైవం మనకి అందరిలోనూ కనిపించడం మొదలు పెడతారట. కాబట్టి ఈ సోహం భావం మనకి ఎంత సహాయం చేస్తుంది అంటే, స్వామి లవ్ ఆల్ సర్వ్ ఆల్ అంటూ మీ శత్రువుని కూడా మీరు ప్రేమించాలి అన్నారు. శత్రువుని ఎలా ప్రేమిస్తాము అనిపిస్తుంది. మరి మన ఇష్ట దైవమే ఎదురుగుండా ప్రతి వాళ్లలోనూ కనిపిస్తున్నప్పుడు మనం అందరినీ ప్రేమించడం అనే ఒక ఉత్కృష్టమైన పని చేయగలుగుతాం కదండి. కాబట్టి ఈ సోహం ధ్యానం చేస్తూ ఉంటే ఎవరైనా కనుక వచ్చి మనలో లోపాలు చూపిస్తే వాళ్ల మీద కోపగించుకోకుండా ఆ లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తామంటారు.

ప్రతిరోజు సుప్రభాతం అయ్యాక సోహన్ ధ్యానం చేసుకుని జ్యోతి ధ్యానం చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. సేవ నేను చేస్తున్నాను అన్నది మరిచిపోయి చేసే సత్కర్మ నిష్కామ కర్మ, అదే ధ్యానం అన్నారు స్వామి. ఆధ్యాత్మిక విద్య అసలు మనకి అలవడాలంటే నాలుగు పాటించాలి అని చెప్పారు స్వామి. మొదటిది త్యజ దుర్జన సంసర్గం. దుర్జనులంటే బయట ఎవరో కాదండి, మనలో ఉండే అరిషడ్ వర్గాలే. మరి భజ సాధు సమాగమం అన్నారు కదా, అంటే లోనున్న ఆత్మారాముడితో సంఘం కలిగి ఉండడం, దానికి ధ్యానం తప్పనిసరి కదండి. కురు పుణ్యమహోరాత్రం, చేతితో సేవ చేస్తూ ఉంటే ఎంత పుణ్యమో, జ్యోతి ధ్యానం చేస్తూ ఆ జ్యోతిలోని ప్రేమని దివ్యశక్తిని అందరికీ పంచుతూ ఉండడం కూడా అంతే పుణ్యం. నాలుగోది స్మర నిత్యమనిత్యత, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ కదండి. దీనికి స్వామి మంచి చిన్న కథ చెప్పారు. జానాబాయి అనే ఒక పల్లెటూరు వనిత పిడకలు చేసుకుని జిద్బతికేదట. ఆవిడ పిడకలు చేసేప్పుడు రంగా రంగా రంగా అనుకుంటూ పిడకలు చేసుకునేదట. అయితే ఒక రోజుని ఆవిడ చేసుకుని తీసుకుంటున్న పిడకల్లో కొన్ని పిడకలు తక్కువగా అనిపించాయట. ఆవిడ వెంటనే పక్కంటే ఆవిడ తీసుకుంటోంది అన్నది తను గ్రహిస్తుందన్నమాట. నామదేవుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను చేసుకున్న పిడకలు ఎవరో దొంగలిస్తున్నారు, దయచేసి నా పిడకలు నాకు ఇప్పించండి అని అడుగుతుంది. నామదేవుడు ఒక నవ్వు నవ్వి, అమ్మా పిడకల్లో నీవి వాళ్లవి అని ఎలా తేడా తెలుస్తుందమ్మా అని అడుగుతాడు. అడగగానే ఈ పల్లెటూరు వనిత ఆ జానాబా ఏం చెప్తుందో తెలుసా అండి, నా పిడకలు రంగా రంగా అంటాయి అని చెప్తుంది ఆవిడ. నామదేవుడు ఒక్కసారి ద్రుళ్లిపడి వెంటనే వచ్చి ఆ పక్కింటావిడి నుంచి పిడకలు తెప్పించి తీసుకుని చూస్తే కొన్ని పిడకలు రంగా రంగా అంటున్నాయిటండి. అదండి అనుక్షణం అనునిత్యం భగవన్నామ స్మరణతోనే మనం గడపాలట. ఎలా గడుపుతాము అంటే స్వామిని మనం ప్రేమించగలిగినప్పుడండి. స్వామి మనకి ఎంత సులభంగా చెప్పారు అంటే, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టే అని అన్నారు. దేహభావం వదిలి ఆత్మభావంలోకి రావాలి అన్నారు. మనం ఈ దేహభావం వదిలి ఆత్మభావంలోకి ఎప్పుడెళ్తామండి, భజనలో అటువంటి అనుభవాన్ని మనం పొందుతూ ఉంటాం కదండి. భజనలో మనని మనం మర్చిపోయి స్వామినే చూస్తాం. భజన బినా సుఖ శాంతి నహి అనే ఒక భజన్ని మనం గమనించుకుంటే కనుక స్వామి మన జీవిత పరమావధిని ఎంత బాగా వివరించారో అర్థమవుతుంది. జప ధ్యాన బినా సంయోగ నహి అన్నారు. భగవంతుడితో సంయోగానికి జప ధ్యానాలే దారి అన్నారు. ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి, స్వామి దర్శనమే ప్రజ్ఞానం.

దయ ధర్మ బినా సత్కర్మ నహి. ప్రజ్ఞానం వలన మనలో కరుణా దయ వస్తాయి, మనలో భేదభావాలు పోయి సమదృష్టి వస్తుంది. పాస్ట్ ఇస్ హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, లివ్ ఇన్ ప్రజెంట్, దాట్ ఈస్ ఓమ్ని ప్రజెంట్ అన్నారు కదండి స్వామి. తెలివితో అంటే అవేర్నెస్ తో హియర్ అండ్ నౌ అనే ఎరుక వస్తుంది. ఇన్ని మంచి అవకాశాలున్నా ఆ ధ్యానం రుచి చూడాలి కదండి. ధ్యానం అంటే నిర్ణీత సమయానికే చెయ్యాలి, ఒకే స్థలంలో కూర్చుని చెయ్యాలి. చిన్నపిల్లలు ఆట స్థలాలు మార్చినట్లుగా మార్చకూడదు. ఒట్టి నేలపై కాకుండా ఒక ఆసనం ఏర్పరచుకుని కూర్చోవాలి. తెల్లవారగట్ల 3 నుంచి 5 వరకు దివ్యమైన కాలం అన్నారు స్వామి. ఈ క్రమ పద్ధతి అంతా ధ్యానం కుదిరేంత వరకే. బాగా అభ్యాసం అయిన తర్వాత రాయి మీద కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానంలో రూపనామాలు మార్చకూడదు. ధ్యానం ఒక తైలధారలాగా సాగాలి. మనస్సుని బుద్ధి వైపు, బుద్ధిని ఆత్మవైపు ప్రయాణం చేయించడమే ధ్యానం. అందుకు గాను రూపనామాలు లేకుండా చెయ్యాలి అంటే ఒక జ్యోతిని ఆధారం చేసుకుని ఆ జ్యోతితోనే మనం ధ్యానం ఎలా చెయ్యాలో స్వామి చెప్పారు. జ్యోతి ఎప్పుడూ కూడా పైవైపుకి వెలుగుతూ ఉంటుంది కదండి. మనం కూడా ఎదగడానికి ఆ జ్యోతి ఎంతో సహకరిస్తుంది. ఆ జ్యోతిలోంచి 1000 కాదు 100,000 దీపాలు వెలిగించుకున్నా తన ప్రకాశాన్ని ఇంత కూడా తగ్గించుకోదు. కాబట్టి అటువంటి దివ్యమైన జ్యోతిని ఆధారంగా చేసుకుని మనమిప్పుడు జ్యోతి ధ్యానం చేద్దాం. మన ఎదురుగా ఒక దీపాన్ని కాని ఒక కొవ్వొత్తిని కాని వెలిగించి పెట్టుకోవాలి. మనం ఊపిరి మెల్లగా తీసుకుంటూ మెల్లగా వదలాలి. 2 అరచేతులు మన తొడలపైన పెట్టుకోవాలి. కూర్చోగలిగిన వారు పద్మాసనంలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది. ఒక సుఖాసనంలో కూర్చుని జ్యోతి ధ్యానం చేద్దాం. దీపాన్ని తదేకంగా చూడండి. నిశ్చలంగా, నిర్మలంగా, ఊర్ధ్వముఖంగా వెలుగుతున్న ఆ జ్యోతిని ప్రేమగా చూస్తూ ఉండండి. జ్యోతిని చూస్తూనే మెల్లగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న మీరు ఎదురుగా వెలుగుతున్న జ్యోతి మీ దగ్గరకి వస్తున్నట్లుగా ఊహించుకోండి. మీ దగ్గరగా వచ్చిన జ్యోతి 2 కనుబొమల మధ్యగా మీ నుదుటి భాగం లోపలికి వచ్చింది. మెల్లగా కింది వైపుగా కదులుతూ కంఠంలోంచి ఆధ్యాత్మిక హృదయం వైపు వెళ్తోంది. ఆధ్యాత్మిక హృదయం తామర మొగ్గలా ఉంది. జ్యోతి వెచ్చని వెలుగులతో ఆ ఒక్కొక్క రేకు విచ్చుకుంటూ తామర పువ్వు పూర్తిగా విచ్చుకుంది. ఆ తామర పువ్వులో ఈ జ్యోతి వచ్చి నిలిచింది. జ్యోతిలోని ప్రేమ కిరణాలతో మన శరీరం పవిత్రం, పరిశుద్ధం అవుతుంది. మెల్లగా తామర పువ్వు కనుమరుగైపోయింది. నిశ్చలంగా వెలుగుతున్న జ్యోతి పైవైపుకి కదులుతూ కంఠంలోంచి కనుబొమల మధ్యకి వచ్చి నిలిచింది. జ్యోతి మెల్లగా కుడికంట్లోకి వెళ్లి ఎడమ కన్నులోకి వచ్చింది. జ్యోతి పవిత్రం చేసిన ఈ కళ్లతో ఇక నుంచి మనం మంచినే చూస్తాం. జ్యోతి ఎడమ చెవి వైపు కదిలి చెవిలోకి వెళ్లి మెల్లగా కుడి చెవిలో ప్రవేశించింది. పవిత్రం, శక్తివంతం.
ప్రశాంతం అయిన చెవులు ఇక మంచినే వింటాయి. జ్యోతి రెండు చెవుల మధ్య నిలిచింది. ఆ కిరణాలు మన తలలోని తలంపులని శక్తివంతం చేశాయి. జ్యోతి మన నాసికను పవిత్రం చేసి నోట్లో ప్రవేశించింది, నాలుకపై నిలిచింది. ఇక మన నాలుక మంచి మాటలు మాట్లాడుతూ, భగవన్నామం చెప్పుకుంటూ పరిశుద్ధమైన ఆహారాన్నే తీసుకుంటుంది. జ్యోతి మన కంఠంలో ప్రవేశించింది. జ్యోతి కిందకి వచ్చి కంఠం కింద భుజాల మధ్య నిలిచింది. కుడి భుజంలోకి వచ్చి చేతి వేళ్ల చివరి వరకు తన వెలుగులు నింపింది. అలాగే ఎడమ భుజంలోంచి చేతి వేళ్ల చివర వరకు శక్తివంతం చేస్తోంది. పవిత్రమైన ఈ చేతులతో మనం ఎన్నెన్నో మంచి మంచి పనులు చేస్తాం. జ్యోతి రెండు భుజాల మధ్యలోంచి కింది వైపుగా కదులుతూ అన్ని అంగాలని శక్తివంతం చేస్తోంది. కుడికాలులో ప్రవేశించి వేళ్ల చివరి వరకు వెలుగులు నింపింది. జ్యోతి వెనక్కి వచ్చి ఎడమ కాలులో ప్రవేశించి వేళ్ల చివర వరకు వెళ్ళింది. వెనక్కి వచ్చి రెండు కాళ్ల మధ్యలో నిలిచింది. జ్యోతి వెలుగులతో శక్తివంతమైన మన కాళ్ళు మంచి పనులకే వెళ్తాయి. జ్యోతి మెల్లగా పైకి వచ్చి శరీరం మధ్య భాగంలో ఉన్న ఆధ్యాత్మిక హృదయంలో నిలిచి ఉంది. మన శరీరం లోపల అంతా జ్యోతి ప్రేమ కిరణాలతో నిండిపోయింది. మనలో నిండి ఉన్న జ్యోతి కిరణాలని మన శరీరం బయటికి తీసుకుని వెళ్దాం. మన చుట్టూ జ్యోతి కిరణాల వెలుగు నిండింది. మన లోపల జ్యోతి, బయట జ్యోతి. మనం జ్యోతిలో ఉన్నాం. శక్తివంతమైన ఈ జ్యోతి కిరణాలని మన కుటుంబ సభ్యులతోనూ, చుట్టుపక్కల వారితో, బంధువులు మిత్రులతో, మనకి శత్రుభావన ఉన్నవారితో, అనారోగ్యంతో ఉన్నవారితో కూడా పంచుకుందాం. జ్యోతిలోని ఈ శక్తి కిరణాలని, ప్రేమ తరంగాలని ఈ ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచమంతా జ్యోతి వెలుగులతో నిండిపోయింది. అందరికీ అంతటా వ్యాపించిన జ్యోతిని మన హృదయంలో నింపుకుని ఈ రోజంతా ఆనందంగా గడుపుదాం.

0: మెల్లగా కళ్ళు తెరవండి. కొంతకాలం పాటు జ్యోతి ధ్యానం ఇలా సాధన చేశాక జ్యోతి ఆధారం లేకుండా కూడా మనం ధ్యానం చేయగలుగుతాం. అలా సాధన చేస్తూ స్వామి చూపిన ఆ బంగారు బాటలో దివ్యానందాన్నిచ్చే సమాధి స్థితికి చేరుకుందాం. ఇదండి స్వామి ప్రసాదించిన సాధనాక్రమం. ఈ రోజున మీ అందరితో కలిసి సాధన చేసే అవకాశాన్ని అనుగ్రహించిన నిరాకార పరబ్రహ్మ సాయీశునికి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న శ్రీమతి మంచిరాజు శేషవల్లి. జై సాయిరాం.
1: శ్రోతలు, ఇంతవరకు ప్రేమజ్యోతి విశ్వదీప్తి అనే శీర్షికన జ్యోతిర్ధ్యానం గురించి స్వామి బోధించిన విషయాలను విన్నారు. సమర్పణ శ్రీమతి శేషవల్లి. ఇప్పుడు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. రేడియో సాయి ప్రత్యక్ష ప్రసారాల కోసం రేడియో సాయికి ట్యూనయ్యి ఉండండి. శ్రీ సత్యసాయి సందేశ ఝరి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లాగిన్ అయి ఉండండి. ఈ కార్యక్రమాలపై మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు 9393258258 కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి.

తెలుగు స్ట్రీమ్ 9వ వార్షికోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 1-2 తేదీల్లో తెలుగు స్ట్రీమ్ శ్రీ సత్యసాయి సందేశ్ జరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలు అందించడం జరిగింది. ఆగస్టు 2వ తేదీన ప్రతినిత్యం ప్రేమతో ప్రధానాంశంగా పెద్దలైన సాయి భక్తులు, ప్రముఖ కళాకారుడు, స్వామి విద్యార్థులు, సాయి యువత కలిసి సమర్పించిన కార్యక్రమంలోని మొదటి భాగం పునఃప్రసారం విన్నారు. ఈ శీర్షికలోని 2వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు 2012 సంవత్సరంలో స్వామివారి దివ్య సన్నిధిలో సాయి కుల్వన్ సభామండపంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం వింటారు.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఈనాడు మనం సర్వ సృష్టి స్థితి లయకారుడు,
1: ఆహా
0: సర్వ మంగళకరుడు అయిన ఆ పరమేశ్వరుని కదా చెప్పుకునే ముందరా,
1: ముందుగా
0: శ్రీ జోడి ఆదిపల్లి సోమప్ప స్వరూపుడైన మన స్వామి గురించి తనివి తీరా కీర్తించుకుని ఆ పైన కథలోకి వెళదాంరా.
1: అవశ్యమన్నాయి, అలాగే కాని అంతకన్నా పవిత్రమైన కార్యం ఇంకేముంది మనకి? మాంచి చక్కెర కేలి లాంటి పాట ఒకటి పాడరా అబ్బాయి.

0: మహిమని చూపి అహమును బాపి
1: భక్తి భావమును లేపి ముక్తి మార్గము చూపి
0: దర్పహరుడు కందర్ప మదహరుడు
1: సకల శుభకరుడు నిఖిల జయకరుడు అయిన మహాదేవుడు నూతన వరుడు
0: అష్టభుజాంకిని దుష్ట సంహారిణి
1: ప్రణవస్వరూపిణి ప్రళయ నివారిణి
0: త్రిశూలధారిణి త్రిలోకపాలిని
1: శ్రీచక్రవాసిని చిన్మయ పత్తిక్షేత్రి పాలిని అయిన హైమవతి నూతన వధువు.
0: ఆహా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆ ఘట్టాన్ని వింటేనే
1: ఆహా
0: పంచమహాపాతకాలు పటాపంచలైపోతాయి.
1: మహాబాగా చెప్పేవరా.
0: అటువంటి దివ్య చరిత్రను ఈనాడు మనం సాక్షాత్తు శివశక్తవతారుడు జగన్మాత ఈశ్వరీసుతుడు అయిన మన భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో బుర్రకథగా చెప్పుకోబోతున్నాము.
1: అయితే సోదరా, వెండికొండ రాజుకి మంచుకొండ రాజపుత్రికనిచ్చి వివాహం జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయింపబడినది.
0: ఆహా,
1: కావున ఈ ఆహ్వానానికి అందరూ ఆహ్వానితులే, మీరందరూ కూడా.
2: శ్రీకరముగనో రాధా ఒక పరి శివ శివయనరన్నా
3: వినుడు వినుడు పరమేశుని చరితం విశతంబుగనేడే
2: భవభయ హరితము.

0: సరితా.
1: అయితే సోదరా,
0: ఏమిరా,
1: దక్ష ప్రజాపతి శివశక్తిని
0: కానుకోలేక
1: శివద్వేషం మానుకోలేక శివుని అవమానించాలనుకుని ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడురా.
0: ఓహో,
1: ఆ యజ్ఞానికి తన అల్లుడైన శంకరుని, తన కూతురైన సతీదేవిని విడిచి మిగిలిన దేవతలందరినీ పిలిచాడు.
0: మామూలుగా అత్తయింటనున్న ఆడబిడ్డకు పుట్టింటిపై ఆశ కలగడం సహజం. పిలువని పేరంటానికి వెళ్లడం శంకరునికి ఇష్టం లేదు. ప్రియమైన సతిని బాధించడం అంతకన్నా ఇష్టం లేదు.
1: నిజమే మరి.
0: ఈ విషయాన్ని తెలుసుకున్న సతీదేవి శంకరుని వద్దకు వెళ్లి, నాథ, నా తండ్రి నన్ను కాని మిమ్ము కాని అవమానించడం నా తండ్రి యొక్క ఉద్దేశం కాదు.
1: కాదు,
0: యజ్ఞము చూడాలని నాకు మనస్సు కలిగింది, ఆ యజ్ఞం అంటేనే మీకు మనస్సు విరిగింది అంటూ పరిపరి విధాల చెప్పడం సాగించింది.
1: అయినా ప్రభు, కరగడమే కాని విరగడ మెరుగని మనస్సు మీది, పెరగడమే కాని తరగడ మెరుగని యశస్సు మీది. ఆశ్రితుల కోరికలు కాదనలేరే, అర్ధాంగినైనా నా కోరికను కాదనగలరా అంటూ ప్రాధాయపడగా సరేనన్నాడు శంకరుడు.
0: భలే.
1: ఇక సతీదేవి పరమ సంతోషంతో తన చెలికత్తలను వెంట తీసుకుని యజ్ఞశాలకు బయలుదేరింది.
0: అప్పుడు ఏమైందిరా?
1: అక్కడ కన్న కూతురిని చూచి చూడగానే రేచువలే త్రాచువలే కక్షతో పగబట్టి కస్తుమని బుసలు కొట్టి లేచాడు ఆ దక్షుడు. అప్పుడు ఏం జరిగిందంటే,
2: దిగ్గు

0: దురుసుతో తల బెరుసుతో కన్ను మిన్ను కానిడి కండ కావరంతో దక్ష ప్రజాపతి కన్న కుమార్తెను కాని మాటలనగా
1: కాని మాటలాడగా
0: ఆమె కన్నీరు కావేరులయ్యింది.
1: అయ్యో పాపం,
0: రగిలిన ఆమె ఎద పగిలింది, రక్త జల కదిలింది. వెంటనే కాలి బొటర్వేలుతో బలంగా నేలపై రాసింది. అందులోంచి అగ్ని జ్వాలలు పుట్టాయి. సతీదేవి చితిని చేరింది, తన పతిని తలుచుకుంది.
1: అందుకే అంటారు మన పెద్దవాళ్ళు
0: ఏమని,
1: ఇంటికొచ్చిన ఆడబిడ్డని అస్తమాను కాలి బొటన్వేలు నేలకు రాయొద్దు, పుట్టింటికి మంచిది కాదని.
0: సరిగ్గా చెప్పావురా. ఉచ్చ నీచాలెరుగని తండ్రిని శృతి మించి అభిమానించి సుఖానికి వెలై దుఃఖానికి బలైపోయిన ఈ హృదయ విదార విషాద బలిదానగాధరా సతీదేవిది. ఈ నిజమైన దారుణం నిలువెల్లో మారడం ఆ నిటలాక్షుడికి తెలియగానే ఆ హరిణి హృదయంలో అగ్ని పర్వతాలు ప్రద్దలై ఆ జ్వాలల కీలలకు గరళ కంఠుడు తాడలేక రౌద్ర భీభత్స ప్రళయ తాండవం చేస్తూ తన జటాజుట్టాన్ని పిరికించి నేలకేసి కొట్టగా అందులోంచి వీరభద్రుడు ఎలా ఉద్భవించాడంటే,
2: భగ్గుమంటూ అగ్గి పుట్టి

0: దక్ష యజ్ఞం ధ్వంసమయ్యింది.
1: ఆహా,
0: పాపం సదాశివుడు, అతని గుండె నీరే, అతని భార్యకి దూరమై అతి ఘోరమైన భయంకరమైన తపస్సులో మునిగిపోయాడు.
1: అయితే అన్నయ్య, దక్షుడు చక్కెర లేకుండా చక్కెర పొంగల్ చేయడానికి ప్రయత్నించాడు, కొలాప్స్ అయిపోయాడు. లేకపోతే ఈశ్వరుడు లేకుండా యాగం ఎలా సాగుతుందిరా?
0: నిజమేరా, నిరీశ్వర యాగం ఎక్కడా జరగదు మరి.
1: అవును మరి,
0: సతీదేవి అగ్నిలో ఆహుతైపోయింది కదా.
1: అవును కదా.
0: అయినా సతీపతులను అగ్ని మాత్రం వేరు చేయగలుగుతుందా చెప్పు.
1: నెవర్ నెవర్.
0: ఎప్పటికైనా సరే సతీదేవి తిరిగి భూమిని పుట్టవలసిందే, పరమశివిని తిరిగి చేపట్టవలసిందే.
1: మహాభాగా చెప్పావరా.
0: అదే సమయంలో భూలోకంలో హిమవంతుడు అనే పర్వతరాజు పరిపాలిస్తూ ఉన్నాడురా.
1: అన్నయ్య, హిమవంతుడు అంటున్నావు, ఆయన ఒళ్ళు ఎప్పుడు చల్లగా ఉంటుందా?
0: హోరిణి, సూర్యనారాయణ మూర్తి అని పేరు పెట్టుకున్న వాళ్ళ ఒళ్ళు ఎప్పుడు వేడిగా సలసల కాగిపోతుంటుందట్రా.
1: మంచి పాయింట్ పట్టేవరా. సరే, కథలోకి పెడదాం పద.
0: బాగుంది మా, కానీ మన హిమవంతుడు మాత్రం తన ప్రజలందరినీ చల్లగా చక్కగా పరిపాలిస్తుండేవాడు.
1: ఆహా,
0: అతని గురించి విందాంరా.
1: పదరా.

0: పుణ్య దంపతులైన మేనకా హిమవంతులకు లోక కళ్యాణార్థమై 8 చేతులతో 3 కన్నులతో స్థూలధారిణి అయి చంద్రరేఖ విభూషితయ్యై పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆ ఆది పరాత్పరియే అందాల ఆడబిడ్డగా జన్మించింది.
1: ఇంతటి అదృష్టవంతులు ఆ దంపతులు.
0: చిరు నగుతో కూడి కోటి సూర్య పూర్ణ తేజస్సుతో వెలుగుతున్న ఆ అపరూప అపరంజిని చూసిన ముక్కోడి దేవతలు భక్తి పారవస్యంతో శంఖం పూరించి జయ జయ ధ్వానులతో ఏ విధంగా స్తుతిస్తున్నారో వినరా.

0: ఆ అదృష్ట దంపతుల ఒడిలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న ఆ చిన్ని బాలికకు 11వ రోజున వేదశాస్త్రోక్తంగా శ్రీ పార్వతీదేవి అనే నామకరణం చేశారు. దినదినం ప్రవర్ధమానమై ఆ చిన్ని బాలిక పెరుగుతూ వస్తోంది. 5వ 7 రాగానే యథావిధిగా విద్యాభ్యాసం చేశారు.
1: అంటే విద్యాభ్యాసం చేశారన్నమాట.
0: అవును.
1: అయితే అన్నయ్య, ఆ రోజుల్లో ఆ విద్యా విద్యార్థులు ఉపాధ్యాయులు వినయము విధేయత, అబ్బో ఆ వైభవమే వేరురా.
0: నిజంరా, ఆ వైభవమే మహావైభవం.
1: ఆ రోజుల్లో అనేవారట బతకలేక బడిపంతులు అని, విన్నావా ఎప్పుడైనా?
0: విన్నానరా. పాపం ఆ రోజుల్లో బడిపంతులకి బ్రతుకు తరుగు గడవడానికి చాలా కష్టంగా ఉండేది.
1: అలాగే మొన్న ఈ మధ్యన నేను కూడా ఉపాధ్యాయుడు ఉద్యోగం టేకప్ చేశాను.
0: ఓహో, నువ్వు టీచర్ అయ్యానన్నమాట.
1: ఓ రోజు ఏమైందో తెలుసా?
0: ఏమైందిరా?
1: ఓ స్టూడెంట్ పేరెంట్స్ మా స్కూల్ కి కోపంగా వచ్చి
0: వచ్చి
1: ఏమిటండి మాస్టారు, మా వాణ్ణి 3x3 ఎంతరా అని అడిగితే 12 అని సమాధానం చెప్తున్నాడు, ఇదేనా మీరు నేర్పించే పాఠాలని గట్టిగా నిలదీశారు.
0: అవునరా, మరి నిలదీక ఏమిట్రా, 3x3 12 ఏమిట్రా బాబు, మరి నువ్వేం చెప్పావు?
1: అబ్బో, మీ వాడు 3x3 12 వరకు వచ్చాడన్నమాట. వెల్ డన్, వెరీ గుడ్. మొన్నటిదాకా మీ వాడు 3x3 17 అని సమాధానం చెప్పేవాడు లేండి.
0: యోగా
1: అయినా స్టడీగా ఇంప్రూవ్ అవుతున్నాడు, సంతోషించండి అని చెప్పాను.
0: బాగున్నాయిరా చదువులు. ఇంకేమిట్రా మరి?
1: ఏముందిరా, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దవాళ్ళు.
0: అవును,
1: ఈనాటి విద్యార్థులు దేశ భాషలందు తెలుగు లెస్సే అని ప్రూవ్ చేస్తున్నారా?
0: ఏం చేస్తానరా, పరిస్థితులు అలా తారిమారైపోయాయి. మరి
1: ఆధునిక భాషలందు తెలుగు భాష క్షీణించిపోతుంది అనుకో.
0: నిజమేరా.
1: సింపుల్ గా శాంపుల్ గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను, వినరా?
0: ఇన్సిడెంటే చెప్తారా, అందరం వింటాము.
1: ఓ టీచర్ వాళ్ళ స్టూడెంట్ తో, ఒరే బృహస్పతి, మంచి క్వశ్చన్ వేస్తాను, చక్కగా అరటి పండు ఒలిచినట్టుగా ఆన్సర్ చెప్పరా అని అడిగారా.
0: స్టూడెంట్ బృహస్పతి అంటున్నావు, బుద్ధిమంతుడు అనుకుంటారా? బాగా
1: తెలుస్తుంది తెలుస్తుంది, వినగా వినగా వేము తీయగ ఉండు అంటారు కదా, అలానే చూడు ఇప్పుడు ఏమవుతుందో.
0: మరి ఏమైందిరా తర్వాత?
1: టీచర్ క్వశ్చన్ అడిగారు. ఏమిటా క్వశ్చన్ తెలుసా?
0: ఏమిట్రా?
1: జ్ఞానోదయం అంటే ఏమిటి నాయన అని అడిగారు.
0: భూరిణి, అందరికి కావలసిందేరా, ఏం చెప్పాడు రా బాబు?
1: సార్ వెరీ సింపుల్, జ్ఞానం అనగా తెలివి, ఉదయం అనగా తెల్లాడటం, జ్ఞానోదయం అనగా తెలివి తెల్లాడటం సార్ అన్నాడు.
0: బావుందిరా, నువ్వు నీ తెలివి తెల్లారినట్టే ఉంది. కథలోకి వెళ్దాం పద, ఇక
1: పదరా వెళ్దాం.
0: తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవ వరగర్వంతో బకాసుర భస్మాసురుడును మించినవాడే ముల్లో కాలపై ఏ విధంగా దండయాత్ర సాగిస్తున్నాడో చూద్దాంరా.
1: పదరా.

0: కన్ను మిన్ను కానని కండ కావరంతో ఆ తారకాసురుడు ముక్కోడి దేవతలను ముప్పు తిప్పలు పెడుతూ కళ్ళుండి కూడా గుడ్డివాడైపోయినట్టుగా అయిపోయాడురా.
1: అన్నయ్య అన్నయ్య అన్నయ్య ఆగాగు, గుడ్డివాడన్నావా నువ్వు?
0: అవునరా.
1: గుడ్డివాడంటే గుర్తుకొస్తోందిరా.
0: ఏమిట్రా?
1: మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు.
0: తమ్ముడు
1: పాపం నిజంగానే చిన్నప్పటి నుంచి గుడ్డివాడరా, బై బర్త్ బ్లైండ్ అన్నమాట.
0: అయ్యో పాపం.
1: గుడ్డివాడు కదా అని అమ్మా నాన్న చాలా గారాబంగా పెంచుతూ వాడు ఏది అడిగితే అది ఇంతంటే అంత ఎక్కువగానే పెడుతూ వచ్చారా.
0: నిజమేరా మరి?
1: ఎంత పెట్టినా ఎంత చేసినా నాకు తక్కువ పెట్టేస్తున్నారు బాబో అని గొల్లుమని ఏడుస్తున్నాడు.
0: పాపం పరిస్థితులున్నాయి కదరా, కళ్ళు లేవు కదరా వాడికి పాపం.
1: సరే ఇక పండగ వచ్చింది.
0: ఓహో,
1: మన తెలుగు వాళ్ళ పండుగలు తెలుసుగా.
0: బాగా తెలుసురా.
1: గారెలు, బూరెలు, అట్లు, పెసరట్లు, బొబ్బట్లు.
0: బాబు ఆకలేసేస్తోంది.
1: ఆగాగు, అన్ని చేసి స్ట్రైట్ గా వాడి ముందుకు తీసుకెళ్లి పెట్టారు.
0: ఆహా, ఇంకేముందిరా,
1: గుడ్డివాడు కదా, అన్ని ఇలా ఇలా ఇలా ఇలా తడుముకొని చాటంత మొహం చేసుకుని వెంటనే చెంచాంత మొహం చేసుకుని
0: ఏమైందిరా,
1: నాకే ఇన్ని పెడుతున్నారు, మీరెన్ని తినేస్తున్నారు అని గొల్లుమని ఏడ్చాడట.
0: హోరిణి బాగుందిరా, అందుకనే స్వామి అంటారు.
1: ఏమందిరా?
0: సంతృప్తి లేని చోట అసంతృప్తి రాజ్యమేలుతుంది అని.
1: మంచి మెసేజ్ చెప్పావురా.
0: అందుకనే స్వామి అందరితోటి సీలింగ్ ఆన్ డిజైర్స్ పాటించండి అని మనందరికి మెసేజ్ ఇచ్చారా.
1: అవునరా.
0: సరే కథలోకి వెళ్దాం పద. ఇక
1: పదరా.
0: కళ్ళకపట మెరుగని చల్లని మురులను తారకాసురుడు గొల్లుమనిపిస్తున్నాడు.
1: ఆహా,
0: మరణమాసనమైన ఆ అసురుడు మరింత విజృంభిస్తున్నాడు. అయితే వీడి ఆగడాలను భరించలేని ముక్కోడి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లగా
1: వెళ్లగా
0: బ్రహ్మదేవుడు శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పుట్టబోవు కుమారస్వామియే తారకాసురుని సంహరించేందుకు తగిన సమర్థుడు అని తెలిపారు.
1: ఆహా,
0: ఇక మన నారదుడు శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించడమే తన తక్షణ కర్తవ్యం అని తెలుసుకుని భూలోకంకెళ్లి హిమవంతుని చేరి ఏమంటున్నాడంటే
1: ఏమంటున్నాడు రా
2: నారాయణ నారాయణ

0: నారదుడు పార్వతి యొక్క జన్మరహస్యం తెలిపి అమ్మవారి అవతార లక్ష్యాన్ని హిమవంతుని తెలియజేసి,
1: ఆహా
0: ఓ పర్వతరాజా, పరుడు ఈమెకు వరుడు కాడు,
1: కాడు
0: హరుడే ఈమె వరుడు, ఆమె మనోహరుడు. అతను ఇప్పుడు కొండ మీద తపస్సులో ఉన్నాడు.
1: ఆహా,
0: అతని పొందేందుకు నీ కుమార్తె పార్వతి మరింత తపస్సు చేయాల్సి ఉంటుంది. కనుక వెంటనే పరమేశ్వరుని పరిచర్యలకై పార్వతిని పంపవయ్యా అని హిమవంతునికి నారదుడు చెప్పగా సరేనన్నాడు. ఇక ఈ మాటలిన పార్వతి అమందానంద కందళిత హృదయార విందయ్యై పురి విప్పిన వనమయూరు వెలే వెంటనే లేచింది. పూల సజ్జను చేత పట్టుకుంది,
1: పట్టింది.
0: అల్లంత దూరం నుండి పరమేశ్వరుని చూడగానే
1: చూడగానే
0: ఆమె హృదయాంతరాళం నుండి అమరగానం ఏ విధంగా మొదలైందో చూడరా.

0: ఆమె అమరగానమే పరమశివునికి అభిషేకమైంది. అపరూపమైన భక్తితో పార్వతీదేవి పరిచర్యలు చేస్తూ పరమేశ్వరుని కొలుచుచూ ఉండగా ఇదే అదననుకుని దేవతలచే ప్రేరేపితుడైన మన్మధుడు తన పంచబాణాన్ని శివునిపై గురి చూసి వదిలాడు. అయితే అప్పటి వరకు తపస్సులో ఉన్న పరమేశ్వరుడు తన తపోభంగానికి కారణం ఎవరని తన మనోనేత్రంతో సారించి చూడగా అందుకు కారణం మన్మధుడని తెలిసి పరమేశ్వరుడు ఫాల నేత్రాన్ని తెరిచాడు. మన్మధుణ్ణి భస్మీకృతం గావించాడు.
1: అయితే సోదరా, ఇక మన్మధుడు లేడు. రతీదేవి విలపిస్తోంది. శివపార్వతుల జంట కొరకై తమ జంటను సైతం చీల్చిన తన పతికి పట్టిన గతిని చూసి బావురమని దుఃఖించింది. తాళి తెగి ఎగతాళిపాలైన ఈ బ్రతుకు బ్రతకడం కంటే మరణించడం మేలు అని నిశ్చయించుకుంది. అంతలో అశరీర వాణి, అమ్మా రతీదేవి, ఆగు, చింతించకు. ఉమాశంకరుల వివాహానంతరం నీ భర్త మరల సజీవుడే నిన్నేలుకుంటాడు అని తెలుపగా చాలా సంతోషించింది.
0: ఇక్కడ మనస్సు చెలించిన మహేశ్వరుడు అక్కడ తపస్సు వదిలి అక్కడి నుంచి నిష్క్రమించాడు.
1: ఆహా,
0: ఇంతటి భయంకరమైన దృశ్యం చూసి మూర్ఛిల్లిపోయిన పార్వతీదేవిని ఆమె తల్లిదండ్రులైన మేనకా హిమవంతులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. అయితే పరమేశ్వరునికి పార్వతిని చూడాలనే ఆకాంక్ష మరింత బలీయమైపోయింది.
1: ఓహో,
0: అప్పుడు పరమేశ్వరుడు ఒక పన్నాగంతో తన వేషం మార్చి ఎరుకల సానిగా మారి ఆ తర్వాత ఏమైందో మన అన్నయ్య చెప్తాడు, వినుకోరా.
1: చెప్పరా.
2: ఎరుకల సానిగా మారి.

0: పిట చుంటరిత.
1: ఈ విధంగా శివుడు సిటుక్కున్న పంచగట్టి బిండికొండటుకు జారి మంచుకొండ చేరిండు.
2: ఓహో,
1: అక్కడ ఆ మంచుకొండ కాడ ఆ హిమవంతుని రాజయుధులందు ఎరుకోయమ్మ ఎరుకంటూ ఎట్లా పాడుకుంటూ పోతున్నాడు వినరా.
0: ఎండుపు కాయలు కరక్కాయలు కుంకుమ సూదులు నల్ల పూసలమ్మోయ్.

0: జయమంతమి
1: అంబ పలుకు జగదాంబ పలుకు.
2: ఎరుకోయమ్మ ఎరుక, ఎరుక చెబుతానమ్మ ఎరుక అన్న. ఆ ఎరుక రసాని కేకలు ఎవరు విన్నారయ్యా అంటే,
1: ఎవరు విన్నారయ్యా
2: అక్కడ మన కథానాయకురాలైన శ్రీ పార్వతీదేవి వినింది.
1: ఓహో,
2: అయితే వెంటనే చెలికత్తెలను పంపించి ఆ ఎరుకరసాని పిలిపించి అతని చేట నిండా మంచి ముత్యాలు పోయించింది.
1: ఆహా,
2: అక్కడ ఎరుకన సాల్వేషన్లో ఉన్న మన పరమేశ్వరుడు పార్వతి చేయి పట్టుకుని తన మనసులోని మాట పార్వతితో ఏ విధంగా చెప్తున్నాడో వినరా.

0: ఇట జుంకరిత.
1: ఈ విధంగా సోది చెప్పి వెళ్లిపోయిన శివుడు పార్వతిని పూర్తిగా పరీక్షించాలనుకుని తానొక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి తపస్సులో ఉన్న పార్వతిని మేల్కొల్పి బాల అందాల మాల,
2: ఏమిట్రా నీ గోళ?
1: ఇది శివలీల.
2: అయితే ఇక ఆలస్యమేలా? కానీ మరి
1: నీకు శివునిపై ఆశ ఉంది, కాని నీకు నాకు రాసి ఉంది అంటూ అక్కడే ఉండిపోయాడు.
2: ఓహో,
1: అయితే ఈ మాటలు పార్వతికి ఈటల వల్లే తగిలాయి.
2: అంతే కదా మరి,
1: విగ్రహం ఆగ్రహంగా మారింది.
2: ఓహో,
1: తనను పెళ్లి చేసుకుంటే గాని అక్కడి నుంచి కదల్లోని ముండు పట్టి పట్టాడురా ఆ బ్రాహ్మణుడు.
2: అయ్యో పాపం.
1: పార్వతీదేవి తన చెలికత్తలను చూసి సంజ్ఞ చేసింది. చెరులంతా పురుల వలె బెత్తాలతో ఆ వృద్ధ బ్రాహ్మణుని చితకదంచారురా. ఆ బెత్తాల బాధకు భరించలేక పరమేశ్వరుడు తన వేషం మార్చి తన అసలు రూపం ధరించాడు. జగన్మోహనాకారంతో జగదీశ్వరి పార్వతీ ముందర ఆ పరమేశ్వరుడు ఏ విధంగా సాక్షాత్కరించాడో వినరా.

0: ఈ విధంగా శివ సాక్షాత్కారం పొందిన పార్వతీ హృదయం పోటిక్కిన సముద్రంలా ఉప్పొంగిపోయింది. కాని ఈ విషయం తెలిసిన పార్వతీ తల్లి మేనక మాత్రం చింతించసాగింది.
1: ఎందుకు, ఏమైంది?
0: ఆమెకు శివుడంటే, పార్వతీ భర్త అవుతాడంటే అసలు జీర్ణించుకోలేకపోతోంది.
1: అయ్యో పాపం.
0: జగన్మోహిని, అపర సుందరి అయిన పార్వతీదేవి ఈ షడ్ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నాక ఆ జడదారిని వరించడం ఇష్టం లేక ఆమె పార్వతీ దగ్గరకు వెళ్లి ఏమంటుందంటే, ఈ విధంగా శివ సాక్షాత్కారం పొందిన పార్వతీ హృదయం పోటిక్కిన సముద్రంలా ఉప్పొంగిపోయింది. కాని ఈ విషయం తెలిసిన పార్వతీ తల్లి

ఈ మాటలు విన్న పార్వతి శోకంతో తన పూజామందిరంలోని శివలింగానికి తన కన్నీటి ధారలతో అభిషేకిస్తూ తనని ఆదుకోమంటూ తన నాథుని ఏ విధంగా వేడుకుంటుందో వినరా.

0: ఈ సంఘటనతో శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిశ్చయమైనట్లు తేట తెల్లమైపోయింది.
1: ఆహా,
0: పరమోత్కృష్టమైన లోక కళ్యాణార్థమై జరగబోతున్న శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణానికి ముహూర్తం ఎవరు పెట్టారు తెలుసుకుందాంరా.
1: తెలుసుకుందాంరా.

0: ఆహా, ఆ రోజు పరమేశ్వరుని పరిస్థితి వర్ణనాతీతం.
1: ఆహా,
0: ఏనాడో తనకు దూరమైన సతీదేవి పార్వతీదేవి తిరిగి తనను కలవబోతోంది. ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు తన తపస్సు ఫలించిన మహేశ్వరుని మనస్సు ఇంద్రధనస్సు అయింది. స్త్రీ పురుషులు ఇద్దరు అనడం అసత్యం.
1: అసత్యం.
0: స్త్రీయే పురుషుడు, పురుషుడే స్త్రీ, అగ్నదే అన్నదే నగ్న సత్యం.
1: మహాబాగా చెప్పావురా.
0: ఆ సత్యాన్ని సామాన్యులకు సైతం తెలియజేసేందుకు ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కాబోతున్న శుభ సమయం అది.
1: ఆహా,
0: అదిగో మలయ పవనాలలో తానమాడి అరుణ కిరణాలతో అలంకరింపబడి వంది మాగధులతో విడిది నుండి వరుడు వివాహ మండపానికి శివుడు ఏ విధంగా కదిలి వస్తున్నాడో చూడరా.

పాని సరిగా చక్కీలు డమరుకలు మారు రోగంగా ప్రమద గణములు నడిచే అది వైభవము ప్రమద గణములు నడిచే అది వైభవము ప్రమద గణములు

ఆహా, అదిగో అలా చూడు, నవరత్న ఖచ్చిత మణిహార భూషణకరి, రవి సుధాకర వహ్ని లోచన రత్న కుండల భూషిణి, జిలుగు కుంకుమ కాంతరేఖల శ్రీమంతిని, శివుని పట్టపురాణి పార్వతి, ఆహా నవవధువుగా అలంకరింపబడిన శ్రీ రాజరాజేశ్వరి, రాయసంతో రాజలాంఛనాలతో రాజహంసల హోయరు ఒలకబోస్తూ, ఘలు ఘల్లుమను కాలిగజ్జన మంగళ సంబడితో, మానసోలదంతో తడబడుతున్న అడుగులతో మందగమనుగై నడిచి వస్తూ ఉండగా, రాగరస భరిత మనోరంజితమైన మరగానాలు అనురాగోద్రేక భరితంగా వినిపిస్తూ ఉంటే, నవమోహిని ప్రేమవాహిని అయిన ఆ గిరిజాకుమారి యొక్క అందాలు వర్ణించడం ఆహా ఆ ఆదిశేషునికైనా అసాధ్యమే. అదిగో సర్వాలంకార భూషిణి అయి కళ్యాణ వేదిక వైపు కదిలి వస్తూ ఉన్న కుమారి గౌరి పార్వతి.

0: ఆడవారికి అసలగుదడం ఐదవతనం. అట్టి ఐదవతనాన్ని కాచి బ్రోచి ధన ధారాది సంపదాభ్యుద విభవములను సర్వదా ప్రసాదించు చల్లని తల్లి హైమవతి పార్వతి.
1: ఆ కళ్యాణవతి కళ్యాణం కళ్ళారా చూడాలని వాణి బ్రహ్మలు హంసవాహనులే, లక్ష్మీనారాయణులు గరుడారుడులే, ఇక దేవేంద్రాదులు తమ బంధు మిత్ర కళత్రాలతో సహా అందరూ కలిసి బయలుదేరారు.
0: శ్రీ మహావిష్ణువు ఆధ్వర్యంలో గంగాయమునలు పరమశివునకు వింజామలు వీచుచుండగా జగ జగాలకు యుగ యుగాలకు ఆదర్శ ప్రాయణమైనటువంటి ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది.
1: సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మే ఈ వివాహానికి బ్రహ్మే. పరమోత్కృష్టమైన శ్రీ పార్వతీదేవి యొక్క కళ్యాణ కలాపములను ప్రత్యక్షంగా తానే నిర్వహిస్తూ ఉన్నారు.
0: విశ్వకర్మ నూతన భవనాలు, కళ్యాణ వేదిక, విడిదిశాలలు కట్టించి మంగళసూత్రం, కళ్యాణాంగులేకం, సువర్ణ యజ్ఞోపవీతం శుభలక్షణాయుక్తంగా నిర్మించి ఇచ్చాడు.
1: ఇక అక్కడ సకల సురాసుర గంధర్వ గణ సిద్ధ సాధ్య సారస్వత యక్ష విద్యాధర కిన్నెర కింపురుషాది సురమొక్కోటి సమస్తం అక్కడ ఆసీనులే ఉన్నారు.
0: నాదస్వర సన్నాయి మేళ తాళములతో దేవ దుందిబులతో అండ పిండ బ్రహ్మాండములన్నీ మారుమోగుతున్నాయి.
1: మహనీయ గుణదర్శులకు మునిశ్రేష్ఠులు రాజర్షులు బ్రహ్మర్షుల వేద గోష్ఠితో మిన్ను ముట్టిందా పుణ్యపట్టణం.
0: గంధర్వులు పదపద్య స్వరములతో భావ రాగ తాళ యుక్త లలిత సామగానాలతో సర్వలోకవాసులను మునిపించి మెప్పించి మైమరిపిస్తున్నారు.
1: వేల్పుల కన్నుల ఎందు వెలుపు వెన్నెల వెల్లువలు వెళ్లి విరిసిపోతున్నాయి.
0: ముత్తైదువుల మోములు మురిసిన వెన్నెల కాంతుల వలె మెరిసిపోతున్నాయి.
1: అదిగో కళ్యాణ మండపం, మణిమయ మాణిక్య మరకత మౌక్తిక వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రవ్వలు రవ్వ తోరణాల నవకాంతులతో కడకల్లాడుతున్న ఆ కళ్యాణ మండపం కోటి సూర్య కాంతి సమూహంలా ధగధగమంటూ దివ్యంగా దేదీప్యమానంగా మెరిసిపోతుంది.
0: ఆనందం మహదానందం. ఆనాడు మాఘశుద్ధ ఏకాదశి, లోకం మెచ్చిన లోకం వేచి ఉన్న ఆ ఆది దంపతుల వివాహం జరగబోతోంది. చూద్దాం పదండి.
1: మహావైభవపేతంగా శ్రీ పరమేశ్వరుడు పార్వతీదేవిని పరిణయమాడి తన అర్ధాంగిని పొందిన సభాపతి పూర్ణుడై అర్ధనారీశ్వరుడై ఆ దేవతలందరినీ ఏ విధంగా ఏలుతూ వస్తున్నారో వినిందాం పద.

0: ఆహా, శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణంతో సర్వలోకాలకు సుఖశాంతలు చేరుకున్నాయి.
1: ఆహా, అయితే అన్నయ్య, అందుకే అంటారు, వింటే శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టమునే వినాలి, చూస్తే శ్రీ విష్ణు రథోత్సవంనే చూడాలి అని.
0: అవునరా, కరెక్ట్ గా చెప్పావు. పార్వతీ పరమేశ్వరులకు కార్తికేయుడు జన్మించి అతను దేవసేనాపతి అయి తారకాసుని సంహరించి సకల లోకవాసులకు సుఖసంతోషాలను చేకూర్చాడు. అయితే ఇంతటి సదావకాశాన్ని కల్పించిన స్వామివారికి శతకోడి నమస్సుమాంజనలు అర్పిస్తూ, సోదర తల్లిదండ్రులైన శివపార్వతులు అందరికీ ఆదర్శప్రాయమైన ఆది దంపతులు.
1: ఆహా,
0: అయితే ఆనాడు శివుడు అర్ధనారీశ్వరుడయ్యాడు, ఈనాడు శివశక్తవతారుడైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగా అవతరించారు. దీపం వెలిగించడం స్వామి యొక్క పని, కాని ఆ దీపాన్ని చిమ్మితో, సాధనానే చిమ్మితో కాపాడుకోవడం, స్వామి చెప్పిన సేవా మార్గాలు నడుచుకోవడం మన కర్తవ్యం.
1: నిజం చెప్పవరా.
0: ఇప్పుడు మనందరము కలిసి సాయి భజన చేద్దాము.

ఇంతవరకు మీరు 2012 సంవత్సరం సాయికుల్వన్ సభామండపంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సమక్షంలో విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ పార్వతీ కళ్యాణం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2018 శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం రామచరిత మానసంలోని 2వ భాగాన్ని ఇప్పుడు మీకు పునఃప్రసారం చేస్తున్నాం.

ఇంతవరకు మీరు ప్రకాశం జిల్లా వంకాయలపాడు గ్రామస్థులు, ఆధ్యాత్మికవేత్త, కవి, గాయకులు శ్రీ పివి సీతారామమూర్తి గారు అందించిన సాయిరామ సమన్వయం పద్యగేయ సహిత ఉపన్యాసాన్ని విన్నారు. శ్రోతలందరికీ మరొకమారు రేడియో సాయి బృందం తరపున శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. మొట్టమొదటిగా రామచరిత మానసంలో మీరు విన్న కార్యక్రమం సాయిరామ సమన్వయం విన్న తరువాత విద్యార్థులకు జరిగినటువంటి ఒక చక్కని అనుభవం జ్ఞప్తికి వస్తుంది. అది 2006 సంవత్సరం, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మార్చి 24 తారీఖున జరిగినటువంటి ఈ సంఘటన మీకు వివరించబోతున్నాను. స్వామి విద్యార్థులను పిలిచి మా బృందాన్ని ఒకసారి నృత్యం చేయమన్నారు. నృత్యం చేస్తున్న తర్వాత ఆ సాయంకాలం, ఆ తర్వాత రోజు మాకు పరీక్షలుండడం కారణంగా స్వామన్నారు, పరీక్షలైన తర్వాత మీకు ప్రోగ్రాం చేసే అవకాశాన్ని ఇస్తాను, మీరు తప్పకుండా ప్రిపేర్ అయ్యండి అని స్వామి చెప్పారన్నమాట. స్వామి చెప్పినట్టుగానే 31 మార్చి పరీక్షలైపోయాయి. విద్యార్థులంతా స్వామి దర్శనార్థం సాయికులం సభామండపంలో కూర్చొనున్నారు. స్వామి ఇంటర్వ్యూ ముగించుకుని బయట పోర్టికోలో ఆసీనులై ఉండగా నేను, నాతో పాటు ఇంకొక సోదరుడు రంగనాథరాజు, ఇద్దరం ముందర లైన్లో కూర్చుండగా స్వామి ఇద్దరిని సౌంజ్ చేసి పిలిచి, ఏమిరా ప్రోగ్రాంతో తయారై ఉన్నారా అని అడిగారు. అడిగిన తర్వాత మీ ఇద్దరం ఉన్నాం స్వామి అనగానే మొదటిగా రంగనాథరాజు గారిని ఉపన్యాసం ఇమ్మన్నారు స్వామి. ఉపన్యాసం అయిన తర్వాత నా చేత స్వామి ఒక డాన్స్ చేయించారు. ఆ డాన్స్ లో భాగంగా రామకథకు ఒక పరిపూర్ణతను ఇచ్చే విధంగా రామన్న రాముడు కోదండ రాముడు అనే పాటను చేయడం జరిగింది. చివర్లో ఆ లైన్స్ ఎట్లా ఉంటాయంటే, రామరాజ్యమాయమ్మనకు లోటు లేదురా అన్న లైన్తో పూర్తవుతుంది ఆ పాట. పాట అయిన తర్వాత స్వామి పిలిచి, ఏమిరా ఇది ఏమి రాజ్యం అని ప్రశ్నించారు. అడంగానే 2వ ఆలోచన లేకుండా, స్వామి ఇది రామరాజ్యం స్వామి అని స్వామికి బదులిచ్చాను. ఇవ్వగానే స్వామన్నారు, ఇది సాయిరాజ్యం అని అన్నారు. ఆ త్రేతాయుగంలో అవతరించినటువంటి ఆ శ్రీరాముడే, రామచంద్రమూర్తి కలియుగ ప్రత్యక్ష దైవమైన సత్యసాయి భగవానుడిగా పరిపూర్ణ అవతారుడిగా అవతరించటం, మనం ఆ అవతారాన్ని దర్శించి స్పర్శించి సంభాషించడం మనందరం చేసుకున్న పుణ్యం. అంతకన్నా ఎక్కువగా స్వామివారి అనుగ్రహానికి అది ఒక మచ్చుతునకని మనం చెప్పవచ్చు.

0: ఈ పద్యానికి చివరగా స్వామి ఎంతో చక్కగా ఆటవలది పద్యంగా ఒక అద్భుతమైన పద్యాన్ని మనకు అందిస్తున్నారు. అల్ల పరమాత్మయ్యను బొమ్మలాటగాడు జీవుని రంగస్థలాన నిలిచి ఆడించు ఆనాటి ఈనాటి ఆట చూసి సొంత వర్ణించు కొంత సంతసముగనుడి అనంటారు. కన్నులకు కనిపించని పరమాత్ముడు దర్శకుడై ప్రపంచమనే ఈ రంగస్థలంలో జీవులను తన సంకల్పంతో ఆడిస్తూ ఉంటే మనం ఆ లీలా వినోదాన్ని చూసి ఆనందించాల్సిందే కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు. అయినా భగవంతుని దర్శకత్వంలో అందాన్ని తెలుసుకోవటంలో తప్పులేదు కదా. ఏ కథకైనా కథానాయకుడు ఎంత అవసరమో హీరో చుట్టూ ఉన్న ఇతర పాత్రధారులు కూడా అంతే అవసరం. భగవంతుడు ఆడించే ఈ నాటకంలోని అంతరార్థాన్ని మనం కొంచెమైనా గ్రహించగలిగితే సృష్టిలో పైకి కనిపించే ద్వంద్వాలలో ఇమిడి ఉన్న ఏకత్వాన్ని, అదే ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఈ ప్రయత్నమై ఈనాడు రామాయణ కథలోని కొన్ని పాత్రధారణల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అవి యుగ యుగాలకి మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. ఆనాటి రామకథలోని పాత్రధారులు ఈనాటి యువతరానికి ఏ విధంగా సూత్రధారులై నిలుస్తున్నారో ఈనాటి ఈ చర్చ ద్వారా తెలుసుకుందాం. రామాయణంలోని పాత్రధారులు యువతరానికి సూత్రధారులు. ఈనాటి ఈ చర్చలో పాల్గొంటున్నవారు శ్రీ మాధవ్, శ్రీమతి లలితాసాయి దగ్గుపాటి, శ్రీమతి సాయి స్వప్న. మరి ముందుగా లలితక్క, మీరు ఇందాక చెప్పిన ఈ మాటలకి మీరు ఏమి యాడ్ చేయాలనుకుంటున్నారు?
1: గణేష్, ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఒక కథకి కథానాయకుడు ఎంత అవసరమో ఆయన చుట్టూతా ఉండే పాత్రలు కూడా అంతే అవసరం అని. ఆ మాట చాలా చక్కగా వినిపించింది నాకు. మనం రామాయణం అనే ఒక కావ్యాన్ని కానీ ఒక ఎపిక్ ని తీసుకుంటే అందులో కథానాయకుడు శ్రీరాముల వారు, ఆయన చుట్టూతా ఎంతో మంది పాత్రధారులున్నారు. ఇప్పుడు ఈ పాత్రధారులందరూ కథానాయకుడిని చూసే ఏదైనా నేర్చుకుంటారు. కథానాయకుడు ఆదర్శం అన్నమాట అందరు పాత్రధారులకి. మరి పాత్రధారులు ఇంత ఆదర్శవంతంగా జీవితాలని జీవించారంటే వారి కథానాయకుడు ఇంకా ఎంత ఆదర్శవంతంగా ఉండి ఉంటారు అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు.
0: తప్పకుండా.
1: ఆ రకంగా చూస్తే అసలు శ్రీరాముల వారు అందించని ఆదర్శం అంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్క ఆదర్శాన్ని ఆయన మన అందరికీ అందించారు. ఒక అన్ని ఎన్ని పాత్రలు ఆయన పోషించారో ఆయన అవతార కాలంలో అన్నీ కూడా ఆదర్శవంతంగానే ఉంటాయి. వాటిల్లో నుంచి కొన్నింటిని చూసి ఆ తరువాత మనం పాత్రధారుల దాకా వెళ్తే బాగుంటుందేమో.
0: బాగుంటుంది. ముందుగా మాధవ్, రేడియో సాయి స్టూడియోస్ కి స్వాగతం. మొట్టమొదటిసారిగా మీరు శ్రోతలందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్రప్రథమంగా మాధవ్ రేడియో సాయి శ్రోతలందరితో మాట్లాడుతున్నారు, వారికి హార్దికమైన స్వాగతం. సో మాధవ్, రామునిలో శ్రీరామచంద్రమూర్తిలోని మీకు నచ్చే అంశం ఏంటి?
2: సాయిరామ్, నాకు రాముల వారు ని చూస్తే ఆయన అన్నిటికన్నా మెరుగ్గా ఆదర్శ భర్తగా నాకు కనిపిస్తారు. అది ఎందుకు అంటే, ఇదివరకు కాలంలో రాజులకి ఎంతో మంది భార్యలుండేవారు. అయితే ఆయన తండ్రిని దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలుండేవారు. అలా అని ఆయన ఎప్పుడు ఏకపత్ని స్వరూప్రతుడే. ఆయన మనసులో సీతకే స్థానం. శూర్పణక మాయచే అప్సరసలాగా వచ్చింది, కానీ ఆయన్ని ఆవిడ్ని చెవి కోయించాడు గాని మోహించలేదు. అలానే సీత అపహరించబడ్డది. దానికోసం ఆయన 2000 మైళ్ళగా ఎక్కువగా నడిచి లంకకెళ్లారే గాని ఈ కాలంలో ఎవరు చేస్తారు? సో దీనివల్ల నాకు ఆయన ఆదర్శ భర్తగా నా వచ్చులో నిలిచిపోయినారు.
0: చాలా బాగుంది మాధవ్. మరి స్వప్న గారు, మీరు చెప్తే అసలు రాముడి గురించి మీకు నచ్చిన అంశం ఏంటి?
3: సాయిరామ్, ఇందాకలా చెప్పుకున్నట్టు మన రామాయణానికి హీరో రాముడు. ఆయన హీరో ఎందుకయ్యారంటే ఆయన ప్రవర్తించే విధానం, ఆయన చూపించే ప్రేమ అలా ఉంటాయి. అదే మన స్వామి కూడా చూపించేది. రాముడిలో నాకు బాగా నచ్చి మనందరం నేర్చుకుని అలా ఉంటే బాగుంటుంది అని అనిపించేది ఏంటంటే ప్రేమతత్వం. అది ప్రతి వ్యక్తిలోని అన్ని సందర్భాలలో అన్ని కాలాలలో ఒకేలా ఉండడం. కొన్ని ఉదాహరణలు చూద్దాం మనం. దశరథుడు అంటే తండ్రిగా ఎంతో గౌరవంతో పాటు రాముడికి ఎంతో ప్రేమ కూడా. వివాహమై వచ్చిన తర్వాత దశరథ మహారాజు, నాయన నీకు రాజ్య పట్టాభిషేకం చేస్తాను, నువ్వు చక్కగా ఈ అయోధ్యను పాలించాలి అని రాముణ్ణి సంసిద్ధం చేస్తాడు. సరే తండ్రి ఆజ్ఞ అని చెప్పి దాన్ని శిరసావహించడానికి అంత రెడీ అవుతూ ఉంటాడు. మళ్ళా రాత్రికి రాత్రే అంతా తారుమారైపోతుంది. లేదు నువ్వు అడవికి వెళ్లాలి అని దశరథుడు నిర్ణయించాడన్న విషయం తెలుసుకుని కూడా అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో నిన్న నువ్వు నాకు పట్టాభిషేకం చేస్తానన్నావు, ఈ రోజు నువ్వు అదంతా విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోమంటున్నావు అన్న భావం, అంటే ద్వేషభావం గాని కోపం గాని ఏమీ లేదు. అంతకు ముందు ఎప్పుడు ఉన్న ప్రేమభావమే అప్పుడు ఉన్నది. అది అసలు మనం ఆలోచిస్తేనే చాలా వింతగా అసలు సాధ్యమా మనుషులకి అనిపిస్తుంది. రాముడు దేవుడుగా ఏం చేయలేదు, మనిషిగా తాను ఒక కొడుకుగా ఉంటూ ఇవన్నీ చేస్తూ చూపించాడు. అలాగే కౌశల్య కన్నా కైక అంటే రాముడికి ఎంతో ఇష్టం, కైకకు కూడా రాముడు అంటే అంతే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముదుగా పెంచడమే కాకుండా వీళ్ళకి అన్ని విద్యలు మొట్టమొదటి కైకయే మొదలుపెట్టి చెప్పిన తర్వాత వాళ్ళు గురువుల దగ్గరికి వెళ్తారనమాట. అంతటి ఇష్టమైన రాముడిని అడవిలు పంపించమని కోరుకుంటుంది. అంతేకాకుండా నువ్వు రాజు అవ్వకూడదు, నా కొడుకైన భరతుడే రాజ్యాధికారి, రాజు అవ్వాలి అన్నప్పుడు అంతకు ముందు వరకు ఉన్న కైక మీద ఉన్న ప్రేమ ఆయనకి తగ్గిపోలేదు, పోలేదు, అలాగే ఉన్నది. అదే ప్రేమను వ్యక్తం చేసి, సరే అమ్మా నువ్వు ఇది కోరుకుంటున్నావు తప్పకుండా, నువ్వు ఎలా కోరుకుంటావో నేను అలాగే చేస్తాను. అంటే ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అప్పుడు ఇప్పుడు ఆ మనిషిని. మనకి జనరల్ గా టైంను బట్టి అదే మనిషిని మనం ద్వేషిస్తాము ప్రేమిస్తాము, కానీ రాముడు చేసింది చూస్తూ ఉంటే అదే వ్యక్తిని ఎలాంటి సందర్భంలో వాళ్ళు ఎలా ప్రవర్తించినా ఎలా భావించినా తనతోటి ఎలాగా ఉన్నప్పటికీ అదే ప్రేమ భావాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఇలా మనం రామాయణంలో ముందుకు వెళ్తూ ఉంటే చాలా సందర్భాలు ఈ ఉదాహరణ కింద మనం చెప్పుకోవచ్చు. అరణ్యంలో ఉన్నప్పుడు ఇంకా భరతుడికి తెలుస్తుంది తండ్రి గారు ఇలా చనిపోయారు, దాని తర్వాత ఇలాగా రాముడు అరణ్యవాసంకి వెళ్లాడు అని. అప్పుడు ఎలాగైనా రాముడిని ఒప్పించాలి, రాముడిని తీసుకొచ్చి మళ్ళా పట్టాభిషేకం చెయ్యాలి, రాముడే రాజుగా ఉండాలని ఎంతో మంచి భావంతో భరతుడు బయలుదేరతాడు. ఆ భరతుడు అరణ్యంలో మొత్తం అంతా అందరినీ తీసుకుని వస్తున్నప్పుడు ఈ కోలాహలం అంతా వినిమించి లక్ష్మణుడు చెట్టు పైకి ఎక్కి చూస్తాడు, ఏంటిది అరణ్యంలో ఏంటి అవుతున్నది అని. చూసినప్పటికీ సైన్యము, భరతుడు, తల్లులు అందరూ కనిపిస్తారనమాట. ఓహో ఇదేదో భరతుడు మళ్ళా రావణు మీదకి యుద్ధానికి వస్తున్నట్టున్నాడు, ఈ అరణ్యంలో ఉంటే కూడా సహించలేకపోతున్నట్టున్నాడు, ఇంకా దూరం పంపించాలనుకుంటున్నాడేమో అని కోపంగా దిగుతాడు అనమాట. రామ సంసిద్ధమవు, మనం ఇంకా భరతుడి మీదకి యుద్ధంకి వెళ్లాలి అని. అప్పుడు రాముడు వారిస్తాడు, లక్ష్మణ నువ్వు వేరే భావంలో ఉన్నావు, భరతుడు అలా ఎప్పటికీ చెయ్యడు, కొంచెం శాంతించు, మనం మాట్లాడి ఏంటి విషయం అన్నది తెలుసుకుందామని. ఆ వస్తున్న భరతుడిని ఎంతో సాదరంగా తను ఎదురు వెళ్లి కౌగిలించుకొని ఎలా ఉన్నావని పలకరించి మాట్లాడినప్పుడు అంతే ప్రేమ, అయ్యో నా పొజిషన్ నా సీట్ తీసుకున్నాడు, నేను రాజు అవ్వాల్సింది, తిని రాజైపోయాడు, నాకన్నా చిన్నవాడైనప్పటికీ అన్న ఆలోచన లేదనమాట. అంతకు ముందు భరతుని మీద ఎలాంటి ప్రేమ ఉందో ఆ టైంలో కూడా అదే ప్రేమని తను చూపించగలిగాడు. అది మనందరికీ ఎంతో ఆదర్శం అనిపిస్తుంటుంది. అలాగే యుద్ధం జరుగుతున్న సమయంలో చూస్తే మనం శత్రురాజులు రావణాసుడి వైపు నుంచి ఆయన తమ్ముడైన విభీషణుడు మన రాములు వారిని సైన్యం వైపు వస్తూ ఉంటాడు. అందరూ చూసి అమ్మో అదిగోటి శత్రు వస్తున్నాడు, వీడిని ఎలాగైనా దూరం పెట్టాలి, జాగ్రత్తగా ఉంచాలి అని. కానీ అప్పుడు రాముడు అంటాడనమాట, అంటే నన్ను శరణం పొంది వస్తున్న వాడిని కూడా నేను చేరదీయాలి, వాడు శత్రువు అయినప్పటికీ నాకు అపకారం చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ. అంటే రాముడు అతని మీద కూడా ప్రేమ చూపించి అతన్ని తన దీనిలోకి ఆహ్వానించి, లేదు స్వామి నేను మీకు శరణు కోరు వచ్చేంత తప్ప మీకు అపకారం చేసే ఉద్దేశంతో రాలేదని విభీషణ్ చెప్పినప్పుడు అందరికి అర్థమవుతుంది. కానీ ముందుగానే రాముడు మాత్రం ఆ ఉద్దేశం తెలియక ముందు కూడా విభీషణుడి మీద అంతే ప్రేమభావం కలిగి ఉన్నాడు. ఈ సందర్భాలన్నీ చూసినప్పుడు ఏంటవుతుంది, మనకి ఎవరి మీదైనా ఒక భావం ఎలా కలుగుతుంది అంటే, స్వామి అంటారు కదా అది మనలోని భావం యొక్క రిఫ్లెక్షనే అంటారు. ఇప్పుడు నేను విచారంగా కోపంగా చికాకుగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు అలాగే అనిపిస్తాయి. ఈవెందో వాళ్ళు మంచిగా చెప్తున్నప్పటికీ మన ఆలోచన విధానం వేరే ఉండడం వల్ల తప్పుగా అనిపిస్తూ ఉంటుంది అని. కాబట్టి ఇన్ని సందర్భాలలో ఈ వ్యక్తులందరినీ ఒకేలా ఒకే ప్రేమ భావాన్ని రాముడు ఎలా చూపించగలిగాడు అంటే, రాముల్లో ఉన్న భావం యొక్క రిఫ్లెక్షన్ అని. కాబట్టి రాముడు ప్రేమతో నిండిపోయి ఉన్నాడు కాబట్టి అందరిలోని ఆ ప్రేమను చూడగలిగాడు. తనపై యుద్ధానికి వస్తున్న వాడి మీద ప్రేమ చూడగలిగాడు, తను దూషించి అరణ్యానికి పంపించిన వాళ్ల మీద కూడా ప్రేమ చూపగలిగాడు. ఎప్పుడు తను అలాగే ఉన్నాడు, తన ఆలోచనలో ఎటువంటి మార్పు రాలేదు. దీనికి కారణం ఏంటి? ఎప్పటికీ చెక్కు చెదరని ప్రేమ భావంతో నిండిపోయి ఉన్నాడు రాముడు. ఇప్పుడు సమాజంలో మనం ఇది అందరూ ఈ ప్రేమ భావాన్ని పెంచుకుంటే అసలు ఎంత హ్యాపీగా ఉండొచ్చు, ఎంత ఆనందంగా ఉండొచ్చు. ఈ మనస్పర్ధలకి, ఈ కొట్లాట్లకి, ఈ అహింస వేటి చూసుకున్నా వీటన్నింటికి కారణం ఏంటంటే మనలో ఈ ప్రేమ భావం తగ్గిపోవడమే. స్వామి చెప్పినట్టు ఈ రాముల్లోని ప్రేమ భావాన్ని కానీ మనందరం పెంచుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుందండి.
0: చాలా బాగుంది స్వప్న గారు. మీరు చెప్పినట్టు సమత్వం యోగముచ్యతే, ఏ పరిస్థితుల్లోనైనా చెక్కు చెదరని ఆ మనస్తత్వం, ప్రేమతత్వం శ్రీరామచంద్రమూర్తిది. మరి లలిత అక్క, మీకు రామచంద్రమూర్తిలో ఇష్టమైనటువంటి గుణాలేంటి ఒకసారి మాకు చెప్తారా?
1: రేడియో సై శ్రోతలందరికీ, అలాగే స్వప్నకి, మాధవ్ గారికి కూడా సాయిరాం. త్రేతాయుగంలో వచ్చిన అవతారం రామావతారం. రామో విగ్రహవాన్ ధర్మః అంటారు. అంటే శ్రీరామచంద్రుల వారు కేవలం ధర్మమూర్తి, ధర్మానికి ప్రతిరూపం అంటారు. అటువంటి రామచంద్రుల వారి గుణగణాల గురించి మనం చర్చించుకోవడం కొంచెం సాహసమే, అయినా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేర్చుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి నాకు తోచిన ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడే స్వప్న అన్నారు, భరతుడు వచ్చేటప్పుడు రామచంద్రుల వారే ఎదురు వెళ్లి ఆయన్ని కౌగిలించుకుని ఎలా ఉన్నావు అని సాధారణంగా ప్రశ్నించి తీసుకొచ్చారు అని. ఆ విషయం గురించి కొద్దిగా మాట్లాడదాం గణేష్. నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీకు ఇప్పుడు నాతో ఏమైనా పని ఉందనుకోండి, అప్పుడు మీరు ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు?
0: చాలా ప్రేమగా మాట్లాడతాను.
1: అంటే మనకి ఎవరితో అయినా పని ఉన్నా, లేదు మనకి ఎవరితో అయినా అవసరం ఉన్నా, వెళ్లి ఎంతో వినయంగా చక్కగా మాట్లాడి మన పని కానిచ్చుకుంటాము, జరుపుకుంటాము. సహజంగా జరిగేదే ప్రపంచంలో. మనకి ఎటువంటి అవసరం లేకుండా, ఎటువంటి పని లేకుండా ఎవరైనా కనిపిస్తే మనమే ఎదురు వెళ్లి వాళ్లను పలకరించి వాళ్లతో మాట్లాడి, వాళ్ళు ఎవరనేది చూసుకోకుండా, మన మన స్నేహితులా, మన బంధువులా కాదా, బయట వాళ్ళ అనేది ఆలోచించకుండా. ఇలా ఎన్నిసార్లు మనం చేస్తున్నాము? చాలా తక్కువ శాతం ఇలా జరుగుతూ ఉంటుంది. రాముల వారిలో నాకు బాగా నచ్చింది, అది ఒక్క విషయం. నచ్చిన విషయాల్లో ఇది కూడా ఒకటి, ఆయన పూర్వ భాషణుడు. మనం రాముని అష్టోత్తరం చూస్తే పూర్వ భాషణే నమః అని ఒక నామం కూడా ఉంది. అంటే ముందుగా ఆయనే మాట్లాడతారట అందరితో. ఎదురుగా ఎవరైనా కనిపిస్తే వారు వచ్చి నేను రాజు చక్రవర్తి కొడుకుని, నన్ను వాళ్ళు వచ్చి పలకరించాలి అనే ఆలోచన ఆయనకి లేదు. అది ఆయన తమ్ములైనా, ఆయన రాజ్యంలో ప్రజలైనా, ఆయన దగ్గర పనిచేసేవారైనా, స్నేహితులైనా, ఒక ఆటవికుడైనా, ఒక వానరుడైనా, ఎవరైనా కూడా ఆయన ఎదురు వెళ్లి పలకరించి మాట్లాడి క్షేమ సమాచారాలు కనుక్కుని ఆ మాటల ద్వారా వాళ్లతో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారన్నమాట. ఇది కనుక మనం చేయగలిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మాటల ద్వారానే మనం మనుషుల్ని సంపాదించుకుంటా అంటారు, అంటే స్నేహితుల్ని కానీ శత్రువుల్ని కూడా మాట ద్వారానే సంపాదిస్తా అంట. అలా మనం రాముల వారిలాగా మాట్లాడడం నేర్చుకుని ఆ సున్నితంగా ఎదుటివారు వచ్చి నన్ను పలకరించాలి అనే అహం లేకుండా, దానికోసం ఎదురు చూడకుండా మనమే తగ్గి వంగి వెళ్లి వాళ్లతో మాట్లాడితే ఎంత అందంగా ఉంటుంది. మన చుట్టూతో ఎంతమంది స్నేహితులు, ఎంతమంది ఆప్తులు మనకి తయారవుతారు. మరి నాకు అయితే ఇది చాలా మంచి విషయం, మనం ఇప్పుడు కూడా పాటించదగింది, పాటించగలిగింది అని అనిపిస్తుంది.
0: చాలా బాగుందక్క. మొదటిగా మాధవ్ గారు శ్రీరామచంద్రమూర్తి ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా, తర్వాత స్వప్న గారు సమత్వం కలిగి ప్రేమతత్వాన్ని ప్రతినిత్యం అందరిపై ప్రసరింపజేసే శ్రీరామచంద్రమూర్తిగా, తర్వాత లలితక్క మీరు చెప్పినట్టు పూర్వభాషిగా మన శ్రీరామచంద్రమూర్తి వారిని మీరందరూ డిస్క్రైబ్ చేశారు.
1: గణేష్, ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి పూర్వభాషి అని మనం అనుకున్నాము, బహుశా అవతారాలన్నింటికీ అది సహజమైన గుణమేమో అనిపిస్తుంది కదా. మన స్వామి గురించి ఆలోచించండి, ఆయన ప్రతి ఒక్కరితో ఆయనే వెళ్లి ఎంత ప్రేమగా మాట్లాడతారు. ఎన్నిసార్లు మనం ఆ సంఘటనని చూసి ఉంటాం. ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తోంది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్వామి ఎన్నోసార్లు కోనసీమ అంటే ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించారట. ఒకసారి అలాగే ఆయన కోనసీమలో వెళ్తున్నారు, తూర్పుగోదావరి జిల్లాలో కారులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక గ్రామానికి వెళ్తున్నారు, అక్కడ పొలం మధ్యలో నుంచి ఇద్దరు స్త్రీలు చిన్న పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లడం స్వామి చూశారనమాట. ఆయన కంట పడింది అది. అయితే ఆయన కారు ఆపి అందులో ఉన్న వారిని పంపించి అక్కడ వాళ్ళిద్దరు వెళ్తున్నారు, వాళ్ళని పిలుచుకురండి అని చెప్పారట. సరే స్వామి పక్కన కూర్చున్న వారు దిగి వెళ్లి, అమ్మా సత్యసాయి బాబా గారు ఇలా మిమ్మల్ని పిలవమంటున్నారు అని వాళ్లతో చెప్పారు. వాళ్ళిద్దరు చాలా హడావిడిగా పరుగులు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని, ఇద్దరు ఒక పెద్దావిడ ఒక యువతి ఇద్దరు పిల్లలు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి రావడంలో. వాళ్ళు చెప్పారట, సో లేదు మేము కొంచెం అవసరమైన పని మీద వెళ్తున్నాము అని. లేదమ్మా బాబాగారు రమ్మనమంటున్నారు. సరే ఇంకా ఎవరో పెద్ద ఆయన పెద్ద కారులోంచి దిగారు వచ్చి మనల్ని పిలుస్తున్నారు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్లారు. వెళ్తే స్వామి చెప్పారట, అమ్మా మీరు ఏ పని మీద వెళ్తున్నారంటే, స్వామి మేము సత్యసాయి బాబా గారిని చూడడానికి వెళ్తున్నాము, మాకు నా భర్త పోయారు, మా ఇంట్లో ఆస్తులన్నీ తగాదాల్లో ఉన్నాయి, మాకేమీ ఆధారం లేదు, ఎవరో చెప్పారు వారి దగ్గరికి వెళ్తే ఆయన కష్టాలన్నీ తీర్చేస్తారు, మేము వెళ్లి చూడండి అని. ఆ పక్కన గ్రామానికి వస్తున్నారట, ఆయన వచ్చి వెళ్ళిపోతారేమో అందుకని గబగబా వెళ్తున్నాం మేము హడావిడిగా. అప్పుడు స్వామి వారిద్దరిని ఆపి, అమ్మా నేనే ఆ సత్యసాయి బాబాని, మీరు ఎవరిని చూడడానికి వెళ్తున్నారో అది నేనే అని ఆయనకి ఆయనే పరిచయం చేసుకుని వారిని ఆపి పాద నమస్కారం తీసుకోండి అని చెప్పి వాళ్ళకి పాద నమస్కారాన్ని అనుగ్రహించి కొంత డబ్బిచ్చి మీ కుటుంబానికి సరిపోతుంది, ఇది నేను నెమ్మదిగా ఇవన్నీ సర్ది చేస్తాను, సర్ద చెప్తాను, అన్ని కష్టాలు తొలగిపోతాయి, అన్ని కుదుట పడతాయి, కుటుంబ సమస్యలన్నీ పోతాయి అని చెప్పి వాళ్ళ ధైర్యాన్ని చెప్పి వాళ్ళని ఈ ఎండలో మీరు మళ్లీ నా కోసం అంత దూరం రావద్దని వాళ్ళని తిరిగి వెనక్కి పంపించారట ఇంటికి. చూడండి స్వామి ఆయనంతట ఆయన వెళ్లి ఆయన్నే ఆయన పరిచయం చేసుకుని నేను భగవంతుణ్ణి నేను సత్యసాయిని అని చెప్పుకుని వాళ్ళ కష్టం తీర్చారనమాట. వస్తున్నారు కదా అక్కడ వచ్చి కలుస్తారు కదా అని ఆగలేదు ఆయన. బహుశా అవతారాల సహజ లక్షణమేమో అనిపిస్తుంది.
0: చాలా బాగుంది అక్క. అంటే మీరంతా శ్రీరామచంద్రమూర్తి గురించి స్వామి గురించి మీరు ఎట్లానో ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, అందరం ఒక్కొక్క అంశం చెప్తున్నాం శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ గురించి. మరి మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడూ శ్రీరామచంద్రమూర్తిని చూడలేదు, రాముల వారి గురించి వినడం చలన చిత్రాల ద్వారా తెలుసుకోవటమే గాని తరువాత చక్కగా ఒక మనసులో ఒక ప్రతిష్ఠించబడిన రూపం ఎట్లా కలిగింది అంటే స్వామి చెప్పిన తర్వాతే. ఎందుకంటే సాక్షాత్తు ఆ రామచంద్రమూర్తి సాయిరాముడిగా అవతరించారు. ఆయన చెప్తుంటే ఆయన జీవితాన్ని మనం చూస్తూ ఉంటే ఓహో రాముడు కూడా ఇట్లానే ఉండేవాడేమో. అంటే స్వామి ప్రతి ఒక్కళ్ళ వైపు చూపించినటువంటి ఆదరణ నాకు చాలా నచ్చింది. రాములు వారు కూడా అట్లానే ఉండేవారేమో అని అనిపిస్తుంది. సాయి గీత ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చి స్వామికి దండ వేయడం, స్వామి దాన్ని చక్కగా నిమిరి దానికి పళ్ళు పెట్టడం ఇది చూసేవాళ్ళవి. అరే స్వామి ఈస్ట్ ఆఫ్రికా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ జంగల్స్ లోంచి వెళ్తూ స్వామి చెప్తారు, ఆ మొసలికి నేను ఇట్లాగా ఒక యాపిల్ పండు వేశాను, అది నోరు చాపి చక్కగా తిన్నది అది. అవన్నీ ఎట్లాగా ప్రతిస్పందించాయి స్వామివారి ప్రేమకి అనేది వింటుంటే, మరి ఆనాడు అరణ్యవాసం చేసినప్పుడు శ్రీరామచంద్రుల వారికి కూడా ఇట్లాగే ప్రకృతి అంతా స్పందించింది. అట్లానే స్వామి కూడా వర్షం ఆగిపోవడం, వర్షం పడటం ఇలాంటివి ఎన్నో మనం చూసాం. సో ఇలా చూసిన తర్వాత నాకు ప్రతి జీవికి భగవంతుడు అందించే ఆ ఆదరణ ఒకే విధంగా ఉంటుందని నా ఉద్దేశం. మరి రామచంద్రుల వారి గురించి ఇంత చెప్పుకున్నాక తప్పకుండా ఆయన ఫౌండేషన్ ఆయన సీడ్ ఇప్పుడు ఈ రామాయణ కల్ప వృక్షం లోకి మనం వెళ్ళటానికి వివిధ బ్రాంచెస్ ఉంటాయి కదా, ఆ బ్రాంచెస్ వివిధ పాత్రధారులు రామాయణ కథలోని. మరి వాటిని అన్నిటినీ మనం స్పృశించే అవకాశం మనకి ఈ సమయంలో లేదు కాబట్టి కొన్నిటి ముఖ్యమైన వాటి గురించి మనం చెప్పుకుందాము. మొదటిగా మాధవ్ మీరు మీకు నచ్చినటువంటి ఒక మంచి పాత్ర గురించి మాకు చెప్తారా?
2: నాకు అందరికన్నా నచ్చింది హనుమంతుడు పరాక్రముడు. ఆయన గురించి జనరల్ గా మనం కార్పొరేట్ కల్చర్ లో ఈ మధ్య కాలంలో ఏమైనా పని చేకూర్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఈ పని చేస్తే నాకు ఏముంటుంది దీని చివర, ప్రతిఫలం ఉందా లేదా, ఉంటేనే నేను ఈ పని చేయబడతాను. అది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. దాని వలన మనం విజయం సాధిద్దాం అనుకుంటాం గానీ ఆ ఉన్న మైండ్ సెట్ తో మనం సాధించలేకపోతూ ఉంటాం. ఎప్పుడైనా నిస్వార్థంగా పనిచేసినప్పుడే, దాని చివరి మనం ఏది ఎక్స్పెక్టేషన్ లేనప్పుడే మనకెప్పుడు చిరకీర్తి లభిస్తుంది. దీనికి ఒక చిన్న కథ. హనుమంతుడు గురించి ఈ చిన్న కథ. రాములవారి పట్టాభిషేకం తర్వాత విభీషణుడు ఒక ముత్యాలహారాన్ని ఇచ్చాడు కానుగ్గా. రాముల వారు అదే ముత్యాలహారాన్ని సీతమ్మవారికి ఇచ్చి, మీకు నచ్చిన సేవకుడికి ఇది మీరు ప్రసాదించచ్చు అని అంటారు. సరే, నన్ను హనుమంతుడు కనిపెట్టడం వల్లనే రాముల వారు చెర విడిపించాడు, అందువలన హనుమంతుడే నాకు ప్రీతి అయిన సేవకుడు అని అతనికి ముత్యాలహారాన్ని ఇస్తారు. సరే, హనుమంతుడు అది ముత్యాలహారం వచ్చిందని ఆనందించకుండా ఒక్కొక్క ముత్యాన్ని పీకి దానిలో చూస్తూ ఉంటారు. రాముల వారు ఉన్నారా లేరా, రాముల వారు ఉన్నారా లేదా అన్ని కొరికి పారేస్తూ ఉంటారు. సరే, ఎందుకు అని అడిగితే ఆయన చెప్తారు, నాకు ఏ ముత్యం ఏ హారం ఏది అవసరం లేదు, ఆ ముత్యంలో ఒకవేళ రాముల వారు నేను చూడలేకపోతే అది నాకు రాతితోనే సమానం అని చెప్తారు. అన్నప్పుడు అక్కడ అగస్త్య మహాముని చూసి, మీరు చూసేది రాముల వారినే, వేసే వస్త్రంలోనూ మీరు రాముల వారిని చూసుకుంటారు, తినే తిండిలోనూ రాముల వారిని చూస్తారు, మరి మీ దేహంలో కూడా రాముల వారిని చూస్తారా అని అడిగినప్పుడు, అప్పుడు హనుమంతుడు టక్కుమని ఒక వెంట్రుకను తీసి ఆయన చెవి దగ్గర పెడతారు. ఆ వెంట్రుక నుంచి నిరంతరం రామనామస్మరణ వస్తూ ఉంటుంది. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, ఆయన ఎప్పుడు ఏమీ కోరలేదు. రామాయణంలో చాలా ముఖ్య పాత్ర వహించారు, అయినా చివరికి ఆయన ఒక ముత్యాలహారం అట్లా ఏమీ రికగ్నిషన్ కోసం ఆయన ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే మనం కూడా ఈ తరంలో ఒకవేళ ఏమన్నా పని చేసినప్పుడు, ఒకవేళ చిరకీర్తి కావాలి అన్నప్పుడు దానికి మన మనస్సు మొత్తం భక్తి శ్రద్ధలతోనే చేయాలి, కానీ నిస్వార్థంగా దానికి ఇది చేస్తే నాకు ఏంటి అనే ఆలోచన పెట్టుకోకుండా ఉంటే విజయం మనకి అవశ్యంగా దొరుకుతుంది.
0: మాధవ్, మీరు ఇట్లాగా చెప్తుంటే స్వామివారి అవతారంలో ఎంతో మంది హనుమంతులు మనకి కనిపిస్తారు. మనకి వారు బయటకి సేవ చేయడం కనిపించకపోయినా సాక్షాత్తు ఆ భగవంతుడు దాన్ని గుర్తిస్తాడు అనటంలో ఏమాత్రం సంశయం లేదు, అతిశయోక్తి అసలే లేదు. ఇలాంటి ఒక ఉదాహరణ మీకు అందిస్తాను. అది 80ల్లో జరిగిన సంఘటన. స్వామి దసరా ఉత్సవాలు జరుపుతున్నారు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఫంక్షన్ జరుగుతోంది. ఉన్నట్టుండి స్వామి ఉపన్యాసం మధ్యలోని ఒక చెక్ బుక్ తెప్పించి, ఈనాడు నేను నా ప్రేమతో ఆనందంతో కొమ్మారెడ్డి భాస్కర్ రావుకి 100,000 రూపాయల చెక్కు బహుమతిగా ఇస్తున్నాను అని స్వామి అప్పటికప్పుడు అనౌన్స్ చేయించారట. అనౌన్స్ చేసేసరికి ఎవరి పేరైతే అనౌన్స్ చేశారో ఆయన కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారి స్వామివారి భక్తులు, ఏలూరు వాస్తవ్యులు. వారు ఆ జనంలో చివర ఎక్కడో కూర్చున్నారట. కూర్చుంటే ఆయన చాలా తబ్బిబ్బైపోయి అటు ఇటు చూస్తున్నారు, ఏంటి నా పేరు పిలుస్తున్నారు స్వామి అని గాబరా పడ్డారట. పక్కనున్న వాళ్ళు, భాస్కర్ రావు వెళ్ళు స్వామి పిలుస్తున్నారు నిన్ను అంటే, ఆయన నేను కాదేమో అంటున్నారట. అప్పుడు స్వామి ఆయన దినచర్య ప్రతి వారంలో ప్రతిరోజు ఆయన చేసే పనిని ఉపన్యాసంలో చెప్తున్నారు. ఇట్లాగా పబ్లిక్ అందరికి, కొమ్మారెడ్డి భాస్కర్ రావు ఎంతో నిస్వార్థమైనటువంటి సేవ చేస్తున్నాడు, తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ స్వామి సేవలో కూడా పాల్గొంటున్నాడు అని స్వామి వివరిస్తూ పొద్దున్నీ రాత్రి దాకా ఆయన చేసే పనులన్నీ వివరిస్తున్నారట. చివరిగా ఆదివారం తనకి సెలవు రోజు, కానీ పొద్దున్న 5 లేచిపోయి టేబుల్ మీద ఏదుంటే అది తినేసి మెడికల్ క్యాంప్ కి వెళ్ళిపోతాడు. ఒక వ్యాన్ లోని వెళ్ళిపోయి రాత్రి 10 ఎంతో శ్రమించి తిరిగి ఇంటికి వచ్చి టేబుల్ మీద ఏదుంటే అది తినేసి పడుకుంటూ పోతాడు. స్వామిని చక్కగా తలుచుకుంటూ, ఈ సేవ నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది, దానికి ప్రతిఫలంగా 100,000 రూపాయల చెక్కు భాస్కర్ రావుకి ఇస్తున్నానని చెప్పి స్వామి సైన్ చేసి పిలిపించి స్టేజ్ మీదకి ఆయనకి ఇస్తారనమాట. ఈయన చాలా ఆనందపడాలో తెలీదు, బాధపడాలో తెలీదు, అలా నిశ్చేష్టుడైపోతాడు. అద్భుతమైన విషయం ఏంటంటే, తర్వాత రోజు భాస్కర్ రావు గారు వరండాలో కూర్చుని స్వామి దర్శనం అయిన తర్వాత ఇంటర్వ్యూ పూర్తి చేసుకుని బయటికి వస్తే ఈ చెక్ని స్వామికి సమర్పిస్తూ, స్వామి ఈ చెక్ అవసరం నాకు లేదు, మీ అనుగ్రహం ఉంటే చాలు అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు స్వామి చెప్పినటువంటి ఈ మాటలు మనందరికీ ఎంతో చాలా ఉపయుక్తంగా ఉంటాయి ఈ సమయంలో. ఎందుకంటే స్వామి అంటారు, భాస్కర్ రావు నాకు తెలుసు నువ్వు నిస్వార్థంగా స్వామి మీద నమ్మకంతో స్వామి మీద ప్రేమతో సేవ చేస్తున్నావని, కానీ నేను ఇట్లాగ ఒక బహుమతిని నీకిస్తున్నాను అని ఒక ఆలోచన అందరికీ వచ్చిందంటే, అయ్యో తప్పకుండా స్వామి మేం చేసే సేవను గుర్తిస్తారు అన్న ఒక భావంతో అందరూ సేవ చేస్తారు అన్న ఉద్దేశంతో నీకు ఇస్తున్నాను భాస్కర్ రావు, ఉంచు నీకు ఉపయోగపడుతుంది అనగానే ఆయన ఎంతో వినమ్రతతో ఆ చెక్కును స్వీకరించి ఆ సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తారు. మరి చాలా చక్కని పాయింట్ చెప్పారు మాధవ్. తర్వాత అంశం,
2: మనము సాధారణంగా ఏమైనా మొదలు పెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయాలి అనే భావంతో స్టార్ట్ చేయం. మనం ఏమైనా ఒకవేళ మొదలు పెట్టినప్పుడు ఏకాగ్రతతో చేస్తే దాన్ని మనం పూర్తి చేయగలం. దీని ఒక చిన్న కథ. హనుమంతుడు రాముల వారు చెప్తారు, మీరు లంకకెళ్లి సీత ఎక్కడుందో వెతికి ఈ ఒక రింగ్ ఆవిడ దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వమని. సరే ఆయన టక్కుమని ఆ కార్యపట్టాన అక్కడి నుంచి ఎగిరి ఆయన ఆకాశంలో పయనిస్తున్నప్పుడు చాలాసేపు అయినందుకు అక్కడ మైనాకుడు అనే ఒక పర్వతం సముద్రంలోంచి బయటకు వచ్చి ఆయన మీరు చాలా కష్టపడుతున్నారు, రామకార్యాన్న ఎంతో దూరం నుంచి వస్తున్నారు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి ఈ పర్వతం మీద, ఇక్కడ పళ్ళు ఫలాలు ఉన్నాయి మీరు కొద్దిగా విశ్రమించి తీసుకోండి అంటే ఆయనకి ఒక నమస్కరించి నేను ఒక రామకార్యం చేపట్టాను, దానికి ఒక దృఢ నిశ్చయించుకున్నాను, అందుకని నేను మొదలు పెట్టిన వాడిని చివరి సీతమ్మ వారి దగ్గరకెళ్లే వరకు నేను ఆగను, అది పూర్తి అయిన తర్వాతే నేను విశ్రమిస్తాను అని ఆయన ఎంత ప్రాధేయపడ్డా కూడా ఆయన మాటలు వినకుండా ఆయన లంకకెళ్లారు. దాని తర్వాత మనకి కథ ఏం జరుగుతుందో తెలిసిందే. ఈ ప్రస్తుత కాలంలో మనం చాలా మటుకు ఏమైనా ఒక టాస్క్ తీసుకుంటే అది ఒక చిన్న చిన్న టాస్క్ కూడా అవ్వచ్చు. ఎట్లా అంటే నేను ఒక సంగీతం నేర్చుకుంటాను, లేకపోతే ఒక స్తోత్రం నేర్చుకుంటాను, ఒక సబ్జెక్టు చదువుతాను, అది మనం మొదలు పెడతాం, మనకు ఏకాగ్రత ఉండదు, మనకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, నాకు సామర్థ్యం లేదు, లేకపోతే చాలా కష్టంగా ఉంది, అందుకని నేను మొదలు పెడతాను దాని మధ్యలో వదిలేస్తాను. దానివల్ల ఏంటంటే మనం విజయం సాధించాం, ఏది పూర్తి చేయం. సో దీనివల్ల మన ఈ కథ వల్ల మనకి ఏమి తెలుసుకుంటామంటే ఏదైనా చేపట్టినప్పుడు ఏకాగ్రతతో పూర్తి చేయాలి, అప్పుడు మనకి విజయం తప్పకుండా లభిస్తుంది.
0: చాలా బాగుంది మాధవ్. మీరు ఇట్లా చెప్తుంటే స్వామి విద్యార్థులకి అయినటువంటి ఒక చిన్న విషయం గుర్తొస్తుంది. 2005 స్వామి దగ్గర ప్రతిరోజు స్వామి ఒక డ్రామా వేయించుకునేవారు అన్నమాట. ఆ టైంలోని ఒకరోజు ఫస్ట్ పీజీ బాయ్స్ అంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ బాయ్స్ ని డ్రామా రెడీ చేసుకోమని రమ్మన్నారు స్వామి. పిల్లలంతా రెడీ అయి వచ్చారు, 2 రోజులుగా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ డ్రామాలోని భాగవతం తాలూకా సీన్ చెప్తున్నారన్నమాట. దాంట్లో పరీక్షిత్ మహారాజు ఏ విధంగా శాపగ్రస్తుడవుతాడు ఆ సంఘటనని మేము ఒక డ్రామాగా చేస్తున్నాం. పరీక్షిత్ మహారాజుగా యాక్ట్ చేసిన అబ్బాయి పేరు సంపత్ అనమాట. వాడు ఫస్ట్ పీజీ చదువుతున్నాడు అప్పుడు. వాడు ఏం చేశాడంటే ఆ క్యారెక్టర్లో లీనం అవటానికి, అంటే వాడికి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు అంటే ఆ భావం రావాలి కదా స్వామి దగ్గర చేసేటప్పుడు, పరిపూర్ణంగా జీవించాలి ఆ క్యారెక్టర్లోని, అప్పుడే స్వామికి నచ్చుతుంది అది. అరే స్వామికి నచ్చాలి ఇది, బాగా రక్తి కట్టాలి డ్రామా అని చెప్పి ఆ దాహంగా ఉండే సీన్ అక్కడ చేస్తున్నాం. తను 2 రోజుల పాటు ఒక్క చుక్క మంచినీళ్లు కూడా తాగకుండా, ఏమీ తినకుండా కంటిన్యూస్ 2 డేస్ ఆ సీన్, ఒక 4-5 డైలాగులే అవి, ఆ డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఆ సీన్ ని ప్రాక్టీస్ చేసి చేసి చేసినప్పుడు ఆ అబ్బాయి ఎంత నీరసించిపోయాడంటే ఫైనల్ గా ఆ రోజు ఈవినింగ్ డ్రామా చేస్తున్నారు. ఆ సీన్ లో దాహానికి అలా ఒరిగిపోతూ ఆ ముని ఆశ్రమానికి వెళ్తాడనమాట. స్వామి అది చూసి తట్టుకోలేక ఆ అబ్బాయి పడిపోతున్నాడు. డ్రామా అక్కడ కాప్ చేయించి ఆ అబ్బాయిని పిలిచి స్వామి ఆ అబ్బాయికి రింగ్ ఇచ్చి చాలా మంచిది బంగారు చాలా సంతోషం అని చెప్పి వెళ్లి కూర్చోమన్నారు. ఎవరికీ అర్థం కాలేదు అక్కడ ఎందుకు స్వామి వీడికి రింగ్ ఇచ్చారు ఒక డైలాగ్ చెప్పిన వాడికి అని. తిరిగి వచ్చేసాక అప్పుడు వాడు ఒక చుక్క మంచినీళ్ళు తాగి మా అందరికీ ఈ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఎలాగ స్వామి అనుగ్రహానికి వాడు పాత్రుడయ్యాడని. అంటే ఎంత అంకిత భావం ఉండి చేపట్టిన పని సక్రమంగా నిర్వర్తించారని ఒక దృఢమైన కోరిక ఉంటే తప్పకుండా ఏదన్నా మన ఐఆమ్ పాసిబుల్ అని స్వామి చెప్తారు, కానీ ఇంపాసిబుల్ అనేది స్వామి డిక్షనరీలో లేదు.
3: ఈ విషయాలు వింటుంటే గణేష్, మాధవ్ గారు చెప్పినట్టు
0: ఆ అబ్బాయిని పిలిచి స్వామి ఆ అబ్బాయికి రింగ్ ఇచ్చి చాలా మంచిది బంగారు, చాలా సంతోషం అని చెప్పి వెళ్లి కూర్చోమన్నారు. ఎవరికీ అర్థం కాలేదు అక్కడ ఎందుకు స్వామి వీడికి రింగ్ ఇచ్చారు.

0: ఎంత శ్రద్ధగా దాని మీద ఎంత ఏకాగ్రతతో మనం నిర్వర్తించాలని మీరు స్టూడెంట్ ని మెచ్చుకుని స్వామి ఎలా ఇచ్చారు. స్వామి తన జీవితంలో అన్ని సందర్భాలు చెప్పుకోవచ్చు, ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలోనే ఆయన మనకు చేసి చూపించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది, అది మన సూపర్ స్పెషల్ హాస్పిటల్ వైట్ ఫీల్డ్ లో కట్టాలని అనుకున్నారు. అప్పుడు స్వామి బెంగళూరులో ఉన్నప్పుడు మొదలుపెట్టిన తర్వాత రోజు వెళ్లి అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, కానీ ఆ ప్లేస్ లో ఎక్కడైతే కడుతున్నారో ప్రతిరోజు వెళ్లి స్వయంగా తానే అన్ని చూసుకుంటూ అందరికీ ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, పని ఎంతవరకు వచ్చింది అని చూసుకుంటూ ఉండేవారు. అంతవరకు బానే ఉంది, ఎందుకంటే పక్కనే ఉన్నది వైట్ ఫీల్డ్ లో స్వామి ఉంటున్నారు కాబట్టి. అయిపోయిన తర్వాత జూన్ తర్వాత స్వామి పర్తికి వచ్చేస్తారు కాబట్టి, పర్తికి వచ్చిన తర్వాత కూడా అక్కడ పని అంత చక్కగా జరుగుతున్నది, స్వామి ఎలా చెప్తున్నారు వాళ్ళు అలాగే చేస్తున్నారు. అయినప్పటికీ స్వామి యొక్క శ్రద్ధ, అంటే మనం అలా ప్రతి పని చెయ్యాలని మనకి చెప్పడం కోసం భౌతికంగా స్వామి చేశారనమాట. ప్రతి వారం కూడా ఉదయాన్నే దర్శనం ఇక్కడ పూర్తి చేసుకుని కారులో బయలుదేరి, ఇప్పట్లాగా అప్పుడు వైట్ ఫీల్డ్ రోడ్లు కూడా బాగుండేవి కావు, అంత చక్కగా ఉండేవి కావు, అయినప్పటికీ ఇంత శ్రమ కోర్చి అలానే ఇక్కడ దర్శనం కూడా మానేసేవారు కాదు, నేను ఆ పని మీద వెళ్తున్నానని చెప్పి ఇక్కడ భక్తులు నా కోసం వేచి ఉంటారని వాళ్ళకి దర్శనం ఇచ్చి కారులో బయలుదేరి ఆ రోడ్డు బాగాలేకపోయినా సరే ఎంతో శ్రమకి భౌతికంగా ఓర్చుకుని ఆ వైట్ ఫీల్డ్ హాస్పిటల్ చూసి అక్కడంతా పర్యవేక్షించి మళ్ళా వాళ్ళకి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మళ్ళా సాయంత్రం కల్లా దర్శనం టైంకి మళ్ళా భక్తుల కోసం వచ్చేవారు. ఇక్కడ తీసుకుంటే ఫిజికల్ గా మనం అంత కష్టపడ్డారు స్వామి దేనికోసం అంటే మనకు చెప్పడం కోసం. అంటే ఒక పని మొదలు పెట్టినప్పుడు దాన్ని ఎంత శ్రద్ధతో, ఆ మొదలు పెట్టాను కదా అవుతుందిలే, వాళ్ళకి చెప్పాను కదా అవుతుందిలే అని వదిలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ పిన్ పాయింట్ నుంచి ప్రతిదీ స్వయంగా చూసుకుని వాళ్ళకి నేనున్నాను భరోసా ఇస్తూ ఆశీర్వదిస్తూ మనకి ఈ పాటలన్నీ నేర్పించారనిపిస్తూ ఉంటుంది.
1: స్వప్న గారు చెప్పినట్టు ఇందాక రాముల వారు గురించి చెప్పారు, ఆయన ప్రేమ స్వరూపులు, ఆయన చుట్టూతో కూడా అందరూ ప్రేమ స్వరూపుల్లాగానే ఉండేవారు అని. ఇదే హనుమంతుడు గురించి మనం ఆలోచిస్తే ఆయన కూడా చాలా సామర్థ్యం కలిగిన వాడు, ఆయనకి వేదాలు శాస్త్రాలు తెలిసినవారు. అదే రాముల వారి ముందర ఆయన ఎప్పుడు దీనుళ్లాగానే ఉండేవారు. అదే రావణాసుడు ముందర మహాపరాక్రముడుగా ధీరుడుగా నించొని ఉండేవారు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం విన విధేయులతో ప్రేమతో మాట్లాడితే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ప్రతిబింబించి అందరూ ప్రేమగానే మనతో మాట్లాడతారు. అలా ఇంకో ఒక చిన్న కథ చెప్దాం అనుకున్నాను. మనకెప్పుడు సాధారణంగా ప్రస్తుత కాలంలో మార్కులు మంచిగా వచ్చినా, లేకపోతే ఏమైనా ర్యాంక్ వచ్చినా, ఒక డిగ్రీ కంప్లీట్ చేసినా, ఆహా ఇది నా సామర్థ్యం వల్లనే అని అనుకుంటూ ఉంటాం. అది చాలా తప్పు. దైవతానుగ్రహం లేకుండా మనం ఏవీ చేయబట్టలేం, ఏదీ చేయబట్టలేం. దీని ఒక ఉదాహరణ, అర్జునుడు మహాధనుర్ధారి, ఆయనకి బాగా ప్రావీణ్యత కలిగినవాడు. ఆయన రామసేతు దగ్గరకెళ్లి ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ రామసేతు రాముల వారు ఇంత కష్టపడ్డారు, ఎంతో మంది 1000 మంది పైగా వానర సైన్యాన్ని తీసుకుని వాళ్ల సహాయంతో ఈయన కట్టారు, ఇన్ని రోజులు పట్టింది, నేనైతే ధనుర్ధారిని, సో నాకు కొద్ది క్షణాల్లో నేను ఇంకా మంచి రామసేతుని చేయగలను అని ఆయనకు ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన నెక్స్ట్ నిమిషమే హనుమంతుడు ప్రత్యక్షమయ్యి ఇది చేసి చూపించు అంటాడు. చేసి చూపించు అంటే ఆ సవాల్ని ఆయన యాక్సెప్ట్ చేసి సరే బాణాల వర్షాలు కురిపించి ఆ వంతను నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత హనుమంతుడు సరే దీని మీద ఎంతో మంది వానర్లు వెళ్లారు లంకకి, నేను ఒక్కడిని వెళ్లి చూస్తాను గట్టిగా ఉందా, టెస్ట్ చేయాలి కదా. సరే ఆయన మొదటి పాదం వేయంగానే అది సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు అర్జునుడు చాలా శోకిస్తాడు. ఆ సమయంలో కృష్ణుడు వచ్చి ఏం జరిగింది అని చెప్తే హనుమంతుడు ఈ సవాల్ గురించి వివరించాడు. సరే కృష్ణుడు అంటారు, మీరు ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది సాక్షి లేకుండా దాన్ని చెప్పడం కష్టం, నేను ఇప్పుడు సాక్షిని, అందుకని నా ముందర మళ్లీ మీరు ఆ వంతెన కట్టండి అని అర్జునుడు చెప్తారు. అర్జునుడు మళ్లీ బాణాల వర్షాలు కురిపించి ఆ వంతెన నిర్మిస్తారు. నిర్మించిన తర్వాత

0: మనం తిరిగి చెప్తారు, మీరు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇందాక చేసినట్టే మళ్ళీ టెస్ట్ చేయండి, అది మునిగిపోతుందా లేదా చూద్దాం అని. సరే హనుమంతుడు ఒక పాదం వేస్తారు, దాని తర్వాత దాని మీద ఎగురుతారు, ఏం చేసినా కూడా అది మునగదు. అందరు అవాక్ అయిపోతారు, అర్జునుడు హనుమంతుడు అవాక్ అయిపోతారు. కానీ కృష్ణుడు కొద్దిసేపు అయిన తర్వాత ఆయన వీపు మీద చాలా ఘాట్లు ఉంటాయి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ కృష్ణుడు అర్జుని భక్తికి మెచ్చి దైవతానుగ్రహం ఉండడం వల్లనే ఆయన అక్కడికి వచ్చి ఆ వంతను ఆయన వీపు మీద తీసుకుని మునక్కుండా చూశారు. అప్పుడు అర్జునుడు రియలైజ్ అయినాడు, సరే నా సామర్థ్యం ఏమీ లేదు, దైవతానుగ్రహం లేకపోతే నేను మట్టితో సమానం అని అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి హనుమంతుడికి ఆయన విన్నపం చేశారు, నేను ఎప్పుడు యుద్ధంకి వెళ్ళినా మీరు నా జెండాపై కపిరాజు వలె నాతోనే ఎల్లప్పుడు ఉండాలి అని. సో మనకి ఈ ప్రస్తుత కాలంలో ఇది మెయిన్ మెసేజ్ ఏంటి అంటే, మనకి అహంకారం చేపట్టకూడదు, మనకెప్పుడు దైవతానుగ్రహం వల్లనే మనం ఏమన్నా చేయగలం, మన సామర్థ్యం అది, దైవతానుగ్రహం లేకపోతే మనం ఏమీ లేదు. అందుకనే ఎప్పుడు రామనామస్మరణ చేసుకుంటూ ఉంటే మనం విజయం తప్పకుండా లభిస్తుంది.
1: చాలా అద్భుతంగా ఉంది మాధవ్, మీరు ఇలా చెప్తుంటే స్వామి విద్యార్థికైన ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. ఆయన చాలా మంచి భజన్ సింగర్ అన్నమాట స్వామి దగ్గర. తనకి త్యాగరాజు కృతులు అన్ని వెన్నతో పెట్టిన విద్య లాంటివి అనమాట. ఎప్పుడు ఏ సమయంలో ఏ త్యాగరాజు కృతి అడిగినా సరే దాని తాలూకా రాగము తాళము లిరిక్స్ అన్ని ఫింగర్ టిప్స్ మీద ఉండేవి అతనికి. సో ఒకసారి స్వామి ఎప్పుడు ఈయన చేత పాటించుకునేవారు అనమాట త్యాగరాజు కీర్తనలు. ఈయనకి ఎప్పుడు ఆ ఒక రకమైనటువంటి ఆ అహంభావం ఉండేదనమాట, ఆ నేను స్వామి దగ్గర పాడుతున్నాను అని ఒక ఆలోచన. స్వామి ఒకసారి ఇది పిలిచి పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని, ఏది ఈ పాటకి ఈ రాగం చెప్పు అని అన్నారట. అంటే ఆ అబ్బాయికి ఉన్న ప్రావీణ్యత వల్ల యాక్చువల్ గా వెంటనే టక్కుమని గుర్తొచ్చేయాలి ఆ రాగం ఏంటో ఆ తాళం ఏంటో అని. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఆ రాగం గుర్తురావట్లేదంట ఆయనకి. ఇదేంటి చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు స్వామి, సింపుల్ కీర్తన అడిగారు కానీ నాకు రాగం గుర్తురావట్లేదంటే అని అనుకుంటున్నాడు. అప్పుడు స్వామి కొంచెంసేపటికి ఆలోచించి, ఇది శ్రీరాగంలో ఉంది అని చెప్పి దాని లిరిక్స్ మొత్తం స్వామి చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇలాగా మనసుతో భావంతో పాడాలి కానీ అహంకారంతో ఎప్పుడు మనం పాడకూడదు అని ఒక చక్కని లెసన్ ఆ రోజు ఆ అబ్బాయికి స్వామి నేర్పించారు. అందుకే మనకొచ్చిన, మనందరం అంటాం టాలెంట్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని ఒక మాట చెప్తామన్నమాట. కానీ స్వామి ఏమంటారు, టాలెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. అంటే ఎంత భగవంతుడికి తిరిగి సమర్పించాలో అది అన్నది మనకి అర్థమవుతోంది. సో
2: చాలా బాగుంది గణేష్. అంటే మన ప్రతిభ నైపుణ్యం ఇవన్నీ ఎంత ఉన్నా కూడా భగవద్ అనుగ్రహం లేదే వాటి వల్ల మనం ఏమీ సాధించలేమని మాధవ్ చెప్పిన కథ వల్ల, అలాగే మన బ్రదర్ జరిగిన సంఘటనతో మనం కూడా నేర్చుకున్నాము. ఇంకొక చిన్న మంచి మాట చెప్పారు మాధవ్, మన మాట మంచిదైతే అంత బాగుంటుంది, మన చుట్టుపక్కలందరూ మనతో అలాగే ప్రవర్తిస్తారు అలాగే మాట్లాడతారని. ఇంతకు ముందు కూడా మనం రాముల వారి అవతారంలో కూడా అదే నేర్చుకున్నాం, పూర్వభాషి శ్రీరామచంద్రులు ఎంతో మృదువుగా చక్కగా మాట్లాడేవారు అని. ఈ విషయమై నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తోంది హనుమంతుల వారి గురించి. హనుమంతుల వారిని రాబోయే కల్పానికి బ్రహ్మ అంటారు, అంటే ఆయనే క్రియేటర్ అనమాట. అలా బ్రహ్మ పదవి వచ్చిందంటే దానికి ఏ అర్హత చూసి బ్రహ్మ పదవిని ఇచ్చారు అనేది మనం ఆలోచిస్తే, హనుమంతుల వారు శబ్ద బ్రహ్మట, అంటే ఏ మాటని ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది వారికి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదుట. ఆయన హీ నోస్ ఇట్ పర్ఫెక్ట్లీ అనమాట, పర్ఫెక్షనిస్ట్. దీనికి ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తారు, అసలు మాట ఎలా ఉండాలి అనేది. మాట అనేది అవిస్తరం, అంటే అనవసరంగా దాన్ని ప్రొలాంగ్ చేయకుండా కరెక్ట్ గా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. సీతాదేవిని చూడడానికి వెళ్తారు ఆయన, అక్కడికి వెళ్లంగానే సీతాదేవికి వినిపించాల్సిన పదం శబ్దం ఏమిటంటే రాముడి పేరు. అందుకని వెళ్లంగానే ఆయన ఏం చెప్తారంటే, నేను రాముడు నన్ను పంపించాడమ్మా అని చెప్తా. దాంతో ఆవిడ నమ్మకాన్ని సహమయున గెలుచుకుంటారనమాట. అంతేగాని నేను కిష్కిందలో ఉంటాను, నేను సుగ్రీవుడి మంత్రిని, ఇవన్నీ నేను అంజనాసుతుణ్ణి, నన్ను రాముడు పంపించాడు అంతే చెప్తారు. అది అవిస్తరం, కరెక్ట్ గా ఎప్పుడు ఏది చెప్పాలో అది. ఆ తర్వాత అసందిగ్ధం, అంటే ఎక్కడ అసలు ఒకసారి ఒక మాట ఎవరైనా చెప్పి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, మాధవ్ కార్పొరేట్ సెక్టర్ లో మీరు ఎన్నోసార్లు చూసుంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే మనం ఒక మాట చెప్తే, ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే దానిలో విన్న వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉండకూడదుట,
1: సందిగ్ధం
2: కరెక్ట్ గా అన్ని అర్థం అవ్వాలన్నమాట. అసందిగ్ధం, ఎక్కడా సందిగ్ధం ఉండకూడదు, అలాంటి అలా మాట్లాడతారనమాట హనుమంతుల వారు. ఆ తర్వాత అంటే ఇప్పుడు చూడండి, రావణాసురుడి కొలువుకి వెళ్తారు ఆయన, ఈ సీతని చూశాక, సీతమ్మ వారిని రావణాసురుడి కొలువుకి వెళ్ళినప్పుడు నువ్వెవరు అని అడిగితే, మాధవ్ ఇందాకన్నారు రావణుడి ముందు ధీరుడిగా నిలిచాడు, రాముని ముందు దాసుడిగా మిగిలాడు అని. అలా నువ్వెవరు అన్నప్పుడు అసలు ఎటువంటి తణుకు బెణుకు లేకుండా ఆయన చక్కగా క్లియర్ గా చెప్తాడు, నేను రాముడు పంపిస్తే వచ్చాను అని. దాసోహం కోసలేంద్రస్య అంటారు, అంతేగాని నేనది నేనిది నేను ఇంత గొప్పవాణ్ణి నాయన ఇంత పరాక్రమవంతుడని చెప్పుకోరు, నేను రాముడి దూతగా వచ్చిన వాణ్ణి, నేను రాముడి దాసుణ్ణి. ఇంకా అందులో ఎటువంటి ఎవరు అనే దానిలో సందేహమే లేదనమాట. దూత ఇలా ఉన్నారు అని, దూతగా పంపించిన వారు ఎలా ఉంటారు అనే ఆలోచన వస్తుంది రావణుడికి. ఆ తర్వాత అవిలంబం, సీతమ్మ వారిని చూసి తిరిగి వెనక్కి వెళ్తారు హనుమంతుల వారు. వెళ్ళినప్పుడు జాంబవంతుడు అడుగుతాట, హనుమా సీతను చూసావా అని. అంటే ఆ చూశాను తాత, జాంబవంతుడు అందరికంటే పెద్దవారు, తాత అని పిలిపించుకుంటారు అందరి చేత. ఆవిడ పాపం ఇలా ఉన్నారు, ఇంత కష్టంలో ఉన్నారు, లంకలో ఉన్నారు, లంకలా ఉంది, ఇంత సైన్యం ఉంది రావణుడికి, రావణుడి దగ్గరికి వెళ్ళాను, మాట్లాడాను, సీతమ్మ వారిది ఇది ముద్రిక తీసుకొచ్చా, రాముల వారి ముద్రిక ఇచ్చాను, ఆవిడ చూడామణి తెచ్చాను, అన్నీ చెప్తారనమాట. లంకాదహనం చేశాను, వాళ్ళ సైన్యం ఎంతుందో గ్రహించాను. తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్తారు, రాముల వారి దగ్గరికి వెళ్ళి స్వామి సీతను చూశాను, ఒకటే మాట. అక్కడ ఎక్కడ ఎవరితో ఎంత చెప్పొచ్చు, ఎక్కడ ఎవరితో ఎక్కడితో ఆపాలి అనేది కరెక్ట్ గా తెలిసింది హనుమంతుల వారికి. రాముల వారితో ఈ డీటెయిల్స్ అని చెప్పరు, ఆయనకి ఆయన తెలుసుకోవాల్సింది సీత ఉందా లేదా, చూసావా లేదా, సీతను చూసా అయిపోయింది, అక్కడితో అయిపోతుంది అనమాట. అవ్యధం, ఎటువంటి మనిషితో అయినా ఎటువంటి పరిస్థితిలో అయినా హనుమంతుల వారు మాట్లాడే మాట ఎవరికి కష్టం కలిగించేదిగా ఉండదుట, ఎటువంటి కష్టాన్ని, అది శత్రువైనా కూడా. రావణాసురుడి కొలువులోకి వెళ్ళినప్పుడు నువ్వు మూర్ఖుడివి, నువ్వు సీతమ్మ వారిని తీసుకొచ్చావు, రాముడితో చేతిలో చస్తావని చెప్పలే ఆయన, అది నిజం. యాక్చువల్లీ ఆయన అలా చెప్పొచ్చు, కానీ అది చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు, మళ్లీ అదే మాట వస్తుంది, దాసోహం కోసలేంద్రస్య, రావణ నేను శ్రీరాముని దాసుణ్ణి, దాసుణ్ణి నేను ఇలా ఉన్నాను, నా ప్రభువు ఎలా ఉంటాడో నువ్వు ఊహించుకో అని సున్నితంగా రాముణ్ణి మందలిస్తూ హితవు చెప్పినట్టే ఉంది, కానీ కరుకుగా మాట్లాడలా, అంత శత్రువుతోనూ కరుకుగా మాట్లాడలా. సో ఇన్ని క్వాలిటీస్, ఇన్ని లక్షణాలు, ఒక మాటలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది హనుమంతుల వారి నుంచి మనం నేర్చుకోవచ్చు. బహుశా అందుకే ఆయన శబ్ద బ్రహ్మ అయ్యారు, రాబోయే కల్పానికి బ్రహ్మ పదవిని సంపాదించుకున్నారేమో అనిపిస్తుంది.
1: చాలా బాగుంది అక్క. మరి మాధవ్, తర్వాత పాయింట్ అబౌట్ హనుమా.
0: హనుమంతుడి గురించి మనం ఆలోచించినప్పుడు ఒక పదం మన మనసులో తప్పనిసరిగా వస్తుంది, అది శరణాగతి. మనకి శరణాగతి ఉన్నప్పుడు మనం సితప్రజ్ఞుడిగా ఉండవచ్చు, ఎందుకంటే మనం ఏ ఫలితం ఆశించాం మొత్తం స్వామే చూసుకుంటారు అని అనుకుంటాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, హనుమంతుడికి రాముల వారు మీరు లంకకెళ్లి సీతను వెతికి రమ్మంటారు అన్నప్పుడు హనుమంతుడు ఎలా చేస్తాడు, ఎక్కడ వెతకాలి, ఆయనకి ఏదీ తెలియదు. కొంతమంది వానరులు ఆయన చూసి ఆహా మీకు ఎంత ముఖ్యమైన టాస్క్ ఇచ్చారు అని చాలా ఆనందించారు, మీరు గొప్పవారు అని. కొంతమంది అయ్యో ఇది చాలా కష్టమైన టాస్క్ ఇచ్చారు మీకు, మీరు ఎలా చేయగలరు అని అన్నారు. ఆయన మంచి చెప్పిన వారి గురించి ఆయన గొప్పలికి పోలేదు, ఇది చెయ్యలేము అన్న వారికి కూడా ఆయన ఆత్మవిశ్వాసం ఏది ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఆయన శరణాగతి రాముల వారిని నమ్ముకున్నారు, ఆయన ఇచ్చిన కార్యం చేపడదామని దృఢ నిశ్చయంతో అక్కడి నుంచి చంగుమని ఎగిరి సీతామ్మవారి దగ్గరికి వెళ్లారు. అది మనకు తెలిసిందే. మనం సామాన్యంగా ఈ రోజుల్లో చూసుకుంటున్నది ఏంటంటే, వీడు గొప్ప వాడు తక్కువ, వీడు నాకన్నా బాగా చదువుతాడు వీడు నాకన్నా తక్కువ, ఈ కంపారిజన్ వచ్చినప్పుడు మనకి చాలా ఆందోళన ఉంటుంది. పక్కన వాడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, వాడు నా గురించి ఏమనుకుంటాడు అని ఈ ఆలోచనలు ఎందువలన వస్తుందంటే నేను ఏకైకుణ్ణి అని ఒక మనకి ఫీలింగ్, అది లేక అంతా శరణాగతే, స్వామే చూసుకుంటారు, నేను మాత్రం కార్యం మీద ఏకాగ్రతతో పనిచేస్తాను అన్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది. మనం చేసే పనులన్నీ తప్పనిసరిగా సక్సెస్ఫుల్ గా అవుతాయి. ఇంకోటి, మనం జనరల్ గా మనకి మనలో మనకి విశ్వాసం ఉండదు. స్వామి ఒకసారి చెప్పారు, దేవుడి మీద నమ్మకం లేకపోయినా కూడా నీలో నమ్మకం నీకు ఒకవేళ ఉంటే నువ్వు గొప్పవాడు అవుతావు. ఎవరి మీద నమ్మకం ఉండక్కర్లేదు. ఆ అచంచల విశ్వాసం ఉంటే కొండలు కూడా కరిగిపోతాయి, ఏ పైన మీరు చేయవచ్చు అని అంటారు. అట్లనే ఒక చిన్న కథ, ఈ పట్టాభిషేకం తర్వాత రాముల వారికి ఏ సేవలు అందించాలి అని ఒక జాబితా తయారు చేస్తారు. భరత శత్రుఘ్నులు, లక్ష్మణుడు, సీత అందరి మధ్యలో అన్ని సేవల్ని పనిచేసుకుంటారు. కానీ హనుమంతుడు అక్కడ ఉండడు. హనుమంతుడు చివరికి వచ్చేసరికి అన్ని సేవలు పనిచేసుకున్నాము, ఇంకా ఏది మిగలేదు అన్నప్పుడు, సరే ఆయన దాన్ని చూసి, అయ్యో దీంట్లో ఒక సేవ మిగిలిపోయింది, రాజు ఆవలిచ్చినప్పుడు చిటిక వేసే సేవ మిగిలిపోయింది, నేను ఆ సేవను చేపడతాను అని అంటారు. ఇది ఎంత గొప్ప సేవ ఆలోచించండి. రాజుకి ఎప్పుడు ఆవలిస్తారు ఎవరికి తెలియదు. అది తెలియాలంటే ఎప్పుడు రాజుని నిరంతరంగా చూస్తూనే ఉండాలి రాముల వారిని. ఆ గొప్ప అవకాశం హనుమంతుడికి వచ్చింది. చివరికి వచ్చిన గొప్ప సేవ వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఎంత పంచుకున్నా కూడా ఈయనకే ఉత్తమమైన సేవ దక్కింది. ఇది మహిమలాగా కనిపించవచ్చు ఎవరు ఈ అచంచల విశ్వాసం లేని వాళ్ళకి, కానీ ఉన్న వాళ్ళకి ఇది ఆనందించడానికి ఒక మరో అవకాశం.
2: చాలా బాగుంది మాధవ్, ఎంతో చక్కగా చెప్పారు. మరి ఇంకేమైనా హనుమంతుల వారి గురించి మీరు మాతో పంచుకోదగిన విషయాలు?
0: ఓకే, చాలా మటుకు మనకి పురుష ప్రయత్నం ఉండదు. ఆలోచిస్తాం ఈ పని నేను చెయ్యాలి, ఇది చేస్తాను, నాకు ఈ ఐడియా ఉంది, నేను పేపర్ మీద రాస్తాను, ఆలోచిస్తూ కూర్చుంటా గానీ లేచి కార్యాన్ని చేపట్టను.
2: ఇది చాలా సార్లు మనం చూస్తూనే ఉంటాం మనలో కూడా.
0: సో ఇది హనుమంతుడికి ఒక ఒక చిన్న కథ, అది పిట్టకథలాగా. ఒక రైతు బియ్యం బస్తాలు ని ఒక ఎడ్ల బండిలో తీసుకెళ్తూ ఉంటాడు. ఆ తీసుకెళ్తున్నప్పుడు బురదలో ఆ చక్రం చిక్కిపోతుంది. దాన్ని తీయకుండా అక్కడ పక్కనే కూర్చొని ఆయన స్తోత్రనామాలు మొదలు పెడతాడు. హనుమంతుడికి దండం పెట్టుకుని ఆయన 1008 సార్లు ఆయన పేరు తీసుకుంటారు. తీసుకున్న హనుమంతుడు రాకపోయేసరికి హనుమంతుడిని నిందించడం మొదలు పెడతారు. హనుమంతుడు ఇది చూసి అప్పుడే ప్రత్యక్షమై, ఓరి మూర్ఖుడా, నువ్వు నన్ను నిందించే బదులు కొద్దిగా ప్రయత్నిస్తే ఆ చక్రాన్ని తీయడానికి నన్ను స్మరిస్తూ ఆ పని చేయబడితే అది తీసి నీ పని కార్యం ఫలితం తగ్గుతుంది. ఆ పురుష ప్రయత్నం లేకుండా ఊరికే మందిరాలకు వెళ్లి మనం పూజలు పునస్కారాలు చేయాలి, కానీ ఉట్టి పూజా పునస్కారాలు చేసి కార్యం తీయబడితే కార్యఫలితం మనకి తక్కదు. ఇది గొప్ప ఉదాహరణ దానికి.
1: చాలా చక్కగా చెప్పారు మధు, ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అంశం ఒకటి తప్పకుండా మనకి తారసపడుతుంది. ఇలా చెప్పినప్పుడు స్వామి ఒకసారి, ఇది 1993 శివరాత్రి రోజు ఐ థింక్ చెప్పిన విషయం ఇది. స్వామి అంటున్నారు, అందరూ సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం అంటారు కానీ ఎవరు కార్యంలోకి దిగరు. మసాలా దోశ ఒకవేళ మీకు తినాలని అనిపిస్తే ప్లేట్ లో మసాలా దోశ పెడితే దాన్ని చూస్తూ కూర్చుంటే మీ ఆకలి తీరుతుందా, దాన్ని తినాలన్న కోరిక అయిపోతుందా అని స్వామి చెప్తూ ఎంతో లైక్ గంభీరంగా స్వామి చెప్తున్నారన్నమాట. దాన్ని తుంచాలి, నోట్లో తొయ్యాలి, దాన్ని నవలాలి, దాన్ని జీర్ణించుకోవాలి, అప్పుడే మీకు అది తిన్న కోరిక తీరుతుంది అని స్వామి ఎంతో గట్టిగా చెప్తారు. అంటే ప్రయత్నం స్వామి ఎప్పుడు అంటారు. అంటే ఇది కొంచెం కాంట్రడిక్టరీ అవ్వచ్చు, టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మీ ఐ విల్ టేక్ 100 స్టెప్స్. స్వామి నిస్వార్థ ప్రేమ అయినా సరే మనకి ఈ బుద్ధి చిత్తము అహంకారం అన్ని భగవంతుడు కల్పించాడు కాబట్టి దాన్ని వినియోగించాలి. ఏ భావంతో, సర్వస్వ శరణాగతి భావంతో మనం దాన్ని వినియోగిస్తే అది భగవంతుడికి తప్పక చేరుతుందని స్వామి చెప్పారన్నమాట.
2: ఇప్పుడు మీరు చెప్పిందే గణేష్, స్వామి చెప్పారన్నారు టేక్ వన్ స్టెప్ టువర్డ్స్ మీ, ఐ విల్ టేక్ 100 అని. ఆయన కూడా ముందు నువ్వు ఒక అడుగేయి అని చెప్పారు. పురుష ప్రయత్నాన్ని ముందు పెట్టారు, ఆ తర్వాత భగవద్ అనుగ్రహం ఎలాగో ఫాలో అవుతుంది అని. చాలా బాగుంది.
0: చివరిగా అలానే ఇన్ కంటిన్యూషన్ మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాం, పనిని ఏమన్నా పని చేపట్టినప్పుడు అది వాయిదా వేస్తాం, ఇది రేపు చేస్తానులేండి, ఎల్లుండి చేస్తానండి, లేకపోతే నెక్స్ట్ వీక్ చేస్తానులేండి అని. అది మనం ఎందుకు అలా చేస్తామని ఆలోచిస్తే మనకి రెండు విషయాలు తెలుస్తుంది. అది కార్యం మనం అది చేయగలమా లేమా, దాంట్లో మనకి విజయం సాధించగలమా లేదా అనే ఒక భయం. ఇంకోటి తక్షణం ఒకవేళ మనకు నాకు సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా ఇంకో భయం. సో మనకి ఇది ఒక చిన్న కథ. ఎలా అంటే మన హనుమంతుడికి లక్ష్మణుడిని ప్రాణం నుంచి సేవ్ చేయాలి అంటే ఆయన సంజీవుని పర్వతం నుంచి ఒక మూలికని తీసుకురమని చెప్తారు రాములు వారు. ఆయన చెప్పంగానే హనుమంతుడు ఆలోచించలేదు, సరే నేను తర్వాత చేస్తాను, లేకపోతే ఒక ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ ని అడుగుతాను, అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఏమీ ఆలోచించలేదు ఆయన. ఆయన ఫస్ట్ వినగానే సరే ఇప్పుడు నేను ఇమ్మీడియట్ గా వెళ్లి అది తీసుకురావాలి, అది తీసుకురాకపోతే లక్ష్మణుడి లైఫ్ ప్రమాదంలో ఉంటుంది అని ఠక్మని అక్కడి నుంచి వెళ్లి ఆయన వెతికాడు. ఆయనకు సామర్థ్యం ఉందా లేదా అనేది ఆలోచించకుండా అక్కడికి వెళ్లి ఆ టైంలో తొందరగా తీసుకురావాలి కనుక మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చేసారు. దానివల్ల లక్ష్మణుడి ప్రాణం కూడా సేవ్ అయింది. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే చాలా మటుకు మనం ఏ పని అయితే చేయబడతామో అది మనకి సామర్థ్యం ఉండనవసరం లేదు చేయడం మొదలు పెట్టినప్పుడు, కానీ అది చేస్తూ చేస్తూ ఉండగా సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఏది చేయకుండా మనం ఊరికే వాయిదా వేస్తుంటే పని జరగదు, మనకి సామర్థ్యం పెరగదు, చివరికి మనం ఏవి సాధించలేం. ఇది మనం హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకునే ఎన్నో పాయింట్లలో ఇది నాకు బాగా నచ్చిన పాయింట్. ఏ పని చేద్దాం అనుకున్నా కూడా తక్షణంగా కార్యం చేయాలి. అది కూడా స్వామి చెప్తారు, సేవ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే అంటారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని. సర్వ్ ఆల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఆ కార్యం చేకూర్చాలి.
1: మాధవ్, మీరు చెప్తుంటే స్వామి ఇది మీరు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అది మనం చేయగలమో లేదో అన్న ఒక డౌట్ సంశయం మనం ఎప్పుడైతే మనసులో పెంపొందించుకుంటామో మనం వెనకాడతాం అనమాట ఆ కార్యం చేయటానికి. స్వామి అవతారంలో ప్రతి ఒక్కటి తను ఒక ఎగ్జాంపుల్ గా మనకి చూపించారనమాట. స్వామి ఎందుకు ఇన్ని సేవా కార్యక్రమాలు ఇంత ప్రేమతో చేయగలుగుతున్నారు అన్నదానికి తమ ఉపన్యాసంలోనే ఒకసారి చెప్పారు. ఆ ఉపన్యాసం వింటే మనకున్న సందేహాలు పోతాయి, ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది కూడా పటాపంచలిపోతుంది. అది విందామండి. ఇప్పుడు
3: ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏ విధమైనటువంటి ఫీజు లేకుండా విద్యను ప్రశ్నించేటువంటి సంస్థలు ఎక్కడైనా ఉంటుందా మీరు చెప్పండి. ప్రైమరీ స్కూల్ లోపల ఏబీసీడీ పిల్లలు దీంట్లో పిల్లల్ని ప్రవేశపెట్టారంటే దానికి 10,000, 5,000, 8,000 సుంకం తీసుకుని వానికి సీట్ ఇస్తున్నారు. మా యొక్క విద్యా సంస్థల ఎందు 1వ క్లాస్ నుంచి పీహెచ్డీ వరకు కూడా ఒక్క నయా పైసా మేము పుచ్చుకోవటం లేదు. దీనివల్ల మాకు వచ్చిన స్వార్థం ఏమిటి? పరార్థమైన భావమే కానీ స్వార్థభావం కాదు. టోటల్ కళ్ళు లేనటువంటి గుడ్డి వారు దీన్ని చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు. కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన ఈ మూర్తి దర్శింప నేరదైంది. చెవియుండి చెవిటిలై అతి మనోహరమైన నావాక్కు ఆలింప నేరదైంది. పాణి పంకజమందు పట్టీసుడును పాడు సంసారంబు కోరిరైది. మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారులై వెతుకుతుండు. నిజముగా ఇది దురదృష్టం తప్ప మరొకటి కాదు. ఈ సత్యాన్ని క్రమక్రమేణా మీరు గుర్తించండి. సాయి చేసే సర్వ కార్యములు కూడా మీ నిమిత్తమే. స్వార్థము లేదు కనుకనే సాయికి ఏమాత్రం కూడా భయం లేదు. స్వార్థము లేదు కనుకనే సాయి నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటాడు. ఈ ఆనందమే నిజమైనటువంటి దైవ స్వరూపము.
4: మాధవ్, మీరు చెప్తున్నప్పుడు సేవ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అంటే స్వామి కూడా దాన్నే చెప్తూ ఎటువంటి భయం లేకుండా మీరు ఏ పని మంచి కార్యం తలపెట్టినా సరే ముందుకు వెళ్ళండి అని చెప్తున్నప్పుడు ఈ రామాయణంలోని ఇంకొక ప్రముఖమైన వ్యక్తి గురించి మనం తలుచుకోవాలి, ఆవిడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మనకి అంతటి మంచి దీన్ని ఆదర్శంగా చూపించినందుకు ఆవిడెవరే ఉంటే ఊర్మిళ లక్ష్మణుడి భార్య. మనకు చాలా తక్కువగా వినుంటాం ఆవిడ గురించి కూడా, మనకు చాలా తక్కువే తెలుసు అనుకోవాలి. స్వామి ఆవిడ గురించి చెప్పిన తర్వాతే ప్రపంచానికి అసలు ఊర్మిళ అంటే ఏంటి, ఊర్మిళ యొక్క ఆదర్శం అంటే ఏంటో కూడా మనందరికీ తెలిసింది. ఈ ఊర్మిళ మనకు అందరికీ తెలిసినట్టు జనకుని యొక్క సొంత కుమార్తె. సీత భూమిలో పుట్టింది కానీ జనకుని సొంత కుమార్తె ఊర్మిళ. వివాహం అయ్యి వాళ్ళు అయోధ్యకు వస్తారు. వచ్చిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అయోధ్యలోని రామ పట్టాభిషేక ప్రయత్నాలు అవుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసి ఊర్మిళేమోని తండ్రి గారికి సీతారాముల పట్టాభిషేకం అదంతా చక్కగా ఎలా జరుగుతున్నదో వర్ణించి చెప్దామని చిత్రలేఖనం చేస్తుంటుంది. ఊర్మిళకి ఎంతో టాలెంట్ ఈ చిత్రకళల్లోని వాటిలో ఉండేదన్నమాట. సో ఇదంతా ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించడానికి ఇక్కడ జరిగిందంతా తండ్రికి తెలియాలని ఆ చిత్రలేఖనం చేస్తూ తన గదిలోని ఆ పనిలో నిమగ్నం ఉంటుంది. బయట ఏం జరుగుతున్నది తనకి తెలియదన్నమాట. అప్పుడు రాత్రికి రాత్రే ఈ విషయాలన్నీ అటుదిట్టు అవుతాయి. పట్టాభిషేకం నిలుపబడుతుంది, రాముడు వనవాసం వెళ్లాలని నిర్ణయించబడుతుంది. అప్పుడు లక్ష్మణుడు ఇంకో విషయం ఆలోచించకుండా, ఇంకా రాముడు ఎక్కడున్నాడో రాముడితోటే నేను, రాముడు ఎక్కడుంటే అదే నాకు అయోధ్య రాముడితోటే, కాబట్టి అతను నిర్ణయించుకుంటాడు నేను రామ సీతలతో పాటు నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని. మరి అప్పుడు ఒక థాట్ వస్తుంది, వివాహం చేసుకున్నాడు, భార్య ఉన్నది, మళ్ళా 14 సంవత్సరాల పాటు ఆయన అయోధ్యకు రాడు, కాబట్టి వెళ్లే ముందు ఒక్క మాట భార్య అయిన ఊర్మిళకి చెప్పి వెళ్ళిపోదాం అని వస్తాడనమాట. ఈ విషయం తెలియకుండా ప్రశాంతంగా ఈవిడ చిత్రలేఖనంలో మునిగిపోయి ఉంటుంది. లక్ష్మణుడు గబగబా వచ్చి ఊర్మిళ అని పిలిచినప్పటికీ ఒక్కసారి తను తుళ్లు పడినప్పుడు చెయ్యికి తగిలి ఆ పెయింట్ అంతా క్యాన్వాస్ మీద అంతా పడిపోయి మొత్తం అదంతా పాడైపోతుంది. చాలా బాధపడుతుంది, అయ్యే పోయింది అని. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, ఎందుకు బాధపడతావు, పోయింది ఇదే కాదు, నిజంగా రామ పట్టాభిషేకమే ఇప్పుడు రద్దయిపోయింది, అక్కడ ఇదంతా పాడు చేసింది కైకైతే, నీ చిత్రలేఖనాన్ని నేను పాడు చేశాను అని చాలా ఈ రాముడు అరణ్యానికి వెళ్లవన్నది ఎంతో బాధాకరంగా ఆయన భావిస్తూ చెప్తాడనమాట ఊర్మిళతో. కాబట్టి నేను సీతారాముల సేవకు వెళ్ళిపోతున్నాను, 14 సంవత్సరాలు ఉన్నానంటే చాలా సంతోషిస్తుంది ఊర్మిళ. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, భార్యగా అప్పుడే పెళ్లైన వాళ్ళు భర్త తను విడిచిపెట్టి అన్నదమ్ముడు సేవలో అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు అంటే చాలా సంతోషం అండి. నా గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఈ 14 సంవత్సరాలు మీరు రాముడి సేవలో నిమగ్నమై ఉన్నాను చెప్పినప్పుడు లక్ష్మణుడు చాలా ఆశ్చర్యపోతాడు, అసలు ఆనందంతో ఇదైపోతాడనమాట. అసలు ఇలాంటి పత్ని ఎక్కడైనా ఉంటుందా, నన్ను విడిచిపెట్టినా పర్వాలేదు, మీరు దైవ కార్యంలో మట్టుకు ఎటువంటిది లేకుండా చెయ్యండి అని. అబ్బా ఊర్మిళ, నీకు ఇంతటి విశాలమైన భావాలున్నాయో, నేను ఈ భావాలన్నీ నింపుకొని నిన్ను ఆదర్శంగా పెట్టుకుని రామసేవకు వెళ్తానంటే అంత పని చెయ్యొద్దు అంటుంది. అదేమంటే నేను విశాలమైన హృదయం కలదాన్ని, నేను మంచిదాన్ని అన్న థాట్ కూడా ఒక చిన్న ఆలోచన కలిగించే అంత సెకండ్ టైం కూడా మీరు వేస్ట్ చేయకూడదు అంటుంది. ఎందుకంటే ఆ టైంలో సీతారాముల సేవకి ఏమైనా భంగం కలగచ్చు, మీరు వెళ్తున్నది భగవత్ కార్యం మీద, కాబట్టి ఆ కార్యం చేస్తున్నప్పుడు ఇక్కడ విషయాలు అయోధ్యలో గాని ఏది ఎలా జరుగుతాయి, భారీగా నేను ఎలా ఉంటాను, మీరు ఏవీ తలుచుకోకుండా మీరు రామ కార్యంలో నిమగ్నమై ఉండండి అని చెప్పినప్పుడు చాలా సంతోషించి తను ప్రయాణంకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు లక్ష్మణులు లేని ఇన్ని సంవత్సరాలు కూడా అదే గదిలో ఉండి ఎలాగైతే సీత కట్టుకున్న పసుపు చీరతో వెళ్లి 14 సంవత్సరాలు దాంతోనే అరణ్యవాసం చేసి రావణాసుడు దీనిలో ఉండి వెనక్కి వస్తుందో, ఇక్కడ ఊర్మిళ కూడా అదే గదిలో ఆ రోజు కట్టుకున్న చీరతోనే 14 సంవత్సరాలు గడిపి లక్ష్మణుడి బాధ్యతలన్నీ అక్కడి నుంచి నిర్వర్తిస్తూ లక్ష్మణుడు రామ కార్యంలో సఫలీకృతం అవ్వాలి అని ప్రార్థన చేస్తూ గడిపిన అసలు అటువంటి వనితామూర్తి ఊర్మిళ. అంటే మీరు చెప్పినప్పుడు సేవ చెయ్యడం ఎంత ఇంపార్టెంటో, ఆ సేవకి ప్రోత్సహించేవాళ్లు సహకరించేవాళ్లు కుటుంబంలో ఉండడం కూడా ఎంతో అవసరం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పూజ చేస్తాం, పుణ్యం వస్తుంది, చక్కగా ఆనందం వస్తుందని, కానీ దానికి సమకూర్చిన వాళ్ళకి ఎంతో పుణ్యం పూజ చేసిన వాళ్ళకన్నా అంటారు స్వామి. అలాగే సేవ చేస్తున్న వాళ్ళకన్నా సేవ చేయడానికి సహకరించిన వాళ్ళగా ఎంతో పుణ్యం అని చెప్తారు. కాబట్టి ఈ ఊర్మిళ ద్వారా మనం ఇంత సపోర్ట్ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఇవ్వగలిగినప్పుడు ప్రతి కుటుంబం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకొస్తాయి అనిపిస్తున్నది.
2: చాలా బాగా చెప్పారు స్వప్న. ఈ మీరు చెప్తున్న ఈ మాట వింటూ ఉంటే మన నాకు స్వామి చెప్పింది ఒక విషయం గుర్తొస్తుంది. స్వామి అందరూ ఎలా ఉండాలి అనేది మనందరికీ నేర్పించడం కోసం 9-point code of conduct అని ఒకటి ఇచ్చారు కదా భక్తులందరికీ. దానిలో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, కుటుంబం అంతా కలిసి కనీసం ఒక్కరోజైనా ఒక భజన కీర్తనలో పాల్గొనాలి అని, అలాగే సేవా కార్యక్రమాల్లో వీలైనంతగా పాల్గొంటూ ఉండాలని స్వామి మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఎంతో మంది భక్తులు అలా పాటిస్తూ వస్తున్నారు కూడా కదా గణేష్.
1: అవును లలితక్క, ఇప్పుడు ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, ఇందాక మనం మొట్టమొదటిగా కొమ్మారెడ్డి భాస్కర్రావు గారి గురించి, ఆయన సేవా తత్పరత గురించి చెప్పుకున్నాం కదా. ఆయన సతీమణి అయినటువంటి వసుమతీదేవి గారు, ఆవిడ ఆంధ్రప్రదేశ్ సేవాదళ కోఆర్డినేటర్ గా వ్యవహరించారన్నమాట చాలా ఏళ్ళు. ఈవిడకున్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఇందాక అక్క చెప్పినట్టు కుటుంబ సహకారం లేనిదే ఎవరైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా కష్టం. ఆవిడ మొత్తం కుటుంబం అంతా ఆమె పుట్టపర్తి వెళ్లాలని, స్వామి సేవలో పాల్గొనాలని, ఏ ఒక్క పండక్కి కూడా ఆమెని నిశ్చయించేవారు కాదనమాట. వాళ్ళది ఉమ్మడి కుటుంబము. అండ్ చాలా దీంట్లో అందమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి ఒక వ్యాధిగ్రస్తురాలైనటువంటి ఒక కుమార్తె ఉండేది, చాలా చాలా బాధపడుతూ ఉండేది. స్వామి స్వయంగా ఏమన్నారంటే, ఈ అమ్మాయి మీ ఆధ్యాత్మిక పురోగతికై మీకు జన్మించింది అని కూడా స్వయంగా చెప్పారు. చెప్తూ ఆ అమ్మాయి ఎంత అద్భుతం అంటే, వసుమతి గారు సేవకు వెళ్లి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అడిగేదట వసుమతీదేవి గారిది, ఏమ్మా సేవ సరిగ్గా చేసావా లేదా, స్వామి నీ సేవతో ఆనందించారా లేదా అని అడిగేదనమాట ఆ చిన్న వయసులోని. అంటే ఒక్కసారి ఊహించండి, కుటుంబం అంతా కలిస్తే ఒకళ్ళు మంచి కార్యం చేపట్టాలి అన్న భావం కలిగితే, ఆ ఎన్విరాన్మెంట్ బాగుంటే మీకు ఇంకా ఒక ఇంకా ఉత్సాహం ప్రోత్సాహం ఉంటుందన్నమాట మనం చేసే కార్యక్రమాల్లోని అని నాకు అనిపిస్తుంది.
4: గణేష్, ఈ విషయాలు చెప్తున్నప్పుడు అంటే జనరల్ గా మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, భార్యాభర్తల మధ్య గాని కుటుంబంలోని సభ్యుల మధ్య గాని అండర్స్టాండింగ్ ఉంటేనే మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోగలం అన్న ఆలోచన ఉంటుంది. స్వామి దానికి క్వైట్ ఆపోజిట్ గా చెప్తారు, అది ఎప్పటికీ జరగని పని, ముందు అడ్జస్ట్ అవుతూ రండి ఆటోమేటిక్ గా అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్తారు.
1: అక్కడ ఊర్మిళకి లక్ష్మణుడికి అడ్జస్ట్మెంట్ అండర్స్టాండ్ అవడానికి టైమే దొరకలేదు, అక్కడ ఊర్మిళ అడ్జస్ట్ అయిపోయింది. మీరు ఇట్లా చెప్తుంటే అందరికీ తెలిసిందే, మన ఆధ్యాత్మిక సమన్వయకర్త శ్రీ ప్రకాశరావు గారు, ఆయన ఎన్నో గత 50 సంవత్సరాలుగా ఆయన స్వామి భక్తులు, స్వామి వారికి ఎన్నో నాటకాలు పాటలు రచించిన మహానుభావుడు ఆయన. ఆయన ఈ ఏజ్ లో కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎంతో విస్తృతంగా తిరిగి స్వామి యొక్క సందేశాన్ని సమాచారాన్ని అందరికీ అందిస్తుంటారు. ఒక సందర్భంలో వాళ్ళ సతీమణి ని కలవటం జరిగింది. కలిసి ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో ఆమెను అడిగాం, అమ్మా చాలా మంది ఇప్పటి పరిస్థితుల్లో భార్యాభర్తలు అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ అనేది మాట్లాడుతూ ఉంటారు, దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫ్యామిలీ లైఫ్ లోని, మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆమెను అడిగితే, అండర్స్టాండింగ్ మొదటొస్తుందా అడ్జస్ట్మెంట్ మొదటొస్తుందా అని క్వశ్చన్ వేసామన్నమాట. వేస్తే దానికి ఆవిడిచ్చిన సమాధానం, ఇంకా నేను మాట్లాడలేకపోయిన తర్వాత అడ్జస్ట్ అయిపోండి అమ్మా, ఆ తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఆయన చేసే పని మంచిది అని ఒకసారి ఆమెకి తెలిసినప్పుడు ఇంకా దాంట్లో తిరిగి ఉండదు, ఆమె కాదనడానికి ఆస్కారమే లేదు. సో అందుకు మీరు చెప్పినట్టు అడ్జస్ట్ అయిపోతే ఆ తర్వాత అండర్స్టాండింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఊరుమిళ్ళ చేసింది కూడా అదే.
4: ఇక్కడ స్వామి చెప్పింది ఏంటంటే, చాలా పెద్ద విషయం ఏంటంటే, ప్రపంచంలో అశాంతి భరితం అయిపోయింది, ప్రపంచ శాంతి కావాలి, అందరం ప్రే చేసేస్తున్నాం, ఎన్నో థాట్స్ ఉన్నాయి. కానీ స్వామి చెప్తారు, ఇప్పుడు ఊర్మిళ విషయంలో జరిగినట్టు మన మనసులోని ఆ ధర్మబద్ధమైన ఒక్క ఆలోచన ఉంటే చాలు ప్రపంచం శాంతి ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నారు. అది ఎలా వస్తుందని చక్కగా స్టెప్ వైజ్ కూడా స్వామి మనకి ఎన్నో ఉపన్యాసాల ద్వారా మనకి ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకుందాం. వేర్ దెర్ ఈజ్ రైటియస్నెస్ ఇన్ ద హార్ట్, దెర్ ఈజ్ బ్యూటీ ఇన్ క్యారెక్టర్. వేర్ దెర్ ఈజ్ బ్యూటీ ఇన్ క్యారెక్టర్, దెర్ ఈజ్ హార్మోనీ ఇన్ ద home. Where there is harmony in the home, there is order in the nation. Where there is order in the nation, there is peace in the world. Peace, peace kavali, shanti kavali, manam andaram arustunnam gaani ee bhavam mana prathi okkalloni aa dharma bhavam manchi bhavanni penchukunnappudu automatic ga anta set ayipothundani ento chakkaga swami chepparu. దీంతో పాటు మనం ఊర్మిళ జీవితంలోని ఇంకొక ముఖ్యమైన కోణాన్ని చూడాలి. అంటే భర్తను సేవకు పంపించింది, దాంతోపాటు ఎంతటి భక్తి విశ్వాసాలు భగవంతుని మీద రాముని మీద ఉన్నాయి అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇందాక మనం లక్ష్మణ్ మూర్చ సంగతి చెప్పుకుంటున్నాం. మాధవ్ గారు చెప్పినట్టు సంజీవిని పర్వతాన్ని తీసుకుని హనుమంతుడు వస్తున్నాడు అనమాట. ఆ తోవలు వస్తూ నందిగ్రామం మీద గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. కింద నుంచి చూసిన భరతుడు ఓహో ఇదేదో రాక్షస మాయలా ఉంది అని చెప్పి బాణాలు వేస్తాడు. ఈ బాణాలకి లక్ష్మణుడు నేల కూలుతాడనమాట. అప్పుడు లేచి చెప్తాడు అయ్యో నేను రాక్షసుని కాదు, ఇలాగ లక్ష్మణుడు యుద్ధం జరుగుతున్నది, అక్కడ మూర్చపోయాడు, తనకి ఈ మూలిక పట్టుకుని వెళ్లాలి, లేకపోతే చాలా ఆపదలో ఉన్నాడు, అందుకు ఆ ప్రయత్నంలో ఉన్నాను నేను అని. చాలా విచారిస్తాడు భరతుడు, అయ్యో రామలక్ష్మణులు ఇంత కష్టపరిస్థితిలో ఉన్నారా, ఈ విషయం లక్ష్మణుడు మూర్చపోయిన సంగతి తల్లి అయిన సుమిత్రకి భార్యకి తెలియజేయడం నా ధర్మం అని చెప్పి వాళ్ళ దగ్గరికి హనుమంతుని తీసుకుని వెళ్తాడనమాట. వెళ్లి ఈ విషయం తెలియజేస్తారు, లక్ష్మణుడు మూర్చిపోయాడు, దానికోసం వెళ్తున్నామని. కౌశల్య చాలా ఆందోళన చెందుతుంది అనమాట, అయ్యో ఎలాగా ఏంటి అని. అప్పుడు ఇక్కడ మనం సుమిత్ర యొక్క ఆలోచన విధానం, ఊర్మిళ యొక్క ఆలోచన విధానం మనం చక్కగా గుర్తించాలి. సుమిత్ర వెంటనే కౌశల్య దగ్గరికి వెళ్లి, అక్క నువ్వేమీ బాధపడకు, రామచంద్రుడికి ఏమీ జరగదు, లక్ష్మణుడు అండగా ఉన్నాడు, లక్ష్మణుడు సేవ చేస్తున్నాడు, లక్ష్మణుడు ఎలాగైనా రక్షిస్తాడు రాముణ్ణి, లక్ష్మణుడి సేవలో ఉన్న రాముడి సేవలో ఉన్న లక్ష్మణుడికి ఒకవేళ ఏదైనా అయిందనుకో నువ్వేం బెంగపడకు, నా కుమారుడైన రెండో కుమారుడు శత్రుఘ్నుడు ఉన్నాడు, లక్ష్మణుడికి ఏవైనా నా శత్రుఘ్నుడిని రామ సేవకు పంపిస్తాను, రాముడికి ఇటువంటి ఇది లేదు అంటే తల్లి చూడండి, ఒక కొడుకు చనిపోయినా భగవత్ కార్యంగా నా రెండో కొడుకు సంసిద్ధంగా ఉన్నాడు, వీళ్ళిద్దరూ భగవత్ సేవ కోసమే పుట్టారు అని ఆవిడికి ధైర్యం చెప్తుంది. ఇక్కడ తన బిడ్డ మూర్చపోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే అక్కగారికి రాముడి గురించి ధైర్యం చెప్తుందనమాట. అది అటువంటి గొప్ప తల్లులు మనకి ఈ రోజు ఆదర్శం. ఈ విషయం మరి ఇదంతా వింటూ అందరూ భయపడతారు, ఊర్మిళ పాపం ఎలా ఆలోచిస్తుంది, భర్త లక్ష్మణ్ మూర్చిపోయాడు, ప్రాణం తిరిగి వస్తుందో లేదో పరిస్థితిలో ఉన్నాడు. ఆవిడ నవ్వుతుందనమాట, మీరందరూ అజ్ఞానంలో ఉన్నారు, అక్కడ ఉన్నదెవరు రాముడంటే సాక్షాత్తు నారాయణమూర్తి, ఆయన సేవ చేసుకుంటున్న నా భర్తకి ఏమవుతుంది, లక్ష్మణుడికి ఏమీ జరగదు, భగవత్ కార్యంలో ఉన్నవాడిని భగవంతుడే రక్షించుకుంటాడు, కాబట్టి మీరు ఆలస్యం చేయకుండా ఇవన్నీ విషయాలు మాట్లాడకుండా హనుమాన్ నువ్వు తొందరగా బయలుదేరి ఆ సంజీవిని పట్టుకుని వెళ్ళు, లక్ష్మణుడికి ఏమీ అవ్వదు, వీళ్ళందరూ చక్కగా అరణ్యవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు వస్తారు, ఆ నమ్మకం నాకుంది వెళ్ళు. ఎంత ధైర్యంగా అంటే ఇసుమంత కూడా ఆవిడికి డౌట్ కానీ బాధ కానీ ఏదీ లేదనమాట, అంటే బయట వ్యక్తపరచడం కాదు మనసులో కూడా లేదు. ఎందుకంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాములపై ఉన్న భక్తి, అంత అచంచలమైన విశ్వాసం. రాముడు అంటే శ్రీవన్నారాయణుడు, ఆయన సేవలో ఉన్న రామ సేవలో సాయి సేవలో ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వదు అన్న విషయాన్ని ఆవిడ ఎంతో చక్కగా ఇది చేశారు. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం కదా ఎలాంటి ఆలోచనలు అలాగంటే జీవితం వస్తుంది. ప్రస్తుతం సరళలో ఏంటంటే పాజిటివ్ థింక్ చేయండి మీకు పాజిటివ్ గా అవుతుంది అని చెప్తున్నాం, కానీ ఆవిడ అప్పట్లోని ఇలా చిటిక వేసిన దీంట్లోని చేసి చూపించేశారనమాట.
1: స్వప్నక్క మీరు ఇట్లా చెప్తుంటే స్వామి భక్తులైనటువంటి శ్రీ జగన్నాథ్ ప్రసాద్ గారు ప్రస్తుతం ఆయన ఒరిస్సా స్టేట్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన వాళ్ళ భార్య గారు మనతో పంచుకున్నారు రేడియో సాయి బృందంతో, అది వింటే ఈ డౌట్ క్లారిఫై తప్పకుండా అయిపోతుంది. ఎందుకంటే స్వామి మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం ఏ స్థాయిలో ఉంటుందో మనం ఒకసారి ఆలోచించవచ్చు. ఇంకొక రెండో ఆలోచన అనేదే ఉండదు, స్వామి అంతే, స్వామి సేవ. ఇప్పుడు ఆ అనుభవాన్ని ఆవిడ ద్వారానే విందాం.
5: నెక్స్ట్ హర్డల్ మన నా జీవితంలో మా పెద్ద బాబు యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీతోనే కటక్ హాస్పిటల్లో పడి ఉంటే డాక్టర్ గారు చెప్పారు 72 అవర్స్ వరకు మేమేమీ చెప్పలేమమ్మా అని చెప్పారు. కాన్షియస్ లో ఉంటే ఒక హోప్ ఉంది కానీ కొమ్మల్లోకి వెళ్ళిపోతే చెప్పలేము అని అంటే, అప్పుడు అలాగే స్వామి అని పిలుచుకుని స్వామి ఫోటోవే అక్కడ పెట్టి ఆ తల దగ్గర బ్లడ్ వామిటింగ్స్ అలా అవుతూనే ఉండేవన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 వరకు టైం ఇచ్చారు డాక్టర్ గారు, 4 తర్వాత గాని బ్లడ్ వామిటింగ్స్ అయితే ఇంకా మేమేమి హోప్ ఇవ్వలేమమ్మా అని చెప్పారు. సరే 4 అవుతుందానికి టైం వస్తున్న కొద్దీ నాలో టెన్షన్ అన్కంట్రోలబుల్ అయ్యి అలా స్వామినే తలుచుకుంటూ కూర్చుని 4కి నేను ఆయన కోసం ఇటు అటు చూస్తే నాకు అప్పుడు అది December 25th క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవుతాయి సమితిలో అనమాట. మాకు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తామంటే ఎంటైర్ స్టేట్ నుంచి బాల్ వికాస్ పిల్లలు వస్తారు, బాల్ వికాస్ ర్యాలీ అవుతుంది, బాల్ వికాస్ ఫ్లోట్స్ అవి డిఫరెంట్ యూనిట్స్ వాళ్ళు తీసుకొస్తారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. చాలా పెద్ద ఫంక్షన్ అనమాట, అది చాలా గ్రాండ్ గా అవుతుంది. అది ఆ రోజు ఇట్ హ్యాపెన్ టు బి థర్స్డే. సో ఆ థర్స్డే మా ఇంట్లో భజన నగర సంకీర్తన అవి కూడా. నేను వెతుకుంటుంటే పక్కనున్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, లేదమ్మా ఆయన బ్యాక్ భువనేశ్వర్ వెళ్లారు అక్కడ ఓంకారం అదే నగర సంకీర్తన చేయడానికి. నాకు చాలా కోపం వచ్చింది అనమాట, నేను కంట్రోల్ చేసుకోలేక, ఆయన ఏమి తండ్రి ఇక్కడ పిల్లడు ఇలాగా పడి ఉంటే ఆయన నగర సంకీర్తన చేస్తానని వెళ్లారు అని చాలా కోపం అయ్యి స్వామిని తిట్టుకున్నాను, ప్రార్థించేదాన్ని తిట్టుకునేదాన్ని ఆయన్ని. అప్పుడు వాళ్ళు కొంచెం శాంతించండి అమ్మా, మీరు ఒకటి అబ్జర్వ్ చేయట్లేదు, ఇంత వామిటింగ్స్ అయ్యేవి కదా ఆ రోజు వింటర్ కదా, ఎవరు చూడ్డానికి వచ్చినా వాళ్ళ షాల్ తీసి కప్పేవారు వాళ్ళని వాడి మీద. పాపం వాడికి మళ్ళీ వామిటింగ్ అయిపోగానే అవి తడిసిపోయి, వద్దు మీవి కాస్ట్లీ షాల్స్ వేయకండి అంటే అవి కాస్ట్లీ కాదమ్మా వాడు ప్రిషియస్ మాకు అని పాపం ఆ భక్తులందరూ చెప్పేవారు. అప్పుడు నాకు స్వామి చెప్పిన సహస్ర శీర్ష పురుష అది దాని గురించి అర్థమైంది, అందరిలో స్వామి ఎలా ఉన్నారు అన్నది. లిటరల్లీ అప్పుడు కూర్చొని అక్కడ ఆలోచించుకునేదాన్ని, ఓహో ఇదే స్వామి అందరిలో నువ్వు ఉన్నావని చూపిస్తున్నావు అని. అప్పుడు నన్ను అది చూడట్లేదు, చూడు నీ పిల్లడు వామిట్ చేయట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ 4 తర్వాత వామిట్ చేస్తే మేము ఎనీ హోప్ ఇవ్వలేమని డాక్టర్స్ చెప్పారు. ఈయన ఒక్కళ్ళు తలుపు తీసి దీపం పెట్టుకుని ఓంకారం చేసుకుని ఆయన ఒక్కళ్ళే నగర సంకీర్తనకు వెళ్తే ఎంటైర్ అపార్ట్మెంట్ లో అందరూ బాల్కనీలోంచి అప్పుడు ఇట్ వాజ్ డ్రిజ్లింగ్ అనమాట, ఆ వర్షంలో తడుచుకుంటూ ఆయన ఒక్కళ్ళే పాడుకుంటూ
6: నగర సంకీర్తనం చేశారు. చాలా అద్భుతం అది.
4: ఇంతటి మంచి అనుభూతులు విన్న తర్వాత ఎంతో ఆనందంగా ఉంది. సేవకు స్వామి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు అన్నది కూడా మనకు అర్థమవుతున్నది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, అన్నింటికీ సేవ ద్వారానే మనకి రిలీఫ్ దొరుకుతుందని తెలుస్తుంది. మరి సేవ అనుకోగానే రామాయణం, భక్తులు ఈ పదాలన్నీ విన్నప్పుడు మనకి వెంటనే తట్టేది శబరి. రామభక్తురాలు శబరి గురించి మనం చెప్పుకోకపోతే అసలు ఆ సేవకే అర్థం లేదేమో అనిపిస్తుంది. ఈ శబరి ఎవరు అని చూస్తే మనం ఒక బోయివాని కుటుంబంలో జన్మించిన ఒక వనిత అనమాట. కానీ ఆమె చిన్నప్పుడే ఈ గ్రామాల్లోని తల్లిదండ్రులతోటి కుటుంబంతో ఉండకుండా అవన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వచ్చేస్తుంది శబరి. వచ్చి ఎందుకంటే తనకి లౌకికమైన విషయాలు ఇవి శాశ్వతం కాదు, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి అరణ్యాలకు వచ్చి ఋషులతోటి వాళ్ల సమాగమం అక్కడ ఉంటూ వాళ్లతో చరిస్తూ ఉంటే నాలుగు విషయాలు తెలుస్తాయని అనుకునేది. కానీ అప్పట్లోని ఆశ్రమాల్లోకి స్త్రీలని అలౌ చేసేవారు కాదు. అందుకపోతే అసలు ఆ సేవకే అర్థం లేదేమో అనిపిస్తుంది. ఈ శబరి ఎవరు అని చూస్తే మనం ఒక బోయివాని కుటుంబంలో జన్మించిన ఒక వనిత అనమాట. కానీ ఆమె చిన్నప్పుడే ఈ గ్రామాల్లోని తల్లిదండ్రులతోటి కుటుంబంతో ఉండకుండా అవన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వచ్చేస్తుంది శబరి. వచ్చి ఎందుకంటే తనకి లౌకికమైన విషయాలు ఇవి శాశ్వతం కాదు, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని చెప్పి అరణ్యాలకు వచ్చి ఋషులతోటి వాళ్ల సమాగమం అక్కడ ఉంటూ వాళ్లతో చరిస్తూ ఉంటే నాలుగు విషయాలు తెలుస్తాయని అనుకునేది. కానీ అప్పట్లోని ఆశ్రమాల్లోకి స్త్రీలని అలౌ చేసేవారు కాదు. అందుకు వీళ్ళెవ్వరికి కనిపించకుండా వాడు ఏం చేసేది, ఋషులు ఏ మార్గాల ద్వారా వెళ్తారు, వాళ్ళు సంధ్యావందనానికి చీకట్లోని వెళ్లేయడానికి ముందుగానే ఆవిడ తోవలన్నీ శుభ్రపరిచి ముళ్ళు రాళ్లు రప్పలు లేకుండా చేసి వాటిలో మెత్తటి కాళ్లకు మెత్తగా ఉండాలని చెప్పి పువ్వులను జల్లి అంత సీక్రెట్ గా అనమాట, వాళ్ళెవరికి తెలియదు ఎవరి పని చేస్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. అలా చేస్తూ తర్వాత ఆ ఋషులు శిష్యులకు చెప్పే విషయాలన్నీ చెట్లు చాటు నుండి వింటూ తన కాలాన్ని గడుపుతూ వచ్చింది. ఆ తర్వాత అంత చిన్నప్పటి నుంచి ఎంతవరకు చేసింది అంటే ముసలిదైపోయి ఇంకా శరీరం తన చేత కావట్లేదు అన్నంత వరకు కూడా రెండో వ్యక్తికి తెలియదు ఎవరు పని చేస్తున్నారు. తను కూడా ఏమీ ఆలోచించలేదు, నేను ఎందుకు చేస్తున్నాను, నా ప్రయోజనం ఏంటి, జీవితం ఇలా వేస్ట్ అయిపోతున్నది అని కూడా ఆమె ఆలోచించలేదు. అప్పుడు మతంగ మహాముని ఇదంతా చూసి, అమ్మా నువ్వు ఇంకా వయసు మీరిపోయావు కాబట్టి ఆశ్రమంలో ఉండి నీ సేవలు చేసుకుంటూ ఆశ్రమంలో పిలిచి ఆవిడని చేరదీస్తారనమాట. ఇలా ఆవిడ జీవితం జరుగుతూ ఉంటే మనం ఇందాకలు అనుకున్నట్టు వీళ్ళు ఎలాగ మనకి సూత్రధారులు అనుకుంటే, మనకు స్వామి చెప్పే 5 D's అవన్నీ శబరి ఏ యూనివర్సిటీకి వెళ్లకుండా, ఏమి మేనేజ్మెంట్ కోర్సుల్లో జాయిన్ అవ్వకుండానే తను చేసి చూపించి ఆదర్శంగా మనకి ఉన్నది అనిపిస్తుంది. అందులో ఒక్కొక్కటి శబరి ఎలాగ చేసి మనకు చూపించిందో ఒకసారి మనం చూద్దాం. అందులో మొదటిదైన డ్యూటీ, అంటే కర్తవ్య భావన.

0: అంటే మనం చేసే పని చక్కగా చెయ్యాలి, దాని ఎటువంటి లోపం లేకుండా మన శక్తానుసారం చెయ్యాలి అని. ఇక్కడ చూస్తే ఎవరు ఆవిడకి డ్యూటీ ఇవ్వలేదు, నువ్వు ఇది చెయ్యి అనలేదు, ఎవరు పైన బాస్ లేడు, నువ్వు చెయ్యకపోతే ఇలా చేయకపోతే కాదు అనలేదు, లేకపోతే ఇలా ఎందుకు చేయలేదు అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఎవరు లేరు. కానీ ఆవిడ తన కర్తవ్యం సెల్ఫ్ మోటివేటెడ్, తన సెల్ఫ్ దీంతో నేను ఇక ఇది ఎలాగైనా చెయ్యాలని అంత చిన్నప్పటి నుంచి ఆఖరి క్షణం వరకు కూడా ఆ డ్యూటీని నిర్వర్తిస్తూనే వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం ఏ పని చేసినా దీనివల్ల ఏమిటి మనకు వస్తుంది. ఇందాక మాధవ్ గారు హనుమంతుడి గురించి చెప్పినట్టు, అలాగే శబరి కూడా నేను తుడుస్తున్నానే, వాళ్ళు నన్ను మెచ్చుకోలేదు, అయ్యో ఇవన్నీ ఎవరు చేస్తున్నారని వాళ్ళు ఒకసారి కూడా అనుకోలేదే అనే భావన లేదు. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఆ ప్రదేశాలు సంచరిస్తుంటే అదే ఆనందం నాకు. కాబట్టి ఈ కర్తవ్యాన్ని అంత చక్కగా చేస్తూ పోయింది. ఎప్పుడైతే ఏది ఆశించకుండా చేస్తూ పోతామో అది ఎంత ఈజీ అయిపోతుంటే, ఎంత కష్టమైన పని అయినా అలా జరిగిపోతూ ఉంటుంది. అలాగా డ్యూటీకి మారు పేరు మన శబరి అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేది డిసిప్లిన్, 5 డీస్ లోని, అంటే క్రమశిక్షణ. స్వామి అంటారు క్రమశిక్షణ అంటే అందరికీ ఒక తప్పు ఆలోచన ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉండి చెయ్యలే అంత పగడ్బందీగా అమ్మో ఎంతో కష్టము అన్నట్టు బతికితేనే డిసిప్లిన్ అనుకుంటారు. అది కాదు, ఏదైనా ఒక చిన్న పని చేపట్టినప్పటికీ దాన్ని ప్రతిరోజు ఎన్నాళ్ళు ఆ పని చెయ్యాలో అన్నాళ్ళు అదే టైంకి శ్రద్ధతోటి, అంటే ఇందాక అదే విషయం మాధవ్ గారు చెప్పిందే ఏంటంటే మొదలు పెట్టినప్పుడు ఎంతో ఆనందంగా మొదలు పెడతాం, తర్వాత నీరసించిపోకుండా అదే శ్రద్ధతో అదే చిన్న పని అలా నిరంతరం చేస్తూ ఉండడమే డిసిప్లిన్ అని చెప్పారు స్వామి.
1: కన్సిస్టెన్సీ,
0: ఆ కన్సిస్టెన్సీ అది డిసిప్లిన్. గాని ఓ కష్టమైన పని చేసి నేను డిసిప్లిన్డ్ గా ఉన్నాను అని చెప్పడం కాదు అంటారు. ఈ మనం శబరి లైఫ్ చూసుకుంటే చిన్నప్పటి నుంచి ఆవిడ చేసింది ఓ సింతే కదా అని మనకు అనిపిస్తుంది, కానీ ఆలోచించండి పుట్టిన చిన్నప్పటి నుంచి ముసలైనంత వరకు ప్రతిరోజు మునులు లేవక ముందు లేచి వాళ్ల తోవలు క్లీన్ చేసి అదే పని. రికగ్నిషన్ లేదు, నువ్వేం చేస్తున్నావు ఒకళ్ళు గుర్తించలేదు, అయ్యో శభాషని ఒకళ్ళు మెచ్చుకోలేదు, అయినప్పటికీ అదే పని అదే పద్ధతిలో ఇంకా బాగా చేస్తూ వెళ్లిన తప్పించి తనకంటూ ఎవరూ లేరు. అప్పటికీ ఇదే క్రమశిక్షణని తను చేసుకుంటూ వచ్చింది కాబట్టి అంటే ఈ డిసిప్లిన్ మనం శబరి నుంచి నేర్చుకోవాలి అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ వేన డివోషన్ అండ్ డెడికేషన్ కొద్దాం. ఈ రెండు కలిపే ఉంటాయి అనిపిస్తుంటుంది. స్వామి చెప్పినట్టు డెడికేషన్ ఉంటేనే డివోషన్ ఉంటుంది, డివోషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డెడికేషన్ వస్తుంది అని చెప్తారు చూడండి. అలాగా ఈ మతంగ మహాముని దగ్గర ఉంటున్నప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మతంగ మహాముని చెప్తారు, అమ్మా నాకు ఇంకా ఈ దేహాన్ని విడిచిపెట్టే సమయం వచ్చింది, నేను ఇంకా ఈ దేహాన్ని విడిచిపెడతాను అంటే చాలా బాధపడుతుంది, అయ్యో నాకు మీరు తప్ప ఇంకెవరూ లేరు కదా, నేను కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాను, నన్ను కూడా మీతో పాటు పట్టుకెళ్ళిపోండి, నాకు ఇంకా బతికి నేనేం చేస్తాను. లేదు లేదు నువ్వు ఉండాల్సిందే అంటూ అప్పుడు మొత్తం రాముడి యొక్క కథని ఆనాడే మనకి మతంగ మహాముని చెప్తారన్నమాట శబరికి. అక్కడ అయోధ్యలోని ఇలా రామ పట్టాభిషేకం చెయ్యాలనుకుంటారు, కానీ రావణ సంహారం జరగాలంటే రామ పట్టాభిషేకం జరగకూడదు, కాబట్టి ఎలాగోలాగా కైక మనసుని రాముడే మారుస్తాడు, అరణ్యవాసానికి బయలుదేరతాడు, రామలక్ష్మణులు సీతతోని అరణ్యంలో సంచరిస్తూ ఉంటారు, ఇది రావణాసుడు సీతాపహరణం చేస్తాడు, ఈ సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు ఈ అరణ్యంలో ఈ తోవ నుంచి వస్తారు, కాబట్టి అప్పుడు మన ఆశ్రమంలోని రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇవ్వాలి, అప్పుడు వచ్చినప్పటికీ నేను లేక నువ్వు లేకపోతే రాముల్ని ఆదరించేదెవరు, కాబట్టి ఆ రోజు కోసం నువ్వు నిరీక్షిస్తూ నా ఇది నా ఆర్డర్ అనుకో ఏదనుకో నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఉండి రాముడికి ఆదరించి ఇక్కడి నుంచి తక్షణం రాముడు ఎటు వెళ్ళాలి ఏం చేయాలని దిశలు నువ్వు చెప్పు, ఇది అక్కడి నుంచి ఎలా వెళ్తాడు అన్ని విషయాలు చెప్పి ఇది నేను నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చెయ్యాలి అని చెప్తాడనమాట. మరి ఇంకా ఇంత గురువు మాట మీద ఎంతో భక్తితో అప్పుడు రాముడి మీద ఒకే భగవంతుడు వస్తాడు నాకు దర్శనం అవుతుంది చెప్తాడు, నాకు కూడా లభించలేదు ఇన్ని విషయాలు తెలిసిన నేను కూడా రాముని దర్శించుకునే భాగ్యం నాకు లేదు, అది నీకు మాత్రమే ఉంది ఎందుకంటే నువ్వు నిస్వార్థంగా ఇంత సేవ చేస్తూ వచ్చావు కాబట్టి, ఇన్నాళ్ళు ఓపిక పట్టు ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు ఇది జరిగి తీరుతుందని సరే అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆవిడ ఇలాగా రామసేవ చేస్తూ వచ్చింది. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత రోజు ఆ మళ్ళా ఆ మార్గాలన్నీ క్లీన్ చేయడం, రాముడు వస్తాడేమో అని ప్రతి మార్గంలో పువ్వులు వేయడం, మరి ఆదరించాలంటే ఇంత కష్టపడి ఎండలో వస్తాడు తినడానికి తాగడానికి ఏమైనా ఏర్పాట్లు చేయాలని చెప్పి పళ్ళన్నీ ఏరిది, అందులో ఏవి మెత్తగా ఉన్నాయి చక్కగా తీయగా ఉన్నాయని ఏరి ఉంచి రాముడు వస్తే ఇవి ఇవ్వాలి అని. ఇంకా చీకటి పడేది అయ్యో ఈ రోజుకి రాముడు రాలేదని ఆ సేకరించిన పళ్ళు తను తింటూ ప్రతిరోజు అలా గడుపుతూ రాముడి కోసం నిరీక్షిస్తూ వచ్చింది. ఎంతటి భక్తి ఉండాలి, ఎంతటి డిటర్మినేషన్ ఉండాలి. అంటే మనం ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా ఏమీ తెలియకుండా ఆవిడ అలాగ పాటించేశారు ఒక్క రా భగవంతుడి మీద ప్రేమతోటి. ఇలా చేస్తున్నప్పటికీ ఒక రోజు ఇంకా రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ వస్తారన్నమాట. సీతను వెతుక్కుంటూ వచ్చినప్పుడు లక్ష్మణుడు శబరిని చూస్తాడు. చూసి అమ్మో ఇది కూడా ఏదో రాక్షసమాయేమో అంటే రాముడు అంటాడు, ఏం లేదు కొంచెం మనం ఇక్కడ సేద తీరుతాం అన్నప్పుడు పాపం ఆ కళ్ళు కూడా మసకల బారి తనకేం కనిపించదు, అక్కడ ఎవరున్నారో కూడా తెలియదు. అప్పుడు చెయ్యిలు అడ్డు పెట్టుకుని ఒకే వీళ్ళు ఎవరో ఇద్దరు సుందరంగా ఉన్నారు, వీళ్ళు రామలక్ష్మణులు అయ్యుంటారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరెవరు అంటే మేము ఇలాగా అని వాళ్ళ విషయం అంతా చెప్తారు. రామలక్ష్మణులు ఇలాగ అయోధ్య నుంచి వచ్చాం వనవాసం చేస్తున్నారు. అప్పుడు కాళ్ళ మీద పడి ఇక్కడే మా ముని ఆశ్రమం ఉన్నది మతంగ ముని ఆశ్రమానికి, మీరు వచ్చి కొంచెం అక్కడ సేద తీరి కొంచెం ఏదైనా తిని వెళ్దురు గాని సరేనని శబరితో వెళ్తారనమాట. వాళ్ళకి అన్ని పరిచర్యలు చేసి కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి ఒక్కొక్క పండు తీసి శబరి అందిస్తుంది అనమాట. ఇస్తూ ఉంటే తినడానికి రాముడు చేతిలో తీసుకుని నోట్లో పెట్టబోతుంటే వెంటనే తీసుకుంటుంది తన చేతిలోకి. మళ్ళా అదేం తినబోతుంటే తీసుకున్నదంటే ఆ ఉండు రామా ఇది ఇంకా కసిగా ఉందో ఏమిటో నిజంగా పండిందో లేదో అని చేతితో నొక్కి చూసి ఆ మెత్తగానే ఉంది కానీ తీయగా ఉందో లేదో అని తను కొంచెం కొరికి ఈ తీగ ఇప్పుడు తిను అని ఇస్తుందన్నమాట. అంటే ఆ ప్రేమ ఆ భక్తి మనకుంటే ఎంగిల్ చేసి ఇస్తాడా భగవంతుడు నైవేద్యం పెడతామా అని. కానీ రాముడు అందులో చూసింది ఆవిడ యొక్క ప్రేమ భావాన్ని చూశాడు అని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషిస్తాడు. సీతని అపహరించిన తర్వాత ఆ రోజు వరకు పాపం రాముడు కడుపు నిండా ఏమీ తినలేదు. ఏదో లక్ష్మణుడు ఒప్పుకోవడం చెప్పి ఏదో కొంచెం తీసుకుంటున్నాడు తప్పించి తృప్తిగా భోజనం చేయలేదు, ఏది తినలేదనమాట. అందుకు శబరి ఇంత ప్రేమగా పెడుతుంటే రాముడు అంత హాయిగా తింటూ ఉంటే లక్ష్మణుడు ఎంతో ఆనందిస్తాడు. రాముడు కూడా ఈవిడ్ని ఆశీర్వదించినప్పుడు శబరి చెప్తుంది, రామా నేను చదువుకోలేదు, నాకు తెలివితేటలు లేవు, కనీసం నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు, మిగతా ఋషుల్లాగా వాళ్ళగా నేను తపస్సు చేయలేదు, ధ్యానం ఎలా చేయాలో తెలియదు, ఇన్ని వేల సంఖ్య జపము నేను చేయలేదు, ఇలాంటి అధముల్లో అధమురాలు నేను, ఇంత అధమురాలను కూడా నువ్వు నా అనుగ్రహించి ఇంత ఆనందాన్ని అందిస్తున్నావు కదా అని అన్నప్పుడు రాముడు చెప్పిన విషయం ఏంటి, అసలు మనందరికీ కళ్ళలో నీళ్లు తిరుగుతామంటే భగవంతుడు మన నుంచి ఆశించేది ఏంటి, ఈ జపతపాలు ఇవన్నీ కాదని చెప్తూ రాముడు చెప్తాడు. నీరు లేని మేఘం, పాలివ్వని గోవు, ఎలాగ వాటి వల్ల ప్రయోజనం లేదో, మనసులో భక్తి లేని పూజలు ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు ఏ కులంలో జన్మించవు, నీ వంశం ఏంటి, నీ తాత ముత్తాతలు ఏంటి, నీకు ఎంత ఉన్నది తర్వాత, లేకపోతే నీకు ఎంత ఈ యోగ బలం ఉన్నది, నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసావు, ఎన్ని తపస్సులు చేసావు అన్నది నాకు అక్కర్లేదు. నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమతో నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించావా లేదా, అదొక్కటే నిన్ను భగవంతుని చేర్చగలదు, నువ్వు చేసిన అది ఒక్కటే నన్ను తృప్తిపరిచింది, నువ్వు పుట్టిన నుంచి ఈ రోజు వరకు ఒక్కళ్ళని కూడా నువ్వు దూషించలేదు, ఒకళ్ళ గురించి కూడా నువ్వు తప్పుగా మాట్లాడలేదు, నువ్వు ఎంతటి గొప్పదానివో నాకే తెలుసు, అందరూ నవవిధ భక్తి మార్గాలు ఏదో ఒకటి చేస్తే చాలు భగవంతుని చేరుకుంటామని ఎంతో ప్రయత్నం చేస్తూ వస్తారు, కానీ నువ్వు తెలియకుండానే నవవిధ భక్తి మార్గాలు అన్నీ చేసేసావు, నిన్ను మించిన భక్తులు ఇంకెవరుంటారు, కాబట్టి నిన్ను కాకపోతే ఇంకెవరిని నేను అనుగ్రహిస్తాను అని ఎంతో చక్కగా, అంటే కొంతమంది భక్తులు చెప్తారు శబరి అంటే సత్యమైన భక్తిని రుచి చూపించింది రాముడికి అని, అంటే పళ్ళ ద్వారా ఆవిడ యొక్క సత్యమైన భక్తిని చూపించింది కాబట్టి శబరి అంటూ చాలా మంది గొప్పగా శబరిని వర్ణిస్తూ ఉంటారు. ఇలా చూసుకున్నప్పుడు మనకి డివోషను తర్వాత డెడికేషన్లో కూడా ఎంతో శబరి తెలియకుండానే చేస్తూ మనకు ఆదర్శంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఐదోదైన డిస్క్రిమినేషన్ చూద్దాం. డిస్క్రిమినేషన్ అంటే విచారణ, ఏది మంచి విచక్షణ, ఏంటంటే ఏది మంచి ఏది చెడు, ఇది లౌకికంగా. ఇంకొంచెం ఇందులో ముందుకు వెళ్తే ఏంటవుతుందంటే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, నిత్య అనిత్యాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, అప్పుడే దీనివల్ల నాకు ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైన ఆనందాన్ని అందించలేదు అనుకున్నప్పుడే దాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం, ఇది శాశ్వతం తెలుసుకున్నప్పుడే దాన్ని పట్టుకోగలుగుతాం. కాబట్టి ఇది దానికి చిన్నప్పుడే కలిగింది ఈ డిస్క్రిమినేషన్ అన్నది. అంత చిన్నప్పుడే ఈ గ్రామంలో ఉంటూ ఈ లౌకికమైన పనులు చేసుకుంటూ తిని తాగి పడుకోవడం అన్నది కాదు, నేను భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్న విచక్షణ ఆవిడకి అప్పుడే తెలిసింది. అప్పుడే అవన్నీ విడిచిపెట్టి శాశ్వతమైన ఆనందం భగవంతుని అనుగ్రహంలోనే ఉంటుంది, ఆయన చేరుకోవడంలో ఉంటుందని ఆనాడే ఆవిడ అది చేసి ఆవిడ జీవితాన్ని తరింపు చేసుకున్నారనమాట.
1: సో చాలా చక్కగా చెప్పారు స్వప్న. మరి శబరి గురించి ఆనాడు త్రేతాయుగంలో మనం తెలుసుకున్నాము, కలియుగంలో సత్యసాయి భగవానుని కూడా శబరి అంతటి భక్తురాలు కరణం సుబ్బమ్మ గారి గురించి స్వామి స్వయంగా ఒక ఉపన్యాసంలో చెప్తున్నారు. ఆవిడ భక్తి శబరికి ఏమాత్రం తీర్చిపోదని మనకి స్వామి చెప్తుంటే మనకు తెలుస్తుంది. ఒక్కసారి స్వామి నోటి ద్వారా ఆ మాటలు విందాము.
2: సుబ్బమ్మ తెల్లవారు లేచి మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను స్వామి పనులే స్వామి పనులే స్వామి పనులే. నేను అప్పుడప్పుడు చెప్పకుండా ఎక్కడైనా బయటకు పోయినప్పుడు కొండలంతా తిరిగేటువంటిది పాపం ఆమె. ఒక బ్యాగ్ లోపల ఒక టిఫిన్ క్యార్ పెట్టుకుని ఉప్మా దోశ వడ ఇడ్లీ ఇవన్నీ చేర్చుకొని పెట్టుకునేటువంటిది పాపం. దోశ కూడా పెట్టుకునేటువంటిది ఆమె. అక్కడ పోతానే స్వామి ఏం తెచ్చావు అని అడిగితే నేనేమి చెప్పాలి, స్వామి మీకు ఏది ఇష్టమో అది తెచ్చాను, నాకు దోశ ఇచ్చేసేయి అన్నాను. దాన్ని ఒక తట్టలో పెట్టి నాకు అందించింది. సుబ్బమ్మ ఈ దోశ నాకు బాగలేదు, నాకు ఇడ్లీ పెట్టు అన్నాను. ఇడ్లీ కూడా వడ్డిచ్చింది, నాకు ఈ ఇడ్లీ కూడా అక్కర్లేదు అన్నాను. ఉప్మా పెట్టు అన్నాను, ఉప్మా కూడా పెట్టింది. తెల్లవారు లేచినప్పటి నుంచి ఈ రకరకాల యొక్క పిండి వంటలంతా చేసి నా కోసం కాచుకొని ఉండేటువంటి సుబ్బమ్మ. ఇంకా ఏమడుగుతాడో ఏమో అని భయం పాపం సుబ్బమ్మకు. సుబ్బమ్మ నీవేం భయపడనక్కర్లేదు, నీ యొక్క భక్తి ప్రపత్తులు భవిష్యత్తులో ఇతరులకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ప్రశ్నలు వేశాను. అప్పుడు తర్వాత స్వామి మీరు తీసుకున్నారు కానీ నాకు కొంచెం వడ్డించండి అనింది పాపం. అప్పుడు నేనే ఇడ్లీని ఓ చట్నీతో అడ్డి కొంతవరకు ఆమె నోట్లో పెట్టాను. ఈ విధంగా ఆమె అంత్య సమయం అంతా కూడాను చాలా ఆనందంగా గడుపుకుంది పాపం.
1: ఇప్పటిదాకా మనం ఈ రామచరిత మానసంలో రామాయణ కథా పాత్రధారుల గురించి తెలుసుకుంటూ పయనాన్ని సాగిస్తున్నాము. హనుమంతుల వారి గురించి తెలుసుకున్నాము, ఊర్మిళ గురించి తెలుసుకున్నాము, శబరి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వీళ్ళంతా రాముని పక్షం వాళ్ళైతే మనం ఇంకొకసారి శత్రుపక్షం వాళ్ళు కూడా ఎట్లాగా రాముడి వైపు వచ్చి ఆకర్షింపబడ్డారు అనేది ఒకసారి చూస్తే, ఒక ట్రూ ఎనిమీ ఎంత అద్భుతంగా ఉంటారో, ఆయన నడవడికి ఎట్లా ఉంటుందో అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ. భగవంతుడు ఎట్లా ఉంటాడో భక్తుడు కూడా అలాగే ఉంటాడు. మనం విభీషణుడి ఉదాహరణ తీసుకుందాము. ఇప్పుడు ప్రహ్లాదుడిలాగా విభీషణుడు కూడా రాక్షస వంశంలో జన్మించినప్పటికీ మంచి సాత్వికమైన భావాలను కలిగిన వాడు, సాక్షాత్తు రావణాసురుడికి తమ్ముడైనటువంటి వాడు విభీషణుడు. తపస్సు చేసి బ్రహ్మ నుండి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం అడిగినప్పుడు బ్రహ్మ విభీషణుడు ఏమంటాడంటే, ధార్మిక జీవనాన్ని త్యాగగుణాన్ని తనలో పెంపొందించారని బ్రహ్మని కోరతాడు విభీషణుడు. అప్పటి నుంచి నిరంతరం లంకలో ఉన్నా కూడా, ఇందాక మనం మొట్టమొదట మాట్లాడుకున్నాం మీరు ఊర్మిళ గురించి చెప్తున్నప్పుడు, సేవా కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే దానికి తగినటువంటి వాతావరణం ఆ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అప్పుడే మనకి చేయటానికి అవుతుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎగ్జాంపుల్ మన విభీషణుడు. ఎంత దారుణమైనటువంటి కండిషన్ లో ఉన్నా సరే భగవద్భక్తిని మాత్రం ఎప్పుడూ తను విస్మరించలేదు. నిరంతరం భగవద్ ధ్యానంలో భగవద్ జపంలో ఉంటాడనమాట. ఎప్పుడైతే అసలు శ్రీరాముల వారు విభీషణుడికి ఎప్పుడు భేటీ అవుతారు అనేది మనం ఎప్పుడన్నా ఆలోచించామా? ఆ సందర్భం శూర్పణక ముక్కు చెవులు కోయించుకుని రావణాసురుడి దర్బార్లో పరిగెట్టుకుంటూ విలపిస్తూ వస్తుంటుంది. అప్పుడు దర్బార్లో అందరూ ఉంటారు. ఉంటే తను వివరిస్తుందన్నమాట ఇట్లాగా ఆ పెయిన్ తోటి, రావణ ఇట్లాగా లక్ష్మణుడు రాముడు నాకు ఇట్లా చేశారు, చాలా పెయిన్ లో ఉన్నాను అని చెప్పి రాముణ్ణి లక్ష్మణుణ్ణి సీతని వర్ణిస్తుందన్నమాట శూర్పణక. వర్ణిస్తుంటే అంటే నిరంతరం భక్తిభావంలో ఆ ట్యూన్లో ఉన్నాడు కాబట్టి విభీషణుడు ఒక్కసారి కనెక్ట్ అయిపోతాడు రాముడితోటి. ఆ నేను పూజిస్తున్నటువంటి భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడే, ఈ రూపంలో భూమి మీద అవతరించాడు, అతన్నే నేను ధ్యానించాలి ఇప్పుడు అని వెంటనే ఆ కనెక్ట్ అయిపోయి అప్పటి నుంచి శ్రీరామ జపాన్నే చేస్తూ ఉంటాడనమాట. సో విభీషణుడు ఈ విధంగా కనెక్ట్ అయిన తర్వాత, నిరంతరం రామనామస్మరణలో లీనమైన తర్వాత తనలో వచ్చినటువంటి మార్పు ఎప్పుడు అనేది ఒకసారి గమనిద్దాం. ఈ రెండు పాయింట్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మొదటిది, తను జపం చేసుకుంటుంటే సీతమ్మ వారు లంకలో ఉంటారు. హనుమంతుడు ఇలాగా లంకలో తిరుగుతూ ఉన్నప్పుడు విభీషణుడు గృహం నుంచి ఆ రామనామస్మరణ వింటూ ఒకసారి అటు వెళ్తాడు. వెళ్లి ఏంటి రామనామ జపం ఇక్కడ వినిపిస్తుంది నాకు ఆశ్చర్యపోయి విభీషణుడితో సంభాషణ మొదలు పెడతాడు. అప్పుడు విభీషణుడు అంటాడు, అయ్యా నేను ఇట్లాగా రామభక్తుణ్ణి, రాముడి దర్శనార్థం నేను వేచి ఉన్నాను అని చెప్తే హనుమంతుడు చెప్తాడు, సరే చాలా బాగుంది, నైస్ బాబు, నువ్వు ఇట్లాగా రామనామ జపం కంటిన్యూస్ గా చేస్తున్నావు రామ్ రామ్ రామ్ అని. కానీ రామ కార్యంలో నువ్వు ఎప్పుడైనా పాల్గొన్నావా? రాముడు కార్యం చేయకుండా నువ్వు రాముడికి దగ్గరగా ఎట్లా అవుతావని ఆలోచిస్తున్నావు? అది కుదరని పని. ఒకటి, రాక్షసుల మధ్యలో ఒక నాలుగు పళ్ళ మధ్యలో నాలుగు ఎట్లాగైతే ఉన్నదో రాక్షసుల మధ్య నువ్వు అట్లా ఉన్నావు.

0: పెడుతున్నప్పుడు ఆ ఇంకా చాలా ధాటిగా సాగుతుంది ఆ సంభాషణ. మనందరికీ తెలిసిందే, స్వామి కూడా ఎంతో ఉత్సాహంగా చెప్తుంటారు బుద్ధి చెప్పేది రావణ అని. అప్పుడు రావణాసురుడు మన హనుమంతుడిని చంపాలి అన్న ఒక నిశ్చయం తీసుకుంటాడనమాట. కానీ పక్కనున్న వాళ్ల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అని చెప్పి విభీషణుణ్ణి మాల్యవంతుణ్ణి ఇద్దరిని అడుగుతాడు. అడిగినప్పుడు ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాల్సిన విషయం, వయసులో చిన్నవాడైనప్పటికీ విభీషణుడు అన్నకి మంచి సలహా ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడలేదు. మనం కూడా చిన్నవాళ్ల దగ్గర నుంచి కూడా మంచిని వినాలి అన్న ఒక మంచి గుణపాఠం ఇక్కడ మనకి తెలుస్తోంది. లెసన్ మనకి చెప్తాడు, రావణ ఇది నీకు మంచిది కాదు, సీతని అపహరించి తీసుకురావడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు మన రాజ్యానికి నీకు కూడా అని, సో తిరిగి పంపించేసేయి అని మాట్లాడతాడు. రావణాసురుడు చాలా ఉగ్రుడైపోతాడు అనమాట. మిమ్మల్ని ఇద్దరిని మాల్యవంతుణ్ణి విభీషణ్ణి తక్షణమే తగిలేస్తాను అని చెప్తే ఏమాత్రం భయపడ్డు విభీషణుడు. మాల్యవంతుడు పరిగెట్టి వెళ్ళిపోతాడు గాని విభీషణుడు మాత్రం ఏమాత్రం వెరవకుండా అలాగే ఉంటాడు, ఎందుకంటే తను చెప్పేది మంచిది కాబట్టి. సో అట్లాగా కొంతసేపు ఆ వాగ్వివాదం జరుగుతోంది. ఇంకా నీ వల్ల నా వల్ల కాదు నీ కొలువులో ఉండటము, ఆ నీ దగ్గర చావటం కన్నా ఆ రాముడు చేతిలో చావటం మంచిది అని చెప్పి నేను రాముడినే శరణు వేడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అంటే స్వామి ఇక్కడ ఒక మంచి సమన్వయం చేసుకోవచ్చు. మనం చేతిలో ఒక పాము ఉన్నది అనుకోండి, మనం దాన్ని పాము చాలా బాగుంది దాని అందాన్ని మనం వ్యక్తపరుస్తామా, తక్షణమే అది మనకి మంచిది కాదు అన్నప్పుడు చేతిలోంచి వదిలి వెళ్ళిపోతాం. అట్లానే ఈ తేజ దుర్ధన సంసర్గం అని చెప్పినప్పుడు వెంటనే ఆ బ్యాడ్ కంపెనీలోంచి బయటకు వచ్చేసాడు విభీషణుడు. తద్వారా ఏమైంది, రాముడి తాలూకు సాంగత్యం లభించింది. ఎంత దుర్మార్గమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ రాముడిని శరణం వేయడంగానే రాముడు తనకు ఆశ్రయం కల్పించాడు. అలాగే ఇలా విభీషణుడి జీవితంలో మనం ఒకసారి చూస్తాం, స్వామి వారి భక్తుల జీవితంలో కూడా మనం చూస్తే చెడ్డని విసర్జించి మంచి వైపు పయనిస్తే స్వామి తాలూకా అనుగ్రహం ఎట్లా ఉంటుంది అని మనం ఒక భక్తుడి అనుభవం ద్వారా తెలుసుకుందాము. వినే ముందర మన విభీషణుడి గురించి ఒక చివరి పాయింట్ మనం తెలుసుకోవచ్చు. అది ధర్మాన్ని త్యాగాన్ని ప్రేమని తన మదిలో పెంపొందించుకోవాలని విభీషణుడికి సుదీర్ఘమైనటువంటి ఆయు కలగాలని బ్రహ్మ పరం ప్రసాదిస్తాడు. అందువల్ల మనం ఇప్పుడు ఈ భక్తుడి మనం గాథను విని ఎలాగ సమన్వయం పరచుకోవచ్చో ఒకసారి ఆలోచిద్దాం.
1: నేను సేవకు వెళ్తూ ఉండేవాణ్ణి. సేవకు వెళ్తుండే టైంలో ఒక సంవత్సరంలో నేను సేవకు వెళ్లే ఒక 4 రోజుల ముందు మార్కాపూర్లో ఒక స్నేహితుడు మా ఇంటికి వచ్చాడు. రామరెడ్డి, నేను ఒక 10 రూపాయల లాభం వచ్చేది ఒకటి చెబుతాను, అది చెయ్యి నీకు బాగుంటుంది అన్నాడు. చెప్పు అన్నాను. ఏం లేదు, ఒక కంపెనీ పెట్టారు, ఆ కంపెనీలో షేర్స్ మనకు తెలిసిన వాళ్ల దగ్గర 3,000-3,000 కట్టిస్తే వాళ్లకు 15 సంవత్సరాలలో 20 లక్షలు వస్తాయి, అందువల్ల 100 మందితో కట్టిస్తే నీకు ప్రతి వ్యక్తి దగ్గర 300 రూపాయలు నువ్వు తీసుకోవచ్చు. 3,000 అది, 3,000లో 2,700 కంపెనీకి వెళ్తాయి, 300 నువ్వు తీసుకోవచ్చు. నీకు అందరు తెలుసు కాబట్టి మంచి లాభం వస్తుంది, మీ వైఫ్ పేరు మీద తీయమన్నాడు. ఆమెది వెళ్లి బుక్ ఓపెన్ చేసి మాయ వచ్చేసింది. 3,000 రూపాయల ముందు మెంబర్షిప్ అట దానికి కట్టేశా, డీడీ తీసుకున్నా. డీడీ తీసుకున్న తర్వాత ఒక 10 మందికి ఫోన్లు చేశా మనకు తెలిసిన వాళ్లతో. అందరూ నువ్వే కడితే మేమెందుకు కట్టము, రేపు మార్నింగ్ వస్తే మేము తలా ఒకటి తీసుకుంటాము, 3,000ది తీసుకుంటే 3,000లో 2,700 డీడీ, 300 నా దాంట్లోకి వచ్చేస్తాయి. ఓహో ఇది బాగుందే అనే దాన్ని అలల్లలో తేలి ఆడుతున్నా. తర్వాత విషయం ఏంటంటే దీనివల్ల వచ్చే లాభం ఎలా వస్తుంది, 20 లక్షలు మరి 15 ఏళ్లలో అంటే ఆ కంపెనీ విషయం ఏంటి తెలుసా, ఒక షీప్ ఒక గొర్రెను కొంటారు ఆ కంపెనీ ఉద్దేశం అట, దానికి 2 పిల్లలు పుడితే వాటిల్లో మొగదాన్ని అమ్ముతారు, ఆడ పిల్లను సాగుతుంటారు, అవి ప్రోడక్ట్ చేస్తాయి కాబట్టి. ఈ మేల్ దాన్ని కట్ చేసి దాంట్లో ఉండేటువంటి గెట్టెలు కొమ్ములు ఈ ఎముకలు ఇవన్నీ కూడా అమ్మడబోతాయి. తర్వాత ఇతర పదార్థాలు ఒక్కటి కూడా వేస్ట్ కాదట. ఈ విధంగా అమ్మి వాళ్ళకు వచ్చిన లాభాన్ని

0: కస్టమర్స్కి ఇస్తారట. ఇది ఆ కంపెనీది. అంటే నేను చిన్నప్పుడే మానుకున్నటువంటి ఈ యొక్క అలవాట్లన్నిటిను దీని ద్వారా మళ్ళా మొదలవుతా ఉంది. భోన్ చేసినాక ఈ కార్యక్రమం దేని నుంచి నాకు లాభం వస్తుందని క్వశ్చన్ వచ్చింది లోపల నుంచి. లోపల మొదలైంది ఇంకా నన్ను తిరగనిచ్చింది కాసేపు మాయతోటి. తర్వాత దానికి తెలుసు అది తప్పని, వీడిని ఎక్కడ పట్టుకోవాలనో తెలుసు. లోపల ఒక మంచి గట్టి ఆప్షన్ ఉంది కదా మనకు, స్వామి ఇచ్చింది, పట్టుకున్నాడు స్వామి. ఏమయ్యా నీకు వచ్చే లాభం దేని నుంచి ఒకసారి విచారించు అనగానే ఇది అంటే, నువ్వు ఎప్పుడో నేను చెప్పిన దాంట్లో కట్టుబడి ఉన్నావు, అవి వద్దు తీసేయమన్నాను, మూడు నాకు ఇచ్చావు, మరి ఇప్పుడు నువ్వు ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనకున్నా ఆ కంపెనీ నుంచి వచ్చే లాభం అంతా హింసతోటే వస్తుంది, దీన్ని ఆలోచించు మొదలైందండి. ఇంకా నా పరిస్థితి ఇంకా చీకటి వేయి వచ్చినట్టుగానే వస్తుంటారు, విషయాలు వస్తుంటాయి. 11 గంటలకు డిసైడ్ అయినా నేను ఈ రోజు తీసుకున్న డీడీ వెనక్కి ఇవ్వాలి, అయిపోయింది నా పరిస్థితి, ఈ కార్యక్రమం నేను చేయకూడదు. డీడీ క్యాన్సిల్ చేశాడు, ఇంటికి వచ్చి రిలాక్స్ అయినా. అప్పటి వరకు నా స్పందన చెమటలు పోయడం అవన్నీ పోయి ఉదయం 10 గంటలకల్లా హ్యాపీగా ఉన్నా, ఓహో దీంట్లో నుంచి విడిపడ్డా. వెంటనే నాకు ఫోన్ వచ్చిందండి, సర్వీస్కు ఏప్రిల్లో నీ పేరు పంపించాను రామరెడ్డి, ఎల్లుండి నువ్వు వెళ్లాలా, నీకు సెలవు లేకుంటే మీ డాక్టర్కు నేను చెబుతాను, ఈయన ఏడీ గారు, నేను చెబుతాను, నీకు సెలవు ఇస్తాడు, వెళ్ళు. ఏప్రిల్ 18/4/1994 సేవకు వెళ్ళని వచ్చింది. వెంటనే వెళ్ళా. వెళ్తే అబ్బాయి నువ్వు కారుణ్యానంద దగ్గరికి వెళ్ళు అన్నారు. ఎప్పుడైతే నేను జీవకారుణ్య సంఘం అధ్యక్షుడు వారు, నేను ఈ జీవహింస నుంచి ఎప్పుడైతే తప్పుకున్నానో ఇక్కడ, ఎప్పుడైతే నాకు వచ్చేటువంటి లాభాన్ని, ఎన్నో ఆశలు చెప్పాడు కదా నా ఫ్రెండ్ పాపం, ఆయన నా మంచి కోసమే చెప్పాడు, వాటన్నిటిని వదిలి స్వామి చెప్పిన బాటలో ఎందుకు చేస్తున్నావు, ఎంత లాభం వచ్చినా వద్దు అని ఆ మాటకు ఎప్పుడైతే నువ్వు హృదయాన్ని పరిచావో నా పాదాల ముందు, వెంటనే నీకు జీవకారుణ్య సంఘం అధ్యక్షుడు కారుణ్యానంద దగ్గర సేవబడింది అంతే.
1: మరి ఇన్ని పాత్రధారుల గురించి మనం చెప్పుకున్నాము, పాత్రల గురించి. మరి లలితక్క, మీకు నచ్చినటువంటి పాత్ర గురించి మాకందరికీ చెప్తారా?
2: గణేష్, రామాయణం అనేది చాలా ఆదర్శవంతమైన ఒక కథా కావ్యం ఏమైనా అనుకుందాం, మరి అందులో ఒక పాత్రని ఎంచుకోమంటే కొద్దిగా కష్టమే, కానీ కొన్ని పాత్రల్ని తీసుకుని వాటి గురించి ఆలోచిద్దాం అనుకున్నాం. కాబట్టి ఈరోజు మిగిలిన ఇద్దరు తమ్ముళ్ల గురించి మనం మాట్లాడుకుందాం, భరత శత్రుఘ్నులు. ముందుగా భరతుణ్ణి తీసుకుందాం. రాముల వారు పుట్టిన మన్నాడు భరతుడు పుట్టారట, అంటే శ్రీరామనవమి అయిన మన్నాడు దశమి రోజు భరతుడు పుట్టారు. ఆ తరువాత రోజు ఏకాదశి రోజు లక్ష్మణ శత్రుఘ్నులు కవల పిల్లల కింద పుట్టారని మన స్వామి చెప్పారు. భరతుడికి రాముడి మీద ఉన్న ప్రేమ అనన్యమైనది అంటారు స్వామి, అంటే దానికి అసలు పోలిక లేనిది అని చెప్తూ ఉంటారు. ఆయనకి చిన్నతనం నుంచి కూడా ఆ భక్తి ఆ ప్రేమతోనే పెరిగారనమాట. ఇప్పుడు ఒక చిన్న రాముణ్ణి వదిలి ఉండాలి అనే ఆలోచన కూడా ఆయన భరించలేకపోయేవారు. వీరందరికీ ఒకేసారి పెళ్లి జరిగిందనే విషయం మనకందరికీ తెలిసిందే. సీతారాముల వివాహంతో పాటు లక్ష్మణుడికి ఊర్మిళాదేవితో, భరతుడికి మాండవీదేవితో, శత్రుఘ్నుడికి శృతకీర్తిదేవితో వివాహాలు జరిగాయి. మరి ఒకేసారి పెళ్లి చేసుకుని అయోధ్యకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత భరతుడు కైకేయీదేవి పుత్రుడు కాబట్టి కేకయరాజు అంటే కైకేయీదేవి తండ్రి గారు నా మనవణ్ణి నేను ఒకసారి చూడాలి పంపించండి అని అడిగారట జనక మహారాజు దశరథ మహారాజుని. అయితే ఆయన తండ్రి వెళ్లమన్నారు కాబట్టి, తండ్రి ఆజ్ఞ పాలించాలి కాబట్టి భరతుడు తన భార్యతో, అలాగే భరతుణ్ణి వదిలి ఉండలేని శత్రుఘ్నుడు తన భార్యతో ఇద్దరు తాతగారింటికి ప్రయాణమయ్యారు. అక్కడ ఆయన చక్రవర్తి ఎన్నో విధాలుగా చూసుకున్నారట, మరి మనవడు పెళ్లి చేసుకుని వచ్చాడు, ఒక్కగానొక్క మనవడు ఎలా చూసుకుంటారు మరి ఆలోచించండి, ఎంతో గారభంగా ఎంతో ముద్దుగా ఎన్నో సౌకర్యాలతో విలాసంగా చాలా చక్కగా చూసుకుంటే భరతుడికి ఏది ఆనందాన్ని ఇవ్వలేకపోయినట్టు. రాముడి దగ్గర నుంచి దూరంగా ఉన్నాను, రామ వియోగంలో ఉన్నాను అనే ఆలోచన ఆయనకి కూర్చొనిలేదు నుంచొనిలేదు, ఎక్కడా సుఖం శాంతి ఏమీ లేదనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే చూడండి, ప్రపంచంలో ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ వీటిల్లో ఉన్న సుఖం శాంతి కంటే భగవంతుడి సాన్నిధ్యంలో ఉండేది ఎక్కువ అని భరతుడు చాలా చిన్న వయసులోనే, చాలా చిన్నతనంలోనే మనకు ఒక సందేశాన్ని అందించారు. రామ వియోగం, భరతుడు అంటే దేవుడి నుంచి దూరం అవ్వడం అనే కష్టం ముందు ఏది ఆయనకి పెద్ద కష్టంగా అనిపించలేదు. ఆఖరికి తన తండ్రి మరణించినప్పుడు కూడా ఆ దుఃఖం కంటే శ్రీరాముడు వనవాసానికి వెళ్లాడనే దుఃఖం ఆయన ఎక్కువగా బాధించిందనమాట. అటువంటి ప్రేమ భక్తి ఉన్నవాడు భరతుడు. మరి ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకోదగినవి ఎన్నో ఉన్నాయి. స్వామి చెప్పిన వాటిలో నుంచి ఒకటి రెండు మనం అన్ని మీరు అన్నట్టు అన్ని మనం ఇవాళ చర్చించుకోలేము. ఒకటి రెండు విషయాల్ని ఆలోచిద్దాం. స్వామి ఎప్పుడు చెప్తారు భరతుడికి ఎంతో సూక్ష్మ బుద్ధి ఉంది అని. మనందరం స్వామి ఉపన్యాసాల్లో ఎన్నోసార్లు విన్నాం, త్యాగరాజు రాముణ్ణి, రామా నీకు శక్తి లేదా నాకు భక్తి లేదా అని ప్రశ్నించంట. అలా ప్రశ్నించినప్పుడు ఆ తర్వాత మళ్లీ ఆయనే అనుకున్నట్ట, నీకు శక్తి లేకపోవడం ఏమిటి, నీకు శక్తి లేకపోతే కపివారధి దాటున, కలికి రోట కట్టున, లక్ష్మణుండు కొలచున, లక్ష్మీదేవి వలచున, సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అని. అంటే అంత సున్నితమైన సూక్ష్మమైన బుద్ధి ఉన్న చాలా ఇంటెలిజెంట్ భరతుడు, చాలా ఇంటెలిజెంట్ అంట. అటువంటి భరతుడు ఎంతో గమనించి నిన్ను నీకు దాసుణ్ణి అన్నాడంటే నువ్వు ఎంత గొప్పవాడివి రామా అని ఈ ఉదాహరణలతో త్యాగరాజు చెప్తారట. మరి అటువంటి సూక్ష్మ బుద్ధి ఉన్న భరతుడి గురించి స్వామి ఎంతో గొప్పగా చెప్పడం మనందరం రామకథ రసవాహినిలో చదివాము, రామాయణంలో విన్నాం కూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి భరతుడి సూక్ష్మ బుద్ధికి. ఇప్పుడు రాముల వారిని కనుక్కోవడాని కోసం బయలుదేరాడు పరివారంతో, తల్లులతో, అందరితో కలిసి. కానీ చిత్రకూటం మీద రాముడు ఉన్నాడని తెలిసింది. చిత్రకూటం మీద రాముడు ఎక్కడున్నాడు, ఎంత దూరం అని వెతుకుతాడు, ఇంతమందిని వేసుకుని ఎక్కడికని వెళ్తాడు, ఎలా కనుక్కుంటాడు? అందుకని ఒక చోట భరతుల వారు కూర్చుని ఆకాశంలోకి చూశారట. ఆకాశంలో ఎక్కడైతే పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతున్నాయో అది చూసి అక్కడ రాముడున్నాడు, అక్కడికి వెళ్దాం అని చెప్పారట. ఎలా తెలుసుకున్నావు భరత అని అడిగితే, పక్షులు నీళ్లున్న చోటే ఉంటాయి, ఆ పక్షుల గుంపులు అక్కడ ఉన్నాయంటే అక్కడ నీళ్లున్నాయి, నీళ్లు ఉన్న చోటే మనిషి సంచారం ఉంటుంది, అందుకని అక్కడే రాముడు ఉంటాడు అని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్లి రాముడిని కనుక్కుంటారనమాట. చూడండి ఎంతో కష్టంలో ఉన్నాడు ఆ క్షణంలో భరతుడు. ఎంతో పాపం తండ్రి మరణించారు, ఎంతో ప్రేమించిన అన్నయ్య దూరం అయ్యారు, ఆయన వెనక్కి తీసుకురా. ఇదంతా దేనివల్ల జరిగింది? తన తల్లి కారణంగా జరిగింది, తనకి రాజ్యం ఇప్పించడం కోసం జరిగింది. ఎంత కష్టంలో ఉన్నారు అయినా కూడా తన యుక్తిని ప్రదర్శించి, తన సూక్ష్మ బుద్ధిని ఉపయోగించి ఆ సమయానికి కావలసిన పనిని, కార్యాన్ని సాధించుకున్నారు. స్వామి చెప్తారు ఆ యుక్తి ఉండాలి మీకు. భగవంతుడు ఇచ్చిన అన్ని వరప్రసాదాల్లోకి కాలం ఎంత విలువైందో అలాగే మీకు ఆయన ఇచ్చిన తెలివితేటలు, ఆయన ఇచ్చిన ఎబిలిటీస్, ప్రతిభ కూడా అంత విలువైంది. వాటిని ఉపయోగించుకోండి, వాటిని వృధా చేసుకోకండి. పరిస్థితుల ప్రభావానికి లోపడిపోయి వాటిని వృధా చేసుకోకండి, వేస్ట్ చేయకండి అని చెప్తూ స్వామి ఇంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. సూక్ష్మ బుద్ధి అంటే ఎలా ఉంటుంది అని.
1: అక్క మీరు సూక్ష్మ బుద్ధి అనగానే నాకు మా లెక్చరర్ అయినటువంటి సాయి సురేంద్రనాథ్ గారి అనుభవం గుర్తొస్తుంది. అంటే ఇది స్వామి మనం ఎంత శరణాగతి తత్వంతో ఉన్నావు అనేది పరీక్ష చేయడానికి ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తారనమాట. స్వామి బర్త్డే సెలబ్రేషన్ అవుతోంది, సాయి సురేంద్రనాథ్ గారు ప్రతిరోజు భజన్ హాల్లో ముందర కూర్చుంటారు తలుపు దగ్గర. స్వామి ఆ రోజు ఎంటర్ అవుతున్నారు భజన్ మందిరం. ఎంటర్ అవుతూ ఆ రోజు పర్వీన్ సుల్తానా గారి హిందుస్థానీ గాత్ర కచేరి. సో ఆమె ఆ రోజు అనుకోకుండా ఒక బ్లాక్ సారీ కట్టుకుని వచ్చారనమాట. స్వామికి అందరికీ తెలిసిందే స్వామి బ్లాక్ అంటే అంత రుచించదు స్వామికి, ఎందుకంటే అది కూడా ఒక పబ్లిక్ పర్ఫార్మెన్స్ మనం ఇస్తున్నప్పుడు స్వామి ముందర చాలా ప్లీజింగ్ కలర్స్ వేసుకుంటే స్వామికి నచ్చుతుందనమాట. ఆ రోజు స్వామి లోపలికి వస్తూ సాయి సార్ తో అన్నారు, ఆమె కట్టుకున్న చీర అంత బాగలేదు సాయి అని చెప్పి మార్చుకోమని చెప్పు అని అన్నారనమాట. అని చెప్పేసి ఇంకొక పావుగంట 20 నిమిషాల్లో కార్యక్రమం కచేరీ మొదలవబోతుందనమాట అని చెప్పి స్వామి లోపలికి వెళ్ళిపోయారు. స్వామి చెప్పిన పని చెయ్యాలి, ఆవిడ హర్ట్ అవ్వకుండా ఆవిడకి ఎలా చెప్పాలి, ఇది ఆయన మైండ్ లో ఉన్న సంశయం అనమాట.
2: టైం కూడా ఎక్కువ లేదు,
1: టైం లేదు. సో ఆయన ఆలోచనలో పడ్డారు, టైం కదిలిపోతుంది, ఆవిడ దగ్గరికి వెళ్లే ధైర్యం లేదు, పెద్ద ఆవిడ ఆర్టిస్ట్, స్వామి మీరే ఏదైనా దారి చూపించాలి అని. ఒక 10 నిమిషాల తర్వాత సడన్ గా స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఈయన లేచి ఇంటర్వ్యూ రూమ్ లోపలికి వెళ్ళిపోయారు అనమాట, సగం వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే స్వామి సింహాసనం పక్కనే ఒక బండిల్ ఆఫ్ శారీస్ కనిపించాయి ఆయనకి, పట్టు చీరలు. మనకు అందరికీ తెలిసింది స్వామి ప్రతి ఫంక్షన్ తర్వాత అందరికీ పంచుతారు. ఈయనకు ఒక ఆలోచన తట్టిందనమాట, ఈ ఆలోచన కూడా స్వామి ఇచ్చిందే. స్వామి ఆ చీరలు తీసుకువచ్చా నేను అని ఆయన స్వామిని డైరెక్ట్ గా వెళ్ళి అడుగుతారు. తీసుకోపో అన్నారు స్వామి. వెళ్లి ఆ బండిల్ తీసుకుని ఏం చేస్తావు అని అడిగితే స్వామి, స్వామి మీరు ఎట్లాగో ప్రోగ్రాం తర్వాత ఆమెకి ప్రసాదంగా ఈ శారీ ఇస్తారు కదా, ముందరే ఒక సర్ప్రైజ్ గా ఆవిడకి ఈ చీర ఇచ్చి తనకి నచ్చిన రంగు దీంట్లో ఉంటే సెలెక్ట్ చేసుకుంటే ఆమె ఇంకా ఆనందిస్తుంది, స్వామి ఇచ్చారని చెప్తే మరి ఇచ్చిరమ్మంటారా స్వామి అని అడిగితే స్వామి ఈయన మనసులో భావన అర్థం చేసుకుని పోయిరా అన్నారండి. ఈయన వెళ్లి ఆ ముందర హాల్లో కూర్చున్నటువంటి పర్వీన్ సుల్తానా గారి దగ్గరికి వెళ్లి, అమ్మా మీకు స్వామి ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు, మీకు నచ్చిన చీర దీంట్లో సెలెక్ట్ చేసుకోండి, అది వేసుకునే అది వేసుకుంటే బాగుంటుంది అని చెప్తే ఆవిడకి దాంట్లోంచి ఆవిడకి నచ్చిన కలర్ బ్లూ సెలెక్ట్ చేసుకున్నారంట ఆమె. అయితే స్వామి మీకు ఇట్లా చీర పంపించి సర్ప్రైజ్ చేశారు కదా, ఈ చీరను కట్టుకుని మీరు ప్రోగ్రామ్ చేస్తే స్వామికి మీరు సర్ప్రైజ్ ఇచ్చినట్టుంటుంది, సో మీరు అది చేస్తే చాలా ఆనందిస్తారు స్వామి అంటే, అదేంటి చాలా వ్యవధి తక్కువ ఉంది, ఇంత తక్కువ వ్యవధిలో నేను శారీ ఎట్లా, నా రూమ్ చాలా దూరం అంటే మీరు చేస్తానని చెప్పండి నేను అరేంజ్మెంట్ చేస్తానని చెప్పి భజన్ హాల్ వెనకాతల ఒక చిన్న గ్రీన్ రూమ్ లాంటిది ఉంటే అక్కడ ఈవిడికి సదుపాయం కలిగించి చీర మార్చుకుని వచ్చేటట్టు చేశారనమాట. ఆవిడ ఇట్లా చీర మార్చుకుని స్వామి ముందు ప్రత్యక్షమయ్యారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ తలుపు తీసుకుని రాగానే మేము చూసి స్వామి కళ్ళు ఎంత ఆనందంతో వెలిగిపోయాయి అంటే సాయి సార్ వైపు చూస్తూ ఈమె వైపు చూస్తూ ఆ ఆనందానికి ఇంకా హద్దులు లేదనమాట. ఓ నేను చెప్పింది వీడు చేశాడు కరెక్ట్ గా, వాడు బుద్ధి యుక్తి ఉపయోగించి చేశాడు అని సార్ ని చాలా ప్రేమతో ఆదరించి కార్యక్రమం జరిపించారనమాట. ఈ మీరు చెప్పింది ఆ యుక్తి గురించి, సూక్ష్మ బుద్ధి గురించి వింటే అనిపించింది నాకు.
2: చాలా బాగుంది గణేష్. స్వామి మనకి ప్రతి ఒక్క ఏ ప్రతి సన్నివేశంలో సంఘటనలో ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటారు మనకి పర్సనల్ గా లేదంటే ఇంకొకరి ద్వారా అయినా కూడా. మరి ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, ఆ శరణాగతి ఉంటే మార్గం అదే దొరుకుతుంది అని. అసలు శరణాగతి అనేది ఎలాగూ ఎలా సంభవిస్తుంది అనేది ఆలోచిస్తే కేవలం నమ్మకం ద్వారానే అది కుదురుతుందేమో అనిపిస్తుంది. భగవంతుడి మీద అపారమైన అంతులేని అచంచలమైన నమ్మకం, మాధవ్ కూడా చెప్పారు, అది ఉంటే శరణాగతి తత్వం, శరణాగతి చేసుకోవడానికి కొద్దిగా మార్గం సుగమం అవుతుందేమో. మరి ఇప్పుడు భరతుల వారి గురించి ఆలోచిస్తే ఆయనకి రాముని మీద ఎంత నమ్మకమో రాముడి మాట మీద కూడా అంతే నమ్మకం. ఒక్కసారి రాముడి నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటే ఇంకా దాని గురించి రెండో ఆలోచన ఉండలేదు లేదనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ చూద్దాం గణేష్ రామాయణంలో నుంచి. స్వప్న మీరు కూడా వినే ఉంటారు, రాముల వారు ఆయన పాదుకలిచ్చి పంపిస్తారు భరతుడికి. ఇది భరతుడు నేను సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేయనని మొండి పట్టు పడితే సరే అని చెప్పి పాదుకలు ఇచ్చి పంపిస్తారు. ఇచ్చి పంపించేటప్పుడు ఆయన చెప్తారు, ఈ పాదుకల్ని తీసుకువెళ్లి రాజ్యం చెయ్యి, రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, అన్ని బాగుంటాయి అని అంతే చెప్తారు. అంతేగాని నేను చూసుకుంటా నేను చేస్తానని అనరు రాముల వారు. ఈ ఒక్క మాట చెప్పి పంపిస్తారు, ఆ మాట చాలు భరతుడికి. అది తీసుకుని ఆయన ఆ పాదుకలు తీసుకొచ్చి ప్రతిష్ఠించి రాజ్యంలో ప్రజలందరినీ పిలుస్తారు. పిలిచి ఆయన చెప్తారు, ఈ రోజు నుంచి మన రాజ్యం సుభిక్షంగా సుక్షేమంగా సుశాంతిగా ఉంటుంది, ఎందుకంటే రాముల వారు ఈ పాదుకలిచ్చి పంపించేటప్పుడు ఆ మాట చెప్పారు నాతో. ఆ మాట చెప్పారు కాబట్టి ఆ మాట మీద నమ్మకం ఉంచండి, అందరూ ఆనందంగా ఉండండి, రాముడు తిరిగి వస్తాడు, అప్పటిదాకా ఈ పాదుకలే మనల్ని రక్షిస్తాయి, ఈ పాదుకలే మనకి కావలసినవన్నీ అభ్యుదయాన్ని శాంతిని ఆనందాన్ని అన్నింటినీ అందిస్తాయి అని ఎంత ధైర్యంతో ఎంత నమ్మకంతో ప్రజలందరికీ చెప్తారను. ఇది చూస్తుంటే అనిపిస్తుంది గణేష్, మన పెద్దవాళ్ళందరూ అంటూ ఉంటారు రామనామం, రాముని రూపం, రామనామ స్మరణం, రామ పాదం, రాముడి అభయహస్తం, ఏది తలుచుకున్నా చాలు జీవితంలో అదే మనకి శ్రీరామ రక్షగా ఉంటుంది. బహుశా ఇక్కడి నుంచే ఆ శ్రీరామ రక్ష అనే ఆశీర్వాదం వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది. రాముడి మీద అటువంటి నమ్మకం భరతుడికి. 14 సంవత్సరాలు గడిచిపోయాయి, రాముడు ఇంకా రాలేదు. రాముడు వస్తానని చెప్పాడు, 14 ఏళ్ల తర్వాత వెనక్కి వస్తానని చెప్పాడు, కానీ ఒక వర్తమానం కూడా రాలేదు అప్పటిదాకా, ఇంకా కొన్ని గంటలే వ్యవధి ఉందన్నమాట. అటువంటి సమయంలో కూడా భరతుడికి ఆ నమ్మకం చెక్కు చెదరలేదు, నా రాముడు వస్తానని చెప్పాడు ఆయన వస్తాడు అంతే. అంతేకాని అయ్యో ఇంకా 2 గంటలే టైం ఉంది, ఇంకా గంటన్నరే ఉంది, ఇంకా నాకు మెసెంజర్ రాలేదు, వస్తాడో రాడో ఎక్కడున్నాడో లే ఏమి ఆలోచనే లేదు, రాముడు వస్తాడు అనే ఒకే ఒక నమ్మకంతో ఆయన ఆ 14 ఏళ్లు ఎదురు చూసి అదే నమ్మకంతో వెళ్లి రాముడిని రిసీవ్ చేసుకుని తెచ్చుకున్నారన్నమాట.
1: హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్.
3: లలిత, మీరు చెప్తూ ఉంటే అంటే రాముని మాట మీద అంత నమ్మకం ఉందని మన స్వామి భక్తుల్లోని ఒకరైన బాలకృష్ణ రెడ్డి గారి జీవితంలో జరిగిన సంఘటన కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నది.
2: చెప్పండి. సూక్
3: మన దీనజనార్దన పథకం ఉంది కదా, దాంట్లోని 9 పిల్లల్ని వారు కూడా సెలెక్ట్ చేసుకుని ఆ 9 పిల్లలకి విద్యాబుద్ధులు చెప్తూ అంతా వాళ్ళని ట్రైన్ చేస్తూ బాల వికాస్ ద్వారా స్వామి విషయాలన్నీ తెలియజేస్తూ వస్తున్నారు. ఆ పిల్లల్ని పట్టుకుని వారి గ్రామాలకి ఒకసారి ఈయన వెళ్లారనమాట. అక్కడికి వెళ్లినప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ వర్షాలు లేక ఎంతో బాధపడుతున్నారు అక్కడ జనాలందరూ. వీళ్ళు ఆ పరిస్థితి చూసి చాలా వీళ్ళు కూడా బాధపడ్డారు, అయ్యో ఇలా ఉన్నారే వీరిని. ఇలా వీళ్ళందరూ విచారిస్తున్నప్పుడు ఈ బాలకృష్ణరెడ్డి గారు పిల్లలతో చెప్తారు, మీరు బాల వికాసులోని వేదం చదువుకున్నారు కదా, ఇక్కడ ఏదైనా ఆ వేదాన్ని చదవండి అని. వేదం చదివితే ఏంటవుతుంది సార్ అని అడుగుతారు వాళ్ళు. మరి స్వామి చెప్పారు కదా, ఎక్కడైతే భక్తితో వేదాన్ని పఠిస్తారో అక్కడ మీరు చెప్పినట్టు సుభిక్షంగా సుక్షేమంగా సుశాంతిగా ఉంటుందని స్వామి చెప్పారు, కాబట్టి మీరు చదవండి అని. అంటే చదివితే ఏంటవుతుందంటే ఇక్కడ వీళ్ళన్నీ స్వామి సమకూరుస్తారని అన్నప్పుడు అందులోని బాగా వచ్చిన అబ్బాయి చక్కగా లేచి నేర్చుకున్న వేదాన్ని అక్కడ చక్కగా పఠిస్తారు, అందరికీ స్వామి విషయాలు చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోతారు. వాళ్ళు బయలుదేరి వచ్చేసిన తర్వాత 2 గంటల పాటు ఆగకుండా అక్కడ వర్షం పడుతుంది. అంటే ఆ పిల్లలకి ఎంత నమ్మకం, అంటే గురువుగారు చెప్పారు మా బాలిక శిష్య చెప్పారంటే ఆయనకి ఎంత నమ్మకం, స్వామి ఏం చెప్పారు ఎక్కడైతే భక్తితో వేదం చదువుతారో అక్కడంతా సుక్షేమంగా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారన్న దాని మీద ఆ గురువు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని స్వామి కూడా ఈ పిల్లలకి ఇంకా మరింత నమ్మకం కలగజేయడానికి అక్కడ వర్షం కురిపించి వాళ్ళందరూ బాగుండేటట్టు బ్లెస్ చేశారనమాట. అంటే ఇవన్నీ వింటూ ఉంటే స్వామి చెప్పిన ప్రతి మాట వేదవాక్కు అని మనకు అర్థమవుతుంది.
2: నమ్మకం ఉన్న చోట సాధించలేదంటూ ఏమీ లేదని స్వామి ఎన్నోసార్లు, విశ్వాసం శ్వాసగా చేసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా స్వప్న. మరి అలాగే స్వామి మీద భగవంతుని మీద భక్తి ప్రేమ ఈ రెండు ఉంటే బహుశా భగవంతుడు మనకి ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఆయనంతటా ఆయనే వచ్చేస్తారేమో, ఆయన తను తాను ఇచ్చుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది. భరతుడి జీవితంలో నుంచి కూడా మనం ఇది గ్రహించవచ్చు. గణేష్, మాధవ్, మీరు రామాయణంలో చదివి ఉంటారు, భరతుల వారు రాముడు వనవాసానికి ఎలా వెళ్లారో ఆయన కూడా అలాగే 14 సంవత్సరాలు నందిగ్రామంలో పన్నశాలలో ఉండిపోయారు, రాజ్యంలోకి అడుగు పెట్టలేదు. ఆయన ఈయన ఏమేం కష్టాలు పడుతున్నారో, నా రాముడు ఒక్కడే కష్టపడకూడదు అని ఆయన కూడా నార చీరలు కట్టుకున్నారు, ఆయన కూడా జడలు పెంచుకుని ముడి పెట్టుకున్నారు, అంతే ఆయన కూడా పాదరక్షలు వేసుకోలేదు, ఇలా రాముడిలాగానే ఆయన కూడా బతికారనమాట. దానికి భగవంతుడి నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి. రాముల వారు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు వశిష్ఠులు చెప్తారు, ఇంకా మనకి పట్టాభిషేకానికి ఏమీ ఆలస్యం జరగకూడదు, రామ పట్టాభిషేకం జరిగిపోవాలి అని ముహూర్తాన్ని నిర్ణయించేస్తారు. మరి దానికి ముందు రాముడికి మంగళస్నానం చేయించాలి. రామ మంగళస్నానాలు అంటే రాముడు అంటారు ఒక్క క్షణం ఆగండి అని చెప్పి ఆయన వెళ్లి భరతుడిని కలిసి స్వయంగా భరతుడి ఆ జడలు కట్టిన జుట్టంతా విప్పి ఆయనే అది దానికి నూనె రాసి తన తమ్ముళ్ళిద్దరినీ పిలిచి, ఏంటి అంత భక్తితో 14 ఏళ్లు తన పక్కనే ఉండి అందరినీ వదిలేసి వచ్చిన లక్ష్మణుణ్ణి, అన్ని పనులు చక్కబెట్టిన శత్రుఘ్నుణ్ణి కూడా, వాళ్ళిద్దరినీ పిలిచి ముగ్గురు కలిసి ముందుగా భరతుడికి మంగళస్నానం చేయిస్తారనమాట. రాముల వారు స్వయంగా ఆయనకి మంగళస్నానం చేయించి ఆ తర్వాత ఆయన వెళ్తారు. గాని అది ఒక రకంగా చూస్తే నీ నిష్ఠ నాకు అర్థమైంది, నీ శ్రద్ధ నీ భక్తి నాకు అర్థమయ్యాయి అని భగవంతుడు మనకిచ్చే ఒక రెసిప్రొకేషన్. అలాగే హనుమంతుడిని ఇందాక అనుకున్నాం రాముడి నుంచి మెసెంజర్ రాలేదు అని భరతుడు ఎదురు చూస్తున్నాడు కానీ నమ్మకాన్ని మటుకు పోగొట్టుకోలేదు అని. నిజానికి రాముల వారు హనుమంతుడిని పంపిస్తారు, చెప్పు భరతుడితో నేను ఇంకొక కొన్ని గంటల్లో వస్తున్నానని చెప్పి అని. అది చెప్పినప్పుడు భరతుడు ఎంతో ఆనందించి, రాముడు ఎంత దయాస్వరూపుడు, నా వల్ల ఆయన వెళ్లాడు వనవాసానికి, నా కోసం నా తల్లి అడిగిన వరాల వల్ల, అయినా నన్ను నా మీద ఇంత దయతో ప్రేమతో నా కోసం ఈ మెసేజ్ పంపించారు, ఈ వర్తమానం పంపించారని ఆనందిస్తూ ఉంటే హనుమంతుడు ఆయన ఆపంటాడు, భరత ఏమంటున్నావు నువ్వు, ఒకసారి రాముల వారు నాతో చెప్పారు భరతుడంత సూక్ష్మ బుద్ధి, భరతుడికి ఉన్న సద్గుణాలు, అతనికి ఉన్న తెలివితేటలు, అతనికి ఉన్న భక్తి, ఈ 4 గుణ నిర్మలమైన మనస్సు, ఈ 4 గుణాలు ఉన్న తమ్ముడు గాని సోదరుడు గాని భూమండలంలో ఎక్కడా లేడు, కేవలం నాకే ఉన్నాడు అది భరతుడు అని నాతో స్వామి స్వయంగా నీ గురించి చెప్పారు. నువ్వెందుకు నీ వల్ల ఆయన వనవాసానికి వెళ్లారని బాధపడుతున్నావు, భగవంతుడు మెచ్చుకున్న తర్వాత నువ్వు బాధపడకూడదు అని హనుమంతుడు చెప్తాడనమాట. ఆ భక్తి శ్రద్ధని రెసిప్రొకేట్ చేయడం నుంచి అక్కడి నుంచి మనం ఇంకొక నెక్స్ట్ స్టెప్ ముందుకు వెళ్తే నీ అంతటి వాడు నువ్వే. ఎందుకు? నీకున్న ఆ ప్రేమ వల్ల, నీకున్న నిర్మలమైన చిత్తం వల్ల, మనస్సు వల్ల. ఆ ప్యూరిటీ ఉంటే ఏదైనా చాలు, ఏదైనా సాధించవచ్చు అని చెప్తారు. అలా వచ్చిన రాముల వారు ఒకసారి భరతుడు రాముణ్ణి ఏదో ప్రశ్న అడుగుదాం అనుకున్నారట. అందరూ తోటలో విహరించడానికి వెళ్లారట నలుగురు అన్నదమ్ములు. హనుమంతుడు ఎలాగో మన రాముడి పక్కనే ఉంటారు, మాధవ్ చెప్పినట్టు చిటికేయడానికి రాముడి పక్కన ఉండాలి ఆయన. వెళ్ళినప్పుడు భరతుడు సంశయిస్తున్నట్ట కొద్దిగా రాముల వారితో. ఆయన చాలా సైలెంట్ గా కూర్చుని ఉన్నారు, ఇప్పుడు అడిగే సందర్భం అవునా కాదా అని. అప్పుడు హనుమంతుడు చెప్తారట రాముడితో, రామ భరతుడు నిన్నేదో అడగాలనుకుంటున్నారు, నీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు అంటే. అప్పుడు రాముల వారు హనుమంతుడితో అంటారట, హనుమ ఇంత తెలిసిన వాడివి, ఈ విషయం నీకు తెలీదా? భరతుడికి నాకు భేదమేముంది, భరతుడు నేనే కదా. అంటే చూడండి, భగవంతుడు ఆ భక్తికి ప్రేమకి నమ్మకానికి లొంగిపోయి ఇంక నీకు ముక్తినిస్తాను మోక్షాన్ని ఇస్తాను అన్నట్లు ఆయన, నువ్వే నేను నేనే నువ్వు అంటున్నారు. ఆయన్ని ఆయన ఇచ్చుకున్నారు, మనల్ని కంప్లీట్ గా స్వీకరించి తనలో ఐక్యం చేసుకున్నారనమాట. అద్వైత స్థితికి భరతుడు చెప్పడం కాదు, అద్వైత దర్శనం చేశాను అని భగవంతుడు చెప్పాడు, భరతుడు అద్వైతి అని చెప్పి. ఇంతకంటే మించిన స్టాంప్ కానీ, ఇంతకంటే మించిన సర్టిఫికేట్ కానీ ఏముంటుంది చెప్పండి? అది కేవలం ఆ ప్రేమ వల్లే సాధ్యమవుతుందేమో అనిపిస్తుంది. మరి మనం అంత ప్రేమను ఎలాగ సాధించగలమంటారు గణేష్?
1: మీరు ఇందాక చెప్పారు కదా భరతుడి గురించి, మేము ఫస్ట్ పేజీలో ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్ చేంజింగ్ సెరమనీ అవుతుందన్నమాట. అప్పుడు దాకా మన ఎస్వి గిరి గారు మాకు వైస్ ఛాన్సలర్ గా వ్యవహరించారు. ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించుకోవడానికి విశ్వనాథ్ పండిట్ గారు రెడీ అయ్యారనమాట. ఆ రోజు కాలేజ్ ఆడిటోరియంలో ఫంక్షన్ జరిగింది. స్వామి స్వయంగా వచ్చి ఎస్వి గిరి గారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, వాళ్ల భార్య ఆంటీ పేరు తెలియదు నాకు, ప్రతిరోజు స్వామికి వంట చేసి పంపించేవారనమాట. సో స్వామి స్పెషల్ గా వీళ్ళిద్దరికి గండ పెండేరాలు తయారు చేయించి అక్కడ స్టేజ్ మీద స్వామి డిస్కోర్స్ టేబుల్ మీద పెట్టించారు. స్వామి ఉపన్యాసం ఇస్తూ ఎస్వి గిరి చాలా సేవ చేశారు అని చెప్తూ, ఎస్వి గిరే కాదు వాళ్ల సతీమణి కూడా నాకెంతో సేవ చేసింది, ప్రతిరోజు నాకు అన్నం పెట్టింది, ఆ కృతజ్ఞతా భావంతో నాకు ఆవిడకి ఏదైనా చేయాలన్నది, అందుకని ఈ గండ పెండేరాన్ని ఆవిడకి తొడుగుతున్నాను అని చెప్పి స్వామి ఒక బంగారు గండ పెండేరాన్ని ఆవిడకి తొడిగారనమాట. అంటే ఆవిడ జన్మలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు ఆవిడ. నిస్వార్థంగా ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయింది, కానీ స్వామికి వంట వండినంత దానికి ఇంత ప్రతిఫలం లభిస్తుందా, స్వామి నన్ను ఇంతగా గుర్తుపెట్టుకున్నారా అని ఒక ఆలోచన ఇప్పుడు నాకు గుర్తొచ్చింది చెప్తా ఉంటే.
2: భగవంతుడికి వండి వడ్డించడమే ఎంతో గొప్ప అదృష్టం. ఎంత ప్రాప్తం ఆయనది, ఆయన దయ ఎంత ఉంటే అది సంభవిస్తుంది చెప్పండి, అది పాసిబుల్ అవుతుంది. అది ఆయనే కల్పించి మళ్లీ దానికి ఆయనే సంతోషించి ఆయనే సన్మానించడం అనమాట, అది కేవలం దేవుడికే సాధ్యమవుతుందేమో. మరి ఇలా చూస్తూ ఉంటే నెక్స్ట్ మనం చూడదగిన క్యారెక్టర్ ఇంకొక పాత్రధారి శత్రుఘ్నుల వారు. చాలా తక్కువగా వినిపించే శబ్దం, చాలా తక్కువగా వినే పేరు రామాయణం మొత్తం మీద. బహుశా శత్రుఘ్నుడు ఉన్న సన్నివేశాలు గాని ఆయన పేరు వినిపించే సంఘటనలు గాని రెండో మూడో ఉంటాయేమో, అంతకంటే ఉండవు. కానీ స్వామి ఎంతో మెచ్చుకున్న ఒక క్యారెక్టర్ శత్రుఘ్నుడు. స్వామి ఒకసారి చెప్పారు గణేష్, మీరు వినే ఉంటారు, రాముడు ధర్మస్వరూపుడు, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి అయితే శత్రుఘ్నుడు శక్తి అని చెప్పారు. భక్తికి రక్షణ కవచం శక్తేట. శత్రుఘ్నుడు అంత శక్తివంతుడుగా అంత అలర్ట్ గా ఉన్నారు కాబట్టి రాముడు వనవాసానికి వెళ్లాడు, లక్ష్మణుడు ఆయన్ని ఫాలో అయ్యాడు, భరతుడు నందిగ్రామం వెళ్లిపోయాడు. కానీ ఎవరు అన్ని చూసుకున్నది, అంత రాజ్యపాలన గాని, నిర్వహణ గాని, ప్రజాక్షేమం గాని, ఏదైనా సరే అన్ని చూసుకున్నది ఎవరంటే శత్రుఘ్నుడే. అక్కడ మిగిలింది ఆయనే కదా అని చెప్తూ స్వామి ఎంతో ఎంతో మెచ్చుకున్నారు. శత్రుఘ్నుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడట. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని నాశనం చేసేవాడు శత్రుఘ్నుడు, అంత ప్రావీణ్యం అంత విద్యా నైపుణ్యం కలవాడు శత్రుఘ్నుడు అని చెప్తూ స్వామి ఒక చిన్న మాట చెప్పారు. ఇంత తెలిసినా, ఇన్ని విషయాలు తెలుసుకున్నా కూడా శత్రుఘ్నుడు పెదవి విప్పి ఒక మాట మాట్లాడేవాడు కాదు. చాలా అత్యంత మితభాషయే అని చెప్తూ స్వామి ఈ విషయం చెప్పారు. స్వామి మనందరి చెప్తూ ఉంటారు, అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని
1: స్వామి దగ్గర ఇంకా జాగ్రత్తగా.
2: సో ఈ విషయంలో మనం శత్రుఘ్నుడి నుంచి తప్పక నేర్చుకుని తీరవలసిందే, నేర్చుకో తగినది కాదు, మనందరం నేర్చుకుని తీరవలసింది ఏంటంటే ఆ మిత భాష.

0: అంటూ స్వామి ఎంతో ఎంతో మెచ్చుకున్నారు. శత్రుఘ్నుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరినవాడట. శత్రుఘ్నుడు అంటే శత్రువుల్ని నాశనం చేసేవాడు శత్రుఘ్నుడు. అంత ప్రావీణ్యం, అంత విద్యా నైపుణ్యం కలవాడు శత్రుఘ్నుడు అని చెప్తూ స్వామి ఒక చిన్న మాట చెప్పారు. ఇంత తెలిసినా, ఇన్ని విషయాలు తెలుసుకున్నా కూడా శత్రుఘ్నుడు పెదవి విప్పి ఒక మాట మాట్లాడేవాడు కాదు, చాలా అత్యంత మితభాషయే అని చెప్తూ స్వామి ఈ విషయం చెప్పారు. స్వామి మనందరికీ చెప్తూ ఉంటారు, అతి భాష మతిహాని, మితభాష అతిహాయి అని
1: స్వామి దగ్గర ఇంకా జాగ్రత్తగా.
0: సో ఈ విషయంలో మనం శత్రుఘ్నుడి నుంచి తప్పక నేర్చుకుని తీరవలసిందే, నేర్చుకో తగినది కాదు, మనందరం నేర్చుకుని తీరవలసింది ఏంటంటే ఆ మితభాష. జనరల్ గా మనం ఎవరైనా అడిగినా అడగకపోయినా సలహాలు ఇస్తూనే ఉంటాం, అడిగారా లేదా అనే దారికా మనం వెయిట్ చేయము. ఇవ్వడమే కాకుండా నువ్వు పాటించావా లేదా అని మళ్ళీ వెళ్ళి అడుగుతూ కూడా ఉంటాం, కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని తెలిసినా నిండుకుండ తొణకదంటారు చూడండి. అలా మనకి అవసరం ఉండి, మన అవసరం ఉండి ఎవరైనా వస్తే వాళ్ళకి తగిన సలహాని, మన జ్ఞానాన్ని పంచుకోవడంలో తప్పు లేదు, కానీ అనవసరంగా మాట్లాడకండి అని ఎన్నోసార్లు స్వామి చెప్పడం విన్నాం. శత్రుఘ్నుడిలో అది మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే శత్రుఘ్నుడి గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఆయన ఆ రాజ్యపాలన బాధ్యతని తీసుకున్నప్పుడు అప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి గణేష్, ఒకసారి చెప్పండి.
1: అసలు ఆయనకి ఎవరు తోడు లేరనమాట, అలా హీ వాజ్ అలోన్. సో అన్ని బాధ్యతంతా ఆయన మీదే పడింది. చుట్టూ సలహా ఇవ్వడానికి కూడా ఎవరూ లేరు, పెద్దలు ఎవరు. భరతుడు అక్కడ నందిగ్రామంలో ఉన్నాడు, రాముడు లక్ష్మణుడు వనవాసంలో ఉన్నారు, ఇంకా ఆత్మారాముడినే కొలుచుకొని ఆయన్నే ఒక యాంకర్ గా పెట్టుకుని తను రాజ్యాన్ని పరిపాలించాడు అనటంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే రాముడు తిరిగి అయోధ్యకు వస్తున్నప్పుడు చుట్టూ చూస్తాడంట, అయోధ్యలో ఇంత మార్పు, ఇంత మంచి మార్పు ఎవరు తీసుకొచ్చారు అని ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి వచ్చాక వాళ్ళ చుట్టూ ఉన్న సబ్జెక్ట్స్ అంతా చెప్తారు, ఇది ఎంతో చక్కగా ప్లాన్ చేశాడు శత్రుఘ్నుడు, చుట్టూ ఉన్న ముని ఆశ్రమాలన్నింటిలో మంచి మంచి మొక్కలు పూల చెట్లు అన్నీ నాటించాడు, ఎవ్వరు ఏ ఇబ్బంది లేకుండా శత్రుఘ్నుడు ఈ విధంగా ప్లాన్ చేసి రాజ్యాన్ని ఇన్నేళ్లు నడిపించాడు అని రాముల వారికి స్వయంగా శత్రుఘ్నుడు చెప్తాడనమాట. శత్రుఘ్నుడి గురించి చెప్తారు. సో ఇట్లాగా ఎంతో కేపబిలిటీ ఉన్న శత్రుఘ్నుడు ఏమాత్రం మాట్లాడకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు.
0: ఆ సమయంలో తన తండ్రి లేడు, తండ్రి మరణించాడు. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ విడిపోకుండా కలిసి ఉన్న నలుగురు అన్నలు, ముగ్గురు అన్నలు, నలుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు అన్నలు లేరు. రాముడు వనవాసానికి వెళ్లాడు, లక్ష్మణుడు ఆయన్ని అనుసరించి వెళ్లిపోయాడు, ఈయన ఆయనకు ఆయనే విధించుకున్న ప్రవాసంలో ఉన్నారు భరతుల వారు, ఎవరూ దగ్గర లేరు. 14 సంవత్సరాలు, ఒక రోజు రెండు రోజు నెల రెండెళ్ళు కాదు, అంత కష్టంలోనూ ఆయన ఆ నీడ్ ఆఫ్ ది ఆర్ అంటారు చూడండి, ఆ సమయానికి ఏది చెయ్యాలి అనేది ఆలోచించి అది చేసుకుంటూ వెళ్లిపోయారు. తన బాధని, తన కష్టాన్ని తన మనసులోనే పెట్టుకుని అది బయటపడనీయకుండా రాజ్య పాలన నిర్వహణని చూసుకుంటూ, తల్లుల ముగ్గురిని జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రజాక్షేమాన్ని చూసుకుంటూ, మీరు చెప్పినట్టు మొత్తం రాజ్యాన్ని అలా అంత దక్షతతో పరిపాలించేవారన్నమాట, శత్రువుల్ని దరిచేరనీయకుండా. ఇదంతా చేస్తూ కూడా ఆయనకి మనసులో ఒకటే బెంగ ఉండేదిట స్వామి చెప్తారు. ఏమిటి అంటే, భరతుడికి చెడ్డ పేరు రాకూడదు నా వల్ల అని చెప్పి ప్రతిరోజు ఆ రాజ్యంలో ఆ రోజు జరిగిన విశేషాలని విషయాల్ని భరతుడికి వెళ్లి చెప్పి వచ్చేవారట. అలానే ఆయన సాధనకి ఎటువంటి ఆటంకం కలిగించకుండా అన్నీ తనే నిర్వహించుకుంటూ, కానీ ఆ రిపోర్టింగ్ అన్నమాట, నువ్వు నాకంటే పెద్దవాడివి, నువ్వే నాకంటే హయ్యర్ అథారిటీ అని ప్రతిరోజు ఆయనకి రీఇటరేట్ చేయడం కోసం వెళ్ళి అది చెప్పుకుని వచ్చేవారన్నమాట. ఇంకొకటి కూడా ఇక్కడ ఆలోచిస్తే గణేష్, బాధ్యత నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఆ బాధ్యత నిర్వహణలో మనం వి గెట్ క్యారీడ్ అవే, అంటే బంధంలో పడిపోతాం. బాధ్యతని బంధం కింద మార్చుకోకూడదు. అది కూడా మనం శత్రుఘ్నుడి నుంచి నేర్చుకోవచ్చు. ఇంత బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తించి, ఇంత జాగ్రత్తగా ఇన్ని పనులు చేసినా కూడా చివరికి ఆయనకి మనసులో ఏంటంటే, భరతుడి కోసం నేను పనిచేస్తున్నా, భరతుడి ప్రతినిధిగా నేను చేస్తున్నా. అంటే రాముడి ప్రతినిధిగా భరతుడు ఉంటే భరతుడి సేవకుడిగా నేను చేస్తున్నానే, కానీ నేనిక్కడ ఒక నాకు ఒక అధికారం అంటూ ఏమీ లేదు, నేను కేవలం సేవకుణ్ణి మాత్రమే అనేది ప్రపంచమందరికీ సూక్ష్మంగా సున్నితంగా చెప్పడం కోసం భరతుడి దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పొచ్చేవారనమాట. భరతుడు కూడా ఈయన చెప్పిన సలహాన్ని తూచా తప్పకుండా పాటించేవారట. ఆయనకి ఈయన మీద ఉన్న నమ్మకం అటువంటిదనమాట. ఇంకొక చిన్న విషయం ఉంది గణేష్, శత్రుఘ్నుల వారిలో ఇది చాలా ఇంపార్టెంట్, మనందరం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి.

0: స్వప్న చెప్పారు, మాధవ్ కూడా చెప్పారు, శత్రుఘ్నుల వారిలో కూడా ఉన్నది అదే. ఇంకొకసారి ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడంలో మనం తప్పేమీ లేదేమో. అది ఏంటంటే నిస్వార్థ సేవ. మనం చేస్తున్న పనికి ప్రతిఫలం ఏమిటి, మనం చేస్తున్న పనికి గుర్తింపు ఉందా లేదా, ఎవరైనా మెచ్చుకుంటున్నారా లేదా, లేదు మనకి పేరు ప్రతిష్టలు వస్తున్నాయా లేదా. ఇంత చేసిన శత్రుఘ్నుడి గురించి ఎక్కడైనా ఎవరమైనా విన్నామా? రామాయణం మొత్తంలో స్వామి చెప్పారు కాబట్టి తెలిసింది మనకి, లేదంటే తెలియని కూడా తెలియదు కదా. ప్రతి పని ఆయనే చేశారు కానీ ఎక్కడా ఆయన పేరు కనిపించదు. ఆయన ఆశించలేదు కూడా పేరు ప్రఖ్యాతుల్ని, ఏమాత్రం ఆశించలేదు. మీరన్నారు చూడండి, శ్రీరాముడు అయోధ్యకు వస్తూ చూసి రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. రాముడే ఆశ్చర్యపోయేటంత విధంగా ఆయన రాజ్యాన్ని, రాజ్యపాలన నిర్వహించారు. శత్రుఘ్నుడు అంటేట గణేష్, శత్రువులకు ఘనమైన వాడుట, అంటే శత్రువులు ఓడించలేనివాడు, కేవలం శత్రువుల్ని నాశనం చేసేవాడు. అయోధ్యని ఇంకొక విధంగా చూస్తే అయోధ్య అనే ఆత్మానగరాన్ని అంతఃశత్రువుల నుంచి కాపాడేవాడు శత్రుఘ్నుడు అని అంటారు. ఇప్పుడు మనం ఈ విషయంగా చూసుకుంటే మనందరికీ ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం అంతఃశత్రువు, అంటే ఇన్నర్ డీమోన్ అంటారు. ఏంటంటే మనం ఇంత చిన్న పని చేసినా దానికి ఎంతో ప్రతిఫలాన్ని ఆశిస్తాం. ఆ ప్రతిఫలం లేదు అంటే ఆ సరే పర్వాలేదులే ఇంకొకళ్ళు చేస్తారని వదిలేస్తాం, కానీ దాన్ని తీసుకుని పూర్తి చేయాలని అనుకోం. మరి అంటే ఇప్పుడు మనం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రశంసలు, పురస్కారాలు, ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అనే ఆలోచనని పక్కన పెట్టేస్తే ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు. అది నాకే చెందాలి అనే ఆలోచన లేకుండా మనం నిస్వార్థంగా పనిచేస్తే బహుశా మనం ప్రపంచానికి, సమాజానికి చేయగలిగే చిన్న సహాయం ఇదేనేమో అనిపిస్తుంది. ఇంత గొప్ప శత్రుఘ్నుడి గురించి మనం ఎక్కువగా చదవలేదు కానీ స్వామి దయ వల్ల ఈ విషయాలన్నీ తెలుసుకోగలిగాం. మరి ఆ వారి నుంచి నేర్చుకోదగినవన్నీ ఇవేమో అని నాకనిపిస్తోంది, మీరేమంటారు?
1: చాలా బాగుంది లతక. ఈనాడు మనం ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు ఇంతమంది రామకథా పాత్రల గురించి తెలుసుకున్నాము. ఈ కథ కథగానే మిగిలిపోకూడదంటారు స్వామి. ప్రతి జీవితంలో, ప్రతి జీవిలో కూడా ఈ రామాయణ కథ నిరంతరం నడుస్తూ ఉందంటారు. మనలో కొంచెం బేరేజ్ వేసుకొని చూస్తే ప్రతి క్యారెక్టర్లో మనలో ఉంది. ఈ రామాయణంలో ప్రతి క్యారెక్టర్ మనలో ఉంది, ఒక క్యారెక్టర్ గాని. సో మనం అంచనా వేసుకోవాలి ఈ పరిస్థితుల్లో రాముడు ఏం చేస్తుంటాడు, లక్ష్మణుడు ఏం చేస్తుంటాడు, శత్రుఘ్నుడు ఏం చేస్తుంటాడు. ప్రతి మూమెంట్ కి మనం అలా ఆలోచించగలిగితే రామాయణం ప్రతినిత్యం జరుగుతుందన్న ఎరుక మనకుంటుందన్నమాట.
0: స్వామి కూడా అదే చెప్తారు కదా, రామరావణ యుద్ధం అంతర్యుద్ధంగా ప్రతి మనిషి మనసులోనూ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అని అంటారు.
1: సో మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలని స్వామికే తిరిగి ప్రార్థిస్తూ ఆ సాయిరాముణ్ణి మరొకమారు మనం మనసారా కొలుచుకుంటూ ఈ చర్చలో పాల్గొన్నటువంటి మాధవ్ గారికి, లలితక్కకి, స్వప్నక్కకి, ముగ్గురికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ చక్కని పాట అనంతరం తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాము. సాయిరాం,
0: సాయిరాం,
2: సాయిరాం, సాయిరాం.

ఇంతవరకు మీరు 2018 శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం రామచరిత మానసం లోని 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాము.

0: జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం సాయిరామ నౌక. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: శ్రీరామచంద్ర అందరినీ చల్లగా కాపాడుతండ్రి.
1: తాతగారు ప్రసాదం ఇవ్వండి.
2: తాతగారు ప్రసాదం ఇవ్వండి.
3: ఒరే నన్ను వదలండ్రా. ఒరే వదులుతారా కర్ర పుచ్చుకోమంటారా?
4: అయ్యగారు ఆగండి, ఇది దేవుడి మందిరం. ఈ ప్రాంగణంలో ప్రేమ ప్రవహించాలి తప్ప ద్వేషాలు శిక్షలు కాదు. తన కళ్ళెదుటే అమాయకులైన పిల్లల్ని దండిస్తే రాముడు సంతోషిస్తాడా? మీరు నిరంతరం రాముడి సన్నిధిలో గడిపే అదృష్టం ఉంటుంది. మీకు పసిపిల్లలపై కరుణా జాలి ఉండాలి, కాని ఇలా కోపగించుకోవచ్చా?
0: చిన్నా నన్నే ప్రశ్నిస్తున్నావా?
4: అవునయ్యా. వాళ్ళేం చేశారు? రాముడి ప్రసాదం అడిగారు. ప్రేమగా పిలిచి ప్రసాదం ఇస్తే వాళ్ళు అలరి చేసేవారా? ఇది ఆలయం, బుద్ధిగా కూర్చోవాలి రాని వాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా? రామకథను వాళ్ళకి ఎప్పుడైనా వినిపించారా? ఇవి చేసుంటే వాళ్లలో క్రమశిక్షణ పెరిగేది, భక్తి భావనలు వికసించేవి, ఆ చిన్నారి ముఖాల్లో చిరునవ్వులు విరిసేవి. ఇవి చెయ్యకుండా వారిని దండించడం తప్పు కదా అయ్యగారు?
0: తప్పేనయ్యా, నేనే పొరపాటు చేశాను. రాజు ఇలా రండి, భయపడకండి, నేనింకెప్పుడూ మిమ్మల్ని కొట్టను. ఇదిగో ప్రసాదం, ఇంటికి కూడా పట్టుకెళ్ళండి. రోజూ వచ్చి రామా రామా అని ప్రార్థిస్తూ కూర్చోండి. పూజ అవగానే ప్రసాదం ఇస్తాను.
1: అలాగే తాతగారు.
4: రాజు తాతగారికి దండం పెట్టండి.
0: దీర్ఘాయుష్మాన్ భవ. చిన్న 10 రోజులు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావురా?
4: అయ్యగారు ప్రశాంతి నిలయం వెళ్ళాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని దర్శించాను. అపురూపమైన వారి దివ్య చరిత్ర చదివాను. బాబావారు చిన్నప్పుడు అల్లరి చేస్తూ తిరిగే పిల్లల్ని చేరదీసి పాండురంగ భజన మండలి ఏర్పాటు చేసి వారి చేత దివ్యనామ సంకీర్తనం చేయించేవారు. మన గ్రామంలో పిల్లలు చదువు సంధ్యలేక పెడదారిని పడుతున్నారు. ఈ పిల్లలందరికీ చదువు చెప్పి ఈ రాముడి సన్నిధిలోనే వారిని మంచివారిగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను.
0: చిన్న నీ సంకల్పం మంచిదిరా, రాముడు తప్పక ఆశీర్వదిస్తాడు.

మన మనస్సులోనూ మాటలలోనూ నడవడికలోనూ ఎప్పుడూ మంచి కనిపిస్తూ ఉండాలి. అప్పుడే దైవం మెచ్చి మన్ని ఆదుకుంటాడు. రాజు, స్వామి చెప్పిన మరొక పద్యం చెప్పనా?

0: అన్నా ఇదిగో దేవుడి గుడిలో ప్రమాణం చేస్తున్నా, మా మనసు మాట చేత ఒకటిగా ఉండేలా ప్రవర్తిస్తాం.
1: ఉదయం లేవగానే మాతృదేవోభవ అని అమ్మకి నమస్కారం చేస్తాం, పితృదేవోభవ అని నాన్నకి దండం పెడతాం, స్కూలుకు వెళ్లగానే ఆచార్య దేవోభవ అని మాస్టర్కి వందనం చేస్తాం.
2: అంతేకాదు ప్రతిదినం దైవ ప్రార్థన కూడా చెయ్యాలి.
1: మమ్మల్ని ప్రేమగా చూసే నీలాంటి అన్న ఉంటే ఎందుకు చెయ్యమన్నా, తప్పక చేస్తాం.
3: ఒరే చిన్న, ఈ పిల్లలు జీవితాంతం నీకు రుణపడి ఉంటారా?
2: నేను వాళ్ల నుంచి ఏమీ ఆశించడం లేదు అయ్యగారు. వాళ్ళు గొప్పవాళ్లు కానవసరం లేదు, మంచివాళ్లే. తమ కుటుంబాలకి ఈ గ్రామానికి దేశానికి సేవ చేస్తే చాలు.
3: చిన్న, అందరూ చిన్నా చిన్నా అని నిన్ను పిలుస్తున్నారు, అసలు నీ పేరేమిట్రా?
2: భీష్ముడయ్య గారు.
3: పేరు పెట్టుకోగానే సరిపోదురా, ఇతరుల సుఖం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహాత్ముడు భీష్ముడు.
2: అయ్యగారు, దైవ సన్నిధిలో చెప్తున్నాను, నేను కూడా ఈ గ్రామం కోసం, ఇక్కడి ప్రజల కోసం నా సర్వస్వం త్యాగం చేస్తాను. నా గురించి, నా సుఖం గురించి ఎప్పుడూ ఆలోచించనని మీకు మాటిస్తున్నాను.
3: తొందరపడి అలా నిర్ణయం తీసుకోకరా.
2: నేను నా కుటుంబం అని ఆలోచిస్తే ప్రేమ పరిమితమైపోతుంది అయ్యారు. అందరినీ నా కుటుంబాల్లాగే భావించి ప్రేమ పంచుతూ పోవాలి. మా బాబా జీవితాన్ని చూడండి, ఎవరు ద్వేషించినా ఎందరూ ఆరాధించినా స్వపరభేదం లేకుండా తన దివ్య ప్రేమను పంచడం లేదా, వారి ఆర్తిని తీర్చే సేవలు అందించడం లేదా? బాబా జీవితమే నాకు స్ఫూర్తి.

0: అన్న బాబా మాటలే నాకు శిలాశాసనాలు.
1: ద్వాపరయుగంలో కృష్ణుడు తన అనుగ్రహాన్ని భీష్ముడిపై ఎలా కురిపించాడో నీ మీద కూడా మీ బాబా అలాగే అనుగ్రహం కురిపించాలరా.
2: కురిపిస్తారయ్యగారు, తప్పక కురిపిస్తారు.

0: భీష్ముడు భీష్ముడు.
1: అలీ అన్న, ఎందుకంత కంగారు పడుతున్నావు?
2: మేరే బాయ్, అప్పాకి హార్ట్ అటాక్, అర్జెంట్ గా పడవ కట్టాలి. అవతల ఒడ్డున అంబులెన్స్ రెడీగా ఉంది, పడవ కట్టు బాయ్.
1: పదా, పడవ కడతాను.
0: ఒరే భీష్ముడు, నీకు మర్చిపోయిందేమిట్రా?

0: హృదయ భాష అని మా బాబా చెప్పారు. అక్షరాల ఆ మాటల్ని పాటించడమే నా కర్తవ్యం. సాటి మనిషి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే మతం భాష అడ్డుపెట్టుకుని మానవత్వాన్ని మరిచిపోమంటారు. నా ప్రాణాల మీదకొచ్చినా సరే అతనికి పడవ కట్టి తీరుతాను. సాయినామస్మరణం చేసుకుంటూ పడవను అడుగుతాను. ఆ పైన బాబా ఉన్నాడు. పదాలి
1: శరణాగతులను రక్షించిన శ్రీరాముడివి, ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీకృష్ణుడివి, నీవేనని నమ్మిన నీ పాదసేవకుణ్ణి కాపాడు బాబా, కాపాడు.

0: భీష్ముడు, క్షేమంగా వచ్చావా నాయనా?
1: అయ్యగారు, విశ్వాసమే మన శ్వాసగా ఉండాలంటారు మా బాబా. నేనుండగా భయమెందుకని అభయమిచ్చారు. బాబా తప్పక కాపాడతారనే నమ్మకంతోనే వెళ్లాను. రేవు చేరేటప్పటికి వర్షం ఆగిపోయింది, పడవ బయలుదేరేటప్పటికి ఏరు తగ్గింది. ఆలీ తండ్రిని క్షేమంగా అంబులెన్స్లోకి చేర్చాం. అయ్యగారు, ఈ కులమత భేదాలు మనస్సులోంచి తుడిచిపెట్టండి, రాముడికి మరింత దగ్గరవుతారు.
0: భీష్ముడు, ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువిరా.
1: అయ్యగారు,
2: భీష్ముడు, నువ్వే మంత్రం వేశావా కానీ ఈ అల్లరి పిల్లలందరూ ఆనిముచ్చేలా తయారయ్యారా?
1: నేను వేసింది ప్రేమ మంత్రం మేస్టరు. ఈ మంత్రానికి లొంగని వారు ప్రపంచంలో లేరు. ప్రశాంతి నిలయానికి వందల దేశాల నుంచి బాబా దర్శనం కోసం లక్షల మంది ఎందుకొస్తున్నారంటారు. వారి దివ్య ప్రేమకు కట్టుబడిపోయి మేస్టరు. పిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేర్చుకోండి, అప్పుడే మంచి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దగలరు. సత్యసాయి విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అన్ని పరీక్షల్లోనూ ప్రథములుగా రావటానికి కారణం ఏమిటంటే బాబా వారి ఉపాధ్యాయుల నిర్మల ప్రేమే.
2: భీష్ముడు, నేను కూడా మన పాఠశాలను ప్రేమ మందిరంగా మారుస్తానరా.
1: మేస్టారు ఉండండి, గ్రామ పెద్దలందరూ వచ్చారు, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
3: పెద్దలందరికీ నమస్కారం. భీష్ముడు చిన్నవాడైనా పెద్ద మనసుతో మన గ్రామంలోని పిల్లలకి పెద్దలకి ఎంతో సహాయం చేస్తున్నాడు. వాడికి మంచి ఆలోచన వచ్చింది.
4: చెప్పరా భీష్ముడు, నీ ఆలోచన ఏమిటో?
1: అయ్యా, పడవెక్కి ఏరు దాటితే తప్ప మన గ్రామస్తులు రోడ్డు చేరుకోలేరు. వానొచ్చినా వరదొచ్చినా ఏరు దాటడం కష్టమవుతోంది. ఈ పరిస్థితిలో సమయానికి వైద్యం అందక ఎందరో గ్రామస్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏరు దాటి చదువుకోవడానికి వెళ్లలేక పిల్లలు చదువుకు స్వస్తి చెప్పి జులాయిగా తిరుగుతున్నారు.
5: అందుచేత మనమందరం కలిసి ఈ ఏటి మీద ఓ వంతెన శాంక్షన్ చెయ్యి స్వామి అని రాముణ్ణి ప్రార్థిద్దాం.
6: ప్రార్థన చాలదయ్యా, వరహాలు, అభిషేకాలు, సహస్రనామార్చనలు చేయించండి. నేను 100 రూపాయలు విరాళం ఇస్తాను.
7: ఎవరైనా శ్రీమంతుణ్ణి చూసి ఆయన కాళ్ళ మీద పడి ఓ పూలదండ వేసి ఏటి మీద ఓ వంతెన కట్టించి మహానుభావా అని వేడుకుందాం. దండ ఖర్చు నేను భరించుకుంటాను.
5: సర్లేండి భీష్ముడు, చెప్పరా నీ ఆలోచన.
1: మనందరం కలిసి ఏటి మీద వంతెన కట్టుకుందామండి.
6: వంతెన మనం కడదామా? ఇది ఏ ప్రభుత్వమో చేయాల్సిన పని.
5: భీష్ముడు, వెర్రివాళ్ళం చేయడానికి మేం తప్ప నీకెవ్వరూ దొరకలేదురా.
7: లక్షల్లో ఖర్చు అవుతుంది, ఎవరిస్తారా డబ్బు?
1: నీ పడవను నడుపుకోక ఇవన్నీ నీకెందుకురా. భీష్ముడు, వంతెన కడితే అందరికీ ఉపకారమే, కానీ ఇంత పెద్ద వంతెన ఎలా కడతానరా? అదీ కాక వంతెన కడితే ఇక నీ పడవెవరెక్కుతారా? నీ జీవనాధారం పోతుందే, ఎలా బతుకుతావు? అందరూ ఇది తలకు మించిన పని అంటున్నారు. మనకీ పని సాధ్యమేనా? ఒక్క మారు ఆలోచించు.
3: చిన్న, నిలవ నీడ లేకుండా నువ్వు, పని సాధ్యం కాక మేము, ఎందుకురా ఈ ఆలోచనలు?
1: అయ్యగారు, నా జీవనాధారం పోతుందని 10 మందికి మేలు జరిగే ఈ వంతెన కట్టవద్దంటారా? నా కోసం విచారించకండి. పడవ లేకపోతే కాయ కష్టం చేసుకుని జానుడు పొట్టని ఎలాగైనా నింపుకోగలను. ఖర్చుని శ్రమని అసాధ్యమని మీరందరూ చెబుతున్నారు. అసాధ్యం అనుకుంటే జీవితంలో ఏమీ సాధించలేము. మా బాబా 100 కోట్లతో ఆసుపత్రులు, నీటి పథకాలు, విశ్వవిద్యాలయం నిర్మించారు. కోట్లు బ్యాంకులో సమకూర్చుకునే చేశారా ఇవన్నీ? కాదు. అసాధ్యం అన్నమాట సత్యసాయి వాణిలో లేదు, ఉండదు. వారిది సత్య సంకల్పం. సత్య సంకల్పం జరిగి తీరుతుంది. అయ్యగారు,
6: ఏమిటో మనకర్థమవుది ఈ వేదాంతం.
1: మనకర్థమయ్యి ఉంటే మన గ్రామం ఎప్పుడో బాగుపడేది. సాయిరాం భీష్ముడు, సాయిరాం రండి. పెద్దయ్యా, మా బాబా సేవలో తరిస్తున్న అదృష్టవంతులు వీరు. భీష్ముడు, భగవాన్ శ్రీ

0: సాయిబాబావారు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయమని, గ్రామంలో సమస్యలు శాశ్వతంగా పరిష్కరమయ్యేలా సేవలు చేపట్టాలని సూచించారు. ఆ విషయం నీకు తెలుసు. మీ గ్రామాన్ని సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకానికి ఎంచుకున్నామయ్యా. ముందుగా ఈ ఏటి మీద వంతెన నిర్మించాలని నిర్ణయించాం.
1: నిజమా? మా ప్రార్థన విని మమ్మల్ని కరుణించావా స్వామి. నీ పాదారవిందాలకు మా వందనాలు.
0: భీష్ముడు, స్వామి కరుణ ఎప్పుడు అనూహ్యంగా లభిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో విశ్వవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇదిగో ఇంజనీర్ గారు, రేపే వచ్చి వంతెనకు అవసరమైన ప్రణాళిక, ప్లాను సిద్ధం చేస్తారు. మీ గ్రామస్తులంతా సాయినామస్మరణ చేసుకుంటూ శ్రమదానం చెయ్యండి. త్వరలోనే వంతెన తయారవుతుంది. తప్పక చేస్తాం. రండి, ఏటి దగ్గరికి వెళ్లి వంతెన స్థలాన్ని నిర్ణయిద్దాం.

0: ఒరే భీష్ముడు, మొత్తం మీద అనుకున్నది సాధించేవురా.
1: అంతా బాబా దివ్యానుగ్రహం బాబాయ్. అచంచల విశ్వాసం, నిరంతర సాయినామస్మరణ చేస్తే మనకు అసాధ్యమన్నది లేదు.
2: తలో మాట మాట్లాడాం, మమ్మల్ని క్షమించరా భీష్ముడు.
3: గ్రామాభివృద్ధి కోసం ఏ కార్యక్రమమైనా తలపెట్టరా, మేము తప్పక సహకరిస్తాం.
4: మా కళ్ళు తెరిపించావురా భీష్ముడు. మన గ్రామం అంతా ఒకే కుటుంబంలో ఉందాం, ఒకరి కష్టాల్ని మరొకరం పంచుకుందాం.
0: యూనిటీ ఈజ్ డివినిటీ అన్నారు బాబా. మా గ్రామం అందరిది ఒక్కటే మాట, ఒక్కటే బాట.
1: స్వామి, ఈనాటికి నా కలలు ఫలించే.
5: బాబా ఆశీస్సులతో ఈ గ్రామం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మారుతుంది.

0: బ్యూటిఫుల్ ప్లేస్, వండర్ఫుల్ బ్రిడ్జ్.
1: మీరన్నదానికి అర్థమేమిటి బాబు?
0: సుందరమైన ప్రదేశం, అద్భుతమైన వంతెన అని అర్థం.
2: ఫ్యాంటాస్టిక్, సింప్లీ మార్వెలస్.
1: ఈ మాటకు అర్థమేమిటి?
2: ఊహాతీతమైన దృశ్యం, వర్ణనాతీతమైన సౌందర్యం.
1: ఇంతకీ ఈ ప్రదేశం అందం గురించి అంత పొగుడుతున్నారెందుకు?
0: కోట్లు ఖర్చు పెట్టే ముందు మన వ్యాపారానికి తగిన ప్రదేశం నిర్ణయించుకోవాలి కదా.
2: ఫ్యాక్టరీ పెట్టే ముందు దానికి అనువైన ప్రదేశమా అని ఆలోచించాలి కదా.
1: మీరు కోట్లు ఖర్చు పెట్టి ఏం చేస్తారు? మీరు ఫ్యాక్టరీ పెట్టి ఏం తయారు చేస్తారు?
3: అవన్నీ నీకెందుకయ్యా? ఇద్దరికీ కలిపి 1000 ఎకరాల భూమి కావాలి. అది కొండానికొచ్చాం.
1: ఈ గ్రామంలో భూములు ఎవ్వరూ అమ్మరు.
3: కళ్ళు చెదిరే రేటిస్తావు ఆచార్య గారు, కిమ్ అనకుండా అమ్మేస్తారు. హరీష్ గారు ఐటీ కంపెనీ పెడతారు. రంగనాథం గారు విదేశాలకు కూడా మద్యం సరఫరా చేసే గొప్ప ఫ్యాక్టరీ కడతారు. మీ గ్రామస్తులకు ధనమే ధనం.
1: భీష్ముడు, భీష్ముడు!
4: అయ్యగారు, అంత కేకేశరే?
1: నువ్వు కంటున్న అందమైన కలల్ని కూలగొట్టడానికి వచ్చారా వీళ్ళు?
5: ఏమిటి మీరంటున్నది?
1: వీళ్ళిద్దరూ గ్రామంలో 1000 ఎకరాలు కొని ఐటీ కంపెనీ, మద్యం ఫ్యాక్టరీ కడతారట.
5: నిజమా?
3: అవునయ్యా, నిజమే. గ్రామస్తులు అమ్ముతారు, మేం కొంటాం. మధ్య నీకెందుకు? వీరిద్దరూ ఈ ఊరు వాళ్లే. ఇక్కడే పుట్టి పెరిగి చదువుకొని అమెరికాలో కోట్లు సంపాదించిన ఘనులు.
5: సార్, మీరు ఈ గ్రామంలో పుట్టారు, ఈ గ్రామంలో చదువుకున్నారు. ఈ గ్రామం మీకు కన్న తల్లి లాంటిదని ఎప్పుడూ అనిపించలేదా? ఆమె ఇచ్చిన చదువు సంస్కారాలతో కోట్లు సంపాదించుకున్నారు. కాని మిమ్మల్ని కన్న ఆ తల్లి నిరుపేదగానే మిగిలిపోయింది. అమ్మని ఆదుకోవాలని మీకెప్పుడు అనిపించలేదా? మీలాగే ఈ గ్రామంలో పుట్టి చదువు సంధ్యలేక అల్లాడుతున్న మీ సోదరులు మీ కళ్ళకు కనిపించలేదా? ఏ రోగం వచ్చినా చనిపోవడం తప్ప మంచి చికిత్స లభించే ఆసుపత్రి లేక మీ సోదరులు కుమిలిపోతూ చేస్తున్న ఆర్తనాదాలు మీకు వినిపించలేదా? మీరు ఐటీ కంపెనీ పెడతారు, ఎవరెవరో వస్తారు, లక్షలు కోట్లు గడించుకుని పోతారు. ఈ గ్రామస్తులు భూములు అమ్ముకుని కాందిశీకుల్లా కరిగిపోతారు. మీరు మద్యం ఫ్యాక్టరీ పెడతారు, ఆ వ్యసనానికి బానిసలై ఎన్నో కుటుంబాలు శిథిలమైపోతాయి. ఆ శిథిలాల మీద మీరు ఆకాశ సౌధాలు నిర్మించుకుంటారు, కనకవర్షంలో గంతులేస్తారు. కానీ మీకు జన్మనిచ్చిన ఈ గ్రామం, ఈ గ్రామ ప్రజలు కాలగర్భంలో కలిసిపోతారు. ఇదేనా మీరు కోరేది? సంపాదన మీకు ముఖ్యమా? ఈ గ్రామం అంతరించిపోయినా మీకేమీ కాదా? గొప్ప చదువులు చదువుకున్నా ఒక్కసారి ఆలోచించండి, ఈ గ్రామాన్ని నాశనం చేయకండి.
6: భీష్ముడు, బాధపడకు. ఫ్రెండ్స్, భీష్ముడి మాటలు విన్నారు. పడవ నడుపుకునే భీష్ముడుకున్న సంస్కారం కూడా మీకు లేదా? ఈ గ్రామంలో పుట్టి ఓట్లు సంపాదించుకున్న మీకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తోచలేదా?
0: మేము చాలా సిగ్గుపడుతున్నాం సురేష్. భీష్ముడు, మై బాయ్, మా నుంచి ఏ సహాయం కావాలో చెప్పు.
7: నీ మాటలు విన్న తర్వాత మేము తలపెట్టిన పని తప్పని తెలుసుకున్నాం. ఈ గ్రామ ప్రజలకి మేము ఏం సేవ చేయాలో చెప్పు, మేము తప్పక చేస్తాం.
5: సార్, నాకు మా బాబాయే ఆదర్శం. తాను అవతరించే నాటికి సరైన రోడ్డు కూడా లేని పుట్టపర్తిని ప్రపంచానికి వెలుగు చూపే మహాపుణ్యక్షేత్రంగా మార్చారు మా బాబా. 500 సంవత్సరాలలో భారతదేశం సాధించలేని ప్రగతిని 20 సంవత్సరాలలో ఒక కుగ్రామంలో సాధించి చూపించారు. విద్య, వైద్యం, నీటి సదుపాయం అన్నీ కలిగించి పుట్టపర్తి వాసులకు ఏ లోటు లేకుండా చేశారు. వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి.
0: దట్స్ రైట్. ఉచితంగా విద్యనందించే పాఠశాల, కాలేజీ నిర్మిస్తానయ్యా నేను.
7: అన్ని సౌకర్యాలు గల ఒక చక్కటి ఆసుపత్రిని నేను కట్టిస్తానయ్యా.
0: భీష్ముడు, డబ్బు తప్ప ఇంకేమీ తెలియని మాకు కళ్ళు తెరిపించావు, మంచి దారిలోకి మళ్లించావు,
7: మాకు గొప్ప ఆదర్శాన్ని అందించావు, అవతార పురుషుడి సన్నిధికి దారి చూపించావు.
5: అంతా మా బాబా ఆశీస్సు సార్.
6: మంచి సంకల్పం ఉంటే బాబా ఎలా ఆదుకుంటారో మా భీష్ముడు చూపించాడు. హరీష్, రంగనాథం గారు, ఎన్నో దేశాలు తిరిగారు మీరు. ప్రతి దేశంలోనూ భగవాన్ బాబా వారి సేవకులు చేపట్టిన సేవా కార్యక్రమాలు చూసి ఉంటారు. వారు చూపించిన ప్రేమబాటలో నడవండి.
5: ప్రేమబాటలో ఇప్పుడిప్పుడే వికసిస్తున్న ఈ పసిమొగ్గల్ని ఆశీర్వదించండి.

0: భీష్ముడు, ఎందుకురా అందర్నీ రమ్మన్నావుట?
1: నా మనస్సులోని మాట చెప్పాలని అయ్యగారు.
2: నీ మనస్సులో మాట తప్పక వింటాన్రా. మాకు కనువిప్పు కలిగించి మన గ్రామం పట్ల అభిమానాన్ని పెంచావు.
3: ఇప్పుడు నువ్వు ఏం చెయ్యమన్నా చేస్తాం, చెప్పు భీష్ముడు.
1: ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. గ్రామంలో అందరికీ ప్రేమ పంచి ఇవ్వడానికి, కన్నబిడ్డల్లా ఆదరించడానికి మీరందరూ ఉన్నారు. ఈ గ్రామం ఇక వేమాపురం కాదు, ప్రేమాపురం. ఇక మీదట మీరందరూ ఒకే కుటుంబంలో జీవిస్తారు, నిస్సహాయాన్ని ఆదుకుంటారు. గ్రామంలో అందరి ముఖాలు చిరునవ్వులతో కళకళలాడుతూ ఉంటాయి. ఇక ఈ గ్రామానికి నా అవసరం లేదు, నాకు సెలవిప్పించండి.
2: భీష్ముడు, మమ్మల్ని వదిలి వెళ్ళకురా.
3: నువ్వు మా ఆత్మబంధువువి, ఎక్కడికి వెళ్ళకురా.
0: భీష్ముడు, నిన్ను వదిలి ఉండలేవురా.
1: అయ్యగారు, నా దేవుడు సత్యసాయిరాముడు విశ్వమంతటికీ ప్రేమ పంచుతున్నారు. నాది సాయిరామ నౌక. ఈ నౌక ప్రేమ పంచుతూ సాగిపోతూనే ఉండాలి, ఎక్కడా ఆగిపోకూడదు. నా ప్రేమ ఈ గ్రామానికే పరిమితం కాకూడదు. ఎవరు ప్రేమకు నోచుకొని ఎన్ని గ్రామాలున్నాయో వారందరికీ సాయి ప్రేమను అందించాలి. ఎక్కడున్నా మీ అందరూ నా గుండెల్లో నిలిచే ఉంటారు. బాబాను, వారి ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి.
0: అందరికీ సాయిరామ.

0: ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా సాయిరామ నౌక నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరామ్.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను